ولي من فاركو.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

तिल मध्ये यथा तैलम నువ్వులు ఎందు నూనె ఏ విధముగా దాగియుండును? క్షీర మధ్యే యథాగృతం పాలయందు నెయ్యి ఏ విధముగా దాగుకుని ఉండును? పువ్వు మధ్యే యథాగంధం పుష్పములు ఎందు మధురమైన సువాసన ఏ విధంగా దాగియుండును? ఫల మధ్యే యథారసం ఫలములు ఎందు మధుర రసము ఏ విధంగా ఇమిడియుండును? కాష్టాగ్నివత్ ప్రకాశేన కర్రలయందు అగ్ని బహిర్ముఖం కాక అంతర్ముఖంగా ఏ విధంగా నిలిచి ఉండును? లింగం యచలం ప్రభు ప్రతి జీవుని ఎందుకూడను ప్రతి మానవుని ఎందుకూడను అగోచరంగా ప్రమాణ స్వరూపుడై భగవంతుడు కూడాను దాగియున్నాడు. భగవంతుడు ఎక్కడ అని మనం విచారించినా కన్నులయందు దృష్టి ఏ విధంగా ఉన్నదో, కర్ణములయందు ఏ విధంగా శబ్దం ఇమిడి ఉన్నదో, నాలుకయందు రుచి ఏ విధంగా ఇమిడి ఉన్నదో, అటులని సర్వ ప్రాణులు ఎందు కూడాను భగవంతుడు చైతన్య స్వరూపుడై ఉన్నాడు. కానుపించడి జగతిలో కానరాక కానుపించడి జగతిలో కానరాక అందు వెల్గొందు చైతన్యమే ఆత్మరూపు మనునయందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వగుడు. ప్రేమస్వరూపులార, మానవుడు అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలుపుచు తన యొక్క దృష్టిని ఫలనిమిత్తమై ప్రాకులాడుతూ కాలమును గడుపుచున్నాడు. ఒక్క విజయాన్ని సాధించినంత మాత్రమున తృప్తిపడే సమాజం కాదు ఈ సమాజము, తృప్తిపడేటువంటి మానవత్వం కాదు ఈ మానవుడు. ఇంకా అనేక విధములైనటువంటి యొక్క ఫలమును సాధించవలనని నిరంతరము కృషి సల్పుతుంటాడు. కాని ఈనాటి మానవునకు అసంతృప్తి అందే తృప్తి ఉండినట్టుగా భావిస్తున్నాడు. అనుదినము అతి వేగముగా మారుతున్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావమును ఏ రీతిగా సాధించాలి, ఏ మార్గమును జయించాలి అనేటువంటి విషయము ఈనాటి యువకులలో ఏమాత్రం కూడాను కనిపించలేదు. అత్యున్నతమైన విజయాన్ని సాధించుటకై జీవితంను కూడా అంకితం గావించేటువంటి యొక్క త్యాగము ఈనాటి యువకులు యందు అతి దూరమైపోయినది. జీవితం యొక్క విజయము తన తత్వాన్ని తాను గుర్తించటమే. నిత్యసత్యత్వాన్ని నిత్యసత్యత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకొనుటకు ఈనాటి యువకులు తగిన కృషి సల్పటం లేదు. భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అసత్యమైన విద్యను నేర్చుటకు ఎంత కాలములైనను ఎంత విధములైనటువంటి శ్రమలైనను తాను కోల్పోతున్నాడు. అంతర్భూతమై ఆనందాన్ని చేకూర్చి విజయాన్ని కలిగించే జీవితాన్ని పోషింపజేసి జీవితాన్ని ధన్యముగావించేటువంటి యొక్క దివ్యత్వం పైన తన కృషిని ఏమాత్రం కూడాను ప్రవేశపెట్టడం లేదు. యువకులు ఇట్టి సత్యత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై భారతీయ యొక్క పర్వదినములన్నీ కూడాను అంతరార్థముతో వైజ్ఞానముతో కూడిన వివేకంతో కూడిన విచక్షణతో కూడిన
దివ్యమైనటువంటి భావాన్ని చేకూర్చుతూ వచ్చుచున్నది ఈ పర్వదినములు. ప్రతి నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు. ఈ ప్రవేశించేటువంటి యొక్క చైతన్యమునకే సంక్రమణ అని పేరు. 12 నెలల్లో సూర్యుడు 12 విధములైనటువంటి రేఖలపైన ప్రవేశిస్తుంటాడు. ఇందులో ప్రధానమైనటువంటి సంక్రమణలు 4. మకర సంక్రమణ, మకర రేఖపైన ప్రవేశించినప్పుడు దీనిని మకర సంక్రమణ అంటారు. 2వది తులా సంక్రమణ, 3వది మేష సంక్రమణ, 4వది శశి సంక్రమణ. ఈ సంక్రమణలు నాడియందు కూడాను ప్రధానమైనది, విశిష్టమైనది, విశేషమైనటువంటిది మకర సంక్రమణ. మకర సంక్రమణంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరమునకు ప్రయాణం సలుపుతుంటాడు. ఉత్తర దిశకు ప్రయాణం చేసేటువంటి సూర్యుని యొక్క తత్వము మహావిశిష్టమైనటువంటిది, విజ్ఞానంతో కూడినటువంటిది. ఆధ్యాత్మికంగా వైజ్ఞానికంగా ఈ యొక్క దివ్యత్వాన్ని అంగీకరించక తప్పదు. ఉత్తర దిశకు ప్రయాణం చేసేటువంటి సూర్యుడి యొక్క అంతర్భావము అంతరార్థాన్ని చక్కగా గుర్తించాలి. అనగా ఉత్తర దిశ అనగా హిమాచల ప్రదేశము. హిమము అనగా మంచు. ఇది పరిశుద్ధమైనటువంటిది, ఇది నిర్మలమైనటువంటిది, ఇది చల్లదనంతో కూడటం చేత దీనికి ప్రశాంతి అని కూడాను పేరు. ఇది కదలిక లేనటువంటిది, అచలము, స్థిరముగా ఉండేటువంటిది. హిమాచల ప్రదేశం అనగా కేవలం ఒక సిమ్లా అని కాని లేక హిమాచల పర్వతములని కాని మనం ఊహించరాదు. హిమము నిర్మలము, హిమము అనగా ప్రశాంతము, అచలము అనగా స్థిరత్వము, చలముగా ఉండటము. నిర్మల ప్రశాంత నిశ్చల ప్రదేశమే హిమాచలము. అటువైపున సూర్యుడు ఈనాటి నుండి ప్రయాణము సలుపుతూ వస్తాడు. అనగా వేద ప్రమాణములు పురస్కరించుకుని చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రుడనగా మనసు, మనసునకు ప్రతిబింబము. సూర్యుడనగా మానవుని యొక్క దృష్టికి ప్రమాణ స్వరూపము. అనగా మానవ దృష్టి నిశ్చలమైన ప్రశాంతమైన ఒక పవిత్రమైన హృదయస్థానమునకు మన దృష్టిని మరల్చటమే ఈ సూర్యుని యొక్క ప్రయాణమునకు సరి అయిన అంతరార్థం. ఈనాటి నుండి ప్రతి మానవుడు కూడాను బహిర్దృష్టిని మరల్చి అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోవటానికి తగినటువంటి సూచనలను సూర్యుడు ప్రబోధిస్తూ వచ్చాడు. కేవలం మన దృష్టి బాహ్య ప్రపంచమును చూచుటకు మాత్రమే కాదు, లౌకికమైనటువంటి వస్తువాహనాలను చూచుటకు మాత్రమే కాదు, అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్తును చూచుటకు మాత్రమే కాదు, నిశ్చల ప్రశాంత నిర్మలమైనటువంటి యొక్క హృదయస్థాయి ఎందుకున్నటువంటి యొక్క దివ్య చైతన్యాన్ని చూచుటకే ఈ దృష్టిని ప్రసాదించినది. దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవటమే ఉత్తరాయణ కాలము అన్నారు. ఈ ఉత్తర ప్రయాణము సలిపినటువంటి వాడు ఉత్తమమైన సర్వోత్తమమైనటువంటి సర్వేసుని చేరడానికి చక్కని రాజమార్గము అని. కనుక సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం చేస్తున్నాడంటే దానితో మాత్రమే మనము ఒక సంక్రమణ ముగించుకోవటం కాదు, మన యొక్క దృష్టిని అంతర్ముఖముగా ఆవించుకుని పవిత్రమైన నిశ్చలమైన ప్రశాంతమైన హృదయ స్థానంలో మన దృష్టిని ఇమిడ్చాలి, ప్రవేశపెట్టాలి. ఈ ఉత్తరాయణ కాలం నందే పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భావాలను అభివృద్ధి పరచుకుని మంగళ కార్యములు ఆచరిస్తూ వస్తారు. ఈ ఉత్తరాయణ కాల నిమిత్తమై జీవితమును ధన్యము గావించుకోవాలనని అనేక విధములైనటువంటి ఒక ఋషులు, మునులు, యోగులు, సాధకులు కూడాను దీనికై కాచి ఉంటుంటారు. మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు నేలకు ఒరిగినప్పటికీ ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు తన ప్రాణం వదలదని సంకల్పము దృఢం భావించుకుని 56 దినములు ఉత్తరాయణ కాలం కోసమే నిరీక్షిస్తూ వచ్చాడు. ఈ ఉత్తరాయణ కాలమును మరణించినటువంటి వారికి పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మనే లేదు అని ప్రబోధిస్తూ వచ్చింది. అట్లా అని
కేవలం మనం మూర్ఖంగా ఉత్తరాయణ కాలంలో మరణించినటువంటి వాడు ఉన్నత స్థాయిని పొందుతాడని ఊరి వేసుకుని చావకూడదు. సహజమైనటువంటి యొక్క భావముతో, ప్రశాంతమైనటువంటి యొక్క హృదయముతో, పవిత్రమైనటువంటి చింతనతో మన ప్రాణమును వదలాలి. అది ఉత్తరాయణ కాలమునకు తగినటువంటి యొక్క గుర్తు. ఈ ఉత్తరాయణ కాలంలో చేరడానికి ఆధారం ఏదైనా ఒకటి ఉండాలి. దీనికి ఒక చక్కని ఒక కథ ఉన్నది. ప్రాచేతనుడు అనగా వాల్మీకి 100 కోట్ల ఆత్మరామాయణం గురించి వ్రాస్తూ వచ్చాడు. ఈ ఆత్మజ్ఞానమును గురించినటువంటి రాసినటువంటి ఈ 100 కోట్ల శ్లోకములను ముల్లోక వాసులకు పంచాలి అని సంకల్పించుకున్నాడు. నాగలోకము, నరలోకము, ఈ భూలోకము, ఈ మూడింటి యందు కూడాను, అనగా దేవలోకము అని, ఈ మూడింటి కొను సమానముగా ఈ 100 కోట్లు పంచాలని సంకల్పించుకున్నాడు. ఈ విధంగా పంచాలి, డివైడ్ చేస్తూ వచ్చాడు. మ్యాథమెటిక్స్ 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 ఈ విధంగా 3 లోకములకు పంచాడు. కానీ ఒక్క శ్లోకం మిగిలి ఉంది. ఈ శ్లోకమును కూడాను ముల్లోక వాసులకు పంచాలని సంకల్పించుకున్నాడు. ఇందులో 32 అక్షరములు ఉంటున్నాయి. దీన్ని ఏ విధంగా పంచాలి? దశాక్షరీనాము అని 3 యొక్క లోకములకు 10 10 అక్షరాలు పంచుతూ వచ్చాడు. ఇంకా 2 అక్షరములు మాత్రమే మిగిలి ఉంది. తాను యోగ దృష్టితో సంకల్పించుకుని, దివ్యత్వాన్ని స్మరించి, దైవత్వాన్ని హృదయంలో నిర్మించుకుని 2 అక్షరములు కూడాను ముల్లోకవాసులకు అందించాలి అని సంకల్పించుకున్నాడు. ఆ 2 అక్షరములే హరి, హరా, రామ, కృష్ణ, యేసు, అల్లా, సాయి అని 2 అక్షరములతో దీన్ని, ఇవి 2 కూడాను 2 అక్షరములుగా భావించి ఈ 2 అక్షరముల నామమును ముల్లోకవాసులు కూడా స్మరించాలి అని ముల్లోకవాసులకు సమానంగా పంచాడు. మతం వారికి కాని, ఏ తెగవారికి కాని, ఏ దేశం వారికి కాని ఏ విధమైనటువంటి భేదము లేకుండా ఈ 2 అక్షరములు భగవత్ నామములుగా భావించి సర్వులు కూడా ఉచ్చరించి జన్మ సార్థకం గావించుకోవాలని ప్రబోధిస్తూ వచ్చాడు. దీనినే అహం అనేటువంటి రూపకంగా కూడాను ప్రబోధించాడు. అహం ఈ 2 అక్షరములే, బ్రహ్మ ఇది 2 అక్షరములు. ఈ విధముగా భగవత్ నామమును ముల్లోక వాసులు కూడాను సమంగా స్మరించి జన్మ సార్థకం గావించుకుని తన యొక్క పునర్జన్మమునకు ఎట్టి శేషం కూడాను లేకుండా చూసుకోవాలని ప్రబోధిస్తూ వచ్చాడు. ఈ విధముగానే భారతీయుల పర్వదినములు అన్నీ కూడాను అనంతమైన ఒక అర్థసహితమైన అంతరాత్మతో కూడినటువంటి పర్వదినములే కాని కేవలం బాహ్యముతో కూడిన, అహంకారంతో కూడిన, ఆడంబరముతో కూడినటువంటి యొక్క పర్వదినములు కాదు అనేటువంటి సత్యాన్ని ఈనాడు యువకులు విశ్వసించాలి. సమస్త సృష్టికి కూడాను సూర్యుడే ప్రధానము. సృష్టికర్త అయినటువంటి సూర్యుడే ఉత్తర దిశకు ప్రయాణం చేస్తుండగా మానవుని యొక్క దృష్టిని ఎందుకు ఉత్తమ మార్గంలో ప్రవేశపెట్టకూడదు? ఈనాడు సృష్టికర్త యొక్క సంకల్పములకు విరుద్ధమైనటువంటి దృష్టిని అభివృద్ది పరచుకోవటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అవుతూ వచ్చాడు. సృష్టికర్త యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి. సృష్టికి విరుద్ధముగా పోయిన మానవత్వమే నశిస్తుంది. మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై, ఉన్నత స్థాయికి ఉనిపోయే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క పర్వదినముల యొక్క పేరుతో ప్రపంచములో వ్యాప్తి గావించుకుని వచ్చింది. దినకరుడు శాంతుడైతోచే, సూర్యుడు ఈనాటి నుండి మహాశాంతంగా ఉంటాడు. దినములెంత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే, పగటిపూట తక్కువ కాలము, రాత్రిపూట ఎక్కువ కాలం అవుతుంది. ఇంతేకాదు, ఈ సంక్రమణ అనేటువంటిది భూములన్నీ కూడాను విశ్రాంతి తీసుకుంటుంటాయి. పంటలను పండించి, ప్రభువునకు అందించి, యజమానుని పోషించి, జగత్తును చల్లబరచి, తిని తిని బండారములను సమృద్ధిగా అందిస్తూ వస్తుంది. చలిగాలి చురుకు హెచ్చు, ఈ పొలములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదముడన్ పాడతరుగు. ఈ చలి కోసమని పొలముల్లో ఉండేటువంటి రైతులు కంఠములెత్తి చక్కగా గానం చేస్తూ ఉంటారు రాత్రి వేళలేని.
పచ్చపువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చు. జొన్న రేఖలు ఉంటుంటాయి, జొన్నలాకలు ఉంటుంటాయి, ఆ ఆకులకు కింద ఈ పడిన మంచు ముత్యాల వలె చుట్టుకుడను హారంగా నిలిచి ఉంటాయి. ఈ బంతి పువ్వులు ఈ నెల చాలా గొప్పగా చెదిస్తుంటాయి. రైతుల ఇండ లోపల ధాన్యమును సమృద్ధిగా నింపుతుంది. కొనే ఇట్టి పవిత్రమైనటువంటి మాసమును సరసురాలు అని పిలుచుతూ వచ్చారు. మానవునికి ఆనందమును, తృప్తిని, శాంతిని చేకూర్చేటువంటిదే ఈ పుష్యమాసం అనేటువంటి సరసురాలు. కనుక ఈ నెల చాలా ఉత్తమమైనటువంటి నెల. కనుక ఈనాడు ఉత్తమమైనటువంటి యొక్క నెల ప్రారంభమైనది. ఈ ఉత్తమమైనటువంటి నెలను మాత్రమే పురస్కరించుకుని మనం దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనంతో మనం కాలం గడిపిన ఈ ఉత్తమం అనేటువంటి సంక్రాంతులు ఎన్ని గడిచినప్పటికీ మన భావములు, మన జీవితములు వ్యర్థముగానే ఉంటుంటాయి. ఉత్తరాయణం యొక్క పవిత్రమైనటువంటి పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా గుర్తించాలి. ఉత్తరాయణం యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది. అంతేకాని కేవలం పొంగలి, పాయసము చేసుకుని ఈ యొక్క సంక్రాంతి దినమును బాహ్యమైనటువంటి యొక్క భోగములతో మనము జీవించటం కోసం కాదు, పశు పక్షి మృగాదులు కూడాను ఈ ఉత్తరాయణం నందు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటాయి. ఈ సంక్రాంతి పండుగ దినము అనేక విధములైనటువంటి శుభకార్యములు జరుపుతూ ఉంటాయి. కొత్త కొత్తగా పెండైనటువంటి యొక్క అల్లుళ్లను ఇండకు రప్పించుకుంటారు. గతములు, దురాలోచనలు, దుశ్చింతనంతో మనం కాలం గడిపిన ఈ ఉత్తమం అనేటువంటి సంక్రాంతులు ఎన్ని గడిచినప్పటికీ మన భావములు, మన జీవితములు వ్యర్థముగానే ఉంటుంటాయి. ఉత్తరాయణం యొక్క

అనేక విధమైనటువంటి శుభకార్యములు జరుపుతూ ఉంటాయి. కొత్త కొత్తగా పెండైనటువంటి యొక్క అల్లుళ్లను ఇండకు రప్పించుకుంటారు. గంగిరథులతో పవిత్రమైనటువంటి సీతారాముల కథలు కూడా ప్రబోధిస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక విధములైనటువంటి యొక్క ఆటలతో పాటలతో మాటలతో ఈ కాలమును సార్థకంగా భావించుకుంటుంటారు. ఈ ఆటలు పాటలు దేని నిమిత్తమై ఏర్పడినవి? దురదృష్టవశాత్తు ఈనాడు ఆటలు పాటలు ఒక వ్యాపారంగా రూపొందుతూ వచ్చాయి. క్రికెట్కు ఇంత డబ్బు, బ్యాడ్మింటన్ కి ఇంత డబ్బు, వాలీబాల్ కి ఇంత డబ్బు, చెస్ కి ఇంత డబ్బు, అంత వ్యాపారం కింద మారుతూ వచ్చాయి. కనుకనే ఈ పవిత్రతంతా కూడాను కేవలము రూపొందుతూ నిర్మూలమైపోతుండాలి, మాలిన్యమైపోతుండాలి. అసలు స్పోర్ట్స్ దేనికోసం ప్రారంభమైనాయి? ఆరోగ్య నిమిత్తమై ఆనంద నిమిత్తమై ఇవి ఆరంభమైనాయి. చక్కగా ఆటలాడి శరీరమును చక్కగా దృఢకాయుడుగా చేసుకుని ఈ ఆటల్లో వచ్చేటువంటి ఒక ఆనందమును 10 మందికి పంచుకుంటూ ఒకరికొకరు హేక్ హ్యాండ్ చేసుకుంటూ ఏకత్వాన్ని అభివృద్ది పరుచుకుంటూ రావాలి. కనుక ఈనాడు ఆటలు పాటలు కూడాను చాలా వ్యాపారంలో మునిగిపోయినాయి. సింగర్ ఉంటున్నాడంటే, అమ్మా అయ్యా మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఒక పాట వచ్చి పాడకూడదా అంటే ఎంత ఇస్తావు? అది వ్యాపారం. ఊళ్ళో ఎవరైనా పాటలు పాడేవారు ఉంటుంటే ఆ పెండింటి సమయంలో వారు కూడా అందులో ప్రవేశించి చక్కగా గానం చేసి ఆ చేరిన వారినందరికీ సంతృప్తిని అందించేటువంటి వారు. ఇలాంటి పాటలు ఆటలు అన్ని కూడాను కేవలం ఒక పాపర భూయిష్టమైపోయినవి. సింగర్స్ అంతా కూడాను సిన్నర్స్ గా మారిపోతున్నారు. ఒక్కరికైనా కూడాను హృదయాన్ని చల్లపరిచేటువంటి ఆనందాన్ని అందించలేవు ఈ పాటలు. హృదయపూర్వకంగా పాడటం లేదు. ఇక్కడ పేరు ప్రతిష్టల కోసమని, ధనమును అభివృద్ది పరుచుకోవాలని ఈ పాటలను పాడుతూ వస్తున్నారు. ఆనాడు అట్ట కాదు, గంగిరెద్దును నాడించేటువంటి వారు గ్రామ మధ్య భాగంలో చేరి అక్కడ గంగిరెద్దును నాడిస్తూ ఉంటుంటే ఈ సంక్రాంతి దినము అందరు కూడాను అన్నదమ్ముల వలె చేరి కలిసిమెలిసి ఆ ఆనందాన్ని పంచుకునేటువంటి వాడు. అందరూ కూడాను తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో పిల్లయు మొలత్రాడు ద్రండెకడము ముక్కునం బైడి కాడయు మోమునందు పంగనామంబులును గంగిరెద్దు తములికోల తన

చూచి ఆనందిస్తాం రమ్మని పిలుచుకునేటువంటి వారు. ఇలాంటి గ్రామంలో ఒక మంగళకరమైనటువంటి యొక్క పశు సమూహం కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. ఈ నిర్ణయందే మన పిల్లల యొక్క ఆటలు కూడాను ప్రారంభమైనాయి. బయట ప్రపంచం గురించి నేనేమాత్రము చెప్పను, కాని మన పిల్లల యొక్క ప్రభావాన్ని గురించి కొంత చెప్పాలని ఆశిస్తున్నాను. నిజముగా పిల్లలు ఆటల యందు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఈ ఆటల్లో ఎందుకు పాల్గొనాలి? ఈ విద్యా సంస్థలలో ఆట కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, మ్యాథమెటిక్స్ ఇవి మాత్రమే కాదు, స్పోర్ట్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్. కనుక ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు లో ఎందుకు అందరూ పాల్గొనకూడదు? కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క దీంట్లో పాల్గొనాలి. పాల్గొనటమే కాకుండా ఈ ఆటలలో ఉండేటువంటి నియమాలు కూడాను, సిద్ధాంతమును కూడాను, ఒక పవిత్రతను కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి. కేవలం విజయ నిమిత్తమై మనం తప్పుడు మార్గమును పట్టి విజయాన్ని సాధించాలని ఒక దుష్ట సంకల్పాన్ని మనం అభివృద్ది పరచుకోకూడదు. ఎవరు గెలిచినా కూడాను నా సోదరుడే గెలిచాడు అనేటువంటి యొక్క సమత్వాన్ని ఈ యొక్క ఆటల్లో మనము అభివృద్ది గావించుకోవాలి. క్రమాన్ని, ఆటల యొక్క నియమాన్ని చక్కగా మనం పాటించాలి. కనుక ఈ విధంగా మనం ఆచరించినప్పుడే ఈ ఆటల్లో విజయం కానీ అపజయం కానీ మనకు ప్రైజులు కాదు ముఖ్యము. మన ఆటల్లో మనకు ఆత్మతృప్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, ఒక సాటిస్ఫాక్షన్. పిల్లలందరూ కూడా ఎంతో శ్రమగా ఈ ఆటల యొక్క పోటీలు వస్తున్నాయంటే ఒక నెల నుంచి కూడాను ఎంతో ఉత్సాహంగా ఉండేటువంటి వారు. వేరువేరు కళాశాలలు ఎందుకని, యూనివర్సిటీస్ ఎందుకని దానికి భిన్నంగా ఉంటుంటాయి. ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీస్ లోపల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ వాళ్ళు కూడాను ఈ ఆటల కోసమని కొంత ధనం ఇస్తుంటారు, స్పోర్ట్స్ కోసమని, ఎక్స్పెన్సెస్ కోసమని ఇస్తుంటారు. యూనివర్సిటీ లోపల జీతములు కానీ, ఆటలకు కానీ, ఇంకే విధమైన మందులకు కానీ ఏ ఒక్కదానికి కూడాను మేము యూనివర్సిటీని మేము చేయి చాపి అడగటం లేదు.

0: కూడాను యూనివర్సిటీ నుంచి కూడా మేము జీతాలు తీసుకోవటం లేదు, అంతా సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఇస్తున్నాం.
1: ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఈ మొదలు పీజీ వరకు కూడాను ఫ్రీ ఎడ్యుకేషన్, గేమ్స్ ఫీజు కానీ, ట్యూషన్ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, లాబొరేటరీ ఫీజు కానీ, మెడికల్ ఫీజు కానీ, లేక మ్యాగజైన్ ఫీజు కానీ, ఏ ఒక్కటి కూడా మేము తీసుకోవటం లేదు. అలాంటి పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క మార్గమును నిరూపించే నిమిత్తమై పవిత్రమైనటువంటి మార్గమును ప్రవేశింప చేయాలని ఎంతో కృషి జరుపుతూ వచ్చాం. కనుక ఈ స్పోర్ట్స్ కంతా కూడాను నిజముగా మేము చెప్పాలనుకుంటే సెంట్రల్ ట్రస్ట్ నుంచి కానీ, కాలేజీ నుంచి కానీ ఒక్క నయా పైసా మేము ఇవ్వలేదు. మా పిల్లల యొక్క త్యాగం కానీ, విశాల హృదయాలు కానీ బయటి వారికి మేము అడ్వర్టైజ్ చేసుకోవటం కాదు, మా తృప్తి కోసం మేము చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రతి దీనికి కూడా ఖర్చు ఏమైనైతే హాస్టల్లో ఉండినటువంటి టీచర్స్ వారికి వారే, పిల్లలు కూడా చేరుకుని డబ్బులు వేసుకుని వారికి వారే దీని యొక్క దీన్నంత తగినటువంటి రీతిగా తయారు చేసుకుంటూ వచ్చారు. ఎవరికి కూడా చెప్పటం లేదు ఇది ఎట్ట జరుగుతా ఉంది అని. ఒక రిజిస్ట్రార్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ విచారించటం లేదు. పిల్లల్లో ఉండినటువంటి ఆ సహనభావము, ఆ సమర్థము, ఆ ఏకత్వము ఎంత విశాలమైనటువంటిదో అలాంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు. బృందావనం క్యాంపస్ లో కానీ, అనంతపురం క్యాంపస్ లో కానీ, ప్రశాంతనేమి క్యాంపస్ లో కానీ పిల్లల లోపల ఎవరికి వారే వారి వారి డ్రస్సులు, వారి వారికి తగినటువంటి యొక్క అనుకూలములు, ఆట వస్తువులు వారికి వారే సంపాదించుకుంటూ వచ్చారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ ది ప్రైమరీ స్కూల్. నిజముగా ఈ జగత్తులో సత్యాన్ని మనం చక్కగా విచారించి కన్నులు తెరిచి విశాల హృదయముతో మనం పలికించడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ స్త్రీలు ఉంటున్నారో అక్కడ విద్య చాలా గొప్పగా అభివృద్ది అవుతుండాలి. విద్యార్థులను చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఏకాగ్రతను పెంచుకుంటారు. వారు చేసేటువంటి పనుల లోపల చక్కగా ఏకాగ్రతను చూస్తూ వస్తారు, కానీ అటు ఇటు ప్రేక్షకులను చూసుకుంటూ రారు. కనుకనే వారు చేసేటువంటి ప్రతి కార్యములు కూడాను కర్ణానందముగా, నేత్రానందముగా, హృదయానందముగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చిన్న పిల్లలు, మన ఇంటిలో ఎవరైనా ఒక చిన్న బిడ్డ ఉంటుంటే ఆ బిడ్డను సర్దుకోవటమే మహాకష్టంగా ఉంటుంటారు. 1100 మంది ఆ యొక్క ప్రైమరీ స్కూల్లో ఉంటుంటే వారు ఎన్ని విధములైనటువంటి శ్రమ పడుతున్నారనేటువంటిది విశాల హృదయాలు విచారించితే అర్థమవుతుంది. పిల్లలు 4.5 సంవత్సరం పిల్లలు, 5 సంవత్సరం పిల్లలు మీరు చూచి ఉంటారు, వాళ్లు ఎంత చక్కని డిసిప్లైన్. వాళ్లు భుజించటం కానీ, వారు తిరుగాటం కానీ, వారు చేయటం కానీ అన్నింటినీ కూడా చిన్న వయసు లోపలనే వారిని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తుంటారు. బయట ప్రపంచానికి తెలియదు, ఇక్కడ ఉండినటువంటి వారికి కూడా తెలియదు. ప్రైమరీ స్కూల్లో ఉండినటువంటి టీచర్స్ కానీ, వార్డెన్ కానీ, ప్రిన్సిపల్ కానీ పగలంతా కూడా పాఠాలు చెప్తారు, అంతా పని చేస్తారు. పాప ఆ గుడ్డలు మీరు చూచి ఉంటారు, పిల్లలు ఆడినటువంటి వేసుకున్నటువంటి వస్త్రములు, టీచర్స్ రాత్రిపూట కూర్చొని కుట్టుకున్నటువంటివి. పాప ఒక్కొక్క తూరి ఆ టీచర్స్ ని చూసినప్పుడు నాకే చాలా హృదయం కరిగిపోతుంది. చూడలేదు, కన్నులంతా వాచి ఉంటాయి. ఏమిటంటే రాత్రంతా పనిచేశారు. ఇంత చక్కని గొప్ప ఆనందాన్ని చేకూర్చేటువంటి ఉద్యానవనముగా ఈ పిల్లలంతా రంగులు రంగులుగా వచ్చేటప్పటికి అది మహా సుందర ఉద్యానవనంగా ఉంటుంటారు, నందనవనంగా కనిపించింది. పిల్లలు వస్తూ ఉంటుంటే ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా, ఎవరు కూడా తెలియదు. తను ఆడాలో ఎట్లా చేయాలి అంతా ఆ పిల్లల యొక్క హృదయంలో ఒక టేప్ రికార్డ్ మాదిరి ప్రింట్ అయిపోయి ఉంటుంటారు. ఈ వస్త్రములకు ఎంత ఖర్చు అవుతుంది మీరు యోచించండి. విలువైనటువంటి వస్త్రములు, ఒక వస్త్రం వలె మరొక వస్త్రం ఆ కలర్ లో చేరదు. అంతా వారికి వారే చేసుకున్నటువంటి పాపం. స్వామి మాకింత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినారు, మమ్మల్ని ఈ విధంగా పోషించాడు, సంవత్సరంకు ఒక్క పర్యాయమైనా కూడాను మేము ఈ విధంగా సేవ చేయకపోతే మేము చదివి ప్రయోజనమేమిటి అనేటువంటి సత్యమైనటువంటి భావంతో వారు ఈ విధమైనటువంటి త్యాగానికి పూనుకుంటుంటారు. ఇచ్చినటువంటి యొక్క చక్కని క్రమబద్దమైనటువంటి ఈ యొక్క శిక్షణే హైయర్ సెకండరీ స్కూల్ వరకు బయలుదేరుతుంది. హైయర్ సెకండరీ స్కూల్ లోపల కొంచెం టెంపరేచర్ తగ్గిపోతుంది. కారణమేమిటి, అక్కడ కూడా వీళ్ళకు తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చేటువంటిది కొంత తగ్గిపోతుంది. హైయర్ సెకండరీ స్కూల్ లోపల కూడా టీచర్స్ రాత్రి పగలు చాలా శ్రమపడి పనిచేస్తుంటారు. కనుకనే అంత మాత్రం వారు ఆ యొక్క ప్రైమరీ స్కూల్లో వేస్తున్నటువంటి యొక్క పునాదులను వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. స్టేట్కి పోయేటప్పటికే నార్మల్ అయిపోతుంది, ఈ క్రమశిక్షణ అంతా కూడా తగ్గిపోతుంటుండాలి. కారణమేమిటి, అక్కడ ఉన్నటువంటి అధికారులు దీన్ని సరైనటువంటి శ్రద్ధ పట్టుకుని పోషించటం లేదు. ఏదో మనం టీచర్స్ గా వచ్చాము, మనం నేర్చుకుని పిల్లలకు చెప్పేస్తాము, ఈ పాఠములు చెప్పడమే మన యొక్క పని, పిల్లల యొక్క అభివృద్ధి ఏమిటో అనేటువంటి కొంతవరకు ఎక్కువ మంది విచారించడం లేదు, ఒక్కను కూడా కాపాడుకోలేకపోతున్నారు. అయితే ఈ ప్రైమరీ స్కూల్ లోపల పడినటువంటి యొక్క పునాదే ఇంకా కొంతవరకు వారి హృదయంలో ఉంటుంది. ఈ పిల్లలే మన ఇన్స్టిట్యూట్ చేరినటువంటి వాళ్లలో ఈ క్రమశిక్షణ కనిపిస్తూ ఉంటుండాలి. ఇచ్చినటువంటి వారితో చేరి క్రమక్రమేణా ఈ పిల్లలు కూడా పాడవుతుంటారు. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. బయట అనేక రకమైనటువంటి యొక్క చర్యలంతా కూడా వారి హృదయంలో నిండి ఉంటాయి. కనుక మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఈ ప్రైమరీ స్కూల్ నుంచి ప్రారంభమైనటువంటి క్రమశిక్షణను మనం ఇన్స్టిట్యూట్ వరకు కాపాడుకోవటం ప్రతి టీచర్ యొక్క బాధ్యత. తగ్గించడం లేదు, పోనీ వారికి తగినటువంటి జీతం లాంటింటే తగ్గించడం లేదు. ఈ గ్రాంట్స్ కమిషన్ దీంట్లో ఉన్నటువంటి యొక్క నిబంధన ప్రకారము స్కేల్ ప్రకారం వారికి ఇస్తున్నాము. ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడాను ఏమో వారికి బుద్ధి ఉందో లేదో గాని ఈ ప్రపంచంలో ఉండేటువంటి దీన్నంత ఇష్టం వచ్చినట్టుగా ఒక రేట్ పెంచుకుంటూ పోతున్నారు. 150 రూపాయలు డీనెన్స్ అలౌన్స్, ఇది యూనివర్సిటీ వాళ్ళ యొక్క తాతల సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ఈ విధంగా జీతాలు పెంచుకుంటూ పోతే పదార్థముల యొక్క విలువ కూడా పెరుగుతుండదనేటువంటి విజ్ఞానం వాళ్ళ శూన్యమైపోతుండాలి. ఇదంతా పెరగడానికి శాలరీస్ పెంచడమే దీనికి మూల కారణం. పెంచాలి పెంచాలి పెంచాలి, ఇచ్చే శాలరీకి తగినంత పనే చేయటం లేదు. వాడు హృదయం పైన చేయి వేసుకుంటే, మరి నేను తీసుకునేటువంటి జీతానికి తగినంత పని నేను చేస్తున్నానా అని విచారణ చేసుకుంటే దేశానికి ఎంత ద్రోహంగా మారుతుందో అది యోచన చేసుకోండి. ఎవరు మన దేశానికి ద్రోహం చేస్తున్నాము, మనకు మనమే చేసుకుంటున్నాము. చూసుకుంటున్నారు కానీ ఈ దేశం నుంచి వచ్చినటువంటి యొక్క అవస్థలు ఎవరివి? మనవే. ఈ రైట్ కోసం ఫైట్ పడుతున్నారు కానీ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ? నీవు తగినటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావా? రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వాడు అడగడానికి కూడా నోరు లేదు, వాడికి అర్హత లేదు. ఇప్పుడే మన దేశం బాగుపడుతుంది, సరే నేను జీతానికి తగినంత పని నేను చెయ్యాలి అనేటువంటి యొక్క లక్ష్యమే గిని ఉంటుంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుంటారు. కొనేది కేవలము ఒక వంకాయ, కొసులు అడిగేది గుమ్మడికాయ. చూసారా, చెప్పేది చేసేది చాలా తక్కువ, మాత్రం ఎక్కువ కావాలి. ఎక్కువ తీసుకో తప్పులేదు, కానీ నీవు తీసుకోవటం వల్ల జగత్తుకి ఏమి జరుగుతుండాలి? పదార్థములు కూడా నువ్వు వెలెక్కిపోతుండాలి. ఈ వెలెక్కిపోతే బీదవాడ గతి ఏమిటి? కుటుంబమేమో పెరిగింది, నీ కుటుంబం నువ్వు సుఖంగా అనుభవించవచ్చును. కుటుంబాలు లేనటువంటి యొక్క పూర్వీకులు అనగా బీదవారి యొక్క గతి ఏమిటి? ఈ విశాల హృదయము భారతీయుల లోపల చక్కగా అభివృద్ధి పరచుకోవాలి. ఇతర సంవత్సరం నుంచి విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి. అయితే మన యొక్క యూనివర్సిటీ లోపల ఇలాంటి దానికి అవకాశాలు లేదు. ముఖ్యమైనంత వరకు కూడాను మన అధ్యాపకులు విద్యార్థులు కలిసిమెలిసి తగినటువంటి యొక్క కాలంను కూడా అధిక కాలమైనా కూడా వాళ్ళు వినియోగించి టీచ్ చేస్తూ ఉన్నారు. ఏ సమయంలో పోయి విద్యార్థి తన సందేహాలు అడిగినప్పటికీ టీచర్స్ చక్కగా వాళ్లకు ఆ సమయాన్ని పురస్కరించుకుని బోధించండి, నమ్మకపోండి. కానీ మా యొక్క యూనివర్సిటీ అనగా ఇన్స్టిట్యూట్ యొక్క క్రమశిక్షణ కానీ విద్యా విధానం కానీ ఈ ఇండియాలో లేనే లేదు. మేము అందరి వలె చీపుగా అడ్వర్టైజ్ చేసుకోవటం లేదు. మా పిల్లల లోపల చక్కని ఫస్ట్ ర్యాంక్స్ వస్తుంటాయి. మొన్న ఢిల్లీ సెంటర్ నుంచి కూడాను మా పిల్లలకు ఒక జాబ్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ పిల్లలంతా కూడాను 125 మంది చేరారు, పరీక్షలో కూర్చున్నారు. ఒక్కొక్క స్టేట్ లోపల ఒక్కొక్క పిల్లవాడు ఫస్ట్ వచ్చాడు, ఒక స్టేట్ కు మాత్రమే ఫస్ట్ వచ్చారు. పిల్లల ఫోటోలు వేసి చక్కగా వీడు పలాని ఆంధ్ర స్టేట్ లోపల ఫస్ట్ వచ్చినటువంటి వాడు అని వేసుకున్నారు. అది మాకు సంతోషమే. కానీ పోయినటువంటి మా 120 మంది పిల్లలు కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చారు. కానీ మేము ఒక పిల్లవాడి ఫోటో ఇవ్వలేదు. అందరికంటే కూడా ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చి వాడికి ఒక డబ్బును కూడా అందించడానికి సెంట్రల్ టెస్ట్ నుంచి వచ్చింది, సెంట్రల్ ఎడ్యుకేషన్ దీని నుంచి. నేను చెప్పాను, బాబు నీకు అవార్డు కూడా వచ్చింది, నీవు వెళ్ళు, ప్రెసిడెంట్ అవార్డు అని పిలిచారు. పిల్లల యొక్క భావం ఎంత విశాలమైనవో చక్కగా మీరు యోచన చేసుకోండి. బాయ్ నాయన అవార్డు వచ్చింది, నువ్వు వెళ్ళు ఢిల్లీ, ప్రెసిడెంట్ పిలిచాడు, ప్రైమ్ మినిస్టర్ పిలిచాడు, లెటర్స్ వచ్చాయి. చేతులు జోడించుకుని, స్వామి నన్ను క్షమించండి, నేను ప్రెసిడెంట్ అవార్డు కోసం నేను చదవలేదు, ప్రైమ్ మినిస్టర్ అవార్డు కోసం నేను చదవలేదు, స్వామి తృప్తి కోసం చదివాను. కనుక స్వామి తృప్తి పెట్టే నాకు అదే చాలు, అదే పెద్ద అవార్డు అన్నాడు. పోలేదు, ఇంత విశాలంగా ఉంటుంటుంది మా పిల్లల యొక్క భావాలు. కనుక పిల్లల యొక్క హృదయాలు ఎంతో పవిత్రమైనవి, సున్నితమైనటువంటివి, చాలా తీయనైనటువంటివి. ఇలాంటి పిల్లల యొక్క పరిస్థితిని మనం ఈనాడు చెప్పుకోవటం అంటే కేవలం ఉత్సాహాన్ని పట్టుకోలేక
1: మీకు ఈ విషయాన్ని తెలపటమే కాని కేవలం 10 మందికి తెలియాలని కాని మా యొక్క విద్యా సంస్థ యొక్క విలువలు 10 మందికి బోధించాలని కాని మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయటం లేదు. కొంతమంది పిల్లలు వచ్చారు, స్వామి నాకు ఓ గ్రేడ్ వచ్చింది అని వచ్చారు. చెప్పానప్పుడు ఈ ఓ గ్రేడ్ రావటం నీకు కాదు, నీవు చదివిన చదువుకు వచ్చింది. అది స్టడీకి వచ్చింది కానీ ఓ గ్రేడ్ నీకు రాలేదు, నీవు పొందలేదు, నీవు చదివిన స్టడీ పొందింది. నీకు ఆ డిగ్రీ రావాలంటే ఏం చేయాలి? ఆ చదివిన చదువును ప్రాక్టికల్లో పెట్టాలి, అప్పుడు నీకు డిగ్రీ వచ్చినట్టు. ఈనాడు కేవలం ఒక రామయ్య ఎంఏ ఎంఎస్సీ పిహెచ్డి అని డిగ్రీ రాసుకుంటాడు. రామయ్య డిగ్రీలు కాదు, రామయ్య చదివిన దాని డిగ్రీలు. తలభారంగా ఉంటున్నది, ప్రాక్టికల్లో ఏముంటుండాలి? జీరో ఉంటుండాలి. చదవటంలో హీరో, ప్రాక్టికల్లో జీరో. ఇప్పుడు నీవు హీరో అయినప్పుడే ఆ డిగ్రీస్ నీకు సరైన అర్హతగా ఉంటాయి. ఏమిటి, పరీక్ష కోసం రాత్రి పౌలు అవస్థ పడతారు, పరీక్ష హాల్లో వెళుతారు, తల్లో నింపుకున్నదంత ఖాళీ చేసుకుంటారు, ఎంటీ హెడ్తో ఇంటికి వస్తారు. చదివిన చదువుని నిత్య జీవితంలో మనము దాన్ని వినియోగిస్తూ రావాలి. ఇప్పుడే ఈ డిగ్రీ నీవు పొందినటువంటి వాడు అవుతావు. కనుక ఈ పిచ్చి డిగ్రీల కోసమని మీరు ప్రాకులాడకండి. కేవలం పొట్టకూటి డిగ్రీలు మాత్రమే. ఈ డిగ్రీల వల్ల జగత్తునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి? నేను ఇంత విద్యావంతుడైనాను, ఈ పల్లెల్లో విద్యాహీనుడైనటువంటి వారికి ఏమిని ఏ సేవ చేయగలిగే? చదువు చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ అర్హత చిక్కుతుంది అని దీనికోసం ప్లాన్ వేస్తుంటారే కానీ ఎంత డబ్బు మనకు వస్తుంది నెలకు కాదు. ఈనాడు విద్యార్థులు విచారించవలసినటువంటి విషయం, నేను చదివేటువంటి ఈ చదువు ఈ సమాజమునకు ఏ విధమైనటువంటి ఉపయోగం కలుగుతుంది అనేటువంటి దాన్ని విచారించాలి. సమాజానికి ఉపయోగమయ్యేటువంటి యొక్క విద్యను మనం నేర్చుకోవాలి, సమాజానికి ఉపయోగకరమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించాలి. కేవలం కొంగ తన నోటికి చిక్కిన చేపను తాను భుజించినట్టుగా మనకు చిక్కినటువంటి డిగ్రీను స్వార్థం కోసమని, నీ కుటుంబం కోసమని, స్వప్రయోజనం కోసమని వినియోగించుకోవటం అది డిగ్రీకి విలువనే కాదు. ఈ చదువును సమాజంలో వినియోగించాలి, సమాజంలో శాంతి భద్రతలు చేకూర్చాలి. అది ఏ విద్యార్థి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కనుక విద్యార్థులారా, అన్ని సబ్జెక్టులోనా మీరు బాగానే వస్తున్నారు, ఈ విధంగానే స్పోర్ట్స్ లో కూడా వచ్చారు, కానీ ఈ స్పోర్ట్స్ కూడా ఒక సబ్జెక్టు గా మీరు భావించాలి. కానీ మున్ముందు మీ నుంచి మేము ఏమీ తీసుకోవటం లేదు, కానీ నేను ఆశించేది ఒక్కటే, ఇక్కడ ఉండినంత వరకును ఏ విధమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో మీరు కాలంను గడిపారు, ఆ భక్తి శ్రద్ధలు క్రమశిక్షణలు బయట ప్రదేశానికి పోయినప్పటికీ వీటిని శాశ్వతంగా నిలుపుకోవాలి, అదొక్కటే మేము ఆశించేది. ఒక్క నయా పైసా ఇలాంటి స్పోర్ట్స్ కి మీరు ఖర్చు పెట్టకండి. అందరూ నిండు హృదయంతో ఉత్సాహంతోనే ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ ఇది మాదే తప్పు. ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ నుంచి వస్తుండాలి అని ఈ అధికారులు సరైనటువంటి విచారణ చేయకుండా పోవటమే పెద్ద లోపం. టన్నులు టన్నులు ఉపన్యాసం ఇవ్వటం కాదు ముఖ్యము, ఒక ఔన్సు మనం అనుభవిస్తే అంతే చాలు. కనుక మనం ఒక్కదానిని మనం ఆచరించి చూపితే చాలు. కనుక ఈ ఉపన్యాసాలు అధికంగా ఉండేటువంటివన్నీ కట్టిపెట్టి కాలంలో వ్యర్థము చేయకుండా పిల్లలకు తగినటువంటి, భవిష్యత్తుకు తగినటువంటి ప్రోత్సాహాలు అందిస్తూ ఈ తల్లిదండ్రులకు కానీ జగత్తుకు కానీ సమాజమునకు కానీ ఒక ఆదర్శవంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలి. దీని యొక్క బాధ్యత అంతా కూడాను అధ్యాపకుల పైన, వైస్ ఛాన్సలర్ పైన ఆధారపడి ఉంటుంటారు. కానీ ఈనాడు మన సమస్త విషయంలో మన విద్యార్థుల యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావం చేత ఏ యూనివర్సిటీలోనైనా కూడాను వైస్ ఛాన్సలర్ ను చూడాలంటే సంవత్సరంలో కొలది కూడాను చిక్కడు, ఎవరికి కనిపించడు. కానీ మన యొక్క యూనివర్సిటీ లోపల తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను వైస్ ఛాన్సలరే మీతో నిలుచుకుని ఉంటున్నాడు. తెల్లవారి మొదలు మీ యొక్క క్షేమ సమాచారములు, మీ యొక్క అభివృద్ధులు, మీ యొక్క ఇక్కట్లు అన్ని విచారించి అప్పటికప్పటికి దానికి అన్ని కూడాను సమస్యలు తీరుస్తూ వస్తున్నాడు. ఇలాంటి అవకాశం మీకు చిక్కినందుకు దక్కించుకుని చక్కని శాంతిని, ఒక భద్రతను నిలబెట్టి దేశానికి ఆదర్శ పురుషులుగా మీకు తయారు కావాలి. విద్య ఎంత అవసరమో, విద్య ఎంత ముఖ్యమో, ఆధ్యాత్మిక విద్య కూడా అంత అవసరం. లేకపోవటం చేతనే అల్లకల్లోలములు అధికమైపోతున్నాయి జగత్తులో. భక్తి తప్పనిసరిగా ఉంటుండాలి మానవులకు. మనం తినే అన్నము కాని, తీసుకునే గాలి కాని, అనుభవించే వెలుతురు కాని, పలికే పలుకు కాని, అన్ని కూడా భగవంతుని ప్రసాదములే. ఈ పంచభూతములే భగవత్ స్వరూపాలు. లేకపోతే ఒక క్షణమైనా మీరు నిలిచగలుగుతున్నారా? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సర్వశక్తులు కూడా అనుభవిస్తున్నావు, భగవంతునికి ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఏదో బలిపోతుంటే ఒక చిన్న టవల్ కింద పడిపోయిందంటే ఆ టవల్ ఎవడైనా తెచ్చి అందిస్తే థ్యాంక్స్ అంటారు. భగవంతుడు జీవితాన్ని ఇస్తూ, భూతముల్నే అందిస్తూ, మీ సుక్షేమాన్ని కోరుతూ, మీ యొక్క దీనిని అభివృద్ధిని కోరుతూ ఉంటుంటే అలాంటి భగవంతుని కూడా ఒక థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా? అలాంటి భక్తి లేకుండా, భగవంతునికి కృతజ్ఞత లేకుండా ఉండేటువంటి జీవి చచ్చి బ్రతికినటువంటి వాడే, లేక బ్రతికి చచ్చినటువంటి. ఎందుకు ఈ జీవితాలు? దేనికైనా కూడా మనము ఒక విధమైనటువంటి మామూలుగా బిచ్చగాడు వచ్చి ఏదైనా హెల్ప్ చేసి వాడికి కూడా మనం థ్యాంక్ చేయాలి. కానీ వాడు బిచ్చగాడు, కానీ వాడు చేసిన పని గొప్పదే కదా. కనుక ఈ ఉపకారాన్ని మాత్రం ఏనాడు కూడా మనం మరవకూడదు. అలాంటి యొక్క ఉత్తమమైనటువంటి విద్యను మన విద్యార్థులు నేర్చుకోవాలి. మనకు ద్వేషుడైనటువంటి వారిని కూడా మనం ప్రేమించాలి. వాడికి ఉండవచ్చు ద్వేషము, కానీ నీవు ద్వేషపడితే ఇంకా వాడితో పాటు నీవు సమానమే, కానీ నీవు అది కూడా ఎట్లవుతావు. వాడు ద్వేషించినా నీవు ద్వేషించవద్దు. నీవు నవ్వుతూ నవ్వుతూ దాన్ని స్వీకరించు, సిగ్గొస్తుంది, తర్వాత మారుతాడు. దుర్గుణాలను మాత్రం ఏ విద్యార్థి కూడా ప్రవేశపెట్టకూడదు. ఒక కోపం వచ్చింది నీకు, కోపం వచ్చినప్పుడు ఈ కోపంతో నీకు నోటికి పని చేసుకోకూడదు. అప్పుడు నీవు తలంచు, కాలంను తీసుకో. ఈ కాలంలో ఆ కోపం తగ్గిపోతుంది. ఏ విధంగా చేసుకోవాలి? కోపం వచ్చింది, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్ అని 10 సార్లు ఉచ్చరించు, ఈ కోపం చల్లారిపోతుంది. లేక ఈ వయసు లోపల బ్రహ్మచారి శతమర్కట అన్నాడు, ఈ పిల్లలంతా కూడా వాళ్ల బుద్ధి 100 కోతుల బుద్ధి, అలాంటి చంచలత్వంతో వచ్చినప్పుడు నువ్వు యోచించాలి. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్ అని ఆ చంచలత్వం వచ్చినప్పుడు 10 సార్లు ఉచ్చరించు, ఆ యొక్క చంచలత్వం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. ఇంకా ఏదైనా ఎవరైనా ఇతర వస్తువులమైనా కొంచెం తీసుకోవాలా అపహరించాలనేటువంటి ఈ దొంగ బుద్ధి ఏమైనా మనలో వస్తే తక్షణమే చేతికి పని ఇవ్వకూడదు. చీ, నేను మ్యాన్, ఐఎమ్ మ్యాన్ నాట్ ర్యాట్ ఆర్ క్యాట్, ఐఎమ్ మ్యాన్ నాట్ ర్యాట్ నాట్ క్యాట్. నిజంగా వింటే ఆ దొంగ బుద్ధి కూడా మార్పు వచ్చేసాయి. ఏమైనటువంటి యొక్క చిన్న చిన్న మాటల చేతనే మనం ఎంతో శాంతిని మనం సంపాదించుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులు ఈ చిన్న వయసు నుండే పవిత్రమైన భావాలను పెంచుకుంటూ రావాలి. కనుక ఈ జరిగినటువంటి ఈ 3 క్యాంపుల లోపల, ప్రైమరీ స్కూల్ లోపల జరిగినటువంటి యొక్క చర్యలు అందరికీ ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి. అందరూ ఎవరెవరి స్థాయికి తగినట్టుగా వారు చక్కని వారి శక్తి సామర్థ్యములు వినియోగపెట్టారు. ఒక్కటి కొంచెం మార్పు చేసుకోవాలి. మన స్పోర్ట్స్ అనేటువంటిది జరపాలి అనేటువంటిది 3 నెలలకు ముందుగానే అనంతపురం కాలేజీ వార్డెన్ ప్రిన్సిపల్, ప్రశాంత నేమ్ కాలేజీ వార్డెన్ అండ్ ప్రిన్సిపల్, బెంగళూరు కాలేజీ వార్డెన్ అండ్ ప్రిన్సిపల్, మన ప్రైమరీ స్కూల్ వార్డెన్ అండ్ ప్రిన్సిపల్ 4 చేరి ఎవరెవరు ఏమేం చేయాలి అనేటువంటి విచారణ చేసుకుంటే ఈ యొక్క రిపీట్ చేయడానికి వీలుండదు. ఎవరికీ తెలియకూడదు, గ్రౌండ్ లో మాత్రమే దీన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి మంచి భావమే అది. అయినప్పటికీ వారు చేసిందే వీళ్ళు, వీరు చేసిందే వాళ్ళు చేస్తుంటే అది కొంత విసుగ్గా కూడా ఉంటుంది. ఈ టైల్స్ అనేటువంటిది ఉండాలి చూడ, ఆడపిల్లలు కొట్టారు, మగపిల్లలు కొట్టారు. ఇటుకలు కూడా ఆడపిల్లలు కొట్టారు, మగపిల్లలు కొట్టారు. ఇవి రెండూ చూసేటప్పటికి మనకు హెడ్ ఏక్ వస్తుంది. వీరు వీరు చేసిందే వాడు చేస్తూ ఉంటారు, చేసింది మరొకరు చేయకుండా ఉండాలి. అలాంటివి మనం తయారు చేయాలి. మీరేం 10 మందికి చెప్పనక్కర్లేదు, వార్డెన్ ప్రిన్సిపల్ లోపలనే ఇముడ్చుకొని దీనికి తగినటువంటి యొక్క మార్పులు మీరు చూసుకుంటూ రావాలి. ఈ విధమైనటువంటి దాంట్లో అధ్యాపకులు కూడా ప్రవేశించి పిల్లల యొక్క ఈ ఆటలకు ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందిస్తూ రావాలి. కొంతమంది అధ్యాపకులు ఇందులో ప్రవేశించడం లేదు, కానీ కొంతమంది అధ్యాపకులు ఈ పవిత్రమైనటువంటి దృశ్యాన్ని చూచేటువంటి అదృష్టం కూడా లేదు. దానికి ఒక ప్రాప్తి ఉండాలి. కన్నులుగా ఉండినటువంటి ఈ పవిత్రమైనటువంటి దృశ్యాన్ని చూడటం కూడా ఎంతో అదృష్టంగా ఉంటుండాలి. ఇలాంటి చక్కని స్పోర్ట్స్ టైం లోపల కూడా షికారులు వెళుతూ ఉంటారు కొంతమంది అధ్యాపకులు. అది నొసటం రాసిన వ్రాత కన్న కలదా నూరేళ్లు చింతిల్లని, ఆ కర్మఫలం వాడది. గ్రామాల వాళ్ళంతా కూడా ఇందులో ప్రవేశిస్తూ ఉంటే విద్యా సంస్థలో ఉండినటువంటి వారు కూడా బయటకు పోతున్నారంటే ఇది నిజంగా వాళ్ళ దురదృష్టవంతులనే చెప్పొచ్చు. కాకుండా మున్ముందు అందరూ టీచర్స్ కూడా వారి వారి శక్తానుసారము పిల్లలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ రావాలి. ఫిజిక్స్ టీచర్ ఫిజిక్స్ మాత్రమే చెప్పవచ్చు, కెమిస్ట్రీ మాత్రమే చెప్పవచ్చు, మ్యాథమెటిక్స్ మాత్రమే చెప్పవచ్చు, కోర్సు లోపల అందరూ చెప్పవచ్చు. అన్ని టీచర్స్ కూడా అన్ని సబ్జెక్టు వాళ్ళు ఇందులో ప్రవేశించాలి. అప్పుడే ఇది సొంపుగా ఇంపుగా ఉంటుంటారు. ఈ విధమైనటువంటిది ఒక్క ప్రైమరీ స్కూల్లో మాత్రమే జరుగుతూ ఉంటుండాలి. కొంతమంది తల్లిదండ్రులు మందిరంలో ఉండినప్పటికీ నీ తల్లిదండ్రులు కూడా చూడటానికి రావటం లేదు. వాడు పాపం రాత్రింపులు పని చేస్తూ వచ్చారు. ఒక్క సంవత్సరం చేసినటువంటి పని 2వ సంవత్సరం వారు చూపలేదు. ఆ విధంగా ఉంటుండాలి. తిరిగి చేసినవే చేస్తూ కూర్చుంటుంటే అది విసుగ్గా ఉంటుంటారు. కానీ ఇంక పైన పిల్లలు కానీ అధ్యాపకులు కానీ ఈ సత్యాన్ని గుర్తించి అందరూ ఏకంగా సామూహికంగా సరి అయినటువంటి సంతోషాన్ని ప్రజలకు ఈ స్పోర్ట్స్ కోసం ఎన్నో బయట గ్రామాల వాళ్ళు కూడా వచ్చారు. మొత్తంగా ఈనాటి స్పోర్ట్స్లు చాలా ఆనందాన్ని అందించాయి. మన లోటుపాట్లు మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఇక మున్ముందు ఇలాంటి లోటు రాకుండా ఒక వార్డెన్స్ కూడాను తగిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళకంతా కూడా సరి అయిన ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇవ్వడానికి వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ కూడా సిద్ధంగా ఉంటుండాలి. అప్పుడే ఇదంతా కూడా ఏకంగా చేరి అనేకత్వంలోని ఏకత్వం అనేటువంటి ఉపనిషత్ సారాన్ని మనం చక్కగా జగత్తునకు చాటిన వారం అవుతాం. ఈ సంస్థలందు అన్ని సంస్థలందు కూడా ఈ యూనిటీ ఉండాలి. గొప్ప హాస్పిటల్ మీకు తెలుసును, ప్రపంచంలోనే లేదు అంతటి హాస్పిటల్. అలాంటి ఫ్రీగా జరిపేటువంటి యొక్క డాక్టర్స్ కూడా ఎక్కడా లేరు. స్వామి కొన్ని కోట్లకు ఖర్చు పెట్టి వాళ్ళకి తగినటువంటి సేవలు చేయిస్తున్నారు. ఏ డబ్బును మనం ఉపయోగపెట్టవలసింది అన్నప్పటికీ దానిని తూచి మనం ఉపయోగపెట్టాలి. ఎంతో మంది భక్తులు ఈ పవిత్రమైన కార్యాలు చూచి వాళ్లకు వాళ్ళు డొనేషన్ అంతా కూడా చెక్కుల కింద పంపుతూ ఉంటారు బ్యాంకులకు. ఆ డబ్బును సత్యసాయి ట్రస్ట్ ఉపయోగపెట్టినట్టుగా అంత పవిత్రమైన ఉపయోగము ఏ సంస్థలో కూడా ప్రపంచంలోనే జరగదు. కానీ అసూయాపరులు, దుర్మార్గులు, గిట్టని వాళ్లు ఈ యొక్క ట్రస్ట్ యొక్క దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నారని ఆడిపోసుకుంటారు. గాని అది మహాపాపం, వేస్ట్ మేము చెయ్యం. ఒక్కొక్క మండే వచ్చిందంటే ఈ కూలీలకంతా బట్టువాడాలు ఇవ్వాలంటే నా దగ్గర బిల్లు తేవడానికి నారాయణ అదురుతూ వస్తుంటాడు. నేను గమనించి ప్రశ్నించి దానికి తగినటువంటి రీతిగా చేస్తుంటాం. అంత పవిత్రంగా మేము ఉపయోగపెడుతుంటాం. డాక్టర్స్ కూడా ఎంతో వేడగాని వేళలో వచ్చినప్పటికీ వాళ్ళు ఎంతో త్యాగం చేసి ఆ పేషెంట్ ను చూస్తుంటారు. మన సంస్థలు అన్నింటి ఎందుకు ఒకరికొకరు సహకారంగా ఒకరికొకరు కూడి ఎవరిపైనా ద్వేషం లేకుండా అసూయ లేకుండా ఏకత్వాన్ని పెంచుకోవాలి. సంస్థలు కూడాను ఈ ఆర్గనైజేషన్స్ లోపల కూడా ఈ సమత్వాన్ని మనం పెంచాలి. సమస్త ఎట్టిదో సాయి పేరు అట్టిదిగా వస్తుంది. జరిగినా కూడా సాయి పేరులో వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు మనము ఆడంబరాలు తగ్గించుకుని మనం అభివృద్ధి గావించుకుని ఇతరులకంతా ఒక విధమైనటువంటి ఆదర్శప్రాయంగా మనం నిలిచాలి. కానీ ఈనాటి మన పిల్లలు ఎంతో ఆనందంగా సాయికి సంపూర్ణమైనటువంటి సంతృప్తిని అందించారు. దీనివల్ల స్వామి యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొంది ఆయుర ఆరోగ్యవంతులై ఆదర్శవంతులై జగత్తుకు సరి అయినటువంటి యొక్క రూపాన్ని మీరు నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వినిపిస్తున్నాను.
2: భజన వినా సుఖ

ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 14వ తేదీ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: నేను ఎవరికీ ద్వేషిని కాను, కాబట్టి నాకు ఎట్టి భయమూ లేదు. కారణమేమిటి? అంతా నా యొక్క స్వరూపమే. అందరియందున్నది ఒకే ఆత్మతత్వము. కల్లాకపటం ఎరుగని పసిబిడ్డ మిమ్మల్ని చూసి నవ్వినప్పుడు మీరు కోప్పడతారా? లేదే, మీరు కూడా నవ్వుతారు. అదే రీతిగా నేను ఆనందంగా చిరునవ్వు నవ్వితే నాతో పాటు అందరూ ఆనందాన్ని అనుభవిస్తారు. కనుక మంచి భావాన్ని పెట్టుకోండి, పవిత్రమైన హృదయాన్ని పెట్టుకోండి. అప్పుడు మీకు లభించే ఫలితం కూడా పవిత్రంగానే ఉంటుంది. ఇంతవరకు నాకు ఏ ఒక్కటి చెడ్డ జరగలేదు, అంతా మంచే జరిగింది. మనం మంచిగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి కష్టములు కలిగినా భగవంతునిపై విశ్వాసమును కోల్పోకూడదు. విశ్వాసమొక్కటి ఉంటే ఎంతైనా సాధించవచ్చు. విశ్వాసమే మీ శ్వాసగా భావించాలి.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భాగవతంపై శ్రీ కోటా శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భాగవతం చదివితే భాగవతవరా అంటారు స్వామి. భాగవతవరా అన్నప్పుడు ఏమిటి బాగవడం అన్న ప్రశ్న వస్తే, మనలోని గుణాలు మారి సద్గుణాలు చేరి మనందరం కూడా స్వామికి ఏ విధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్వామి ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మారుతామని అంటున్నట్టున్నారు స్వామి. అయితే ఈ విధంగా జరగాలి అంటే భాగవతం చదవాలి అని ఎందుకంటున్నారు స్వామి? భాగవతంలో ఉన్న మహిమ ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి అని మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత మహాభారతం రాశారు వ్యాసమహర్షి. మహాభారతం అంటే ఎన్నో పర్వాలు కలిగి అందులో మానవ జీవితం గురించి, మానవుల మధ్యలో ఉండే పాలిటిక్స్ గురించి, రాజ్యాకాంక్ష గురించి, యుద్ధాల గురించి, శాంతి అశాంతి గురించి, ఇలా ఎన్నో అంశాల గురించి వ్యాసమహర్షి చర్చించారు. కాబట్టి అది రాసిన తర్వాత ఆయనకే కొంత మనస్తాపం కలిగి మనసు చెదిరి లోపల శాంతి లేక బాధపడుతున్న తరుణంలో ఆయనకి నారద మహర్షి దర్శనమైందని చెప్తారు. అయితే నారద మహర్షితో తన గోడు విన్నవించుకున్నప్పుడు మహర్షి అన్నారట, నాయన, చతుశ్లోకి భాగవతం అని 4 శ్లోకాలు నేను నీకు చెప్తాను. అది విన్న తర్వాత దానిని గనక నువ్వు విస్తారం చేసి, అంటే వ్యాస మహర్షి చేసేదంతా విస్తారమే, వ్యాసము అంటేనే విస్తారం కాబట్టి, ఆ చతుశ్లోకి 4 శ్లోకాలని నువ్వు విస్తారం చేసి భాగవతము అన్న గ్రంథం గనక రచిస్తే, అది మానవాళికి అందిస్తే, ఎన్నో జన్మలు తర్వాత కూడా తరతరాలు తరింపజేసిన వాడి అవుతావు, నీ జన్మ చరితార్థం అవుతుందని చెప్పాట. ఆ విధంగా పుట్టుకొచ్చినది మనకి భాగవతము, అంటే మహాభారతం తర్వాత వచ్చినది. అయితే కథ ప్రకారము ఈ భాగవతము వ్యాసమహర్షి రాయడము, దానివల్ల ఆయనకి మళ్లీ శాంతి చేకూరడము జరిగిందని చెప్తారు పెద్దలు. మనకి తెలుగులో శ్రీ బమ్మెర పోతనామహర్షి, ఈయన రాసిన భాగవతము మిగతా అన్ని భాగవతాల కన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. అంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందువల్ల అన్న విషయం గురించి నేను కొంత ప్రస్తావిస్తాను. మొట్టమొదట భాగవతము రాయక మునుపే పోతండంటాడు

నేను ఎప్పుడు పలుకుతాను అంటే రామచంద్రుడు పలికిస్తేనే పలుకుతాను అని ఏ మహానుభావుడు అనగలుగుతున్నాడో ఆ మహానుభావుల్లో అహంకారం అన్నది కొంతైనా లేదని తెలుస్తోంది. అంటే అహంకారమంతా పోయి లోపలంతా ఒక హాలోగా తయారైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు మాత్రమే రాయగలిగిన చరిత్ర రాయగలిగిన మహాగ్రంథము భాగవతం. కాబట్టి ఎంతమంది భాగవతం రచన చేయడానికి ప్రయత్నించినా కూడా ఒక ఆంధ్ర మహాభాగవతము పోతనగారు రాసిన భాగవతానికి సరికాదని చెప్తారు పెద్దలు. అందువల్ల భక్తుడు అన్న పదానికి నిర్వచనం తాను అయి తాను రచించి మనకు అందించింది కాబట్టి భాగవతం స్వామి అంటారు. అటువంటి భాగవతం చదివితే నువ్వు భాగవతవరో బంగారు అని. అంటే ఎటొచ్చి మనం దేని గురించి చూస్తున్నామంటే అండి, అహంకార మమకారాలు జయించడమే మన జీవిత కర్తవ్యం కాబట్టి వాటిని జయించడానికి వాటిని తీసివేయడానికి భాగవతం చదవాలి. అదే కాకుండా భాగవతము మోక్షదాయిని. అంటే ఏ గ్రంథమైతే చదివితే మోక్షం అనేది తప్పకుండా వచ్చి మనకి చేరుతుంది, మనకి మళ్లీ ఈ జీవిత చక్రంలో రావడం అంటూ ఉండదో అటువంటి గ్రంథము భాగవతం. దీనికి నిదర్శనమేమిటి? దీనికి నిదర్శనము భాగవతంలో మొట్టమొదట వచ్చే పరీక్షిత్ మహారాజు కదే. 7 రోజుల్లో తాను పోతాను శాపవశాత్తు అని తెలిసిన పరీక్షిత్తు, ఈ 7 రోజుల్లో నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఈ జీవిత పరమార్థం నెరవేరుతుంది అని పెద్దల్ని ప్రశ్నిస్తే వారన్నారట, చెప్పదగ్గ గురువు గనక ఉంటే ఆయన చెప్తే నువ్వు వింటే భాగవతం చాలయ్యా, 7 రోజులు విను, దానివల్ల నీకు మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారట. మరి ఎవరు ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన వెతుకుతుంటే భగవంతుడి కృప వల్ల ఆ గురువు రానే వచ్చాడు సుఖమహర్షి. సుఖమహర్షి వచ్చి పరీక్షిత దగ్గర కూర్చుని 7 రోజులు సప్తాహంగా మొట్టమొదటిసారి, అంటే సప్తాహ దీక్ష అనేది ఇప్పుడు మనకి బాగా వింటున్నామండి, అయితే అప్పుడు సప్తాహం అని ఎందుకన్నారంటే 7 రోజుల్లో మరణిస్తాడు పరీక్షిత్. కాబట్టి ఈ 7 రోజుల్లో భాగవతం చెప్పాలి. అందుకని 7 రోజులు కూడా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా పరీక్షిత్తు కూర్చునుంటే, తాను అస్సలు కదలకుండా సుఖమహర్షి ఆ భాగవతం చెప్తూ ఉంటే విని తరించినవాడు పరీక్షిత్తు. అందువల్ల భాగవతం మోక్షదాయిని. ఇది ఆ రోజు విషయమే కాదండి, ఈ రోజుకైనా కూడా మనకి భాగవత సప్తాహం అయినప్పుడు అందులో నిమగ్నమై మనసు లగ్నం చేసి వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా ఆ భాగవతం వింటూ ఉంటే గనక 7 రోజులు మనకు కూడా సరిపోతుందేమో ఆ భగవంతుడి అనుగ్రహం కోసం. మోక్షం మనకి అందాలా, ఎప్పుడు అందాలి అనేది స్వామి నిర్ణయం. అయితే మన వంతు మనం చేయగలిగిన ప్రయత్నం మాత్రము తప్పకుండా శ్రవణము శ్రవణం శ్రవణం. కాబట్టి అసలు శ్రవణం చేయడము అన్న నవవిధ భక్తి మార్గాల్లోని మొదటి మెట్టు భాగవతం నేర్పిస్తుంది మనకి ఎలా శ్రవణం చెయ్యాలి అని. ఇక మోక్షము అన్న పెద్ద పదము కాకపోయినా కూడా మనలో ఒక దాగి ఉండి నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పుతుంది భాగవతం. అదేమిటంటే భక్తి. స్వామి అంటారు అందరిలోనూ ఉన్న విషయం భక్తి. ఈ భక్తి అనేది కొత్తగా బయట నుంచి వచ్చి మనం చేర్చుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు, అది వస్తుంది. అయితే ఈ భక్తిని మేల్కొల్పాలి, జాగృతం చేయాలి. మేల్కొల్పాలి అంటే ఒక ఘంటానాదం వంటి శక్తి కావాలి, బయట నుంచి వచ్చి ఆ శక్తి లోపలున్నదాన్ని మేల్కొల్పాలి. అటువంటిది భాగవతం. అంటే చూడండి, భాగవతంలోనే కథలు ఆ చరిత్రలు భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎక్కడో అది మనలో హృదయంలో ఒక చెదరిని ముద్ర వేసి ఒక నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనలోని భక్తిని మేల్కొల్పి మన భక్తుల్ని చేస్తుంది. అందుకని ఒక విధంగా చూస్తే భాగవతం ఫర్టిలైజర్ లాంటిది. అంటే లోపల ఉన్న భక్తిని అది వేసినా కూడా, అంటే ఎంత దున్నినా కూడా, మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది బయటికి రాని భక్తి అన్న శక్తిని అది ఒకసారి వినడం వల్ల ఆ భక్తిని మళ్లీ సృజింపజేస్తుంది. అంటే అది భాగవత శక్తి. కలియుగంలో భక్తిరేవ గరీయసి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు కర్మ చేయొచ్చు, మీరు జ్ఞానులు కావచ్చు, ఎన్ని చేయగలిగినా కూడా భక్తి కన్నా మించిన శక్తి మార్గం లేదయ్యా అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఇందులో ఏదో చాలా గొప్ప విషయమే ఉండాలి. హరినామం చెప్తే చాలు, నారాయణ నామం చెప్తే చాలు కలియుగంలో అని ఒక చక్కని కథ గుర్తుకొస్తుంది. నారద మహర్షి ఒకసారి యమలోకానికి వెళ్లి యమలోకం ఎలా ఉంటుంది, ఆ లోపల కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నట్ట.
వెళ్ళారట వెళ్ళి యమధర్మరాజుతో మాట్లాడుతూ అన్నారట, అయినా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానంటే యమధర్మరాజు అన్నారట, స్వామి మీకెందుకు లేండి లోపలికి, అది ఎలా ఉంటుందో నేను వర్ణిస్తాను అంటే, కాదయ్యా నేను వెళ్ళి చూడాలన్నారట. అంటే మరి స్వామి మీరు లోపలికి వెళ్ళి చూడలేక పరిగెత్తుకుని తిరిగి వచ్చేస్తే గనక నన్ను అడగండి అన్నారట. అంటే కాదు బాబు నేను చూడాలన్నారట. అంటే సరే అని ఒక భటుణ్ణి పిలిచి ఆ లోపలికి పంపించడం జరిగింది. నారద మహర్షి లోపలికి వెళ్ళిపోయి అతి త్వరలోనే త్వర త్వరగా బయటకు వచ్చేశారట. వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వస్తే యమధర్మరాజు అన్నారట, చూడండి స్వామి నేను చెప్పాను కదా మీరు అక్కడ ఉండలేరు, వాళ్ళు పడుతున్న యమ యాతన చూసి మీరు ఉండలేరు, మీ మనసు హృదయం సున్నితము కాబట్టి మీరు ఉండలేరని నేను తెలిసే చెప్పానని. అంటే నారదుడు అన్నారట, నిజమేనాయన నేను అవన్నీ ఏం చూడలేకపోయాను, కానీ నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తోంది విషయం అన్నారట. ఏమిటి స్వామి అద్భుతం అంటే అన్నారట, నాలుగే నాలుగు పదాలు, నాలుగే నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు నారాయణ, నాలుగు అక్షరాలు నారాయణాయ, ఐదు అక్షరాలు నారాయణ అన్న నాలుగు అక్షరాలు చేసుకుని ఉంటే ఇంత యాతన ఉండదు కదా. అది మర్చిపోయారే ఈ జనాలు, అది మర్చిపోయి ఇంత యమయాతన పడుతున్నారు, ఎంత అద్భుతం చూడండి. అది ఒక్కసారి అనుకుని ఉంటే కూడా జీవితంలో ఇటువంటి యమయాతన రాదు కదా అని నారద మహర్షి అద్భుతపడ్డారట. అంటే ఈ కథలోంచి మనకు వస్తున్న మెసేజ్ ఏమిటంటే, హరినామం అనేది మనం మరవడానికి లేదు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, అంటే మనకి ప్రాణము శ్వాస ఆడుతున్నంత కాలము కూడా ఈ నామం అనేది చేస్తూ ఉంటేనే అది మన ఏమన్నా తరింప చేయగలదు, లేకపోతే ఆ టైంలో సేవ్ చేయగలదు, కానీ లేకపోతే కలియుగంలో భక్తి కన్నా మించింది లేదు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భాగవతం నుంచి వస్తుంది. భక్తి వల్ల ముక్తి అనడానికి నిదర్శనం భాగవతంలో చాలా మంది భక్తుల చరిత్రలు చూపెట్టారండి, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతమైనది, అందమైనది, ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అది ఒక చరిత్రలాగా చూసినా కూడా చూడాలనిపిస్తుంది, అటువంటిది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన నారద మహర్షి, ఆయన చరిత్ర. సరే ఇటువంటి వాళ్ల చరిత్రలు భాగవతంలో ఉన్నాయి, కానీ మనం మానవ జీవితం చూసుకుంటే, మన ఇతిహాసాలు అవన్నీ కూడా చూసుకుంటే, భక్తి వల్ల ముక్తి అనడానికి పుండరీకుడు, తుకారాం మొదలగు ఎంతో మంది భక్తులున్నారు. ఒకవేళ భక్తి వల్ల ముక్తి తప్పకుండా తథ్యం. అదే కాకుండా స్వామి ఒక మాట ఇచ్చారటండి. ఏమిటి మాట అంటే, నారదుడికి ఇచ్చిన మాట,

స్వామి, మీ అడ్రస్ ఏమిటి, ఎక్కడుంటారు, మీ హెడ్ ఆఫీస్ ఏంటి, మీ బ్రాంచ్ ఆఫీస్ ఏంటి అని నారదుడు అడిగారని చాలా సున్నితంగా హాస్యంగా స్వామి అంటారు. అడిగాట నారదుడు స్వామిని. అడిగినప్పుడు శ్రీమన్నారాయణ అన్న మాట ఏమిటంటే, నేను వైకుంఠంలోనూ ఉండను, ఇక్కడ ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో, ఇక్కడ ఉండను అన్నారట. అదేమిటి స్వామి, ఇక్కడ ఉండకపోవడం ఏంటంటే, నాహం వసామి వైకుంఠే. నా యోగి, ఎంతో మంది యోగులు నారాయణ నారాయణ అని ఎన్నో సాధనలు చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నేను ఉన్నాను అనుకుంటున్నావా, అక్కడా లేను నేను, నా యోగి హృదయే, వాళ్ళ హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నానంటే, మద్భక్త ఎత్ర గాయంతి, నా భక్తులు అన్నవారు, అంటే స్వామి ఎన్నుకున్న భక్తులు, స్వామి భక్తులు అనదగ్గవారు, వారు ఒక భజన పాడినా ఒక పద్యం పాడినా నలుగురు కూర్చుని నామావళి చేసినా కూడా అటువంటి చోట తప్పకుండా తిష్టామి, తిష్టగా వేసుకుని కూర్చుంటారట స్వామి. అంటే కదలరు అనమాట అక్కడి నుంచి, తిష్ట అక్కడ ఉంటారు. ఎంత గొప్ప అవకాశం అండి భజన అనేది. ఇటువంటి అవకాశం మనకి మన దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పార్ట్లాగా చేసేశారు స్వామి. అంటే అవతార పురుషుడు మన జీవితానికి చేసిన ఎంత గొప్ప మేలు చూడండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా భజన అనేది అలవాటు చేసేసి భజన చెయ్యాలా చెయ్యవద్దా అన్న బద్ధకం లేకుండా భజనని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేశారు స్వామి. కాబట్టి దీనివల్ల కూడా తెలిసేది ఏంటంటే, భక్తి వల్ల మోక్షం వస్తుంది, స్వామి ఇచ్చిన మాట ఇది. ఇక చివరి మాట చెప్పుకోవాలంటే, భాగవతం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, భాగవతంలోనే చెప్పబడిందండి చరిత్ర. గజేంద్రుడు, గజేంద్రుడు అంటే ఏనుగు. ఈ గజేంద్రుడు ఒక మృగము, ఒక జంతువు. ఈ జంతువు కామక్రోధ అర్షడ్వర్గాలకి లొంగిపోయి అది దాని జీవితం అది సాగించుకుంటూ పెద్ద జ్ఞానపరంగా లేకుండా ఆ విధంగా జీవించేది కాబట్టి దాని జంతువు అన్నారు. ఆ జంతువు కూడా గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగు స్వభావంగా సత్వగుణం కలిగింది. అయితే దానికి అహంకారం అనేది కూడా ఉంటుంది. ఆ అహంకారం కలిగినప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను దిగగలను చెరువులోకి అనుకుని సరస్సులోకి, అంటే ఈ భవసాగరంలోకి దిగినప్పుడు అక్కడ మాయా అనే మొసలి పట్టుకుంటే చివరికి తన వంతు తాను ప్రయత్నించి తను వదిలేసి భగవంతుడికి మొరపెట్టుకుంటే ఆ భగవంతుడు ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా, ఒక క్షణం కూడా జాగు లేకుండా, ఎవరు తన వెంట వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుని వెళ్లి కాపాడాడు అని పోతరామాచ్యుడు భాగవతంలోనూ చెప్పబడింది. అంటే దీనివల్ల మనకొస్తున్న సందేశం ఏమిటంటే, పరమాత్మ భగవంతుడు స్వామి మనతో ఇక్కడ ఉన్నారా లేరా, ఫిజికల్ గా మనని చూస్తున్నారా లేదా అనేది వాదించాల్సిన విషయమే కానే కాదు. భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ అని నమ్మితే ఎక్కడ ఉన్నా కూడా హృదయంలోంచి ఒక్క ఆర్తనాదం వస్తే తప్పకుండా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు చూపెట్టే శక్తి అదే పరమాత్మ. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయం చెప్తోంది గజేంద్ర మోక్షం. అంటే దానికి మానవుడు ఎంతో గొప్పవాడు, మంచి కులంలో పుట్టి ఉండి వేదాలు చదివి ఉండి ఆ విధంగానే ఉండాలంటే అవసరం లేదు నాయన. ఒక జంతువులాగా పుట్టిన గజేంద్రుడికి కూడా మోక్షం వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, పరమాత్మ మీద భక్తి పెట్టుకుని నువ్వు తప్ప వేరే ఇంకెవరూ లేరు గతి అని అన్న ఒక్క మాట వల్ల వచ్చింది. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఒక్కటే, శరణాగతి చేయండి రా, ఇంకా వేరేమేమి పెట్టుకోకుండా నీ స్వశక్తి మీదే కాకుండా నడిపించేదంతా ఆయన, నడుస్తున్నది మనము, కాబట్టి ఆయన అనుగ్రహిస్తే ఏమన్నా అవుతుంది, ఈ విధంగా ఏ విధంగా అనుగ్రహిస్తే అదే విధంగా అవుతుంది అన్న ఒక భావం గనక రూఢీ చేసుకుని మనము మన జీవితాలను గడిపితే తప్పకుండా భాగవతం బట్టి మనము మన జీవితాలు నడుపుతున్నట్లే. అటువంటి జీవితాలు మనం ఏ విధంగా నడుపుకోవాలి అని చూడడానికి భాగవతంలోని కొన్ని అంశాలను తీసుకుందామండి. ఒక రెండు మూడు చరిత్రలు, మనకి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఒక రెండు మూడు చరిత్రలు తీసుకుని వారు భాగవతంలో ఏ విధంగా స్వామిని దగ్గరగా కావాలని వారు వ్యవహరించారు, ఎటువంటి భావాలు పెట్టుకున్నారు, ఎలా భక్తి పెంపొందించుకున్నారు అన్న విషయాలు గనక మనం ఒకసారి చూసి వాటి ద్వారా స్వామి మనకు అందిస్తున్న ఆలోచనలు ఏమిటి అనేది మరొక్కసారి చివరికి చరిత్ర చరుణం చేసుకుని తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. భాగవతంలో మనకి ఎంతో మంది మహానుభావులు, భక్తులు, వారి కథలు ఉన్నా కూడా అన్నిటికన్నా అందమైనది కృష్ణ పరమాత్మ జీవితము, అందులోని ఘట్టాలు. వాటిని ఊహించుకుంటూ ఉంటే మనకు అనిపించే భావం ఏమిటంటే,

0: ఈ అమృతం మనం ఆస్వాదించాలంటే, అందుకోవాలంటే కొందరి భక్తులు, ఈ భక్తుల చరిత్రలోకి కొంచెం మునగాలి మనం. మొట్టమొదట నేను ప్రస్తావించదలుచుకున్న భక్తురాలు, మహాభక్తురాలు యశోదాదేవి గురించి. యశోదాదేవి ఎంచుకున్న భక్తి మార్గము వాత్సల్య భక్తి. అంటే కృష్ణుణ్ణి తన బిడ్డడు అని నమ్మింది, బిడ్డడే కాబట్టి అతన్ని ఆ విధంగా చూసింది. అయితే ఎక్కడ కూడా మామూలుగా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు కాకుండా, ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ, ఈ బిడ్డ పరమాత్మ రూపము అనుకుని మాత్రమే చూసింది. అందువల్ల ఇది వాత్సల్య భక్తి. అంటే వాత్సల్యం అనేది ప్రతి అమ్మకి తన తనయుడందు ఉంటుంది. అయితే వాత్సల్య భక్తి అని ఏంటంటే, అంటే అర్థం ఏమిటంటే, నా బిడ్డడు ఎంత గొప్పవాడంటే, ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి వల్ల తప్పు కాదు అని. ఈ విషయం చెప్పడానికి యాక్చువల్లీ సూర్దాస్ గారు ఒక చక్కని విషయం చెప్తారు, మాట చెప్తారు, ఒక పాటలో ఆయన నిక్షిప్తం చేసి చెప్తారు. గొల్లెలందరూ, గొల్ల పిల్లలు, గొల్లె భామలు వచ్చి యశోదాదేవి దగ్గర ఫిర్యాదు చేశారట, ఏమ్మా మీవాడు మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని ఇష్టం ఉన్నట్టు దొంగిలిస్తున్నాడు, తింటున్నాడు, వాడు ఒక దొంగగా తయారవుతున్నాడు అని చెప్తున్నారట. అంటే అసలు చెప్తున్నప్పుడు కూడా భాగవతం ఏం చెప్తుందంటే, గొల్లవారందరికీ కృష్ణుడు అంటే ఎంత భక్తి అంటే, వారికి ఈ విధంగా ఏదో ఒక ప్రసక్తి తీసుకుని యశోదాదేవి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారంటే, ఇంకొకసారి ఆ కృష్ణుడు కనబడతాడేమో చూద్దామని వారి తాపత్రయం. అంటే అందరూ భక్తు, మహాభక్తులండి. అందువల్ల వారు యశోదాదేవి దగ్గరికి వచ్చి అంటారట, మీవాడు పాలు పెరుగు అన్ని తినేస్తున్నాడు మాది అంటే, యశోదాదేవి మాత్రం అంటుంటే వారితో, లేనివన్నా తను చూడకపోయినా కూడా కల్పించి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడమ్మా వాడు, అసలు ఎక్కడ ఇల్లు కదలందే, ఇక్కడే ఉంటాడు నా దగ్గర, వాడిని మీరు దొంగంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోను అని రూఢిగా చెప్తుంటా, గట్టిగా చెప్తుంటా. ఆమెకు లోపల ఎక్కడో ఉంది, వీడు ఏదో చేస్తున్నాడేమో అని ఒక తపం వచ్చినా కూడా బయటికి వాళ్ళకి చెప్పడం మాత్రం అసలు ప్రశ్నే లేదు, కృష్ణుడు అటువంటి పని చేయడు అని వాళ్ళని పంపించేసి. అప్పుడు కృష్ణుడిని మాత్రం నిలదీసి అడిగిందిట, ఏమయ్యా నువ్వు దొంగతనం చేశావు కదా. ఇది ఎప్పుడు రూఢి అయిందంటే, సూర్దాస్ గారు చెప్తారండి, ఒకరోజు కృష్ణుడు తనింట్లోనే దొంగతనం చేశాడట. తనింట్లో దొంగతనం చేసినప్పుడు యశోదాదేవికి తెలిసిపోయింది దొంగతనం చేశాడు అని. చేసినప్పుడు యశోదాదేవి నిలబెట్టి అడిగిందిట, ఏమయ్యా కృష్ణ, దొంగతనం వెన్న తిన్నావు కదా, ఎందుకు వెన్న తిండము, నన్ను అడిగితే పెడతాను, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఎందుకు దొంగతనం చేశావు అంటే. అప్పుడు కృష్ణుడు అంటాట,
1: మైన హిమాఖన్ ఖాయో రే మయ్యా మేరీ,
0: అమ్మా నేను అస్సలు మాఖన్ తినలేదంట. మై నహి మాఖన్ కాయో, నేను తినలేదు అని నోటిలోంచి అట్లా అనుకోకుండా అనాయాసంగా అబద్ధం వచ్చేసింది. వచ్చేసరికి యశోదాదేవి ఆశ్చర్యపోయింట, నేను చూశాను వీడిట్లా అబద్ధం చెప్తున్నాడు, ఏమిటి విషయం అనుకుని ఆవిడ అదే మాట మీద గట్టిగా ఉంటే, ఇంకా కృష్ణుడు ఒకసారి మాట అన్నాడు కాబట్టి దాన్ని ఎట్లాగన్నా సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో, ఎన్నో చెప్పాట రీజన్స్, ఎన్నో చెప్పాట అర్థాలు, ఏవి ఎటువంటి సిచ్యువేషన్స్ లో తను ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల వల్ల అసలు వెనతినడానికి ఆస్కారమే లేదు, ఈ విధంగా చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పాట. ఎన్ని చెప్పినా కూడా యశోదాదేవి వినకపోతే చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాట. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే, అన్నట, అమ్మా నేను నీకు అసలు సహజంగా పుట్టినవాణ్ణి కాకపోవచ్చు, అందువల్లే నీకు నా మీద అంత ప్రేమ లేదు, అందువల్ల కొంచెము అన్నయ్య అంటే నీకు ఎక్కువ ప్రేమ నాకన్నా, దానివల్లేనేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నువ్వు నమ్మేస్తున్నావు, లేకపోతే నువ్వు నేను నీకు నిజమైన కొడుకుని కాదేమో అనేసరికి ఇంకా తల్లి మనసు ఆగలేకపోయిందిట. ఆగలేక ఆవిడ కిందకు వంగి కృష్ణుణ్ణి నోరు మూసేసి తన దగ్గరికి తీసుకుని అక్కును చేర్చి ఆవిడ అంటుంటా, తూ నహి మా కనకాయో అంటుంటండి. అంటే నువ్వు తినలేదురా అని ఇవిడు చెప్తూ ఉంటాయి సార్. ఇంతవరకు ఏమైందంటే, నువ్వు ఎందుకు తిన్నావురా అంటే, మై నహి మా కనకాయో అని కృష్ణుడు అన్నాడు మొదట. అన్న విషయం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే, యశోదాదేవి అంటోంది దానివైపు నుంచి, తూ నహి మాక, నువ్వు తినలేదురా అని యశోద అన్నప్పుడు, అప్పుడు సూర్దాస్ గారు చమత్కారం చూడండి, కృష్ణుడు మాట మార్చేసి అప్పుడు అంటాట,
1: మై నహి మాఖన్ కాయో
0: అన్నట. అంటే మై నహికి మై నేహికి ఆ చిన్న తేడా చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ అసలు అక్షర రూపుడు కాబట్టి అక్షరంలో ఉన్న ప్రతి పదాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి అన్న ఈ విషయం మన స్వామి జీవితంలో చూడనే చూశాము. ఎట్లా తనకి తన సొంతంలో తన కంట్రోల్లో ఉంటుందనే చూపెడతారు. మైనేహి మాకన కాయో అనడంలో ఇక్కడ ఒక చాలా డీప్ ఆధ్యాత్మిక మీనింగ్ ఉందండి. మొట్టమొదట భక్తులు గనక నేను నిజము అని అనుకున్నంత కాలము పరమాత్మను నిజం కాదు అంటాట. అయితే భక్తుడు లొంగి శరణాగతి అయ్యి నేను కాదు నిజము నువ్వే నిజము అన్నప్పుడు అప్పుడు పరమాత్మ తాను భక్తుడిని చక్కుని చేర్చుకుని వంగి నువ్వు కూడా నిజమే అని శిరం చేస్తాట. అంటే ఇందులో ఆధ్యాత్మిక మీనింగ్ సూర్యదాసు ఎంత చక్కని ఒక వెన్న దొంగలించడం అన్న ఒక సన్నివేశం తీసుకుని చూపెట్టారో చూద్దాం. ఈ సన్నివేశానికి తెలుగులో మనం కొంచెం పాట రూపంలో చూస్తే, ఈ సన్నివేశానికి కొంచెము మనము భక్తి జోడించి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక పరిస్థితి. అంటే ఇది వెనతిండం పరిస్థితే కాకపోతే ఈసారి ఆ గొల్లవాళ్ళు అన్నయ్య వచ్చి ఫిర్యాదు చేశాట అమ్మకి. అంటే బలరాముడు వచ్చి ఫిర్యాదు చేశాట ఏమిటంటే, అమ్మా వీడు మన్ను తింటున్నాడు అని. ఇది ఇంకొక తమాషా. మన్ను తింటున్నాడు అని ఫిర్యాదు చేసేసరికి ఆ తల్లి మనసు వెలువెల్లాడిపోయింది. కృష్ణుడిని పిలిచి అడిగిందిట,

ఇక్కడ ఈ పదాల్లో చమత్కారం చూడండి. మన్ను తినలేదమ్మా అన్నమాట కల్లయ్యే అంటే రెండు అర్థాలు. అక్కడ నేను మన్ను తినలేదు అని అన్న చెప్పాడా, ఆ మాట కల్ల అనడం ఒక మాట, మన్ను తినలేదు అన్నమాట కల్ల, ఈ రెండు అనుకోవచ్చు. అంటే అన్న చెప్పా అన్నట్లా అంటున్నాడు కాబట్టి నేను కల్ల అంటున్నాను అనడం ఒకటి, అసలు మన్ను తినలేదనుకోటి నేను మన్ను తినేవాడిని కాదు అని చెప్పడం ఒక మాట, అన్నమాట కల్లయ్యే అని. ఈ విధంగా ప్రతి పదంలోనూ భక్తుడు గనక ఎంతో అలర్ట్ గా భగవంతుడి వైపు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తేనే తప్ప అర్థం కాని తత్వం. అంటే యశోదాదేవి మళ్లీ అంత తొందరగా నేను వదలను కృష్ణ అని అన్నట్టండి.

నోట్లో పెట్టుకున్నావు కదా, ఎక్కడో ఏది చూడండి, ఇంతసేపు నోరు కొంచెం పూర్తిగా కూడా తెరవకుండా మాట్లాడుతున్నావు, ఏది నోరు తెరు అంది యశోదాదేవి. అనేసరికి అంటాట కృష్ణుడు,

పింజి నోటిలోకి చూడమ్మా. అంటే అమ్మా, ఇవి మాటలు కాదు, నేను ఒట్టిగా మాటల మనిషిని కాదు, ఈ మొత్తం సర్వం నడిపించేదంతా నాకు ఆటపాట అంతే. ఆటపాటలేసుమా, మాటలివి కాదమ్మా, ఆటపాటేసుమా. సూటిగా సమీపించి నీకెప్పుడు అర్థమవుతుంది నేను ఎప్పుడు అర్థమవుతానంటే, సూటిగా సమీపించాలంటే డైరెక్ట్ గా నువ్వు నన్ను అప్రోచ్ అవ్వాలి తప్ప, అది ఇది పట్టుకుని వచ్చేటైతే నేను నీకు అందేవాణ్ణి కాదు. సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా, నువ్వే చూడు అన్నప్పుడు ఆ తల్లి చూసిందట. చూసేసరికి పోతనమాచులు రాసిన బ్రహ్మాండమైన పద్యము.

యశోదాదేవి భక్తి వాత్సల్య భక్తి అయితే కుచేలుడు, ఆయన అసలు పేరు సుధాముడు, ఆయనది సంపూర్ణ శరణాగతి. ఈ సుధాముడు శ్రీకృష్ణునితో సహాధ్యాయి అయి సాందీపం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. బ్రాహ్మడు, నిరుపేద, ఎంతో మంచివాడు, సుగుణశీలుడు. ఈయన దగ్గర ఎటువంటి దుర్గుణాలు లేకపోయినా కూడా ఒక చిన్న సన్నివేశము, ఆయన జీవితంలో చిన్న సన్నివేశము ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఏ విధంగా ఆయనకు ఒక దౌర్భాగ్యమని తెచ్చిపెట్టింది, అలాగే మరల భగవంతుడు ఆ దౌర్భాగ్యం అన్న రాతని తిరిగి రాసి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చాడు అని భాగవతంలో చాలా ప్రస్ఫుటంగా చూపెట్టారు. ఒక కథ ఉందండి. ఒకసారి గురుపత్ని వంట కోసము, వంట చెరుకు కోసము అడవికి వెళ్లి కట్టెలు తీసుకురమ్మని ఆ కృష్ణుణ్ణి, సుధాముణ్ణి, బలరాముణ్ణి వీరందరినీ అడవికి పంపించింట. అయితే వారు అడవిలోకి వెళ్లి రాత్రి పడేంత వరకు కట్టెలు ఎరుకుని తెస్తున్న టైంలో చాలా అనుకోకుండా వాతావరణం మారిపోయి అక్కడ జల్లు పడ్డము, అది మెల్లిమెల్లిగా వానగా మారడము, చాలా చలిగా ఉండడం ఇవన్నీ జరగడంతో, చీకటి పడడంతో వారు ఈ చీకట్లో అడవిలో నడుచుకుంటూ మళ్ళా ఆశ్రమానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకుని వారందరూ కూడా అక్కడున్న చెట్ల మీద ఎక్కి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నట్ట. అంటే జంతువుల నుంచి ఏ భయం లేకుండా చెట్ల మీదకెక్కి. అయితే అందరూ తలో చెట్టు ఎక్కారు. కృష్ణుడు, సుధాముడు ఒక చెట్టు ఎక్కారు. వారు ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ పైన సుధాముడు, ఇంకో కొమ్మ పైన కృష్ణుడు వారు పడుకున్నారు. అయితే వారు అక్కడికి ఎక్కారు, అక్కడ పడుకున్నారు, బానే ఉంది, కానీ వారికి పాపం పిల్లలు, భోజనం లేదు, అందరూ చిన్నపిల్లలు. దాంతో సుధాముడికి ఆకలేయడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది, గురుపత్ని వీరు అడవికి వస్తున్నప్పుడు వీరికి ఆకలి వేస్తే తినడానికని కొన్ని అటుకులు మూట కట్టి వాళ్ల దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని అటుకులు ఇచ్చింది. అయితే అందరికీ ఆ అటుకుల మూటలు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి కృష్ణుడి అటుకుల మూట, సుధాముడి అటుకుల మూట, ఈ రెండూ కలిసి సుధాముడికి ఇచ్చింది.

ఆకలి వేసినప్పుడు సుధాముడికి అటుకులు గుర్తుకొచ్చి ఆ తన అటుకులు తిన్నట్ట. తింటున్నప్పుడు ఆ వాతావరణంలో ఆ చలిలో అక్కడ ఎంతో నిశ్శబ్దంగా కూడా ఉంది కాబట్టి రాత్రి అటుకులు తింటున్నప్పుడు సుధాముడు తింటున్నప్పుడు చప్పుడు వస్తుంట, నోరు చప్పుడవుతోందిట. ఆ చప్పుడవుతున్నది కృష్ణుడు విని, ఏం సుధామ ఏదో చప్పుడవుతోంది అంటే అటుకులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అటుకులు ఉన్నాయి అని చెప్తే కృష్ణుడు కూడా పంచాల్సి వస్తుందని అనుకుని సుధాముడు అన్నట్ట, ఏమీ లేదు కృష్ణ, చలిగా ఉంది కదా అందువల్ల నా పళ్ళు టపటప కొట్టుకుని ఇటువంటి శబ్దం వస్తోంది, అంతే తప్ప ఏం లేదంటే అవును అంతేనా అన్నట్ట కృష్ణుడు అని మళ్ళీ పడుకున్నట్ట. సర్వాంతర్యామి ఆయనకంతా తెలుసు. ఇది మొదట జరిగింది. తర్వాత ఆకలి తీరలేదు, తన వంతు తనకిచ్చిన అటుకులు అయిపోయాయి. అయితే తన కృష్ణుడు అటుకులు కూడా తీసి, సరే ఇవి ఉన్నాయి కదా నా దగ్గర ఉన్నాయి కదా, కృష్ణుడికి అవసరమే ఉంది, కృష్ణుడు ఉండగలడు నాకన్నా బలశాలి అతను ఉండగలడు అనుకున్నట్టున్నాడు. ఆ అటుకులు కూడా తినబోతుంటే తినబోతున్న తరుణంలోనే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా సుధామా నాకు కూడా ఆకలిస్తోంది, నాకేమైనా పెడతావా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని అడిగట్ట. చూడండి, భగవంతుడికి భక్తుడు పొరపాటును కూడా తప్పు చేయడం ఇష్టం ఉండదు, అందువల్ల వార్నింగ్ ఇస్తాడు. అనేసరికి సుధాముడు తన ఆకలికి తట్టుకోలేక పాపం ఆ చిన్నపిల్లవాడు ఏమి లేదు కృష్ణ నాకేమి ఇవ్వలేదు అని చెప్పి ఊరుకున్నట్ట. అంటే కృష్ణుడు అవునా ఇవ్వలేదా సరేలే అన్నట్ట. అంటే పరమాత్మ మనం తప్పు చేస్తుంటే కూడా ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా మన దోవన మనం వెళ్తుంటే చూసి ఊరుకోవడం తప్ప ఆయన మాత్రం ఏమి చేయలేరు. అంటే ఎవరి ప్రారంభం వారిదే. అయితే సుధాముడు కొత్తసేపు ఆగి అటుకులు తినడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంతు కూడా తింటున్నప్పుడు మళ్ళా చప్పుడవుతోంది. చప్పుడవుతున్నప్పుడు కృష్ణుడు అడిగట్ట, ఏం సుధామ మళ్ళీ ఏదో చప్పుడవుతోంది ఏమవుతోంది అని. మళ్ళీ సర్దుకుని చెప్పాట సుధాముడు, ఏమి లేదయ్యా ఈ చలి వల్లే నాకిప్పుడు నా భూమికలు ఇవన్నీ కూడా బాగా చలేస్తోంది, లోపల నుంచే నాకు చలేస్తోంది, అవన్నీ శబ్దం చేస్తున్నాయి తప్ప ఇక్కడ జరిగేదేం లేదు అనేసరికి కృష్ణుడు నవ్వు అన్నట్ట, అంతేనా సరేలే అయితే అలాగే కాని అన్నట్ట. అయితే పరమాత్మకి మొట్టమొదట మనం ఏమనుకున్నాం, మనం తినే ముందర పరమాత్మకి నైవేద్యం పెట్టాలి, నివేదన చేయాలి, మనది అనుకున్నది ఏమీ లేదు కాబట్టి. పోని అది చేయకపోయినా కూడా మామూలుగా మా ఆకలి నేను తీర్చుకుంటే ఒకందుకు పర్వాలేదు అనుకోవచ్చు. అయితే పరమాత్మ కోసం కృష్ణుడి కోసం అంటే వేరే వారి కోసం ఇచ్చిన ఆ సొమ్ముని తాను తింటూ అప్పటికి కూడా అబద్ధం చెప్పి ఇది నీది కాదు నాదే అన్నట్టు వ్యవహరిస్తే తప్ప, వ్యవహరిస్తే దానికి అటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని కృష్ణుడు సూచించినట్టుంది. అలాగే కాని అన్నప్పుడు పరమాత్మ నుంచి ఈ అటుకులు ఇవ్వకుండా దాచినందుకు ఇంకా తర్వాత 40-50 ఏళ్లు ఎంతో కఠిక దరిద్రం అనుభవించాడు పాపం సుధాముడు. ఇంటి నిండా పిల్లలు, భార్య చక్కని పతివ్రత, అయినా కూడా సంపాదన అనేది లేకుండా ఎందువల్లో ఆ కఠిక దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా కాకపోతే ఇతనిలో భగవంతుడి సాంగత్యం వల్ల, పరమాత్మ చెలికాడు అవడం వల్ల అది ఎంత గొప్ప మహద్భాగ్యం అంటే ఆయనకి పరమాత్మని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ భావం మర్చిపోకుండా ఈ దరిద్రం ఆయన ఏమీ అంటలేట, ఆయన మనస్సుకి ఏమీ అంటలేదు. అయితే పాపం పిల్లలు భార్య మాత్రము చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఆయన మాత్రము తొడకకుండా వెనకకుండా ఆ విధంగా ఉన్నాడు. అయితే చూడలేక ఒకసారి ఆ భార్య అందిట, స్వామి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు కృష్ణుడు సహాధ్యాయి అని, ఆ కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో చాలా గొప్ప రాజుగా ఉంటున్నాడని, అష్టైశ్వర్యాల్లో ఉన్నాడని మీరే చెప్పారు కదా, అటువంటి కృష్ణుడి దగ్గరికి మీరు వెళ్లి ఒక్కసారి మన పరిస్థితి విన్నవించుకోకూడదా అంటే ఆయన అన్నట్ట, తప్పు మనం అటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాలు అడగకూడదు అంటే మీరు ఏమి అడగద్దండి పోని, మీరు వెళ్లి ఒకసారి కలిసి రండి అని చెప్పింట. అంటే ఆయనకు కూడా మనసు మారి ఎందుకు ఆ సమయం వచ్చినట్టు అనిపించింట, అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన ఉన్నది పోరుబందర్ అండి గుజరాత్లో, కృష్ణుడు ఉన్నది ద్వారక, పోరుబందర్ నుంచి ద్వారకి 200 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్ల దూరంలో అవతారమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు నేను వెళ్లి చూడట్లేదు అని అనిపించింట ఆయనకి. అనిపించి సరే బయలుదేరాట. బయలుదేరినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే మహానుభావులు గొప్పవారు గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకూడదు,
కాబట్టి ఏమన్నా తీసుకువెళ్ళాలి. అయితే వీరు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నారంటే వీరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఏమి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ భార్య ఆవిడ ఓ చక్కని ఐడియా ఇచ్చింట. ఆవిడ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని మూట కట్టి, ఆ మూట మళ్ళీ ఎక్కడ మర్చిపోతాడో కూచేలుడు సుధాముడు అని ఆ మూట కట్టిన అటుకులతో పాటు మూట కట్టిన బట్టని ఆయనకి అంగవస్త్రంలాగా ఆయన మీద వేసి ఇక వెళ్ళండి అని చెప్పింట. అయితే ఈ విధంగా పోరుబందరి నుంచి ఆయన బయలుదేరాడు. ఇట్లా ఈయన కథ, కుచేలుడి కథ చూసుకుంటూ వెళ్తే ఎంతో దయనీయంగా ఉంటుంది కొన్ని చోట్ల, అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయనకి కృష్ణుడితో ఉన్న సాన్నిహిత్యం చూస్తూ ఉంటే. కాబట్టి ఈయన కథని తర్వాత జరిగే అంశాల గురించి ఒక పాట రూపంగా మనం చూద్దాం.

నేస్తమా, నిన్ను చూసిన ఆనందములో అడగమరచితివి. ఎచ్చటనో గలవి స్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?

మనం చెప్పుకుంటున్న యశోద భక్తి వాత్సల్యం అయితే, కుచేలుడి భక్తి సంపూర్ణ శరణాగతి అయితే, వీటికి కొంచెం భిన్నంగా అనిపించినా కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే భక్తి అర్జునుడిది. అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత శైలి కాదు మంది ఇప్పుడు. అందరము కూడా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి చేసుకుంటూ కర్మ చేస్తూ భగవంతుడికి చేరువగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కర్మ వదలకుండా ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఉండడము అనే విషయం గురించి చాలా చక్కగా చూపెట్టే ఒక ఘట్టము మనకి అర్జునుడి చరిత్ర. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ ఎగురుతుంటే ఆ పక్షిని చూపెట్టి అర్జునుడికి చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా బావా, అది ఒక గద్దలాగా ఉంది కదా. అంటే అది నిజంగా గద్ద కాదట, పావురమో ఏదో అయి ఉండొచ్చు. అయితే దాన్ని చూసి అర్జునుడు అన్నట్ట, అవును బావా అది గద్దే అన్నట్టు. కొంతసేపు ఆగి అదే పక్షిని చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా అది గద్దలా లేదయ్యా, అది చిలుకలాగా ఉందన్నట్ట. అంటే అవును బావా అది చిలుకే అన్నట్ట. కొంతసేపు ఆగి మళ్ళీ, ఇది పావురం అయ్యా చిలుక కాదు. అంటే అవును బావా అది పావురమే అన్నట్ట. అనేసరికి కృష్ణుడు అర్జునుడిని పైనుంచి కింద వరకు చూసి అంటాట, ఏమయ్యా అర్జున నీకంటూ నీకు ఒక సొంతగా భావం లేదా, నేనేం చెప్తే అదే సరిగ్గా ఉందంటావు అని అడిగితే అర్జునుడు అంటాట, కృష్ణ నువ్వు నా పక్కనుండగా నాకు వేరే సొంత భావం ఎందుకు, చెప్తున్నవాడు కృష్ణుడు అని తెలిసినప్పుడు నాకు నా ఏ భావం అయినా ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందువల్లంటే అది ఒకవేళ గద్ద కాకపోయినా గనక నువ్వు గనక గద్ద అంటే అది గద్ద అవ్వడం ఎక్కువసేపు పట్టదు, నువ్వు ఎంతసేపట్లో ఉన్నా అది గద్దం చేస్తావు. అందువల్ల నువ్వు చెప్పింది నాకు వేదం తప్ప బాహ్యంగా బయట ఉన్నది కాదు నాకు వేదం అని చెప్పగలిగాడు కాబట్టి అంత గొప్ప భక్తుడు అర్జునుడు. అందువల్లే ఎంతోమంది మహానుభావులు, ధర్మస్వరూపుడు యుధిష్ఠరుడున్నా, మిగతా భీముడు బలశాలి భీముడున్నా, భీష్ముడు ఉన్నా, అందరినీ కాక తన దగ్గరికి చేర్చుకుని గీతని బోధించింది అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ అవతారంలో. స్వామంటారు, ఈ ప్రపంచంలో నదిని దాటడానికి ఈత, భవసాగరం దాటడానికి గీత అని. అటువంటి గీత బోధించిన పరిస్థితి కూడా ఏమిటి అంటే, ఇంత గొప్ప భక్తుడు, ఇంత చేరువైన సఖుడు అయిన అర్జునుడు కూడా ఒక సమయంలో మోహానికి గురయ్యాడు. మోహానికి గురి అయ్యి తాను ఎంచుకున్నది తన ఆలోచన, భగవంతుడి ఆలోచన, భగవంతుడు చెప్పే మాట కన్నా కూడా గొప్పది పెద్దది అనుకున్నాడు. అనుకున్నప్పుడు అటువంటి ఆలోచనని మొత్తం మరల్చి ఒక 700 శ్లోకాలలో దానిని అతన్ని మళ్లీ కార్యోన్ముఖుని చేశాడు కృష్ణుడు. ఆ ఘట్టం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

0: విన్నారు కదా. ఇలా ఎంతమంది భక్తుల చరిత్ర చూసినా విన్నా మనకి కనిపించే తత్వం ఒకటి, భగవంతుని కోసం ఒక తపన, ఆ భావన అందు ఒక ఆర్తి. ఇవన్నీ కూడా భాగవతం మనకు అందిస్తుంది. ఎన్నో కథల ద్వారా, ఎన్నో చరిత్రల ద్వారా ఇదే విషయాన్ని మనం మళ్లీ మళ్లీ చూస్తాం. అయితే ఇది మన జీవితంలోకి రావాలి అంటే ఈ భాగవతం ఆ జన్మాంతం మనం చదువుతూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. దీనికి ఎన్ని సప్తాహాలన్నా చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా పఠించవచ్చు, ఎన్ని సార్లైనా వినొచ్చు, వేరే వాళ్లతో ప్రస్తావించవచ్చు, ఎంత చేసుకుంటే అంత ఆనందం. కాబట్టి భాగవత గ్రంథం మనం మర్చిపోకుండా స్వామి చెప్పినట్టు భాగవతం చదివి మనందరం కూడా భాగవతం. సాయిరాం.
1: ఇప్పటి వరకు మీరు శ్రీ కోటా శివకుమార్ గారు భాగవతంపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

మీతగ జటాజూటమును చిరమున మెరయగమారదుడు తంబుర మీత జటాజూటమును చిరమున మెరయగమారదుడు తంబుర మీత జటాజూటమును చిరమున మెరయ త్రిశూలంబుతో త్రిప్పుతుడు తదిం తదిం తదు తదితకయను త్రిశూలంబుతో త్రిప్పుతుడు తదిం తదిం తదు తది.

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ

Thank you.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರంగా ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతధామం ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. స్వామి భక్తులు, ప్రశాంతిగ్రామ్ మరియు వైట్ ఫీల్డ్లో ఉన్న శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియో థొరాసిక్ డిపార్ట్మెంట్లో నేతృత్వం వహించిన, హైదరాబాద్కి చెందిన, ప్రస్తుతం సన్షైన్ ఆసుపత్రుల్లో తమ సేవలందిస్తున్న ప్రజ్ఞాశాలి డాక్టర్ అనిల్ కుమార్ మూల్పూర్ గారితో పరిచయ కార్యక్రమంలోని మొదటి భాగం మీకు అందించాం. స్వామి దగ్గరికి ఆయన ఏ విధంగా మొట్టమొదటిసారి వచ్చారో, స్వామి వైద్యాలయాల్లో ఆయనకు ప్రవేశం, ఇలాంటి విషయాలు ప్రథమ భాగంలో ప్రస్తావించడం జరిగింది. ఈనాడు మీకందించే రెండో భాగంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలను ఆయన వివరిస్తూ, స్వామి అనుగ్రహం లేనిదే ఏదీ సాధ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో స్వామి నెలకొల్పిన విద్య వైద్య నిలయాలు మానవాళికి ఒక ఉత్తమ ఆదర్శమని తమ మనోభావాలను వ్యక్తపరిచారు. ఇక ఆలస్యం చేయకుండా డాక్టర్ అనిల్ కుమార్ మూల్పూర్ గారితో పరిచయ కార్యక్రమంలోని రెండో భాగానికి ఇప్పుడే వెళదాం.
1: ఈ సందర్భంలో కుతూహలంతో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. మీరు ఆపరేషన్లు, స్పెషల్ గా ఈ గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేసేటప్పుడు, ఆ ప్రక్రియ చేసేటప్పుడు మీకు ఆ సృష్టికర్త ఎప్పుడన్నా మీకు గుర్తుకు వస్తాడా? ఎందుకంటే మేము విన్నాం, హార్ట్ యూట్యూబ్ లో చూస్తుంటాం, వీడియోలో చూస్తుంటాం, ఈ ఆపరేషన్ చేసినప్పుడు హార్ట్ ని ఆపేస్తారు. ఆపరేషన్ అంతా అయిన తర్వాత దే హావ్ టు రీస్టార్ట్ ది హార్ట్. అది యాక్చువల్ గా భగవంతుడి చేతిలో తప్పిస్తే ఇంకెవరి చేతిలో లేదు. ఆ క్షణంలో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో కొంచెం చెప్తారా?
2: హార్ట్ ని ఆపడము, హార్ట్ ని రీస్టార్ట్ చేయడము, పేషెంట్ యొక్క టెంపరేచర్ ని పూర్తిగా తగ్గించడము, 15 నుంచి 18 డిగ్రీ సెల్సియస్ కి పేషెంట్ టెంపరేచర్ ని పూర్తిగా తగ్గించేస్తే దాన్ని డీప్ హైపోథర్మిక్ టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటాం. మామూలుగా కార్డియోపల్మనరీ బైపాస్ చేస్తున్నప్పుడు హార్ట్ ని ఆపొచ్చు, లంగ్స్ ని కూడా ఆపేయచ్చు. ఆ హార్ట్ లంగ్ ఫంక్షన్ హార్ట్ లంగ్ మెషిన్ చేస్తుంటుంది. ఈ మెషిన్ చేస్తున్నప్పుడు మిగతా అవయవాలకన్నింటికీ కూడా సక్రమంగా రక్తం సరఫరా జరుగుతుంటుంది. కానీ నేను మొదట చెప్పినటువంటి డీప్ హైపోథర్మిక్ సర్క్యులేటరీ అరెస్ట్ లో 45 నిమిషాల నుంచి 2 గంటల దాకా శరీరంలో ఏ కణానికి ఒక్క ఎంఎల్ కూడా రక్తం సరఫరా ఉండదు. అది ఒక రకంగా శాస్త్రీయ పరంగా చూస్తే దట్స్ ఎ గ్రేట్ అడ్వాన్స్. కార్డియోథరాసిక్ సర్జరీ 1950లో మొదలై గట్టిగా ఒక శతాబ్దం కాలేదు. 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయినటువంటి స్పెషాలిటీలో ఈ రోజుల్లో మనం ఎన్నో రకాల ఆపరేషన్ చేయగలుగుతున్నాం. కానీ మీరన్నట్టు సృష్టికర్త మిగతా ఏ వైద్యంలో చేసినా కూడా గుర్తొస్తాడు, కానీ హార్ట్ సర్జరీలో ప్రతిక్షణం గుర్తుంటాడు. ఎందుకంటే ఆయన సంకల్పం లేకపోతే ఆ బండి మళ్లీ స్టార్ట్ కాదు. అది స్టార్ట్ కాకపోతే ఇంకా వీడి బతుకు స్టాప్ అయిపోతుంది, ఆపరేషన్ చేసినటువంటి సర్జన్ బతుకు. కాబట్టి ఆ ఎవ్రీడే హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు, ఆ పేషెంట్ను చూస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి అనేక రకాల ఇబ్బందులు, ఎందుకంటే ఇందులో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. చిన్న చిన్న రోజుల నెలల పిల్లలు, వాళ్ళకి హార్ట్ సర్జరీ చేయకపోతే వాళ్ళు బతకరు. అట్లాగే 84 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి హార్ట్ సర్జరీ అవసరమవుతుంది. మీరన్నట్టు మిగతా ఆర్గన్స్ తో పోల్చి చూస్తే మిగతా ఆర్గన్స్ కి చేసినటువంటి సర్జరీ ఎంత క్లిష్టమైనా కూడా మొత్తం సర్క్యులేషన్ ఆపడం అనేది కేవలం హార్ట్ సర్జరీలో జరుగుతుంది. సో సృష్టికర్తని ప్రతి అనుక్షణం గుర్తు చేసుకుంటున్నాం, లేకపోతే మనకి మనుగడ లేదు.
1: అయితే మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ ఈ విధంగా జరగాలి, మీరు మీ మైండ్ బ్లాక్ అయినప్పుడు స్వామి ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యి మీ తాలూకా ఆ డౌట్స్ ని క్లారిఫై చేసి మీకు ఏదైనా కొత్త పద్ధతులు గాని, మరి సృష్టికర్త కదా, మనలో ఉన్న ఇంట్రికేసీస్ అన్ని ఆయనకే తెలుస్తాయి, ఏ విధంగా మీకు అది వెల్లడి చేశారో కొంచెం చెప్తారా?
2: కొన్ని రకాల ఆపరేషన్లు సర్జన్స్ గా మేము మొట్టమొదటిసారి అక్కడ చేశాం. శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లో నేను ఎఫ్ఆర్సీఎస్ కార్డియోథరాసిక్ సర్జరీ పూర్తి చేసుకుని బెంగళూరు రావడం, అక్కడ చేరిన తర్వాత విత్ ఇన్ 6 మంత్స్ నేను అక్కడ చీఫ్ కార్డియక్ సర్జన్ గా అక్కడ నేను పదవిని కొన్ని రోజులు 5.5 సంవత్సరాల పాటు నేను అక్కడ జరపడం, దాంతోపాటు నాతో పాటు 4 సర్జన్స్ తోటి 120 ఆపరేషన్లు పర్ మంత్ 4 ఆపరేషన్ థియేటర్లలో చేసేవాళ్ళం. అందులో కొన్ని రకాల ఆపరేషన్స్ ప్రపంచంలో డిస్క్రైబ్ చెయ్యనివి కూడా అప్పటికప్పుడు మీరన్నట్టుగా అది స్వామి ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి దాన్ని మాడిఫై చేసి ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ఉదాహరణ ఏంటంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, కింద ఉండేటువంటి 2 చేంబర్స్ లో హార్ట్ లో ఉండేటువంటి హోల్, దాంతోపాటు వచ్చేటువంటి అయార్టిక్ వాల్వ్ లీక్ కి ఒక స్పెషల్ ఆపరేషన్ మేమే సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ బెంగళూరులో డివైస్ చేసి అట్లాంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత వేరే కొన్ని చోట్ల కూడా ఏ విధంగా దాన్ని మాడిఫై చేశామని చూపిస్తామని మమ్మల్ని అడిగారు. సో ఆ స్ఫూర్తి కూడా స్వామే ఇస్తారు. జ్ఞానము ఇచ్చేది ఆయనే, లాస్ట్ మినిట్ లో ఏమైనా ఇంప్రూవైజేషన్ చేయాల్సి వస్తే ఆ స్ఫూర్తి ఇచ్చేది వారే. అది గమనిస్తూ పోతే వారు మనతోనే ఉంటారు. ఆ పేషెంట్ సెలక్షన్ దగ్గర నుంచి పేషెంట్ అసలు హాస్పిటల్కి రావడం కూడా అది స్వామి యొక్క సంకల్పమే. లేకపోతే ఎక్కడెక్కడి నుంచో దూర తీర ప్రాంతాల నుంచి ప్రతిరోజు 150 మంది తెల్లవారుజాము 4 గంటలకి స్వామి హాస్పిటల్ దగ్గరకు వచ్చి తలుపు తట్టడం అనేది ఇప్పటికీ కూడా అది మనం బిలీవ్ చేయలేం. ఈ రోజు కూడా అట్లాగే జరుగుతుంది. అందులో మనం మనకున్నటువంటి వేరే కారణాల వలన 90 నుంచి 100 మందిని మాత్రమే మనకు అవుట్ పేషెంట్ చూడగలుగుతున్నాం. సో ఈ పేషెంట్ అక్కడికి రావడము, అందులో ఆ పేషెంట్ కి ఒక్కొక్కళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడము, అదంతా కూడా డివైన్ ప్లేలో మనము ఒక మన రోల్ ని మనము నిర్వహిస్తున్నాము అని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ప్రతి క్షణము మనం ఆనందంగానే ఉంటాము. ప్రతి క్షణము అది వారి కార్యక్రమం అని మనం చూస్తాము. ప్రతి క్షణము అది వారి యొక్క అవతార తత్వంలో ఉండేటువంటి గొప్పదనము, విశిష్టత అనేది తెలుసుకోవాలి.
1: మీరు ఒక వైద్యుడిగానే కాకుండా సత్యసాయి సంస్థల్లో యువతకు కూడా ఎంతో స్ఫూర్తిని అందించే ఒక వక్తగా మీకు చాలా మందికి పరిచయం మీరు. మరి ఈనాటి యువత గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం. ఈ వైద్య రంగంలో కాని ఏ విద్యారంగంలో కాని విద్యార్థుల నడవడిక, స్వామివారి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు, స్వామివారి సంస్థల్లో చదువుకున్న వాళ్లు వాళ్లతో పోల్చి చూస్తే ఏ విధంగా మీకు ఒక తేడా కనిపిస్తుంది వాళ్ల స్వభావంలో వీళ్ల స్వభావంలో, ఆ విషయం కొంచెం చెప్తారా?
2: స్వామి అన్ని విషయాల్లో కూడా ప్రాక్టికల్ గా మనకి గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏమిటి, బెంచ్ మార్కింగ్ అంటే ఏమిటి శుభ్రంగా చూపించి క్లియర్ గా వెళ్లారు. ఇన్స్టిట్యూషన్ అంటే ఎట్లా ఉండాలి, విద్యార్థి అంటే ఎట్లా ఉండాలి, టీచర్ అంటే ఎట్లా ఉండాలి, వాళ్ళకి చదువు చెప్పే గురువు అనేవాడు ఎట్లా ఉండాలి, హాస్పిటల్ అంటే ఎట్లా ఉండాలి, యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి, ఎగ్జామినేషన్ అంటే ఎట్లా ఉండాలి, పిల్లలకి ఎట్లా చదువు చెప్పాలి. స్వామి అంటుంటారు టైమింగ్ ఏంటి స్వామి మరి టీచర్కి అంటే, నీ క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ స్టూడెంట్ కి లాస్ట్ టాపిక్ అర్థమైందాకా నీ టైం కాలేదు, కాబట్టి టైమింగ్ అనేది ఏమి లేదు, ఇవన్నీ కూడా 24/7 జాబ్స్ స్వామి దగ్గర. స్వామి దగ్గర రిటైర్ అనేది లేదు, రీటైరే ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ స్టాండర్డ్ తోటి మనం గనక బయట ప్రపంచాన్ని చూస్తే, నేను అక్కడ మెడికల్ స్టూడెంట్ గా వెళ్ళినప్పుడు బయట స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు తెలుసు, తర్వాత నా పిల్లలు అక్కడ చదువుకున్నారు, మిమ్మల్ని అందరినీ చూశాను, బయట ఉన్నటువంటి ప్రపంచంలో వాళ్ళని చూస్తున్నాను. స్వామి హ్యాస్ గివెన్ సర్టెన్ స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ గనక మనం పాటించినట్టయితే ఆ స్టాండర్డ్స్ మనల్ని రక్షిస్తాయి. అయితే వారు పెట్టిన స్టాండర్డ్స్ చాలా ఎక్కువ హై స్టాండర్డ్స్, ముఖ్యంగా డిసిప్లిన్ అండ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అనే విషయంలో వారు పెట్టినటువంటి స్టాండర్డ్ అది అందుకోవడము నా ఉద్దేశంలో 100 కోట్లకో ఒక్కళ్ళకి మాత్రమే సాధ్యం. అది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన స్టాండర్డ్ అదే, ఇంద్రియ నిగ్రహం అనేది. చాలా సింపుల్, ఇంద్రియ నిగ్రహం రెండే పదాలు అక్కడ, కానీ ఆ 2 పదాలని గనక దాన్ని ప్రాక్టీస్లో పెట్టగలిగితే ఇంకా మనకి వేరే అది జీవన్ముక్తుడైపోయినట్టే నా ఉద్దేశంలో. ఇంద్రియ నిగ్రహము అనే దాన్ని పెట్టగలిగితే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. స్టూడెంట్స్ లో స్వామి చాలాసార్లు చెప్పారు. ఒకరోజు వరండాలో కూర్చొనుంటే అక్కడ మీ ఢిల్లీ కల్చర్ చాలా బ్యాడ్ అని చెప్పి ఒకరికి చెప్పడం జరిగింది. ఎందుకు స్వామి ఢిల్లీ వాళ్ళని తిడుతున్నారన్నాడు ఆయన. మీ ఢిల్లీ కల్చర్ అంతా ఔల్ కల్చర్. ఔల్ అంటే ఏమి తెలిసినా నీకు, గుడ్లబూబ అదేం చేస్తుంటుంది, పగలంతా పడుకొని ఉంటుంది, రాత్రంతా కూడా అది మేల్కొని ఉంటుంది అని చెప్పారు. అని అక్కడ ఏం కల్చర్ లేదు. అక్కడ ఒక అమ్మాయి వస్తుంది, కార్ ఆపుతుంది, ఎవరు వస్తారు లిఫ్ట్, ఎక్కడికంటే వేరెవర్ యూ వాంట్, ఇవన్నీ స్వామి చెప్పినటువంటి వర్డ్స్. ఎక్కడిని డ్రాప్ చేయాలంటే వేర్ ఎవర్ యూ వాంట్ అని అంటుంది. ఇది కల్చర్ అని చెప్పి ఒకళ్ళని వరండాలో స్వామి పరామర్శించడం నేను చూశాను. అంటే ఈ మాట అని స్వామి అన్నారు, యవ్వనం అనేది మించు వంటిది. మించు అంటే లైట్నింగ్ లాంటిది. లైట్నింగ్ ఎంత షార్ట్ లివ్డో యవ్వనం కూడా అంత షార్ట్ లివ్డ్. కానీ దానికి ముందు ఉండేటువంటి బేసిస్ అంటే ఆ ఇంద్రియ గ్రహం అనేది ఆ స్టేజ్కి వచ్చే ముందే పిల్లల్లో మనం మొదలుపెట్టి దానికి నా ఉద్దేశంలో శ్రీరామచంద్రుడిని మించినటువంటి వేరే ఎగ్జాంపుల్ లేదు. పిల్లలు ఎట్లా పెరగాలి, గురువుల పట్ల ఎట్లా వ్యవహరించాలి. స్వామి ఒకసారి ఇట్లాగే సీతాదేవి కురులు ఆరబెట్టుకుంటూ మరి మ్యారేజ్ ముందు రాముడు అక్కడికి రావడము, రాముడిని చూశారు అని ఎవరో చెప్తే స్వామి దానికి వైలెంట్ గా రియాక్ట్ అయ్యి నీ తలకాయని చెప్పారు ఎవరినో. సీతాదేవి చూడడం కాదు, రాముడు చూడడం కాదు, అదంతా మీ ఇమాజినేషను. రాముడు సీత ఒకళ్ళనొకళ్ళు పెళ్లి టైం దాకా అసలు చూసుకోలేదు అని ఆ స్టాండర్డ్స్ రామకథ రసవాహినులు అవన్నీ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ వారు చెప్పినవి ఈరోజు యువతకి కంపల్సరీగా మనం బోధించాలి. అయితే అది బోధించడం అనేది ఈ రోజుల్లో మనం బాల వికాస్ స్టూడెంట్స్ చాలా కొంతమందిని మాత్రమే మనం వీఆర్ ఏబుల్ టు రీచ్, బట్ అది ఏముంది లెస్ దాన్ 1%, 99% మనం రీచ్ కాలేకపోతున్నాం. అది స్కూల్స్ లో వాటిల్లో ఈ విద్యావాహిని ద్వారా గానీ ఇంకా వేరే ఏ ప్రోగ్రామ్స్ ద్వారా గానీ మనం ఇప్పుడు మనకి సత్యసాయి ఆర్గనైజేషన్స్ లేని ప్లేస్ లేదు కాబట్టి మనం దాన్ని మార్చాలంటే వాళ్ళని పిల్లల్ని చాలా చాలా లేత వయసులో లేత మనసులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇటువంటి విషయాలు చెప్తే కానీ సాంఘిక పరంగా పెద్ద ఎత్తున మార్పు రాదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని మార్చలేము. ఆ విద్యార్థులు గురించి అది. రెండోది నెక్స్ట్ హాస్పిటల్స్ గురించి స్వామి దగ్గర రెండు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినాయి నేనున్నప్పుడు. ఆ రెండు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంచి గొప్ప హార్ట్ సర్జన్స్ కార్డియాలజీ అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ స్వామి చెప్పడము ఈ హార్ట్ డిసీజ్లు ఎందుకు వస్తాయి, హార్ట్ డిసీజ్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఇవి చెప్తూ స్వామి అసలు డాక్టర్ ఎట్లా ఉండాలి, ఎట్లా వాడి నడవడిక ఎట్లా ఉండాలి, ఎట్లా పేషెంట్స్ చూడాలి ఇవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. అందులో పక్క ఇంట్లో గొల్లుం అంటే డాక్టర్ ఇంట్లో గల్లుం అంటుంది అని అన్నారు స్వామి. కాబట్టి ఇట్లా డబ్బుల విషయం ఆలోచించకూడదు. అట్లాగే స్వామి కొన్ని డైరెక్ట్ రూల్స్ చెప్పారు, అదే నేను మళ్లీ మీకు చెప్తున్నాను. ప్రతి డాక్టర్ కూడా వారానికి కనీసం ఒకరోజు ఉచితంగా సేవను అందించాలి, కొంతమంది పేషెంట్స్ ఉచితంగా చూడాలి, వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని మనం అందించాలని. అయితే ఇది నా ఉద్యోగం కాదు కదా, గవర్నమెంట్ ఎందుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ రావచ్చు. స్వామి చెప్పింది మనం చేయడం మన వంతు, మన కనీస ధర్మం. కాబట్టి స్వామి అది చెప్పారంటే దానికి కారణం ఉంటుంది. అది వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలా గవర్నమెంట్ చేయొచ్చు కదా అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా అది మన యొక్క కర్తవ్యంగా భావించి ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్స్ మనం ఏ విధంగా జరుగుతున్నాయో కూడా గత దశాబ్దంలో స్వామి తరఫున చేసే క్యాంప్స్ లో కూడా చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఈ రోజుల్లో మనం చాలా బాగా చేస్తున్నాము. స్వామి ఎంత చేయమంటారో అంత చేస్తున్నాము నేను చెప్పను, అంత చేయలేకపోతున్నాము. కానీ డెఫినెట్ గా ఆ స్థాయికి వస్తున్నాం మనం. ఎందుకంటే వచ్చినటువంటి పేషెంట్స్ అందరినీ చూడడం, అట్లాగే ఎక్కడో చూసేసి వాళ్ళకి ఏదో 2 రోజులు మందులు ఇచ్చి పంపించడం కాకుండా వాళ్ళని డైరెక్ట్ గా తీసుకొచ్చి ఒక వాళ్ళకి కావాల్సిన శస్త్రచికిత్సలు దగ్గరుండి చేయించి మళ్లీ వాళ్ళ కమ్యూనిటీలోకి వాళ్ళ దగ్గరికి తీసుకుని పోవడం అనేది ఇప్పుడు ఆ స్థాయికి వచ్చినాయి. ఒక పర్టికులర్ ఒక టెంప్లెట్ తయారైంది మెడికల్ క్యాంప్ అంటే స్వామి దగ్గర ఎట్లా చేయాలి అని. దాంతో అన్ని చోట్ల ఇంటర్నేషనల్ గా కూడా ఇప్పుడు మనకి మంది మార్బలం కూడా చాలా ఎక్కువయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా మనం ఇటు వైద్యుల్లో మార్పు రావాలి, ఇటు విద్యార్థుల్లో మార్పు రావాలి. దానికి నేను పెట్టే స్టాండర్డ్ ఒకటే, స్వామి పెట్టిన స్టాండర్డ్ ఏది. స్వామి ఇన్స్టిట్యూషన్స్ లో స్వామి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారో మనం అదే ఎక్స్పెక్ట్ చేసి బయట వాళ్ళని కూడా మార్పు తేగలిగితే అదే చాలా గొప్ప విషయం, అదే స్వామి సేవ.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీన్ని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒక్కటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

0: ఈ నియర్ పాస్ట్ లో గాని ఈ మధ్యకాలంలోని బయట ఉన్న ఆసుపత్రులు గాని విద్యా సంస్థలు గాని స్వామివారి విద్యా సంస్థలు వైద్య సంస్థల్ని చూసి ఏ విధంగా ఒక మార్పుని అవలంబించుకుంటున్నాయి వాటంతట అవే, ఆ విషయాలు కొంచెం చెప్తారా?
1: నా ఉద్దేశంలో
0: ఏదైనా ఉదాహరణలు?
1: నా ఉద్దేశంలో పెద్ద మార్పు రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కి ప్రభుత్వ ఆసుపత్రులకి ఉండేటువంటి మధ్యలో ఉండే వ్యాలీ చాలా వైడనైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటువంటి సౌకర్యాలు చాలా నామమాత్రంగా ఉంటున్నాయి, అక్కడ ఉండేటువంటి డాక్టర్ల ఎబిలిటీస్ నామమాత్రంగా ఉంటున్నాయి. నేను ఆ మాటని కొంతమంది తీవ్రంగా ఖండించవచ్చు, కానీ ఉన్న మాట అది. అంటే ఒక మాటలు చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ లార్జింగ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ మీడియాక్రిటీ డాక్టర్స్ లో. 100% అనను, చాలా మేధావులున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కానీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ ఈ విధంగా ఈ వ్యాలీ ఒకటి డెవలప్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్స్ కి కార్పొరేట్ హాస్పిటల్స్ కి. కార్పొరేట్ హాస్పిటల్ నడపాలి అంటే దానికి అమితమైన ధనం కావాలి అన్న దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మన దేశంలో ఉండేటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అది కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేయాలంటే, ఉదాహరణకి 24 గంటలు మంచినీళ్లు కావాలి, 24 గంటలు ఎలక్ట్రిసిటీ కావాలి, అవి లేకపోతే ఎక్విప్మెంట్ నడవదు, 24 గంటలు ఎయిర్ కండిషనింగ్ కావాలి, అది లేకపోతే ఎక్విప్మెంట్ నడవదు. ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కూడా ఒక భారం ఉంది. అది మనం ఊరికే కార్పొరేట్ హాస్పిటల్ ఊరికే తిట్టడం కాదు. వాళ్ళకి ఎయిర్ కండిషనింగ్ బిల్లింగ్ ఎంత అవుతుంది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుంది, వాళ్ళకి వాటర్ బిల్ ఎంత, ఇది ఈ సౌకర్యాలని బయట దేశాల్లో లాగా మనం యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వాటిని అరేంజ్ చేయడం అనేది ఒక పెద్ద తతంగం, దాన్ని మెయింటైన్ చేయడం ఒక పెద్ద తతంగం. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే కొంత కాస్ట్ అవసరం. కార్పొరేట్ హాస్పిటల్లో మరి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ గాని, ఆ తర్వాత దానికి తగ్గటువంటి వచ్చిన పేషెంట్ల దగ్గర, ఇది ఫైనల్ గా జనరేట్ చేసేది పేషెంటే, పేషెంట్ వచ్చేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళు కట్టాల్సిందే ఈ డబ్బులు. అయితే మిగతా బయట దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో కార్పొరేట్ కేర్ ని వాళ్ల దేశంలో ఉండేటువంటి స్థాయికి తీసుకొచ్చి దానికి 10వ వంతు డబ్బు ఖర్చుతో మనం ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి స్వామి హాస్పిటల్స్ లాగా చేయడము ఈ జన్మలో నేను చూస్తానని అనుకోను. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు రోజుకి 12 హార్ట్ సర్జరీలు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ప్రశాంత్ నిలయంలో, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ వైట్ ఫీల్డ్ లో, ఇప్పుడు ఇంకోటి ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ లో కూడా ఒకటించింది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అట్లాగే రాజ్కోట్ లో ఒక హాస్పిటల్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అంటే అది నా భవిష్యత్తు అని చెప్పను. ఈ రోజుల్లో మాత్రం వర్తమానంలో ఎక్కడ జరగట్లేదు, భూతకాలంలో ఎక్కడ జరగలేదు. 12 హార్ట్ సర్జరీస్ పర్ డే ఈజ్ అన్బిలీవబుల్ టు బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్వామి 1991లో చెప్పినప్పుడు హాస్పిటల్ ఎన్ని రోజులు నడుస్తుందిలే అని అన్నారని స్వామి అన్నారు. ఆ పెట్టాడులే సాయిబాబా ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు చేయగలడు అని అంటున్నారు. 1000 సంవత్సరాలు ఈ హాస్పిటల్స్, నేను పెట్టినటువంటి హాస్పిటల్స్ నడుస్తాయని స్వామి చెప్పారు బహిరంగంగా. అది జరిగి తీరుతుంది. 1000 అంటే ఇంకా 10,000 జరగచ్చు, కానీ 1999 మాత్రం కాదు, అన్ని రోజులు జరిగి తీరుతాయి. ఇప్పుడు మోర్ దాన్ 20 ఇయర్స్ అయింది ప్రశాంతి నిలయం హాస్పిటల్ పెట్టి, ఎక్కడా మనం వెనక్కి తగ్గట్లేదు, ఇంకా మనం పెంచుకుంటూనే పోతున్నాం. అట్లాగే న్యూరో సర్జరీలో గాని, కార్డియాలజీలో గాని, కార్డియోథరాసిక్ సర్జరీలో గాని, ఆఫ్థల్మాలజీలో గాని, అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ లో, ఆర్థోపెడిక్స్ లో గాని, జాయింట్ రిప్లేస్మెంట్స్ లో గాని, మనం చేసేటువంటి, మన హాస్పిటల్స్ చేసేటువంటి ఆ సేవ ఎవ్వళ్ళు చెయ్యట్లేదు. ఏ దేశంలో కూడా వితౌట్ ఎనీ రెఫరెన్స్ టు క్యాస్ట్, కలర్, క్రీడ్, నేషనాలిటీ, రిలీజియన్ మీరు వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న 2014 లో ఏకైక సంస్థ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, దానికి తిరుగులేని మాట అది. దీనిని చూసి స్వామి ఇది రోల్ మోడల్ అని చెప్పారు. నేను చేస్తున్నాను, నేను చేయగలిగాను, మీరెవరు చేయలేరు అనడానికి నేను ఇది స్థాపించలేదు. మీకు మనసు గట్టిగా ఉండి పట్టుబట్టి స్వామిలాగానే స్వామి దయతోటి మేము ఇంకొక హాస్పిటల్ చేస్తామంటే తప్పకుండా చేయొచ్చు అని అన్నారు. చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ తలుపు తట్టినటువంటి ప్రతి ఒక్కళ్లకి మనము ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాము. ఇది మన అందరు శ్రోతలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే ది డిసీజ్ బర్డెన్ ఈజ్ సో ఓవర్వెల్మింగ్. మనకి బయట దేశాలు అక్కర్లే, మన దేశంలో, మన భారతదేశంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ కి వచ్చి నేను స్వామి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఇది లేకపోతే నాకు బయట గతి లేదు అన్న వాళ్లకి అందరికీ మనం ఈ రోజు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే దేర్ ఇస్ అ లిమిటేషన్ టు సిస్టమ్. అయితే మరి వీళ్ళందరూ ఏం కావాలి? కొన్ని రాష్ట్రాల్లో ఈ మధ్య గత 5 ఏళ్లలో వచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ వలన వాళ్లకు ఉచితంగా మనం వైద్యాన్ని అందించి ఎంతో మంది ప్రాణాన్ని కాపాడగలిగాం. కానీ ఆ వసతి లేనటువంటి వాళ్లు కొన్ని వేల మంది చిన్నారులు ప్రతిరోజు చచ్చిపోతున్నారు హార్ట్ డిసీజ్ తోటి. ఈరోజు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014. ఎందుకు చెప్తున్నానంటే స్వామి హాస్పిటల్స్ మాత్రమే అందరి రోగుల కన్నీళ్లు తుడవడానికి పూనుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరు చెయ్యము అంటే కుదరదు. సో మీరన్నట్టుగా ఆ మార్పు నాకు ప్రస్ఫుటంగా కనిపించకపోయినా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా కనీసం మానవ ధర్మంగా కొంత కాకపోతే కొంత స్వామిలాగా చెయ్యలేరు. కనీసం ఒకళ్లకో ఇద్దరికో 10 మందికో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో కొంతమందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ల ప్రాణాలు కాపాడడం అనేది కొంతవరకు జరగాలి. నేను పూర్తి జరగట్లేదో నేను చెప్పను. అయితే ఇందాక చెప్పిన ఈ కారణాల వలన, బికాస్ ఆఫ్ ది కాస్ట్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్, వాళ్లు కూడా కొన్ని ఫౌండేషన్స్ ని పెట్టి కొన్ని ఫౌండేషన్స్ ద్వారా కొంత దాతల ద్వారా కొంత డబ్బుని తీసుకుని కొంతవరకు చేస్తున్నారు. అది మన స్వామి హాస్పిటల్లో మనం చేసేటువంటి ఆ స్కేల్ తోటి పోల్చి చూస్తే చాలా తక్కువ. కానీ చాలా తక్కువ అని మనం దాన్ని తీసేయకుండా దాన్ని ఇంకా పెరగాలి. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ విధంగా చేస్తే గాని, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ డిసీజ్ పడ్డాను, భారతదేశంలో ఇప్పుడు ప్రతిరోజు మేము చూసే వాళ్లలో 10 ఏళ్లు 12 ఏళ్లు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయకపోతే వాళ్ళు బతకరు. మన ఆపరేషన్ మన సిస్టంలో మనం ఇంతకంటే చేయలేము. కాబట్టి మిగతా వాళ్ళు కూడా స్వామి దగ్గర నుంచి ఆ స్ఫూర్తి తీసుకుని కొంతవరకు ట్రీట్మెంట్ మనం ఫ్రీగా, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ, ఇది స్వామే చెప్పారు. ఎందుకు కార్డియాలజీ, కార్డియోథరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ పెట్టారు అని అడుగుతున్నారు అని దానికి మీరెవరు అడగక్కర్లేదు, నేనే జవాబు చెప్తున్నాను. రోగం ఏమిటో తెలుసుకునేసరికే వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ పూర్తిగా ఖర్చు అయిపోతాయి. ఇక రోగం యొక్క ట్రీట్మెంట్ ఎవరు చూస్తారు అని అన్నారు స్వామి. నిజానికి అట్లాగే ఉంది ఈ రోజుల్లో. కాబట్టి ఈ స్పెషాలిటీస్ లో మామూలుగా ఏదో వాడు వచ్చాడు దగ్గు జలుబు వాడికి మందిచ్చాము, అది ఆ మెడికల్ క్యాంపులు చేశామనే దాంట్లో అది తప్పని నేను చెప్పట్లేదు, తక్కువ అని నేను చెప్పట్లేదు. కానీ ఈ హై ఎండెడ్ ట్రీట్మెంట్ లో వేర్ లాట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, స్టిల్ కార్పొరేట్ హాస్పిటల్స్ రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చేయూతగా నిలిచి వాళ్ల దగ్గర ఏదో ఉన్న కొద్ది మాత్రంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాడుకుని వాళ్లకు కూడా ఒక లెర్నింగ్ హ్యాండ్ మనం కల్పించి, లెర్నింగ్ ఆపర్చునిటీ కల్పించి వాళ్ళని కూడా మనము స్ట్రెంగ్థెన్ చేసి ఎంపవర్ చేస్తే కొంతవరకు మనం మార్చవచ్చు. అయితే నేను స్వామి దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే నెవర్ గివప్. స్వామి చెప్పింది పాటించట్లేదు అని గనక స్వామి ఇఫ్ యూ వాంటెడ్ టు గివప్, అక్కడ ఒక భక్తుడు కూడా ఉండి ఉండేవాడు కాదు, వరండా ఉండేది కాదు, భక్తుడు ఉండేవాడు కాదు. ఆయన చెప్పిందే చెప్పారు, చెప్తున్నదే చెప్తున్నారు. స్వామి అన్నారు సిలబస్ ఎప్పుడు మారలేదు, నా సత్యధర్మ శాంతి ప్రేమలు శ్రీరామ అవతారం నుంచి సత్యసాయి అవతారం దాకా రాబోయే ప్రేమసాయి అవతారం కూడా సిలబస్ అదే, బ్యాచులు మారుతుంటే కొంతమంది పాస్ అవుతుంటారు, కొంతమంది ఫెయిల్ అవుతుంటారు. దట్స్ వే ఐ లుక్ ఎట్ ఇట్. సిలబస్ హాజ్ నాట్ చేంజ్ అండ్ లక్కీలీ సిలబస్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్. మేబీ మెథడ్స్ ఆఫ్ ఇంపార్టింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ దట్ సిలబస్ విల్ చేంజ్. సో ఆ స్వామి హాస్పిటల్స్ లో గాని స్వామి యూనివర్సిటీలో గాని దాన్ని మనం ఒక గోల్డ్ స్టాండర్డ్ గా తీసుకుని అటు ఎడ్యుకేషన్ లో గాని ఇటు వైద్యపరంగా గాని ప్రభుత్వాలు తీసుకోవాలి, మన ఆర్గనైజేషన్స్ కూడా దేర్ ఇస్ లాట్ టు లెర్న్ అండ్ ప్రాక్టీస్. ఆ విధంగా చేస్తున్నారు ఆల్రెడీ నా ఉద్దేశంలో, ఇతోధికంగా చేసి మనం వీలైనంత వరకు. స్వామి ఒకటే చెప్పారు, ఎడ్యుకేషన్ మెడికేర్ టోటల్ గా ఫ్రీగా ఉండాలి. అది ఎక్కడ కూడా చదువుకుంటున్నాను అనేటువంటి అవసరం, చదువు కొనాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్టాండర్డ్ మరి లేదు ఇప్పుడు. ఆ స్టాండర్డ్ ఉండేది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన దేశంలో ముందు మన వాళ్ళకి ఇవ్వడము. అట్లాగే ఇప్పుడు సత్యసాయి సంస్థలు ఒక చోట లేవు, దే ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అన్ని చోట్ల కూడా చూసి వాళ్ళు స్వామికి బాగా నచ్చేది అది నా ఉద్దేశం. స్వామి డజంట్ లివ్ ఇన్ టెంపుల్స్, స్వామి లివ్స్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి స్వామికి మనం సేవ చేయాలంటే వారు చెప్పింది మనం పాటించాలి. అది అట్ పర్సనల్ లెవెల్ ఇంద్రియ నిగ్రహము అంతే, దట్ ఈస్ మై టేక్ హోమ్ మెసేజ్, ఇంద్రియ నిగ్రహము. వెన్ ఇట్ కమ్స్ టు యాక్టివిటీస్, ఈ రెండు యాక్టివిటీస్ తీసుకుంటే చాలు మనం. అటు ఎడ్యుకేషన్, ఇటు మెడికేర్ తీసుకుని, ఎస్పెషల్లీ హై ఎండెడ్ మెడికేర్ ని ఏ విధంగా మనం నలుగురికి ఫ్రీగా చేయగలము. స్వామి ఇస్ నాట్ బాదర్డ్ అబౌట్ నెంబర్స్, ఒకళ్ళకి చేస్తావా ఇద్దరికి చేస్తావా అనే దానికి హీఈస్ నాట్ బాదర్డ్. ఆ ప్రేమతోటి మనం క్వాలిటీతోటి చేస్తే స్వామి మనతోటే ఉండి దాన్ని గైడ్ చేసి ఇంకా ఇంకా పెంచుతారు.
0: మనకి ఈ సత్యసాయి సంస్థల్లో మీరు చాలా మెడికల్ క్యాంప్స్ కి అటెండ్ అవుతుంటారు. మీకు అత్యంత ఆశ్చర్యకరమైన అత్యంత అద్భుతమైన కేసు ఒకటి మాకు చెప్పండి. ఏ విధంగా స్వామి ఒక మలుపు తిప్పి దాన్ని ఒక విశేషంగా మార్చారో అది మాతో పంచుకోండి.
1: మెడికల్ క్యాంప్స్ అంటే లేటెస్ట్ చెప్తాను, మొన్న మొన్న జరిగింది. నాకు గుడ్గావ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ లో ఐడెంటిఫై చేశాము, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అన్నారు, హార్ట్ లో హోల్ ఉంది. వాళ్ళు ఈ పెయింటింగ్ హౌసెస్ పెయింట్ చేసేటువంటి వాళ్ళ అబ్బాయి, అతను వాళ్ళు దే కాంట్ అఫోర్డ్ ఎనీథింగ్ అని. నేను ఆ పేషెంట్ ఫామ్స్ అతని యొక్క డీటెయిల్స్ పంపించమన్నాను. రాయపురల్ సుబ్రహ్మణ్యం అని మనవాడు ఉన్నాడు, చూశాడు, నాకు పంపించాడు డీటెయిల్స్. చూసి ఇది హార్ట్ లో హోల్ ఉంది, వాడిని ఇక్కడ తీసుకొస్తే ఆపరేషన్ చేస్తామంటే, అన్నా మరి వీళ్ళు ఏమి ఇచ్చుకోలేరు, ఎట్లా చేద్దామంటావు అన్నాడు. మరి నేనున్నది కార్పొరేట్ హాస్పిటల్లో, నేను అన్నా అంటే ఏమి ఇచ్చుకోలేరంటావా, ఒక అసలు ఏం ఖర్చు పెట్టుకోలేరా, వాళ్ళు కొంచెం కూడా పెట్టుకోలేరా, ఏమి పెట్టుకోలేరు అన్నా, ఏం చేద్దాము, ఒక పని చేద్దాము, మేమే ఎవరము, మేమే ఎందుకు, నేనే వేసుకుంటాను అతనికి, ఎంత అవుతుందో నువ్వు ఏదో కొంత చెప్పు అన్నాడు. నాకు తెలుసు దట్ మనీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హిస్ పాకెట్ అని. నేనేమన్నానంటే పంపించి చూద్దామన్నాను. ఆ అబ్బాయి వచ్చాడు, ఆపరేషన్ చేశాము, వెళ్లిపోయాడు. ఇప్పటిదాకా ఆ బిల్లు ఇంకా సెటిల్ చేయలే, మీరు అడగచ్చు మరి మీకు నిద్ర ఎట్లా పడుతుందని. ఈ విషయంలో నేను అజిత్ పోపట్ గురించి కొంత చెప్పాలి. హార్ట్ వాల్వ్ బ్యాంక్ అనేది స్వామి డైరెక్ట్ గా వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్థాపించినటువంటి సంస్థ. ఈ హార్ట్ వాల్వ్ బ్యాంక్ తరఫున మనం ఎంతో మందికి సేవ చేస్తున్నాము, చేయగలుగుతున్నాము. దానికి వచ్చేటువంటి మనీ కూడా అదంతా కూడా ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అకౌంటెడ్ ఫర్. వాళ్ళు ఈ ఆపరేషన్స్ ని కొంతవరకు స్పాన్సర్ చేస్తున్నారు. కొంత ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక బయోలాజికల్ వాల్వ్ అని ఉంటుంది హార్ట్ వాల్వ్ లో, ఆ వాల్వ్ వెయ్యాలి ఒక పేషెంట్ కి. ఆ వాల్వ్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ చూస్తూ చూస్తూ మెకానికల్ వాల్వ్ విచ్ ఇస్ చీపర్ వెర్షన్ వెయ్యలేము, ఎందుకంటే దానికి వచ్చేటువంటి ఈ బ్లడ్ యాంటీకోయాగులేషన్ సంబంధించిన మందులకి ఆ పేషెంట్ కి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హార్ట్ వాల్వ్ బ్యాంక్ వాళ్లు ముందుకొచ్చి, ఎప్పుడన్నా మీకు అట్లా అవసరమైతే మేమున్నాము. నేను అజిత్ పోపటికి చెప్పను కూడా చెప్పను, అరే నాయన ఇక్కడ ఒక పేషెంట్ వచ్చాడు, వీడికి ఆపరేషన్ చేయాలి, నువ్వేమైనా డబ్బు పంపిస్తావా అని. అది చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి నమ్మకం ఉంది. వాళ్ళు చూసుకుంటారంటే స్వామి చూసుకుంటారంటే నమ్మకం ఉంది. అట్లా ఒకసారి ఒక ఇసుక దిబ్బ మీద ఎవడో ఆడుకుంటుంటే వాడిని చూసారు, వాడికి హార్ట్ లో హోల్ ఉందన్నారు. వాడేదో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తించారన్నారు. వచ్చాము, ఆపరేషన్ చేశారు, వెళ్లిపోయారు. పేషెంట్ జీరో ఖర్చు స్వామి హాస్పిటల్ లాగానే. బట్ స్వామి హాస్పిటల్లో లాగానే ఇక్కడ కూడా సంబడి ఎల్స్ హ్యాస్ టు స్పాన్సర్ దట్ ఆపరేషన్. స్వామి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుందంటే స్వామి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంతమంది దాతల కారణంగా అది జరుగుతుంది. దాని తెర వెనక ఉండేటువంటిది, వారు నడిపించేది, వాళ్ళకి స్ఫూర్తినిచ్చింది, వాళ్ళకి ఆ ఆలోచన కలిగజేసింది సత్యసాయి, అందులో అనుమానం లేదు. కానీ ధనమూలం ఇదం జగత్, అది లేకుండా నడవదు ప్రపంచం. అది సృష్టించింది ఆయనే, ఇచ్చేది ఆయనే, ఇప్పించేది ఆయనే. వారు ఇప్పిస్తారు అన్న నమ్మకంతో మనం చేసుకుంటూ పోతుండాలి.
0: ఒక పర్సనల్ క్వశ్చన్, మీరు సత్యసాయి భగవానుని ఆ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు మీకు స్వామివారు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమైనా మంచి విశేషాలు చెప్పినప్పుడు ఆ విశేషాలు గుర్తు తెచ్చుకుని మాకు కొంచెం పంచుకుంటారా?
1: స్వామి అక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు, మరి కారణం నాకు తెలియదు కానీ పర్సనల్ విషయాలు వారు నన్ను అడగలేదు, నన్ను చెప్పనివ్వలేదు, నేను చెప్పలేదు. వారు చెప్పినవన్నీ కూడా మళ్లీ ఈ రోగులకు సంబంధించినవి. వారు ఎప్పుడు నా పలకరించినా ఈరోజు ఎన్ని ఆపరేషన్లు అయినా, ఏం ఆపరేషన్లు చేశారు, ఎట్లా ఉన్నారు పేషెంట్, ఇట్లా అడుగుతుండేవారు. వారు చెప్పింది నాకు ఒకరోజు బాగా గుర్తు, బృందావనంలో అంతటికి కారణం పొల్యూషన్ అని చెప్పారు. హార్ట్ డిసీజ్ కూడా కారణం పొల్యూషన్. అవునా అన్నారు స్వామి, మీరు చెప్పింది అది అనుమానం ఏముంటుంది. అవునన్నా, వాటర్ పొల్యూషన్, తిండి పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్, దాని వలననే ఈ హార్ట్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి బంగారు అన్నారు. అట్లాగే ఒకసారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో స్వామి చెప్పింది, నేను అందరికి చెప్తుండేది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, తినేది ఒక మానవుడు మాత్రమే, అందుకనే వాడికి ఎక్కడ లేని రోగాలు వస్తుంటాయి, కొత్త కొత్త రోగాలు వస్తుంటాయి, పాత పుస్తకాల్లో లేని రోగాలు వస్తుంటాయని. కాబట్టి ఆ ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, జిహ్వకి మనం బానిసలమై తినకుండా ఉంటే ఈ హార్ట్ డిసీజ్ చాలా దూరంగా పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ హర్రీ వర్రీ కర్రీ, ఆ మూడు ఈ గుండెకి కారణం, ఈ డిసీజెస్ కారణమని కూడా వారు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో చెప్పారు మొత్తం డాక్టర్స్ అందరికి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పొల్యూషన్ అన్నమాట, ఆ పొల్యూటెడ్ వాటర్ స్వామి కొన్ని చెప్పిన దానికి ఈ రోజు మనకు వైద్య శాస్త్రం ప్రకారం తెలిసి ఉండకపోవచ్చు. దానికి ఇంకో పదేళ్ల తర్వాత స్వామి చెప్పిందే కరెక్ట్ అని మన వాళ్ళు విల్ బి రీ ఇన్వెంటింగ్ ది వీల్. కాబట్టి ఆ పొల్యూషన్, పొల్యూటెడ్ వాటర్ అది లేకుండా స్వామి ఏదైతే స్ఫూర్తిచ్చి కొన్ని కోట్ల రూపాయలు ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే నేను ఇది నెరవేరుస్తాను అని చెప్పి ఆ స్వామి నెరవేర్చినటువంటి ఆ వాటర్ పొల్యూషన్ తగ్గించడము, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడము, ఇవే నాకు ఇమీడియట్ గా గుర్తొస్తున్నటువంటి విషయాలు.
0: మీ అమూల్యమైన సమయాన్ని మా రేడియో సాయి శ్రోతలందరితో, మా బృందంతో పంచుకుని ఈ అద్భుతమైన విషయాలు ఈనాడు మాతో పంచుకున్నందుకు మా రేడియో సాయి తరపున, శ్రోతలందరి తరపున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మున్ముందు స్వామివారి కార్యక్రమాల్లో అలాగే రేడియో సాయి ద్వారా కూడా మీరు ఇంకా కాంట్రిబ్యూషన్ చేయాలని మా తరపున, స్వామి తరపున మీ అందరం కోరుకుంటూ ఈనాటి ఈ పరిచయ కార్యక్రమాన్ని ముగిద్దాం.
1: సాయిరాం.
0: సాయిరాం.
2: డివైన్ మాస్టర్ మన శ్రీ సత్యసాయినాథుని యూనివర్సిటీ ఈ యావత్ ప్రపంచం, మనందరం స్వామి విద్యార్థులం. ప్రతి మనిషి మనసు హృదయాన్ని సరిదిద్ది పరివర్తన గావించి రోగ విముక్తులను చేస్తున్న మన స్వామి దివ్య వైద్యుడు. స్వామి అమర్చిన ఈ స్టాండర్డ్స్ ని మనం ఒక ధ్యేయంగా, ఒక గమ్యంగా పెట్టుకుని పవిత్రమైన భావాలను పెంపొందించుకుని మంచి మానవులుగా మనం మన మడుగడలను సాగించి ఈ భూమిని ప్రేమతో, సుఖశాంతులతో నింపి స్వామి అవతార ఉద్యమానికి మనం ఉడతాభక్తిగా పాలు పంచుకుంటూ మనల్ని మనం సాయి దివ్య పాదాల చెంత సమర్పించుకుంటాం. ఇంతటి ఉత్తమమైన ఉద్దేశాలతో, మనోభావాలతో, ఆధ్యాత్మిక తరంగాలతో, చింతనలతో ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ స్వామి ప్రేమకు నిదర్శనమైన ఈ చక్కని పాటితో ముగిద్దాం. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: సాయి కుల్వాన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు తిరిగి స్వాగతం. సహానుభూతి అంటే షేరింగ్ అండ్ కేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి షేరింగ్ అండ్ కేరింగ్ గురించి ఏం చెప్తుందో విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన మధ్య తిరుగాడే కరుణామృతమూర్తి శ్రీ శ్రీ శ్రీ పరతీశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఉన్నది పంచుకో, సానుభూతి పెంచుకో. దీన్ని ఇంగ్లీష్లో షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు. షేరింగ్ అండ్ కేరింగ్ అనేది అద్భుతం, అది అమోఘం. మన పనులకు మంచి ముగింపు ఎలా అవుతుంది? ఇతరుల మేలు మీద మనం గురిపెట్టాలి. దాంట్లో నుంచి వచ్చే ఆనందం మరే ఇతరమైన దాంట్లోనూ పోల్చుకోలేము. ఇతరులు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడైతే మన ప్రక్కవారు ముందు, ఆ తరువాతే మనం అనుకుంటామో, అప్పుడే మనం గెలిచినట్లు. మనం పుచ్చుకున్న దాంతో జీవితం గడుస్తుంది. మనం ఇచ్చుకున్న దాంతో జీవితం ఫలిస్తుంది. మనకు జరిగిన కీడును మరచిపోవాలి. మనకు జరిగిన మేలును ఎప్పుడూ గుర్తించుకోవాలి. మహారాష్ట్ర దేశానికి చెందిన ఏకనాథుడు మహాభక్తుడు. అతను ఒకసారి తన శిష్యులందరితో కలిసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అతి పవిత్రమైన గంగాజలమును రామేశ్వరానికి మోసుకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక గాడిద ఎండకు నోరు తెరచి గిలగిలా కొట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. దాన్ని చూసిన ఏకనాథుడు ఆ గంగాజలాన్ని గాడిద నోట్లో పోశాడు. దీన్ని చూసిన శిష్యులందరూ, అదేమిటి స్వామి, పవిత్ర గంగాజలమును గాడిద నోట్లో పోశారేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఏకనాథుడు, భగవంతుని దృష్టిలో అంతా ఒక్కటే. మీకు అది మీ కంటికి గాడిదిగా కనిపించినా, నా కంటికి రామలింగేశ్వర స్వామి ద్రాహం తీర్చమని అడిగినట్లు అనిపించింది. నేను చేసినది ఎంతో అతి పవిత్రమైన కార్యము అని తెలిపాడు. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకమ్మ ఒంటరిగా నివసించేది. ఆ ఒంటరితనం భరించలేక కాకమ్మ వాళ్ళ అవ్వను, అవ్వా అవ్వా, నాకు చాలా మంది స్నేహితులు కావాలంటే నేనేమి చేయాలి అని ప్రశ్నించింది. అప్పుడు అవ్వ నవ్వి, పిచ్చిదాన, నువ్వు అందరినీ ప్రేమించి అందరికీ సహాయపడుతూ ఎవరినీ బాధించకుండా ద్వేషించకుండా ఉంటే అందరూ నీ స్నేహితులే అవుతారు అని అన్నది. అప్పటి నుంచి కాకమ్మ ప్రేమను పంచుతూ సహాయం చేస్తూ ఉండేది. రామచిలుకలు, కోయిలమ్మలు, పాలపిట్టలు, ఆస్ట్రిచ్, వడ్రంగిపిట్ట, కొంగ, బాతు, గ్రెద్ద, ఇంకా ఎన్నో రకరకాల నీటి పక్షులతో కలిసి ఆనందంగా నివసించేవి. ఆ పిట్టలన్నీ ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి చంటి బిడ్డల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా మంచి మాటలు చెప్పేది. ఒకరోజు ఒక వేటగాడు నెమలిని తరుముకుంటూ వస్తే ఆ నెమలి పారిపోయి మర్రి చెట్టు కిందకు వచ్చింది. అప్పుడు కాకమ్మ నెమలిని చూసి ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి ఇంటికి రమ్మంది. అప్పుడు నెమలమ్మ తాను అందం కలిగినదని కాకమ్మను అసహించుకొని ద్వేషించింది. అప్పుడు మిగతా పక్షులన్నీ, నీవు నీ అందం చూసుకొని గర్వపడుతున్నావా? నీవు కాకమ్మలాగా అందరినీ ప్రేమించగలవా? పోనీ మా అందరిలాగా అన్ని పనులు చేయగలవా అని ప్రశ్నించాయి. అప్పుడు నెమలి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరింది. అప్పుడు కాకమ్మ, మన మధ్య క్షమాపణలేమిటి? వద్దు, మనమంతా ఒక్క గూడి పిట్టలమే అని అందరికీ నచ్చ చెప్పి అందరినీ ఆదరించింది. ఒకసారి శ్రీకృష్ణుడు సూరదాసుని, నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ, నీవు నా దాసుని అవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, స్వామి కృష్ణ, నేను నీ దాసుడునైతే నాకు అహంభావం రావచ్చు. నేను నీ దాసునై నేను చేసే సేవ మాత్రమేమున్నది? నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావాల్సినంత మంది ఉన్నారు. కాని ఏ దారి లేక సహాయం కావలసిన నీ దాసానుదాసులున్నారే, వారికి దాసునిగా సహాయం చేసుకుంటూ నా ప్రేమను పంచుకునే భాగ్యం నాకు ప్రసాదించండి స్వామి అని అన్నాడు. ఈ కథ చెబుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ బాబా వారు ఇలా అన్నారు, మీరు కూడా సూరదాసులాగా సేవాభావంతో అంత పవిత్రంగా స్వార్థరహితంగా సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ సహాయ సహకారములందిస్తూ మీ ప్రేమను పంచుతూ ఉంటే అదే మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే మార్గము. భారతీయ సంస్కృతిలో భగవన్నామము చేస్తూ మనకున్నంతలో ఇతరులతో ఆనందంగా పంచుకోవటమే మన పండుగల ప్రాధాన్యత. దానము, దయ, దమము. స్వామి ఒకసారి చెబుతూ, నేనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను, అడగకుండానే అందరికీ నా చేయి ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉన్నది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. భూమాత మనందరి మేలు కోరటం వలన ఇరుసులేకపోయినా మనందరి కొరకు ఇరుసు లేకుండా గుండ్రంగా తిరగగలుగుతోంది. కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం, కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలసి మెలసి చెలిమి తోడ తెలివిగా జీవించుదాం, కలసి మెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. జై సాయిరాం.
2: వివేక్, నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి చెప్పినది విన్నాక ఒక మాట చెప్పాలనిపిస్తోంది. షేరింగ్ అండ్ కేరింగ్ విషయంలో భగవాన్ బాబాయే మనకి ఆదర్శం. స్వామి భక్తులకు లడ్డూలు, పళ్ళు స్వయంగా ఇచ్చేవారు. కాని చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత ఒకరోజు ప్రసాదంగా యాపిల్స్ తెచ్చారు. అవి చాలా పెద్దగా బరువుగా ఉన్నాయి. కాని వాటిని పంచడానికి స్వామి సందేహిస్తుంటే స్వామి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నారు సహాయకులు. సర్వజ్ఞులైన స్వామి, బంగారు, నాకు ఇబ్బంది కలగడం కాదు, నేను యాపిల్స్ విసిరినప్పుడు వారు అందుకోలేకపోతే వారికి దెబ్బ తగులుతుందని ఆలోచిస్తున్నాను అన్నారు. కేరింగ్ అనే దానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇంకేముంటుంది?
3: బాగా చెప్పావు యశోధర్. మనమిప్పుడు మరొక నాటిక విందాం. నాటిక పేరు నాల్గవ రాజు. దయగల మంచి మనస్సుతో కష్టాలలో ఉన్న వారికి మనం ఏమిచ్చినా అది అందరిలో ఉండే భగవంతుడే అందుకుని ఆశీర్వదిస్తాడని ఈ బైబిల్ గాథ చెప్తుంది. నాల్గవ రాజు నాటిక సమర్పణ, నిజామాబాద్ బాలలు.

0: సైరాం మోక్ష,
1: సైరాం కార్తికేయ.
0: భగవాన్ ఉపదేశించిన తారక మంత్రం లవాల్ సర్వాల్.
1: సేవ చేస్తే నేను చింతనుంటానని అభయమిచ్చారు,
0: సేవ చేస్తే తరిస్తారని కూడా చెప్పారు.
1: ఆ మాట నిజం. యుగాలు గడిచిన దైవ వాక్కు నిత్య సత్యం. అందుకు బైబిల్లోని నాలుగవ రాజు గాదే నిదర్శనం.
0: నాలుగవ రాజా జీసస్ జననవార్త తెలిసి ఆయనను చూసేందుకు ముగ్గురు జ్ఞానులైన రాజులు వెళ్లారని విన్నాను, కానీ ఈ నాలుగవ రాజు గురించి ఎప్పుడూ వినలేదే.
1: నువ్వే కాదు సోదరా, ఆయన గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు రేడియో సాయి నాలుగవ రాజు గాథను నాటికగా అమలచి అందిస్తోంది. అయితే ముందు కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి.
0: త్వరగా చెప్పు, నాకు నాటిక వినాలని ఆతృతగా ఉంది.
1: పూర్వం పర్షియా దేశంలో ఎగ్బటానా అనే నగరంలో ఆర్తబాన్ అనే జోరాస్ సమాజానికి చెందిన జ్ఞాని ఉండేవాడు. అటువంటి వారిని మాగీ అని పిలిచేవారు. మాగీలు జ్యోతిష శాస్త్రం వైద్యం తెలిసిన వారు. మంచిని వెలుగును అంటే జ్ఞానాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యంగా నమ్మేవారు.
0: దేశకాలాలు మారిన జ్ఞానులందరి ధ్యేయం ఒక్కటేనన్న మాట.
1: బాగా చెప్పావు. ఇక మళ్లీ కథలోకి వస్తే, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఆర్తబాన్ మరో ముగ్గురు మాగీలు, ఐ మీన్ జ్ఞానులు, భగవంతుని కుమారుడు ఇజ్రాయెల్ దేశంలో జన్మిస్తాడని తెలుసుకున్నారు. దేవుని కుమారుడైన జీసస్ జనన వార్త తెలియగానే మాగీలు ఆయనను చూడాలని ఆత్రపడ్డారు. నేను మిమ్మల్ని త్వరలో వచ్చి కలుస్తాను, మీరు బయలుదేరండి అని ఆర్తబాన్ చెప్పడం వల్ల మిగిలిన ముగ్గురు మాగీలు ముందు బయలుదేరి వెళ్లారు.
0: ఆగాగో, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు కదా, ఆర్తబాన్ తన స్నేహితులను ఎలా కలుసుకుంటాడు?
1: యు సిల్లీ, అదేమంత గొప్ప విషయం. నిమ్రాడ్ గుట్ట ప్రాంతంలో ఉన్న 7 గోలాల దేవాలయం వద్ద కలుసుకుందామని వాళ్ళు ముందుగానే అనుకున్నారు. అంతే. సరే, మనం ఇక్కడ మన కబుర్లు ఆపి నాటకం విందాం. అదిగో చూడు, ఆర్తబాన్ రాజు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు.

0: నాన్నగారు, మీరు ఊరు వెళ్తున్నారట, ఎక్కడికి?
1: అవును కుమార్డో, జెరూసలేం వెళుతున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. జెరూసలేము ఇక్కడకు చాలా దూరాన ఉంది.
0: దూరంగానా? ఎంత దూరం?
1: ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా చాలా రోజుల పాటు ప్రయాణం చేయాలి. దారిలో నదులు, ఎడారులు దాటాలి.
0: అక్కడ ఏముంది?
1: అక్కడొక చిన్నిరాజు జన్మించాడు. ఆయనను చూడడానికి వెళుతున్నాను.
0: మీరే కదా రాజు, అందరూ మిమ్మల్ని ఆర్తబాన్ మహారాజు అని పిలుస్తారు కదా.
1: నేను ఈ దేశానికి మాత్రమే రాజును నాయన, ఆయన విశ్వానికే రాజు, రారాజు.
0: అవునా? మరి ఆ రాజు పుట్టినట్లు ఎవరు చెప్పారు? మీకెలా తెలుసు?
1: అదిగో ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూడు, అక్కడొక నక్షత్రం కనిపిస్తోంది. ఏం కనిపించిందా?
0: అవును నాన్నా, ఉంది. అబ్బా, ఎంత పెద్ద నక్షత్రమో, తల తల మెరిసిపోతోంది.
1: ఆ నక్షత్రం కనిపించిన చోట రాజాదిరాజు పుడతాడని జ్ఞానులు చెప్పారు. ఆయనను దర్శించుకోవడానికి నా మిత్రులైన ముగ్గురు జ్ఞానులు అప్పుడే బయలుదేరారు కూడా. నేను కూడా వారిని కలుసుకుని ఆ దేవుడి కుమారుడిని చూసి వస్తాను.
0: దేవుని కుమారుడా?
1: అవును కుమార్డో, మనుషులను ఉద్ధరించడానికి, ప్రేమ మార్గంలో నడిపించడానికి దేవుడే ఆయనను మన కోసం పంపించాడు. అదిగో ఆ గూటిలో ఉన్న పెట్టెనిలా తీసుకురా.
0: అలాగే. ఇందులో ఏముంది నాన్నగారు?
1: రారాజును దర్శించినప్పుడు నజరానాగా సమర్పించడానికి కానుకలు తీసుకెళ్తున్నాను.
0: ఇదేమిటి? ఇందులో మూడు రాళ్లున్నాయంటే ఇవ్వేం కానుకలు?
1: చిన్న పిల్లవాడివి, నీకింకా వాటి విలువ తెలియదు. ఇలా చూడు, వీటిలో వినీలాకాశంలా మెరుస్తున్నది నీలమణి, అస్తమిస్తున్న సూర్యునిలా ఎర్రగా ఉన్నది కెంపు, కొండ కొమ్మున మంచులా తెల్లని కాంతితో ఉంది చూడు, అది ముత్యం. ఇవి ఎంత విలువైనవో తెలుసా? వీటిని సంపాదించడానికి నా ఆస్తిలో చాలా భాగం అమ్మివేశాను.
0: అబ్బా, అంత విలువైనవి కానుకగా ఇచ్చేస్తారా?
1: అవును నాయన, వీటికన్నా ఎన్నో రెట్లు విలువైనవి ఆయన మనకు ఇవ్వనున్నారు. అది విలకట్టలేని డిక్వాడో. అర్ధరాత్రి కావస్తోంది, ఇక పోయి పడుకో. నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు బుద్ధిగా మసలుకో.
0: అలాగే నాన్నగారు.

0: అబ్బా దాహం దాహం.
1: ఎవరున్నాయినా నువ్వు ఇలా దారికడ్డంగా పడుకున్నావేమిటి?
0: అబ్బా దాహం, నీరు నీరు.
1: ఎవరంటే చెప్పవేమిటి? పోన్లే, నీరు కావాలంటున్నావు కదా, ఇస్తా నాగు. అరే ఇతని ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. మనిషిని చూస్తే చాలా రోజులుగా ఇలా పడున్నాడనిపిస్తోంది. పాపం, ఇదిగో బాబు ఈ నీరు తాగు. నేను వెళ్ళాలి. ఏది నోరుతెరు, మెల్లగా మెల్లగా.
0: నాయనా, గుక్కెడు నీలిచ్చి నా ప్రాణం నిలబెట్టావు, నన్ను వదిలిపోకు. నీకు పుణ్యముంటుంది, బీదవాడిని కాస్త సాయం చేసి వెళ్ళు.
1: ఇతన్ని చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు, కాని ఇతని కోసం ఆగిపోతే నా మిత్రుల్ని కలుసుకోలేను. ఇప్పుడేం చెయ్యడం? సాయం కోసం అడుగుతున్న ఈ మనిషిని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళను?
0: బాబు మాట్లాడవేం బాబు, నాకు నా అన్నవారు ఎవరూ లేరు. కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోనాయనా.
1: నీకేం కాదులే, భయపడకు, కాస్త ఆగు. నా దగ్గర నీకు పనికొచ్చే మందులున్నాయి, అవి తీసి ఇస్తాను. అలాగే తినడానికి రొట్టెలు, తాగడానికి నీరు కూడా ఇస్తాను. నీకవి 10 రోజుల వరకు సరిపోతాయి. ముందు ఈ మందులు వేసుకో.
0: నాయనా, నిజంగారు ఎంతో మంచివాడివి. ముక్కు మొహం తెలియని నా కోసం ప్రయాణమాపుకొని ఇన్ని రోజులు నా దగ్గరే ఉండిపోయావు అన్నట్లు నా పేరడిగావు. నా పేరు పరయ, కూటికి లేని నిరుపేదని. నీకు ప్రత్యుపకారంగా నేనేమి చేయగలను?
1: పర్వాలేదు పరయ, నువ్వు కోలుకున్నావు, నా శ్రమ వృధా కాలేదు. ఇక నాకు సెలవిస్తే జెరూసలేంకి నా ప్రయాణం కొనసాగిస్తాను.
0: ఓ, అయితే నువ్వు రారాజు దర్శనానికి వెళ్తున్నావన్నమాట. ఇప్పుడు నాకు నువ్వు రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. భవిష్యవాణి రారాజు బెతలెహాంలో జన్మిస్తాడని చెప్పింది. కనుక నీవు జెరూసలేం కాదు, బెతలెహాంకి వెళ్ళు. ఆర్తులను ఆదుకునే గుణమున్నా నీకు, దైవం తోడుంటాదులే. క్షేమంగా నీ గమ్యం చేరుకో.
1: ధన్యవాదాలు పరయా, నేను బయలుదేరుతాను.

0: అమ్మయ్యా, ఇన్ని రోజులకు నా మిత్రులు నా కోసం వేచి ఉంటామన్న ఊరు చేరుకున్నాను. ఇక్కడ వారు చెప్పిన సత్రం ఎక్కడుండబ్బా? ఎదురుగా కనిపిస్తున్నది అదే, కాని ఇదేమిటి? నా మిత్రుల జాడే లేదు, ఎక్కడికి పోయుంటారు? ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో ఏమీ పాలు పోవడం లేదు. సరి, ఆ పెద్దాయనను అడిగి చూద్దాం. అయ్యా, తమరెవరో తెలియదు, కాని అడగక తప్పడం లేదు. ఇక్కడ ముగ్గురు వృద్ధులుండాలి, మీకేమైనా తెలుసా?
1: అయ్యా, అడగాల్సిన వ్యక్తినే అడిగారు. నా పేరు సైమన్, ఈ సత్రం కాపలాదారుణ్ణి. నేను మీకోసమే చూస్తున్నాను. మీ మిత్రులు ఎవరైనా వచ్చి తమ గురించి వాకబు చేస్తే వారికిమని ఈ చీటీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇన్ని రోజులకు మీరొచ్చారు, ఇదిగో చీటీ తీసుకోండి.
0: అయితే వాళ్ళు నాకోసం చూసి చూసి వెళ్లిపోయుంటారు, చీటీలో ఏముందో చూద్దాం. ఆర్తబాన్, నువ్వు బాబీలోన్ చేరుకొని అక్కడ నుంచి ఎడారి దాటిరా. పెద్ద ప్రయాణమే, చాలా రోజులు పడుతుంది. ముందు దండిగా తిండి నీరు సమకూర్చుకోవాలి, బలమైన కొత్త గుర్రాలు కొనుక్కోవాలి. అంత డబ్బు నా దగ్గర లేదే. బాబీలోన్ చేరుకోగానే నీలమని అమ్మేసి వచ్చిన డబ్బుతో అవన్నీ సమకూర్చుకోవాలి, తప్పదు. అమ్మయ్యా, ఎలాగైతేనే బెత్లెహేం చేరాను, కాని ఏం ప్రయోజనం? నా మిత్రుల్ని కలుసుకోలేకపోయాను. వాళ్ళు ముగ్గురు దివ్య శిశువు దర్శనం చేసుకుని 3 రోజుల క్రితమే వెళ్లిపోయారట. ఈ సత్రంలో కాస్త సేద తీరి నేను కూడా రారాజు దర్శనం చేసుకుంటాను.
2: దయచేసి తలుపు తీయండి, త్వరగా తలుపు తీయండి.
0: ఎవరమ్మా నువ్వు?
2: అయ్యా, మీకు దండం పెడతాను, ముందు నన్ను లోపలికి రానివ్వండి, నా కొడుకు ప్రాణం కాపాడండి.
0: తప్పకుండా, నువ్వేం భయపడకు, ఇలా రా, ఇలా లోపలికి వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నీ కొడుకుకు వచ్చిన ఆపద ఏంటి?
2: అయ్యా, నా పేరు మిరియం. ఏమని చెప్పను, తొలి కానుపులో పుట్టిన బిడ్డలందరినీ చంపేయమని రాజు హీరో దాజ్ఞ. ఆయన ఆజ్ఞ మేరకు సైనికులు ఉళ్ల మీద పడి చంటి పిల్లలను చంపేస్తున్నారు. నేను నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోతున్నాను. నా రాత బాగోక కొందరు సైనికుల కళ్ళపడ్డాను. వారు వెంటబడి తరుముతుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఇక మీరే నాకు దిక్కు.
0: అదేమి అన్యాయం? ఈరోజు ఇంత ఘోరమైన పని ఎందుకు చేస్తున్నాడు?
2: రారాజు పుట్టి తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడని జోస్యులు ఆయనకు భవిష్యవాణి చెప్పారు. వారు చెప్పిన మాటకు భయపడి పిల్లలందరినీ చంపేయమని హీరో సైనికులను పంపుతున్నాడు. ఆ విషయం రారాజు తల్లిదండ్రులు మేరీ జోసెఫ్ల చెవిన పడింది. వారు శిశువును వెంటబెట్టుకుని నిన్నటి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు.
0: ఏమన్నావు? రారాజును ఆయన తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారా? అయ్యో, నేను ఇంత దూరం వచ్చింది ఈ మాట వినడానిక? మిరియం, దయచేసి చెప్పు, వారెక్కడికి వెళ్లారు? నేను రారాజును చూడాలి, చెప్పమ్మా చెప్పు.
2: క్షమించండి, నా బిడ్డ మీద ఒట్టు. వారెక్కడికి వెళ్లారో నాకు తెలియదు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయి యాత్రంలో నేను మరేమీ పట్టించుకోలేదు. అయ్యో దేవుడా, అదిగో ఆ పిశాచులు వచ్చేశారు. నన్ను నా బిడ్డను మీరే కాపాడాలి. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరే ఎలాగైనా కాపాడాలి.
0: ఆగు, ఏడవకు, ఆ పక్కగా పోయి దాక్కో. ఈలోగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

0: ఇవ్వంటే ఆ లోపల తలుపు తీ.
1: ఆ వస్తున్నా.
0: తలుపు వేసుకొని ఏం చేస్తున్నావు? ఏది ఆ పిల్లెక్కడా?
1: అయ్యా, మీరు మహావీరులు, కాస్త నేను చెప్పేది వినండి. ఇదిగో ఇలా చూడండి, ఇది కోట్ల విలువ చేసే కెంపు. తమరు ఇది తీసుకుని ఆమెను విడిచిపెట్టండి.
0: మాట చూస్తే మర్యాదస్తుడిలా ఉన్నావు. సరే, ఏది చూడని, విలువైనదే. సరే, తలపేసుకో, పదండ్రా పోదాం. ఇక్కడ శిశువులెవరూ లేరు, పోదాం పదండి.
1: మిరియం, వాళ్ళు వెళ్లిపోయారు, ఇక భయం లేదు, బయటకురా.
2: అయ్యా, నా బిడ్డ ప్రాణం కాపాడారు, మీ మేలు మర్చిపోలేను.
1: నీకు సాయపడగలిగాను, కాని రారాజు కోసం తెచ్చిన కానుకల్లో రెండు పోగా ఇంకొక్కటే మిగిలింది. దేవుని కోసం ఉద్దేశించినది మానవుల కోసం వెచ్చించాను. ఆయన దర్శనం చేసుకునే అర్హత నాకు ఉందో లేదో.
2: అయ్యా, ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడారు, దైవ దర్శనానికి మీ వంటి వారే అర్హులు. మీకు తప్పక దర్శనమవుతుంది. దైవం మిమ్మల్ని చల్లగా చూసి మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.

ఇలా దేశమంతా నీకోసమే అన్వేషిస్తూనే ఉన్నాను. నీకు నా మీద దయ రాలేదు. ఇప్పుడు శరీరంలో సత్తువ పోయింది, తిరిగే ఓపిక పోయింది.

0: నీకోసం ఎదురు చూస్తూ ఈ జెరూసలేంలోనే ప్రాణాలు వదిలిపెడతానేమో. ఏమిటి కలకలం, మళ్ళీ ఏము ఉపద్రవం వచ్చి పడింది. బాబు బాబు, ఒక్క క్షణమాగు. నీవెవరు? ఈ ఊరి వాడివా? స్థానికులకే ఊరిలో జరిగే విషయాలు బాగా తెలుస్తాయి, అందుకే అడిగాను. ఏమిటి నాయనా ఈ కలకలం? ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ముసలాడికి కాస్త చెప్తావా?
1: ఏం చెప్పను, రోజు రోజుకి అరాచకం పెరిగిపోతోంది. మహానుభావుడైన ఒక వ్యక్తిని ఈరోజు సిలువ వేయబోతున్నారు.
0: సిలువ వేస్తున్నారా? అంత నేరం ఆయన ఏం చేశాడు?
1: పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని గురించి ప్రజలకు తెలిపాడు. పొరుగు వారిని ప్రేమించాలన్నాడు, పాపాలు చేయవద్దన్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కునే కాపరిలా దైవం దిక్కులేని వారిని అక్కున చేర్చుకుంటాడని చెప్పాడు. ఎన్నని చెప్పను.
0: ఆయనే, అవును ఆయనే, సందేహం లేదు. ఆ మాటలలో కరుణ, తనను నమ్మిన వారి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడడం చూస్తే ఆయనే అనిపిస్తోంది. నేను వెళ్ళాలి. సమయం మించిపోకముందే నా రారాజును చూడాలి. సిలువ వేయకముందే నా రారాజును చూడాలి. బాబు, ఇంకొక్క మాట చెప్పిపో. వారిని సిలువ వేసేది ఎక్కడా?
1: గొల్గొత్తా దగ్గర.
0: గొల్గొత్తా, గొల్గొత్తా వెళ్తాను. ఎలాగై ఈ శిథిలమైన దేహాన్ని ఈడ్చుకుంటూనైనా గొల్గొత్తాకి పోతాను. ఆ యువతిని కాపాడినట్లే నా దగ్గర మిగిలిన ఈ ముత్యంతో నా రారాజును రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. వెళ్ళాలి, సమయం మించిపోకముందే వెళ్ళాలి.
2: కబడండి, కబడండి, రక్షించండి.

0: అయ్యా కాస్త ఆగండి, నా మాట వినండి.
1: ఏ ముసలాడా, నేనెవరనుకుంటున్నావు? దళపతి మెసల్లా, దారికి అడ్డం రావడమే కాకుండా
0: వెళ్ళాలి. సమయం మించిపోక ముందే వెళ్ళాలి.
1: కబడండి, కబడండి, రక్షించండి.

0: ఏ ముసలాడా, నేనెవరనుకుంటున్నావు? దళపతి మెసల్లా. దారికి అడ్డం రావడమే కాకుండా కాళ్ళు పట్టుకు కదలనియ్యవా? ఏం బతకాలని లేదా?
1: క్షమించండి.

0: నా మాట ఒకటి వినండి. ఇదిగో నా చేతిలో ఉన్నది వెళ్ళలేని ముత్యం. మెస్సలా గారు, ఇది తీసుకొని ఆమె మీద దయచూపండి. ఆమెను వదిలేయండి.
1: ముత్యమా చూడని? అవును, నిజంగా ముత్యమే. దీని వెలుగు చూస్తేనే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. తప్పకుండా మంచి పేరం కుదురుతుంది. ఒరే, ఆ పిల్ల నమ్మితే ఏమొస్తుందిరా? ఇదిగో మనకి అంతకన్నా విలువైన ముత్యం దొరికింది. అమ్మి సొమ్ము చేసుకుందాం, పండగ చేసుకుందాం. పదండి.
0: అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు?
1: అయ్యా, తమరెవరో గాని నా పాలిట దేవుడే. నా పేరు స్లావియా, బానిసల కుటుంబంలో పుట్టాను. తమరు వారికి సుంకం ఇచ్చి నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను జీవితాంతం బానిసగా మగ్గిపోకుండా కాపాడారు, కొత్త జీవితాన్నిచ్చారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.
0: అంతలా నన్ను పొగడకు స్లావియా, నా కర్తవ్యం నేను చేశాను. ఏమైంది? నాకెందుకిలా మైకం కమ్ముకొస్తుంది? ఎవరు? ఎవరది? ఎవరో గాని కరుణ నిండిన గొంతుతో నన్నే పిలుస్తున్నారు. ఎంత మధురమైన కంఠం, వింటుంటే ఎంత హాయిగా ఉంది. వార్ధక్య భారం, దేహ బాధ అన్నీ మరుగున పడిపోయాయి. చూపు సరిగ్గా అనడం లేదు, కాని నా మనసు మాత్రం వచ్చినది నీవే అని చెప్తోంది. నీ వద్దకు రాలేని, నా వద్దకు నువ్వే వచ్చావా తండ్రి, నువ్వే వచ్చావా?
2: అవును ఆర్తబాన్, నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను.
0: ధన్యుడిని ప్రభు, నిన్ను చూడాలని ఎంతగానో పరితపించాను, అన్వేషించాను. నన్ను క్షమించు, ఒకప్పుడు నీకివ్వడానికి నా దగ్గర వెళ్ళలేని కానుకలుండేవి. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. రిక్తాస్తాలతో మొక్కడం తప్ప నీకేమి కానుకలివ్వగలను?
2: విచారించకు ఆర్తబాన్, నీవు నా కోసమని తెచ్చిన కానుకలన్నీ నాకు ముట్టాయి.

0: వచ్చాను.
1: ఈయన ధన్యుడు, ఏదో సంధి ప్రేలాపన అనుకున్నాను, కాని భగవంతుని మాటలు కూడా వినబడ్డాక అర్థమవుతోంది. ఈయనకి దివ్య దర్శనమైంది. భగవంతుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన పుణ్యమా అని దైవవాక్కు వినే అదృష్టం నాకు కూడా కలిగింది.
2: హార్తబాన్, నేను ఆకలితో ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చావు. నాకు దాహంగా ఉన్నప్పుడు తాగడానికి నీరిచ్చి దాహం తీర్చావు. నాకు దుస్తులు అవసరమైనప్పుడు దుస్తులు ఇచ్చావు. నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించావు.
3: నాకంత అయోమయంగా ఉంది. నేను నీకు ఆహారం ఎప్పుడిచ్చాను? నీరు దుస్తులు ఎప్పుడిచ్చాను? పైగా అందరికీ ఆశ్రయమైన నీకు నేను ఆశ్రయమివ్వడమా ప్రభు?

0: అలాంటిది నేను నీకు సేవలు చేయడమా ప్రభు? ఇప్పుడే కదా నాకు నీ దర్శనమైంది.
1: ఇందులో అర్థం కానిదేముంది? నేను సత్యం పలుకుతున్నాను. దైన్యంలో ఉన్న నా సోదరులకు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ సహాయం చేశావో అవన్నీ నీవు నాకు చేసినట్టే. అవును ఆర్తబాన్, అందుకే నీ కానుకలన్నీ ఆమోదించబడ్డాయి.
0: విన్నావా అమ్మా? ప్రభువు పలుకులు విన్నావా? రారాజు జీసస్ పలుకులు విన్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. వింటున్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. ఆ దయామయుడు, కరుణామయుడు నేను తెచ్చిన కానుకలన్నిటినీ స్వీకరించాడు. నా జన్మ ధన్యమైంది. నా జన్మ ధన్యమైంది.
2: అంతా అయిపోయింది, అయినా ఈయన మరణం నాకు విచారం కలిగించడం లేదు. ఈ పుణ్యాత్ముడు ప్రభు చెంతకు చేరుకున్నాడు. దైవాన్ని చేరడానికి ఇతరులకు సహాయపడడం చక్కని రాజమార్గమనే ఆదర్శాన్ని నిరూపించి వెళ్లాడు. నాబోటి మానవులందరి తరఫున ధన్యవాదాలు.
3: ఆర్తబాన్ అన్వేషణ సఫలమైంది. అతని అన్వేషణ ముగిసింది. జ్ఞానులైన ముగ్గురు రాజుల వలనే నాల్గవ రాజైన ఆర్తబాన్ కూడా రారాజును కనుగొనడంలో సఫలమయ్యాడు. చరిత్రలో అతని పేరు గుప్తంగా ఉండిపోయినా దైవం అతన్ని గుర్తించాడు.

0: నాలుగవ రాజు నాటిక విన్నారు. సమర్పించిన వారు నిజామాబాద్ బాలలు. ఇందులో వి కార్తికేయ, కె మోక్ష, ఎం రాఘవేంద్ర, ఎం చరణ్, ఎం నాగఫణి, ఎన్ ప్రత్యూష, ఎన్ ప్రవల్లిక, కె నిఖిల్ రావు, కె అభికీర్త్, కె నవీన్చారి, బి గణేష్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలే తన సంపద అంటారు స్వామి. పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించేవారో తెలిపే సంఘటనలు ఎన్నో. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్న రోజులవి. బాబా విద్యార్థి అయిన ఒక చిన్న పిల్లవాడు స్వామికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో 100 రూపాయల నోటు, ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఆ పిల్లవాడు, స్వామి, మీరు పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు, దానికి విరాళం ఇవ్వడానికి నా దగ్గర నా బట్టలు నేనే ఉత్తుకుని ఆదా చేసిన ఈ కొంచెం డబ్బే ఉంది, దయచేసి తీసుకోండి అని రాశాడు. స్వామి ఆ నోటు అందరికీ చూపించి, ఇది నాకెంతో అమూల్యమైంది అన్నారు. దైవాన్ని ప్రేమించే వారిని దైవం ప్రేమిస్తాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్ వినిపించే మరొక కథ విందాం. ఈ కథ పేరు అబ్బుబేన్ యాడమ్.
1: ఓం శ్రీ సాయిరాం. అబ్బుబేన్ యాడమ్ అనే అతను సకల జీవుల మీద సమానమైన ప్రేమను కలిగి ఉండేవాడు. ప్రతిరోజు తన ఊరిలో ఉండే నిరాశ్రయులకు, అంగవికలాంగులకు సేవ చేసి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒక్క క్షణం బాబు, ఒప్పిక పట్టు, వస్తున్నా అని అబ్బు బాలతో ఉన్న వారికి అన్నాడు. అలాగే ఒకనాడు అతను వచ్చేసరికి అతని ఇంట్లో ఒక దేవదూత కనిపించింది. ఆమె అతను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నది. అబ్బుబేన్ యాడమ్ ఆమెను చూసి, అమ్మా, నీవు ఏమి రాస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, నేను రాస్తున్నది భగవంతుని ప్రేమించే వారి పేర్లు నాయనా అని సమాధానమిచ్చింది. అప్పుడు అబ్బుబేన్ యాడమ్, అమ్మా, అందులో నా పేరు కూడా ఉందా అని ఉత్సాహంగా అడిగాడు. లేదు నాయనా అని జవాబిచ్చి మాయమైపోయింది ఆమె. అబ్బుబేన్ యాడమ్ ను ఈ విషయం ఎంత మాత్రం బాధించలేదు, సరికదా? భగవంతుని మీద ప్రేమను ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే తోటి వారికి ఇంకా ఎక్కువ సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు కూడా యథావిధిగా తన సేవా కార్యక్రమాలను చేసుకున్నాడు. బాధితులందరూ, భగవంతుడే పంపించాడు బాబు నిన్ను, చల్లగా ఉండు నాయనా అని దీవించారు. ఆనాటి రాత్రి తను చాలా ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. అక్కడ మళ్లీ అతనికి దేవదూత రాసుకుంటూ కనిపించింది. అబ్బుబేన్ యాడమ్ ఆమెకు నమస్కరించి తగ్గని ఉత్సాహంతో, అమ్మా, ఈరోజేమి రాస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆమె, ఈనాడు భగవంతుడు ప్రేమించే వారి పట్టిక చేస్తున్నానని జవాబిచ్చింది. అమ్మా, నా పేరు ఇందులో ఎక్కడైనా కనిపిస్తుందా అని వినయంగా అడిగాడు అబ్బు. అప్పుడు ఆ దేవదూత చిరునవ్వుతో, ఇందులో మొట్టమొదటి పేరు నీదే అబ్బు అని చెప్పి మాయమైపోయింది. భగవంతుని ప్రేమిస్తూ ఆయనకు ఇష్టమైనట్లు ఉండేవారే మర్యాద జీవులు. అలా మన జీవితాన్ని అనుక్షణం దేవుని ప్రేమను పొందే లక్ష్యంతో గడిపితే మనం ఆయన ప్రేమించే వారిగా మారుతాం. అబ్బుబేన్ యాడమ్ తన జీవితంలో చేసింది ఇదే. సర్వ జీవులను ప్రేమిస్తూ సేవిస్తూ భగవంతుని ప్రేమకు పాత్రుడయ్యాడు. స్వామి ప్రేమను సాధించటానికి మనం సమర్పించాల్సినవి మల్లెలు, గులాబీలు కాదు, సర్వభూత దయాపుష్పాన్ని ఆయనకు అర్పించి వారి ప్రేమను అందుకోవాలి. సాయిరాం.
0: రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్ వినిపించిన అబ్బుబేన్ యాడమ్ కథ విన్నారు. నాలుగవ రాజు కథైనా, అబ్బుబేన్ యాడమ్ కథైనా అవి బోధించేవి ప్రేమ, సహానుభూతినే. ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూలు విద్యార్థులు సమర్పిస్తున్న సంగీత రూపకం, సర్వమతాల సారమే సాయి మతం, మీకోసం.

0: హాయ్ రామ్, ఐఎమ్ జాక్సన్.
1: సాయి రామ్, ఐఎమ్ వరుణ్. మీకేమైనా హెల్ప్ కావాలా?
0: ఎస్ సాయి రామ్, ఆశ్రమం అంతా చూశాను, చాలా కామ్ గా ఉంది. అందరూ చక్కగా సాయి రామ్ అంటూ పలకరిస్తున్నారు. నాలాంటి ఫారినర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. వండర్ఫుల్ ప్లేస్. బట్ టెల్ మీ, అక్కడుంది చూడండి ఆ పిల్లర్ ఏమిటి?
1: ఓ అదా, అది సర్వధర్మ ఐక్య స్థూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్.
0: వాట్, అది మీ మత స్థూపం కాదా?
1: కాదు.
0: అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వ మతాలు బోధించేది ఒక్కటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పనిని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక్క చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్థూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబే తరువాయి. ఇంతలో అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రమూ కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలా కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్థూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: వాట్, ఓన్లీ 60 డేస్?
1: ఎస్, ఓన్లీ 60 డేస్.
0: చాలా బాగుంది.
1: పూర్తైన స్థూపాన్ని 1975 నవంబర్ 23rd తమ 50వ జన్మదినం నాడు, అంటే 58th birthday నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్థూపం ఎత్తు 50 అడుగులు, అంటే 50 feet అన్నమాట. దీని 5 పార్శ్వాలపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన చూడండి, బుచ్చుకున్న కమలముంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళిరానా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నేను ఈ స్థూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. మీరు వెళ్ళండి. సాయిరామ్.
1: సాయిరామ్.

0: మఠాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పొరపచ్చాలు లేకుండా అన్ని మతాల వారు ఇక్కడ సఖ్యంగా ఉన్నారే, నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు, ఎవరది? నన్ను పిలుస్తున్నది ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవతావతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నారు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొలపడానికే. మానవులంతా కలిసిమెలసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదెలా కుదురుతుంది? మనుషులు భిన్న మతాలకు చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పాశ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తట్టి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే తట్ చేస్తాను.

అవును, నిజమే, ప్రభువు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇక రెండవది క్రిసెంట్ చంద్ర వంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ప్రేమ, త్యాగం, కరుణ. ఇస్లాం కూడా అదే చెప్తుందే. చూద్దాం మిగిలినవి ఏం చెప్తాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ అ వీల్. ఇక్కడ చక్రం చిహ్నం ఉంది. ఏ మతానిదో

అహనం, శాంతి, అహింస, బౌద్ధం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నదేమిటిది? ఫ్లేమ్ లా కనిపిస్తుంది, టచ్ చేసి చూద్దాం.

జ్ఞానం, త్యాగం. ఈ జోరాష్ట్ర మతం కూడా అన్ని మంచి గుణాలే ఉండాలని చెప్తుంది. గుడ్, ఇక ఒక్క సైడే మిగిలింది. ఇక్కడేమిటి నంబర్ 3 లా కనిపిస్తుంది? ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. టచ్ చేస్తాను.

0: సత్యం, ధర్మం, శాంతి. ఏమిటిది, ఇన్నాళ్ళు నేను పొరబడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God who is omnipresent.
0: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కవలం.

మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. స్తంభం నాతో మాట్లాడి నా సందేహాన్ని తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇది కళే కావచ్చు, కానీ ఇది నా కళ్ళు తెరిపించిన కళ. సర్వమతాల సారం ఒక్కటేనని తెలియ చెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

0: ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్థులు సమర్పించిన సంగీత రూపకం సర్వ మతాల సారమే సాయి మతం విన్నారు. ఇందులో డి దౌత్య, ఎం అనుష్క, ఎల్ జ్యోత్స్న, జి హిందూ, ఎన్ రక్షణ, ఇ సాయి వింధ్య, కే పూజిత, డి సాకేత్, సి మోహన్ వంశీ, కె నవీన్, ఎ సంతోష్, సి జయేష్, పి దేవరామ్, నిర్వన్, జి సాయి రేవంత్, సి విజయ కృష్ణ పాల్గొన్నారు. చేతల కన్నా మాటలే ఎక్కువ నొప్పిస్తాయి. దేహానికి తగిలిన గాయం మానినా మనస్సుకు తగిలిన గాయం మానదని పెద్దలంటారు. హర్ట్ నెవర్ అంటారు స్వామి. ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ ఏమంటున్నాడో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన పలుకులు, ఇతరుల ఎడ సానుభూతి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దమునకు దివ్య శక్తి కలదు. ప్రియమైన పలుకులు అంటే మృదువుగా ప్రేమగా మాట్లాడడం, ఇతరులకు ఏ విధమైన బాధ కలగకుండా మాట్లాడడం. భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు, దానితో రెండు పనులు చేయవచ్చును. ఒకటి రుచి చూడడం, రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అన్నారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాం, తీయగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురముగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి, అప్పుడు లోకము మన వశమవుతుంది. కాకి అరిస్తే దానిని తరిమి వేస్తాము, కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కాకి చేసిన పాపము ఏమిటి, కోకిల చేసిన పుణ్యము ఏమిటి? వాటి నోటిలో నుంచి వచ్చిన ధ్వనిలో భేదం మాత్రమే. బాధపడుతున్న రోగికి మందు కన్నా మంచి మాట ఉపశమనం కలిగిస్తుంది. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు, కాని వారితో రెండు చల్లని పలుకులు పలికితే అవి వారికి ప్రశాంతత కలుగు చేస్తాయి. మన నాలుక మనకు మిత్రుడు, శత్రువు, బంధువు కూడా. నాలుక మంచిదైతే మనకి అన్ని సుఖాలు తెస్తుంది, చెడ్డది అయితే కష్టాలు తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఒక రాజు మంచి వస్తువులకు ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేక మంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువును పరీక్షగా చూస్తూ వస్తున్నారు. హఠాత్తుగా ఒక చోటాగి ఆశ్చర్యముతో చూశాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన మంచి వస్తువు లేదు, నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత రాజు చెడ్డ వస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. ఆ ప్రదర్శనలో చాలా చెడ్డ వస్తువులు ప్రదర్శించబడ్డాయి. అందులో కూడా మరల అదే వ్యక్తి నాలుకను ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యముతో ఆ వ్యక్తిని, అదేమిటి మరల నాలుకను ప్రదర్శించావు అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డది అయితే అందరి కోపానికి గురి అవుతాం అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. గొడ్డలచే నరకబడిన చెట్టు చిగురిస్తుంది, కాని మాటల చేత నొప్పించిన మరిబడిన మనసు కుదుటపడదు. మన స్వామి చెప్పారు, నర్తకి అనే పదాన్ని తిరగవేసి రాసినట్లయితే కీర్తన అనే పదం వస్తుంది. నాలుకపై మాయ ఒక నర్తకి వలె నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ మాయని అదుపులో ఉంచుకోవాలంటే కీర్తన చేయాలి. ఎక్కడ భగవంతుని కీర్తన జరుగుతుందో అక్కడ మాయ నశిస్తుంది. ఎదుటి వారికి ఆనందంగా కలిగించేలా మాట్లాడడం ఒక కళ. దానిని మనం సాధన చేసి ఆచరణలో పెట్టాలి. సత్సంగము, ధ్యానము, సేవ, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రియముగా మాట్లాడడం సాధ్యమవుతుంది. మన పలుకులు ప్రియముగా రావాలంటే మన హృదయంలో దయ, సానుభూతి, ప్రేమను పెంచుకోవాలి. సానుభూతి అంటే సహ ప్లస్ అనుభూతి, అనగా ఇతరుల బాధను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సహాయం చేయడం. హృదయం అనే పదం మధ్య దయ అనే రెండు అక్షరములు ఇమిడి ఉన్నాయి. మన హృదయం దయకు నిలయం. తోటి మానవుల పట్ల, జీవుల పట్ల, జంతువుల పట్ల ఒకటేమిటి, అన్నిటి మీద దయ చూపాలి. హింస చేయకూడదు. ఇతరులకు కష్టం వస్తే మన హృదయం కరగాలి. అట్లా ఎవరు సానుభూతి చూపిస్తారో వారి హృదయంలో దైవం ఉంటారు. వాళ్ల హృదయం దైవ మందిరమవుతుంది. అందుకే దయకల హృదయమే దైవ మందిరం. సంపదేల, భోగ భాగ్యములవియేల, చదువులేల, గొప్ప పదవులేల, చాలు జాలిగుండె సంతోష శాంతికి మానవునకు చాలు మానవత అని అన్నారు మన స్వామి. కావున మనమందరం ప్రియమైన పలుకులు మాట్లాడుతూ ఇతరుల యొక్క సానుభూతిని పెంపొందించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. జై సాయిరాం.
2: ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ చెప్పిన విషయాలు విన్నారు.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం శ్రోతలు వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పిస్తున్న పుండరీకుడు నాటిక విందాం.
1: ఓం శ్రీ పుండరీక వరద గోవింద. భక్తాగ్రసులారా, ఈనాడు మనం పుండరీకుని కథ చెప్పుకోబోతున్నాం.
2: పుండరీకుడా, హరిదాస్ గారు, ఎవరా పుండరీకుడు?
1: ఎవరా పుండరీకుడు, ఏమా కథ అని మీకు సందేహం రావడం సహజం. అందువల్ల ముఖ్యమైన కథాభాగంలోకి వెళ్లే ముందు ఉపద్ఘాతంగా పుండరీకుని గురించి చెబుతాను.
3: చెప్పండి చెప్పండి, అప్పుడు మాకు హరికథ బాగా అర్థమవుతుంది.
1: మంచిది. చంద్రావతి నదీ తీరంలో శ్రీకృష్ణుని భక్తులైన దంపతులు ఉండేవారు. వారికి పుండరీకుడు అనే కొడుకు కలిగారు. అతనిని అల్లారు ముద్దుగా పెంచారు గాని అతడు భగవద్భక్తిని సదాచారాన్ని అలవర్చుకోకుండా పూర్తిగా దుర్వ్యసనాలు పాలయ్యాడు. అది ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే.
2: ఏమండి?
4: నేను బయటకి వెళ్లేటప్పుడు పిలువద్దని చెప్పానా? బుద్ధి లేదు పోతలకి.
2: పుండరిక, ఏమిటా మాటలు? నీ భార్య చెప్పబోతుంటే వినకుండా అలా కసురుకుంటావేమిటి?
4: నా పద్ధతి ఇంతే. చీచి, నాకింటికి రావాలంటే కంపలం ఎత్తుతోంది.
2: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సుగుణాల రాశయైన భార్యతో జీవించమని వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కాకుండా పోయామా? ఇంటికి రావాలంటే కంపరమెత్తుతోందా?
5: కాకి బంగారం మోసలో పడ్డవాడికి అసలు బంగారం విలువ ఏం తెలుస్తుందండి?
4: నాకు కాకి బంగారం అంటేనే ఇష్టం.
5: ఆ తెలుగు బెల్కుల బారి నుండి నిన్ను రక్షించమని ఆ శ్రీకృష్ణుల వారిని పదే పదే వేడుకుంటున్నాను. ఎప్పటికైనా కరుణ కలుగుతుందో, నువ్వెప్పటికి బాగుపడతావో.
4: ఇప్పుడు నాకేమైంది? 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతోంది నా జీవితం. ఆహా, నా సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను.
2: ఇక వీడు బాగుపడడు.
6: అలా బాధపడకండి మావయ్య గారు, మన పూజలు వృధా కావని నా నమ్మకం.
2: ఆ విశ్వాసమే నీకు శ్రీరామరక్ష తల్లి. శ్రీకృష్ణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు.
4: సుందరి సుందరి, ఎవరది? నేను సుందరి, పుండరీకుడిని. రావద్దని చెప్పానుగా. రావద్దంటే రాకుండా ఉంటానా? రావద్దంటే సిగ్గు లేకుండా వస్తావనుకోలేదు. తలుపు తీస్తావా తీయవా? తీయనుగాక తీయను. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం తరువాత ఇప్పుడు సంబంధం లేదంటావా? తాళి కట్టిన పెళ్లంతోనే సంబంధం వదులుకున్న వాడికి నీకు బంధాలేమిటి?
7: మాటలు జాగ్రత్తగా రాని.
4: అనవసరంగా నోరు పారేసుకోకు. మితిమీరి మాట్లాడావు, నా మనుషులకు పని పురమంచాల్సి వస్తుంది. అంటే కొట్టిస్తాననేగా? విషయం అర్థమైందిగా, మర్యాదగా వెళ్లిరా.
1: చీచీ, ఇంతకాలం నేను ఆనందంగా భావించింది ఒట్టి ఎండమావుల్నా? ఏమిటి దారి నాకు? ఇంతకాలం చీదరించుకుంటూ ఏయంగా మాట్లాడిన తల్లిదండ్రులకు భార్యకు నా మొహం చూపించలేను. తెరచాపు లేని నావైంది నా జీవితం. వెళతాను గమ్యం తెలియని బాటసారిలా, మరో మజిలీని వెతుక్కుంటూ వెళతాను. ఏమిటి నా ఈ ప్రయాణం? కొండలు గుట్టలు దాటుకుంటూ, ప్రకృతిలో సంభవిస్తున్న పరిణామాల్ని తట్టుకుంటూ ఎంతకాలం కొనసాగించగలను ఈ యానం? అమ్మయ్యా, అరణ్య ప్రాంతానికి చేరుకున్నాను. ఏ చెట్టు నీడనైనా కాసేపు సేద తీరవచ్చు. లభించే కాయోపండో తిని ఆకలి బాధను తీర్చుకోవచ్చు. ఏమిటిది ఈ అరణ్య ప్రాంతంలో ఏదో గృహం కనిపిస్తోంది?
4: ఎవరో తపస్సంపన్నుడైన ముని ఆశ్రమమై ఉండవచ్చు. హాయిగా మునిని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ కాలం గడుపుతాను. ఆశ్రమంలో ఆశ్రమ వాసులెవరు కనిపించరేం? పిలిస్తే సరి, ఎవరో ఒకరు బయటికి రాకపోతారా? ఆశ్రమ సమాచారం ఇవ్వకపోతారా? మునివర్యా, మునివర్యా!
1: ఏమిటిది, ఉలుకు పలుకు లేదు?
4: ఆశ్రమ వాసులంతా తపోదీక్షలో ఉండే సమయమో లేక మౌనవ్రతంలో ఉన్నారో, లోపలికి ప్రవేశించి గమనిస్తే సర్వం విదితమవుతుంది కదా.
1: అయ్యయ్యో, ఏమిటి,
4: అతి వికృతాకారులైన ముగ్గురు వృద్ధ వనితలు ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నారు. వారి ముఖాలను చూస్తే వారంతా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నట్లు తోచుచున్నది. వారికి కనపడకుండా ఇక్కడ చాటుగా కూర్చుని గమనిస్తాను. ఈ ఆశ్రమ వాసులు ఇంత వికృత రూపాలుగా ఉండటానికి కారణమేమిటో తెలుసుకుంటాను. ఆశ్రమాన్ని శుభ్రపరిచి ఆ ముగ్గురు స్త్రీలు ఆశ్రమం లోపలికి వెళ్తున్నారు. మరేం జరుగుతుందో చూద్దాం. ఆశ్రమం లోపల నుంచి ముగ్గురు సుందరాంగులు వస్తున్నారు. వారి సౌందర్యం, అలంకరణ అత్యంత మనోహరంగా ఉన్నది.
8: ఎవరు నువ్వు, ఇక్కడకు ఎట్లు రాగలిగావు?
4: నేను సౌందర్యోపాసకుడను. పూర్వజన్మల సుకృతాన మీలాంటి సుందరాంగులను చూసే అవకాశం లభించింది.
8: అధిక ప్రసంగం మాని తక్షణం ఇక్కడి నుంచి నిష్క్రమించు.
4: సౌందర్య రాసులు కళ్ళ ముందు కదలాడుచుండగా వెళ్లటం అసాధ్యం. ఏది ఒకసారి,
1: ఏమిటిది, సౌందర్య రాశివి ఇలా వికృతంగా మారిపోయావు?
8: చెబుతాను. నా పేరు గంగ, ఈమె యమున, ఈమె సరస్వతి. దుష్టభావాలతో నిండిన నీలాంటి మనుషులు తమ పాపాలను పోగొట్టుకోవాలని నదుల్లో స్నానమాచరిస్తారు. వారి పాపాలు పోవటమేమో కాని వారి కల్మషం మాకంటుకొని మేము వికృత రూపులమవుతాం. మరణాంతక వ్యాధులతో బాధపడతాం. ఆ కల్మషాలను, ఆ వ్యాధులను పోగొట్టుకునడానికి మేము రోజు ఈ కుక్కుటముని ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమాన్ని శుభ్రపరిచి తదనంతరం కుక్కుటముని దర్శన భాగ్యాన్ని పొందుతాం. దానితో మానవుల వలన సంభవించిన కల్మషాలు, వ్యాధులు మటుమాయమయ్యి కోటి సూర్యుల కాంతితో వెలుగొందే దేహాలను పొందుతాం. ఇప్పుడే పోయి కుక్కుటముని దర్శించుకొని నీ స్పర్శ వల్ల నాకు కలిగిన వికృత రూపాన్ని పోగొట్టుకుంటాను.
4: అయితే నేను ఆ మునీశ్వరుని దర్శించుకుంటే నా పాపాలు పటాపంచలేపోతాయా?
8: మేము స్వతహాగా పవిత్రులం. వేరే వారి వల్ల మాకు ఈ కల్మషాలు సంక్రమించినయి. స్వతహాగా నీవు పవిత్రుడివైతే నీ పాపాలు పటాపంచులైపోతాయి. యమునా, సరస్వతి, రండి, కుకుటమునిని దర్శించుకొని అటు నుంచి అటే వెళ్దాం.
4: వెళ్ళండి వెళ్ళండి. పుట్టినప్పుడు నేను పవిత్రుడినే, మధ్యలో అలవాటైనాయి కల్మషాలన్నీ. నేను ఆ కుక్కుటముని దర్శించుకొని నా పాపాలను పటాపంచులు చేసుకుంటాను. మునులు సర్వసంగ పరిత్యాగులు, వారికి తరతమ భేదం ఉండదు. ఎవరినైనా ఆశీర్వదించి ఆనందపరుస్తారు. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇదేమి ఆశ్రమం? ఆశ్రమం అనగానే ఎంతో విలువైన అలంకరణలతో, ఋషులు ఋషిపద్నులతోనూ, జింకలు దుప్పులు వంటి జంతువులతోనూ, గోసంతతితోనూ విరాజిల్లుతూ ఉంటుందనుకున్నాను. తడికెడ గోడలు, రెల్లుగడ్డి కప్పు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. నిధి నిక్షేపాలను భూమిలో దాచి పైకి ఎటువంటి పటాటోపం లేకుండా ఉంటున్నారేమో. కాస్త నిశితంగా పరిశీలిస్తే అన్నీ బయటపడతాయి.
9: ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ.
4: నా భావం యథార్థమే. లోపలి నుంచి పంచాక్షరి వినిపిస్తున్నది. ఎటువంటి శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వెళ్లి విషయం ఏమిటో తెలుసుకుంటాను. ఈయనెవరు? నేత్రాలను మూసుకొని పంచాక్షరి స్మరిస్తూ ఎవరో వృద్ధుడి కాళ్ళు అత్తుతున్నాడు. ఈయనే నా కుకుటముని. వృద్ధుడెవరు? ఇంత ఆలోచన ఎందుకు? ఆయన్నే అడిగితే అన్ని తెలుస్తాయి కదా.
9: శివాయ
4: మునివర్యా,
9: ఓం నమ.
4: తామెవరు? ఉత్తమ నామధేయం
9: నమ శివాయ.
4: మాట్లాడరే మునివర్యా.
9: ఓం నమ
4: ఇందాక గంగా యమున సరస్వతులు వికృత రూపాలతో వస్తే ఆశీర్వదించి సుందర రూపాలను ప్రసాదించి ఇప్పుడు నా వంక కన్నెత్తైనా చూడకపోవటం న్యాయమా? తాపసులు ఇటువంటి విచక్షణను ప్రదర్శించవచ్చునా? మాట్లాడరేం
9: నమ శివ.
4: నా సహనాన్ని పరీక్షించకండి, వెంటనే మీరేదో తెలపండి.
9: ఓం నమ శివ.
4: ఎంత అహంకారం!
9: ఓం
4: ఆశ్రమానికి అతిథిగా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వకపోగా కనీసం నోరుపైన సమాధానం కూడా చెప్పవా? నిన్ను ఒక్క తన్ను తన్నితే అండి బయటపడతాయి.
9: ఓం నమ శివాయ.
4: అయ్యో,
9: ఓం నమ శివాయ.
4: నా కాలు మాయమైపోయినా ఏమిటి?
9: నమ శివాయ.
4: ఇంతటి పాపాత్ముడిని, అనంత శక్తిమయుడైన ఇమ్ముని పుంగోని శక్తి తెలియక అజ్ఞానంతో అహంకారంతో చేయరాని నేరము చేశాను. ఈ మహానుభావుడిని కాళ్ళతో తన్ని నా కాళ్ళను పోగొట్టుకున్నాను. మునివర్య, క్షమించమని వేడుకోవటానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. తప్పులు చేయటం పాపాత్ముల లక్షణం. పాపులను క్షమించి సేద తీర్చటం ఉత్తమ పురుషుల లక్షణం. నన్ను క్షమించండి మహానుభావా, క్షమించండి.
9: ఎవరు నాయనా నువ్వు? ఎందుకంత ఆవేదన చెందుతున్నావు?
4: స్వామి, ఉచ్చరించటానికి సైతం కూడని అపరాధము చేశాను.
9: చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పట్టం కన్నా ప్రాయశ్చిత్తమేమున్నది? ఇంతకీ ఏమిటి నాయనా నీవు చేసిన ఉచ్చరించరానంత తప్పిదం?
4: ఒక్క అపరాధం కాదు మునివర్య, పుట్టిన నాటి నుండి లెక్కకు మించిన ఘోర అపరాధాలు చేశాను. తపో నిష్ఠాగరిష్ఠులై బాహ్యస్మృతి లేకుండా ఉన్న తాము నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్న కోపం కట్టెలు తెచ్చుకుని చివరికి తమను కాళ్లతో తన్నాను. తత్ఫలితంగా నా కాళ్ళు రెండు మాయమైనాయి.
9: అయ్యయ్యో, కాలు పోగొట్టుకున్నావా? నేల మీద పడుకొని ఆర్తితో ప్రార్థనలు చేస్తున్నావేమిట అనే ఆలోచనలో నీకు కాలు లేవన్న సంగతే గమనించలేదు. చాలా బాధగా ఉంది.
4: మీ శాపం వల్ల పోగొట్టుకున్న కాళ్లను తిరిగి పొందటానికి శాప విమోచనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.
9: నేను శాపం ఇవ్వటమా? నాకంత శక్తి లేదు.
4: స్వామి, నాకు శాపం నుండి విమోచనం కలిగించటం ఇష్టం లేక మీకంత శక్తి లేదంటున్నారు. మానవులు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు సంక్రమించే పంకిలాన్ని గంగా యమున సరస్వతులైన నదీమ తల్లులు ప్రతిరోజు తమ దర్శన భాగ్యంతో వదిలించుకొని దివ్య తేజస్సుతో విరాజిల్లటం నేను కల్లారా చూశాను.
9: ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇది సత్యం. నేను భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ నా పితృపాదుల పాదసేవయందు నిమగ్నమై ఉంటాను. చుట్టూ ఏమి జరుగుతుందన్న ధ్యాసే ఉండదు నాకు.
4: మరి గంగా యమున సరస్వతులు పునీతమవ్వటం అది ప్రతిదినము?
9: యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో?
4: తాము ఎంతటి మహిమాన్వితులో నాకు అవగతమైంది. మానవులు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు సంక్రమించే పంకిలాన్ని గంగా యమున సరస్వతులైన నదీమ తల్లులు ప్రతిరోజు తమ దర్శన భాగ్యంతో

0: పునీతమవ్వటం అది ప్రతిదినము
1: యాదృచ్ఛికము భగవత్ సంకల్పము.
0: తాము ఎంతటి మహిమాన్వితులో నాకు అవగతమైంది. తామే నాకు ఈ దుర్పరిస్థితి నుంచి విముక్తిని ప్రసాదించాలి.
1: నాయన, నీవు నయందు అమిత విశ్వాసంతో ఉన్నావు. బాధ అతప్త హృదయుడివై ఉన్నావు. అందువలన నీ ఉపశమనం కోసం తరుణోపాయం సూచిస్తాను.
0: సెలవివ్వండి మునివర్యా, మీ సూచనను తప్పక ఆచరిస్తాను.
1: భగవన్ నామాన్ని నింతరాయంగా స్మరిస్తూ
0: ఏ నామాన్నైనా స్మరించవచ్చా?
1: మన ఏకాగ్రత కుదరటానికి ఏర్పరచుకున్న రూప నామాలు ఇవ్వండి. నామాలు వేరు కాని నామి ఒక్కడే అన్న దృఢ సంకల్పంతో సాధన సలుపు. మాతాపితరుల పాదసేవను ఎట్టి పరిస్థితులను విడవకూడదు. ఈ రెండు అన్న పానీయాలు కావాలి ఈ దేహానికి.
0: అయితే ఈ జన్మకు విముక్తి లభించే భాగ్యం లేదన్నమాట.
1: అదేమిటి నాయన అంత నిరాశగా మాట్లాడుతున్నావు?
0: నా జీవితంలో ఊహించని పరిణామాలతో కలత చెంది ఆ పరిసరాలకు దూరంగా ఉండాలన్న భావనతో కొండలు గుట్టలు నదులు మొదలైనవి దాటుకుంటూ ఈ దూర ప్రాంతానికి వచ్చాను. తామసంతో ప్రవర్తించి కాళ్ళు పోగొట్టుకున్నాను. మాతాపితరుల పాదసేవ చేసి పునీతమవ్వాలంటే కాళ్ళు లేకుండా అంత దూరం, అవరోధాలను అధిగమిస్తూ పోవటం అసాధ్యం కదా స్వామి.
1: ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించు. సంకల్ప బలం ముందు శిఖర ప్రమాణంగా ఎదురే అవరోధాలు మంచుకొండలా కరిగిపోయి మార్గం సుగమం అవుతుంది.
0: మునివరా, తమ అమృత వాక్కులు నాకు శిరోధార్యం. భగవంతునిపై భారం వేసి ముందుకు సాగుతాను.
1: భగవద్ అనుగ్రహ ప్రాప్తి రస్తు.
0: శ్రీకృష్ణ, యదుభూషణ, ఆదుకో తండ్రి. ఈ క్షణం నుంచి నీ నామాన్ని నిరంతరాయంగా స్మరిస్తూ నీ దయతో నా తల్లిదండ్రులను చేరటానికి ప్రయత్నిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
2: నాదా, ఏమిటి రాదా? ఉన్నట్లుండి ఒక్క ఉదుటున ప్రయాణమవుతున్నా. మీ తీరు చూస్తుంటే అలనాడు గజేంద్రుడు ఆర్తితో చేసిన పిలుపుకు సిరికిం జప్పడు శంఖచక్రగుమున్ జేదోయి సంధింపడు ఏ పరివారమును జీరడబ్రగపతిం అన్నట్లున్నది. అంత ఆటితో పిలుస్తున్న ఆ భక్తుడి ఎవరు స్వామి?
3: పుండరీకుడిని నీ వెరగవులే.
2: పుండరీకుడా? విలాసాలలో తేలియాడుచు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను ఆవేదనకు గురి చేసి వారి బ్రతుకులను దుర్భరం చేశాడని లోగడ తాము ప్రస్తావించారే, ఆ పుండరీకుడేనా?
3: అవును దేవి, ఆ పుండరీకుడే. చేసిన పాపాలకు తగిన ఫలం అనుభవించాడు. కుకుటముని దండించబోయి తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన తల్లిదండ్రుల్ని చేరి వారిని సేవిస్తూ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని పరితపిస్తున్నాడు. అటు చూడు
0: పుండరీకాక్ష, నా మాతాపితలను చేరి వారి పాదసేవ చెయ్యాలన్న తపనతో బయలుదేరిన నాకు ఈ నదీమ తల్లి అడ్డుగా నిలచింది. నేనశక్తుడను. ఈ దీనిని నీ కరుణించి నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు తండ్రి.
3: ఏంది సామే ఈడకూకున్నావు? అవతలడ్డుకి చేర్చాలా?
0: అవును నాయన, ఆ సాయం చేసి పుణ్యం కట్టుకో. కాని నాయన, నా దగ్గర ధనము లేదు.
3: డబ్బుల్దేముంది సామే, ఇయాలొచ్చిద్ది రేపోతాది. రాసామి నావెక్కు.
0: నాయన, నన్ను సరిగ్గా గమనించినట్లు లేదు. రెండు కాళ్ళు పోగొట్టుకున్న శాపగ్రస్తుడిని నేను.
3: అయ్యయ్యో, గమనించలేదు స్వామి. ఉండండి, నేనెత్తుకొని నావలో కూకబెడతాను. అమ్మయ్యా,
0: గొప్ప సాయం చేశావు నాయన. నీ పేరేమిటి?
3: దామోదరయ్యా అంటారు.
0: మంచి పేరే, శ్రీకృష్ణుల వారి పేరు పెట్టుకున్నావు.
3: నేను పెట్టుకోవడమేంది స్వామి, తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోరి మంచి పేరు పెడతారు. ఆ దేవుడు ఆ బిడ్డకి రక్షగా నిలవాలని. స్వామి, మీ పేరు?
0: పుండరీకుడు.
3: మీది ఆ శ్రీకృష్ణుడు పేరే. మీ తల్లిదండ్రులు ఆలోచించంత మంచి పేరు పెట్టారు కదా, మరి ఎవరితనమేమిటి?
0: తల్లిదండ్రులు మంచి ఆలోచనే చేశారు. నా ఆలోచనే సరిగ్గా లేక తెచ్చుకున్న అవిటితనం లేదు.
3: స్వామి, ఇవకడ ఒడ్డు వచ్చింది.

0: రండి. ఆ అమ్మయ్యా, జాగ్రత్తగా వెళ్ళి రండే.
1: లీలా మానుష వేషధారి, జగన్ నాటక సూత్రధారి అద్భుత నటన ప్రదర్శించి పుండరీకుని నది దాటించారు. మరి కొండలు గుట్టలు
0: మనుషులను వీపును ఎక్కించుకుని మోసే సేవకుడు నవ్వుతాను.
1: గోవర్ధన గిరిని చిటికెన వేలుతో పూబంతిని ఎత్తినట్టు ఎత్తిన మీకు ఆ పుండరీకుడేం బరువు కాదులేండి. కాని అతని పాపఫలాల బరువు మాట నాకు తెలియదు.
0: పాపఫలాల బరువు నా స్పర్శతో హరించుకుపోయిందిగా.
1: బావుంది మీ మజిలి. పతితుడిని పునీతుడిని చేస్తున్న వైనం ప్రియ సఖా.
0: చెప్పు దేవి.
1: అటుపై ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉన్నది కదా, దాని నెల అదే ఏ వేషం ధరించి పూర్తి చేయిస్తారు?
0: జనపదుడనై జోడద్దుల బండితోలే రైతునై గమ్యం చేరుస్తాను.
1: కామ క్రోధ ధ్వంసనే నమః అన్న నామధేయంతో భక్తోద్ధరణ చేస్తున్న వైనం అనన్య సామాన్యం.

0: సిద్ధనాశాయ నమః. ఓం దౌర్భాగ్యనాశాయ నమః. ఓం సుఖవర్ధనాయ నమః. ఓం సర్వసంపత్కరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మహాపాతకనాశాయ నమః.
1: అమ్మా, నాన్నగారు.
2: లక్ష్మి, అది పుండరీకృతుడు వాళ్ళే ఉన్నది.
3: అవును, వాడి మాటల్లే ఉన్నది.
2: లోపలికి రాకుండా బయట నుంచి పెద్దగా పిలుస్తున్నారు.
0: లోపలికి రావటానికి అభిమానం అడ్డొస్తున్నట్లుంది, రండి పిలుచుకొని వద్దాం.
3: రానాయనా, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి అభిమానం పడుతున్నావేమిటి?
1: అభిమానం కాదమ్మా, అశక్తత. చూడమ్మా.
3: అయ్యో, ఇదేమిటి నాయనా, కాలు లేవేమిటి, ఏమైంది నాయనా?
1: అమ్మా, నాన్నగారు, నోటితో ఉచ్చరించలేనంత దుష్కృత్యానికి పాల్పడ్డాను, శిక్ష అనుభవిస్తున్నాను.
2: ఎంతటి సౌభాగ్యం అండి.
1: బాధపడుకు రుక్మిణి, కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షే ఇది.
0: ఊరుకో నాయనా, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ముందు పుండరీకుణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్దాం. సాయం చేయండి.
1: నాన్నగారు,
0: ముందు నువ్వు విశ్రాంతి తీసుకో నాయన.
1: విశ్రాంతి కాదు నాన్నగారు, కుకుటముని అనే యోగేశ్వరుడు నా శేష జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరంతరాయంగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మాతాపితరులైన మీ పాదసేవ చేసి పునీతం కమ్మని సర్వ పాపాల నివృత్తవుతాయని బోధించారు. అవి నాకు శిరోధార్యాలు. రుక్మిణి, నీవు నాకు పుణ్యకార్యంలో అర్ధాంగిగా సహకరించగలవా?
2: అదేం మాటలండి, ఆ మునీశ్వరుని పుణ్యమా అని మీకు సన్మార్గం లభించింది. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేసి కృతార్థులైతే నేను మీకు సేవ చేస్తూ సతిగా నా ధర్మాన్ని నెరవేర్చి నా జన్మను ధన్యం చేసుకుంటాను.
1: చాలా ఆనందంగా ఉంది రుక్మిణి. ఇంత చక్కటి ప్రేమాభిమానాల్ని కాళ్ళ దన్నుకొని ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది.
3: పోనీలే నాయన, ఇప్పటికైనా సన్మార్గం లభించింది.
1: రుక్మిణి, పాత్రతో నీళ్లు తీసుకునిరా. వారి పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకొని నా దీక్షను ప్రారంభిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
4: ప్రాణనాద, భక్తోద్ధారకులుగా తాము నెరపిన అనేక లీలలను ప్రత్యక్షంగా చవిచూచిన దానినైనా ఈ పుండరీకుని జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు నన్ను ముగ్ధురాల్ని చేస్తోంది. పతనం అంచున ఉన్న పుండరీకుని ఉత్తమ భక్తునిగా తీర్చిదిద్దటం అనన్య సామాన్యం.
5: ప్రియ సఖి, నా ప్రమేయం పుండరీకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం వరకే. అటు తర్వాత పుండరీకుడి దీక్షతో మాతాపితరుల పాదసేవ చేయటం వల్ల భక్తులలో అగ్రగణ్యుడుగా నిలబడబోతున్నాడు.
4: నాదో సందేహం.
5: అడుగుదేవి.
4: పుండరీకుని దీక్షా దక్షతలు అంతున్నతంగా కొనసాగుతాయంటారా?
5: సందేహమెందుకు, పరీక్షించి చూద్దాం. యథార్థం వెల్లడవుతుంది. తిలకించు.
0: నాయనా పుండరీక, పాదసేవనం చాలు నాయనా, విశ్రమించు.
1: పితృదేవా, అమ్మా, మీరు నిద్రించిన తరువాతే నేను విశ్రమిస్తాను. పాదసేవనం కొనసాగించనీయండి. నా ఒడిలో మీ పాదాలు ఉంచండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
5: నాయనా పుండరీక, నేను విచ్చేశాను, వచ్చి నన్ను లోపలికి తోడుకొని వెళ్ళు.
1: శ్రీకృష్ణ, తమ రాక నాకు అమితానందాన్నిస్తోంది. దేవా, నేను నా మాతాపితరుల పాదసేవలో నిమగ్నమై ఉన్నాను. కొంచెం సేపు వేచి ఉండండి, అంతవరకు ఈ రాయిపై నిలబడండి.
6: యశోదానందనా, ఎంతటి కరుణాంతరంగడవు తండ్రి. తమ అపార కరుణను నాపై వర్షింపజేసి ఎంతో కాలం నుండి శాపగ్రస్తుడనై స్థానువులా పడి ఉన్న నాకు శాప విమోచన చేశావు. పునర్జీవనం ప్రసాదించిన తమకు కృతజ్ఞతాపూర్వక నమోవాకములు దేవా.
5: ఇంద్ర, శాప విమోచనమేమిటి, పునర్జీవనమేమిటి?
6: శ్రీకృష్ణ, సర్వాంతర్యామి అయిన తాము ఎరగని విశేషాలేముంటాయి? నా చేతనే చెప్పించి తమ లీలా వైభవాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేయాలని తలంచుచున్నట్లనిపిస్తోంది. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చక్రధారి లోగడ, నేను శివుని ఆగ్రహానికి గురై ఆయన ఇచ్చిన శాపం వలన ఇక్కడ రాయిగా ఉన్నాను. నా అదృష్టం వలన తాము ఇచ్చటకు విచ్చేసి తమ పవిత్ర పాద పద్మాల స్పర్శచే రాయిగా పడి ఉన్న నాకు నిజరూపాన్ని ప్రసాదించి నన్ను శాప విముక్తుడిని చేశారు. కృతజ్ఞుడను స్వామి, కృతజ్ఞుడను.
0: శుభం, వెళ్ళిరా. నాయనా పుండరీక, నాకు నిద్రలో నువ్వు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు అనిపించింది. అది యథార్థమా లేక కలయా?
1: యథార్థమే నాన్నగారు. శ్రీకృష్ణుల వారు నన్ను ఆశీర్వదింప విచ్చేసి నన్ను వచ్చి లోనికి తోడుకొని వెళ్ళమన్నారు. తమ పాదసేవలో నిమగ్నమై ఉన్నందున కొంచెం తడవు వేచి ఉండమన్నాను.
0: ఎంత పని చేశావు నాయనా. సాక్షాత్ భగవంతుడు ఆశీర్వదించడానికి వస్తే వేచి ఉండమన్నావా? ఉండు, నేను వెళ్లి తోడుకొని వస్తాను. ఇదేమిటి నాయనా, శ్రీకృష్ణుల వారు ఇక్కలేరే?
1: నేను ప్రత్యక్షంగా చూశాను నాన్నగారు, వారిని వేచి ఉండమని కోరాను కూడా.
0: ఆ శ్రీకృష్ణ పరమాత్మను మరొక్కసారి పిలువు నాయనా.
1: శ్రీకృష్ణ, మా తండ్రి గారికి నమ్మకం కలగటానికైనా మరొక్కసారి దర్శనమే నాయనా. శ్రీకృష్ణ.
2: పుండరీక, నీ భక్తి ప్రవత్తులు మాతాపితరుల సేవ మమ్ము ఆనందింపచేశాయి. అందువల్ల నీ సేవానిరతికి మెచ్చి నీవు పోగొట్టుకున్న కాళ్లను నీకు ప్రసాదిస్తున్నాను. నీ తల్లిదండ్రులకు, నీకు నీ భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ అనన్య భక్తిని, ముఖ్యంగా మాతాపితరుల సేవా మహత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమై ఇక్కడ కొలువయ్యుండి భక్తులను ఆశీర్వదిస్తాను. మీ గృహమున్న ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రమై పండరీపురంగా ప్రసిద్ధమవుతుంది.
7: ధన్యోస్మి శ్రీకృష్ణ, ధన్యోస్మి. తమ అపార కరుణకు కృతజ్ఞులం.
8: భక్తగ్రసులారా, విన్నారుగా పుండరీకుని కథ. భగవంతుడి యెడ అనన్య భక్తి, మాతాపితరుల సేవ మన మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందన్న అద్భుత సందేశాన్ని అందించిన అపురూప గాథ ఇది. అటువంటి దీక్షాదక్షతలు కలవారు పిలిస్తే భగవంతుడే కదిలి వచ్చి ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని వెల్లడించిన శుభ సందేశం ఇది. మనం ఈ గాథలోని సేవా తత్పరతను అలవర్చుకొని మన జీవితాలను పునీతం చేసుకుందాం. ఇంతటి విశిష్టమైన వృత్తాంతము కనుకే కలియుగ ప్రత్యక్ష దైవం సాయికృష్ణులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తరచూ ఈ పుండరీకుని కథాంశముని తమ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ పుండరీకుని ఆదర్శమును అందరూ అందుకొని ఆచరణలో పెట్టాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అనేవి మన శృతుల వాక్యాలు. వాటిని పాటించాలి. కన్నీ పెంచి విద్యాబుద్ధులు నేర్పి కీర్తి మర్యాదలు అందుకోవాలని నిరంతరం ఆశీర్వదించే తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలి అంటూ బోధిస్తూ ఉండేవారు. కనుక మనం మాతాపితరుల సేవకు అధిక ప్రాధాన్యమిద్దాం. మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సాయిరాం.
2: కనీ పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని స్వామి చెప్పడమే కాక స్వయంగా చేసి చూపించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడిన పుండరీకుని గురించి రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పించిన నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు లరహాస్, బి సాయి తేజ, జి సాయి వరుణ్, కె సిద్ధార్థ్ రెడ్డి, ఎన్ యుగేందర్, ఎం సాయి హర్షిత్, కె శ్రీకర్ రెడ్డి, ఇ ప్రణయ, లక్ష్మీ సహస్ర, జెడ్ హేమవర్షిణి, డి వాసవి, జి మేఘన.
9: సహానుభూతి ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. సర్దుకుపోవడం కూడా సహానుభూతే. అలాంటి సహానుభూతిని తెలిపే ఒక మంచి కథను ఇప్పుడు నిజామాబాద్కు చెందిన పిల్లలు వినిపిస్తారు.
10: ఓం శ్రీ సాయిరాం. సహానుభూతి. మాణిక్య వాచకర్ అంటే తెలియని వారు తమిళనాడులో లేరనే చెప్పచ్చు. 9వ శతాబ్దికి చెందిన ఆయన గొప్ప తాత్వికుడు, మహాభక్తుడు. వారు నిరంతరం నామ సంకీర్తనలోనే కాలాన్ని గడిపేవారు.

0: ఆ ఇంటి వారందరూ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకుండా మాణిక్యవాచకర్ ఆ అరుగు మీద కాళ్ళు చాపుకొని పడుకొని చాలా నెమ్మదిగా తనలో తాను నామస్మరణ చేసుకోసాగారు.
1: మహేశ్వర, మహాదేవ, పార్వతీపతి, పరమేశ్వర, గణేశ పూజిత, స్కందజనక, బిల్వప్రియ, త్రిశూలధారి, భక్త సులభ, బోలాశంకర.
0: ఇంతలో వారికి అడుగుల శబ్దం వినిపించింది. వేరొక వ్యక్తి కూడా వానలో చిక్కుకొని తలదాచుకోవటానికి కొద్దిగా స్థలం కోసం వెతుకుతున్నాడు. అతన్ని చూసిన వెంటనే మాణిక్యవాచకర్ లేచి నిల్చుని,
1: మిత్రమా, ఇలా రండి, ఇక్కడ మన ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోతుంది. ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడ కూర్చొని భగవంతుని గుణగానం చేసుకుందాం, రండి
0: అని పిలిచాడు. ఆ వ్యక్తి సంతోషంగా వచ్చి ఆ అరుగు మీద వీరి ప్రక్కనే కూర్చున్నాడు. ఈ ఇద్దరు కలిసి నామ సంకీర్తన చేశారు.

0: ఇలా కొంత సమయం గడిచిన తరువాత వారికి మరొక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావటం కనిపించింది. అతడిని చూసిన తక్షణమే మాణిక్యవాచకర్ చేతులు జోడించి,
1: రండి రండి, ఇప్పటి వరకు ఇక్కడ మా ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోయింది. ఇప్పుడు మన ముగ్గురికి నిలబడటానికి సరిపోతుంది. ఇంకా వర్షంలో తడవకుండా త్వరగా రండి
0: అని పిలిచారు. ఆ వ్యక్తి ఆ వసారాలోకి చేరుకుని తన ధన్యవాదాలు తెలిపి తాను కూడా నామ సంకీర్తనలో చేరటానికి అనుమతి కోరాడు. ఆ విధంగా వారు ముగ్గురు ఆ వర్షం తగ్గేదాకా ఆ అరుగు మీద నిల్చుని నామస్మరణ చేస్తూ గడిపారు.

0: మనకు మాణిక్యవాచకర్ తెలిపిన నీతి ఏమిటి? నిజమైన భక్తుడు తనకి ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకి కలిగిన కష్టం తనకి కలిగినట్టు వంటివిగా తలిచి వారికి సహాయం చేయాలి. ఓం శ్రీ సాయిరాం.
1: సహానుభూతిని తెలిపే ఒక మంచి కథ విన్నారు. వినిపించిన వారు నిజామాబాద్ కు చెందిన ఆర్ రూపాలి, డి సాయి కిరణ్, ఎం రాఘవేంద్ర, కె నవీన్చారి. మన తదుపరి కార్యక్రమం నెల్లూరు బాలలు సమర్పిస్తున్న నాటిక జటాయువు.
2: ప్రవరా, మన ఆశ్రమానికి చేరుకోవటానికి ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది. నేటికి ఇక్కడే విశ్రమిద్దాం. ఏర్పాట్లు చెయ్యి. ఈలోగా నేను ఆ వాగు వద్ద అనుష్ఠానం ముగించుకుంటాను.
3: అలాగే గురువర్యా, మీ అనుష్ఠానం పూర్తయ్యేలోగా మీ విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తాను.

దేశం దుర్గమారణ్యం మధ్యలో నందనవనాన్ని తలపిస్తోంది. మా గురువు గారు మతంగముల దయ వల్ల ఇంత చక్కని ప్రదేశం చూసే అదృష్టం కలిగింది. ఈ వింతేమిటో గురువు గారిని అడిగి తెలుసుకోవాలి.

0: గురువర్యా, తమకు ఆసనం చేయ ఏర్పాట్లు చేశాను, ఆసనం స్వీకరించండి. ఇదిగో ఫలాలు కూడా సేకరించి ఉంచాను.
1: మంచిది నాయన, శ్రమ పడ్డావు, కాస్త విశ్రమించు.
0: తమ పాదసేవ అనంతరం విశ్రమిస్తాను. అలాగే తమరు అనుమతిస్తే ఒక సందేహం తీర్చుకోవాలని ఉంది.
1: అవశ్యం, అడుగు.
0: స్వామి, నిర్జనారణ్యం మధ్యలో ఈ ప్రదేశం నందనవనంలా ఉంది. ఇక్కడ అలౌకికమైన ప్రశాంతత, ఆధ్యాత్మ వాతావరణం వెళ్లి విరుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఎవరో మహాత్ములు తిరుగాడిన ప్రదేశమై ఉంటుంది. దయచేసి ఎరుకపరచండి.
1: అవును ప్రవరా, నిస్సందేహంగా ఇది మహాత్ములు తిరుగాడిన ప్రదేశమే. నరుడై వచ్చిన నారాయణుడు శ్రీరామచంద్రుడిగా కాలుమోపిన పుణ్య భూమి ఇది. దేవతలు కూడా అసూయపడేలా భగవతానుగ్రహం పొందిన జటాయువు నేల కూలిన ప్రదేశమిది.
0: జటాయువ, ఆయనెవరు? వారి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది. వినే భాగ్యం కలిగించండి.
1: మంచిది, విను. దశరథ నందనుడైన శ్రీరాముడు సీతాదేవిని చేపట్టిన అనంతరం పినతల్లి కైక కోరిక మేరకు రాజ్యాన్ని ఛేదించి సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లాడు. వనవాస సమయంలో లంకాధీశుడు రావణుడు వంచనతో సీతను అపహరించి తీసుకుపోయాడు. చింతాక్రాంతుడైన రాముడు సీత కోసం విలపిస్తూ ఆమె కోసం అడవులలో గాలిస్తున్నాడు.
2: సీత, సీత, సీత, సీత.
3: అన్నా, బేలతనం నీలాంటి మహావీరునికి తగదు. వదిన గారిని తప్పక కనుగొంటాం, దుఃఖించకు.
2: దుఃఖించక ఏమి చెయ్యగలను లక్ష్మణ? నన్ను, నా బాహుబలాన్ని నమ్మి నా వెంట వచ్చిన భార్యకు రక్షణ కల్పించలేకపోయాను. ఇప్పుడు ఆమె తండ్రి వచ్చి వీర్యశుల్కైన నా బిడ్డ ఏదని అడిగితే ఏమని చెప్పను? నన్నెప్పుడూ నీడలా అనుసరిస్తూ సేవలు చేసే ప్రియతమురాలిని కోల్పోయాను. ఈ చేత కాని వాణ్ణి మన్నించు సీత, సీత, సీత.
3: ఎంత మాట అన్నారు అన్నగారు? ఆత్మనింద తగదనేది తమకు తెలియని విషయమా? తమరు చేతకాని వారా?
2: భార్యను రక్షించుకోలేని వాడిని లోకం చేతకాని వాడనే పరిహసిస్తుంది లక్ష్మణ. లోకోపవాదం కన్నా నా ప్రాణానికి ప్రాణమైన సుకుమారిని అడవుల పాలు చేశాననే ఆవేదన నన్ను తొలచి వేస్తుంది. ఎక్కడని వెతకను సీత, నిన్ను తిరిగి ఎలా కలుసుకోగలను?
3: అన్నగారు సామాన్య మానవులు కారు. లోకమున రామాజ్ఞ లేనిదే ఏ కార్యమూ జరగదు. అటువంటప్పుడు మహాపతివ్రత సద్గుణ రాశి అయిన మా వదిన సీతమ్మకు ఇలాంటి విపత్తు కలగడం ఖచ్చితంగా ఆ శ్రీరాముని సంకల్పమే కాని మరొకటి కాదు. మానవ మాతృనిగా అవతరించి నీతి, నిజాయితీ, త్యాగం, శీలం, ధర్మం వంటి విలువలను తాను స్వయంగా ఆచరిస్తూ మానవులకు ఆదర్శంగా నిలవడానికే ఈ పుణ్యదంపతులిద్దరూ నాటకం ఆడుతున్నారు. ఇది నిశ్చయం. సరే, ఈ నాటకంలో నేను నా పాత్రను శక్తి వంచన లేకుండా నటిస్తాను. అన్నా, జరుగుతున్నదంతా జగన్నాటక సూత్రధారి అయిన నీ సంకల్పంగానే తోస్తుంది. లోక కళ్యాణార్థమే తమరి నాటకమును జరిపిస్తున్నారు. దయచేసి సత్యము తెలిపి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి.
2: లక్ష్మణ, నీ వద్ద దాపరికమేమీ లేదు. ధర్మ సంరక్షణార్థం అవతరించిన నేను స్వయంగా ఆచరిస్తూ ధర్మాన్ని లోకానికి అందించడం కోసం అనేక లీలలు చేయవలసి ఉంది. సామాన్యులు నాయకుని ఆదర్శమును మాత్రమే ఆధారం చేసుకుని అనుసరిస్తారు. కనుక నాయకుడైన వాడు తాను చెప్పేదంతా ఆచరణలో చూపవలసి ఉంటుంది. పిల్లలను మరపించి పాలు తాగించిన రీతిగా అధర్ములను అణచివేసి ధర్మ సంస్థాపన చేయడానికి అటువంటి నాటకములు ఆడవలసి ఉంటుంది. ఇదంతా సీతకు కూడా తెలుసు. నీవు కూడా నీ పాత్రకు న్యాయం చేసి నాటకమును రక్తి కట్టించవలసి ఉంది.
3: అన్నా, దైవరహస్యాన్ని దైవమే వెల్లడిస్తే తప్ప దానిని అర్థం చేసుకోవడం ఎవరి తరం? ఇక తేలికపడిన మనసుతో నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. చీకటి పడుతున్నది, రాత్రికి ఇక్కడ విశ్రమించి ఉదయాన్నే ముందుకు సాగుదాం.
2: మంచిది, అలాగే చేద్దాం.
3: అన్నా అన్నా, కాస్త ఆగండి, ఇటు చూడండి, ఈ ప్రదేశమంతా చెట్ల కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. అన్నా, ఇక్కడ విరిగిన విల్లు పడి ఉంది. ఇక్కడి చెట్టు కొమ్మలకు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి.
2: సందేహం లేదు లక్ష్మణ, ఇక్కడ ఎవరో వీరులు యుద్ధానికి తలపడ్డారు. ఎవరో తెలుసుకునే ఆధారాలు లభిస్తాయేమో, వెతుకుదాం.

ఏమిటిది ఈ మారుమూల అరణ్యంలో రామనామం వినిపిస్తుంది? అన్నా, కాస్త శ్రద్ధగా వినండి, ఇక్కడెవరో రామనామం జపిస్తున్నారు.

వినిపిస్తోంది. అక్కడ యుద్ధం జరిగిన ఆనవాళ్లు, ఇక్కడ బలహీనమైన స్వరం. బహుశా ఇతడెవరో ఆ యుద్ధంలో గాయపడి ఉంటాడు. పద చూద్దాం.

0: లక్ష్మణ, అదిగో ఆ చెట్టు నీడన ఎవరో పడిపోయి ఉన్నారు చూడు.
1: ఏమి ఆశ్చర్యం అన్నా, తమ నామస్మరణ చేస్తున్న ఇతడెవరో పక్షిరాజు వలే ఉన్నాడు.
0: రామనామం జపించేవారు ఎవరైనా నా శరణార్థులే, వారిని కాపాడటం నా విధి.
1: ఆహా, ఎంతటి కరుణామూర్తి శ్రీరాముడు! గాయపడిన పక్షిరాజుని తన ఒడిలో పడుకోబెట్టుకుని తలని మురుతూ ఒక సామాన్యుని వలె పరిచర్యలు చేస్తున్నాడు.
0: పర్వాలేదు, గండం గడిచింది. ఈ పక్షిరాజు తెప్పరిల్లుతున్నాడు. పక్షిరాజా, పక్షిరాజా!
2: ఆహా, నా తలపై నిడిన చేయి ఎవరిది? ఏమియా స్పర్శలోని హాయి! భీకరమైన పోరు వల్ల కలిగిన శ్రమంతా తీరిపోయింది. గాయాల వల్ల కలిగిన క్లేశమూ మటుమాయమైంది. కన్నీటి పొరలోంచి దివ్యమైన వర్చస్సుతో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సుందరం ఖారవిందం ఎవరిదై ఉంటుంది? నా ఆరాధ్య దైవమైన రాముడు కాదు కదా?
1: పక్షిరాజా, నీవు సేదతీరుతున్నది లోకాభిరాముడైన ఆ శ్రీరాముని ఒడిలోనే. లేచి నీవెవరివో పరిచయం చేసుకో.
2: శ్రీరామచంద్రుడా, వచ్చావా ప్రభు, వచ్చావా! నీ రాక కోసమే కొస ప్రాణం నిలుపుకున్నాను. ఈ దాసుని పేరు జటాయువు, గద్దజాతికి చెందినవాడిని. స్వామి కార్యం నెరవేర్చలేకపోయినా ఈ దాసుని మన్నించు. సేవాధర్మం నిర్వర్తించడంలో విఫలమైనందుకు సిగ్గుపడుతున్నాను.
0: జటాయు, పరితాపానికి పశ్చాత్తాపానికి ఇది సమయం కాదు. అసలు నీకు దుస్థితి ఎందుకు దాపరించింది? కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యానని ఎందుకంటున్నావు?
2: చెప్తాను ప్రభు, చెప్తాను. దుష్టుడైన లంకాధిపతి రావణుని నేను నిలువరించడానికి ప్రయత్నించాను. వానితో ఘోరమైన పోరు జరిగినది. వృద్ధాప్యం వల్ల వానికి సమవుజ్జి కాకపోయినా శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధం చేశాను.
0: అసలు నీవు రావణునితో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది?
2: ప్రభు, ఆ దుర్మార్గుడైన రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి రథంలో తీసుకుని పోవటం నాకంట పడింది. ఆ తల్లిని కాపాడడానికి.
0: ఆగు, ఏమన్నావు? రావణుడు నా సీతను అపహరించుకుపోతున్నాడా?
2: అవును ప్రభు, వాడే ఆ నీచుడే. సీతమ్మ, హా నాథ, రామచంద్ర, కాపాడు కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది.
3: హతవిధి, మోహమెంత చేటు తెచ్చినది! దైవమైన రాముని పైనుండి మనసుని మాయలేడిపై తిప్పుట వలన కదా ఈ తుష్టిని చేతికి చిక్కి తిని రామా, ఆపద్బాంధవా, కాపాడు కాపాడు!
2: తల్లి భయపడకు, నేనున్నాను. నీ నోట రామశబ్దము విని నీవు సీతవుని గుర్తించాను. ఈ దుష్టుడి బారి నుంచి నిన్ను నేను రక్షిస్తాను. ఆగరా పాపి, ఆగు, నిన్నిక ఒక్క అడుగైనా కదల నేను.
4: ఏ ముసలి పక్షి, అడ్డు తొలుగు! కైలాసాన్ని కదిలించిన ఈ లంకాధీశుడు రావణునే ఎదిరించే మొనగాడివా? తప్పుకో, లేదా ప్రాణాలపై ఆశ వదులుకో.
2: అది చూద్దాం, ముందు ఈ దెబ్బ కాచుకో. అమ్మా సీతమ్మ, రావణుడు తెప్పరిల్లేలోగా నీవా చెట్టు కిందకు చేరి తలదాచుకో. వీడి సంగతి నేను చూస్తాను. జై శ్రీరామ్!
4: కాచుకో, ఒరి పక్షి, నన్నంతా దెబ్బ కొడతావా? ఇక చూడు నిన్నేం చేస్తాను. ముసలివాడైన ఈ పక్షిరాజులో బలము శౌర్యము ఏ మాత్రం తగ్గలేదు. వీలైనప్పుడల్లా ముక్కుతో కాలి గోర్లతో నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. వీడిని ఆపాలంటే ఒక్కటే ఉపాయం, పక్షికి బలం రెక్కల్లోనే, ఆ రెక్కలను చక్రాయుధంతో నరికి పారేస్తాను.
2: అబ్బా ఒరే రావణ, ఎంత పని చేసావురా దుష్టుడా, రెక్కలు తెగిన పక్షినయ్యాను. ఒరే ఆగు ఆగో, ఆమెను విడిచిపెట్టు, ఆగో. అమ్మా సీతమ్మ నన్ను క్షమించు తల్లి, క్షమించు. రామా అది జరిగింది, రావణుడు నా రెక్కలు ఖండించి నన్ను అశక్తుని చేశాడు, మరలా సీతను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ పడి ఉన్నాను. కంటితో చూసి కూడా తల్లిని రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యుడను.
0: విచారించకు జటాయు, నీ ప్రయత్నలోపమేమీ లేదు. విధి ప్రతికూలమైనప్పుడు నీవు మాత్రం ఏమి చేస్తావు? సీత జాడను తెలిపి నాకు మహోపకారం చేశావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరువను. నీ సత్కర్మే నీకు సద్గతిని కలిగిస్తుంది. బాగా అలసిపోయి ఉన్నావు, ఈ నీరు తాగి దాహం తీర్చుకో. లక్ష్మణ, ఆ కమండలంలోని నీరు ఇలా ఇవ్వు.
2: రామా, భాగ్యమన్న నాది కదా, నీ ఒడిలో విశ్రమించి నీ సువర్ణ హస్తము నుండి నీరు త్రాగే భాగ్యం కలిగించావు. నీ కన్న తండ్రి దశరథునికి లభించని ప్రాప్తి నాకు లభించింది. ఈ జన్మకు ఇంతకన్న మరేం కావాలి? ఇలా నీ చేతుల మీదుగా అమృతాన్ని తాగుతూ నీ ముఖారవిందాన్నే చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా అవి నిన్నే చేరుతాయి. కాని రామా, సమయం లేదు. కొన ఊపిరి విడిచేలోగా ఏ మాట నీకు చెప్పాలని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్నానో అది చెప్తాను విను.
0: అలాగే జటాయు, ఏమి చెప్పదలుచుకున్నావో చెప్పు.
2: రామచంద్ర, దురాత్ముడైన రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడు. బహుశా లంకను చేరి ఉంటాడు. ఆ రాక్షసుణ్ణి వధించి నా తల్లిని చెంత చేర్చుకో. సెలవు రామా, సెలవు. హే రామ్, హే రామ్, హే రామ్.
1: అన్నా, పక్షిరాజు జటాయువు మరణించే ముందు మనకు జానకీమాత గురించి విలువైన సమాచారమిచ్చి మహోపకారం చేశాడు. అతని ఆత్మజ్యోతి తమలో వచ్చి చేరటం నేను స్పష్టంగా చూడగలిగాను.
0: అవును లక్ష్మణ, అతనికిక మరో జన్మ లేదు. అంతిమ కాలంలో పెదవులపై దైవనామం నర్తించే వారికి లభించే పరమపదం చేరుకున్నాడు. కాని ఇది మర్త్యలోకం కాబట్టి లోకమర్యాదననుసరించి ఇతనికి అంతిమ సంస్కారం జరగవలసి ఉంది. పితృసమానుడైన జటాయువుకు నేనే అంత్యక్రియలు నిర్వహిస్తాను.
1: అన్నా, దగ్గరలోనే వాగు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తుంది, నేనా వాగుగట్టున చితి పేరుస్తాను. అంత్యక్రియలు పూర్తయిన పిదప మనమా వాగులో స్నానం చేసి బయలుదేరవచ్చును.
5: నాయనా, ప్రవరా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు పరమ పావనమైన రాముని పాదం సోకిన ప్రదేశమిది. ఆ రాముని ఒడిలో సేదతీరి సీతమ్మ జాడ తెలిపిన జటాయువు పరమాత్మలో ఐక్యమైన ప్రదేశమిది. అందువల్లనే ఇక్కడి అలౌకికమైన సౌందర్యం, ప్రశాంతత వెళ్లి విరుస్తున్నాయి.
2: గురుదేవా, అరణ్యవాసంలో ఉన్న రాముడు తండ్రి మరణించినప్పుడు అతనికి దహన సంస్కారం చేయలేకపోయాడని విన్నాను. దశరథునికి దక్కని భాగ్యం జటాయుకు కలగడం విచిత్రంగా ఉంది.
5: విచిత్రమేమీ లేదు ప్రవరా. ఎంతటి వారైనా గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. దశరథుని విషయంలోనూ అదే జరిగింది. అందుకే సత్కర్మలనాచరించమని పెద్దలు చెప్తారు. ఎవరినీ నొప్పింపక చేతనైన సహాయం చేస్తూ అందరినీ ప్రేమించే మనసు కలవారు ధన్యులు. దీనికి నిరంతరం నామస్మరణ కూడా తోడైతే దైవం వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. జై శ్రీరామ్.
2: జై శ్రీరామ్.

0: నెల్లూరు బాలలు సమర్పించిన నాటిక జటాయువు విన్నారు. ఇందులో జేవీఆర్ లోకేష్, జేవీ శ్రీహి, ఆర్వీఆర్ అవినాష్, ఎస్ కుశాల్, బి సాయి కిరణ్, టి సుఖేష్, ఎం సాగరిక, బి స్వాతి, బి సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామి కూడా జంతువుల పట్ల ఎంతో కరుణ, సహానుభూతి చూపించేవారు. చిత్తూరు జిల్లాలోని వేసవి విడిది హార్స్లీ హిల్స్ లో స్వామి కొన్ని రోజులు బస చేశారు. ఆ సమయంలో కొండ మీద అవసరమైన మంచినీటిని ఒక దున్నపోతు చేత మోయించేవారు. తిరుగు ప్రయాణం అవుతూ కారు ఎక్కే ముందు స్వామి బంగ్లా వెనక ఉన్న దున్నపోతు వద్దకు వెళ్లి వెన్ను నిమురుతూ, బంగారు, నువ్వు ఇన్నాళ్ళు ఎంతో శ్రమపడి మాకు సేవ చేశావు అని థ్యాంక్స్ చెప్పి వచ్చారు.
1: ఆ దున్నపోతు ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యసి వినిపిస్తే ఎలుగుబంటి కథ విందాం.
2: ఒకరోజు శేషయ్య అనే వ్యక్తి కొన్ని మూలికలను సేకరించటానికి అడవికి వెళ్లాడు. సాయంకాలమైపోయి చీకట్లు కమ్ముతుండగా ఇంటికి బయలుదేరిన శేషయ్యకి ఒక సింహం ఎదురుపడింది. సింహాన్ని చూసి వణుకు పుట్టిన శేషయ్య తాను సేకరించిన మూలికలు అక్కడే పారేసి పరుగు తీయటం ప్రారంభించాడు. ఎంత పరుగు పెట్టినా ఆ సింహం విడవకుండా శేషయ్యను తరమసాగింది. ఆయాసంతో శేషయ్య ఏమి చేతునా భగవంతుడా అని పరిగెడుతూ దిక్కులు చూడసాగాడు. శేషయ్యకు అక్కడ ఒక చెట్టు కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ శేషయ్య ఆ చెట్టు ఎక్కి పై కొమ్మ మీద కూర్చున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న శేషయ్యకు ఆ చెట్టు పైన కొమ్మ మీద ఉన్న ఎలుగు బంటి కనిపించింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది శేషయ్య పరిస్థితి. ఇంతలో ఎలుగుబంటిని చూసిన సింహం, మిత్రమా, ఇతడు నాకు ఆహారం, ఎంతో దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను. మనం ఈ అడవిలో ఉండేవాళ్ళం, అతడిని క్రిందకు తోసి నా వేటను నాకు అందించు అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి, మిత్రమా, ఈ చెట్టు నా ఇల్లు. నా ఇంటికి వచ్చిన వారు ఎవరైనా నాకు అతిథి. అతిథి దేవునితో సమానం అంటారు. మరి నా ఇంట్లో ఉన్న అతిథిని నీకు ఆహారంగా పంపించటం ధర్మవిరుద్ధం కదా. నేను అటువంటి పనిని ఎన్నడూ చెయ్యను, నన్ను క్షమించు అని నెమ్మదిగా పలికింది. సింహం ఎంతో బ్రతిమిలాడింది. కాని నీతి నియమాలను పాటించి ఎలుగుబంటి మాత్రం అతని మాటలకు, బెదిరింపులకు లొంగలేదు. ఇలా కొంత సమయం గడిచింది. చీకటి పడసాగింది. సింహం మాత్రం అక్కడే చెట్టు కింద అసహనంగా పచార్లు చేస్తోంది. ఇంతలో ఎలుగుబంటికి చిన్న కునుకు పట్టింది. శేషయ్య మాత్రం ప్రాణభయంతో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ అదనును కనిపెట్టిన సింహం శేషయ్యతో, ఓ మనిషి, నా ఆకలి తీర్చుకోవటానికి నువ్వైనా ఒకటి, ఆ ఎలుగుబంటి అయినా ఒకటి. ఎలుగుబంటి నిద్రపోతోంది. ఇప్పుడు కనుక నువ్వు ధైర్యం చేసి దాన్ని కిందకు తోసేస్తే నేను దాన్ని తిని వెళ్లిపోతాను, నువ్వు కూడా ఇంటి దారి పట్టచ్చు అంది. కృతజ్ఞత అనేది ఏ కోశాన లేని శేషయ్య సింహం అలా అన్న వెంటనే నిద్రిస్తున్న ఎలుగుబంటిని చెట్టు మీద నుండి కిందకు తోసేశాడు. కింద పడిపోతున్న ఎలుగుబంటికి మెలుగువ వచ్చి బాధతో గట్టిగా కేక పెట్టింది. అదృష్టవశాత్తు కింద పడిపోయే లోపలే ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎక్కి మళ్లీ తన కొమ్మను చేరుకుని కూర్చుని ఊపిరి పీల్చుకుంది ఎలుగుబంటి. అది చూసిన సింహం వెంటనే ఎలుగుబంటితో, చూశావా మిత్రమా, నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఈ మనిషి నీకి అపకారం చెయ్యబోయాడు. ఇటువంటి వాణి మీద జాలి చూపటం కూడా తప్పే. నా మాట విని అతడిని క్రిందికి నెట్టు, నాకు ఆకలితో ప్రాణం పోయేట్టు ఉంది అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి అతి శాంతంగా ఇలా జవాబిచ్చింది, స్నేహితుడా, ఆ మనిషి తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఉపకారికి కూడా అపకారం చేయటం అతని స్వభావం కావచ్చు, కానీ అపకారికి కూడా ఉపకారం చేయటం నా స్వభావం. అతని స్వభావాన్ని అతను మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కూడా అతనిలాగే ప్రవర్తిస్తే నాకు అతనికి తేడా ఏముంటుంది? నన్ను క్షమించు మిత్రమా, నువ్వడిగే పని నేను చెయ్యలేను. ఒక జంతువు అయి ఉండి కూడా ఎలుగుబంటి తాను ధర్మం అనుకున్న సూత్రం కోసం నిలబడింది. కానీ మనుషులమైన మనం ఈనాడు చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన స్వత సిద్ధ ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాము, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాము. ధర్మాన్ని ఆచరించటం కష్టమే అయినా అది చేయటం మాత్రం మానకూడదు.
1: ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యశ్రీ వినిపించిన ఎలుగుబంటి కథ విన్నారు.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని మీరు విన్నారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవంతుడు తమ దివ్య సంకల్పంతో సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అద్భుతమైనది, మహోత్కృష్టమైనది మానవ జన్మ. మనోబుద్ధి చిత్యహంకారాలతో అలంకరింపబడిన ఈ మానవ జన్మ మిగతా జీవరాశుల కంటే ఎంతో గొప్పది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం. మానవుడు దేహం దాల్చి తాను ఎచట నుండి వచ్చాడో అక్కడికే చేరాలన్న జీవన గమ్యాన్ని విడిచి పెడమార్గం పట్టి తనకు భగవంతుడు ప్రసాదించిన మనోబుద్ధి చిత్యహంకారాలను దుర్వినియోగం చేసుకుని ప్రపంచ వలయంలో చిక్కుకుని జీవిత పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు. యుగధర్మ పద్ధతులను విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు ఈ నేపథ్యంలో భగవంతుడు మానవ స్థాయికి దిగివచ్చి మనలో ఒకనిగా జీవించి తమ జీవితాన్ని ఆదర్శప్రాయం గావించి మనిషిని మనుష్యత్వం నుండి ముముక్షత్వానికి చేరుస్తున్నాడు. అట్టి అవతారమూర్తి, కరుణాసింధు, దయాసాగరుడు మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. శ్రీరామచంద్రునిగా ధర్మాన్ని ఆచరించి, శ్రీకృష్ణునిగా ధర్మ స్థాపన చేసి, కలిలో సత్యసాయి భగవానునిగా ప్రేమ పంచి మానవజాతిని ఉద్ధరించారు. మన సాయి భగవానుడు తన జీవితమే తన సందేశంగా మలుచుకుని అడుగంటిపోతున్న మానవతా విలువలను మానవులయందు పెంపొందింపజేసిన వరమహనీయుడు. మానవుడు మాధవునిగా మారడానికి కావలసిన లక్షణాలను తెలుసుకోవాలంటే భగవాన్ బాబావారి అవరీ సంచారంలో జరిగిన ప్రతి ఘట్టం అద్దం పడుతుంది. భగవాన్ బాబావారి 87వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు శ్రోతలకు భగవాన్ బాబావారి గుణగణాలను కొన్నింటిని వివరిస్తూ నా జీవితమే నా సందేశం అను ధారావాహికను అందజేస్తున్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. స్వామి అన్ని గుణగణాలను తెలుసుకోవటం ఎవరితరమూ కాదు. కనుక మచ్చుకకు 6 గుణాలను మనం తీసుకుని సాయీశుడు తన భక్తులకు ఇచ్చిన అనుభవాలతో కూర్చిన ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్నాం. నా జీవితమే నా సందేశం ధారావాహికలోని 2వ అంశమైన మాతృదేవో భవ ఇప్పుడు వినండి.
1: అనంతమైన ఈ యొక్క జగత్తునందు అసంఖ్యాతములైనటువంటి జీవరాశులలో మానవుడు అత్యంత ఉత్తముడు. ఈ మానవ జీవితంలో స్త్రీ గమ్యము మరింత ఉత్కృష్టమైనటువంటిది. దీనికి ఉత్తమమైనటువంటి చెప్పుటకు అనేక విధమైనటువంటి ఆదర్శములు కలవు.

0: పేరుగాంచి పుత్తలీబాయి పూరి తమ్ముల కదా గాంధీ మహాత్ముడై జనతగాంచి. ఈ విధముగా జగత్తునందు అనేక విధములైనటువంటి మహర్షులు, మహనీయులు, వీరులు, ధీరులు, శత్రువులు సర్వము కూడాను స్త్రీ గర్భం నుండి ఆవిర్భవించినటువంటి వారు. ఆ యొక్క స్త్రీని ప్రకృతి దేవి. భారతీయుల వాంగ్మయమైనటువంటి వేదముల అన్నిటికీ మూలాధారము గాయత్రియే. గాయత్రి స్త్రీ, వేదము మాత. ఈ విధముగా విచారించి చూసినప్పటికీ స్త్రీ జన్మము చాలా పవిత్రమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. వేదము కూడాను ఈ స్త్రీ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఆరాధన చేస్తూ వచ్చింది. వైదిక పూజల యందు, వైదిక సాంప్రదాయముల యందు, వైదిక ఆరాధనలు యందు కూడాను ఈ స్త్రీని ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అందుకున్నట్టు గావించింది.
1: బాబా దివ్యబాలుడిగా సత్యం అనే పేరుతో పిలువబడుతూ ఉన్నప్పుడు ఎప్పుడూ నిర్లిప్తుడుగా ఉండటం, రకరకాల మహిమలు చూపటం గమనించిన మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మకు దిగులు పట్టుకున్నది. ఒకవేళ తన కుమారుడు అందరినీ వదిలిపెట్టి ఏ హిమాలయాలకో ఏ కొండ గుహలకో వెళ్లిపోతాడేమోనని ఆ తల్లి
0: అనేక విధములుగా కూడాను ఆరాధన చేస్తూ వచ్చింది. వైదిక పూజల యందు, వైదిక సాంప్రదాయములు యందు, వైదిక ఆరాధనలు యందు కూడాను ఈ

ఒకవేళ తన కుమారుడు అందరినీ వదిలిపెట్టి ఏ హిమాలయాలకో ఏ కొండ గుహలకో వెళ్లిపోతాడేమోనని ఆ తల్లి ఎంతగానో ఆందోళన చెందింది. ఒకరోజున ఈశ్వరమ్మ సత్యం దగ్గరకు వచ్చి, బంగారు, నిన్ను ఒక వరం అడుగుతాను, నాకు ఇవ్వాలి, కాదనకూడదు అన్నది. సరే అడుగు అన్నాడు సత్యం. నిన్ను ఎన్నడూ వదిలి నేను ఉండలేను, అందువల్ల ఈ ఊరును వదిలి వెళ్లనని నీవు నాకు మాట ఇవ్వాలి అని సత్యం చేతిని పట్టుకున్నది. అప్పుడు సత్యం తల్లితో, జనని జన్మభూమి రెండు స్వర్గం కన్నా మిన్న కదా, ఈ చోటును వదిలి నేను ఏ చోటుకు వెళ్లను, సరేనా? నీకే కాదు విశ్వమంతటికీ నేను ఈ వరమును ఇస్తున్నాను. త్వరలో ఈ పుట్టపర్తి ఒక తిరుపతి అవుతుంది, ఒక వారణాసి అవుతుంది, ఒక షిరిడి అవుతుంది అన్నాడు. ఆ విధంగా బాబా చిన్నప్పుడు మాతృదేవతకు అభయమిచ్చిన కారణంగా పుట్టపర్తి స్వామి నివాసమై ఒక దివ్య క్షేత్రంగా మారటం మన కనుల ఎదుట కనిపిస్తున్న సత్యం.

తత్వమనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటిది మనం భావించకూడదు. ప్రాచీన కాలం నుండి కూడాను ఈ యొక్క స్త్రీశక్తి స్వరూపాన్ని అనేక విధములుగా కూడాను ఆరాధిస్తూ వచ్చినాయి. ఎత్ర నార్యానాం పుణ్యతి వర్ధతి తత్ర దేవతానాం అనేది వేదం. అనగా ఎక్కడ స్త్రీలను గౌరవిస్తుంటామో, ఎక్కడ స్త్రీలను సరైనటువంటి స్థానంలో ఉంచి వారిని సరైన గౌరవం మర్యాదలతో చూస్తామో అక్కడే సర్వదేవతా స్వరూపమైనటువంటి శక్తులు ఆవిర్భవిస్తాయన్నారు. ఎక్కడ పూజత జరుగుతుందో వారికి, ఎక్కడ వారిని గౌరవిస్తామో అక్కడనే సర్వ కళములతో కూడినటువంటి యొక్క దైవత్వము ఆవిర్భవిస్తుంది. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు స్త్రీలను గౌరవించటము ఒక అవమానంగా భావిస్తున్నారు. స్త్రీలను గౌరవించటము అది ఒక చిన్నతనంగా విశ్లేషిస్తున్నారు. ఇది అజ్ఞానమునకు ప్రథమ లక్షణం. ఈ విధంగా మనము ఏమాత్రము భావించకూడదు. స్త్రీ గృహలక్ష్మి, ఈమె ధర్మపత్ని, ఈమె ఇల్లాలు, ఈమె అర్ధాంగి. ఈనాటి పద్మశ్రీ పద్మ విభూషణ అనే టైటిల్ పొందేటప్పటికే విర్రవీగిపోతుంటారు వీరులు. ఇష్టమైనటువంటి బిరుదుడు కానీ నిత్య సత్యమై శాశ్వత యుక్తమై ఉండేటువంటి యొక్క బిరుదులు స్త్రీలు ధరించినారు. గృహములో లక్ష్మి వంటి ఈ యొక్క స్త్రీనే లేకుండా ఆ గృహము అడవిగా ఉంటుంటారు. కనుక అట్టి స్త్రీని మనం గౌరవించటము, వారికి తగినటువంటి స్థానం అందించటము, వారి కంటిదారాలను కాచకుండా చూసుకునేటువంటి పద్ధతి ఈ పురుషులు భావించాలి, ఈ పురుషులు అనుసరించాలి. ఏ ఇంటి ఎందు స్త్రీ కంటిదార కాచునో ఆ ఇంటి యొక్క పరిస్థితులు అధోగతిని పడుతుంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడాను స్త్రీలను గౌరవించి స్త్రీలకు ఉత్తమమైనటువంటి ఒక తత్వం అనుభవింపజేసి తద్వారా పురుషులు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. కనుక అష్టశక్తులతో కూడినటువంటి ఒక తత్వమునే దివ్యమైనటువంటి ఆదిశక్తి అన్నారు. దానిని శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, స్త్రీమయి. ఈ విధమైనటువంటి శక్తులతో కూడినటువంటి యొక్క ఈ స్త్రీకి సున్వంతరిస్తే అమృత పుత్ర అని. ఇది అమృతపుత్రమైనటువంటి యొక్క తత్వము. కనుకనే స్త్రీ అనేటువంటి సాత్వికమైనటువంటి పేరును తాను అనుభవిస్తూ వచ్చారు. ఈ స్త్రీ అనేటువంటి పదంలో మూడు అక్షరములు ఉంటున్నవి. సకార, తకార, రకార. అనగా ఓంకారంలో ఏ విధంగా ఏయుఎం అనేటువంటి ఉన్నదో అదే విధంగా స్త్రీ అనేటువంటి పదములో సకార, తకార, రకారములతో కూడినటువంటిది. అనగా సకారమనగా ప్రప్రథమము అనే సాత్విక గుణం వారిలో ఆవిర్భవిస్తుంది. అదే సాలోక్యము, అదే సామీప్యము, అదే సాయుధ్యము. ఈ సాలోక్య సారూప్య సామీప్యం అనేటువంటి దాంట్లో దివ్యత్వాన్ని నిరూపించేటువంటి ఈ సకారము స్త్రీలందు సహజంగా సాత్వికం ప్రప్రథమంలో ఉంటుంటాయి. తదుపరి కొంతవరకును సకారం అనేటువంటి తమో గుణము అందులో ప్రవేశిస్తుంది. ఈ తమో గుణం అనగా నిద్రించడము, తినటము, ఈ విధమైన సోమరత్వానికి కాదు తమో గుణం అనే లక్షణము. సిగ్గు, బిడియము, గౌరవము, మర్యాద, వినయము ఇలాంటిది కూడాను ఒక తమో గుణం అని చెప్పవచ్చు. కనుక స్త్రీలు మొట్టమొదటి తమో గుణములో ప్రారంభమై సమాజం యొక్క గౌరవానికి, కుటుంబం యొక్క గౌరవానికి లొంగి తన గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తము అణగి మణిగి ఉంటుంది. అది ఏ తమో గుణం యొక్క తత్వం. స్త్రీ ఎటువంటిదో ఆ గృహం అటువంటిదిగా అంటారు. ఇక మూడవ అక్షరము రకారము. ఈ రకారం అనగా ఏమి? రజోగుణ సంబంధము. రజోగుణం అనగా ఏమిటి? అన్నత్వం, పోకాటము, కొన్ని అనేక విధమైనటువంటి యొక్క రజోగుణ తత్వాన్ని విజృంభించటము. ఇది కాదు దీని యొక్క అర్థము. అవసరమైనప్పుడు సర్వాన్ని ప్రాణమైన త్యాగం చేస్తారు ఈ స్త్రీ. గౌరవ మర్యాదల నిమిత్తమే ప్రాణాన్ని కూడా అర్పితం చేస్తారు. అనేక విధమైనటువంటి భారతీయ ప్రాచీన యుద్ధములందు స్త్రీలు పోరాడి తమ యొక్క పేరును సార్థకం గావించుకునే నిమిత్తమై, తమ పతుల యొక్క పేరును నిలబెట్టే నిమిత్తమై తామే యుద్ధం చేసి విజయాన్ని సాధించినటువంటి వారు, ప్రాణములు కోల్పోయినటువంటి వారు. అది రజోగుణము యొక్క తత్వము. కనుక సత్వ తమో రజోగుణముల యొక్క స్వరూపమే ఈ యొక్క స్త్రీ.

0: ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమతో కూడినటువంటి స్త్రీని ఈనాడు కేవలము అబల అనేటువంటి పేరుతో, ఆమె బలహీనమైనటువంటిది, ఆమె నిశ్శక్తురాలు, ఆమె ఏ విధమైనటువంటి యొక్క హక్కు లేనటువంటిది అని ఆమెను ఒక బండవలే పడివేస్తున్నారు. చెప్పకూడదు కానీ చెప్పవలసి వచ్చింది. మన భారతదేశంలో పాలించినటువంటి వారు కానీ, విదేశంలో పాలించినటువంటి వారు కానీ, ఏ విధమైనటువంటి యొక్క ఉడిదుడుకులు లేకుండా ప్రపంచాన్ని సక్రమమైన మార్గంలో పాలిస్తూ వచ్చారు. పాలించినటువంటి వారిలో స్త్రీలే అగ్రగణ్యుడు. ఎంతమంది చక్రవర్తిలో విదేశాన్ని పాలించారు, కానీ విక్టోరియా రాణి పాలించినట్టుగా ఎవరు పాలించలేదు. అదే విధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఈ భారతదేశం యొక్క పరిపాలన లోపల కూడా ఇందిరాగాంధీ ఎంతో ధైర్యంగా సాహసంగా దేశాన్ని పాలించి స్త్రీలు చాలా సాహస ధైర్యంతో కూడా ముందంజ వేసి దేశం యొక్క క్షేమం కోసము, సమాజం యొక్క అభివృద్ధి కోసము పాటుపడుతూ వచ్చారు. కనుకనే వాల్మీకి కూడా స్త్రీలను అనేక విధంగా వర్ణిస్తూ స్త్రీలు మధుర స్వరూపులు అన్నారు. ఈ మధురత్వానికి ఏది మూల కారణము? త్యాగమే మధురత్వము అన్నాడు. తన బిడ్డ నిమిత్తమై తల్లి ఎలాంటి త్యాగములకైనా సిద్ధమవుతుంది. తన ప్రాణాన్నైనప్పుడు వడ్డి బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతి త్యాగభావం అనేటువంటి ఒక్క స్త్రీల ఎందు మాత్రమే ఉంటుంది. బిడ్డలకి ఏమైనా రోగములు వచ్చి తీరని వ్యాధులుగా వస్తే అక్కడ పోతే మంచిది అంటాడు తండ్రి, కానీ వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది తల్లి. కనుక ఈ త్యాగభావం కలిగినటువంటి యొక్క మూర్తి కనుకనే ఈమెకు త్యాగమూర్తి అని కూడా మరొక పేరు. స్త్రీలలో ఉండినటువంటి త్యాగం పురుషుల్లో లేదు. ఏదో రౌద్రంగా ముందంజ వేస్తారే కానీ ఇది ఆరంభ సూరత్వమే. అంత్యం వరకు పోరాడి విజయాన్ని సాధించడానికి పరిపూర్ణ కంకణం కట్టుకునేటువంటి వారు స్త్రీలు. కనుక వాల్మీకి స్త్రీని కేవలము ఒక విధమైనటువంటి యొక్క సాక్షాత్ భక్తి స్వరూపిణి అని, పురుషుణ్ణి జ్ఞానస్వరూపుడు అన్నాడు. నేను జ్ఞానం కదా అని అనుకోవచ్చును. మీరు జ్ఞాని అనేటువంటి పురుషులకు భగవంతుని యొక్క స్థానం లోపల కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే అతనికి ప్రవేశం ఉంటుంటాడు. అంతకంటే లోపల ప్రవేశించడానికి అతనికి అధికారం లేదు. ఈ భక్తి అనేటువంటి స్త్రీ అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు. కనుకనే భక్తికి అంత స్వతంత్రం ఉంటుండాలి.
1: మాతృదేవత అయిన ఈశ్వరమ్మ తన కుమారుడైనప్పటికీ బాబావారిని ఇతర భక్తురాండ్ర వలె తాను కూడా స్వామి అని పిలిచేది. ఆ తల్లి తన దివ్య కుమారుణ్ణి ఒక 3 కోరికలు కోరింది. ఒకసారి ఆమె సాయినాథుణ్ణి సమీపించి, స్వామి, మన పుట్టపర్తి గ్రామంలోని పిల్లలు ఎక్కడికో పోయి చదువుకోవలసి వస్తున్నది. మీరు దయాసాగరులు, చిన్న స్కూల్ కట్టించండి అని అడిగింది. ఆమె కోరిక మేరకు స్వామి పుట్టపర్తిలో చిన్న పాఠశాల కట్టించారు. స్కూలు చిన్నది అయినా దాని ప్రారంభోత్సవం పెద్ద ఆర్భాటంగా జరిగింది. మరునాడు ఈశ్వరమ్మ స్వామి దగ్గరకు వచ్చి, నిన్నటి దినము కార్యక్రమం చాలా బాగా జరిగింది, అయితే నాకు మరొక కోరిక ఉన్నది. మన పల్లె ప్రజలు సరి అయిన వైద్య సౌకర్యం లేక బాధపడుతున్నారు. బిడ్డలకేమైనా అనారోగ్యం కలిగితే తల్లులు వాళ్లను ఎత్తుకుని ప్రక్క పట్టణం వెళ్లవలసి వస్తున్నది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఆసుపత్రిని కట్టించండి స్వామి అని అడిగింది. తప్పక కట్టిస్తాను అని స్వామి తల్లికి మాట ఇచ్చారు. తరువాత ఆసుపత్రి ప్రారంభోత్సవానికి బెజవాడ గోపాలరెడ్డిని పిలిపించారు. ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. అంత గొప్పగా జరుగుతుందని ఆ తల్లి ఊహించనే లేదు. మరికొన్ని రోజుల తర్వాత ఈశ్వరమ్మ స్వామి దగ్గరకు వచ్చి, స్వామి, ప్రజల బాధలు తగ్గించి నా మనోభీష్టం నెరవేర్చారు. ఇంకొక చిన్న కోరిక మాత్రం ఉన్నది. మన చిత్రావతి వర్షాలు వచ్చినప్పుడు పొంగిపోతుంది గాని మామూలు రోజుల్లో కనీసం త్రాగటానికైనా నీరుండదు. కాబట్టి గ్రామానికి ఒక చిన్న బావి త్రవ్వించండి అన్నది. అందుకు స్వామి, చిన్న బావి కాదమ్మా, ఈ రాయలసీమకే నేను నీరందిస్తాను అన్నారు. బాబా పాత మందిరంలోనే ఒక బావి త్రవ్వించారు. రాయలసీమలో ఎంతో లోతు త్రవ్వితే గాని నీరు పడదు. అటువంటిది 7 అడుగులు కూడా త్రవ్వకుండానే పెద్ద నీటి బుగ్గ పడింది. గ్రామస్తులంతా వచ్చి నీరు తీసుకుని వెళ్లటానికి వీలుగా మందిరం వెనుక తలుపు పెట్టించారు. తల్లి కోరిక తీర్చే నిమిత్తమై పుట్టపర్తిలో ఒక చిన్న పాఠశాల, ఒక చిన్న వైద్యాలయం, ఒక మంచినీటి బావి ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంగా, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా, ఒక వాటర్ ప్రాజెక్టు గా వందల కోట్ల రూపాయల ఖర్చుతో విరాట్ రూపం ధరించాయి. భారతదేశవాసులే కాదు, ఖండ ఖండాంతర వాసులు కూడా వీటిని చూసి ఆశ్చర్యపడుతున్నారు.
0: కనుకనే స్త్రీ యొక్క తత్వము చక్కగా మనం గోతులు తిరిగి విచారిస్తే, ప్రాచీన గ్రంథములందు కానీ, పవిత్రమైన చరిత్రములందు కానీ ఈ విధమైనటువంటి యొక్క తత్వమును ఎంతైనా మనకు కనిపిస్తుంటారు. వీర శివాజు తన తల్లి యొక్క ప్రబోధన వల్ల చేతనే తాను అంత వీరుడిగా మారి వచ్చాడు. ఈ రాముడు కూడాను కౌసల్య యొక్క బోధనల చేతనే రాముడు ఎంతో పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చాడు. ఈ విధమైనటువంటి మహనీయుల యొక్క తత్వములన్నీ కూడాను తల్లి తండ్రుల యొక్క తత్వం లోపలిని ప్రవేశించి వారు ఉన్నతమైన ఆదర్శప్రాయాన్ని, ఆదర్శ పేరును కూడా పొందుతూ వచ్చారు. తల్లి బిడ్డలకు ఇంత చక్కని బోధన చేసి శ్రీ విధమైనటువంటి సత్య మార్గంలో ప్రవేశింపచేసేటువంటి వారు తల్లియే కాని తండ్రులు కాదు. ఈ విధంగా తల్లులు ప్రాచీన కాలం నుండి కొన్ని పిల్లలకు మంచి సత్యమును, ధర్మమును, న్యాయమును, ప్రేమను ప్రబోధిస్తూ వచ్చారు. పిల్లలకు ప్రథమ గురువు తల్లియే. కనుకనే భారతీయ సంస్కృతి ఎందు ప్రధానమైనటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ విధమైన వరుస లోపల తల్లిని మొట్టమొదటిగా పెట్టు ఎందుకు ఈయనకి ప్రధమ స్థానం ఇవ్వటం. తల్లి అనగా నవమాసమును మోసి బాధలను అనుభవించి ఆ బిడ్డ నిమిత్తమై తన రక్తమును కూడా దారవోసి అనేక ప్రేమల చేత తాను పోషించు వచ్చింది. కనుకనే అట్టి తల్లికి మనం మొట్టమొదట గౌరవాన్ని అందించాలి. బిడ్డల యొక్క బ్లడ్, ఫుడ్, ఎడ్డు, దుడ్డు అంత తల్లి యొక్క ప్రాపర్టీ, తల్లి యొక్క శక్తియే. మొట్టమొదట మాతృదేవో భవ. ఈ స్త్రీ పేరు ముందు రావడానికి కారణమేమిటి? సీతారామ అంటారు, రామసీత అని ఎవరు చెప్పనే. సీత పేరు మొట్టమొదటి వస్తుంది పార్వతీ పరమేశ్వరులు, పార్వతి మొదలు పరమేశ్వరు తర్వాత. అదే విధంగానే లక్ష్మీ నారాయణ అంటారు. ఆడవారి పేరు మొట్టమొదటి రావడానికి కారణమేమిటి? ఈ స్త్రీ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని నీవు సాధించి ప్రకృతి అనుగ్రహానికి నీవు గురి అయి తదుపరి నీవు పరమాత్మని పొందు. తల్లి అనగా చాలా ఆధారమైన ప్రథమాక్షరము తల్లి. అమ్మ ప్రథమాక్షరము, ఆ మా అమ్మ అనేటువంటి ప్రథమాక్షరము. అట్టి ప్రథమాక్షరంతో కూడినటువంటిది కాబట్టి ఆమెను మాతృదేవి అని పేరు పెట్టారు. వేదమునందు కూడాను మన భారతీయ సంస్కృతి ఎందు ప్రధానమైనటువంటి సూత్రం నాలుగు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లి బిడ్డను కంటుంది, తల్లి తండ్రిని చూపిస్తుంది. తండ్రిని చూపించేటువంటి వారు మరొకరికి ఏమాత్రం అధికారం లేదు. తండ్రి గురువును చూపిస్తాడు, ఆ గురువు దైవాన్ని చూపించాడు. ఇది సరి అయినటువంటి యొక్క ప్రాచీన సాంప్రదాయం యొక్క సంస్కృతి. సత్యం, కీర్తి ఇవి రెండు శాశ్వతం. ఈ కీర్తి ఏ విధంగా మనకు లభ్యమవుతుంది? మనము తల్లిని అనుసరించి, తల్లి ఆజ్ఞను పురస్కరించుకుని, తల్లి ప్రేమకు నోచుకుని, తల్లి ఆజ్ఞను శిరస వహించినప్పుడే మనకి ఈ కీర్తి వస్తుంది. తల్లి ఆజ్ఞను ధిక్కరించకూడదు. తల్లి మనసును నొప్పించినటువంటి కొడుకు ఎవరు కూడా లోకంలో సుఖంగా అనుభవించడం లేదు. ఈనాడు తల్లి మనసును నొప్పించినటువంటి వాడు రేపు తన కుమారుడు చేతి తాను నొప్పింపబడతాడు. కనుక తల్లి అనుగ్రహానికి మొట్టమొదటి పాత్రలు కావాలి.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి సాదరమైన ఆహ్వానం. ఈనాడు మీరు వినబోయే నాటిక సేవాంజలి. ఈ నాటకం ఆదిలాబాద్ సాయి భక్తులు సాయి భగవానుని దివ్య సమక్షంలో ఫిబ్రవరి 22వ తేదీ 2014వ సంవత్సరం నాడు సమర్పించారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: నమస్కారం, నా పేరు శశి. మాది ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణం. నేను ఇక్కడకు వచ్చింది మీ అందరికీ నా కథ చెప్పడానికి. ఈ కథ దాదాపు 10 సంవత్సరాల క్రితం 2004లో ఒక విధంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. స్వామి నా జీవితాన్ని సేవ ద్వారా స్పృశించారు, ఎన్నో పాఠాలు నేర్పించారు. అది 2004 జనవరి 15వ తేదీ. కాలేజీ నుండి తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురైన ఓ గుడ్డివాణ్ణి చూశాను. మనసు చాలా బాధపడింది.
1: ఏంటి శశి, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు?
2: అవును నాన్నగారు, దేవుని కఠినత్వం గురించి.
1: దేవుని కఠినత్వమా? అదేంటి శశి?
2: అవును నాన్న, దేవుని కఠినత్వమే. దేవుడు కొంతమంది అభాగ్యులకు చేసిన ద్రోహం గురించి ఆలోచిస్తున్నా. అవిటి అవయవాలతో వారు గుడి ముందు భిక్షమెత్తుతుంటే నా మనసు నా భక్తిని వెక్కిరిస్తుంది. నా కళ్ళ ముందు నాన్న, కళ్ళు లేక రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురైన నిర్భాగ్యుని చూస్తే దేవుడు ఎంత కఠినాత్ముడనిపిస్తుంది. ఈ కుంటివారిని, గుడ్డివారిని, అవిటివారిని దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? రోజూ ఎన్నో ఘోరాలు, నేరాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అయినా ఆ దేవుడు ఎక్కడో ఓ మూల కూర్చున్నాడు. ఈ కష్టాలు ఆయనను కరిగించవా? దేవుడు ఏం చేస్తున్నాడు నాన్న?
1: శశి, నిన్ను సృష్టించాడు. అవును శశి, ఎన్నో వరాలతో నిన్ను సృష్టించాడు. నీవు ఆలోచించగలవు, శ్రమించగలవు, స్పందించగలవు. నీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, వివేకాన్ని వారికోసం ఉపయోగించడానికై అందించాడు. శశి లే, భగవంతుడు వారికోసం ఏం చేశాడు అని ప్రశ్నించకు. ముందుగా వారికోసం నువ్వు ఏం చేశావని ప్రశ్నించుకో. భగవంతుడు వారికోసం నిన్ను ఒక ఆధారంగా సృష్టించాడు. మరి నువ్వు వారికేమి ఆధారం కల్పించావు శశి? భగవంతుడు వారిని చూపి నిన్ను ఆలోచింపజేశాడు. మరి నువ్వు ఎంతమందిని ఆలోచింపజేశావు శశి? శశి, భగవంతుడు వారికోసం ఎంతో చేశాడు, మరి నువ్వు మాత్రం వారికోసం చేసింది శూన్యం.
2: అయినా నాన్న, నేను ఒక్కడిని ఒంటరిగా ఏం చేయగలను, ఎంత చేయగలను? కష్టపడితే ఒక కుటుంబం నిలబెడతానేమో, 10 మందిని ఆదుకుంటానేమో. అంతకంటే ఎక్కువ అసాధ్యం నాన్న.
1: ఎందులో ఒక్కడివి శశి? శశి ఒక్కడు బలహీనుడు, ఏదీ సాధించలేడు. కాని భగవంతుడు శశి కలిస్తే సాధించలేనటువంటిది ఏదీ లేదు. శశి, చాలాసార్లు మనం భగవంతుని వైపు తిరిగి, భగవంతుడా, సమస్య నా వెనుకనే ఉంది, నన్ను వెంటాడుతుంది అని భయపడతాము, ప్రార్థిస్తాము. మనం చేయవలసిందల్లా వెనుకనే ఉన్న సమస్య వైపు తిరిగి, నా వెనుక ఉన్నదెవరో తెలుసా, భగవంతుడు అని ధైర్యంగా సమస్యను ఎదిరించాలి. భయం కోరిక నుండి పుడితే ధైర్యం నమ్మకం నుండి కలుగుతుంది శశి.
2: నాన్న, ఇది 1-2 రోజుల ప్రయత్నం కాదు. నెలలు కష్టపడాలి, అవసరమైతే 10 సంవత్సరాలు త్యాగం చేయాలి.
1: శశి, భయాలు, నిరుత్సాహాలు ఫలితాలను ఆశించినప్పుడు పుడతాయి. నీ దృష్టి ఉండాల్సింది ఎప్పుడూ వచ్చే ఫలితాల మీద కాదు. నీ ముందున్న ఈ క్షణాన్ని జయించు. ఈ గంటను సక్రమంగా జీవించు. ఈ రోజును సద్వినియోగపరుచుకో. రేపటి దినం దానికదే బాగుంటుంది.
2: నీ ఉద్దేశంలో అంటే నేను జయించగలుగుతానా నాన్న?
1: తప్పకుండా జయిస్తావు శశి. కాని ఈ 2 సూత్రాలను నీ మనసులో పెట్టుకో. మొదటిది, నీ మనస్సును, ఆశయాలను నిస్వార్థంగా ఉంచుకో. ఇక 2వది, ఏది జరిగినా ఓ భగవంతుడా, ఇది నీ ప్రసాదం. భరించడానికి ఎంత బాధగా ఉన్నా, అనుభవించడానికి ఎంత కష్టంగా ఉన్నా, నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞుణ్ణి అని భగవంతునికి మనసారా నీ కృతజ్ఞతలు తెలుపుకో. శశి, 60 సంవత్సరాల నుండి నేను ఈ సూత్రాలను పాటిస్తున్నాను, ఏనాడూ ఓడిపోలేదు. నీవు కూడా ఏనాడు ఓడిపోవు శశి, తప్పకుండా జయిస్తావు.
0: ఆ విధంగా నా సేవా ప్రయాణం మొదలైంది. నాన్న సూచనల మేరకు నడుచుకునేవాణ్ణి. చదువులు ముగిసిన తరువాత ఎన్నో యూత్ క్యాంపులలో చేరాను. ఉద్యోగం చేయటం సేవకు ఆటంకం అనుకుని ఉద్యోగం చేసేవాడిని కాదు. అందరూ నన్ను మరో బాబా ఆమ్తే, మరో అన్నా హజారే అంటుండేవారు. స్నేహితులు గేలి చేస్తుండేవారు. అయినా నేను ఏనాడు అవి అంతగా పట్టించుకోలేదు. కాని ఒకరోజు మా దగ్గరి బంధువు, ఓ పెళ్లిలో మా అమ్మను మా కుటుంబంలో ఎవ్వరికీ సంపాదన లేదని అవమానించాడు. ఆ విషయం తెలుసుకున్న మా అన్నయ్యలో తీవ్రమైన మార్పు వచ్చింది. 3 రోజుల తరువాత,
3: నాన్నా, శశి, మీ ఇద్దరితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
1: చెప్పు రవి, ఏంటది?
3: నాన్నా, మీ ఆశయాలు గొప్పవి. శశి మీ అడుగుజాడల్లో నడుస్తున్నాడు, చాలా సంతోషం. కానీ నేను ఆ విధంగా ఉండలేను నాన్నా.
1: అది నీ ఇష్టం రవి. శశిని నడవమని నేను ఏనాడు ఒత్తిడి చేయలేదు. నీకు ఇష్టం లేదంటే నిన్ను నేను ఏనాడూ బలవంత పెట్టను.
3: చిన్నప్పటి నుండి మనది మధ్యతరగతి కుటుంబమే. మేమిద్దరం ఎదిగినన్నాళ్ళు అమ్మా మీరు మా చదువు కొరకు ఎంతో కష్టపడ్డారు. మేము ఎదిగిన తర్వాత కూడా సంపాదన లేకపోతే మన బంధువులు నవ్వుతున్నారు. ఈ ఇల్లు తప్ప ఇంకో ఇల్లు లేదు, తాతల నాటి భూమి తప్ప ఇంకో భూమి లేదు. అందరం సంపాదిస్తున్నా ఈ సేవలకే సగం ఖర్చవుతుంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా.
1: ఏంటది రవి?
3: నాకు ఆస్ట్రేలియాలో మంచి అవకాశం వచ్చింది, నెలకు 2 లక్షల జీతం. నేను 2-3 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాకు పోతాను, బాగా సంపాదించి తిరిగొస్తాను.
1: ఆస్ట్రేలియాక? అంత దూరం ఎందుకన్నయ్య?
3: శశి, నువ్వు ఈ ఊరు వదలనంటున్నావు, నువ్వు నాన్నతో ఉండు. 2 సంవత్సరాలు శశి, సంఘానికి ఇంత సేవ చేసేవాడివి, ఇంట్లో అమ్మా నాన్న చూసుకోలేవా చెప్పు.
1: అమ్మా నాన్నలను చూసుకోవటం నాకు ఏనాడు కష్టం కాదు అన్నయ్య, కాని నువ్వు ఒంటరిగా.
3: మన కుటుంబం కోసం ఈ ఒంటరితనం తప్పదు శశి, కొన్ని బాధగా అనిపించినా చేయటం అవసరం.
1: శశి, బాధ్యతలు ఎన్నో రకాలు. నువ్వు సంఘం గురించి నీకు ఉన్న బాధ్యతను మోస్తుంటే మీ అన్నయ్య కుటుంబ బాధ్యతను మోస్తున్నాడు. తల్లిదండ్రులుగా మిమ్ములను ప్రయోజకులను చేసి సంఘానికి అందించాల్సినటువంటి బాధ్యత మాది. ఈ బాధ్యతల కోసం కొన్ని వదులుకోవాలి. ఏం పర్వాలేదు రవి.
3: శశి, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. మరొకరు నీ బ్రతుకు బ్రతకరు, నీ జీవితం నువ్వే జీవించాలి. అందుకే నీ సేవతో పాటు ఓ ఉద్యోగం కూడా చూసుకో, అది నీకు ఆర్థిక స్తోమతను ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.
1: సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రవి, ఇంకొక్క మాట, మంచి జీవితానికి ఆధారం శీలం. అలాంటి శీలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. మన వీధి చివర ఒకసారి ఒక బాలవికాస్ నాటిక జరిగింది. ఆ నాటికలో చిన్నపిల్లలందరూ ఒక చక్కని పాటను పాడారు. ఆ పాట మనందరి జీవితాలకు దిశను నిర్దేశిస్తుంది. ఈ పాటను విని నీ జీవితానికి దిశను నిర్దేశించుకో రవి.

0: అన్నయ్య సూచన మేరకు గవర్నమెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఓ ఉద్యోగం సంపాదించుకున్నా. మొదట ఆదివారాల్లో మా చుట్టుపక్కన పల్లెలో సంఘసేవ చేసేవాణ్ణి. రానురాను ఆసక్తి పెరిగింది. 5 స్నేహితులతో కలిసి సొంతగా స్వకార్య అనే ఎన్జీఓను స్థాపించాను. నా సేవ యొక్క గమ్యాన్ని చేరుకున్నాననుకున్నాను. కాని అప్పుడు పరిచయమైంది ఆయనతో.
1: నమస్కారం సార్, నా పేరు శశి. నేను స్వకార్య ఎన్జీఓ నుండి వచ్చాను. మేము గ్రామంలో పరివర్తన కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. వాంకిడిలో ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకుంటున్నాము. దీని గురించి సర్పంచ్ గారితో మాట్లాడాలి. వారెక్కడున్నారో చెప్తారా?
2: సాయిరాం బ్రదర్, చాలా సంతోషం. వీరే వాంకిడి సర్పంచ్.
1: నమస్కారం అండి.
3: నమస్తే సారు. ఈ సాయిరాం వాళ్ళు కూడా మా ఊళ్ళో సేవలందిస్తుండ్రు. మీరు కూడా అచ్చుడు మస్తు సంతోషంగుంది. మా ఊరికేం కావన్నో మాకంటే ఈ సాయిరాం వాళ్ళకి ఎక్కువెరక, వాళ్ళనే అడుగుండ్రి.
1: చాలా సంతోషం సార్. అయినా మీరు సాయిరాం వాళ్ళేంటండి?
2: సాయిరాం వాళ్ళంటే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నుండి వచ్చారని అర్థంలేండి. సరే చెప్పండి, మీకేం కావాలో.
1: ఓ, మీరు సంఘసేవ కూడా చేస్తుంటారా? గుడ్ గుడ్. సత్యసాయి ఆర్గనైజేషన్ అంటే ప్రార్థన భజనలే అనుకున్నా.
2: మీరు సంఘసేవ అంటే సంఘసేవే, భజనంటే భజనే. అయినా నా ఉద్దేశంలో రెండింటికి ఏమో పెద్ద భేదం లేదండి.
1: రెండింటికి భేదం లేదా? సేవ వేరు భజన వేరు కదండి.
2: వేరువేరా? సరే మీరే చెప్పండి, సేవ అంటే ఏమిటి?
1: సేవంటే తోటి మనిషిని సేవించడం. నిస్వార్థంగా తోటి వారికి మంచి చేయటం సేవ. నీవు నష్టపోయినా కష్టపడినా తోటివారికి సహాయపడటం సేవ. ఇది మనకు సంఘంలో మంచి పేరు తెచ్చిపెడుతుంది.
3: ఇగో గిదే సారు సాయిరాములకు వేరేటోళ్లకు ఉన్న ముఖ్యమైన భేదం.
1: ముఖ్యమైన భేదమా? ఏంటండి అది?
2: సేవంటే తోటివాని కొరకు చేసే ప్రయత్నం కాదు, మనల్ని మనం బాగు చేసుకునే ప్రార్థనే సేవ. తోటివాడే భగవంతుడు. ఆ భగవంతుడిని సేవ అన్న ప్రార్థన ద్వారా పూజిస్తాం. ఫలితంగా మనలో మార్పుతో మనమే లబ్ధి పొందుతాం.
1: తోటివాడు భగవంతుడా? సేవంటే మన కొరకు మనం చేసుకునే ప్రయత్నమా? ఇదేనా మీ సాయి సంస్థల ముఖ్య ఉద్దేశం?
2: మా స్వామి సాయి సంస్థలను స్థాపించినప్పుడు ప్రతి మానవుడు భగవంతుడు అని తెలియచేయటమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు.
1: ఓ, మరి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కాక శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అని ఎందుకు పెట్టారండి?
2: చాలా చక్కని ప్రశ్న. 16 అక్టోబర్ 1974 నాడు స్వామి మాట్లాడుతూ, భగవంతుడిని చేరటంలో, నేనే భగవంతుడిని అని తెలుసుకోవటంలో మొదటి మెట్టు సేవ అన్నారు. తోటి మానవుడికి మనసారా సేవలందించినప్పుడు భాష, కుల, మత ప్రాంతాల ఆధారంగా ఏర్పరచుకున్న కృత్రిమ భేదాలు నశిస్తాయని, అందరూ ఒక్కటే అని తెలుస్తుందని వివరించారు. తోటివాని సేవలోనే దేవుడంటే తెలియనివారు సైతం భగవంతుడిని అనుభవించగలుగుతారని, ఆ విధంగా నాస్తికులను ఆస్తికులను ఆధ్యాత్మిక పదంపైపు పెట్టేది సేవయే కనుక శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అని నామకరణం చేశారు.
1: మరి సేవ అంత గొప్పదైతే ఈ భజన్లు పూజలు ఎందుకని? భజన్లు చేస్తే గాని సేవ చేస్తే గాని భగవంతుని అనుగ్రహం ఉండదన్న మాట నాకెందుకో సరి అనిపించట్లేదు.
2: శశిగారు, భజనలు పూజలు సేవలు ఇవన్నీ కేవలం మనస్సును నియంత్రించి విస్తరింపచేయటానికే. వర్షం అంతటా సమానంగా పడుతుంది. కుండలు త్రిప్పి పెడితే అందులో వర్షం నీరు పడకపోవటం వర్షం తప్పు కాదు, కుండల తప్పు. అదేవిధంగా ఈ సేవలు భజనలు దైనందిన జీవిత భారంతో మూసుకునిపోయిన హృదయాలను తెరుస్తాయి. ఆ విధంగా అందరిపై సమానంగా ఉండే భగవంతుని కృపను అందుకోవటంలో సహాయపడతాయి.
3: సారు, ఇంకో ముచ్చట. ఈ సాయిరాం వాళ్ళు ఇంకొకరిని పైసలు అడిగారు. వాళ్ళ పైసలు ఆళ్లే తెచ్చుకుంటారు, సేవ కూడా ఆళ్లే ఎత్తారు.
1: అరే, ఇదేంటండి? ఇంత గొప్ప ఆశయం సేవ ద్వారా అందుకోవాలని ఆశించినప్పుడు చందాలు తీసుకుంటే తప్పేమిటి? ఎందుకు నోరెత్తి డబ్బులిమ్మని అడగరు?
2: శశిగారు, ఈ ప్రపంచంలో మంచి పని చేస్తాము, నిధులివ్వండి అంటే ఇచ్చేవారి కొరత ఉండదు. కాని మా లక్ష్యం నిధుల సేకరణ కాదు, సేవ ద్వారా మాలోని మార్పు. మా స్వశక్తి మేరకు కష్టార్జితంగా సంపాదించిన డబ్బును సేవ కొరకు వెచ్చించినప్పుడు చూపే జాగ్రత్త, నేర్చుకునే అనుభవం, అనుభవించే ఆనందం, కలిగే పరివర్తన, ఒకరి నుండి నిధులు స్వీకరించి మరొకరికి అందించినప్పుడు కలుగదండి.
1: మరి ఈ బ్యాడ్జీలు, స్కార్ఫులు ఎందుకండి?
2: స్వామివారు 1974 అక్టోబర్లో మాట్లాడుతూ, బ్యాడ్జీలు, స్కార్ఫులు సేవకులమని గుర్తు చేసే చిహ్నాలని తెలియచేశారు. ఈ స్కార్ఫ్ మా భుజంపై ఉంటూ మాపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తే, ఈ బ్యాడ్జీ హృదయంపై ఉంటూ హృదయం నిండా తోటివారిపై ప్రేమను నింపుకొని సేవ ద్వారా ఆధ్యాత్మిక పయనం గావించాలని గుర్తు చేస్తుంది.
1: సరే, మరి ఈ వైట్ డ్రెస్ ఎందుకు? మీసాలను, గడ్డాలను తీసివేయాలని ఎందుకు చెప్తారు?
2: తెల్లని బట్టలు కాంతికి చిహ్నం. తెల్లని బట్టపై ఒక చిన్న మరక కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదేవిధంగా తెల్లని మనస్సుపై ఒక చిన్న చెడు అలవాటు కూడా మనస్సు యొక్క అందాన్ని ఆడు చేస్తుంది. ఇక మీసాలు, గడ్డాల గురించి మాట్లాడితే, వెంట్రుకలు తమోగుణానికి చిహ్నం. అందుకే తిరుపతిలో హిందువులు తమ నీలాలను అర్పిస్తే, మహమ్మదీయులు ప్రార్థన సమయంలో తమ వెంట్రుకలను టోపీల కింద దాచుకుంటారు. ఇలాంటి తమోగుణం నుండి మనసును దూరం చేయాలి. అందుకే మా సంస్థలో ఈ విషయాలు పాటిస్తారు.
1: చాలా బాగుందండి, మీ సంస్థలో ప్రతి విషయం మీ బాబాగారే సూచించినట్టున్నారే.
2: అవునండి, మా సంస్థలోని ప్రతి విషయం, ప్రతి నియమం స్వామివారు ఏర్పరిచినవే. ఇక 1975 జనవరిలో స్వామివారు మాట్లాడుతూ, సాయి సంస్థలలో సభ్యత్వం కేవలం భగవంతుని అనుగ్రహం వల్లనే కలుగుతుందని, ఇది ఎన్నో జన్మల పుణ్యమని కూడా చెప్పారు.
1: గ్రేట్, మీ బాబాగారు మీకు ఎన్నో సూచనలిస్తున్నారన్నమాట.
2: శశిగారు, వారు ఎన్ని సూచనలిచ్చినా, ఎన్ని మాట్లాడినా వారి ఉద్దేశం ఒక్కటి, నువ్వు నువ్వనుకున్న నువ్వు కాదు, నీ వెనుక దాగున్న నిన్ను నీవు గుర్తించుకో. ఆ గమ్యానికే ఈ పయనం, ఈ

ఆ విధంగా వాంకిడిలో ప్రతాప్ గారితో నా పరిచయం మొదలైంది. రాను రాను ఈ పరిచయం ఓ అనుబంధంగా మారింది. అన్నయ్య నుండి దూరమైన నాకు దేవుడిచ్చిన అన్నయ్య ప్రతాప్ అని నాన్న అంటుండేవారు. ఇక స్వామి గురించి, సాయి సంస్థల గురించి అన్న దగ్గర నుండి ఎంతో నేర్చుకున్నా. నా అనుమానాలను ఓపికతో వినేవాడు, చక్కని జవాబులందించేవాడు. ఇక స్వకార్య ఎన్జీఓ దినదినాభివృద్ధి చెందింది. 5 మంది స్నేహితులతో మొదలై 50 మంది సభ్యుల దాకా విస్తరించింది. కాని ఒకనాడు ఎన్నడూ లేని విధంగా నాకు మా స్నికిడిలో ప్రతాప్ గారితో నా పరిచయం మొదలైంది. రాను రాను ఈ పరిచయం ఓ అనుబంధంగా మారింది. అన్నయ్య నుండి దూరమైన నాకు దేవుడిచ్చిన

0: ఎన్నడూ లేని విధంగా నాకు మా స్నేహితులకు మనస్పర్ధలేర్పడ్డాయి. చినుకు చినుకు వరదైనట్టు చిన్న చిన్న విషయాలు కలిసి ఓ రోజు పెద్ద గొడవ జరిగింది.
1: ఏంటి శశి, అదోలా ఉన్నావు? నిన్న సాయంత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. అంకుల్కి ఫోన్ చేస్తే ఏదో గొడవ జరిగిందన్నారు.
2: అవునన్నా, పాలిటిక్స్ అన్నా, అంతా పాలిటిక్స్. ఎక్కడ చూసినా పాలిటిక్స్. అందరికంటే నాకే ఎక్కువ బాగా పేరొస్తుందని కొందరికి జలసీ అన్నా. ఇంకా ఇంకొందరేమో ఎన్జిఓకి సర్వీస్ కోసం కాక తమ సొంత లాభం కోసం వస్తారు. అలా చేయొద్దంటే కోపం. మరి ఇంకొందరేమో మాకే అందరికన్నా ఎక్కువ టాలెంట్ ఉంది, మేమే గొప్ప అన్నట్టు ప్రవర్తిస్తారు. ఎందుకలా అంటే అవమానం. అరే ఇంకొందరేమో వచ్చిన ప్రతి వారిని సూటిపోటి మాటలతో బాధ పెడుతుంటారు. కోపంగా కఠినంగా మాట్లాడుతూ వచ్చేవారిని రాకుండా చేస్తారు. అలా చేయటం సరికాదంటే గొడవలు. ఏం చేయమంటావన్నా, ఈ పాలిటిక్స్ భరించలేకపోతున్నా.
1: ఒకసారి నేను పుట్టపర్తికి సేవకెళ్లాను. బస్టాండ్ లో బెంచిపై అచేతనంగా పడి ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూస్తూ, ఛీ, తాగుబోతు వెధవా, పుట్టపర్తిలో తాగిపడిపోయాడని మనసులో తిట్టుకున్నా. నా వెనుక స్వామి కాలేజీలో పనిచేసే ఇద్దరు ప్రొఫెసర్లు వస్తున్నారు. వారేమో అతన్ని చూసి, ఆహా, ధ్యానంలో మునిగిపోయాడు, ఎంతటి మహానుభావుడని నమస్కరిస్తూ వెళ్లిపోయాడు. తరువాత తెలిసింది అతడు కేవలం అలసిపోయి పడుకున్నాడని. కాని అతడు ఒకే వ్యక్తి, నాకు తాగుబోతులాగా మరొకరికి మహాయోగిలాగా కనిపించాడు. సంఘటన ఒకటే కాని స్పందన వేరువేరు. ఎందుకంటావు?
2: సింపుల్ అన్నా, నీ ఆలోచనలు బట్టి నీకు వాడు తాగుబోతు, వారి ఆలోచనలు బట్టి వారికి మహాయోగి.
1: కరెక్ట్ శశి. యథా దృష్టి తథా సృష్టి. లోపం నాలోన ఉంటేనే అది ఇతరుల లోపంగా కనపడుతుంది.
2: అంటే ఈ పాలిటిక్స్ కి సొల్యూషన్ నా దృష్టిని మార్చుకోవాలంటావా అన్నా?
1: శశి, ప్రపంచంలోని 99% సమస్యలకు పరిష్కారం మనలోనే దాగుంటుంది. మార్పు మనలో మొదలు కావాలి. ప్రపంచం దానికదే మారుతుంది. చూడు, మా స్వామివారు తన జీవితమే తన సందేశమంటారు. మాకు చెప్పిన ప్రతి విషయాన్ని తాను జీవించి మాకు ఆదర్శాన్ని అందించారు.
2: మీ స్వామి మహాన్ భావుడన్నా, నేను సాధారణ వ్యక్తిని.
1: మార్పుకు మహిమ అవసరం లేదు శశి. చిన్ననాడు మా స్వామివారికి ఉండేవి 2 అంగీలు. గుండీలు కొనుక్కునే స్తోమత లేక తుమ్మ చెట్టు ముళ్లను గుండీలుగా వాడేవారు. ఇంతటి దారిద్రంలో ఉన్నా ఇంటికి వచ్చిన భిక్షగానికి అన్నం పెట్టకుండా పంపేవారు కాదు. తాను పస్తుండేవారు కాని తనను అర్థించిన వారిని ఆకలితో వెళ్లనిచ్చేవారు కాదు. స్వామిని చూసి స్వామి కుటుంబీకులు అన్నదానం ప్రారంభించారు. వారిని చూసి పక్కనే ఉన్న కరణాలు ప్రారంభించారు. ఈ 2 కుటుంబాలను చూసి మరికొన్ని కుటుంబాలు అన్నదానం ప్రారంభించాయి. రాను రాను నేడు దేశమంతటా అదే నారాయణ సేవగా అవతరించింది. ఒక చిన్న నిదర్శనం. చిన్ననాడు స్వామి ఇంట్లో మాంసం వండినప్పుడల్లా బయటకు వెళ్లిపోయేవారు. స్వామి తిననప్పుడు తమకెందుకని కుటుంబీకులు, వారిని చూసి పక్కవారు, ఆ ఇరువురిని చూసి వాడవారు, వారిని చూసి పుట్టపర్తిలో ఎన్నో కుటుంబాలు మాంసం మానేశాయి. స్వామి పూజింపబడే ప్రతి ఇల్లు పుట్టపర్తియే అని నమ్మిన వేలాది మంది భక్తులు మాంసాహారం మానివేశారు. శశి, ఇది ఎలా సాధ్యం? మార్పు మన నుండి మొదలు కావాలి.
2: సరే అన్నా, నేను మార్తా అన్నా. మరి నన్ను ఏం మార్చుకోమంటావన్నా?
1: శశి, నీలో లొసుగులేంటో నీ అంతరాత్మకు తెలుసు. నీకు తెలియకపోతే నీ నమ్మకస్తులను, నీ స్నేహితులను అడుగు. ఆ లొసుగులను వ్రాసుకో. మొదట అతి చిన్న లొసుగుతో మొదలుపెట్టు, దాన్ని జయించు. ఇది నీకు చక్కని ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. తరువాత ఇంకొంచెం కష్టమైన విషయాన్ని ఎంచుకో, దాన్ని జయించు. ఈ విధంగా మార్పు చిన్ననాటి నుండి మొదలుపెట్టు. రోజూ వేసే చిన్న అడుగులే సంవత్సరంలో 1000 మైళ్ల ప్రయాణం చేయగలుగుతాయి.
0: ఆ విధంగా అన్న చెప్పినట్టు నాలో మార్పుకు ప్రయత్నం మొదలుపెట్టా. సంస్థలోని పాలిటిక్స్ ని పట్టించుకోవటం మానేశాను. నా పనే

0: నేను చేయవలసిందేంటో చేసుకుంటూ పోయాను. కొద్ది రోజుల్లోనే ఎంతో మార్పు వచ్చింది. నన్ను చూసి నా స్నేహితులు మారారు, వారిని చూసి మిగిలిన సభ్యులు మారారు. మేమంతా ఓ పెద్ద కుటుంబంలా అన్యోన్యంగా కలిసిపోయాం. అయితే స్వకార్య ఎన్జీఓ తరపున ఒకసారి గ్రామ విద్యుద్దీకరణ కార్యక్రమం చేపట్టాం, కాని ఊహించని ధర్మ సంకటంలో చిక్కుకున్నాం.
1: నాన్న, ఒక ఊరిలో కొన్ని నెలలుగా సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రభుత్వం చిన్న పరిశ్రమల స్కీమ్ కింద చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేద్దామనుకున్నాం. అయితే ఆ చిన్న పరిశ్రమలు సక్రమంగా నడవాలంటే కరెంటు అవసరమవుతుంది. కరెంటు సరఫరా కొందరు మధ్యవర్తుల ద్వారా అవుతుందని వారిని వెళ్లి అడిగితే వారు మాత్రం నన్ను లంచం అడుగుతున్నారు నాన్న.
2: మరి నువ్వేం చేశావు శశి?
1: అదే నాన్న, ఇస్తే పనవుతుందట, లేకపోతే మా కర్మంట. ఇంత చేసి ఆఖరి అంచున వదిలివేయటం ఇష్టం లేదు, అందుకే ఇవ్వటానికి నిర్ణయించుకున్నాను.
2: అదేంటి శశి, చిన్నప్పుడు నువ్వు చదువుకున్న మాట గుర్తులేదా? ధర్మో రక్షతి రక్షిత. శశి, నువ్వు చేసేది చాలా సక్రమమైన పని, ఎందరికో లాభం చేకూరుతుంది. ఆ సక్రమమైన పనిని సక్రమ పద్ధతుల ద్వారానే నెరవేర్చు. ఏ భగవంతుడైతే నీకు మంచి పని చేయాలని స్పందన కలిగించాడో ఆ భగవంతుడే నీకు దారి చూపుతాడు. లంచం ఇవ్వకు, నమ్మకం పెట్టుకో శశి, నమ్మకం పెట్టుకో. ఆ నమ్మకమే పెను ఉప్పెనే నీ మార్గంలో నిలిచిన అడ్డంకులను కడిగివేస్తుంది. గురుచరిత్ర చదివి మీ అమ్మ నమ్మకం మీద నీకు ఒక కథ చెబుతుండేది, గుర్తుందా? అది ఆచార్య దత్తాత్రేయుని గ్రామం. అదే ఊరిలో ఉన్న ఒక మోతుబరి రైతు దత్తాత్రేయులు రోజూ నడిచే మార్గాన్ని శుభ్రపరుస్తూ ఉండేవాడు. కాని ఒకనాడు,
3: దత్తాత్రేయ నమో నమో, దత్తాత్రేయ నమో నమో.
4: ఏమి రాఘవయ్యా, అంతా కుశలమేనా?
3: మీ దయతో అంతా కుశలమే స్వామి.
4: అవును, నేను రోజూ నడిచే ఈ దారిని తుడుస్తావెందుకు?
3: అయ్యా, నాకు దేవుడంటే వేరే లేడు, మీరే నా దేవుడు. అందుకే మీకు చేసే చిన్న సేవ ఇది.
4: ఇలాంటి పనులు నన్ను సంతసింపజేయవు రాఘవ, నాపై తరగని నమ్మకమే నన్ను హర్షింపజేస్తుంది.
3: అవునా స్వామి?
4: నీ పొలంలోని వరినంతా సాయంత్రం నేను తిరిగి వచ్చేంత లోపల కోసిపెట్టు, నీ నమ్మకం నిరూపించుకో, అప్పుడు నమ్ముతా.
3: అదెంత స్వామి? కంగన్న, సూరన్న, సాయంకాలం కల్లా వరినంతా కోసేయండి.
5: అయ్యా, వరికోత కోసం ఇంకా నెలదాకా ఆగాలి, ఇప్పుడు కోస్తే పంటా దక్కదు, కష్టానికి ఫలితమూ ఉండదు.
3: గంగన్న, అదంతా నాకు తెలియదు. దత్తాత్రేయ స్వామి కొయ్యమన్నారు, మనం కొయ్యాలి అంతే.
5: అయినా వరిని కోస్తే అమ్మగారు పిల్లలు కుటుంబమంతా ఏం కావాలి?
3: ఎవరికి ఏమీ కాదు, స్వామి మాటపై నాకు నమ్మకం ఉంది. చెప్పింది చెయ్యండి, లేకుంటే నేనే కోసుకుంటాను.
5: సరేనయ్యా, మీ ఇష్టం.
2: ఆ విధంగా వరినంతా కోసి దత్తాత్రేయుని గురించి ఎదురుచూడసాగారు.
3: స్వామి, రండి రండి, మీరు చెప్పినట్లే పంటనంతా కోసిపెట్టాను.
4: అరెరే, పంటనంతా ఎవరు కోయమన్నారు రాఘవ? ఇంకా నెల ఉండాల్సిందే.
5: చెప్పానయ్యా, వద్దంటే వినలేదు, ఇప్పుడు స్వామి ఏమి తెలియదంటున్నారు.
3: స్వామి, నాకదంతా తెలీదు, మీరు చెప్పారు, మీ మాటపై నమ్మకంతో నేను చేశాను.
4: భయపడుతున్నావా రాఘవ?
3: లేదు స్వామి, మీరుండగా నాకు భయమెందుకు? పంట పోతే పోయింది.
4: అయితే నేనున్నానన్న నమ్మకం నీకుందా?
3: ఉంది స్వామి.
4: సరే, వర్షం వచ్చేటట్టుంది, పంటకు ఏదైనా కప్పి ఇంటికి తీసుకెళ్ళు, నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది, పో.
2: ఆ విధంగా పంటను ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడ కప్పిన గుడ్డను తీసివేసేసరికి ఉన్నది పండిన వరిగింజలు. ఆనాడు ఆ పంట దత్తాత్రేయుని మహిమ వల్ల మారగలిగిందేమో, కాని ఆ మహిమను ప్రేరేపించింది ఆ రైతు నమ్మకం శశి. ఆ నమ్మకమే నీలోనూ పెట్టుకో.
1: తప్పైంది నాన్న, తెలియక ఆ నిర్ణయం తీసుకున్నాం. సరే, ఇప్పటికైనా ఆ మధ్యవర్తికి డబ్బులు ఇవ్వం.
5: నమస్కారం అండి.
1: నమస్కారం, మీరా?
5: అయ్యా, నన్ను క్షమించండి, మీరు చేస్తున్న గొప్ప పనేమిటో తెలియక పిచ్చిగా మీ నుండి డబ్బు ఆశించాను. మీరేమిటో, మీ గొప్పతనమేమిటో అంతా రాత్రి కలలో మీ గురువు గురువుగారు వచ్చి చెప్పారు.
2: గురువుగారా?
5: అదేనండి, ప్రతీ పని మీతో చేయించారట. ఎంత గొప్ప గురువుగారండి మీరు. వారి మనుషులని తెలియక అలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి.
2: నాకు గురుగారెవరూ లేరండి.
5: మరదేంటి, ఎంతో దివ్యంగా ఎర్ర అంగీతో నల్లని జుట్టుతో చెంపమీద మచ్చతో కలలో వచ్చి మీ గురుగారని చెప్పారు.
2: ఈయననేనా మీకు కనిపించింది కలలో?
5: అవునండి, ఈయనగారే.
2: అరే, ఈయన పుట్టబర్తి సాయిబాబా గారు. వెరీ గుడ్, ఇప్పుడే ప్రతాపన్నకు ఫోన్ చేస్తా.
6: శశి అంకల్.
2: అరే అన్నా, మీరే వచ్చారా?
6: అవును శశి, మీ ఇద్దరికి ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. స్వామి రాత్రి నా కలలో కనపడి మీ అందరినీ ఆదిలాబాద్ పత్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి తీసుకుని రమ్మన్నారు.
2: అన్బిలీవబుల్ అన్నా. ఇదిగో మన సందీప్ గారికి కూడా స్వామి రాత్రి కలలో కనబడి సేవ చేయించుకునేది తనే అని, అక్రమంగా డబ్బులు సంపాదించవద్దని చెప్పారంట.
6: అవునా సాయిరామ్?
5: అవునండి, నా తప్పుకు క్షమించండి.
6: తప్పు చేయనిదెవరండి, మారిపోవటంలోనే ఉంది గొప్పతనమంతా. ఇక ఆలస్యమెందుకు, పదండి పుట్టపర్తికి. మా సాయియుతంతా పత్తియాత్ర సంబరాల్లో మునిగిపోయారు, వచ్చి చూడండి.

0: ఆ విధంగా పుట్టపర్తికి మొదటిసారి 2007 ఫిబ్రవరి 9 చేరుకున్నాం. పుట్టపర్తి ఏదో చిన్న పల్లెటూరు అనుకున్నాం, కాని చూసి ఆశ్చర్యపోయాం. పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎయిర్పోర్ట్, కాలేజ్, విశాలమైన రోడ్లు, భవంతులు. చిన్న స్పిరిచువల్ సిటీ అని ఓ న్యూస్ పేపర్ వారన్న మాట గుర్తుకొచ్చింది. అయితే స్వామి మా జీవితంలో ఇంకో సర్ప్రైజ్ కూడా నింపారు. ఆశ్రమం బయట బెంగళూరు నుండి పుట్టపర్తికి అప్పుడే ఒక బస్సు వచ్చి ఆగింది. అందులో నుండి దిగుతున్న అన్నయ్యను చూశాం.
1: అన్నయ్య,
2: వావ్ శశి, నువ్విక్కడా?
1: నువ్విక్కడేంటన్నయ్య?
2: నాదో సూపర్ మిరాకిల్, కాని నువ్వేంటి? ఈయనెవరు?
1: ఈయన ప్రతాపన్న, అదే ఫోన్లో చెప్తుంటాను కదా.
2: మీరా? గ్రేట్.
1: అమ్మా నాన్న నిన్ను చూస్తే ఎంతో సంతోషపడతారన్నయ్య.
2: అమ్మా నాన్న కూడా వచ్చారా?
1: అవును, కాని ఇంతకీ నీ మిరాకిల్ ఏంటి?
2: వారం రోజుల క్రితం ఆఫీసులో ఓ అనుకోని ఇబ్బందిని ఎదుర్కొన్నా. ఉద్యోగం నుండి తీసేస్తారనుకున్నా. ఆ రోజు కొలిక్ టేబుల్ మీదున్న స్వామి ఫోటోను చూసి నిజంగా నువ్వు దేవుడివైతే నన్ను కాపాడు అని మనసులో తలుచుకున్నా. అంతే, అరగంటలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. మా కంపెనీ చైర్మన్ నన్ను పిలిపించుకుని ప్రశంసలందించి ప్రమోషన్ లెటర్ చేతిలో పెట్టి వారం రోజుల పాటు ప్రపంచంలో ఎక్కడికైనా కంపెనీ డబ్బులపై సరదాగా పోయిరమ్మన్నాడు. ఏ విధంగా జరిగిందో అర్థం కాలేదు. ఆఫీసు నుండి వచ్చేసరికి రాత్రి కావటంతో మీ అందరికి పొద్దున్నే ఫోన్లో చెబుదామనుకున్నా. కాని రాత్రి స్వామి నా కలలో కనిపించారు. నవ్వుతూ, ఏం, జాబును కాపాడమే కాక ప్రమోషన్ కూడా ఇప్పించా అన్నారు. హాలిడేలో పుట్టపర్తికి రా. నేను రమ్మన్నట్టు పుట్టపర్తికి వచ్చేదాకా ఎవరికీ చెప్పకు. మీ కుటుంబానికి ఇంటర్వ్యూ కూడా ఇస్తా అన్నారు.
1: గ్రేట్. మా స్టోరీ కూడా ఇలాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లరేలే.
3: సాయిరాం సార్, బస్టాండ్ లో ఉన్నాం సార్. గంటలోనా? తప్పకుండా. అంకుల్, ఆంటీ, శశి, రవి, నీనా సార్? ఓకే, ఇంత హ్యాపీ న్యూస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గంటలో సాయి కుళవంతాల్లో ఉంటాం సార్. సాయిరాం సార్, రవి, నువ్వన్నట్టే స్వామి మనందరికీ ఇంటర్వ్యూ ఇస్తానంటూ గంటలో సాయి కుల్వంత్ హాల్కి రమ్మని ఫోన్ కూడా చేయించారు. పదండి త్వరగా.
0: ఆ విధంగా ఆనాడు ఇంటర్వ్యూ రూంలోకి ప్రవేశించాము. ఏమి అడుగుతారోనన్న భయం, ఏమి చెబుతానో అన్న ఆందోళన నన్ను లోలోపన బాధపెట్టసాగాయి. కాని స్వామి మొదటి చూపు ఏనాడో మరచిన జ్ఞాపకాలను తట్టి నిద్రలేపింది. నా ఆందోళనలు, భయాలు ఆ జ్ఞాపకాల ఉప్పెనెలలో కనుమరుగయ్యాయి. అది ఏనాటి అనుబంధమో, ఏనాటి పుణ్యమో మాటల్లో చెప్పలేను. అనుభూతిని మరువలేను. ఆ గంటసేపు ఏ విధంగా గడిచిందో కూడా తెలియలేదు. ఇంటర్వ్యూ తర్వాత బయటకు వస్తూనే సందీప్ గారు కనబడ్డారు.
1: సైరా, స్వామి ఏమన్నారు?
4: స్వామి, ఎంత దురదృష్టవంతుణ్ణి. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నాను అంటే నవ్వి ఆప్యాయంగా చేయి వేసి, మనిద్దరము ఏనాడూ దూరంగా లేము. ముసలయ్యల కృతజ్ఞపు కన్నీటిలో నేను నీకు దర్శనమిచ్చాను. రోగుల దండాలలో నేను నిన్ను పలుకరించాను. నాన్న మాటలతో నేను నీకు బోధించాను. ప్రతాప్ సూచనలతో నిన్ను ముందుకు నడిపించాను. మనది ఈనాటి అనుబంధం కాదు, ఇది అన్యోన్య అనురాగం అన్నారు.
5: అంకుల్, మరి మీతో ఏమన్నారు స్వామి?
1: ప్రేమతో నన్ను చూస్తూ, బంగారు, నువ్వు చెప్పిన ప్రతి మంచి మాట నా మ్రోలన వెలిగించిన దీపం. ఈ దీపాలతో ఎన్నో హృదయాలు వెలుగుతాయి. చాలా సంతోషం, చాలా సంతోషం అన్నారు.
5: అన్నా, మరి మీతో?
3: ఆదిలాబాద్ విషయాలు పక్కకు పెడితే, ఒరే, ఇలాంటి పనులు ఇంకా చేయి. స్వామిని నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా 10 మందికి చేరవెయ్యి. నా జీవితమే నా సందేశం, అదేవిధంగా మీ జీవితమే నా సందేశం కావాలి. సాయి సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్ కాదు, ప్రతి సాయి భక్తుడు సాయి సంస్థే అన్నారు. ప్రేమతో చేయి తిప్పి నాకు ఒక ఉంగరాన్ని, శశికి రవికి 2 బంగారు గొలుసులను సృష్టించి ఇచ్చారు. తరువాత తన భక్తుడు ఏ విధంగా ఉండాలో అని ఎన్నో సంవత్సరాల క్రితం తాము ప్రేమతో లిఖించిన పద్యాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదీ నా కథ. ఇప్పుడు స్వామి బాహ్యంగా కనబడట్లేదంటే బాధగా ఉంటుంది. కాని స్వామి ఆనాడు నాకు ఇంటర్వ్యూ రూమ్ నుండి బయటకు వస్తున్నప్పుడు నాతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. నేను లేని ప్రదేశమంటూ లేదు, నాకు తెలియని విషయమంటూ లేదు. నన్ను చూడాల్సిన కళ్ళతో చూడు, కనబడతాను. హృదయం నిండా ప్రేమ నింపుకొని పిలువు, పలుకుతాను. నా ఆదర్శాలు జీవించు. అడుగడుగునా నీ వెన్నంటే ఉంటాను. నేను ఎప్పటికీ మీవాడనే, ఎల్లప్పటికీ నేను మీవాడనే.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో సేవాంజలి ఆదిలాబాద్ సాయి భక్తులు సాయి భగవాను దివ్య చరణాల చెంత సమర్పించుకున్న నాటకాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మనోభావాలు లిసనర్ అట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవామని సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. 2017 ఆగస్టు 14వ తేదీన కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురులోని 3వ అంశాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. ఈనాటి శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా మీకందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురుం కార్యక్రమంలో ఆఖరి అంశానికి చేరుకున్నాం. ఇప్పుడు మనతో శ్రీకృష్ణావతారంలోని పారమార్థికత అనే అంశంపై చర్చను అందించడానికి ఆల్వాల్ సమితి హైదరాబాద్ నుండి డాక్టర్ పివి పున్నయ్య గారు, శ్రీ వైవి నరసింహరావు గారు, శ్రీ డి ఫణీంద్ర కుమార్ గారు వచ్చేశారు. మరి శ్రీకృష్ణావతారంలో పారమార్థికత చర్చను విందామా?
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. కృష్ణావతార కృష్ణాష్టమి సందర్భంగా పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క పవిత్ర సమయంలో కృష్ణావతారము, దానిలోని పారమార్థికత, దానిలోని మానవీయత కోణాలు అనేటువంటి అంశాలను స్పృశిస్తూ ఈ రోజున జరగబోయే చర్చా కార్యక్రమంలో మౌలికమైన అంశాలు, అవతారం అంటే ఏమిటి, భగవంతుడు అవతారం అనేటువంటి ఎందుకు ఎత్తవలసి వచ్చింది, ఆ ఎత్తవలసి వచ్చిన అవతారాల్లో ప్రత్యేకంగా మానవావతారాన్నే ప్రత్యేకించి ఎందుకు ఎంచుకున్నారు, తద్వారా సమాజానికి అందిస్తూ ఉన్నటువంటి యొక్క సందేశం ఏమిటి, దీనికి తోడు ఈ కృష్ణ తత్వంలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక కోణమైనటువంటి యొక్క కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు, వీటి మీద ఈ యొక్క చర్చలో అంశాలు స్పృశించడం జరుగుతూ ఉంటుంది. అవతరించుట అంటే భగవంతుడు అవతరిస్తున్నాడు, అవతరించటమే అవతారంగా రావటం అనేటువంటిది తెలిసినటువంటిది. అవతరించటము అంటే భగవంతుడు భక్తుని యొక్క స్థాయికి దిగివచ్చి తను ఉన్నటువంటి స్థాయికి భక్తుణ్ణి పైకి తీసుకువెళ్ళాలి అనేటువంటి యొక్క తపనతో, ఆ యొక్క వాత్సల్యంతో, ఆ భగవంతుడు భక్తుని మీద చూపించేటువంటి యొక్క కరుణార్ద్రమైనటువంటి యొక్క కృషినే అవతారము అని మౌలికంగా చెప్పుకోవచ్చు మనము. దీన్ని మనకి స్వామి కూడా ఒక సూక్ష్మమైనటువంటి చాలా తేలికైన అర్థంలో చెప్తూ ఏం చెప్పారంటే, అవతరించుట అనుటలోని అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగువచ్చు భువికి దైవ ప్రజ్ఞతోడ జీవ ప్రజ్ఞ అని చెప్పి చాలా తేలికైనటువంటి సరళమైనటువంటి భాషలో స్వామి చక్కని అర్థాన్ని ఇచ్చారు. మరి అవతరించటం అంటే భక్తుణ్ణి యొక్క సంరక్షించటము, అదేవిధంగా ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మ ప్రతిష్టాపన చేయటము, భక్త రక్షణ అనేటువంటిదే మౌలికమైనటువంటి యొక్క అంశమని మనకి ఇక్కడ ప్రతిపాదితంగా తేలింది. అయితే దీంటి విషయంలోనే ఇతర భక్తులు కూడా కొందరు చెప్పిన భావనలు ఎలా ఉన్నాయంటే, ది డిసెండింగ్ ఆఫ్ గాడ్ ఫర్ ది అసెండింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు హిజ్ ఎస్టీమ్ అని చెప్పి ఒక నిర్వచనం. అదేవిధంగా అరవింద మహర్షులు ఏం చెప్తున్నారంటే, గాడ్ కన్సీల్డ్ ఇన్ హ్యూమన్ ఫామ్, మానవ రూపంలో భగవంతుడు ఇమిడిపోయి ఒదిగిపోయి దిగి వచ్చినటువంటి దాన్నే అవతారము అంటారని చెప్పి మహనీయులు ఈ విధంగా విశ్లేషించారు. అయితే ఈ అవతారాల్లో మత్స్యావతారం నుంచి మానవావతారం వరకు వివిధమైనటువంటి యొక్క జీవ పరిణామ సిద్ధాంతాల ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి యొక్క రకరకాలైనటువంటి యొక్క దశలు దాటడం జరిగింది. శాస్త్రీయంగా కనుక చూస్తే జీవ పరిణామం అంటాము, అదే ఆధ్యాత్మిక భాషలో కనుక చూసేటట్టే దాన్ని పారమార్థిక చింతనతో కూడినటువంటి యొక్క దైవానుగ్రహం కోసం చేయబడినటువంటి ఒక విచిత్రమైనటువంటి లీల అని చెప్పి కూడా మనం చెప్పుకోవటానికి తగిన అవకాశం ఉంటుంది. అయితే ఇతరత్ర జీవులలో ద్వారా వచ్చిన ప్రకటితమైన అవతారాల కంటే మానవావతారంగా దైవం ఎందుకు వచ్చాడు అనేటువంటి దాని కనుక మనం ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, మానవావతారంలో కనుక వచ్చేటట్టయితే సమాజంలో చాలా స్వేచ్ఛగా సంచరించవచ్చు ఇతర మానవుల వల్లనే. అదేవిధంగా తన యొక్క సందేశాల్ని గాని తన యొక్క ఆదర్శాల్ని గాని చాలా తేలికగా సమాజానికి అందించడానికి తగిన అవకాశం ఈ మానవావతారంలోనే ఉంటుంది. అంతేకాకుండా తన యొక్క లీలల్ని ప్రకటిస్తూ తద్వారా ఆనందాన్ని, ప్రేమను, ఓదార్పుని అందించాలి అంటే ఒక్క మానవావతారంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంతేకాకుండా తన యొక్క అవతారం ద్వారా అందించినటువంటి సందేశాల్ని ఈ అవతారమే కాకుండా తదుపరి అవతారాల్లో ఉన్నటువంటి యొక్క భక్తులు గాని, తదుపరి అవతారాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒక విధమైనటువంటి స్ఫూర్తిని పొందటానికి తగినటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం ఒక్కసారి కనుక గతంలో చేసి చూసుకుంటేడితే ఆనాడు ఉన్నటువంటి కృష్ణావతారం ద్వారా ధన్యులైనటువంటి వాళ్లు సూరదాసు గాని, నామదేవు గాని, ఇటీవల వచ్చినటువంటి మీరాబాయి గాని, కబీర్ గాని, సక్కుబాయి గాని, అంతేకాదండి, ఇటీవల సత్యసాయి యుగంలో సత్యసాయి యొక్క ప్రబోధాలతో సాక్షాత్ సత్యసాయిని భగవంతుడిగా నమ్మి కొలిచినటువంటి కరణం సుబ్బమ్మ గారు, పెద్ద బొట్టు వంటి వారు, ఈశ్వరాంబ గారు, కస్తూరి గారు, వూల్ఫ్ మెస్సింగ్స్ గాని, హేవెట్ మర్ఫిట్ గాని, జంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు, ఇటువంటి వాళ్లు కోకొల్లలు వీరికి అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అపారంగా వర్షించబడింది. ఈ విధమైన దీనికి మానవాకారం అనేటువంటిది ఉంటేనే తప్పనిసరిగా జరుగుతుంది. ఆ మానవుడిగా రాకుండా ఇతర అవతారాల ద్వారా వస్తే ఈ విధమైనటువంటి అవకాశం మనకి జరిగే అవకాశం ఉండదు. అయితే ఈ యొక్క అవతారాల్లో జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి యుగ సంబంధమైనటువంటి యుగ పరిస్థితులు, యుగ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని కూడా ఏనాడు కూడా భగవత అవతారం ఉల్లంఘించినట్టు ఎక్కడా కూడా మనకు కనపడదు. ఆనాడున్న ధర్మానికి కట్టుబడే తన యొక్క అవతారాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని పరిసమాప్తం చేసుకున్నట్టుగా మనకి చరిత్ర మనకి చెబుతూ ఉన్నది. అయితే ఏ అవతారాల్లో ఎంతవరకు భగవశక్తిని వినియోగించవలే అనేటువంటిది కూడా ఆ భగవంతుడే నిర్ణయించుకొని తద్వారా అంశ తర్వాత అదేవిధంగా ఆవేశ కళ పూర్ణ పూర్ణతమ పరిపూర్ణ అనేటువంటి యొక్క వివిధ దశలుగా ఆ అవతారాల్లో ప్రకటించబడుతూ ఉంది. కొద్దిగానే శక్తి కనుక ఉండేటట్టు అయితే నేను అంశావతారం అనుకుంటాం. అదే పూర్ణమైనటువంటి శక్తితో పూర్తి యావత్ శక్తులు కూడా భగవంతుడు కేంద్రీకరించి అవతారాన్ని ప్రకటింపజేసుకుని తద్వారా ధర్మ సంరక్షణ జరిపేటైతే దాన్ని పూర్ణావతారము అంటాం. మత్స్యావతారంతో ప్రారంభమైంది, కృష్ణావతారం దగ్గరికి వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారంగా ఉండి అందుకే కృష్ణావతారాన్ని పరిపూర్ణమైనటువంటి అవతారం అని చెప్పి అంటున్నాము. తదుపరి ఆ యొక్క కృష్ణావతారమే తర్వాతి యుగంలో కూడా కొనసాగించబడి ప్రస్తుతం కలియుగంలో భగవాన్ శ్రీ సత్యసాయి యుగముగా ఇది ప్రకటించబడుతూ భగవాన్ బాబా వారి యొక్క ఇది ఆయన యొక్క అవతారం కూడా పూర్తిగా భగవద్ అవతారమే అనేటువంటి దాన్ని నిర్ద్వందంగా ప్రకటించడం జరిగింది. దానికే ఒక చక్కని మాటని ఉపయోగించారు పెద్దలు, మహదవతారము అనే మాటని వాడారండి. అందువల్ల ఈ పూర్ణావతారం ఎటువంటిదో మహదావతారం కూడా అటువంటిదే. అయితే ఈ యొక్క యుగ ధర్మాల్లో అవతారం ఎందుకు వస్తున్నది అనేటువంటి దాంట్లో స్వామి ఇచ్చినటువంటి చక్కని పద్య రూపంలో ఎందుకు చెప్పారు, యుగంలో ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనే దాని కార్యకారణాలు చెప్తే ఏం చెప్పారంటే, యుగ ధర్మ పద్ధతులు విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు లోకంబులెల్ల కల్లోలమయ్యుండ నిష్కల్మము చేసి నెగుడు కొరకు దుర్మార్గబద్ధులై తొలగి దీనత నుండ సాధు సంరక్షణం సల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుండ భాష్యార్థ గోప్యముల్ సల్పు కొరకు క్ష్మాభరము బాపి భూదేవి మనుపు కొరకు త్రేతనొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించను అచ్యుతుడు అవనియందు సత్యరూపుడై పర్తిలో సత్య సాయిగను అని చాలా స్పష్టంగా స్వామివారు అవతార యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క కృష్ణావతారం విషయంలో కొంత సమాచారమే మనకు తెలుసు. సత్యసాయీశ్వరుడు మనకు కొంత ప్రకటింపజేసి శ్రీముఖనామ సంవత్సరములో శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రములో వృషభ లగ్నములో తెల్లవారుజామున 3 గంటల సమయములో ప్రస్తుత కాలమానం ప్రకారం క్రీస్తు పూర్వము 3228వ సంవత్సరం జులై 20వ తేదీ నాడు కృష్ణ జననం జరిగినట్టుగా స్వామివారు మనకి ప్రతిపాదించి ఒక సందర్భంలో ప్రకటించారు. మనకి స్వామి చెప్పిందే ప్రామాణికం గనక మనం కూడా దాన్నే ఆచరిస్తూ స్వామి చెప్పినటువంటి దాన్ని యథాతథంగా మనం అనుసరిస్తూ ఉన్నాం. చాలా అవతారాన్ని గురించి ఇంతవరకు కూడా సంక్షిప్తంగా కొంతవరకు దాని ఆవశ్యకత చెప్పుకోవడం జరిగింది. మరి ఈ అవతారాన్ని గురించి గీతాచార్యుడు కూడా గీత ద్వారా కూడా మనకి కొంత విషయాన్ని మనకి చెప్పి ఉన్నాడు మన నరసింహరావు గారు. గీతాచార్యుడు ఈ అవతార విషయంలో వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి కొంచెం సెలవయ్యండి రేడియో సాయి శ్రోతలకి.
2: ఓం శ్రీ సాయిరామ్. గీతాచార్యుడు అవతారాన్ని గురించి చాలా స్పష్టంగా భగవద్గీతలో తెలియజేసినాడు. అసలు భగవంతుడు పుట్టేవాడు కానే కాదు, అసలు పుట్టడు అయినా పుడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే లోక కళ్యాణార్థము ధర్మాన్ని సుస్థిరంగా నెలకొల్పడానికి వరకే పుడుతున్నాడు. వారు చెప్పినారు చాలా స్పష్టంగా చూసాము, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్.
3: అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నేను పుట్టుకలేని వాడను, నాశ రహితులను అయినా ఈ భూతకోటికి ప్రభువును అయినప్పటికీ ప్రకృతిని నా స్వాధీనంలో ఉంచుకుని నేను మాయా ప్రభావం చే నన్ను నేను సృష్టించుకుంటున్నాను. ఎందుకు నిన్ను సృష్టించుకోవాలి అని మనం అడిగితే కేవలము లోక కళ్యాణార్థమే అని చెప్పి చెప్పాలా? ఎందుకంటే ఇంతవరకు మనం చూసి ఉన్నాము, ఎప్పుడైతే ఈ ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము పెరుగుతుందో, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొరకు, శిష్యులను రక్షించి దుష్టులను వాళ్ళను శిక్షించడానికి కొరకు నా అవతారం అని చెప్పి మళ్లీ అదే విషయం తెలియజేస్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ఈ ధర్మానికి హాని జరుగుతూ ఉంటుందో, ఆ అధర్మము విజృంభిస్తుంటుందో, అప్పుడు నేను అవతరిస్తాను. ఎందుకు? ఆ ధర్మాన్ని సుస్థిరంగా కాపాడడానికి కొరకు. అంటే మనము ఏమబ్బా ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడాలంటే, ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మము. బోత్ ఆర్ సేమ్, దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. యు ఫాలో ధర్మ, యు ఆర్ విత్ ఈశ్వర. ఆ విషయాన్ని కొరకే వారికి ధర్మం అంటే అంత ప్రీతి. ఇక్కడ ఆ సాధువులను రక్షించుట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళు సాధువులు మాత్రమే, అధర్మాన్ని వాళ్ళు ఎందుకు ఇది రాక్షసులు, ఆ దుర్మార్గులు అధర్మాన్ని వాళ్ళను నశింపచేయడం అంటే వాళ్ళని శిక్షించడం అని కాదు. ఇక్కడ కేవలము వాళ్ళలో ఉన్నటువంటి ఒక దుర్మార్గాన్ని, ఆ అధర్మాన్ని తొలగించడమే వారి యొక్క ఉద్దేశం. అంతేగాని భగవంతుడికి ఒకరు పగ ఒకరు ప్రీతి అనేటువంటి మాట ఎప్పుడూ ఉండదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇదే విషయాల్లో మనము మన బాబా యొక్క అవతారాన్ని కనుక చూసినట్టయితే, అప్పుడు శ్రీకృష్ణుని దగ్గర శంఖు చక్ర గద అన్ని ఉండి వారు ఆ పరిస్థితుల్లో వారు వాడినారు. కానీ స్వామి ప్రేమయే ఆయన యొక్క ఆయుధం. కేవలము ప్రేమ ద్వారానే మనలో ఉన్నటువంటి ఒక దుర్గుణాలను దూరం చేసి మనకు సరి అయిన అవకాశం కల్పించి, తద్వారా ప్రేమ ద్వారానే ఆ ప్రేమమయుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి మనకి ఇంత అవకాశం కల్పించినాడు. దాని కొరకు మనకు సేవ, భక్తి, జ్ఞానము అన్ని రకాల అవకాశాలు కల్పించినటువంటి ఒక పుణ్యమూర్తి బాబా. మన ముందు కలిసి మన అందరితో కలిసి మెలిసి తిరిగి మనకు ఏది కావాలో దాన్ని బోధించినటువంటి ఆ పరమ కారుణ్యమూర్తి స్వామి.
1: చాలా చక్కగా విశ్లేషణ చేశారు నరసింహరావు గారు. మనకు కూడా పురాణాల ప్రసక్తిలో కూడా స్వయంభూ స్వయం జాత సంభవ అనేటువంటి విశ్లేషణ పదాలను ప్రయోగించి మహర్షులు అవతారాన్ని గురించి ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. కర్షయతీతి కృష్ణ అనేటువంటిదే కృష్ణుడికి సార్థమైన నామధేయము అని చెప్పి ఉన్నది. గర్గ మహర్షి నామకరణ చేయటంలో అంతరార్థం కూడా అదే. మరి ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఒక తత్వం అని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు గనక, ఈ ఆకర్షణీయమైనటువంటి తత్వంలో ఉన్నటువంటి యొక్క ఆశలు జన్మించిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆకర్షణీయంగా ఆయన సమాజానికి ఆకర్షణీయమైనటువంటి తత్వాన్ని అందించాడు, ఆ యొక్క బాల్య లీలా విశేషాలు, దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక చింతన గురించి ఫణీందర్ గారు కొంచెం వర్ణించండి.
4: వల్లభాచార్యుల వారి దృష్టిలో అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. అటువంటి మధురమూర్తి శ్రీకృష్ణ భగవానుడు కంసుని జైలులో మామూలు బాలకుని వలె పుట్టారు. తరువాత చతుర్భుజాలతో, శంఖు చక్ర గదా పద్మాలతో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చి వెంటనే మళ్లీ మామూలు బాలకుని వలె వారికి కనిపించడం జరిగింది. ఎందుకు? అప్పుడు చెప్పారు శ్రీకృష్ణుడు, తల్లిదండ్రులారా, నా వలన మీకు అపకారం జరుగుతుంది. కంసుడు మిమ్మల్ని గాని నన్ను గాని సంహరించడానికి పూనుకున్నాడు, కాబట్టి నన్ను నందవ్రజంలో మీరు చేర్పించి నేను సృష్టించే యోగ మాయను ఇక్కడ పెట్టి మీరు చక్కగా మీ జీవితాన్ని గడపండి అని చెప్పడంతో వెంటనే వసుదేవుడు ఏం చేశారు, ఆ శ్రీకృష్ణుణ్ణి, బాలకృష్ణుణ్ణి యమునా నదిని దాటించి వెళ్తుంటే పరవళ తొరుకుతున్నటువంటి ఆ యమునా నది చక్కగా దారిచ్చి అదే సమయంలో ఆదిశేషువు ఆ బాలకృష్ణుని యొక్క శిరస్సు పైన పడగగా విప్పి ఎటువంటి బాధ లేకుండా సేవ చేసుకున్నాడు ఆదిశేషువు. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో వెంటనే ఆ యోగమాయ యొక్క అవతార వాణి ఆకాశంకి వినబడింది. ఏమిటది? ఓ కంస, నిన్ను సంహరించడానికి శ్రీకృష్ణుడు నందవ్రజమును పెరుగుతున్నాడని. సరే, ఆ తరువాత కంసుడు ఎన్నో మాయలు చేశాడు, కానీ అదేమి జరగలేదు. ఇప్పుడు ఇక్కడ మన సాయికృష్ణుని యొక్క అవతార లీల ఏమిటి? ఆ బాలకృష్ణుడే సాయికృష్ణుడుగా మనం ఎలా చెప్పుకోగలము? స్వామి పుట్టగానే ఆయన కూడా ఆ పురుటిగదిని తన యొక్క శంఖు చక్రాలతో చక్కగా వెలిగింపజేశారు. అది చూసినటువంటి మన ఈశ్వరంబ గారు, మరి కరణం సుబ్బమ్మ గారు, అలాగే మిగిలిన భక్తులు కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆమందానందంతో వారి యొక్క భగవంతుని యొక్క అవతారాన్ని వారు దర్శించుకునేటటువంటి అవకాశం కలిగినందుకు ఆ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఆ పుత్రులలోనే చూసుకోవటం జరిగింది. వారు ఎంతో చక్కగా భక్తి పారవశ్యంతో స్వామిని సేవించుకున్నారు. ఇంకా ఇటువంటి సమయంలోనే ఆ పుత్రులలో ఆదిశేషువు చక్కగా మన సాయికృష్ణుని చుట్టూ ఒక పడక వలె, శేష స్పాన్పు వలె అమర్చి మన సాయికృష్ణునికి సేవ చేసుకున్నారు. ఇంకా ఈ అవతారం యొక్క లీలలు ఏమిటంటే, మొట్టమొదట మరి మనం చెప్పుకునేది మధుర భక్తి, అనన్య భక్తి. అది ఎట్లాంటిది? మధురలోని కారాగారంలో పుట్టినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు వ్రేపల్లికి చేరింది మొదలు 6 సంవత్సరాల బాల గోపాలుడు గోపికలతోనూ గోప బాలుడితోనూ కలిసి చూపిన లీలలు మధురాతి మధురములు. ఆ లీలలను అనుభవించిన వ్రజగోపికలు ఎంతో ధన్యులు. భగవంతుడు నామ, జాతి, కుల, కర్మ, భావ సంబంధాదులను చూడడు. ఏ భావంతో తనను చేరినా ఆదరించి అండజేర్చి అశాంతిని తీర్చి ఆనందమందించే ఆ బాలగోపాలుని నిత్యము అమందానంద కందలిత హృదయారి బృందాలతో గోపికలు స్మరిస్తూ ఉండేవారు. మోక్షకామనతో కూడిన శృంగారము అంగము కాగా భక్తి అంగిగా కలది మధుర భక్తి. ఇది గోపికల యొడ పరాకాష్ఠకు చేరింది. శ్రీకృష్ణు విషయంలో గోపికల శృంగారము లౌకికమైనది కాదు. అది తనువు, ధనస్సు, మనస్సు, ధనము, మనస్సు సర్వస్వార్పణము చేత ఆధ్యాత్మిక సంబంధమై ఒప్పుచున్నది. మరి గోపికలు కృష్ణ మేము నీవారము అన్నారు కాబట్టి తరించారు. మరి ప్రేమ అనగా ఇచ్చున్నది. అటువంటి గోపికల యొక్క ప్రేమ మోహము కాదు. మరి దీని గురించి వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామ స్తోత్రంలో ఒక చిన్న నామం ఉన్నది. అదేమిటంటే త్రిపుర స్త్రీ మానభంగ సర్వశాస్త్ర విశారద. అంటే సర్వశాస్త్ర విశారదుడైనటువంటి ఆ భగవంతుడు మానభంగం ఎందుకు చేస్తారండి? అంటే అది మోక్షమును ప్రసాదించే ఒక చిన్న లీల అన్నమాట. అట్లా మనం దాన్ని భావించుకోవాలి. ఇంకా ఇటువంటి లీలలో మన శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గర్భస్థ అయినటువంటి ఆ పరీక్షితుని పాండవ వంశం నిర్వీర్యం కాకుండా ఉండేందుకు కానీ రక్షించారు. అలాగే మన సాయకృష్ణుడు కూడా ఒక పరీక్షిత్తును, కలియుగ పరీక్షిత్తును రక్షించారు. ఈ విధంగా వెస్ట్ బెంగాల్లో భీమసేన్ అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన స్వామి వారి యొక్క సత్యం శివం సుందరం జీవచరిత్ర చదివి భగవాన్ బాబా వారి యొక్క అచంచలమైనటువంటి భక్తుడిగా అనన్య భక్తితో కొలుస్తూ ఉండేవాడు. ఈ సమయంలో ఆయన యొక్క భార్య నిండు చూలాలు, ఆమె టైం అయిపోయినా సరే ఇంకా ప్రసవం కాలేదు. వారం రోజులు గడిచింది. అక్కడ వారందరూ కూడా కంగారు పడి హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్లో స్టాఫ్ ఎక్స్రే తీసి చూశారు. అందులో బాలుడు మరి చనిపోయి ఉన్నాడు. వారం రోజులైంది, బాడీ కుళ్ళిపోయింది లోపల. ఆ బాడీని బయటకు తీయాలంటే ఆపరేషన్ చేయాలి. చేస్తే ఈ భార్య యొక్క ఆరోగ్యం ఏమవుతుందో, ప్రాణభయం కలుగుతుందేమోనని ఆ డాక్టర్లు కొంచెం జరగాల్సిందేదో జరుగుతుంది అని వారు అలా కాలాయపన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మన భీమసేన్ స్వామివారి భక్తుడు దేవుడిని ప్రార్థిస్తూ, మన స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నేను ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, నన్ను మీరే రక్షించాలి, నా భార్యను కాపాడాలి, నాకు మంచి శిశువుని ప్రసాదించాలని కోరుకోగానే తెల్లవారులు అట్లాగే భగవంతుణ్ణి మన స్వామి స్వాయకృష్ణుని ప్రార్థిస్తూ ఉంటే తెల్లవారుజామున కివ్వమున కేక వినపడింది. అదేమిటంటే మరి చక్కగా భార్య డెలివరీ అయింది. వెంటనే స్టాఫ్ వచ్చి భీమసేనుతో చెప్పారు, నాయనా నీవు భగవాన్ బాబావారి భక్తుడు కాబట్టి స్వామి నిన్ను రక్షించారు, పండంటి బిడ్డను నీకు ప్రసాదించారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏమంటే ఎక్స్రేలో వచ్చింది, తప్పు కాకూడదు. ఇప్పుడు ఎట్లా జరిగింది? అదే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య లీల. మరి ఆనాడు కృష్ణుడు పరీక్షిత్తును రక్షించారు, ఈనాడు శ్రీ సాయికృష్ణుడు ఈ భీమసేను కుమారుణ్ణి రక్షించారు. ఇంకా స్వామివారి యొక్క లీలలు మనం తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు మన పొన్నయ్య గారు చెప్తారు.
1: చక్కని లీలలతో ఒక విధమైనటువంటి అందరికీ కూడా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా ఆనందాన్ని పంచారండి. చాలా ఆనందంగా ఉన్నది. కృష్ణుడు అనగానే మనకి లీలలు ఏ విధంగా స్ఫురిస్తాయో అదే విధంగా మూడు అంశాలు మనకి ఎవరికైనా సరే ఏ భక్తుడికైనా స్ఫురించడం అనేటువంటి జరుగుతుంది. ఏమిటి అంటే, ఒకటి కర్మయోగము, రెండు భక్తి యోగము, మూడు జ్ఞాన యోగము అనేటువంటివి. ఇవి తక్షణం స్ఫురిస్తాయి కృష్ణుడు అనగానే మనకు తోచేటటువంటిది ఇవే. మరి వీటిల్లో కర్మయోగము, కర్మ కర్మనే సేవ అనేటువంటి భావనగా సత్యాయీశ్వరుడు సేవ అనేటువంటి యొక్క పదాన్ని ప్రయోగించి కర్మని దాంతో సమన్వయం చేయడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి యొక్క కర్మయోగాన్ని గురించి గీతలో కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఒక మౌలికమైన అంశంగా దాని మీద విశదీకరించడం జరిగింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహ మాతే సంగోస్తు కర్మణి అని చెప్పి చెప్పాడు. అంటే కర్మని చేయటానికి మాత్రమే నీకు హక్కు ఉన్నది, కానీ కర్మ ఫలాన్ని ఆశించేటువంటి యొక్క హక్కు నీకు లేదు. కాబట్టి కర్మను చెయ్యి, చేసేటువంటి కర్మను ప్రతిఫలాక్ష లేకుండా చేయి, స్వార్థరహితంగా చెయ్యి, ప్రేమతో చెయ్యి, భక్తితో చెయ్యి. ఈ విధంగా చేస్తేనే అది కర్మయోగం అని చెప్పి అనిపించుకుంటుంది. వీటిల్లో ఏ ఒక్క అంశంలో అయినా సరే మనం వెనకాటానికి వీల్లేదు. అదే నిజమైన భక్తుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం. అదే భక్తుడు కొరది దాన్ని మన సాయీశ్వరుడు ఏం చెప్పారు, సాయి యొక్క ఈశ్వరుడు, కర్మ చేయగ కలదు నర్నకు హక్కు, అడుగ ఫలమును నర్నకు హక్కు లేదు. కర్మ ఫలమిచ్చు దాతకే కలదు హక్కు, సాధు సద్గుణ గణ్యులో సభ్యులారా. ఆయనకే హక్కు ఉంది కానీ కర్మఫలం ఇవ్వటానికి, కర్మఫలాన్ని గురించి నువ్వు అడిగేటువంటి హక్కు లేదయ్యా. మరి అయితే కర్మ చేసేటప్పుడు మానవీయత గుణాల్ని, మానవత్వపు విలువలని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుంటేనే ఆ కర్మకు ఫలితం జరుగుతూ ఉంటుంది. కర్మకు అర్థము పరమార్థము ఉంటుంది. మరి మానవీయత అనగానే ఇక్కడ కూడా గీతాచార్యుడి యొక్క శ్లోకం మనకు ఒకటి స్ఫురిస్తూ ఉంటుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి శ్లోకంలో, అయ్యా ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి యొక్క అంశము నా అంశము ఒకటే అనేటువంటి మాట ఆయన నిర్ద్వందంగా ప్రకటించున్నాడు గీతాచార్యుడు గీత ద్వారా. అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే, అందరూ సోదర మానవ సఖ్య బుద్ధితో, ప్రేమతో, సోదర భావంతో ఉండవలే. ఇది ప్రతి వ్యక్తి కూడా సామాజిక స్ఫూర్తి కోసం తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి అంటే ఈ మానవతా విలువ అనేటువంటిది మనం స్పష్టంగా ఆచరించవలసినటువంటిది. అదే మన సత్యసాయీశ్వరుడు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి మానవతా విలువలను ఆవిష్కరింపజేసి తద్వారా మానవాడికి మానవుడు మానవుడుగా కాకుండా మానవీయత నుంచి కూడా దైవత్వం ఎదగటానికి తగినటువంటి మార్గాన్ని సుగమం చేస్తూ అత్యద్భుతం విశ్లేషణ చేసి ఉన్నారు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తూ స్వామి ఏం చెప్పారంటే, ఈ మానవీయత లక్షణాలు ఎలా ఉండాలయ్యా అన్నారంటే, ఒక ఆకలి కొన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా నీకు తటస్థపడితే ఒక పట్టెడు అన్నం పెట్టి అతని యొక్క క్షుద్బాధను తీర్చు. ఒక దాహాద్రి కలిగినటువంటి వ్యక్తి కనుక వస్తే ఒక గ్లాసుడు మంచినీళ్లు ఇచ్చి తద్వారా అతని యొక్క దాహాద్రిని నువ్వు తీర్చు. ఒక బాధలలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా గనక వస్తే నేను నీకున్నాను, నేను నీ పక్కన అండగా ఉన్నాను అని చెప్పి ఓదార్చి అతని వీపు తట్టి అతన్ని యొక్క బాధల్లో నువ్వు పాలు పంచుకో. అదేవిధంగా ఒక విధమైనటువంటి చలితో గాని ఇతరత్ర బాధలు పడుతూ ఉండే చేతనైతే వస్త్రదానం చెయ్యి. ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని నువ్వు ఏర్పరచుకోగలిగితే వాళ్ళని నువ్వు సేవిస్తూ ఉన్నటువంటి అవతల వ్యక్తులు ఉన్నారే వాళ్ళు ఎవరో కాదు బంగారు మానవ రూపంలో ఉన్నటువంటి మహేశ్వరులే అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి అని మనకి మన సాయీశ్వరుడు సక్రి సంకేతాన్ని ఇచ్చి మానవతా విలువలకి ఒక ప్రతినిధిగా మనకి సమాజ సంకేత సమాజం ద్వారా మనకి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అంతటితో కాకుండా ఇంకేం చెప్తున్నారంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడికి ఉండవలసిన భక్తుడిని ప్రేమిస్తాడు. ఆ భక్తు ప్రేమించేటువంటి భక్తుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి భక్తుడై ఉండాలి అనే దానికి గీతాచార్యుడు చెబుతూ అద్వేష సర్వభూతాత్మ మైత్రీ కరుణయేవచ నిర్మమో నిరహంకారత్వ సమ దుఃఖ సుఖక్షమి అని చెప్పి గీతాచార్యుడు ఆనాడు గీతలో చెప్పాడు. అదే లక్షణాలని అదే మానవతా విలువల్ని మన సాయీశ్వరుడు కూడా మనకి ఇంకా తేలికైన భాషలో అర్థమయ్యేటట్టుగా మనసు నందును మంచి మాట ఎందున మంచి నడతలందును మంచి పొడము షాయి మిమ్ము మెచ్చి సంతోషమెట్టలెచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకొందును అని చెప్పన్నాడు. అయ్యా అంతా కూడా మంచి మంచి మంచి అనేటువంటిదే. నువ్వు మంచితనంగా చూస్తే నీకు ప్రపంచం అంతా మంచిగా కనపడుతుంది. నువ్వు కనుక తద్భిన్నంగా కనుక చూసేటితే ప్రపంచం నీకు అయిష్టంగా కనపడుతుంది. కనుక నువ్వు చూసేటువంటి దృక్పథాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుని ఈ మంచితనాన్ని నువ్వు నిలబెట్టుకో అని చెప్పి చెబుతూ అంతటితో కాకుండా మానవీయత మీద ఇంకా ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చేసి కర్మయోగానికి కావాల్సినటువంటి పునాదిని ఏర్పరిచారు అంటే మంచితనమునందు మానవత్వమునందు నీతి ఎందు నిండు నిజమునందు ఆచరించు చూపు ఆదర్శముల నెల్ల అట్టివారే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అట్టివారే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని స్వామి చెప్పున్నారు. అందువల్ల ఇంత స్పష్టంగా మానవతా విలువల్ని ఆవిష్కరింపజేసి ఆ సాయీశ్వరుడు కూడా మనల్ని మానవుడు మానవుడుగా బతికి తద్వారా మాధవుడుగా పెరగటానికి మానవతా విలువలు అనేటువంటి యొక్క పరికరాలని ఉపయోగించుకుని తద్వారా ఆ యొక్క సాయీశ్వరుని ఆదర్శంగా తీసుకోమని చెప్పి చెప్తున్నాడు. ఇది కర్మయోగంలో ఉన్నటువంటి యొక్క అంతరార్థము. ఈ కర్మయోగాన్ని ఈ విధంగా చేయాలి అంటే ప్రేమ అనేటువంటి ఆయుధాన్ని ప్రేమనే ఒక పునాదిగా ఏర్పరచుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రేమతత్వంతో కూడినటువంటి కర్మయోగం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ తదుపరి అంశంగా ఏమి చెప్పాయంటే కర్మయోగం నుంచి భక్తి యోగానికి మారు అని చెప్పి భక్తుని ఆదేశిస్తూ ఉన్నాడు గీతాచార్యుడి యొక్క గీత ద్వారా. అంటే భక్తి భావనలు నీలో పాదు కలుపుకో. ఆ యొక్క భక్తి భావనలు ఎలా ఉండాలి, ఆ భక్తి అనేటువంటి ఎటువంటి భక్తి ఉండాలి, కృష్ణుడు అనగానే మనకు తోచేటువంటిది వెంటనే కూడా గోపికలుగా భక్తి మన యొక్క మనస్సులో మెదులుతూ ఉంటుంది. కనుక ఫణీంద్ర గారు ఆనాటి యొక్క ద్వాపర యుగంలో ఆ గోపికలు అనుభవించినటువంటి యొక్క భక్తి భావాన్ని గురించి కొంచెం విశ్లేషణ చేయండి.
4: గోపికల యొక్క భక్తి ఎలాంటిదంటే పొన్నయ్య గారు వారు చక్కగా అనన్యమైనటువంటి భక్తి ఇంకా దివ్యమైనది ప్రేమమయమైనది ఇంకా మన స్వామి చెప్పినట్లుగా చక్కగా వారంతా కూడా దివ్యమైన నిస్వార్థమైన నిర్మలమైన ఏకాత్మభావంతో కూడిన ప్రేమమయమైన భక్తి. ఇటువంటి భక్తిని మనం ఏ రకంగా వారి నుంచి మనం స్ఫూర్తిని పొందగలము అంటే శ్రీకృష్ణ భగవానుడు మన కోసం ఒక చిన్న నాటకం ఆడారు, డ్రామా. ఏమిటంటే నాకు తలనొప్పిగా ఉంది, ఎవరైనా భక్తుల యొక్క పాద ధూళి నా శిరస్సుకు రాస్తే నా తలనొప్పి తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు వెంటనే అక్కడున్న వారందరూ కూడా భక్తులకు కంగారు పడి అరే శ్రీకృష్ణుడు భగవంతుడు కదా మన పాద ధూళి ఆ భగవంతుని ఏ రకంగా అర్పిస్తాము అని వీరంతా దానికి పాదధూళి ఇవ్వడానికి నిరాకరించారు. మరి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షిని పిలిచి నారదా నీవు వ్రజ గోపికల దగ్గరకు వెళ్ళు, వాళ్లకు నా యొక్క బాధను చెప్పు, వారు ఏం చేస్తే వారు ఇచ్చే బాధలు తీసుకురా అని అనగానే వెంటనే నారద మహర్షి అక్కడికి వెళ్లి గోపికలతో శ్రీకృష్ణు యొక్క శిరోభారం గురించి చెప్తే వాళ్లు వెంటనే అక్కడ వస్త్రాలు పరిచి వారి యొక్క పాదధూళిని ఆ వస్త్రాల మీద వేశారు. అప్పుడు నారదుడు కంగారు పడి అయ్యో అదేమిటమ్మా శ్రీకృష్ణుడు భగవానుడు కదా మీరు ఆయనకు పాదధూళి ఇస్తున్నారా అని అంటే ఈ గోపికలు అంటారు నారద మహర్షి శ్రీకృష్ణుడు భగవంతుడయ్యే చదివి ఉండవచ్చు కానీ మా పాదధూళి వారి యొక్క శిరోభారాన్ని తొలగిస్తుందంటే అంతకంటే భాగ్యం మాకేమున్నది, మేము నరకానికి పోయినా పర్వాలేదు శ్రీకృష్ణ భగవానుడు హ్యాపీగా ఉంటే చాలని చెప్పారు ఆ గోపికలు. చూసారా అటువంటిది గోపికల యొక్క భక్తి. ఇంకా అటువంటి భక్తి పూర్వకమైనటువంటి ఇంకొక సంఘటన ఏమిటంటే 1967 మన సాయి కృష్ణుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈస్ట్ గోదావరి టూర్ చేసినప్పుడు అమలాపురం రావటం జరిగింది. అక్కడ డాక్టర్ గోటేడు సరస్వతమ్మ గారి ఇంట్లో వారు బస చేశారు. విపరీతమైనటువంటి భక్తులు, సాయంత్రం ఉపన్యాసం ఉంటుంది, దానికి ముందుగా భజన, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చేస్తున్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను. మా నాన్నగారు హార్మోన్ వాయిస్తూ ఉంటారు. ఆ భజనలో స్వామి చక్కగా సింహాసనం ముందు సింహాసనంలో కూర్చుని ఆయన ముందు మా నాన్నగారు హార్మోన్ వాయిస్తుంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి శంఖ చక్రాలు స్వామి యొక్క అరికాళ్లలో మా నాన్నగారు చూసి ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని పొంది ఆ భక్తి తత్పరతలో మన వారందరికీ కూడా భజన అయిన తర్వాత చెప్పారు ఏమని, ఆ శ్రీకృష్ణుడే మన సాయి కృష్ణుడు. ఆనాడు శ్రీకృష్ణుడు శంఖ చక్రాలతో పుట్టారు, ఈనాడు మన సాయి కృష్ణుడు వారి యొక్క పాదాలలోనే ఈ శంఖ చక్రాలు కలిగి ఉన్నారని. అటువంటి భక్తి తత్పరత మనలో ఉంటే స్వామి చక్కగా విశ్వరూపాన్ని కూడా మనకు చూపిస్తారు. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు చూపించాడు విశ్వరూపాన్ని, ఈనాడు మన సాయి కృష్ణుడు ఏ రకంగా చూపించారు అంటే మనకందరికీ తెలిసిన కథే. ఒక మిలిటరీ ఆఫీసర్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతుంటే మన సాయి కృష్ణుడు ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక కపుల్, ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు, ఒక జట్కా బండి, ఆ తర్వాత గుర్రము, మరి జట్కా వాల ఆ గుర్రం బండిని తోలే వ్యక్తి, ఇంకా ఆ వా కుటుంబానికి సరిపడేటటువంటి లగేజీ, ఇవన్నీ కూడా ఒకసారి ఈ ఆత్మహత్య ప్రయత్నం ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్కు దగ్గరికి వచ్చారు. స్వామి వస్తే ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుపోయేటటువంటి ఆఫీసరు అరే కంగారు పడి, రా హలో హలో రా కమ్ కేర్ కమ్ కమిన్ కమిన్ కమిన్ అని లోపలికి పిలిచారన్నమాట. ఆదరించారు, చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. ఒక గంటన్నరసేపు జరిగింది వీరి యొక్క సంభాషణ. చివరిలో ఈ ఫ్రెండ్ అంటే స్వామి మన ఈ మిలిటరీ ఆఫీసర్కి చెప్పారు, నాయన బాబు నువ్వేం కంగారు పడకురా ఫ్రెండ్, చక్కగా నీ జీవితం సాగుతుంది, నీ ఉద్యోగంలో ఎటువంటి అపాయము కలగదు అని చెప్పి ఆ మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని మన ఈ కుటుంబం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి, అయితే వెళ్లిన తర్వాత ఈ మిలిటరీ ఆఫీసరు తన యొక్క పిస్టల్ ఏమైందని చూసుకున్నాడు. అక్కడ లేదు. అరే ఏమైంది ఇది, మరి ఆఫీస్ పిస్టల్ కదా, దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి, ఇది పోయిందే ఎట్లా అని కంగారు పడుతుంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పుట్టపర్తి నుంచి ఆ మిలిటరీ ఆఫీసర్కు టెలిగ్రామ్ వచ్చింది ఏమని, ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ విత్ మీ డోంట్ వర్రీ అని స్వామి టెలిగ్రామ్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ అంటే ఈయనకు అర్థమవుతుంది, కానీ పిస్టల్ అని పెట్టకూడదు కదా టెలిగ్రామ్ లో. అందుకని ఆ రకంగా స్వామి ఈ భక్తుని యొక్క మరి బెస్ట్ ఫ్రెండ్ అని మీరు ఇప్పుడు చెప్పారు చూశారా, అటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఈయన ఈ మిలిటరీ ఆఫీసర్. ఆయన యొక్క భక్తిని ఈ రకంగా స్వామి నిరుపమానటువంటి ఒక యోగ్యత కలిగినటువంటిదిగా చూపించటం కోసం మనకిచ్చినటువంటి ఒక లీల. ఆనాటి సాయి కృష్ణుడు విశ్వరూపం చూపించారు, ఈనాటి మన సాయి కృష్ణుడు చక్కగా ఫ్రెండ్గా, భార్యగా, పిల్లలుగా, లగేజీగా, గుర్రబండిగా, జట్కావాలాగా, అబ్బాబ్బా ఎన్ని రూపాలు చూడండి, అదే విశ్వరూపం ఉంటాయి. మరి ఇటువంటి విశ్వరూపము మనము కూడా చూడాలి అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఏమని, సర్వభూతాంతరాత్మ, అన్ని భూతాలలోనున్నది నేనే. అటువంటి భావం మనకు కలగాలంటే భగవంతుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారే అన్ని జీవులలోనూ చరాచర సృష్టిలోనూ కూడా నిండి నిబిడీకృతమై ఉండి వారి యొక్క ఆత్మను ఈ రకంగా ప్రజ్వరింపచేస్తూ ప్రతి మన సాయి కృష్ణుడు చక్కగా ఫ్రెండ్గా, భార్యగా, పిల్లలుగా, లగేజీగా, గుర్రబండిగా, జట్కావాలాగా, అబ్బాబ్బా

0: ఈ రకంగా ప్రజ్వలింపజేస్తూ ప్రదీపింపజేస్తూ ఉద్దీపింపజేస్తూ ఉన్నారని మనం గనక భావిస్తే మనము కూడా విశ్వరూపాన్ని చూడవచ్చును. ఏమిటా విశ్వరూపము? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. అంటే సహస్ర శీర్షములు అంటే భగవంతుడికి 1000 తలలు ఉంటాయని కాదండి, మా తలలే భగవంతునుగా మనం భావించుకోవాలన్నమాట. స్వామి చెప్పారు, నేనే నీవు, నీవే నేను. కాబట్టి ఇటువంటి భక్తిని మనం కలిగి ఉంటే విశ్వరూపాన్ని మనం చక్కగా చూడవచ్చు. ఈ విశ్వరూప ద్వారా ఏమవుతుంది? మన యొక్క మోహము నశించిపోయి మోక్షం మనము పొందగలగం. ఇప్పుడు మన పునాయ గారు ప్రసంగిస్తారు.
1: చక్కనిది, ఏకోహం బహురూపస్య, అది ఒక భగవంతుడికే సాధ్యమైంది కానీ మా మిగిలిన మానవ మాతృలకు అయ్యే పని కాదు అనేటువంటి సందేశం ఇప్పుడు మన పండితుడి గారు చెప్పిన దాంట్లో మనకి బోధపడింది. అంతేకాదు, చక్కని భక్తి తత్వాన్ని ఆవిష్కరించడంలో ఒకసారి స్వామి కూడా అన్నారు, భగవన్నామం చెవినపడినంతనే ఎవరైతే మైమరిచిపోయి ఆనందించి తన్మయత్వం చెందుతారో వారందరూ గోపికలే బంగారు అని చెప్పి చెప్పారు. అంటే గోపికల యొక్క భక్తి ఆ స్థాయికి చేరింది, అంత తన్మయత్వంలోకి చెందిపోయినారు. అందువలనే స్వామి ఏమంటున్నారంటే, ఆ గోపికల హృదయాల్లోట ఎవరికి స్థానం లేదు, ఒక భగవంతుడికి మాత్రమే. మ్యూజికల్ చైర్స్ లో సింగిల్ సీట్ ఎట్లాగైతే ఉంటుందో అదేవిధంగా గోపికల హృదయంలో భక్తుడు భగవంతుడికి మాత్రమే స్థానం ఉంది, కానీ మిగిలిన వాళ్ళ ఎవరికి స్థానం లేదు. ఈ రెండు విషయాలు కూడా గోపికల భక్తికి ఒక విధమైనటువంటి యొక్క మచ్చు తొనకగా మనం చెప్పుకోవచ్చు. ఆ తదుపరి భక్తి ద్వారా విశ్లేషణ మనకు కొంత జరిగింది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి కృష్ణావతారంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టమైనటువంటి జ్ఞానయోగం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మనకు అందించి జగద్గురుగా విఖ్యాతి చెందాడు. అటువంటి యొక్క జ్ఞానయోగాన్ని గురించి ఆ జ్ఞానంలో ఆ గీతాచార్యుడు ఏ విధమైనటువంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి మనల్ని ఈ జ్ఞానబోధ చేశాడు అనేటువంటి దాని మీద నరసింహరావు గారు తమరు కొంచెం ప్రస్తావించి విశ్లేషణ చేయండి.
2: సాయిరామ్, అనన్య భక్తి చేతనే మనం పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. తద్వారా ఆ భగవంతుని తత్వాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. దానికే భగవంతుడు చక్కని యొక్క ఉదాహరణ 8వ అధ్యాయం చెప్పినాడు, అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే ఎవడు ఎల్లప్పుడూ పరమాత్ముని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి భక్తునికి నేను చాలా సులభంగా అర్థమవుతాను బంగారు. ఎందుకంటే ఇంకేదో పూజలు, ఇంకేదో వేదాది అది చేసే అధ్యయనం కాదు. ఇక్కడ ఎల్లప్పుడూ భగవంతుని మనసులో స్మరిస్తూ ఉండడము, దాని పేరే అనన్యము. అంటే అన్యము కానిది, ఇతరము కానిది, అది పరాభక్తి కిందికి తీసుకుపోతుంది. ఇక్కడ ఇంతవరకు మనం చెప్పిన కొన్ని విషయాలు విన్న ఉన్నాం మనం. ఇక్కడ కర్మ, భక్తి, జ్ఞానం అనేటప్పటికీ ఒక చెట్టుకు పువ్వు, కాయ, పిందె అనేటువంటిది వస్తే ఆఖరికు లాస్ట్ లో పండు అనేది ఉంటుంది. ఈ పండు అనేదే జ్ఞానం అండి ఇక్కడ. అంతేగాని ఇవి వేరు వేరు కాదండి. ఇది పరిపక్వ స్థాయికి వచ్చినప్పుడే ఆ పరిపక్వ స్థాయినే జ్ఞానం అనాలి, కాని దీంట్లో తేడాలేమి ఉండేయండి. ఆ విషయాన్ని గురించి పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ భక్తి అనటకల భగవంతుడు భక్తుడు అనేటువంటి తేడా ఉంటుందండి. పూజించేవాడు పూజింపబడతాడు అనేటువంటిది, అయితే ఆ దేవుడు ఆ భక్తుడు ఇద్దరిలో ఉన్నటువంటిది ఆత్మతత్వం మాత్రం ఒకటే. దాన్ని గ్రహించబడడానికి కొరకు ఇక్కడ చక్కగా స్వామి మనకు చాలా సెలవిచ్చినాడని, అతనిలో ఉన్నది ఆత్మతత్వమే, నీలో ఉన్నది ఆత్మతత్వమే, ఇందరు నేను నేను అనేటువంటి భావన ఉన్నది, ఆ నేను అనే స్మరణ రూపంగా మనలో ఉన్నది, దాన్ని తెలుసుకోవడము అది అన్నిటికంటే గొప్ప పరమాత్మ, అదే నిజమైంది, దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత ఈ అనన్య భక్తుని యొక్క ఆ భక్తిని పరమాత్ముడు ప్రశంసించి ఆయనకు ఒక బోనస్ ఇవ్వదలుచుకున్నాడండి. ఏందా బోనస్ అంటే, అతనికి బుద్ధి యోగం అనేటువంటి దాన్ని ఇస్తాను అని చెప్తాడు. ఎట్లా అంటే, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనవాం ఉపయాంతితే. అతనికి నేను బుద్ధి యోగాన్ని ఇస్తా. బుద్ధి యోగం అంటేమి? వివేక విచారణ, డిస్క్రిమినేషన్ పవర్ అంటేమి, ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, సత్యం అంటే ఏమి, అసత్యం అంటే ఏమి, మారేదంటే ఏమి, మారకుండా ఉండేదంటే ఏమి, ఈ వివేకాన్ని ప్రసాదిస్తాడు పరమాత్ముడు. ఆ వివేకం ద్వారానే ఈ జీవుడు దేవుడు కాగలుగుతాడు. అటువంటి అంటే తనతో సమానమైన స్థాయిని ఇచ్చేదాని కొరకు వానేమంటున్నారంటే,

0: ేషామేవానుకం పార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞాన అంధకారము ఉన్నటువంటి ఆ భక్తుని హృదయములో నేను జ్ఞానజ్యోతిని వెలిగించి తద్వారా అతనికి ఆ జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తా, తద్వారా అతడు నేను ఎంతటి వాడిని ఎట్టివాడిని అనే విషయం అర్థం చేసుకుని సాధన ద్వారా రాగద్వేషాలు పోగొట్టుకుని అతని మనసుని పరిశుద్ధంగా చేసుకుని నిశ్చల స్థితిలో ఉంటూ నా తత్వాన్ని అతను అర్థం చేసుకుని నాలో నైక్యమైపోతాడు. భక్త్యాత్ అనన్యయా శక్య అహమేవం విదూర్ధున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన పరేష్టుం చ పరంతప. తప కూడా నది సముద్రములు కలిసిపోయినట్టు ఆ విధంగా వీడు జీవుడు దేవుడు ఏకమైపోతా సుమా అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ మన గీతాచార్యుడు తెలియజేసినాడు. ప్రత్యేకించి మనకు ఇక్కడ జ్ఞానం అనే విషయాన్ని 13వ అధ్యాయంలో పరమాత్ముడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనకు తెలియజేసినాడు. ఎందుకంటే ఇందాక సోదరుడు పనీంద్రగారు చెప్పినట్టుగా పరమాత్ముడు సర్వతా పాణిపాదం తత్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మీ ప్రపంచంలో ఉన్నది భగవంతుడు తప్ప రెండవది కాదు, అంటే పరమాత్ముడే ప్రపంచము, ప్రపంచే పరమాత్ముడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జ్ఞానం అంటది. ఇక్కడేమి నామరూపాలను మనం పక్కకు పెడితే, అంటే నామరూపాలు మారేటి, ఒక కాలంలో వచ్చే కాలంలో పోయేటి, ఈ కాలంలో వచ్చే కాలంలో పోయేదానికి కనబడకుండా ఆధారమై ఉన్నది అదే రా ఆత్మ, అదే నువ్వు అని తెలుసుకో అంటున్నాడు అనమాట. అంటే మీ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్సు అవినశ్యంతం య పశ్యతి సపశ్యతి. అంటే ఈ సమస్త ప్రాణులన్నింటిలో కూడా ఎల్లకాలము ఉంటూ నశించే దాంట్లో నశించకుండా మారే దాంట్లో మారకుండా ఉండేది ఎవడు చూస్తాడో వాడే నిజమైన చూపగలగవాడు, అంటే అదే జ్ఞాన దృష్టి అని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడేమి ఇక్కడ నశించేది అంటేమి మారేది, నశించేది ఏది, మారేదానే నశించడం అని మనం అంటున్నాం. అంటే రూపనామాలు మారుతున్నాయి, కానీ రూపనామాలు మారినప్పుడు లోన ఉన్న చైతన్యం ఎప్పుడు మారకుండా ఉండేది, అదే శాశ్వతము, అదే నీవు. దానికి పరమాత్మ చక్కని ఉదాహరణ చెప్తున్నాడు. మళ్ళీ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాలలో నేను ఆత్మరూపంగా ఉన్నాను, ఆ ఆత్మరూపుడే మీరు, ఆత్మరూపుడే నేను అని స్వామి కూడా మనకి ఎన్నిసార్లు సెలవిచ్చినాడు. మీకు నాకు భేదం లేదు బంగారు అని చెప్పి చెప్పినాడు, కానీ మనకు అప్పుడు భయం అయిపోయింది, అయ్యో స్వామి మీరు నేను ఒకటి అనుకుంటే ఎట్లా, మీరు మీరే నేను నేనే, మీరు భగవంతుడు నేను భక్తుణ్ణి, మీరు ఇచ్చేవారు నేను తీసుకునేవాడిని కాదు బంగారు, ఇది కేవలము శరీర దృష్టి బాహ్య దృష్టి, అంతర్దృష్టిలో మనం ఏకమే. ఆ ఏకత్వాన్ని మనం ఎప్పుడైతే అనుభవం చేసుకుంటామో దాని పేరే జ్ఞానము. ఆ ఏకత్వం ద్వారానే ఆ జీవుడు పరమాత్మ ఒకటే అవుతాడు. జీవో బ్రహ్మ ఇవ నా పరహ అనేటువంటి శంకరులు బోధించినట్టు కూడా ఆ జీవుడు దేవుడిలో ఉన్నది ఆత్మతత్వమే అని నువ్వు తెలుసుకో. ఆ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మళ్ళీ 13వ అధ్యాయంలో అన్ని శరీరాలలో ఉన్నది నేనే, మత్తా పరతరం నాణ్యత కించిత్ అస్తి ధనంజయ, మై సర్వమిదం ప్రోత్తం సూత్రే మణిగణా ఇవ. ఒక మణులలో దారం ఏ విధంగా ఆధారమై ఉన్నదో ఆ పరమాత్మ అందరిలో ఆధారమై ఉన్నది, సర్వశక్తి అంత కూడా ఆ పరమాత్మనే అనే విషయానికి మనం తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఒక మనం భగవంతుడు అనగానే ఒక వ్యక్తిని ఒక రూపాన్ని దర్శించే దానికి అలవాటు పడి ఉన్నాం. వాస్తవంగా ఆ రూపం నిలబడిందంటే కనబడకుండా ఉండే ఒక శక్తి కనబడే దానికి ఆధారమై ఉన్నది, కనబడే మనులకు కనబడకుండా ఉండే దారమే ఆధారమై ఉన్నది. ఆ విషయాన్ని తెలుసుకోవడమే కృష్ణుడు 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసినాడు. తర్వాత మళ్ళీ సర్వత పాణి పాదం తత్ సర్వతోకి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమారుత్య తిష్టతి. అన్ని యొక్క ఈ పరబ్రహ్మ లోకమంతటా వ్యాపించి ఉన్నది, అన్ని కన్ను కాళ్ళు చేతులు కళ్ళు ముఖములు శిరస్సులు అంతా కూడా నా స్వరూపమేరా. అంటే అర్థమేమి, అందరి యొక్క ఆ రూపనామాలు నేనే, రూపనామాల వెనుక ఉన్న చైతన్యం నేనే. రూపనామాలకు నేనెట్లా అంటే ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుండే ప్రకృతి వచ్చింది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు రపహాప అగ్ని ఆపని ఆ విధంగా పృథివీ పృథివీ ఔషధులు ఔషధం నుండి అన్నము అన్నము నుండి ఈ రూపమాలు వచ్చినాయి. అంటే ఏమిటేమి? ఈ రూపాలకు మూలం పరమాత్ముడే. అంటే పరమాత్ముడి కంటే భిన్న ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి ఏ వస్తువు అయినా అది కదిలేదా కదలందా, ఏది రూపమా నామమా, భగవంతుడు తప్ప రెండోది లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవడానికి కొరకు చాలా చక్కగా ఇచ్చినాడు. అంటే అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. అన్ని ఇంద్రియములను అది వ్యాపింపజేస్తున్నది. కానీ అది ఏ ఇంద్రియము కాదు. అయితే ప్రతి ఇంద్రియాన్ని వెనకాల ఉండి పనిచేయించేటువంటి శక్తి మాత్రం ఆ పరమాత్ముడే. అన్ని గుణాలను వ్యవహరింపజేసేటువంటి శక్తి ఆయనదే. కానీ అతను ఏ గుణం లేదు, అని గుణరహితుడైనటువంటి ఉన్నాడు. ఆయన లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్ముడు లేని చోటు అంటూ లేనే లేదు. భగవంతుడు సర్వవ్యాపి. సర్వం అంటే ఇది అది కాదు, అన్ని కాదు. కొంతమంది ఏమనుకుంటారు అంటే సర్వం అనగానే నేను తప్ప మిగతా సర్వం, నేను తప్ప మిగతా సర్వం, నేను తప్ప మిగతా సర్వం అంటే నేను ఎక్కడున్నట్టు అంటే సర్వం కాకుండా ఇంకెక్కడ బయట ఉన్నానా ఏమి? అది కాదు, నేను అన్న సర్వంలోని ఇమిడి ఉన్నాననే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ కనబడే రూపనామాలన్నీ కూడా వివిధంగా కనబడుతున్నాయి, కానీ అవి ఒకటే రా అంటేమి, అది ఒక్క ఆత్మ నుండే ఈ రకరకాలుగా విభజించబడి ఉన్నాయి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృత తజ్ఞేయం దశిష్ణు ప్రభ విష్ణు చ. ఆ తెలుసుకోదగినటువంటి ఒక ఆ పరమాత్మ అది విభజించబడినట్టు మనకు కనబడుతున్నది, కానీ అది ఏ విభజనలకు లోను కాలే. ఎందుకు? రూపనామాలు దృష్టితో విభజించినట్టు అనిపిస్తున్నది. రూపనామాలు కనుక మనం పక్కకు పెట్టుకున్నట్టయితే అంటే దానిలో చూడాలి. ఎట్లా అంటే, ఇందాక మీకు మనవి చేసినాను, అవిశ్వాస అంటే నశించే దానిలో నశించకుండా ఉండేది అని చెప్పి. దీనికి తత్వం చాలా చక్కగా మాట్లాడు. అస్థిపాతి ప్రియారూపం నామచేత్యు అంశ పంచకం ఆదిత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత్వద్వయం. అస్థిపాతి ప్రియ సత్ చిత్ ఆనంద ఇవి శాశ్వతము. కనబడే రూపము నామము ఇవి మారుతూ ఉంటాయి. ఈ మారేదాన్ని గనక మనం తీసుకుంటే ఇక చక్కగా ఆ పరమేశ్వరుని యొక్క జ్యోతి, ఈ ఆత్మజ్యోతి అనేది మన హృదయంలో ఉన్నది నాయన అని చెప్పి సెలుగుంటూ హృదయాన్ని తెలుసుకోండి. అంటే మీ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత అనేటువంటి విషయాన్ని చెలవిచ్చినారు. ఆ విధంగా ఈ జ్ఞానాన్ని గురించి విపులంగా కృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేసినాడు.
1: చాలా అత్యద్భుతంగా ఉన్నదండి ఆవిష్కరణ. ఇప్పుడు నరసింహారావు గారు చెప్పినటువంటి దాన్ని గనక సూక్ష్మీకరించి కొంచెం దాన్ని పరిశీలన చేసుకుంటున్నప్పుడు మన గోచరించేటువంటి మూడు మౌలికమైన అంశాలు గోచరిస్తున్నాయి. ఏమిటి అంటే, ఇది మనం చెప్పింది కదా, సాక్షాత్ స్వామివారిని ముఖతగా వెలువడినటువంటిది. ఏమిటి అంటే, తెలుసుకోవలసింది ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకో. ఏమిటయ్యా తెలుసుకోవలసిందంటే, ఈ జగత్తు మిథ్యా అనేటువంటి విషయాన్ని తెలుసుకో. జగత్తును నమ్ముకోవద్దు, జగపతిని నమ్ముకో అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నట్టుగా తెలుసుకోవలసింది తెలుసుకో. జగత్తు మిథ్యా అని చెప్పి తెలుసుకో. వదలవలసినవి వదిలేసేయి. ఏమిటి అంటే, భ్రమలు దేహభావనలు అనేటువంటివి. ఈ భ్రమలు దేహభావనలు ఉన్నంత భ్రమలు ఉన్నంత వరకు బ్రహ్మ చిక్కడు మనకి. కాబట్టి భ్రమలు తొలగితేనే బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతము. ఇక మూడవది ఏమిటంటే, చేరవలసిన గమ్యాన్ని సలక్షణంగా చేరు. ఏమిటయ్యా ఆ గమ్యం అంటే, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావటము. అదే మోక్షము, అదే జీవుడి యొక్క లక్ష్యము. కనుక జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుంది అంటే, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసుకోవటం కోసం సాధకుడు చేసే యొక్క తపనతో కూడినటువంటి యొక్క సాధన ఏదైతే ఉంటుందో అది ప్రతి యొక్క భక్తుడు కూడా నిరంతరము కూడా ఆ భగవద్ ధ్యానాన్ని భగవంతుడి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఆ భగవంతుడి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఆ భగవద్ అనుగ్రహం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని తద్వారా మనం లక్ష్యాన్ని చేరుకోవాల్సింది. అయితే ఇక్కడేమిటి అంటే, మరి భగవంతుడి అనుగ్రహాన్ని పొందేదాంట్లో ఏ విధమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు దాన్ని కూడా మన స్వామివారు సెలవిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చిందే మన స్వామి సెలవిచ్చారు. ఏమన్నారంటే, సద్గ్రంథ పఠనం గాని, సత్సంగం గాని, గురు సేవ గాని, నామ సంకీర్తన గాని, ఇటువంటి నాలుగు ప్రక్రియలో ఏ ప్రక్రియ ద్వారానైనా సరే లేదా అన్ని ప్రక్రియలో అయినా సరే ఆచరించి సాధకుడు తద్వారా ఇప్పుడు నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినటువంటి యొక్క మార్గాన్ని ఎన్నుకొని దానికి తగినటువంటి సాధన చేయటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి స్వామి చక్కగా సెలవిస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటే ఇక ఇంకొక భక్తి అయిపోయింది, జ్ఞానం ద్వారా అని అనుకున్నాము. కర్మయోగంలో ఉన్నటువంటి యొక్క విశ్లేషణ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈ కర్మ యోగం నుంచి వచ్చిన తర్వాత జ్ఞాని అయినటువంటి వాడు లాస్ట్ లో జ్ఞానం అనేటువంటి స్టేజ్ లో మన నరసింహారావు గారు మనవి చేసినట్టుగా అంతకంటే ఇక జ్ఞానికి వేరే ఏ స్థితి ఏది లేదు అనేటువంటి స్థితికి అక్కడికి చేరినప్పుడు ఆ భక్తుడిలో ఆ సాధకుడిలో కలిగేటువంటి ఒక పరివర్తన ఎలా ఉంటుంది అంటే ఇక వేరే ఇక నాకంటూ శరణం అంటూ లేదు. అన్యథా శరణం నాస్తి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతాచార్యుడు మనకి ఇచ్చేసినట్టుగా అన్ని సర్వ కర్మల్ని కూడా పరిచయించి నువ్వు నన్ను నమ్ముకోరా, నేను నీ అండనుంటాను, నీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి మనకి గీతాచార్యుడు ఆనాడే నిష్కర్షగా ఎంతో విశ్వాసంతో మనకి ఒక విధమైన సందేశాన్ని అందించాడు. అయితే అటువంటి యొక్క విశ్వాసాన్ని, భగవద్విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో భగవద్విశ్వాసం కూడా అంతే ముఖ్యం కనుక భగవద్విశ్వాసం అనేది మనం దృఢతరం చేసుకుంటేనే ఈ యొక్క లక్ష్యాన్ని చేధిస్తాం. అందుకే స్వామివారు ఏమన్నారు, భగవద్విశ్వాసం అనేటువంటి దానికోసం నువ్వు ఎక్కువగా శ్రమపడక్కర్లేదురా, ఏం లేదు దీనికి ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు అనే పంచాక్షరి, దేవుడు ఉన్నాడు అనేటువంటి పంచాక్షరిని గుర్తుపెట్టుకో, ఇదే నీ జన్మకు పంచాక్షరి అయిపోతుంది అని చెప్పి చెప్పేశారు. అంటే ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నువ్వు భగవంతుడిని శరణాగతి ఉంది శరణ వేడుకో. ఏ విధమైనటువంటి శరణలో ఉండాలా అంటే ఈ శరణాగతి మీద చక్కని ఒక ఆధ్యాత్మిక చింతన భావనతో కూడినటువంటి యొక్క భావనని కూడా ఇచ్చారు. ఏమనిచ్చారంటే స్వామి మనకు అందించారు, విషయ వాంఛల నిన్ను వెంటాడుతరి నోరెత్తి సాయీశ శరణ మనము, కష్ట పరంపరలు కాల్దువ్వినప్పుడు కరమెత్తి సాయీశ కావు మనము, సంసార తాపములు సంఘటిల్లినప్పుడు మనసార సాయీశ మరువనము, మదిని దురహంకారం ఉదవినప్పుడు తల వంచి సాయీశ దాసుడెనము అని చెప్పి స్వామి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన విశ్లేషణ. ఇంతకంటే భగవత్ అంశకి, జ్ఞాన తృష్ణకు గాని, కర్మయోగానికి గాని, భక్తి భావానికి గాని ఇంతకంటే సులభమైనటువంటి మార్గము, ఇంతకంటే ఇదైనటువంటి మనకి ఎక్కడా కూడా ఏ అవతారంలో కూడా లేనట్టు సులభతరమైనటువంటి ఒక స్థితిలో ఈ సాయీశ్వరుడు నేడు. ఎందుకంటే నేడు మానవులకి జ్ఞానం యొక్క స్థాయి తక్కువ కనుక ఈ స్థాయిలో ఉండేటట్టుగానే సాయీశ్వరుడు మనకు అనుగ్రహించి చక్కని ఒక దీన్ని చెప్పి ఉన్నారు మనకి. ఈ విధంగా చెప్పినటువంటిది శ్రీకృష్ణుడి యొక్క వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని గురించి ఇక మనం సంగ్రహించి చేసుకునేటట్టయితే, ధర్మాన్ని అనుసరించి వర్తించినటువంటి వాడు శ్రీరామచంద్రుడైతే ఆ ధర్మాన్ని నడిపించినటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ. నారాయణ తత్వాన్ని పరిపూర్ణమైనటువంటి తత్వంగా ప్రకటింపజేసి తద్వారా తన యొక్క లీలల ద్వారా లోకోద్ధరణకు జ్ఞానము అనేటువంటి దాన్ని ఒక బేసుగా తీసుకుని మౌలికమైన అంశంగా తీసుకుంటూ శ్రీకృష్ణ లీలలు అనేటువంటి దాన్ని సమాజానికి అందించడంలో అంతరార్థం ఏమిటి అంటే లోకోద్ధరణకు జ్ఞానతృష్ణకు చేసినటువంటి కృత్యాలుగా మనం శ్రీకృష్ణ లీలల్ని, శ్రీకృష్ణ అవతారాన్ని మనం భావించాలి. ప్రతి లీలకి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. మధురమైనటువంటి బోధల్ని అందించాడు, దివ్య జీవన మాధుర్యాన్ని అందించిన గురుబోధలున్నాయి, మైపరి పరిమించినటువంటి ప్రేమభావనలున్నాయి, అనంతమైనటువంటి దార్శనిక సూత్రాలు మనకు అందింపజేసి రాబోయేటువంటి యుగంలో కలియుగంలో మానవులు చాలా బాధలు పడతారు. రెండు అత్యద్భుతమైన అమృతమైన ఫలాలు, రెండు అమృత ఫలాన్ని మనకు అందింది గీత, విష్ణు సహస్రం అనేటువంటి ఫలాన్ని అందించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడే ముఖ్య కారణం అయినాడు అని చెప్పి మనవి చేసుకుంటూ, అటువంటి అమృత ఫలాలు శ్రీకృష్ణావతారంలో రెండు అందించబడితే ఇప్పుడు వరకు 18 అమృత ఫలాలు 18 వాహినీల ద్వారా ఈ సాయికృష్ణుడు మనకి అందించి మానవాళిని ఉద్ధరించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అందువల్ల ఈ అవతారంలో మనల్ని లాలిస్తూ, అంటే ఈ అవతారం అంటే ఇక్కడ సాయీశ్వరుడు అవతారాలుగా చెప్పుకున్నా కూడా సమన్వయం చేసుకోవచ్చు, మనల్ని లాలిస్తూ, ఆడిస్తూ, పాలిస్తూ, ఆనంద డోలికలలో ఓలలాడిస్తూ జీవిత గమ్యాన్ని, సంపూర్ణ యశస్సును కూడా తెలుసుకునేటువంటి పథ నిర్దేశకత్వం చేసినటువంటి మహదవతారమైనటువంటి అవతారాలు ఈ యొక్క కృష్ణావతారము, సాయి అవతారము. అందువలనే శ్రీకృష్ణుడిలో మనం ఒక దార్శనికును చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక సేవా తత్పరతను చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక అభ్యుదయవాదిని చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక మోక్ష ప్రదాతను చూస్తాం, మీద మిక్కిలి శ్రీకృష్ణుడిలో ఒక ప్రేమైక మూర్తి భవించినటువంటి అవతారంగా శ్రీకృష్ణుణ్ణి మనం ఈ విధంగా మనం తెలుసుకొని ఒక ధర్మగామిగా కూడా మనం దృష్టి చేసుకుంటూ చివరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా అంతర్యామిగా శ్రీకృష్ణుని మనం దర్శిస్తూ ఉన్నాం. ఇటువంటి అంతర్యామి తత్వమే మనకు ఐశ్వర్యుడిగా మనకు గోచరింపజేసి తద్వారా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి తగినటువంటి యొక్క మార్గ నిర్దేశకత్వం చేసిన పథ నిర్దేశకత్వంలో శ్రీకృష్ణుడి యొక్క పథాన్ని ఈ యొక్క సత్యసాయీశ్వరుడు కొనసాగించి నేటి మానవాళి యొక్క విశ్వ మానవాళి సౌభ్యంగా విశ్వ కళ్యాణానికి కూడా పాటుపడి ఎంతో ఆర్ద్రతతో ఆ యొక్క భక్తుల్ని పురచుకుంటూ ఆయన యొక్క అద్భుతమైన చర్యలు ఇంకా కూడా అవతార భౌతిక అవతారం సాధించినా కూడా ఆ యొక్క చర్యలు ఆ యొక్క అనుగ్రహమైనటువంటి అనుగ్రహ ప్రాప్తులు విభూతులు అనేటువంటివి ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని అందుకున్నటువంటి వాళ్ళు జన్మ ధన్యులు. ఈ చక్కని కార్యక్రమానికి ఈ రేడియో సాయి నిర్వాహకులు అందించినటువంటి పూర్తి సహకారం రేడియో సాయి వారికి, ముఖ్యంగా రేడియో సాయి శ్రోతలు వింటూ ఉన్న రేడియో సాయి శ్రోతలకు అందరికీ కూడా శిరసు వంచి సాయిరాం ప్రణామాలు సమర్పిస్తుంటున్నాం. జై సాయిరాం.
2: జై సాయిరాం.
3: ఇంతవరకు మీరు కృష్ణం వందే జగద్గురు కార్యక్రమంలో భాగంగా కృష్ణావతారంలోని పారమార్థికత అనే అంశంపై డాక్టర్ పివి పొన్నయ్య గారు, శ్రీ వైవి నరసింహరావు గారు, శ్రీ డి ఫణీంద్ర కుమార్ గారు అందించిన చర్చను విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాం. సాయిరాం. ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 14వ తేదీన కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురులోని ఒక అంశాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

చుకాపులు గొంతు నెత్తి పదములను పాడ తొడగుదురు. బంతి పువ్వుల ముఖములంత విప్పి బంతి పువ్వులు ముఖములంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైనా సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైనా పుష్యమాసంబు వచ్చే సరసురాలైనా పుష్యమాసంబు వచ్చే తిల మధ్యే యథా తైలం క్షీర మధ్యే యథా ఘృతం పుష్ప మధ్యే యథా గంధం ఫల మధ్యే యథా రసం కాష్టాగ్నివత్.

तिल मध्ये यथा तैलम నువ్వులు ఎందు నూనె ఏ విధముగా దాగి ఉండును? క్షీర మధ్యే యథాఘృతం, పాలయందు నెయ్యి ఏ విధముగా దాగుకుని ఉండును? పువ్వు మధ్యే యథాగంధం, పుష్పములు ఎందు మధురమైన సువాసన ఏ విధంగా దాగియుండును? ఫల మధ్యే యథా రసం, ఫలములు ఎందు మధుర రసము ఏ విధంగా ఇమిడియుండును? కాష్టాగ్నివత్ ప్రకాశేన, కర్రలయందు అగ్ని బహిర్ముఖం కాక అంతర్ముఖంగా ఏ విధంగా నిలిచి ఉండును? లింగం యచలం ప్రభు, ప్రతి జీవుని ఎందు కూడాను ప్రతి మానవుని ఎందు కూడాను అగోచరంగా ప్రమాణ స్వరూపుడై భగవంతుడు కూడాను దాగి ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ అని మనం విచారించినా కన్నుల యందు దృష్టి ఏ విధంగా ఉన్నదో, కర్ణముల యందు ఏ విధంగా శబ్దం ఇమిడి ఉన్నదో, నాలుక యందు రుచి ఏ విధంగా ఇమిడి ఉన్నదో, అటులని సర్వ ప్రాణులు యందు కూడాను భగవంతుడు చైతన్య స్వరూపుడై ఉన్నాడు. కానుపించడి జగతిలో కానరాక, కానుపించడి జగతిలో కానరాక అందు వెల్గొందు చైతన్యమే ఆత్మరూపు, మనున ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వగుడు. ప్రేమస్వరూపులార, మానవుడు అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలుపుచు తన యొక్క దృష్టిని ఫలనిమిత్తమై ప్రాకులాడుతూ కాలమును గడుపుచున్నాడు. ఒక్క విజయాన్ని సాధించినంత మాత్రమున తృప్తిపడే సమాజం కాదు ఈ సమాజము, తృప్తిపడేటువంటి మానవత్వం కాదు ఈ మానవుడు. ఇంకా అనేక విధములైనటువంటి యొక్క ఫలమును సాధించవలనని నిరంతరము కృషి సలుపుతుంటాడు. కాని ఈనాటి మానవులకు అసంతృప్తి ఎందే తృప్తి ఉండినట్టుగా భావిస్తున్నాడు. అనుదినము అతి వేగముగా మారుతున్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావమును ఏ రీతిగా సాధించాలి, ఏ మార్గంలో జయించాలి అనేటువంటి విషయము ఈనాటి యువకులలో ఏమాత్రం కూడాను కనిపించలేదు. అత్యున్నతమైన విజయాన్ని సాధించుటకై జీవితంలో కూడా అంకితం గావించేటువంటి యొక్క త్యాగము ఈనాటి యువకులు యందు అతి దూరమైపోయినది. జీవితం యొక్క విజయము తన తత్వాన్ని తాను గుర్తించటమే. నిత్యసత్యత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకొనుటకు ఈనాటి యువకులు తగిన కృషి సల్పటం లేదు. భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అసత్యమైన విద్యను నేర్చుటకు ఎంత కాలములైనను ఎంత విధములైనటువంటి శ్రమలైనను తాను కోల్పోతున్నాడు. అంతర్భూతమై ఆనందాన్ని చేకూర్చి విజయాన్ని కలిగించే జీవితాన్ని పోషింపజేసి జీవితాన్ని ధన్యము గావించేటువంటి యొక్క దివ్యత్వం పైన తన కృషిని ఏమాత్రం కూడాను ప్రవేశపెట్టడం లేదు. యువకులు ఇట్టి సత్యత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై భారతీయ యొక్క పర్వదినములన్నీ కూడాను అంతరార్థముతో వైజ్ఞానముతో కూడిన వివేకంతో కూడిన విచక్షణతో కూడిన
దివ్యమైనటువంటి భావాన్ని చేకూర్చుతూ వచ్చుచున్నది ఈ పర్వదినములు. ప్రతి నెల సూర్యుడు ఒక్కొక్క రాశి పైన ప్రవేశిస్తుంటాడు. ఈ ప్రవేశించేటువంటి యొక్క చైతన్యమునకే సంక్రమణ అని పేరు. 12 నెలల్లో సూర్యుడు 12 విధములైనటువంటి రేఖల పైన ప్రవేశిస్తుంటాడు. ఇందులో ప్రధానమైనటువంటి సంక్రమణలు 4. మకర సంక్రమణ, మకర రేఖ పైన ప్రవేశించినప్పుడు దీనిని మకర సంక్రమణ అంటారు. 2వది తులా సంక్రమణ, 3వది మేష సంక్రమణ, 4వది శశి సంక్రమణ. ఈ సంక్రమణలు నాడియందు కూడాను ప్రధానమైనది, విశిష్టమైనది, విశేషమైనటువంటిది మకర సంక్రమణ. మకర సంక్రమణంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరమునకు ప్రయాణం సరుపుతుంటాడు. ఉత్తర దిశకు ప్రయాణం చేసేటువంటి సూర్యుని యొక్క తత్వము మహావిశిష్టమైనటువంటిది, విజ్ఞానంతో కూడినటువంటిది. ఆధ్యాత్మికంగా వైజ్ఞానికంగా ఈ యొక్క దివ్యత్వాన్ని అంగీకరించక తప్పదు. ఉత్తర దిశకు ప్రయాణం చేసేటువంటి సూర్యు యొక్క అంతర్భావము అంతరార్థాన్ని చక్కగా గుర్తించాలి. అనగా ఉత్తర దిశ అనగా హిమాచల ప్రదేశము. హిమము అనగా మంచు. ఇది పరిశుద్ధమైనటువంటిది, ఇది నిర్మలమైనటువంటిది, ఇది చల్లదనంతో కూడటం చేత దీనికి ప్రశాంతి అని కూడా పేరు. ఇది కదలిక లేనటువంటిది, అచలము, స్థిరముగా ఉండేటువంటిది. హిమాచల ప్రదేశం అనగా కేవలం ఒక సిమ్లా అని కాని లేక హిమాచల పర్వతములని కాని మనం ఊహించరాదు. హిమము నిర్మలము, హిమము అనగా ప్రశాంతము, అచలము అనగా స్థిరత్వము, చలముగా ఉండటము. నిర్మల ప్రశాంత నిశ్చల ప్రదేశమే హిమాచలము. అటువైపున సూర్యుడు ఈనాటి నుండి ప్రయాణము సలుపుతూ వస్తాడు. అనగా వేద ప్రమాణములు పురస్కరించుకుని చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రుడనగా మనసు, మనసునకు ప్రతిబింబము. సూర్యుడనగా మానవుని యొక్క దృష్టికి ప్రమాణ స్వరూపము. అనగా మానవ దృష్టి నిశ్చలమైన ప్రశాంతమైన ఒక పవిత్రమైన హృదయస్థానమునకు మన దృష్టిని మరల్చటమే ఈ సూర్యుని యొక్క ప్రయాణమునకు సరియైన అంతరార్థం. ఈనాటి నుండి ప్రతి మానవుడు కూడాను బహిర్దృష్టిని మరల్చి అంతర్దృష్టిని అభివృద్ది పరచుకోవటానికి తగినటువంటి సూచనలను సూర్యుడు ప్రబోధిస్తూ వచ్చాడు. కేవలం మన దృష్టి బాహ్య ప్రపంచమును చూచుటకు మాత్రమే కాదు, లౌకికమైనటువంటి వస్తువాహనాలను చూచుటకు మాత్రమే కాదు, అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్తును చూచుటకు మాత్రమే కాదు, నిశ్చల ప్రశాంత నిర్మలమైనటువంటి యొక్క హృదయస్థాయి ఎందుకున్నటువంటి యొక్క దివ్య చైతన్యాన్ని చూచుటకే ఈ దృష్టిని ప్రసాదించినది. దృష్టిని మనం అభివృద్ది పరచుకోవటమే ఉత్తరాయణ కాలము అన్నారు. ఈ ఉత్తర ప్రయాణము సలిపినటువంటి వాడు ఉత్తమమైన సర్వోత్తమమైనటువంటి సర్వీసుని చేరడానికి చక్కని రాజమార్గము అని. కనుక సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం చేస్తున్నాడంటే దానితో మాత్రమే మనము ఒక సంక్రమణ ముగించుకోవటం కాదు, మన యొక్క దృష్టిని అంతర్ముఖముగా ఆవించుకుని పవిత్రమైన నిశ్చలమైన ప్రశాంతమైన హృదయ స్థానంలో మన దృష్టిని ఇమిడ్చాలి, ప్రవేశపెట్టాలి. ఈ ఉత్తరాయణ కాలం నందే పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భావాలను అభివృద్ది పరుచుకుని మంగళ కార్యములు ఆచరిస్తూ వస్తారు. ఈ ఉత్తరాయణ కాల నిమిత్తమై జీవితమును ధన్యము గావించుకోవాలనని అనేక విధములైనటువంటి ఒక ఋషులు, మునులు, యోగులు, సాధకులు కూడాను దీనికై కాచి ఉంటుంటారు. మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు నేలకు ఒరిగినప్పటికీ ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు తన ప్రాణం వదలదని సంకల్పము దృఢం గావించుకుని 56 దినములు ఉత్తరాయణ కాలం కోసమే నిరీక్షిస్తూ వచ్చాడు. ఈ ఉత్తరాయణ కాలంలో మరణించినటువంటి వారికి పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మనే లేదు అని బోధిస్తూ వచ్చింది. అట్లా అని
కేవలం మనం మూర్ఖంగా ఉత్తరాయణ కాలంలో మరణించినటువంటి వాడు ఉన్నత స్థాయిని పొందుతాడని ఊరి వేసుకుని చావకూడదు. సహజమైనటువంటి యొక్క భావముతో, ప్రశాంతమైనటువంటి యొక్క హృదయముతో, పవిత్రమైనటువంటి చింతనతో మన ప్రాణమును వదలాలి. అది ఉత్తరాయణ కాలమునకు తగినటువంటి యొక్క గుర్తు. ఈ ఉత్తరాయణ కాలమునకు చేరడానికి ఆధారం ఏదైనా ఒకటి ఉండాలి. దీనికి ఒక చక్కని ఒక కథ ఉన్నది. ప్రాచేతనుడు అనగా వాల్మీకి 100 కోట్ల ఆత్మరామాయణం గురించి వ్రాస్తూ వచ్చాడు. ఈ ఆత్మజ్ఞానమును గురించినటువంటి రాసినటువంటి ఈ 100 కోట్ల శ్లోకములను ముల్లోక వాసులకుడును పంచాలి అని సంకల్పించుకున్నాం. నాగలోకము, నరలోకము, ఈ భూలోకము, ఈ మూడింటి ఎందుకుడను అనగా దేవలోకము అని, ఈ మూడింటికొను సమానముగా ఈ 100 కోట్లు పంచాలని సంకల్పించుకున్నాడు. ఈ విధంగా పంచాలి డివైడ్ చేస్తూ వచ్చాడు మ్యాథమెటిక్స్. 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 ఈ విధముగా 3 లోకములకు పంచాడు. కానీ ఒక్క శ్లోకము మిగిలి ఉంది. ఈ శ్లోకమును కూడాను ముల్లోకవాసులకు పంచాలని సంకల్పించుకున్నాడు. ఇందులో 32 అక్షరములు ఉంటున్నాయి. ఇది ఏ విధంగా పంచాలి? షసాక్షరీణం అని 3 యొక్క లోకములకు 10 10 అక్షరాలు పంచుతూ వచ్చాడు. ఇంకా 2 అక్షరములు మాత్రమే మిగిలి ఉంది. తాను యోగ దృష్టితో సంకల్పించుకుని దివ్యత్వాన్ని స్మరించి దైవత్వాన్ని హృదయంలో నిర్మించుకుని 2 అక్షరములు కూడా ముల్లోకవాసులకు అందించాలి అని సంకల్పించుకున్నాడు. ఆ 2 అక్షరములే హరి, హరా, రామ, కృష్ణ, యేసు, అల్లా, సాయి అని 2 అక్షరములతో దీన్ని ఇవి 2 అక్షరములుగా భావించి ఈ 2 అక్షరముల నామమును ముల్లోకవాసులు కూడా స్మరించాలి అని ముల్లోకవాసులకు సమానంగా పంచాడు. మతం వారికి కాని, ఏ తెగవారికి కాని, ఏ దేశం వారికి కాని ఏ విధమైనటువంటి భేదము లేకుండా ఈ 2 అక్షరములు భగవత్ నామములుగా భావించి సర్వులు కూడా ఉచ్చరించి జన్మ సార్థకం గావించుకోవాలని ప్రబోధిస్తూ వచ్చాడు. దీనినే అహం అనేటువంటి రూపకంగా కూడాను ప్రబోధించాడు. అహం ఈ 2 అక్షరములే, బ్రహ్మ ఇది 2 అక్షరములు. ఈ విధముగా భగవత్ నామమును ముల్లోకవాసులు కూడాను సమంగా స్మరించి జన్మ సార్థకం గావించుకుని తన యొక్క పునర్జన్మమునకు ఎట్టి శేషం కూడాను లేకుండా చూచుకోవాలని ప్రబోధిస్తూ వచ్చాడు. ఈ విధముగానే భారతీయుల పర్వదినములు అన్నీ కూడాను అనంతమైన ఒక అర్థసహితమైన అంతరాత్మతో కూడినటువంటి పర్వదినములే కాని కేవలం బాహ్యముతో కూడిన, అహంకారంతో కూడిన, ఆడంబరముతో కూడినటువంటి యొక్క పర్వదినములు కాదు అనేటువంటి సత్యాన్ని ఈనాడు యువకులు విశ్వసించాలి. సమస్త సృష్టికి కూడాను సూర్యుడే ప్రధానము. సృష్టికర్త అయినటువంటి సూర్యుడే ఉత్తర దిశకు ప్రయాణం చేస్తుండగా మానవుని యొక్క దృష్టిని ఎందుకు ఉత్తమ మార్గంలో ప్రవేశపెట్టకూడదు? ఈనాడు సృష్టికర్త యొక్క సంకల్పములకు విరుద్ధమైనటువంటి దృష్టిని అభివృద్ది పరచుకోవటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అవుతూ వచ్చాడు. సృష్టికర్త యొక్క ఆజ్ఞను శిరసావహించాలి. సృష్టికి విరుద్ధముగా పోయిన మానవత్వమే నశిస్తుంది. మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై, ఉన్నత స్థాయికి ఉనిపోయే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క పర్వదినముల యొక్క పేరుతో ప్రపంచములో వ్యాప్తి గావించుకు వచ్చింది. దినకరుడు శాంతుడైతోచే, సూర్యుడు ఈనాటి నుండి మహాశాంతంగా ఉంటాడు. దినములెంత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే, పగటిపూట తక్కువ కాలము, రాత్రిపూట ఎక్కువ కాలం అవుతుంది. ఇంతేకాదు ఈ సంక్రమణ అనేటువంటిది భూములన్నీ కూడాను విశ్రాంతి తీసుకుంటుంటాయి. పంటలను పండించి ప్రభువునకు అందించి యజమానుని పోషించి జగత్తును చల్లబరచి తిని తిని బండారములను సమృద్ధిగా అందిస్తూ వస్తుంది. చలిగాలి చురుకు హెచ్చు, ఈ పొలములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదముడన్ పాడతరుగును. ఈ చలి కోసమని పొలముల్లో ఉండేటువంటి రైతులు కంఠములెత్తి చక్కగా గానం చేస్తూ ఉంటారు రాత్రి వేళలేని.
పచ్చ పువ్వుల జనపచేలకు ముత్యాల సరులు కూర్చు. జొన్న రేఖలు ఉంటుంటాయి, జొన్నలాకలు ఉంటుంటాయి, ఆ ఆకులకు కింద ఈ పడిన మంచు ముత్యాల వలె చుట్టుకుడను హారంగా నిలిచి ఉంటాయి. ఈ బంతి పువ్వులు ఈ నెల చాలా గొప్పగా చెదిస్తుంటాయి. రైతుల ఇండ లోపల ధాన్యమును సమృద్ధిగా నింపుతుంది. కొనే ఇట్టి పవిత్రమైనటువంటి మాసమును సరసురాలు అని పిలుచుతూ వచ్చారు. మానవునికి ఆనందమును, తృప్తిని, శాంతిని చేకూర్చేటువంటిదే ఈ పుష్యమాసం అనేటువంటి సరసురాలు. కనుక ఈ నెల చాలా ఉత్తమమైనటువంటి నెల. కనుక ఈనాడు ఉత్తమమైనటువంటి యొక్క నెల ప్రారంభమైనది. ఈ ఉత్తమమైనటువంటి నెలను మాత్రమే పురస్కరించుకుని మనం దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనంతో మనం కాలం గడిపిన ఈ ఉత్తమం అనేటువంటి సంక్రాంతులు ఎన్ని గడిచినప్పటికీ మన భావములు, మన జీవితములు వ్యర్థముగానే ఉంటుంటాయి. ఉత్తరాయణం యొక్క పవిత్రమైనటువంటి పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా గుర్తించాలి. ఉత్తరాయణం యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది. అంతేకాని కేవలం పొంగలి, పాయసము చేసుకుని ఈ యొక్క సంక్రాంతి దినమును బాహ్యమైనటువంటి యొక్క భోగములతో మనము జీవించటం కోసం కాదు, పశుపక్షి మృగాదులు కూడాను ఈ ఉత్తరాయణం నందు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటాయి. ఈ సంక్రాంతి పండుగ దినము అనేక విధములైనటువంటి శుభకార్యములు జరుగుతూ ఉంటాయి. కొత్త కొత్తగా పెండైనటువంటి యొక్క అల్లులను ఇండకు రప్పించుకుంటారు. గంగిరథులతో పవిత్రమైనటువంటి సీతారాముల కథలు కూడాను ప్రబోధిస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక విధములైనటువంటి యొక్క ఆటలతో, పాటలతో, మాటలతో ఈ కాలమును సార్థకంగా గావించుకుంటుంటారు. ఈ ఆటలు పాటలు దేని నిమిత్తమై ఏర్పడినవి? దురదృష్టవశాత్తు ఈనాడు ఆటలు పాటలు ఒక వ్యాపారంగా రూపొందుతూ వచ్చాయి. క్రికెట్కు ఇంత డబ్బు, బ్యాడ్మింటన్కి ఇంత డబ్బు, వాలీబాల్కి ఇంత డబ్బు, చెస్కి ఇంత డబ్బు, అంత వ్యాపారం కింద మారుతూ వచ్చాయి. కనుకనే ఈ పవిత్రతంతా కూడాను కేవలము రూపొందుతూ నిర్మూలమైపోతుండాలి, మాలిన్యమైపోతుండాలి. అసలు స్పోర్ట్స్ దేనికోసం ప్రారంభమైనాయి? ఆరోగ్య నిమిత్తమై, ఆనంద నిమిత్తమై ఇవి ఆరంభమైనాయి. చక్కగా ఆటలాడి శరీరమును చక్కగా దృఢకాయుడుగా చేసుకుని ఈ ఆటల్లో వచ్చేటువంటి ఒక ఆనందమును 10 మందికి పంచుకుంటూ ఒకరికొకరు హేక్ హ్యాండ్ చేసుకుంటూ ఏకత్వాన్ని అభివృద్ది పరుచుకుంటూ రావాలి. కనుక ఈనాడు ఆటలు పాటలు కూడాను చాలా వ్యాపారంలో మునిగిపోయినాయి. సింగర్ ఉంటున్నాడంటే, అమ్మా అయ్యా మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఒక పాట వచ్చి పాడకూడదా అంటే ఎంత ఇస్తావు, అది వ్యాపారం. ఊళ్ళో ఎవరైనా పాటలు పాడేవారు ఉంటుంటే ఆ పెండింటి సమయంలో వారు కూడా అందులో ప్రవేశించి చక్కగా గానం చేసి ఆ చేరిన వారినందరికీ సంతృప్తిని అందించేటువంటి వారు. అలాంటి పాటలు ఆటలు అన్ని కూడాను కేవలం ఒక పాపర భూయిష్టమైపోయినవి. సింగర్స్ అంతా కూడాను సిన్నర్స్ గా మారిపోతున్నారు. ఒక్కరికైనా కూడాను హృదయాన్ని చల్లపరిచేటువంటి ఆనందాన్ని అందించలేవు ఈ పాటలు. హృదయపూర్వకంగా పాడటం లేదు. ఇక్కడ పేరు ప్రతిష్టల కోసమని, ధనమును అభివృద్ది పరచుకోవాలని ఈ పాటలను పాడుతూ వస్తున్నారు. ఆనాడు అట్ట కాదు, గంగిరెద్దును నాడించేటువంటి వారు గ్రామ మధ్య భాగంలో చేరి అక్కడ గంగిరెద్దును నాడిస్తూ ఉంటుంటే ఈ సంక్రాంతి దినము అందరు కూడాను అన్నదమ్ముల వలె చేరి కలిసిమెలిసి ఆ ఆనందాన్ని పంచుకునేటువంటి వాడు. అందరూ కూడాను తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో పిల్లయు మొలత్రాడు ద్రండెకడము ముక్కునం బైడి కాడయు మోమునందు పంగనామంబులును గంగిరెద్దు తములికోల

0: చూచి ఆనందిస్తాం రమ్మని పిలుచుకునేటువంటి వారు. ఇలాంటి గ్రామంలో ఒక మంగళకరమైనటువంటి యొక్క పశు సమూహం కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. ఈ నిర్ణయందే మన పిల్లల యొక్క ఆటలు కూడాను ప్రారంభమైనాయి. బయట ప్రపంచం గురించి నేనేమాత్రము చెప్పను, కానీ మన పిల్లల యొక్క ప్రభావాన్ని గురించి కొంత చెప్పాలని ఆశిస్తున్నాను. నిజముగా పిల్లలు ఆటల యందు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఈ ఆటల్లో ఎందుకు పాల్గొనాలి? ఈ విద్యా సంస్థలలో ఆట కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, మ్యాథమెటిక్స్ ఇవి మాత్రమే కాదు, స్పోర్ట్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్. కనుక ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు లో ఎందుకు అందరూ పాల్గొనకూడదు? ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క దీంట్లో పాల్గొనాలి. పాల్గొనటమే కాకుండా ఈ ఆటలలో ఉన్నటువంటి నియమాలు కూడాను, సిద్ధాంతమును కూడాను, ఒక పవిత్రతను కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి. కేవలం విజయ నిమిత్తమై మనం తప్పుడు మార్గమును పట్టి విజయాన్ని సాధించాలని ఒక దుష్ట సంకల్పాన్ని మనం అభివృద్ది పరచుకోకూడదు. ఎవరు గెలిచినా కూడాను నా సోదరుడే గెలిచాడు అనేటువంటి యొక్క సమత్వాన్ని ఈ యొక్క ఆటల్లో మనము అభివృద్ది గావించుకోవాలి. క్రమాన్ని, ఆటల యొక్క నియమాన్ని చక్కగా మనం పాటించాలి. కనుక ఈ విధంగా మనం ఆచరించినప్పుడే ఈ ఆటల్లో విజయం కానీ అపజయం కానీ మనకు ప్రైజులు కాదు ముఖ్యము. మన ఆటల్లో మనకు ఆత్మతృప్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, ఒక సాటిస్ఫాక్షన్. పిల్లలందరూ కూడా ఎంతో శ్రమగా ఈ ఆటల యొక్క పోటీలు వస్తున్నాయంటే ఒక నెల నుంచి కూడాను ఎంతో ఉత్సాహంగా ఉండేటువంటి వారు. వేరువేరు కళాశాలలు ఎందుకని, యూనివర్సిటీస్ ఎందుకని దానికి భిన్నంగా ఉంటుంటాయి. ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీస్ లోపల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ వాళ్ళు కూడాను ఈ ఆటల కోసమని కొంత ధనం ఇస్తుంటారు, స్పోర్ట్స్ కోసమని, ఎక్స్పెన్సెస్ కోసమని ఇస్తుంటారు. యూనివర్సిటీ లోపల జీతములు కానీ, ఆటలకు కానీ, ఇంకే విధమైన మందులకు కానీ ఏ ఒక్కదానికి కూడాను మేము యూనివర్సిటీని మేము చేయి చాపి అడగటం లేదు. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి కూడా మేము జీతాలు తీసుకోవటం లేదు, అంతా సెంట్రల్ ట్రస్ట్ నుంచినే ఇస్తున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ మొదలు పీజీ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. గేమ్స్ ఫీజు కానీ, ట్యూషన్ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, మెడికల్ ఫీజు కానీ, లేక మ్యాగజైన్ ఫీజు కానీ ఏ ఒక్కటి కూడా మేము తీసుకోవటం లేదు. అలాంటి పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క మార్గమును నిరూపించే నిమిత్తమై పవిత్రమైనటువంటి మార్గమును ప్రవేశింపజేయాలని ఎంతో కృషి జరుపుతూ వచ్చాం. కనుక ఈ స్పోర్ట్స్ కంతా కూడాను నిజంగా మేము చెప్పాలనుకుంటే సెంట్రల్ ట్రస్ట్ నుంచి కానీ, కాలేజీ నుంచి కానీ ఒక్క నయా పైసా మేము ఇవ్వలేదు. మా పిల్లల యొక్క త్యాగం కానీ, విశాల హృదయాలు కానీ బయట వారికి మేము అడ్వర్టైజ్ చేసుకోవటం కాదు, మా తృప్తి కోసం మేము చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రతి దీనికి కూడాను ఖర్చు ఏమైనైతే హాస్టల్లో ఉండినటువంటి టీచర్స్ వారికి వారే, పిల్లలు కూడా చేరుకుని డబ్బులు వేసుకుని వారికి వారే దీని యొక్క దీన్నంత తగినటువంటి రీతిగా తయారు చేసుకుంటూ వచ్చారు. ఎవరికి కూడా చెప్పటం లేదు ఇది ఎట్ట జరుగుతా ఉంది అని ఒక రిజిస్ట్రార్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ విచారించటం లేదు. పిల్లల్లో ఉండినటువంటి ఆ సహనభావము, ఆ సమర్థము, ఆ ఏకత్వము ఎంత విశాలమైనటువంటిదో అలాంటి పిల్లలు చిక్కటమే చాలా అరదు. బృందావనం క్యాంపస్ లో కానీ, అనంతపురం క్యాంపస్ లో కానీ, ప్రశాంతనేమి క్యాంపస్ లో కానీ పిల్లల లోపల ఎవరికి వారే వారి వారి డ్రస్సులు, వారి వారికి తగినటువంటి యొక్క అనుకూలములు, ఆట వస్తువులు వారికి వారే సంపాదించుకుంటూ వచ్చారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ ది ప్రైమరీ స్కూల్. నిజముగా ఈ జగత్తులో సత్యాన్ని మనం చక్కగా విచారించి కన్నులు తెరిచి విశాల హృదయముతో మనం పలికించడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ స్త్రీలు ఉంటున్నారో అక్కడ విద్య చాలా గొప్పగా అభివృద్ది అవుతుండాలి. విద్యార్థులను చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఏకాగ్రతను పెంచుకుంటారు. వారు చేసేటువంటి పనుల లోపల చక్కగా ఏకాగ్రతను చూస్తూ వస్తారు, కానీ అటు ఇటు ప్రేక్షకులను చూసుకుంటూ రారు. కనుకనే వారు చేసేటువంటి ప్రతి కార్యమును కూడాను కర్ణానందముగా, నేత్రానందముగా, హృదయానందముగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చిన్న పిల్లలు, మన ఇంటిలో ఎవరైనా ఒక చిన్న బిడ్డ ఉంటుంటే ఆ బిడ్డను సర్దుకోవటమే మహా కష్టంగా ఉంటుంటారు. 1100 మంది ఆ యొక్క ప్రైమరీ స్కూల్లో ఉంటుంటే వారు ఎన్ని విధములైనటువంటి శ్రమ పడుతున్నారనేటువంటిది విశాల హృదయులు విచారించితే అర్థమవుతుంది. పిల్లలు 4.5 సంవత్సరం పిల్లలు, 5 సంవత్సరం పిల్లలు మీరు చూచి ఉంటారు, వాళ్ళు ఎంత చక్కని డిసిప్లైన్. వాళ్ళు భుజించటం కానీ, వారు తిరుగాటం కానీ, వారు చేయటం కానీ, అన్నిటినీ కూడా చిన్న వయసు లోపలనే వారిని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తూ ఉంటారు. బయట ప్రపంచానికి తెలియదు, ఇక్కడ ఉండినటువంటి వారికి కూడా తెలియదు. ప్రైమరీ స్కూల్లో ఉండినటువంటి టీచర్స్ కానీ, వార్డెన్ కానీ, ప్రిన్సిపల్ కానీ పగలంతా కూడా పాఠాలు చెప్తారు, అంతా పని చేస్తారు. పాపం ఆ గుడ్డలు మీరు చూచి ఉంటారు, పిల్లలు ఆడైనటువంటి వేసుకున్నటువంటి వస్త్రములు, టీచర్స్ రాత్రిపూట కూర్చొని కుట్టుకున్నటువంటివి పాపం. ఒక్కొక్క తూరి ఆ టీచర్స్ ని చూచినప్పుడు నాకే చాలా హృదయం కరిగిపోతుంది. చూడలేదు, కన్నులంతా వాచి ఉంటాయి. ఏమిటంటే రాత్రంతా పనిచేశారు. ఇంత చక్కని గొప్ప ఆనందాన్ని చేకూర్చేటువంటి ఉద్యానవనముగా ఈ పిల్లలంతా రంగులు రంగులుగా వచ్చేటప్పటికీ అది మహాసుందర ఉద్యానవనంగా ఉంటుంటారు, నందనవనంగా కనిపించింది. పిల్లలు వస్తూ ఉంటుంటే ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా, ఎవరు కూడా తెలియదు. పిల్లలు ఆడాలో ఎట్లా చేయ, అంతా పిల్లల యొక్క హృదయంలో ఒక టేప్ రికార్డ్ మాదిరి ప్రింట్ అయిపోయి ఉంటుంటారు. ఈ వస్త్రములకు ఎంత ఖర్చు అవుతుంది మీరు యోచించండి. విలువైనటువంటి వస్త్రములు, ఒక వస్త్రం వలె మరొక వస్త్రం ఆ కలర్ లో చేరదు. అంతా వారికి వారే చేసుకునేటువంటి పాపం. స్వామి మాకింత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినారు, మమ్మల్ని ఈ విధంగా పోషించాడు, సంవత్సరంకు ఒక్క పర్యాయమైన కూడాను మేము ఈ విధంగా సేవ చేయకపోతే మేము చదివి ప్రయోజనమేమిటి అనేటువంటి సత్యమైనటువంటి భావంతో వారు ఈ విధమైనటువంటి త్యాగానికి పూనుకుంటుంటారు. ఇచ్చినటువంటి యొక్క చక్కని క్రమబద్ధమైనటువంటి ఈ యొక్క శిక్షణే హైయర్ సెకండరీ స్కూల్ వరకు బయలుదేరుతుంది. హైయర్ సెకండరీ స్కూల్ లోపల కొంచెం టెంపరేచర్ తగ్గిపోతుంది. కారణం ఏమిటి, అక్కడ కూడా వీళ్ళకు తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చేటువంటిది కొంత తగ్గిపోతుంది. హైయర్ సెకండరీ స్కూల్ లోపల కూడా టీచర్స్ రాత్రింపగలు చాలా శ్రమపడి పనిచేస్తుంటారు. కనుకనే అంత మాత్రం వారు ఆ యొక్క ప్రైమరీ స్కూల్లో వేస్తున్నటువంటి యొక్క పునాదులను వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. స్టేజ్కి పోయేటప్పటికే నార్మల్ అయిపోతుంది, ఈ క్రమశిక్షణ అంతా కూడా తగ్గిపోతుంటుంటారు. కారణమేమిటి, అక్కడ ఉన్నటువంటి అధికారులు దీన్ని సరైనటువంటి శ్రద్ధ పట్టుకుని పోషించడం లేదు. ఏదో మనం టీచర్స్ గా వచ్చాము, మనం నేర్చుకుని పిల్లలకు చెప్పేస్తాము, ఈ పాఠములు చెప్పడమే మన యొక్క పని, పిల్లల యొక్క అభివృద్ధి ఏమిటో అనేటువంటి కొంతవరకు ఎక్కువ మంది విచారించడం లేదు, ఒక్కరు కూడా కాపాడుకోలేకపోతున్నారు. అయితే ఈ ప్రైమరీ స్కూల్ లోపల పడినటువంటి యొక్క పునాదే ఇంకా కొంతవరకు వారి హృదయంలో ఉంటుంది. ఈ పిల్లలే మన ఇన్స్టిట్యూట్కు చేరినటువంటి వాళ్లలో ఈ క్రమశిక్షణ కనిపిస్తూ ఉంటుండాలి. ఇచ్చినటువంటి వారితో చేరి క్రమక్రమేణా ఈ పిల్లలు కూడా పాడవుతుంటారు. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. బయట అనేక రకమైనటువంటి యొక్క చర్యలంతా కూడా వారి హృదయంలో నిండి ఉంటాయి. కనుక మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఈ ప్రైమరీ స్కూల్ నుంచి ప్రారంభమైనటువంటి క్రమశిక్షణను మనం ఇన్స్టిట్యూట్ వరకు కాపాడుకోవటం ప్రతి టీచర్ యొక్క బాధ్యత. తొలగించడం లేదు, పోనీ వారికి తగినటువంటి జీతములు అంటుంటే తగ్గించడం లేదు. ఈ గ్రాంట్స్ కమిషన్ దీంట్లో ఉన్నటువంటి యొక్క నిబంధన ప్రకారము, స్కేల్ ప్రకారం వారికి ఇస్తున్నాము. ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడాను ఏమో వాళ్ళకి బుద్ధి ఉందో లేదో గాని ఈ ప్రపంచంలో ఉండినటువంటి దీన్నంత ఇష్టం వచ్చినట్టుగా ఒక రేట్ పెంచుకుంటూ పోతున్నారు. 150 రూపాయలు డీనెన్స్ అలవన్స్. ఇది యూనివర్సిటీ వాళ్ళ యొక్క తాతల సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ఈ విధంగా జీతాలు పెంచుకుంటూ పోతే పదార్థముల యొక్క విలువ కూడా పెరుగుతుండదు అనేటువంటి విజ్ఞానం వాళ్ళ శూన్యమైపోతుండదు. ఇదంతా పెరగడానికి శాలరీస్ పెంచడమే దీనికి మూల కారణం. పెంచాలి పెంచాలి పెంచాలి, శాలరీకి తగినంత పనే చేయటం లేదు. వాడు హృదయం పైన చేయి వేసుకుంటే, మరి నేను తీసుకునేటువంటి జీతానికి తగినంత పని నేను చేస్తున్నానా అని విచారణ చేసుకుంటే దేశానికి ఎంత ద్రోహంగా మారుతుందో అది యోచన చేసుకోండి. ఎవరు మనం దేశానికి ద్రోహం చేస్తున్నాము, మనకు మనమే చేసుకుంటున్నాం. చూసుకుంటున్నారు కానీ ఈ దేశం నుంచి వచ్చినటువంటి యొక్క అవస్థలు ఎవరివి, మనవే. ఈ రైట్ కోసం ఫైట్ పడుతున్నారు కానీ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, నీవు తగినటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావా? రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వాడు అడగడానికి కూడా నోరు లేదు, వాడికి అర్హత లేదు. ఇప్పుడే మన దేశం బాగుపడుతుంది, సరే నేను జీతానికి తగినంత పని నేను చెయ్యాలి అనేటువంటి యొక్క లక్ష్యమేగిరి ఉంటుంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుంటారు. కొనేది కేవలము ఒక వంకాయ, కొసులు అడిగేది గుమ్మడికాయ. చూసారా, చెప్పేది చేసేది చాలా తక్కువ, మాత్రం ఎక్కువ కావాలి. ఎక్కువ తీసుకో తప్పులేదు, కానీ నీవు తీసుకోవటం వల్ల జగత్తుకి ఏమి జరుగుతుండాలి? పదార్థములు కూడా నువ్వు వెలెక్కిపోతుండాలి. ఈ వెలెక్కిపోతే బీదవాళ్ల గతి ఏమిటి? ఇష్టమేమో పెరిగింది, నీ కుటుంబం నువ్వు సుఖంగా అనుభవించవచ్చు. కుటుంబం లేనటువంటి యొక్క పూర్వీకులు అనగా బీదవారి యొక్క గతి ఏమిటి? ఈ విశాల హృదయము భారతీయుల లోపల చక్కగా అభివృద్ధి పరచుకోవాలి. ఇతర సంవత్సరం నుంచి విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి. అయితే మన యొక్క యూనివర్సిటీ లోపల
1: ఇలాంటి దానికి అవకాశాలు లేదు. సాధ్యమైనంత వరకు కూడాను మన అధ్యాపకులు విద్యార్థులు కలిసిమెలిసి తగినటువంటి యొక్క కాలంలో కూడా అధిక కాలమైనా కూడా వాళ్ళు వినియోగించి టీచ్ చేస్తూ ఉన్నారు. ఏ సమయంలో పోయి విద్యార్థి తన సందేహాలు అడిగినప్పటికీ టీచర్స్ చక్కగా వాళ్లకు ఆ సమయాన్ని పురస్కరించుకుని బోధించండి, నమ్మకపోండి. కానీ మా యొక్క యూనివర్సిటీ అనగా ఇన్స్టిట్యూట్ యొక్క క్రమశిక్షణ కానీ విద్యా విధానం కానీ ఈ ఇండియాలో లేనే లేదు. మేము అందరి వలె చీప్గా అడ్వర్టైజ్ చేసుకోవటం లేదు. మా పిల్లల లోపల చక్కని ఫస్ట్ ర్యాంక్స్ వస్తుంటాయి. మొన్న ఢిల్లీ సెంటర్ నుంచి కూడాను మా పిల్లలకు ఒక జాబ్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ పిల్లలంతా కూడాను 125 మంది చేరారు, పరీక్షలో కూర్చున్నారు. ఒక్కొక్క స్టేట్ లోపల ఒక్కొక్క పిల్లవాడు ఫస్ట్ వచ్చాడు. ఒక స్టేట్ కు మాత్రమే ఫస్ట్ వచ్చారు. పిల్లల ఫోటోలు వేసి చక్కగా వీడు పలాని ఆంధ్ర స్టేట్ లోపల ఫస్ట్ వచ్చినటువంటి వాడు అని వేసుకున్నారు. అది మాకు సంతోషమే. కానీ పోయినటువంటి మా 120 మంది పిల్లలు కూడాను ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చారు. కానీ మేము ఒక పిల్లవాడి ఫోటో ఇవ్వలేదు. అందరికంటే కూడాను ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చి వాడికి ఒక డబ్బును కూడా అందించడానికి సెంట్రల్ టెస్ట్ నుంచి వచ్చింది. సెంట్రల్ ఎడ్యుకేషన్ దీని నుంచి నేను చెప్పాను, బాబు నీకు అవార్డు కూడా వచ్చింది, నీ వెళ్ళు, ప్రెసిడెంట్ అవార్డు అని పిలిచారు. పిల్లల యొక్క భావం ఎంత విశాలమైనవో చక్కగా మీరు యోచన చేసుకోండి. బాయ్ నాయన అవార్డు వచ్చింది, నువ్వు వెళ్ళు ఢిల్లీ, ప్రెసిడెంట్ పిలిచాడు, ప్రైమ్ మినిస్టర్ పిలిచాడు, లెటర్స్ వచ్చాయి. చేతులు జోడించుకుని, స్వామి నన్ను క్షమించండి, నేను ప్రెసిడెంట్ అవార్డు కోసం నేను చదవలేదు, ప్రైమ్ మినిస్టర్ అవార్డు కోసం నేను చదవలేదు, సమతృప్తి కోసం చదివాను. కనుక సామితృప్తి పట్టి నాకు అదే చాలు, అదే పెద్ద అవార్డు అన్నాడు. పోలేదు, ఇంత విశాలంగా ఉంటుంటుంది మా పిల్లల యొక్క భావాలు. కనుక పిల్లల యొక్క హృదయాలు ఎంతో పవిత్రమైనవి, సున్నితమైనటువంటివి, చాలా తీయనైనటువంటివి. ఇలాంటి పిల్లల యొక్క పరిస్థితిని మనం ఈనాడు చెప్పుకోవటం అంటే కేవలం ఉత్సాహాన్ని పట్టుకోలేక మీకు ఈ విషయాన్ని తెలపటమే కానీ, కేవలం 10 మందికి తెలియాలని కానీ, మా యొక్క విద్యా సంస్థ యొక్క విలువలు 10 మందికి బోధించాలని కానీ మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయటం లేదు. కొంతమంది పిల్లలు వచ్చారు, స్వామి నాకు ఓ గ్రేడ్ వచ్చింది అని వచ్చారు. చెప్పానప్పుడు, ఈ ఓ గ్రేడ్ రావటం నీకు కాదు, నీవు చదివిన చదువుకు వచ్చింది. అది స్టడీకి వచ్చింది కానీ ఓ గ్రేడ్ నీకు రాలేదు, నీవు పొందలేదు, నీవు చదివిన స్టడీ పొందింది. నీకు ఆ డిగ్రీ రావాలంటే ఏం చేయాలి? ఆ చదివిన చదువును ప్రాక్టికల్లో పెట్టాలి, అప్పుడు నీకు డిగ్రీ వచ్చినట్టు. ఈనాడు కేవలం ఒక రామయ్య ఎంఏ ఎంఎస్సీ పిహెచ్డి అని డిగ్రీ రాసుకుంటాడు. రామయ్య డిగ్రీలు కాదు, రామయ్య చదివిన దాని డిగ్రీలు. తలభారంగా ఉంటున్నది, ప్రాక్టికల్లో ఏముంటుండదు, జీరో ఉంటుండాలి. చదవటంలో హీరో, ప్రాక్టికల్లో జీరో. ఇప్పుడు నీవు హీరో అయినప్పుడే ఆ డిగ్రీస్ నీకు సరైన అర్హతగా ఉంటాయి. ఏమిటి, పరీక్ష కోసం రాత్రి పౌలు అవస్థ పెడతారు, పరీక్ష హాల్లో వెళుతారు, తల్లో నింపుకున్నంత ఖాళీ చేసుకుంటారు, ఎంటీ హెడ్తో ఇంటికి వస్తారు. చదివిన చదివిన నిత్య జీవితంలో మనము దాన్ని వినియోగిస్తూ రావాలి. ఇప్పుడే ఈ డిగ్రీ నీవు పొందినటువంటి వాడు అవుతావు. కనుక ఈ పిచ్చి డిగ్రీల కోసమని మీరు ప్రాకులాడకండి. కేవలం పొట్టకూటి డిగ్రీలు మాత్రమే. ఈ డిగ్రీల వల్ల జగత్తునకు చేసేటువంటి ఉపకారం ఏమిటిందా చెప్పండి? నేను ఇంత విద్యావంతుడైనాను, ఈ పల్లెల్లో విద్యాహీనుడైనటువంటి వారికి ఏమి నేను సేవ చేయగలిగాను? చదువు చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ అర్హత చిక్కుతుంది అని దీనికోసం ప్లాన్ వేస్తుంటారే కానీ ఎంత డబ్బు మనకు వస్తుంది నెలకు కాదు. ఈనాడు విద్యార్థులు విచారించవలసినటువంటి విషయం, నేను చదివేటువంటి ఈ చదువు ఈ సమాజమునకు ఏ విధమైనటువంటి ఉపయోగం కలుగుతుంది అనేటువంటి దాన్ని విచారించాలి. సమాజానికి ఉపయోగమయ్యేటువంటి యొక్క విద్యను మనం నేర్చుకోవాలి, సమాజానికి ఉపయోగకరమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించాలి. కేవలం కొంగ తన నోటికి చిక్కిన చేపను తాను భుజించినట్టుగా మనకు చిక్కినటువంటి డిగ్రీను స్వార్థం కోసమని, నీ కుటుంబం కోసమని, స్వప్రయోజనం కోసమని వినియోగించుకోవటం అది డిగ్రీకి విలువనే కాదు. ఈ చదువును సమాజంలో వినియోగించాలి, సమాజమునకు శాంతి భద్రతలు చేకూర్చాలి. అది ఏ విద్యార్థి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కనుక విద్యార్థులారా, అన్ని సబ్జెక్టులోనా మీరు బాగానే వస్తున్నారు, ఈ విధంగానే స్పోర్ట్స్ లో కూడాను వచ్చారు. కానీ ఈ స్పోర్ట్స్ కూడాను ఒక సబ్జెక్టు గా మీరు భావించాలి. కానీ మున్ముందు మీ నుంచి మేము ఏమీ తీసుకోవటం లేదు. కానీ నేను ఆశించేది ఒక్కటే, ఇక్కడ ఉండినంత వరకును ఏ విధమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో మీరు కాలమును గడిపారు, ఆ భక్తి శ్రద్ధలు క్రమశిక్షణలు బయట ప్రదేశానికి పోయినప్పటికీ వీటిని శాశ్వతంగా నిలుపుకోవాలి, అదొక్కటే మేము ఆశించేది. ఒక్క నయా పైసా ఇలాంటి స్పోర్ట్స్ కి మీరు ఖర్చు పెట్టకండి. అందరూ నిండు హృదయంతో ఉత్సాహంతోనే ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ ఇది మాదే తప్పు. ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుండాలి అని ఈ అధికారులు సరైనటువంటి విచారణ చేయకుండా పోవటమే పెద్ద లోపం. టన్నులు టన్నులు ఉపన్యాసం ఇవ్వటం కాదు ముఖ్యము, ఒక ఔన్సు మనం అనుభవిస్తే అంతే చాలు. కనుక మనం ఒక్కదాని మనం ఆచరించి చూపితే చాలు. కనుక ఈ ఉపన్యాసాలు అధికంగా ఉండేటువంటివన్నీ కట్టిపెట్టి కాలంలో వ్యర్థము చేయకుండా పిల్లలకు తగినటువంటి, భవిష్యత్తుకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ ఈ తల్లిదండ్రులకు కానీ జగత్తుకు కానీ సమాజములకు కానీ ఒక ఆదర్శవంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలి. దీని యొక్క బాధ్యత అంతా కూడాను అధ్యాపకులపైన, పైన, వైస్ ఛాన్సలర్పైన ఆధారపడి ఉంటుంటారు. కానీ ఈనాడు మన సమస్త విషయంలో మన విద్యార్థుల యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావం చేత ఏ యూనివర్సిటీలోనైనా కూడాను వైస్ ఛాన్సలర్ను చూడాలంటే సంవత్సరంలో కొలది కూడాను చిక్కడు, ఎవరికి కనిపించడు. కానీ మన యొక్క యూనివర్సిటీ లోపల తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను వైస్ ఛాన్సలరే మీతో నిలుచుకుని ఉంటున్నాడు. తెల్లవారి మొదలు మీ యొక్క క్షేమ సమాచారములు, మీ యొక్క అభివృద్ధులు, మీ యొక్క ఇక్కట్లు అన్ని విచారించి అప్పటికప్పటికి దానికి అన్ని కూడాను సమస్యలు తీరుస్తూ వస్తున్నాడు. ఇలాంటి అవకాశం మీకు చిక్కినందుకు దక్కించుకుని చక్కనటువంటి చక్కని శాంతిని, ఒక భద్రతను నిలబెట్టి దేశానికి ఆదర్శ పురుషులుగా మీకు తయారు కావాలి. విద్య ఎంత అవసరమో, విద్య ఎంత ముఖ్యమో, ఆధ్యాత్మిక విద్య కూడాను అంత అవసరం. లేకపోవటం చేతనే అల్లకల్లోలములు అధికమైపోతున్నాయి జగత్తులో. దైవ భక్తి తప్పనిసరిగా ఉంటుండాలి మానవులకు. మనం తినే అన్నము కానీ వారి మొదలు రాత్రి వరకు కూడాను వైస్ ఛాన్సలరే మీతో నిలుచుకుని ఉంటున్నాడు. తెల్లవారి మొదలు మీ యొక్క క్షేమ సమాచారములు, అభివృద్ధులు, మీ యొక్క ఇక్కట్లు అన్ని విచారించి అప్పటికప్పటికి దానికి అన్ని కూడాను వస్తున్నాడు. ఇలాంటి

అంత అవసరం. ఇది లేకపోవటం చేతనే అల్లకల్లోలములు అధికమైపోతున్నాయి జగత్తులో. దైవ భక్తి తప్పనిసరిగా ఉంటుండాలి మానవులకు. మనం తినే అన్నము కాని, ఇచ్చుకునే గాలి కాని, అనుభవించే వెంతులు కాని, పలికే పలుకు కాని, అన్ని కూడా భగవంతుని ప్రసాదములే. ఈ పంచభూతములే భగవత్ స్వరూపాలు. లేకపోతే ఒక క్షణమైనా మీరు నిలిచగలుగుతున్నారా? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సర్వశక్తులు కూడా అనుభవిస్తున్నావు. భగవంతుడికి ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఏదో బయటపోతుంటే ఒక చిన్న టవల్ కింద పడిపోయిందంటే ఆ టవల్ ఎవడైనా తెచ్చి అందిస్తే థ్యాంక్స్ అంటారు. భగవంతుడు జీవితాన్ని ఇస్తూ భూతముల్ని అందిస్తూ మీ సుక్షేమాన్ని కోరుతూ మీ యొక్క దీనిని అభివృద్ధిని కోరుతూ ఉంటుంటే అలాంటి భగవంతుని కూడా ఒక థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా? అలాంటి భక్తి లేకుండా, భగవంతునికి కృతజ్ఞత లేకుండా ఉండేటువంటి జీవి చచ్చి బ్రతికినటువంటి వాడి. లేక బ్రతికి చచ్చినటువంటి ఎందుకు ఈ జీవితాలు? దేనికైనా కూడా మనము ఒక విధమైనటువంటి మామూలుగా బిచ్చగాడు వచ్చి ఏదైనా హెల్ప్ చేసి వాడికి కూడా మనం థ్యాంక్స్ చేయాలి. కానీ వాడు బిచ్చగాడు కానీ వాడు చేసిన పని గొప్పదే కదా. కనుక ఈ ఉపకారాన్ని మాత్రం ఏనాడు కూడా మనం మరవకూడదు. అలాంటి యొక్క ఉత్తమమైనటువంటి విద్యను మన విద్యార్థులు నేర్చుకోవాలి. మనకు ద్వేషులైనటువంటి వారిని కూడా మనం ప్రేమించాలి. వాడికి ఉండవచ్చు ద్వేషము, కానీ నీవు ద్వేషపడితే ఇంక వాడితో పాటు నీవు సమానమే, కానీ నీవు అది కూడా ఎట్లవుతావు? ద్వేషించినా నీవు ద్వేషించవద్దు. నీవు నవ్వుతూ నవ్వుతూ దాన్ని స్వీకరించు. సిగ్గొస్తుంది, తర్వాత మారుతాడు. దుర్గుణాలను మాత్రం ఏ విద్యార్థి కూడా ప్రవేశపెట్టకూడదు. ఒక కోపం వచ్చింది నీకు, కోపం వచ్చినప్పుడు ఈ కోపంతో నీకు నోటికి పని చేసుకోకూడదు. అప్పుడు నీవు తలంచు, కాలంను తీసుకో. ఈ కాలంలో ఆ కోపం తగ్గిపోతుంది. ఏ విధంగా చేసుకోవాలి? కోపం వచ్చింది, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్ అని 10 సార్లు ఉచ్చరించు. ఈ కోపం చల్లారిపోతుంది. లేక ఈ వయసు లోపల బ్రహ్మచారి శతమర్కట అన్నాడు, ఈ పిల్లలంతా కూడా వాళ్ల బుద్ధి 100 కోతుల బుద్ధి. అలాంటి చంచలత్వంతో వచ్చినప్పుడు నువ్వు యోచించాలి. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్ అని ఆ చంచలత్వం వచ్చినప్పుడు 10 సార్లు ఉచ్చరించు. ఆ యొక్క చంచలత్వం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. ఇంకా ఏదైనా ఎవరైనా ఇతరుల వస్తువులమైనా కొంచెం తీసుకోవాలా అపహరించాలనేటువంటి ఈ దొంగ బుద్ధి ఏమైనా మనలో వస్తే తక్షణమే చేతికి పని ఇవ్వకూడదు. ఛీ, నేను మ్యాన్, ఐఎమ్ మ్యాన్ నాట్ ర్యాట్ ఆర్ క్యాట్. ఐఎమ్ మ్యాన్ నాట్ ర్యాట్ నాట్ క్యాట్. ంటే ఆ దొంగ బుద్ధి కూడా మార్పు వచ్చేసాయి. నిజమైనటువంటి యొక్క చిన్న చిన్న మాటల చేతనే మనం ఎంతో శాంతిని మనం సంపాదించుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులు ఈ చిన్న వయసు నుండే పవిత్రమైన భావాలను పెంచుకుంటూ రావాలి. కనుక ఈ జరిగినటువంటి ఈ 3 క్యాంపుల లోపల, ప్రైమరీ స్కూల్ లోపల జరిగినటువంటి యొక్క చర్యలు అందరికీ ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి. అందరూ ఎవరెవరి స్థాయికి తగినట్టుగా వారు చక్కని వారి శక్తి సామర్థ్యములు వినియోగపెట్టారు. ఒక్కటి కొంచెం మార్పు చేసుకోవాలి. మన స్పోర్ట్స్ అనేటువంటిది జరపాలి అనేటువంటిది 3 నెలలకు ముందుగానే అనంతపురం కాలేజీ వార్డెన్ ప్రిన్సిపల్, ప్రశాంతనేమి కాలేజీ వార్డెన్ అండ్ ప్రిన్సిపల్, బెంగళూరు కాలేజీ వార్డెన్ అండ్ ప్రిన్సిపల్, మన ప్రైమరీ స్కూల్ వార్డెన్ అండ్ ప్రిన్సిపల్ 4 చేరి ఎవరెవరు ఏమేమి చేయాలి అనేటువంటిది విచారణ చేసుకుంటే ఈ యొక్క రిపీట్ చేయడానికి వీలుండదు. ఎవరికీ తెలియకూడదు, గ్రౌండ్ లో మాత్రమే దీన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి మంచి భావమే అది. అయినప్పటికీ వారు చేసిందే వీళ్ళు, వీరు చేసిందే వాళ్ళు చేస్తుంటే అది కొంత విసుగ్గా కూడా ఉంటుంది. ఈ టైల్స్ అనేటువంటిది ఉండాలి. ఆడపిల్లలు కొట్టారు, మగపిల్లలు కొట్టారు. ఇటుకలు కూడా ఆడపిల్లలు కొట్టారు, మగపిల్లలు కొట్టారు. ఇవి రెండూ చూసేటప్పటికి మనకు హెడ్ఏక్ వస్తుంది. వీరు వీరు చేసిందే వాడు చేస్తూ ఉంటారు, చేసింది మరొకరు చేయకుండా ఉండాలి. అలాంటివి మనం తయారు చేయాలి. మీరేం 10 మందికి చెప్పనక్కర్లేదు. వార్డెన్ ప్రిన్సిపల్ లోపలనే ముడుచుకొని దీనికి తగినటువంటి యొక్క మార్పులు మీరు చూసుకుంటూ రావాలి. ఈ విధమైనటువంటి దాంట్లో అధ్యాపకులు కూడా ప్రవేశించి పిల్లల యొక్క ఈ ఆటలకు ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందిస్తూ రావాలి. కొంతమంది అధ్యాపకులు ఇందులో ప్రవేశించడం లేదు, కానీ కొంతమంది అధ్యాపకులు ఈ పవిత్రమైనటువంటి దృశ్యాన్ని చూచేటువంటి అదృష్టం కూడా లేదు. దానికి ఒక ప్రాప్తి ఉండాలి. కన్నులుగా ఉండినటువంటి ఈ పవిత్రమైనటువంటి దృశ్యాన్ని చూడటం కూడా ఎంతో అదృష్టంగా ఉంటుండాలి. ఇలాంటి చక్కని స్పోర్ట్స్ టైం లోపల కూడా షికారులు వెళుతూ ఉంటారు కొంతమంది అధ్యాపకులు. అది నొసటను రాసిన వ్రాత కన్న కలదా, నూరేళ్లు చింతిల్లని ఆ కర్మఫలం వాళ్ళది. గ్రామాల వాళ్ళంతా కూడా ఇందులో ప్రవేశిస్తూ ఉంటే విద్యా సంస్థలో ఉండినటువంటి వారు కూడా బయటకు పోతున్నారంటే ఇది నిజంగా వాళ్ళ దురదృష్టవంతులని చెప్పొచ్చు. కాకుండా మున్ముందు అందరూ టీచర్స్ కూడా వారి వారి శక్తానుసారము పిల్లలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ రావాలి. ఫిజిక్స్ టీచర్ ఫిజిక్స్ మాత్రమే చెప్పవచ్చు, కెమిస్ట్రీ మాత్రమే చెప్పవచ్చు, మ్యాథమెటిక్స్ మాత్రమే చెప్పవచ్చు, కోర్సు లోపల అందరూ చెప్పవచ్చు. అన్ని టీచర్స్ కూడా అన్ని సబ్జెక్టు వాళ్ళు ఇందులో ప్రవేశించాలి. అప్పుడే ఇది సొంతగా ఇంపుగా ఉంటుంటారు. ఈ విధమైనటువంటిది ఒక్క ప్రైమరీ స్కూల్లో మాత్రమే జరుగుతూ ఉంటుండాలి.

0: మంది తల్లిదండ్రులు మందిరంలో ఉండేటప్పటికీ నీ తల్లిదండ్రులు కూడా చూడటానికి రావటం లేదు. వాడు పాపం రాత్రింపగులు పని చేస్తూ వచ్చారు. ఒక సంవత్సరం చేసినటువంటి పని రెండవ సంవత్సరం వారు చూపలేదు. ఆ విధంగా ఉంటుండాలి. తిరిగి చేసినవే చేస్తూ కూర్చుంటుంటే అది విసుగ్గా ఉంటుంటాడు. కానీ ఇంక పైన పిల్లలు కాని అధ్యాపకులు కాని ఈ సత్యాన్ని గుర్తించి అందరూ ఏకంగా సామూహికంగా సరి అయినటువంటి సంతోషాన్ని ప్రజలకు ఈ స్పోర్ట్స్ కోసం ఎన్నో బయట గ్రామాల వాళ్ళు కూడా వచ్చారు. మొత్తంగా ఈనాటి స్పోర్ట్స్లు చాలా ఆనందాన్ని అందించాయి. మన లోటుపాట్లు మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఇక మున్ముందు ఇలాంటి లోటు రాకుండా ఒక వార్డెన్స్ కూడాను తగిన చర్యలు తీసుకోవాలి. ఈ వీళ్ళకంతా కూడాను సరి అయిన ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇవ్వడానికి వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ కూడాను సిద్ధంగా ఉంటుండాలి. అప్పుడే ఇదంతా కూడా ఏకంగా చేరి అనేకత్వంలోని ఏకత్వం అనేటువంటి ఉపనిషత్ సారాన్ని మనం చక్కగా జగత్తునకు చాటిన వారం అవుతాం. ఈ సంస్థలందు అన్ని సంస్థలందు కూడాను ఈ యూనిటీ ఉండాలి. గొప్ప హాస్పిటల్ మీకు తెలుసును, రాజ్యంలోనే లేదు అంతటి హాస్పిటల్. అలాంటి ఫ్రీగా జరిపేటువంటి యొక్క డాక్టర్స్ కూడా ఎక్కడా లేరు. స్వామి కొన్ని కోట్లకు ఖర్చు పెట్టి వాళ్ళకి తగినటువంటి సేవలు చేయిస్తున్నారు. ఏ డబ్బును మనం ఉపయోగపెట్టవలసినప్పటికీ దానిని తూచి మనం ఉపయోగపెట్టాలి. ఎంతో మంది భక్తులు ఈ పవిత్రమైన కార్యాలు చూచి వాళ్లకు వాళ్ళు డొనేషన్ అంతా కూడా చెక్కుల కింద పంపుతూ ఉంటారు బ్యాంకులకు. ఆ డబ్బును సత్యసాయి ట్రస్ట్ ఉపయోగపెట్టినట్టుగా అంత పవిత్రమైన ఉపయోగము ఏ సంస్థలో కూడా ప్రపంచంలోనే జరగదు. కానీ అసూయాపరులు, దుర్మార్గులు, గిట్టని వాళ్లు ఈ యొక్క ట్రస్ట్ యొక్క దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నారని ఆడిపోసుకుంటారు. కానీ అది మహాపాపం, వేస్ట్ మేము చెయ్యం. ఒక్కొక్క మండే వచ్చిందంటే ఈ కూలీలకంతా బట్టువాడాలు ఇవ్వాలంటే నా దగ్గర బిల్లు తేవడానికి నారాయణ అదురుతూ వస్తుంటాడు. నేను గమనించి ప్రశ్నించి దానికి తగినటువంటి రీతిగా చేస్తుంటాం. అంత పవిత్రంగా మేము ఉపయోగపెడుతుంటాం. డాక్టర్స్ కూడా ఎంతో వేడగాని వేళలో వచ్చినప్పటికీ వాడు ఎంతో త్యాగం చేసి ఆ పేషెంట్ ను చూస్తుంటారు. మన సంస్థలు అన్నింటి ఎందుకు ఒకరికొకరు సహకారంగా ఒకరికొకరు కూడి ఎవరిపైనా ద్వేషం లేకుండా అసూయ లేకుండా ఏకత్వాన్ని పెంచుకోవాలి. కూడాను ఈ ఆర్గనైజేషన్స్ లోపల కూడా ఈ సమత్వాన్ని మనం పెంచాలి. సమస్త ఎట్టిదో సాయి పేరు అట్టిదిగా వస్తుంది. జరిగినా కూడా సాయి పేరులో వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు మనము ఆడంబరాలు తగ్గించుకుని మనం అభివృద్ధి గావించుకుని ఇతరులకంతా ఒక విధమైనటువంటి ఒక ఆదర్శప్రాయంగా మనం నిలిచాలి. కానీ ఈనాటి మన పిల్లలు ఎంతో ఆనందంగా సాయికి సంపూర్ణమైనటువంటి సంతృప్తిని అందించారు. దీనివల్ల స్వామి యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొంది ఆయుర ఆరోగ్యవంతులై ఆదర్శవంతులై జగత్తుకు సరి అయినటువంటి యొక్క రూపాన్ని మీరు నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్మిస్తున్నాను.
1: భజన వినాశుఖ

ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: నేను ఎవరికీ ద్వేషిని కాను, కాబట్టి నాకు ఎట్టి భయమూ లేదు. కారణమేమిటి? అంతా నా యొక్క స్వరూపమే. అందరియందున్నది ఒకే ఆత్మతత్వము. కల్లాకపటం ఎరుగని పసిబిడ్డ మిమ్మల్ని చూసి నవ్వినప్పుడు మీరు కోప్పడతారా? లేదే, మీరు కూడా నవ్వుతారు. అదే రీతిగా నేను ఆనందంగా చిరునవ్వు నవ్వితే నాతో పాటు అందరూ ఆనందాన్ని అనుభవిస్తారు. కనుక మంచి భావాన్ని పెట్టుకోండి, పవిత్రమైన హృదయాన్ని పెట్టుకోండి. అప్పుడు మీకు లభించే ఫలితం కూడా పవిత్రంగానే ఉంటుంది. ఇంతవరకు నాకు ఏ ఒక్కటి చెడ్డ జరగలేదు, అంతా మంచే జరిగింది. మనం మంచిగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి కష్టములు కలిగినా భగవంతునిపై విశ్వాసమును కోల్పోకూడదు. విశ్వాసమొక్కటి ఉంటే ఎంతైనా సాధించవచ్చు. విశ్వాసమే మీ శ్వాసగా భావించాలి.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భాగవతంపై శ్రీ కోటా శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భాగవతం చదివితే భాగవతవరా అంటారు స్వామి. భాగవతవరా అన్నప్పుడు ఏమిటి బాగవడం అన్న ప్రశ్న వస్తే, మనలోని గుణాలు మారి సద్గుణాలు చేరి మనందరం కూడా స్వామికి ఏ విధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్వామి ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మారుతామని అంటున్నట్టున్నారు స్వామి. అయితే ఈ విధంగా జరగాలి అంటే భాగవతం చదవాలి అని ఎందుకంటున్నారు స్వామి? భాగవతంలో ఉన్న మహిమ ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి అని మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత మహాభారతం రాశారు వ్యాసమహర్షి. మహాభారతం అంటే ఎన్నో పర్వాలు కలిగి అందులో మానవ జీవితం గురించి, మానవుల మధ్యలో ఉండే పాలిటిక్స్ గురించి, రాజ్యాకాంక్ష గురించి, యుద్ధాల గురించి, శాంతి అశాంతి గురించి, ఇలా ఎన్నో అంశాల గురించి వ్యాసమహర్షి చర్చించారు. కాబట్టి అది రాసిన తర్వాత ఆయనకే కొంత మనస్తాపం కలిగి, మనసు చెదిరి లోపల శాంతి లేక బాధపడుతున్న తరుణంలో ఆయనకి నారద మహర్షి దర్శనమైందని చెప్తారు. అయితే నారద మహర్షితో తన గోడు విన్నవించుకున్నప్పుడు మహర్షి అన్నారట, నాయన, చతుశ్లోకి భాగవతం అని 4 శ్లోకాలు నేను నీకు చెప్తాను. అది విన్న తర్వాత దానిని గనక నువ్వు విస్తారం చేసి, అంటే వ్యాస మహర్షి చేసేదంతా విస్తారమే, వ్యాసము అంటేనే విస్తారం కాబట్టి, ఆ చతుశ్లోకిని 4 శ్లోకాలని నువ్వు విస్తారం చేసి భాగవతము అన్న గ్రంథం గనక రచిస్తే, అది మానవాళికి అందిస్తే, ఎన్నో జన్మలు తర్వాత కూడా తరతరాలు తరింపజేసిన వాడివి అవుతావు, నీ జన్మ చరితార్థమవుతుందని చెప్పారు. ఆ విధంగా పుట్టుకొచ్చినది మనకి భాగవతము, అంటే మహాభారతం తర్వాత వచ్చినది. అయితే కథ ప్రకారము ఈ భాగవతము వ్యాసమహర్షి రాయడము, దానివల్ల ఆయనకి మళ్లీ శాంతి చేకూరడము జరిగిందని చెప్తారు పెద్దలు. మనకి తెలుగులో శ్రీ బమ్మెర పోతనామహర్షి ఈయన రాసిన భాగవతము మిగతా అన్ని భాగవతాల కన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. అంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందువల్ల అన్న విషయం గురించి నేను కొంత ప్రస్తావిస్తాను. మొట్టమొదట భాగవతము రాయక మునుపే పోతండంటాడు

నేను ఎప్పుడు పలుకుతాను అంటే రామచంద్రుడు పలికిస్తేనే పలుకుతాను అని ఏ మహానుభావుడు అనగలుగుతున్నాడో ఆ మహానుభావుల్లో అహంకారం అన్నది కొంతైనా లేదని తెలుస్తోంది. అంటే అహంకారమంతా పోయి లోపలంతా ఒక హాలోగా తయారైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు మాత్రమే రాయగలిగిన చరిత్ర రాయగలిగిన మహాగ్రంథము భాగవతం. కాబట్టి ఎంతమంది భాగవతం రచన చేయడానికి ప్రయత్నించినా కూడా ఒక ఆంధ్ర మహాభాగవతము పోతనగా రాసిన భాగవతానికి సరికాదని చెప్తారు పెద్దలు. అందువల్ల భక్తుడు అన్న పదానికి నిర్వచనం తాను అయి తాను రచించి మనకు అందించింది కాబట్టి భాగవతం స్వామి అంటారు. అటువంటి భాగవతం చదివితే నువ్వు భాగవతవరో బంగారు అని. అంటే ఎటొచ్చి మనం దేని గురించి చూస్తున్నామంటే అండి, అహంకార మమకారాలు జయించడమే మన జీవిత కర్తవ్యం కాబట్టి వాటిని జయించడానికి వాటిని తీసివేయడానికి భాగవతం చదవాలి. అదే కాకుండా భాగవతము మోక్షదాయిని. అంటే ఏ గ్రంథమైతే చదివితే మోక్షం అనేది తప్పకుండా వచ్చి మనకి చేరుతుంది, మనకి మళ్లీ ఈ జీవిత చక్రంలో రావడం అంటూ ఉండదో అటువంటి గ్రంథము భాగవతం. దీనికి నిదర్శనమేమిటి? దీనికి నిదర్శనము భాగవతంలో మొట్టమొదట వచ్చే పరీక్షిత్ మహారాజు కదే. 7 రోజుల్లో తాను పోతాను శాపవశాత్తు అని తెలిసిన పరీక్షిత్తు, ఈ 7 రోజుల్లో నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఈ జీవిత పరమార్థం నెరవేరుతుంది అని పెద్దల్ని ప్రశ్నిస్తే వారన్నారట, చెప్పదగ్గ గురువు గనక ఉంటే ఆయన చెప్తే నువ్వు వింటే భాగవతం చాలయ్యా, 7 రోజులు విను, దానివల్ల నీకు మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారట. మరి ఎవరు ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన వెతుకుతుంటే భగవంతుడి కృప వల్ల ఆ గురువు రానే వచ్చాడు సుఖమహర్షి. సుఖమహర్షి వచ్చి పరీక్షితు దగ్గర కూచుని 7 రోజులు సప్తాహంగా మొట్టమొదటిసారి, అంటే సప్తాహ దీక్ష అనేది ఇప్పుడు మనకి బాగా వింటున్నామండి, అయితే అప్పుడు సప్తాహం అని ఎందుకన్నారంటే 7 రోజుల్లో మరణిస్తాడు పరీక్షిత్తు. కాబట్టి ఈ 7 రోజుల్లో భాగవతం చెప్పాలి. అందుకని 7 రోజులు కూడా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా పరీక్షిత్తు కూర్చునుంటే, తాను అస్సలు కదలకుండా సుఖమహర్షి ఆ భాగవతం చెప్తూ ఉంటే విని తరించినవాడు పరీక్షిత్తు. అందువల్ల భాగవతం మోక్షదాయిని. ఇది ఆ రోజు విషయమే కాదండి, ఈ రోజుకైనా కూడా మనకి భాగవత సప్తాహం అయినప్పుడు అందులో నిమగ్నమై మనసు లగ్నం చేసి వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా ఆ భాగవతం వింటూ ఉంటే గనక 7 రోజులు మనకు కూడా సరిపోతుందేమో ఆ భగవంతుడి అనుగ్రహం కోసం. మోక్షం మనకి అందాలా ఎప్పుడు అందాలి అనేది స్వామి నిర్ణయం. అయితే మన వంతు మనం చేయగలిగిన ప్రయత్నం మాత్రము తప్పకుండా శ్రవణము శ్రవణం శ్రవణం. కాబట్టి అసలు శ్రవణం చేయడము అన్న నవవిధ భక్తి మార్గాల్లోని మొదటి మెట్టు భాగవతం నేర్పిస్తుంది మనకి ఎలా శ్రవణం చెయ్యాలి అని. ఇక మోక్షము అన్న పెద్ద పదము కాకపోయినా కూడా మనలో ఒక దాగి ఉండి నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పుతుంది భాగవతం. అదేమిటంటే భక్తి. స్వామి అంటారు అందరిలోనూ ఉన్న విషయం భక్తి. ఈ భక్తి అనేది కొత్తగా బయట నుంచి వచ్చి మనం చేర్చుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు, అది వస్తుంది. అయితే ఈ భక్తిని మేల్కొల్పాలి, జాగృతం చేయాలి. మేల్కొల్పాలి అంటే ఒక ఘంటానాదం వంటి శక్తి కావాలి, బయట నుంచి వచ్చి ఆ శక్తి లోపలున్నదాన్ని మేల్కొల్పాలి. అటువంటిది భాగవతం. అంటే చూడండి, భాగవతంలోని కథలు ఆ చరిత్రలు భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎక్కడో అది మనలో హృదయంలో ఒక చెదరని ముద్ర వేసి ఒక నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనలోని భక్తిని మేల్కొల్పి మన భక్తుల్ని చేస్తుంది. అందుకని ఒక విధంగా చూస్తే భాగవతం ఫర్టిలైజర్ లాంటిది. అంటే లోపల ఉన్న భక్తిని అది వేసినా కూడా, అంటే ఎంత దున్నినా కూడా మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది బయటికి రాని భక్తి అన్న శక్తిని అది ఒకసారి వినడం వల్ల ఆ భక్తిని మళ్లీ సృజింపజేస్తుంది. అంటే అది భాగవత శక్తి. కలియుగంలో భక్తిరేవ గరియసి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు కర్మ చేయొచ్చు, మీరు జ్ఞానులు కావచ్చు, ఎన్ని చేయగలిగినా కూడా భక్తి కన్నా మించిన శక్తి మార్గం లేదయ్యా అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఇందులో ఏదో చాలా గొప్ప విషయమే ఉండాలి. హరినామం చెప్తే చాలు, నారాయణ నామం చెప్తే చాలు కలియుగంలో అని ఒక చక్కని కథ గుర్తుకొస్తుంది. నారద మహర్షి ఒకసారి యమలోకానికి వెళ్లి యమలోకం ఎలా ఉంటుంది ఆ లోపల కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నట్ట.
వెళ్ళారట వెళ్ళి యమధర్మరాజుతో మాట్లాడుతూ అన్నారట. అయినా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానంటే యమధర్మరాజు అన్నారట, స్వామి మీకెందుకు లేండి లోపలికి, అది ఎలా ఉంటుందో నేను వర్ణిస్తాను, అంటే కాదయ్యా నేను వెళ్ళి చూడాలన్నారట. అంటే మరి స్వామి మీరు లోపలికి వెళ్ళి అది చూడలేక పరిగెత్తుకుని తిరిగి వచ్చేస్తే గనక నన్ను అడగండి అన్నారట. అంటే కాదు బాబు నేను చూడాలన్నారట. అంటే సరే అని ఒక భటుణ్ణి పిలిచి ఆ లోపలికి పంపించడం జరిగింది. నారద మహర్షి లోపలికి వెళ్ళిపోయి అతి త్వరలోనే త్వరగా బయటకు వచ్చేశారట. వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వస్తే యమధర్మరాజు అన్నారట, చూడండి స్వామి నేను చెప్పాను కదా మీరు అక్కడ ఉండలేరు, వాళ్ళు పడుతున్న యమ యాతన చూసి మీరు ఉండలేరు, మీ మనసు హృదయం సున్నితము కాబట్టి మీరు ఉండలేరని నేను తెలిసే చెప్పానని. అంటే నారదుడు అన్నారట, నిజమేనాయన నేను అవన్నీ ఏం చూడలేకపోయాను, కానీ నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తోంది విషయం అన్నారట. ఏమిటి స్వామి అద్భుతం అంటే అన్నారట, నాలుగే నాలుగు పదాలు, నాలుగే నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు నారాయణ, నాలుగు అక్షరాలు నారాయణాయ, ఐదు అక్షరాలు నారాయణ అన్న నాలుగు అక్షరాలు చేసుకుని ఉంటే ఇంత యాతన ఉండదు కదా, అది మర్చిపోయారే ఈ జనాలు, అది మర్చిపోయి ఇంత యమయాతన పడుతున్నారు, ఎంత అద్భుతం చూడండి, అది ఒక్కసారి అనుకుని ఉంటే కూడా జీవితంలో ఇటువంటి యమయాతన రాదు కదా అని నారద మహర్షి అద్భుతపడ్డారట. అంటే ఈ కథలోంచి మనకొస్తున్న మెసేజ్ ఏమిటంటే, హరినామం అనేది మనం మరవడానికి లేదు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, అంటే మనకి ప్రాణము శ్వాస ఆడుతున్నంత కాలము కూడా ఈ నామం అనేది చేస్తూ ఉంటేనే అది మనేమన్నా తరింపచేయగలదు, లేకపోతే ఆ టైంలో సేవ్ చేయగలదు, కానీ లేకపోతే కలియుగంలో భక్తి కన్నా మించింది లేదు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భాగవతం నుంచి వస్తుంది. భక్తి వల్ల ముక్తి అనడానికి నిదర్శనం భాగవతంలో చాలా మంది భక్తుల చరిత్రలు చూపెట్టారండి, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతమైనది, అందమైనది, ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అది ఒక చరిత్రలాగా చూసినా కూడా చూడాలనిపిస్తుంది, అటువంటిది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన నారద మహర్షి, ఆయన చరిత్ర. సరే ఇటువంటి వాళ్ల చరిత్రలు భాగవతంలో ఉన్నాయి, కానీ మనం మానవ జీవితం చూసుకుంటే, మన ఇతిహాసాలు అవన్నీ కూడా చూసుకుంటే భక్తి వల్ల ముక్తి అనడానికి పుండరీకుడు, తుకారాం మొదలగు ఎంతో మంది భక్తులున్నారు. ఒకవేళ భక్తి వల్ల ముక్తి తప్పకుండా తగ్గం. అదే కాకుండా స్వామి ఒక మాట ఇచ్చారటండి. ఏమిటి మాట అంటే, నారదుడికి ఇచ్చిన మాట,

స్వామి, మీ అడ్రస్ ఏమిటి, ఎక్కడుంటారు, మీ హెడ్ ఆఫీస్ ఏంటి, మీ బ్రాంచ్ ఆఫీస్ ఏంటి అని నారదుడు అడిగారని చాలా సున్నితంగా హాస్యంగా స్వామి అంటారు. అడిగాట నారదుడు స్వామిని. అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు అన్న మాట ఏమిటంటే, నేను వైకుంఠంలోనూ ఉండను, ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నావేమో, ఇక్కడ ఉండను అన్నారట. అదేమిటి స్వామి, ఇక్కడ ఉండకపోవడం ఏంటంటే, నాహం వసామి వైకుంఠే. నా యోగి, ఎంతో మంది యోగులు నారాయణ నారాయణ అని ఎన్నో సాధనలు చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నేను ఉన్నాననుకుంటున్నావా, అక్కడా లేను నేను, నా యోగి హృదయే, వాళ్ళ హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నానంటే, మద్భక్త యత్ర గాయంతి, నా భక్తులు అన్నవారు, అంటే స్వామి ఎన్నుకున్న భక్తులు, స్వామి భక్తులు అనదగ్గవారు, వారు ఒక భజన పాడినా, ఒక పద్యం పాడినా, నలుగురు కూర్చుని నామావళి చేసినా కూడా అటువంటి చోట తప్పకుండా తిష్టామి, తిష్టగా వేసుకుని కూర్చుంటారట స్వామి. అంటే కదలరన్నమాట అక్కడి నుంచి, తిష్ట, అక్కడ ఉంటారు. ఎంత గొప్ప అవకాశం అండి భజన అనేది. ఇటువంటి అవకాశం మనకి మన దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పార్ట్లాగా చేసేశారు స్వామి. అంటే అవతార పురుషుడు మన జీవితానికి చేసిన ఎంత గొప్ప మేలు చూడండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా భజన అనేది అలవాటు చేసేసి భజన చెయ్యాలా చెయ్యవద్దా అన్న బద్ధకం లేకుండా భజనని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేశారు స్వామి. కాబట్టి దీనివల్ల కూడా తెలిసేది ఏంటంటే, భక్తి వల్ల మోక్షం వస్తుంది, స్వామి ఇచ్చిన మాట ఇది. ఇక చివరి మాట చెప్పుకోవాలంటే, భాగవతం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, భాగవతంలోనే చెప్పబడిందండి చరిత్ర. గజేంద్రుడు, గజేంద్రుడు అంటే ఏనుగు. ఈ గజేంద్రుడు ఒక మృగము, ఒక జంతువు. ఈ జంతువు కామక్రోధ అర్షడ్వర్గాలకి లొంగిపోయి అది దాని జీవితం అది సాగించుకుంటూ పెద్ద జ్ఞానపరంగా లేకుండా ఆ విధంగా జీవించేది కాబట్టి దాని జంతువు అన్నారు. ఆ జంతువు కూడా, గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగు స్వభావంగా సత్వగుణం కలిగింది, అయితే దానికి అహంకారం అనేది కూడా ఉంటుంది. ఆ అహంకారం కలిగినప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను దిగగలను చెరువులోకి అనుకుని సరస్సులోకి, అంటే ఈ భవసాగరంలోకి దిగినప్పుడు అక్కడ మాయా అనే మొసలి పట్టుకుంటే చివరికి తన వంతు తాను ప్రయత్నించి తను వదిలేసి భగవంతుడికి మొరపెట్టుకుంటే ఆ భగవంతుడు ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా, ఒక క్షణం కూడా జాగు లేకుండా, ఎవరు తన వెంట వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుని వెళ్లి కాపాడాడు అని పోతనామాచ్యుడు భాగవతంలోనూ చెప్పబడింది. అంటే దీనివల్ల మనకొస్తున్న సందేశం ఏమిటంటే, పరమాత్మ భగవంతుడు స్వామి మనతో ఇక్కడ ఉన్నారా లేరా, ఫిజికల్ గా మనని చూస్తున్నారా లేదా అనేది వాదించాల్సిన విషయమే కానే కాదు. భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ అని నమ్మితే ఎక్కడ ఉన్నా కూడా హృదయంలోంచి ఒక్క ఆర్తనాదం వస్తే తప్పకుండా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు చూపెట్టే శక్తి అదే పరమాత్మ. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయం చెప్తోంది గజేంద్ర మోక్షం. అంటే దానికి మానవుడు ఎంతో గొప్పవాడు, మంచి కులంలో పుట్టి ఉండి వేదాలు చదివి ఉండి ఆ విధంగానే ఉండాలంటే అవసరం లేదు నాయన. ఒక జంతువులాగా పుట్టిన గజేంద్రుడికి కూడా మోక్షం వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, పరమాత్మ మీద భక్తి పెట్టుకుని నువ్వు తప్ప వేరే ఇంకెవరూ లేరు గతి అని అన్న ఒక్క మాట వల్ల వచ్చింది. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఒక్కటే, శరణాగతి చేయండిరా, ఇంకా వేరేమేమి పెట్టుకోకుండా నీ స్వశక్తి మీదే కాకుండా నడిపించేదంతా ఆయన, నడుస్తున్నది మనము, కాబట్టి ఆయన అనుగ్రహిస్తే ఏమన్నా అవుతుంది, ఈ విధంగా ఏ విధంగా అనుగ్రహిస్తే అదే విధంగా అవుతుంది అన్న ఒక భావం గనక రూఢీ చేసుకుని మనం మన జీవితాలను గడిపితే తప్పకుండా భాగవతం బట్టి మనము మన జీవితాలు నడుపుతున్నట్లే. అటువంటి జీవితాలు మనం ఏ విధంగా నడుపుకోవాలి అని చూడడానికి భాగవతంలోని కొన్ని అంశాలను తీసుకుందామండి. ఒక రెండు మూడు చరిత్రలు, మనకి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఒక రెండు మూడు చరిత్రలు తీసుకుని వారు భాగవతంలో ఏ విధంగా స్వామిని దగ్గరగా కావాలని వారు వ్యవహరించారు, ఎటువంటి భావాలు పెట్టుకున్నారు, ఎలా భక్తి పెంపొందించుకున్నారు అన్న విషయాలు గనక మనం ఒకసారి చూసి వాటి ద్వారా స్వామి మనకు అందిస్తున్న ఆలోచనలు ఏమిటి అనేది మరొక్కసారి చివరికి చరిత్ర చరుణం చేసుకుని తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. భాగవతంలో మనకి ఎంతో మంది మహానుభావులు, భక్తులు, వారి కథలు ఉన్నా కూడా అన్నిటికన్నా అందమైనది కృష్ణ పరమాత్మ జీవితము, అందులోని ఘట్టాలు. వాటిని ఊహించుకుంటూ ఉంటే మనకు అనిపించే భావం ఏమిటంటే,

0: ఈ అమృతం మనం ఆస్వాదించాలంటే, అందుకోవాలంటే కొందరి భక్తులు, ఈ భక్తుల చరిత్రల్లోకి కొంచెం మునగాలి మనం. మొట్టమొదట నేను ప్రస్తావించదలుచుకున్న భక్తురాలు, మహాభక్తురాలు యశోదాదేవి గురించి. యశోదాదేవి ఎంచుకున్న భక్తి మార్గము వాత్సల్య భక్తి. అంటే కృష్ణుణ్ణి తన బిడ్డడు అని నమ్మింది, బిడ్డడే కాబట్టి అతన్ని ఆ విధంగా చూసింది. అయితే ఎక్కడ కూడా మామూలుగా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు కాకుండా, ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ, ఈ బిడ్డ పరమాత్మ రూపము అనుకుని మాత్రమే చూసింది. అందువల్ల ఇది వాత్సల్య భక్తి. అంటే వాత్సల్యం అనేది ప్రతి అమ్మకి తన తనయుడందు ఉంటుంది. అయితే వాత్సల్య భక్తి అని ఏంటంటే, అంటే అర్థం ఏమిటంటే, నా బిడ్డడు ఎంత గొప్పవాడంటే, ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి వల్ల తప్పు కాదు అని. ఈ విషయం చెప్పడానికి యాక్చువల్లీ సూర్దాస్ గారు ఒక చక్కని విషయం చెప్తారు, మాట చెప్తారు, ఒక పాటలో ఆయన నిక్షిప్తం చేసి చెప్తారు. గొల్లెలందరూ, గొల్లపిల్లలు, గొల్లె భామలు వచ్చి యశోదాదేవి దగ్గర ఫిర్యాదు చేశారట, ఏమ్మా మీవాడు మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని ఇష్టం ఉన్నట్టు దొంగిలిస్తున్నాడు, తింటున్నాడు, వాడు ఒక దొంగగా తయారవుతున్నాడు అని చెప్తున్నారట. అంటే అసలు చెప్తున్నప్పుడు కూడా భాగవతం ఏం చెప్తుందంటే, గొల్లవారందరికీ కృష్ణుడు అంటే ఎంత భక్తి అంటే, వారికి ఈ విధంగా ఏదో ఒక ప్రసక్తి తీసుకుని యశోదాదేవి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారంటే, ఇంకొకసారి ఆ కృష్ణుడు కనబడతాడేమో చూద్దామని వారి తాపత్రయం. అంటే అందరూ భక్తు, మహాభక్తులండి. అందువల్ల వారు యశోదాదేవి దగ్గరికి వచ్చి అంటారట, మీవాడు పాలు పెరుగు అన్ని తినేస్తున్నాడు మాది అంటే, యశోదాదేవి మాత్రం అంటుంటే వారితో, లేనివన్నా తను చూడకపోయినా కూడా కల్పించి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడమ్మా వాడు, అసలు ఎక్కడ ఇల్లు కదలందే, ఇక్కడే ఉంటాడు నా దగ్గర, వాడిని మీరు దొంగంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోను అని రూఢిగా చెప్తుంటా, గట్టిగా చెప్తుంటా. ఆమెకు లోపల ఎక్కడో ఉంది, వీడు ఏదో చేస్తున్నాడేమో అని ఒక తపం వచ్చినా కూడా బయటికి వాళ్ళకి చెప్పడం మాత్రం అసలు ప్రశ్నే లేదు. కృష్ణుడు అటువంటి పని చేయడు అని వాళ్ళని పంపించేసి అప్పుడు కృష్ణుడిని మాత్రం నిలదీసి అడిగిందిట, ఎవయ్యా నువ్వు దొంగతనం చేశావు కదా, ఇది ఎప్పుడు రూఢి అయిందంటే, సూర్దాస్ గారు చెప్తారండి, ఒకరోజు కృష్ణుడు తనింట్లోనే దొంగతనం చేశాడట. తనింట్లో దొంగతనం చేసినప్పుడు యశోదాదేవికి తెలిసిపోయింది దొంగతనం చేశాడు అని. చేసినప్పుడు యశోదాదేవి నిలబెట్టి అడిగిందిట, ఏమయ్యా కృష్ణ, దొంగతనం వెన్న తిన్నావు కదా, ఎందుకు వెన్న తిండాము, నన్ను అడిగితే నేను పెడతాను, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఎందుకు దొంగతనం చేశావు అంటే. అప్పుడు కృష్ణుడు అంటాట,
1: మైన హిమాఖన్ ఖాయో రే మయ్యా మేరీ,
0: అమ్మా నేను అసలు మాఖన్ తినలేదంట. మై నహి మాఖన్ కాయో, నేను తినలేదు అని నోటిలోంచి అట్లా అనుకోకుండా అనాయాసంగా అబద్ధం వచ్చేసింది. వచ్చేసరికి యశోదాదేవి ఆశ్చర్యపోయింట, నేను చూశాను వీడిట్లా అబద్ధం చెప్తున్నాడు, ఏమిటి విషయం అనుకుని ఆవిడ అదే మాట మీద గట్టిగా ఉంటే, ఇంకా కృష్ణుడు ఒకసారి మాట అన్నాడు కాబట్టి దాన్ని ఎట్లాగన్నా సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో, ఎన్నో చెప్పాట రీజన్స్, ఎన్నో చెప్పాట అర్థాలు, ఏవి ఎటువంటి సిచ్యువేషన్స్ లో తను ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల వల్ల అసలు వెన తినడానికి ఆస్కారమే లేదు, ఈ విధంగా చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పాట. ఎన్ని చెప్పినా కూడా యశోదాదేవి వినకపోతే చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాట. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే, అన్నట, అమ్మా నేను నీకు అసలు సహజంగా పుట్టినవాణ్ణి కాకపోవచ్చు, అందువల్లే నీకు నా మీద అంత ప్రేమ లేదు, అందువల్ల కొంచెము అన్నయ్య అంటే నీకు ఎక్కువ ప్రేమ నాకన్నా, దానివల్లేనేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నువ్వు నమ్మేస్తున్నావు, లేకపోతే నువ్వు నేను నీకు నిజమైన కొడుకుని కాదేమో అనేసరికి ఇంకా తల్లి మనసు ఆగలేకపోయిందిట. ఆగలేక ఆవిడ కిందకు వంగి కృష్ణుడిని నోరు మూసేసి తన దగ్గరికి తీసుకుని అక్కును చేర్చి ఆవిడ అంటుంటా, తూ నహి మాఖన్ కాయో అంటుంటండి. అంటే నువ్వు తినలేదురా అని ఇవిడు చెప్తూ ఉంటాయి. సార్ ఇంతవరకు ఏమైందంటే, నువ్వు ఎందుకు తిన్నావు అంటే, మై నహి మాఖన్ కాయో అని కృష్ణుడు అన్నాడు మొదట. అన్న విషయం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే, యశోదాదేవి అంటోంది తన వైపు నుంచి, తూ నహి మాక, నువ్వు తినలేదురా అని యశోద అన్నప్పుడు, అప్పుడు సూర్దాస్ గారి చమత్కారం చూడండి, కృష్ణుడు మాట మార్చేసి అప్పుడు అంటాట,
1: మై నహి మాఖన్ కాయో
0: అన్నట. అంటే మై నహికి మై నేహికి ఆ చిన్న తేడా చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ అసలు అక్షర రూపుడు కాబట్టి అక్షరంలో ఉన్న ప్రతి పదాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి అన్న ఈ విషయం మన స్వామి జీవితంలో చూడనే చూశాము. ఎట్లా తనకి తన సొంతంలో తన కంట్రోల్లో ఉంటుందనే చూపెడతారు. మైనేహి మాకను కాయో అనడంలో ఇక్కడ ఒక చాలా డీప్ ఆధ్యాత్మిక మీనింగ్ ఉందండి. మొట్టమొదట భక్తులు గనక నేను నిజము అని అనుకున్నంత కాలము పరమాత్మ నువ్వు నిజం కాదు అంటాట. అయితే భక్తుడు లొంగి శరణాగతి అయ్యి నేను కాదు నిజము నువ్వే నిజము అన్నప్పుడు, అప్పుడు పరమాత్మ తాను భక్తుడిని చక్కుని చేర్చుకుని వంగి నువ్వు కూడా నిజమే అని శిరం చేస్తాట. అంటే ఇందులో ఆధ్యాత్మిక మీనింగ్ సూర్యదాసు ఎంత చక్కని ఒక వెన్న దొంగలించడం అన్న ఒక సన్నివేశం తీసుకుని చూపెట్టారో చూద్దాం. ఈ సన్నివేశానికి తెలుగులో మనం కొంచెం పాట రూపంలో చూస్తే, ఈ సన్నివేశానికి కొంచెము మనము భక్తి జోడించి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక పరిస్థితి. అంటే ఇది వెన తిండం పరిస్థితే కాకపోతే ఈసారి ఆ గొల్లవాళ్ళు అన్నయ్య వచ్చి ఫిర్యాదు చేశాట అమ్మకి. అంటే బలరాముడు వచ్చి ఫిర్యాదు చేశాట ఏమిటంటే, అమ్మా వీడు మన్ను తింటున్నాడు అని. ఇది ఇంకొక తమాషా. మన్ను తింటున్నాడు అని ఫిర్యాదు చేసేసరికి ఆ తల్లి మనసు వెలువెల్లాడిపోయింది. కృష్ణుడిని పిలిచి అడిగిందిట,

ఇక్కడ ఈ పదాల్లో చమత్కారం చూడండి. మన్ను తినలేదమ్మా అన్నమాట కల్లయ్యే అంటే రెండు అర్థాలు. అక్కడ నేను మన్ను తినలేదు అని అన్న చెప్పాడా, ఆ మాట కల్ల అనడం ఒక మాట, మన్ను తినలేదు అన్నమాట కల్ల, ఈ రెండు అనుకోవచ్చు. అంటే అన్న చెప్పే అన్నట్లా అంటున్నాడు కాబట్టి నేను కల్ల అంటున్నాను అనడం ఒకటి, అసలు మన్ను తినలేదు అనుకోటి నేను మన్ను తినేవాడిని కాదు అని చెప్పడం ఒక మాట, అన్నమాట కల్లయ్యే అని. ఈ విధంగా ప్రతి పదంలోనూ భక్తుడు కనుక ఎంతో అలర్ట్ గా భగవంతుడి వైపు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తేనే తప్ప అర్థం కాని తత్వం. అంటే యశోదాదేవి మళ్లీ అంత తొందరగా నేను వదలను కృష్ణ అని అన్నట్టండి.

నోట్లు పెట్టుకున్నావు కదా, ఎక్కడో ఏది చూడండి, ఇంతసేపు నోరు కొంచెం పూర్తిగా కూడా తెరవకుండా మాట్లాడుతున్నావు, ఏది నోరు తెరు అంది యశోదాదేవి. అనేసరికి అంటాట కృష్ణుడు,

సుటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా. అంటే అమ్మా, ఇవి మాటలు కాదు, నేను ఒట్టిగా మాటల మనిషిని కాదు, ఈ మొత్తం సర్వం నడిపించేదంతా నాకు ఆటపాట అంతే. ఆటపాటలే సుమా, మాటలివి కాదమ్మా, ఆటపాటే సుమా. సూటిగా సమీపించి నీకెప్పుడు అర్థమవుతుంది, నేను ఎప్పుడు అర్థమవుతానంటే సూటిగా సమీపించాలంటే డైరెక్ట్ గా నువ్వు నన్ను అప్రోచ్ అవ్వాలి తప్ప అది ఇది పట్టుకుని వచ్చేటైతే నేను నీకు అందేవాణ్ణి కాదు. సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా, నువ్వే చూడు అన్నప్పుడు ఆ తల్లి చూసిందట. చూసేసరికి పోతనమాచులు రాసిన బ్రహ్మాండమైన పద్యము.

యశోదాదేవి భక్తి వాత్సల్య భక్తి అయితే కుచేలుడు ఆయన అసలు పేరు సుధాముడు. ఆయనది సంపూర్ణ శరణాగతి. ఈ సుధాముడు శ్రీకృష్ణునితో సహాధ్యాయి అయి సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశాడు. బ్రాహ్మడు, నిరుపేద, ఎంతో మంచివాడు, సుగుణశీలుడు. ఈయన దగ్గర ఎటువంటి దుర్గుణాలు లేకపోయినా కూడా ఒక చిన్న సన్నివేశము, ఆయన జీవితంలోని చిన్న సన్నివేశము ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఏ విధంగా ఆయనకు ఒక దౌర్భాగ్యమని తెచ్చిపెట్టింది, అలాగే మరల భగవంతుడు ఆ దౌర్భాగ్యం అన్న రాతని తిరిగి రాసి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చాడు అని భాగవతంలో చాలా ప్రస్ఫుటంగా చూపెట్టారు. ఒక కథ ఉందండి. ఒకసారి గురుపత్ని వంట కోసము, వంట చెరుకు కోసము అడవికి వెళ్లి కట్టెలు తీసుకురమ్మని ఆ కృష్ణుణ్ణి, సుధాముణ్ణి, బలరాముణ్ణి వీరందరినీ అడవికి పంపించింట. అయితే వారు అడవిలోకి వెళ్లి రాత్రి పడేంత వరకు కట్టెలు ఎరుకుని తెస్తున్న టైంలో చాలా అనుకోకుండా వాతావరణం మారిపోయి అక్కడ జల్లు పడ్డము, అది మెల్లిమెల్లిగా వానగా మారడము, చాలా చలిగా ఉండడం ఇవన్నీ జరగడంతో చీకటి పడడంతో వారు ఈ చీకట్లో అడవిలో నడుచుకుంటూ మళ్ళా ఆశ్రమానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకుని వారందరూ కూడా అక్కడున్న చెట్ల మీద ఎక్కి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారట. అంటే జంతువుల నుంచి ఏ భయం లేకుండా చెట్ల మీద ఎక్కి. అయితే అందరూ తలో చెట్టు ఎక్కారు. కృష్ణుడు, సుధాముడు ఒక చెట్టు ఎక్కారు. వారు ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ పైన సుధాముడు, ఇంకో కొమ్మ పైన కృష్ణుడు వారు పడుకున్నారు. అయితే వారు అక్కడికి ఎక్కారు, అక్కడ పడుకున్నారు, బానే ఉంది, కానీ వారికి పాపం పిల్లలు, భోజనం లేదు, అందరూ చిన్నపిల్లలు. దాంతో సుధాముడికి ఆకలేయడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది, గురుపత్ని వీరి అడవికి వస్తున్నప్పుడు వీరికి ఆకలి వేస్తే తినడానికని కొన్ని అటుకులు మూట కట్టి వాళ్ల వాళ్ల దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని అటుకులు ఇచ్చింది. అయితే అందరికీ ఆ అటుకుల మూటలు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి కృష్ణుడి అటుకుల మూట, సుధాముడి అటుకుల మూట, ఈ రెండూ కలిసి సుధాముడికి ఇచ్చింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు సుధాముడికి ఆ అటుకులు గుర్తుకొచ్చి ఆ తన అటుకులు తిన్నట్ట. తింటున్నప్పుడు ఆ వాతావరణంలో, ఆ చలిలో, అక్కడ ఎంతో నిశ్శబ్దంగా కూడా ఉంది కాబట్టి రాత్రి అటుకులు తింటున్నప్పుడు, సుధాముడు తింటున్నప్పుడు చప్పుడు వస్తుంట, నోరు చప్పుడు అవుతోందిట. ఆ చప్పుడు అవుతున్నది కృష్ణుడు విని, ఏం సుధామా ఏదో చప్పుడు అవుతోంది అంటే, అటుకులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అటుకులు ఉన్నాయి అని చెప్తే కృష్ణుడు కూడా పంచాల్సి వస్తుందని అనుకుని సుధాముడు అన్నట్ట, ఏమీ లేదు కృష్ణ, చలిగా ఉంది కదా, అందువల్ల నా పళ్ళు టపటప కొట్టుకుని ఇటువంటి శబ్దం వస్తోంది, అంతే తప్ప ఏం లేదంటే, అవును అంతేనా అన్నట్ట కృష్ణుడు అని మళ్ళీ పడుకున్నట్ట. సర్వాంతర్యామయానికంతా తెలుసు. ఇది మొదట జరిగింది. తర్వాత ఆకలి తీరలేదు, తన వంతు తనకిచ్చిన అటుకులు అయిపోయాయి. అయితే తన కృష్ణుడు అటుకులు కూడా తీసి, సరే ఇవి ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, కృష్ణుడికి అవసరమే ఉంది, కృష్ణుడు ఉండగలడు, నాకన్నా బలశాలి అతను ఉండగలడు అనుకున్నట్టున్నాడు. ఆటుకులు కూడా తినబోతుంటే, తినబోతున్న తరుణంలోనే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా సుధామ నాకు కూడా ఆకలేస్తోంది, నాకేమైనా పెడతావా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని అడిగట్ట. చూడండి, భగవంతుడికి భక్తుడు పొరపాటును కూడా తప్పు చేయడం ఇష్టం ఉండదు, అందువల్ల వార్నింగ్ ఇస్తాడు. అనేసరికి సుధాముడు తన ఆకలికి తట్టుకోలేక పాపం ఆ చిన్నపిల్లవాడు, ఏమీ లేదు కృష్ణ నాకేమి ఇవ్వలేదు అని చెప్పి ఊరుకున్నట్ట. అంటే కృష్ణుడు అవునా ఇవ్వలేదా సరేలే అన్నట్ట. అంటే పరమాత్మ మనం తప్పు చేస్తుంటే కూడా, ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా మన దోవన మనం వెళ్తుంటే చూసి ఊరుకోవడం తప్ప ఆయన మాత్రం ఏమి చేయలేరు. అంటే ఎవరి ప్రారంభం వారిదే. అయితే సుధాముడు కొత్తసేపు ఆగి అటుకులు తినడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంతు కూడా తింటున్నప్పుడు మళ్ళా చప్పుడవుతోంది. చప్పుడవుతున్నప్పుడు కృష్ణుడు అడిగట్ట, ఏం సుధామ మళ్ళీ ఏదో చప్పుడవుతోంది, ఏమవుతోంది అని. మళ్ళీ సర్దుకుని చెప్పాట సుధాముడు, ఏమి లేదయ్యా, ఈ చలి వల్లే నాకిప్పుడు నా భూమికలు ఇవన్నీ కూడా బాగా చలేస్తోంది, లోపల నుంచే నాకు చలేస్తోంది, అవన్నీ శబ్దం చేస్తున్నాయి తప్ప ఇక్కడ జరిగేదేం లేదు అనేసరికి కృష్ణుడు నవ్వు అన్నట్ట, అంతేనా సరేలే అయితే అలాగే కాని అన్నట్ట. అయితే పరమాత్మకి
మొట్టమొదట మనం ఏమనుకున్నాం, మనం తినే ముందర పరమాత్మకి నైవేద్యం పెట్టాలి, నివేదన చేయాలి. మనది అనుకున్నది ఏమీ లేదు కాబట్టి. పోని అది చేయకపోయినా కూడా మామూలుగా మా ఆకలి నేను తీర్చుకుంటే ఒకందుకు పర్వాలేదు అనుకోవచ్చు. అయితే పరమాత్మ కోసం, కృష్ణుడి కోసం, అంటే వేరే వారి కోసం ఇచ్చిన ఆ సొమ్ముని తాను తింటూ అప్పటికి కూడా అబద్ధం చెప్పి ఇది నీది కాదు నాదే అన్నట్టు వ్యవహరిస్తే తప్ప, వ్యవహరిస్తే దానికి అటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని కృష్ణుడు సూచించినట్టుంది. అలాగే కాని అన్నప్పుడు పరమాత్మ నుంచి ఈ అటుకులు ఇవ్వకుండా దాచినందుకు ఇంకా తర్వాత 40-50 ఏళ్లు ఎంతో కఠినంగా దరిద్రం అనుభవించాడు పాపం సుధాముడు. ఇంటి నిండా పిల్లలు, భార్య చక్కని పతివ్రత, అయినా కూడా సంపాద అనేది లేకుండా ఎందువల్లో అకటికి దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా కాకపోతే ఇతనిలో భగవంతుడి సాంగత్యం వల్ల, పరమాత్మ చెలికాడు అవడం వల్ల అది ఎంత గొప్ప మహద్భాగ్యం అంటే ఆయనకి పరమాత్మని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ భావం మర్చిపోకుండా ఈ దరిద్రం ఆయన ఏమీ అంటలేట, ఆయన మనసుకేమీ అంటలేదు. అయితే పాపం పిల్లలు, భార్య మాత్రము చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఆయన మాత్రము తొడకకుండా బెనకకుండా ఆ విధంగా ఉన్నాడు. అయితే చూడలేక ఒకసారి ఆ భార్య అందిట, స్వామి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు కృష్ణుడు సహాధ్యాయి అని, ఆ కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో చాలా గొప్ప రాజుగా ఉంటున్నాడని, అష్టైశ్వర్యాల్లో ఉన్నాడని మీరే చెప్పారు కదా, అటువంటి కృష్ణుడి దగ్గరికి మీరు వెళ్లి ఒక్కసారి మన పరిస్థితి విన్నవించుకోకూడదా అంటే, ఆయన అన్నట్ట తప్పు, మనం అటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాలు అడగకూడదు అంటే, మీరు ఏమి అడగద్దండి పోని, మీరు వెళ్లి ఒకసారి కలిసి రండి అని చెప్పింట. అంటే ఆయనకు కూడా మనసు మారి ఎందుకు ఆ సమయం వచ్చినట్టు అనిపించింట, అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన ఉన్నది పోరుబందరండి గుజరాత్లో, కృష్ణుడు ఉన్నది ద్వారక, పోరుబందర్ నుంచి ద్వారకకి 200 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్ల దూరంలో అవతారమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు నేను వెళ్లి చూడట్లేదు అని అనిపించింట ఆయనకి. అనిపించి సరే బయలుదేరాట. బయలుదేరినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మహానుభావులు, గొప్పవారు, గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకూడదు, కాబట్టి ఏమన్నా తీసుకువెళ్ళాలి. అయితే వీరు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నారంటే వీరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఏమి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు మళ్లీ ఆ భార్య, ఆవిడ ఓ చక్కని ఐడియా ఇచ్చింట. ఆవిడ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని మూట కట్టి, ఆ మూట మళ్లీ ఎక్కడ మర్చిపోతాడో కూచేరుడు సుధాముడు అని, ఆ మూట కట్టిన అటుకులతో పాటు మూట కట్టిన బట్టని ఆయనకి అంగవస్త్రంలాగా ఆయన మీద వేసి ఇక వెళ్ళండి అని చెప్పింట. అయితే ఈ విధంగా పోరుబందరు నుంచి ఆయన బయలుదేరాడు. ఇట్లా ఈయన కథ, కుచేలుడి కథ చూసుకుంటూ వెళ్తే ఎంతో దయనీయంగా ఉంటుంది కొన్ని చోట్ల, అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయనకి కృష్ణుడితో ఉన్న సాన్నిహిత్యం చూస్తూ ఉంటే. కాబట్టి ఈయన కథని తర్వాత జరిగే అంశాల గురించి ఒక పాట రూపంగా మనం చూద్దాం.

నేస్తమా, నిన్ను చూసిన ఆనందములో అడగమరచితివి. ఎచటనో గలవి స్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?

మనం చెప్పుకుంటున్న యశోధ భక్తి వాత్సల్యం అయితే, కుచేలుడి భక్తి సంపూర్ణ శరణాగతి అయితే, వీటికి కొంచెం భిన్నంగా అనిపించినా కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే భక్తి అర్జునుడిది. అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత శైలి కాదు మంది ఇప్పుడు. అందరము కూడా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి చేసుకుంటూ కర్మ చేస్తూ భగవంతుడికి చేరువగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కర్మ వదలకుండా ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఉండడము అనే విషయం గురించి చాలా చక్కగా చూపెట్టే ఒక ఘట్టము మనకి అర్జునుడి చరిత్ర. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత

అర్జునుడు కృష్ణుడికి సఖుడు శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ ఎగురుతుంటే ఆ పక్షిని చూపెట్టి అర్జునుడికి చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్య బావా అది ఒక గద్దలాగా ఉంది కదా, అంటే అది నిజంగా గద్ద కాదట, పావురం ఏదో అయి ఉండొచ్చు, అయితే దాన్ని చూసి అర్జునుడు అన్నట్ట, అవును బావా అది గద్దే అన్నట్ట. కొంతసేపాగి అదే పక్షిని చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా అది గద్దలా లేదయ్యా, అది చిలుకలాగా ఉందన్నట్ట, అంటే అవును బాబా అది చిలుకే అన్నట్ట. కొంతసేపాగి మళ్లీ ఇది పావురం అయ్యా చిలుక కాదు, అంటే అవును బాబా అది పావురమే అన్నట్ట. అనేసరికి కృష్ణుడు అర్జున్ని పైనుంచి కింద వరకు చూసి అంటాట, ఏమయ్యా అర్జున నీకంటూ నీకు ఒక సొంతగా భావం లేదా, నేనేం చెప్తే అదే సరిగ్గా ఉందంటావు అని అడిగితే అర్జునుడు అంటాట, కృష్ణ నువ్వు నా పక్కనుండగా నాకు వేరే సొంత భావం ఎందుకు, చెప్తున్నవాడు కృష్ణుడు అని తెలిసినప్పుడు నాకు నా ఏ భావమైనా ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందువల్లంటే అది ఒకవేళ గద్ద కాకపోయినా గనక నువ్వు గనక గద్దంటే అది గద్దవడం ఎక్కువసేపు పట్టదు, నువ్వు ఎంతసేపట్లో ఉన్నా అది గద్దం చేస్తావు, అందువల్ల నువ్వు చెప్పింది నాకు వేదం తప్ప బాహ్యంగా బయట ఉన్నది కాదు నాకు వేదం అని చెప్పగలిగాడు కాబట్టి అంత గొప్ప భక్తుడు అర్జునుడు. అందువల్లే ఎంతో మంది మహానుభావులు, ధర్మస్వరూపుడు యుధిష్ఠరుడున్నా, మిగతా భీముడు బలశాలి భీముడున్నా, భీష్ముడు ఉన్నా, అందరినీ కాక తన దగ్గరికి చేర్చుకుని గీతని బోధించింది అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ అవతారంలో. స్వామంటారు, ఈ ప్రపంచంలో నదిని దాటడానికి ఈత, భవసాగరం దాటడానికి గీత అని. అటువంటి గీత బోధించిన పరిస్థితి కూడా ఏమిటి అంటే, ఇంత గొప్ప భక్తుడు, ఇంత చేరువైన సఖుడు అయిన అర్జునుడు కూడా ఒక సమయంలో మోహానికి గురయ్యాడు. మోహానికి గురి అయ్యి తాను ఎంచుకున్నది తన ఆలోచన, భగవంతుడి ఆలోచన, భగవంతుడు చెప్పే మాట కన్నా కూడా గొప్పది పెద్దది అనుకున్నాడు. అనుకున్నప్పుడు అటువంటి ఆలోచనని మొత్తం మరల్చి ఒక 700 శ్లోకాలలో దానిని అతన్ని మళ్లీ కార్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణుడు. ఆ ఘట్టం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

0: విన్నారు కదా. ఇలా ఎంతమంది భక్తుల చరిత్ర చూసినా విన్నా మనకి కనిపించే తత్వం ఒకటి, భగవంతుని కోసం ఒక తపన, ఆ భావన అందు ఒక ఆర్తి. ఇవన్నీ కూడా భాగవతం మనకు అందిస్తుంది. ఎన్నో కథల ద్వారా, ఎన్నో చరిత్రల ద్వారా ఇదే విషయాన్ని మనం మళ్లీ మళ్లీ చూస్తాం. అయితే ఇది మన జీవితంలోకి రావాలి అంటే ఈ భాగవతం ఆ జన్మాంతం మనం చదువుతూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. దీనికి ఎన్ని సప్తాహాలన్నా చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా పఠించవచ్చు, ఎన్ని సార్లైనా వినొచ్చు, వేరే వాళ్లతో ప్రస్తావించవచ్చు, ఎంత చేసుకుంటే అంత ఆనందం. కాబట్టి భాగవత గ్రంథం మనం మర్చిపోకుండా స్వామి చెప్పినట్టు భాగవతం చదివి మనందరం కూడా భాగవతం. సాయిరాం.
1: ఇప్పటి వరకు మీరు శ్రీ కోటా శివకుమార్ గారు భాగవతంపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతధామం ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. స్వామి భక్తులు, ప్రశాంతిగ్రామ్ మరియు వైట్ ఫీల్డ్లో ఉన్న శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియో థొరాసిక్ డిపార్ట్మెంట్లో నేతృత్వం వహించిన హైదరాబాద్కి చెందిన, ప్రస్తుతం సన్షైన్ ఆసుపత్రిలో తమ సేవలందిస్తున్న ప్రజ్ఞాశాలి డాక్టర్ అనిల్ కుమార్ మూల్పూర్ గారితో పరిచయ కార్యక్రమంలోని మొదటి భాగం మీకు అందించాం. స్వామి దగ్గరికి ఆయన ఏ విధంగా మొట్టమొదటిసారి వచ్చారో, స్వామి వైద్యాలయాల్లో ఆయనకు ప్రవేశం, ఇలాంటి విషయాలు ప్రథమ భాగంలో ప్రస్తావించడం జరిగింది. ఈనాడు మీకందించే రెండో భాగంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలను ఆయన వివరిస్తూ, స్వామి అనుగ్రహం లేనిదే ఏదీ సాధ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో స్వామి నెలకొల్పిన విద్య వైద్య నిలయాలు మానవాళికి ఒక ఉత్తమ ఆదర్శమని తమ మనోభావాలను వ్యక్తపరిచారు. ఇక ఆలస్యం చేయకుండా డాక్టర్ అనిల్ కుమార్ మూల్పూర్ గారితో పరిచయ కార్యక్రమంలోని రెండో భాగానికి ఇప్పుడే వెళదాం.
1: ఈ సందర్భంలో కుతూహలంతో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. మీరు ఆపరేషన్లు, స్పెషల్గా ఈ గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేసేటప్పుడు, ఆ ప్రక్రియ చేసేటప్పుడు మీకు ఆ సృష్టికర్త ఎప్పుడన్నా మీకు గుర్తుకు వస్తాడా? ఎందుకంటే మేము విన్నాం, హార్ట్ యూట్యూబ్లో చూస్తుంటాం, వీడియోలో చూస్తుంటాం, ఈ ఆపరేషన్ చేసినప్పుడు హార్ట్ని ఆపేస్తారు. ఆపరేషన్ అంతా అయిన తర్వాత దే హ్యావ్ టు రీస్టార్ట్ ది హార్ట్. అది యాక్చువల్గా భగవంతుడి చేతిలో తప్పిస్తే ఇంకెవరి చేతిలో లేదు. ఆ క్షణంలో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో కొంచెం చెప్తారా?
2: హార్ట్ని ఆపడము, హార్ట్ని రీస్టార్ట్ చేయడము, పేషెంట్ యొక్క టెంపరేచర్ని పూర్తిగా తగ్గించడము, 15 నుంచి 18 డిగ్రీ సెల్సియస్కి పేషెంట్ టెంపరేచర్ని పూర్తిగా తగ్గించేస్తే దాన్ని డీప్ హైపోథర్మిక్ టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటాం. మామూలుగా కార్డియోపల్మనరీ బైపాస్ చేస్తున్నప్పుడు హార్ట్ని ఆపొచ్చు, లంగ్స్ని కూడా ఆపేయచ్చు. ఆ హార్ట్ లంగ్ ఫంక్షన్ హార్ట్ లంగ్ మెషిన్ చేస్తుంటుంది. ఈ మెషిన్ చేస్తున్నప్పుడు మిగతా అవయవాలకన్నింటికీ కూడా సక్రమంగా రక్తం సరఫరా జరుగుతుంటుంది. కానీ నేను మొదట చెప్పినటువంటి డీప్ హైపోథర్మిక్ సర్క్యులేటరీ అరెస్ట్లో 45 నిమిషాల నుంచి 2 గంటల దాకా శరీరంలో ఏ కణానికి ఒక్క ఎంఎల్ కూడా రక్తం సరఫరా ఉండదు. అది ఒక రకంగా శాస్త్రీయ పరంగా చూస్తే దట్స్ ఎ గ్రేట్ అడ్వాన్స్. కార్డియోథరాసిక్ సర్జరీ 1950లో మొదలై గట్టిగా ఒక శతాబ్దం కాలేదు. 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయినటువంటి స్పెషాలిటీలో ఈ రోజుల్లో మనం ఎన్నో రకాల ఆపరేషన్ చేయగలుగుతున్నాం. కానీ మీరన్నట్టు సృష్టికర్త మిగతా ఏ వైద్యంలో చేసినా కూడా గుర్తొస్తాడు, గాని హార్ట్ సర్జరీలో ప్రతిక్షణం గుర్తుంటాడు. ఎందుకంటే ఆయన సంకల్పం లేకపోతే ఆ బండి మళ్లీ స్టార్ట్ కాదు. అది స్టార్ట్ కాకపోతే ఇంకా వీడి బతుకు స్టాప్ అయిపోతుంది, ఆపరేషన్ చేసినటువంటి సర్జన్ బతుకు. కాబట్టి ఎవ్రీడే హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు, ఆ పేషెంట్ను చూస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి అనేక రకాల ఇబ్బందులు, ఎందుకంటే ఇందులో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. చిన్న చిన్న రోజుల నెలల పిల్లలు, వాళ్ళకి హార్ట్ సర్జరీ చేయకపోతే వాళ్ళు బతకరు. అట్లాగే 84 ఏళ్ల వాళ్ళు 90 ఏళ్ల వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి హార్ట్ సర్జరీ అవసరం అవుతుంది. మీరన్నట్టు మిగతా ఆర్గన్స్తో పోల్చి చూస్తే మిగతా ఆర్గన్స్కి చేసినటువంటి సర్జరీ ఎంత క్లిష్టమైనా కూడా మొత్తం సర్క్యులేషన్ ఆపడం అనేది కేవలం హార్ట్ సర్జరీలో జరుగుతుంది. సో సృష్టికర్తని ప్రతి అనుక్షణం గుర్తు చేసుకుంటున్నాం, లేకపోతే మనకి మనుగడ లేదు.
1: అయితే మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ ఈ విధంగా జరగాలి, మీరు మీ మైండ్ బ్లాక్ అయినప్పుడు స్వామి ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యి మీ తాలూకా ఆ డౌట్స్ ని క్లారిఫై చేసి మీకు ఏదైనా కొత్త పద్ధతులు గాని, మరి సృష్టికర్త కదా, మనలో ఉన్న ఇంట్రికేసీస్ అన్ని ఆయనకే తెలుస్తాయి, ఏ విధంగా మీకు అది వెల్లడి చేశారో కొంచెం చెప్తారా?
2: కొన్ని రకాల ఆపరేషన్లు సర్జన్స్ గా మేము మొట్టమొదటిసారి అక్కడ చేశాం. శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లో నేను ఎఫ్ఆర్సీఎస్ కార్డియోథరాసిక్ సర్జరీ పూర్తి చేసుకుని బెంగళూరు రావడం, అక్కడ చేరిన తర్వాత విత్ ఇన్ 6 మంత్స్ నేను అక్కడ చీఫ్ కార్డిక్ సర్జన్ గా అక్కడ నేను పదవిని కొన్ని రోజులు 5.5 సంవత్సరాల పాటు నేను అక్కడ జరపడము, దాంతోపాటు నాతో పాటు 4 సర్జన్స్ తోటి 120 ఆపరేషన్లు పర్ మంత్ 4 ఆపరేషన్ థియేటర్లలో చేసేవాళ్ళం. అందులో కొన్ని రకాల ఆపరేషన్స్ ప్రపంచంలో డిస్క్రైబ్ చెయ్యనివి కూడా అప్పటికప్పుడు మీరన్నట్టుగా అది స్వామి ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి దాన్ని మాడిఫై చేసి ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ఉదాహరణ ఏంటంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, కింద ఉండేటువంటి 2 చేంబర్స్ లో హార్ట్ లో ఉండేటువంటి హోల్, దాంతోపాటు వచ్చేటువంటి అయార్టిక్ వాల్వ్ లీక్ కి ఒక స్పెషల్ ఆపరేషన్ మేమే సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ బెంగళూరులో డివైస్ చేసి అట్లాంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత వేరే కొన్ని చోట్ల కూడా ఏ విధంగా దాన్ని మాడిఫై చేశామని చూపిస్తామని మమ్మల్ని అడిగారు. సో ఆ స్ఫూర్తి కూడా స్వామే ఇస్తారు, జ్ఞానము ఇచ్చేది ఆయనే. లాస్ట్ మినిట్ లో ఏమైనా ఇంప్రూవైజేషన్ చేయాల్సి వస్తే ఆ స్ఫూర్తి ఇచ్చేది వారే. అది గమనిస్తూ పోతే వారు మనతోనే ఉంటారు. ఆ పేషెంట్ సెలక్షన్ దగ్గర నుంచి పేషెంట్ అసలు హాస్పిటల్కి రావడం కూడా అది స్వామి యొక్క సంకల్పమే. లేకపోతే ఎక్కడెక్కడి నుంచో దూర తీర ప్రాంతాల నుంచి ప్రతిరోజు 150 మంది తెల్లవారుజాము 4 గంటలకి స్వామి హాస్పిటల్ దగ్గరకు వచ్చి తలుపు తట్టడం అనేది ఇప్పటికీ కూడా అది మనం బిలీవ్ చేయలేం. ఈ రోజు కూడా అట్లాగే జరుగుతుంది. అందులో మనం మనకున్నటువంటి వేరే కారణాల వలన 90 నుంచి 100 మందిని మాత్రమే మనకు అవుట్ పేషెంట్ చూడగలుగుతున్నాం. సో ఈ పేషెంట్ అక్కడికి రావడము, అందులో ఆ పేషెంట్ కి ఒక్కొక్కళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడము, అదంతా కూడా డివైన్ ప్లేలో మనం ఒక మన రోల్ ని మనము నిర్వహిస్తున్నాము అని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ప్రతి క్షణము మనం ఆనందంగానే ఉంటాము. ప్రతి క్షణము అది వారి కార్యక్రమమని మనం చూస్తాము. ప్రతి క్షణము అది వారి యొక్క అవతార తత్వంలో ఉండేటువంటి గొప్పదనము, విశిష్టత అనే తెలుసుకోవాలి.
1: మీరు ఒక వైద్యుడిగానే కాకుండా సత్యసాయి సంస్థల్లో యువతకు కూడా ఎంతో స్ఫూర్తిని అందించే ఒక వక్తగా మీకు చాలా మందికి పరిచయం మీరు. మరి ఈనాటి యువత గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం. ఈ వైద్య రంగంలో కానీ ఏ విద్యారంగంలో కానీ విద్యార్థుల నడవడిక, స్వామివారి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు, స్వామివారి సంస్థల్లో చదువుకున్న వాళ్లు వాళ్లతో పోల్చి చూస్తే ఏ విధంగా మీకు ఒక తేడా కనిపిస్తుంది వాళ్ల స్వభావంలో వీళ్ల స్వభావంలో, ఆ విషయం కొంచెం చెప్తారా?
2: స్వామి అన్ని విషయాల్లో కూడా ప్రాక్టికల్ గా మనకి గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏమిటి, బెంచ్ మార్కింగ్ అంటే ఏమిటి శుభ్రంగా చూపించి క్లియర్ గా వెళ్లారు. ఇన్స్టిట్యూషన్ అంటే ఎట్లా ఉండాలి, విద్యార్థి అంటే ఎట్లా ఉండాలి, టీచర్ అంటే ఎట్లా ఉండాలి, వాళ్ళకి చదువు చెప్పే గురువు అనేవాళ్ళు ఎట్లా ఉండాలి, హాస్పిటల్ అంటే ఎట్లా ఉండాలి, యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి, ఎగ్జామినేషన్ అంటే ఎట్లా ఉండాలి, పిల్లలకి ఎట్లా చదువు చెప్పాలి. స్వామి అంటుంటారు టైమింగ్ ఏంటి స్వామి మరి టీచర్కి అంటే, నీ క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ స్టూడెంట్ కి లాస్ట్ టాపిక్ అర్థమైందాకా నీ టైం కాలేదు, కాబట్టి టైమింగ్ అనేది ఏమి లేదు, ఇవన్నీ కూడా 24/7 జాబ్స్ స్వామి దగ్గర. స్వామి దగ్గర రిటైర్ అనేది లేదు, రీటైరే ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ స్టాండర్డ్ తోటి మనం గనక బయట ప్రపంచాన్ని చూస్తే, నేను అక్కడ మెడికల్ స్టూడెంట్ గా వెళ్ళినప్పుడు బయట స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు తెలుసు, తర్వాత నా పిల్లలు అక్కడ చదువుకున్నారు, మిమ్మల్ని అందరినీ చూశాను, బయట ఉన్నటువంటి ప్రపంచంలో వాళ్ళని చూస్తున్నాను. స్వామి హ్యాస్ గివెన్ సర్టెన్ స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ గనక మనం పాటించినట్టయితే ఆ స్టాండర్డ్స్ మనల్ని రక్షిస్తాయి. అయితే వారు పెట్టిన స్టాండర్డ్స్ చాలా ఎక్కువ హై స్టాండర్డ్స్, ముఖ్యంగా డిసిప్లిన్ అండ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అనే విషయంలో వారు పెట్టినటువంటి స్టాండర్డ్ అది అందుకోవడము నా ఉద్దేశంలో 100 కోట్లకి ఒక్కళ్ళకి మాత్రమే సాధ్యం. అది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన స్టాండర్డ్ అదే. ఇంద్రియ నిగ్రహం అనేది చాలా సింపుల్, ఇంద్రియ నిగ్రహం 2 పదాలు అక్కడ, కానీ ఆ 2 పదాలని గనక దాన్ని ప్రాక్టీస్ లో పెట్టగలిగితే ఇంకా మనకి వేరే అది జీవన్ముక్తుడైపోయినట్టే నా ఉద్దేశంలో. ఇంద్రియ నిగ్రహము అనే దాన్ని పెట్టగలిగితే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. స్టూడెంట్స్ లో స్వామి చాలాసార్లు చెప్పారు. ఒకరోజు వరండాలో కూర్చొనుంటే అక్కడ మీ ఢిల్లీ కల్చర్ చాలా బ్యాడ్ అని చెప్పి ఒకరికి చెప్పడం జరిగింది. ఎందుకు స్వామి ఢిల్లీ వాళ్ళని తిడుతున్నారన్నాడు ఆయన. మీ ఢిల్లీ కల్చర్ అంతా ఔల్ కల్చర్. ఔల్ అంటే ఏమో తెలిసినా నీకు, గుడ్లగూబ. అది ఏం చేస్తుంటుంది, పగలంతా పడుకొని ఉంటుంది, రాత్రంతా కూడా అది మేల్కొని ఉంటుంది అని చెప్పారు. అని అక్కడ ఏం కల్చర్ లేదు. అక్కడ ఒక అమ్మాయి వస్తుంది, కార్ ఆపుతుంది, ఎవరు వస్తారు, లిఫ్ట్ ఎక్కడికంటే వేరెవర్ యూ వాంట్, ఇవన్నీ స్వామి చెప్పినటువంటి వర్డ్స్. ఎక్కడిని డ్రాప్ చేయాలంటే వేర్ ఎవర్ యూ వాంట్ అని అంటుంది. ఇది కల్చర్ అని చెప్పి ఒకళ్ళని వరండాలో స్వామి పరామర్శించడం నేను చూశాను. అంటే ఈ మాట అని స్వామి అన్నారు, యవ్వనం అనేది మిన్సు వంటిది. మిన్సు అంటే లైట్నింగ్ లాంటిది. లైట్నింగ్ ఎంత షార్ట్ లివ్డో యవ్వనం కూడా అంత షార్ట్ లివ్డ్. కానీ దానికి ముందు ఉండేటువంటి బేసిస్ అంటే ఆ ఇంద్రియ గ్రహం అనేది ఆ స్టేజ్కి వచ్చే ముందే పిల్లల్లో మనం మొదలుపెట్టి దానికి నా ఉద్దేశంలో శ్రీరామచంద్రుడిని మించినటువంటి వేరే ఎగ్జాంపుల్ లేదు. పిల్లలు ఎట్లా పెరగాలి, గురువుల పట్ల ఎట్లా వ్యవహరించాలి. స్వామి ఒకసారి ఇట్లాగే సీతాదేవి కురులు ఆరబెట్టుకుంటూ మరి మ్యారేజ్ ముందు రాముడు అక్కడికి రావడము, రాముడిని చూశారు అని ఎవరో చెప్తే స్వామి దానికి వైలెంట్ గా రియాక్ట్ అయ్యి నీ తలకాయ అని చెప్పారు. ఎవరినో సీతాదేవి చూడడం కాదు, రాముడు చూడడం కాదు, అదంతా మీ ఇమాజినేషన్. రాముడు సీత ఒకళ్ళనొకళ్ళు పెళ్లి టైం దాకా అసలు చూసుకోలేదు అని ఆ స్టాండర్డ్స్ రామకథ రసవాహిలు అవన్నీ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ వారు చెప్పినవి ఈరోజు యువతకి కంపల్సరీగా మనం బోధించాలి. అయితే అది బోధించడం అనేది ఈ రోజుల్లో మనం బాల వికాస్ స్టూడెంట్స్ చాలా కొంతమందిని మాత్రమే మనం వీఆర్ ఏబుల్ టు రీచ్, బట్ అది ఏముంది లెస్ దాన్ 1%, 99% మనం రీచ్ కాలేకపోతున్నాం. అది స్కూల్స్ లో వాటిల్లో ఈ విద్యావాహిని ద్వారా గాని ఇంకా వేరే ఏ ప్రోగ్రామ్స్ ద్వారా గాని మనం ఇప్పుడు మనకి సత్యసాయి ఆర్గనైజేషన్స్ లేని ప్లేస్ లేదు కాబట్టి మనం దాన్ని మార్చాలంటే వాళ్ళని పిల్లల్ని చాలా చాలా లేత వయసులో లేత మనసులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇటువంటి విషయాలు చెప్తే కానీ సాంఘిక పరంగా పెద్ద ఎత్తున మార్పు రాదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని మార్చలేము. ఆ విద్యార్థులు గురించి అది. రెండోది నెక్స్ట్ హాస్పిటల్స్ గురించి స్వామి దగ్గర రెండు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినాయి నేనున్నప్పుడు. ఆ రెండు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంచి గొప్ప హార్ట్ సర్జన్స్ కార్డియాలజిస్ట్ అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ స్వామి చెప్పడము ఈ హార్ట్ డిసీజెస్ ఎందుకు వస్తాయి, హార్ట్ డిసీజ్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఇవి చెప్తూ స్వామి అసలు డాక్టర్ ఎట్లా ఉండాలి, ఎట్లా వాడి నడవడిక ఎట్లా ఉండాలి, ఎట్లా పేషెంట్స్ చూడాలి ఇవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. అందులో పక్క ఇంట్లో గొల్లు అంటే డాక్టర్ ఇంట్లో గల్లు అంటుంది అని అన్నారు స్వామి. కాబట్టి ఇట్లా డబ్బుల విషయం ఆలోచించకూడదు. అట్లాగే స్వామి కొన్ని డైరెక్ట్ రూల్స్ చెప్పారు, అదే నేను మళ్లీ మీకు చెప్తున్నాను. ప్రతి డాక్టర్ కూడా వారానికి కనీసం ఒకరోజు ఉచితంగా సేవను అందించాలి, కొంతమంది పేషెంట్స్ ఉచితంగా చూడాలి, వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని మనం అందించాలని. అయితే ఇది నా ఉద్యోగం కాదు కదా, గవర్నమెంట్ ఎందుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ రావచ్చు. స్వామి చెప్పింది మనం చేయడం మన వంతు, మన కనీస ధర్మం. కాబట్టి స్వామి అది చెప్పారంటే దానికి కారణం ఉంటుంది. అది వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలా గవర్నమెంట్ చేయొచ్చు కదా అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా అది మన యొక్క కర్తవ్యంగా భావించి ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్స్ మనం ఏ విధంగా జరుగుతున్నాయో కూడా గత దశాబ్దంలో స్వామి తరఫున చేసే క్యాంప్స్ లో కూడా చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఈ రోజుల్లో మనం చాలా బాగా చేస్తున్నాము. స్వామి ఎంత చేయమంటారో అంత చేస్తున్నామని నేను చెప్పను, అంత చేయలేకపోతున్నాము. కానీ డెఫినెట్ గా ఆ స్థాయికి వస్తున్నాం మనం. ఎందుకంటే వచ్చినటువంటి పేషెంట్స్ అందరినీ చూడడం, అట్లాగే ఎక్కడో చూసేసి వాళ్ళకి ఏదో రెండు రోజుల మందులు ఇచ్చి పంపించడం కాకుండా వాళ్ళని డైరెక్ట్ గా తీసుకొచ్చి ఒక వాళ్ళకి కావాల్సిన శస్త్రచికిత్సలు దగ్గరుండి చేయించి మళ్లీ వాళ్ళ కమ్యూనిటీలోకి వాళ్ళ దగ్గరికి తీసుకుని పోవడం అనేది ఇప్పుడు ఆ స్థాయికి వచ్చినాయి. ఒక ఒక పర్టికులర్ ఒక టెంప్లెట్ తయారైంది మెడికల్ క్యాంప్ అంటే స్వామి దగ్గర ఎట్లా చేయాలి అని. దాంతో అన్ని చోట్ల ఇంటర్నేషనల్ గా కూడా ఇప్పుడు మనకి మంది మార్బలం కూడా చాలా ఎక్కువయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా మనం ఇటు వైద్యుల్లో మార్పు రావాలి, ఇటు విద్యార్థుల్లో మార్పు రావాలి. దానికి నేను పెట్టే స్టాండర్డ్ ఒకటే, స్వామి పెట్టిన స్టాండర్డ్ ఏది, స్వామి ఇన్స్టిట్యూషన్స్ లో స్వామి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు మనం అదే ఎక్స్పెక్ట్ చేసి బయట వాళ్ళని కూడా మార్పు తేగలిగితే అదే చాలా గొప్ప విషయం, అదే స్వామి సేవ.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒక్కటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

0: ఈ నియర్ పాస్ట్ లో గాని ఈ మధ్యకాలంలోని బయట ఉన్న ఆసుపత్రులు గాని విద్యా సంస్థలు గాని స్వామివారి విద్యా సంస్థలు వైద్య సంస్థలని చూసి ఏ విధంగా ఒక మార్పుని అవలంబించుకుంటున్నాయి వాటంతటవే, ఆ విషయాలు కొంచెం చెప్తారా?
1: నా ఉద్దేశంలో
0: ఏదన్నా ఉదాహరణలు?
1: నా ఉద్దేశంలో పెద్ద మార్పు రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కి ప్రభుత్వ ఆసుపత్రులకి ఉండేటువంటి మధ్యలో ఉండే వ్యాలీ చాలా వైడనైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటువంటి సౌకర్యాలు చాలా నామమాత్రంగా ఉంటున్నాయి, అక్కడ ఉండేటువంటి డాక్టర్ల ఎబిలిటీస్ నామమాత్రంగా ఉంటున్నాయి. నేను ఆ మాటని కొంతమంది తీవ్రంగా ఖండించవచ్చు, కానీ ఉన్న మాట అది. అంటే ఒక మాటలు చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ లార్జింగ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ మీడియాక్రిటీ డాక్టర్స్ లో. 100% అనను, చాలా మేధావులు ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కానీ ఒకళ్ళు ఇద్దరో ఉన్నారు. కానీ ఈ విధంగా ఈ వ్యాలీ ఒకటి డెవలప్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్స్ కి కార్పొరేట్ హాస్పిటల్స్ కి. కార్పొరేట్ హాస్పిటల్ నడపాలి అంటే దానికి అమితమైన ధనం కావాలి అన్న దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మన దేశంలో ఉండేటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అది కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేయాలంటే, ఉదాహరణకి 24 గంటలు మంచినీళ్లు కావాలి, 24 గంటలు ఎలక్ట్రిసిటీ కావాలి, అవి లేకపోతే ఎక్విప్మెంట్ నడవదు, 24 గంటలు ఎయిర్ కండిషనింగ్ కావాలి, అది లేకపోతే ఎక్విప్మెంట్ నడవదు. ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కూడా ఒక భారం ఉంది. అది మనం ఊరికే కార్పొరేట్ హాస్పిటల్ ఊరికే తిట్టడం కాదు, వాళ్ళకి ఎయిర్ కండిషనింగ్ బిల్లింగ్ ఎంత అవుతుంది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుంది, వాళ్ళకి వాటర్ బిల్ ఎంత. ఇది ఈ సౌకర్యాలని బయట దేశాల్లో లాగా మనం యు కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాటిని అరేంజ్ చేయడం అనేది ఒక పెద్ద తతంగం, దాన్ని మెయింటైన్ చేయడం ఒక పెద్ద తతంగం. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే కొంత కాస్ట్ అవసరం. కార్పొరేట్ హాస్పిటల్లో మరి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ గాని, ఆ తర్వాత దానికి తగ్గటువంటి వచ్చిన పేషెంట్ల దగ్గర, ఇది ఫైనల్ గా జనరేట్ చేసేది పేషెంటే, పేషెంట్ వచ్చేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్లు కట్టాల్సిందే ఈ డబ్బులు. అయితే మిగతా బయట దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో కార్పొరేట్ కేర్ ని వాళ్ల దేశంలో ఉండేటువంటి స్థాయికి తీసుకొచ్చి దానికి 10వ వంతు డబ్బు ఖర్చుతో మనం ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి స్వామి హాస్పిటల్స్ లాగా చేయడము ఈ జన్మలో నేను చూస్తానని అనుకోను. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు రోజుకి 12 హార్ట్ సర్జరీలు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ప్రశాంతి నిలయంలో, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ వైట్ ఫీల్డ్ లో, ఇప్పుడు ఇంకోటి ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ లో కూడా ఒకటి వచ్చింది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అట్లాగే రాజ్కోట్ లో ఒక హాస్పిటల్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అంటే అది నా భవిష్యత్ అని చెప్పను. ఈ రోజుల్లో మాత్రం వర్తమానంలో ఎక్కడ జరగట్లేదు, భూతకాలంలో ఎక్కడ జరగలేదు. 12 హార్ట్ సర్జరీస్ పర్ డే ఈజ్ అన్బిలీవబుల్ టు బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్వామి 1991లో చెప్పినప్పుడు హాస్పిటల్ ఎన్ని రోజులు నడుస్తుందిలే అని అన్నారు అని స్వామి అన్నారు. ఆ పెట్టాడులే సాయిబాబా, ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు చేయగలడు అని అంటున్నారు. 1000 సంవత్సరాలు ఈ హాస్పిటల్స్, నేను పెట్టినటువంటి హాస్పిటల్స్ నడుస్తాయని స్వామి చెప్పారు బహిరంగంగా. అది జరిగి తీరుతుంది. 1000 అంటే ఇంకా 10,000 జరగచ్చు, కానీ 1999 మాత్రం కాదు, అన్ని రోజులు జరిగి తీరుతాయి. ఇప్పుడు మోర్ దాన్ 20 ఇయర్స్ అయింది ప్రశాంతి నిలయం హాస్పిటల్ పెట్టి, ఎక్కడా మనం వెనక్కి తగ్గట్లేదు, ఇంకా మనం పెంచుకుంటూనే పోతున్నాం. అట్లాగే న్యూరో సర్జరీలో గాని, కార్డియాలజీలో గాని, కార్డియోథరాసిక్ సర్జరీలో గాని, ఆఫ్థల్మాలజీలో గాని, అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్లో, ఆర్థోపెడిక్స్ లో గాని, జాయింట్ రిప్లేస్మెంట్స్ లో గాని, మనం చేసేటువంటి, మన హాస్పిటల్ చేసేటువంటి ఆ సేవ ఎవ్వళ్ళు చెయ్యట్లేదు. ఏ దేశంలో కూడా వితౌట్ ఎనీ రెఫరెన్స్ టు క్యాస్ట్, కలర్, క్రీడ్, నేషనాలిటీ, రిలీజియన్ మీరు వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న 2014లో ఏకైక సంస్థ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, దానికి తిరుగులేని మాట అది. దీనిని చూసి స్వామి ఇది రోల్ మోడల్ అని చెప్పారు. నేను చేస్తున్నా, నేను చేయగలిగాను, మీరెవరు చేయలేరు అనడానికి నేను ఇది స్థాపించలేదు. మీకు మనసు గట్టిగా ఉండి పట్టుబట్టి స్వామిలాగానే, స్వామి దయతోటి మేము ఇంకొక హాస్పిటల్ చేస్తామంటే తప్పకుండా చేయొచ్చు అని అన్నారు. చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ తలుపు తట్టినటువంటి ప్రతి ఒక్కళ్లకి మనము ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాము. ఇది మన అందరు శ్రోతలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే ది డిసీజ్ బర్డెన్ ఈజ్ సో ఓవర్వెల్మింగ్. మనకి బయట దేశాలు అక్కర్లే, మన దేశంలో, మన భారతదేశంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ కి వచ్చి నేను స్వామి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఇది లేకపోతే నాకు బయట గతి లేదు అన్న వాళ్లకి అందరికీ మనం ఈ రోజు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే దేర్ ఇస్ ఎ లిమిటేషన్ టు సిస్టమ్. అయితే మరి వీళ్ళందరూ ఏం కావాలి? కొన్ని రాష్ట్రాల్లో ఈ మధ్య గత 5 ఏళ్లలో వచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ వలన వాళ్లకు ఉచితంగా మనం వైద్యాన్ని అందించి ఎంతో మంది ప్రాణాన్ని కాపాడగలిగాం. కానీ ఆ వసతి లేనటువంటి వాళ్లు కొన్ని వేల మంది చిన్నారులు ప్రతిరోజు చచ్చిపోతున్నారు హార్ట్ డిసీజ్ తోటి. ఈ రోజు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014. ఎందుకు చెప్తున్నానంటే స్వామి హాస్పిటల్స్ మాత్రమే అందరి రోగుల కన్నీళ్లు తొడవడానికి పూనుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరు చెయ్యము అంటే కుదరదు. సో మీరన్నట్టుగా ఆ మార్పు నాకు ప్రస్ఫుటంగా కనిపించకపోయినా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా కనీసం మానవ ధర్మంగా కొంత కాకపోతే కొంత స్వామిలాగా చెయ్యలేరు. కనీసం ఒకళ్లకో ఇద్దరికో 10 మందికో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో కొంతమందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ల ప్రాణాలు కాపాడడం అనేది కొంతవరకు జరగాలి. నేను పూర్తి జరగట్లేదో నేను చెప్పను. అయితే ఇందాక చెప్పిన ఈ కారణాల వలన, బికాస్ ఆఫ్ ది కాస్ట్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్, వాళ్లు కూడా కొన్ని ఫౌండేషన్స్ ని పెట్టి కొన్ని ఫౌండేషన్స్ ద్వారా కొంత దాతల ద్వారా కొంత డబ్బుని తీసుకుని కొంతవరకు చేస్తున్నారు. అది మన స్వామి హాస్పిటల్లో మనం చేసేటువంటి ఆ స్కేల్ తోటి పోల్చి చూస్తే చాలా తక్కువ. కానీ చాలా తక్కువ అని మనం దాన్ని తీసేయకుండా దాన్ని ఇంకా పెరగాలి. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ విధంగా చేస్తే గానీ, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ డిసీజ్ బర్డెన్, భారతదేశంలో ఇప్పుడు ప్రతిరోజు మేము చూసే వాళ్లలో 10 ఏళ్లు 12 ఏళ్ల అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి వాల్వ్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేయకపోతే వాళ్ళు బతకరు. మన ఆపరేషన్ మన సిస్టమ్లో మనం ఇంతకంటే చేయలేము. కాబట్టి మిగతా వాళ్ళు కూడా స్వామి దగ్గర నుంచి ఆ స్ఫూర్తి తీసుకుని కొంతవరకు ట్రీట్మెంట్ మనం ఫ్రీగా, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ, ఇది స్వామే చెప్పారు. ఎందుకు కార్డియాలజీ, కార్డియోథరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ పెట్టారు అని అడుగుతున్నారు అని దానికి మీరెవరు అడగక్కర్లేదు, నేనే జవాబు చెబుతున్నాను. రోగం ఏమిటో తెలుసుకునేసరికే వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ పూర్తిగా ఖర్చు అయిపోతాయి. ఇక రోగం యొక్క ట్రీట్మెంట్ ఎవరు చూస్తారు అని అన్నారు స్వామి. నిజానికి అట్లాగే ఉంది ఈ రోజుల్లో. కాబట్టి ఈ స్పెషాలిటీస్ లో మామూలుగా ఏదో వాడు వచ్చాడు దగ్గు జలుబు వాడికి మందిచ్చాము, అది ఆ మెడికల్ క్యాంపులు చేశామని దాంట్లో అది తప్పని నేను చెప్పట్లేదు, తక్కువ అని నేను చెప్పట్లేదు. కానీ ఈ హై ఎండెడ్ ట్రీట్మెంట్ లో వేర్ లాట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, స్టిల్ కార్పొరేట్ హాస్పిటల్స్ రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చేయూతగా నిలిచి వాళ్ల దగ్గర ఏదో ఉన్న కొద్ది మాత్రంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా వాడుకుని వాళ్లకు కూడా ఒక లెర్నింగ్ హ్యాండ్ మనం కల్పించి, లెర్నింగ్ ఆపర్చునిటీ కల్పించి వాళ్ళని కూడా మనము స్ట్రెంగ్థెన్ చేసి ఎంపవర్ చేస్తే కొంతవరకు మనం మార్చవచ్చు. అయితే నేను స్వామి దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే నెవర్ గివ్ అప్. స్వామి చెప్పింది పాటించట్లేదు అని కనుక స్వామి ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ అప్, అక్కడ ఒక భక్తుడు కూడా ఉండి ఉండేవాడు కాదు, వరండా ఉండేది కాదు, భక్తుడు ఉండేవాడు కాదు. ఆయన చెప్పిందే చెప్పారు, చెప్తున్నదే చెప్తున్నారు. స్వామి అన్నారు సిలబస్ ఎప్పుడు మారలేదు, నా సత్యధర్మ శాంతి ప్రేమలు శ్రీరామ అవతారం నుంచి సత్యసాయి అవతారం దాకా రాబోయే ప్రేమసాయి అవతారం కూడా సిలబస్ అదే. బ్యాచులు మారుతుంటే కొంతమంది పాస్ అవుతుంటారు, కొంతమంది ఫెయిల్ అవుతుంటారు. దట్స్ వే ఐ లుక్ ఎట్ ఇట్. సిలబస్ హాజ్ నాట్ చేంజ్ అండ్ లక్కీలీ సిలబస్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్. మేబీ మెథడ్స్ ఆఫ్ ఇంపార్టింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ దట్ సిలబస్ విల్ చేంజ్. సో ఆ స్వామి హాస్పిటల్స్ లో గానీ స్వామి యూనివర్సిటీలో గానీ దాన్ని మనం ఒక గోల్డ్ స్టాండర్డ్ గా తీసుకుని అటు ఎడ్యుకేషన్ లో గాని ఇటు వైద్యపరంగా గాని ప్రభుత్వాలు తీసుకోవాలి, మన ఆర్గనైజేషన్స్ కూడా దేర్ ఇస్ లాట్ లెర్న్ అండ్ ప్రాక్టీస్. ఆ విధంగా చేస్తున్నారు ఆల్రెడీ నా ఉద్దేశంలో. ఇతోధికంగా చేసి మనం వీలైనంత వరకు, స్వామి ఒకటే చెప్పారు, ఎడ్యుకేషన్ మెడికేర్ టోటల్ గా ఫ్రీగా ఉండాలి. అది ఎక్కడ కూడా చదువు కొంటున్నాను అనేటువంటి అవసరం, చదువు కొనాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్టాండర్డ్ మరి లేదు ఇప్పుడు. ఆ స్టాండర్డ్ ఉండేది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన దేశంలో ముందు మన వాళ్ళకి ఇవ్వడం. అట్లాగే దీని ఇప్పుడు సత్యసాయి సంస్థలు ఒక చోట లేవు, దే ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అన్ని చోట్ల కూడా చూసి వాళ్ళు స్వామికి బాగా నచ్చేది అది నా ఉద్దేశం. స్వామి డజంట్ లివ్ ఇన్ టెంపుల్స్, స్వామి లివ్స్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి స్వామికి మనం సేవ చేయాలంటే వారు చెప్పింది మనం పాటించాలి. అది అట్ పర్సనల్ లెవెల్ ఇంద్రియ నిగ్రహము అంతే, దట్ ఈస్ మై టేక్ హోమ్ మెసేజ్, ఇంద్రియ నిగ్రహము. వెన్ ఇట్ కమ్స్ టు యాక్టివిటీస్, ఈ రెండు యాక్టివిటీస్ తీసుకుంటే చాలు మనం. అటు ఎడ్యుకేషన్, ఇటు మెడికేర్ తీసుకుని, ఎస్పెషల్లీ హై ఎండెడ్ మెడికేర్ ని ఏ విధంగా మనం నలుగురికి ఫ్రీగా చేయగలము. స్వామి ఇస్ నాట్ బాదర్డ్ అబౌట్ నెంబర్స్, ఒకళ్ళకి చేస్తావా ఇద్దరికి చేస్తావా అనే దానికి హీఈస్ నాట్ బాదర్డ్. ఆ ప్రేమతోటి మనం క్వాలిటీ తోటి చేస్తే స్వామి మనతోటే ఉండి దాన్ని గైడ్ చేసి ఇంకా ఇంకా పెంచుతారు.
0: మనకి ఈ సత్యసాయి సంస్థల్లో మీరు చాలా మెడికల్ క్యాంప్స్ కి అటెండ్ అవుతుంటారు. మీకు అత్యంత ఆశ్చర్యకరమైన అత్యంత అద్భుతమైన కేసు ఒకటి మాకు చెప్పండి. ఏ విధంగా స్వామి ఒక మలుపు తిప్పి దాన్ని ఒక విశేషంగా మార్చారో అది మాతో పంచుకోండి.
1: మెడికల్ క్యాంప్స్ అంటే లేటెస్ట్ చెప్తాను, మొన్న మొన్న జరిగింది.
0: చెప్పండి.
1: నాకు గుడ్గావ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ లో ఐడెంటిఫై చేశాము, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అన్నారు, హార్ట్ లో హోల్ ఉంది. వాళ్ళు ఈ పెయింటింగ్ హౌసెస్ పెయింట్ చేసేటువంటి వాళ్ళ అబ్బాయి, అతను వాళ్ళు దే కాంట్ అఫోర్డ్ ఎనీథింగ్ అని. నేను ఆ పేషెంట్ ఫామ్స్ అతని యొక్క డీటెయిల్స్ పంపించమన్నాను. రాయపురల్ సుబ్రహ్మణ్యం అని మనవాడు ఉన్నాడు, చూశాడు, నాకు పంపించాడు డీటెయిల్స్. చూసి ఇది హార్ట్ లో హోల్ ఉంది, వాడిని ఇక్కడ తీసుకొస్తే ఆపరేషన్ చేస్తామంటే, అన్నా మరి వీళ్ళు ఏమి ఇచ్చుకోలేరు, ఎట్లా చేద్దామంటావు అన్నాడు. మరి నేనున్నది కార్పొరేట్ హాస్పిటల్లో, నేను అన్నానంటే ఏమి ఇచ్చుకోలేరంటావా, ఒక అసలు ఏం ఖర్చు పెట్టుకోలేరా, వాళ్ళు కొంచెం కూడా పెట్టుకోలేరా, ఏమి పెట్టుకోలేరన్నా, ఏం చేద్దాము, ఒక పని చేద్దాము, మేమే ఎవరం, మేమే ఎందుకు, నేనే వేసుకుంటాను అతనికి, ఎంత అవుతుందో నువ్వు ఏదో కొంత చెప్పు అన్నాడు. నాకు తెలుసు దట్ మనీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హిస్ పాకెట్ అని. నేనేమన్నానంటే పంపించి చూద్దామన్నాను. ఆ అబ్బాయి వచ్చాడు, ఆపరేషన్ చేశాము, వెళ్లిపోయాడు. ఇప్పటిదాకా బిల్లు ఇంకా సెటిల్ చేయలే, మీరు అడగచ్చు మరి మీకు నిద్ర ఎట్లా పడుతుందని. ఈ విషయంలో నేను అజిత్ పోపట్ గురించి కొంత చెప్పాలి. హార్ట్ వాల్వ్ బ్యాంక్ అనేది స్వామి డైరెక్ట్ గా వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్థాపించినటువంటి సంస్థ. ఈ హార్ట్ వాల్వ్ బ్యాంక్ తరఫున మనం ఎంతో మందికి సేవ చేస్తున్నాము, చేయగలుగుతున్నాము. దానికి వచ్చేటువంటి మనీ కూడా అదంతా కూడా ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అకౌంటెడ్ ఫర్. వాళ్ళు ఈ ఆపరేషన్స్ ని కొంతవరకు స్పాన్సర్ చేస్తున్నారు. కొంత ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక బయోలాజికల్ వాల్వ్ అని ఉంటుంది హార్ట్ వాల్వ్ లో, ఆ వాల్వ్ వేయాలి ఒక పేషెంట్ కి. ఆ వాల్వ్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ చూస్తూ చూస్తూ మెకానికల్ వాల్వ్ విచ్ ఇస్ చీపర్ వెర్షన్ వేయలేము, ఎందుకంటే దానికి వచ్చేటువంటి ఈ బ్లడ్ యాంటీకోయాగులేషన్ సంబంధించిన మందులకి ఆ పేషెంట్ కి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హార్ట్ వాల్వ్ బ్యాంక్ వాళ్లు ముందుకొచ్చి, ఎప్పుడన్నా మీకు అట్లా అవసరమైతే మేమున్నాము. నేను అజిత్ పోపటికి చెప్పను కూడా చెప్పను, అరే నాయన ఇట్లా ఒక పేషెంట్ వచ్చాడు, వీడికి ఆపరేషన్ చేయాలి, నువ్వేమైనా డబ్బు పంపిస్తావా అని. అది చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి నమ్మకం ఉంది. వాళ్ళు చూసుకుంటారంటే స్వామి చూసుకుంటారంటే నమ్మకం ఉంది. అట్లా ఒకసారి ఒక ఇసుక దిబ్బ మీద ఎవడో ఆడుకుంటుంటే వాడిని చూసారు, వాడికి హార్ట్ లో హోల్ ఉందన్నారు. వాడేదో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తించాలన్నారు. వచ్చాము, ఆపరేషన్ చేశారు, వెళ్లిపోయారు. పేషెంట్కి జీరో ఖర్చు స్వామి హాస్పిటల్ లాగానే. బట్ స్వామి హాస్పిటల్లో లాగానే ఇక్కడ కూడా సంబడి ఎల్స్ హ్యాస్ టు స్పాన్సర్ దట్ ఆపరేషన్. స్వామి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుందంటే స్వామి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంతమంది దాతల కారణంగా అది జరుగుతుంది. దాని తెర వెనక ఉండేటువంటిది, వారిని నడిపించేది, వాళ్ళకి స్ఫూర్తినిచ్చింది, వాళ్ళకి ఆ ఆలోచన కలిగజేసింది సత్యసాయి, అందులో అనుమానం లేదు. కానీ ధనమూలం ఇదం జగత్, అది లేకుండా నడవదు ప్రపంచం. అది సృష్టించింది ఆయనే, ఇచ్చేది ఆయనే, ఇప్పించేది ఆయనే. వారు ఇప్పిస్తారు ఆ నమ్మకంతో మనం చేసుకుంటూ పోతుండాలి.
0: ఒక పర్సనల్ క్వశ్చన్, మీరు సత్యసాయి భగవానుని ఆ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు మీకు స్వామివారు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమైనా మంచి విశేషాలు చెప్పినప్పుడు ఆ విశేషాలు గుర్తు తెచ్చుకుని మాకు కొంచెం పంచుకుంటారా?
1: స్వామి అక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు, మరి కారణం నాకు తెలియదు కానీ పర్సనల్ విషయాలు వారు నన్ను అడగలేదు, నన్ను చెప్పనివ్వలేదు, నేను చెప్పలేదు. వారు చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఈ రోగులకు సంబంధించినవి. వారు ఎప్పుడు నా పలకరించినా, ఈరోజు ఎన్ని ఆపరేషన్లు అయినా, ఏం ఆపరేషన్లు చేశారు, ఎట్లా ఉన్నారు పేషెంట్, ఇట్లా అడుగుతుండేవారు. వారు చెప్పింది నాకు ఒకరోజు బాగా గుర్తు. బృందావనంలో అంతటికి కారణం పొల్యూషన్ అని చెప్పారు. హార్ట్ డిసీజ్ కూడా కారణం పొల్యూషన్. అవునా అన్నారు స్వామి, మీరు చెప్పింది అది అనుమానం ఏమిటి, అవునన్నా. వాటర్ పొల్యూషన్, తిండి పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్, దానివల్లనే ఈ హార్ట్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి బంగారు అన్నారు. అట్లాగే ఒకసారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో స్వామి చెప్పింది, నేను అందరికి చెప్తుండేది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, తినేది ఒక మానవుడు మాత్రమే, అందుకనే వాడికి ఎక్కడ లేని రోగాలు వస్తుంటాయి, కొత్త కొత్త రోగాలు వస్తుంటాయి, పాత పుస్తకాల్లో లేని రోగాలు వస్తుంటాయి అని. కాబట్టి ఆ ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, జిహ్వకి మనం బానిసలమై తినకుండా ఉంటే ఈ హార్ట్ డిసీజ్ చాలా దూరంగా పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ హర్రీ వర్రీ కర్రీ, ఆ మూడు ఈ గుండెకి కారణం, ఈ డిసీజెస్ కారణమని కూడా వారు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో చెప్పారు మొత్తం డాక్టర్స్ అందరికి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పొల్యూషన్ అన్నమాట, ఆ పొల్యూటెడ్ వాటర్ స్వామి కొన్ని చెప్పిన దానికి ఈ రోజు మనకు వైద్య శాస్త్రం ప్రకారం తెలిసి ఉండకపోవచ్చు. దానికి ఇంకో 10 ఏళ్ల తర్వాత స్వామి చెప్పిందే కరెక్ట్ అని మన వాళ్ళు విల్ బి రీ ఇన్వెంటింగ్ ది వీల్. కాబట్టి ఆ పొల్యూషన్ పొల్యూటెడ్ వాటర్ అది లేకుండా స్వామి ఏదైతే స్ఫూర్తిచ్చి కొన్ని కోట్ల రూపాయలు ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే నేను ఇది నెరవేరుస్తాను అని చెప్పి ఆ స్వామి నెరవేర్చినటువంటి ఆ వాటర్ పొల్యూషన్ తగ్గించడము, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడము, ఇవే నాకు ఇమీడియట్ గా గుర్తొస్తున్నటువంటి విషయాలు.
0: మీ అమూల్యమైన సమయాన్ని మా రేడియో సాయి శ్రోతలందరితో, మా బృందంతో పంచుకుని ఈ అద్భుతమైన విషయాలు ఈనాడు మాతో పంచుకున్నందుకు మా రేడియో సాయి తరపున, శ్రోతలందరి తరపున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మున్ముందు స్వామివారి కార్యక్రమాల్లో అలాగే రేడియో సాయి ద్వారా కూడా మీరు ఇంకా కాంట్రిబ్యూషన్ చేయాలని మా తరపున, స్వామి తరపున మీ అందరం కోరుకుంటూ ఈనాటి ఈ పరిచయ కార్యక్రమాన్ని ముగిద్దాం.
1: సాయిరాం.
0: సాయిరాం.
2: డివైన్ మాస్టర్ మన శ్రీ సత్యసాయినాథుని యూనివర్సిటీ ఈ యావత్ ప్రపంచం మనందరం స్వామి విద్యార్థులం. ప్రతి మనిషి మనసు హృదయాన్ని సరిదిద్ది పరివర్తన గావించి రోగ విముక్తులను చేస్తున్న మన స్వామి దివ్య వైద్యుడు. స్వామి అమర్చిన ఈ స్టాండర్డ్స్ ని మనం ఒక ధ్యేయంగా, ఒక గమ్యంగా పెట్టుకుని పవిత్రమైన భావాలను పెంపొందించుకుని మంచి మానవులుగా మనం మన మడుగడలను సాగించి ఈ భూమిని ప్రేమతో, సుఖశాంతులతో నింపి స్వామి అవతార ఉద్యమానికి మనం ఉడతాభక్తిగా పాలు పంచుకుంటూ మనల్ని మనం సాయి దివ్య పాదాల చెంత సమర్పించుకుంటాం. ఇంతటి ఉత్తమమైన ఉద్దేశాలతో, మనోభావాలతో, ఆధ్యాత్మిక తరంగాలతో, చింతనలతో ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ స్వామి ప్రేమకు నిదర్శనమైన ఈ చక్కని పాటితో ముగిద్దాం. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యండి. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు బార్బేడోస్ లో వైద్య వృత్తి ద్వారా తమ సేవలను అందిస్తున్న సాయి భక్తురాలు డాక్టర్ జగదీశ్వరి గారితో ముఖాముఖి వింటారు.
1: సాయిరాం డాక్టర్ జగదీశ్వరి గారు.
2: సాయిరాం.
1: రేడియో సాయి తెలుగు విభాగం మరియు రేడియో సాయి శ్రోతల తరపున మీకు స్వాగతం. ఈరోజు మీరు మీ అనుభవాల్ని మా శ్రోతలతో పంచుకోవడానికి స్టూడియోకు వచ్చినదానికి చాలా థ్యాంక్స్ అండి.
2: నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలేమో.
1: ప్రస్తుతం మీరు ఎక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు? మీ ప్రత్యేక వైద్య విభాగం ఏమిటి కొంచెం చెప్తారా?
2: నేను ప్రస్తుతానికి బార్బడోస్ లో ఉంటున్నాను, అంటే వెస్ట్ ఇండీస్ లో ఉంది. నేను మెడిసిన్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను పీడియాట్రిక్స్ లో. అక్కడ బార్బడోస్ హాస్పిటల్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో నేను పీడియాట్రిషియన్ గా ప్లస్ జనరల్ ప్రాక్టీషనర్ గా వర్క్ చేస్తున్నాను.
1: జగదీశ్వర్ గారు, గత 25 సంవత్సరం బట్టి మీరు విదేశాల్లో ఉంటున్నారని చెప్తున్నారు. మీరు పుట్టి పెరిగిందని ఇండియాలే కదా, మీ సొంత ఊరు ఎక్కడ చదివారు అనే విషయాలు కొంచెం చెప్తే బాగుంటుంది.
2: నేను విశాఖపట్నంలో పుట్టాను, విశాఖపట్నంలో పెరిగాను, విశాఖపట్నంలో చదువుకున్నాను. మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ పీడియాట్రిక్స్ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే చేశాను. నేను 2 సంవత్సరాలు అక్కడ పనిచేశాను, గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. తర్వాత స్వామి అవకాశం ఇచ్చారు విదేశాలు వెళ్లడానికి, ఆయనే పంపించారు.
1: ఏ సంవత్సరం వెళ్ళారు?
2: నేను 69లో వెళ్లాను.
1: స్వామి గురించి ఎప్పుడు ఫస్ట్ మొదటిసారి మీరు తెలుసుకున్నారు కొంచెం చెప్పండి.
2: నేను మెడిసిన్ చేస్తుండగా ఎర్లీగా ఉండేటప్పుడు ఒకసారి బ్లిడ్జ్ మ్యాగజైన్ లో నేను స్వామి ఫోటో చూశాను. స్వామి గురించి వాళ్ళు చాలా రాశారు. అది ఫస్ట్ టైం స్వామిని నేను చూడటం. తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరో సాయి డివోటీస్, వాళ్ళు స్వామిని మాకు పరిచయం చేశారు. ఏ విధంగా అంటే స్వామి క్యాసెట్స్, స్వామి పుస్తకాలు ఇచ్చి మాకు పరిచయం చేశారు. ఆ విధంగా మాకు స్వామి సంగతి తెలిసింది.
1: బ్లిట్స్ మ్యాక్సిన్లోనే తర్వాత కరంజే వాళ్ళు స్వామితో వచ్చి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొక ఆర్టికల్
2: అది కూడా చదివాను. తర్వాత యాక్చువల్లీ ఆ టైం అప్పుడు నేను విశాఖపట్నంలోనే ఉన్నాను. అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది నాకు. ఎందుకంటే ఒక కరంజిపే లాంటి మనిషి అలా రిట్రీట్ ఇచ్చి మళ్లీ స్వామి గురించి అంత అలా రాశాడంటే ఆయన నిజంగా మహానుభావుడై ఉంటాడు అని చెప్పి స్వామిని కలుసుకోలేనప్పటికీ కూడా అప్పటికీ కూడా నాకు అనిపించింది నా మనసులో.
1: ఓ సారీ. సో మొదటిసారి స్వామి మిమ్మల్ని ఆకర్షించారు అన్నమాట. ఫస్ట్ మీరు స్వామిని ఎప్పుడు చూశారు? మళ్ళా అప్పుడు మీకు జరిగిన అనుభవాలు అనుభూతులు కొంచెం చెప్పండి.
2: స్వామిని నేను మొదటిసారిగా 1960s లో చూశాను. మేం వెళ్ళింది వైట్ ఫీల్డ్. యాక్చువల్ గా మేం శివభక్తులు. మా అన్న ఎప్పుడు కూడా ఇంకో దేవుణ్ణి కొలవడు. మా ఇంట్రెస్ట్ చూసి స్వామి గురించి మమ్మల్ని తీసుకుని వెళ్లారు వైట్ ఫీల్డ్. ఫస్ట్ దర్శనం బుధవారం సాయంకాలం వెళ్లి కూర్చున్నాం. మేం లోపలికి వెళ్లిన వెంటనే చూసింది ఏంటంటే దాదాపు ఎవరు లేరేమో అనుకున్నాను నేను గేటు దగ్గర ఉన్నప్పుడు. లోపల ప్రవేశించగానే దాదాపు 400-500 మంది జనం కూర్చున్నారు. సూది పడితే చప్పుడు వినిపిస్తుంది. అంత నిశ్శబ్దంగా కూర్చున్నారు. అది నాకెంత ఇంప్రెసివ్ గా అనిపించిందో. ఇంతమంది జనం మాట్లాడకుండా అంత నిశ్శబ్దంగా కూర్చున్నారంటే ఇది మహావిచిత్రమే అనుకున్నాను. కూర్చున్న తర్వాత నాలో నాకే ఏదో తపన, ఏదో వేదన. అది నేను బయటికి చెప్పలేను. ఏంటిలా అవుతుంది అని చెప్పి అనుకున్నాను. ఈలోగా వాలంటీర్ వచ్చి స్వామి ఈరోజు దర్శనం ఇవ్వటం లేదమ్మా, అందరి ఇళ్లకు వెళ్లిపోండి అని చెప్పారు. మేము హోటల్కి వచ్చేసాం. తర్వాత ఆ నెక్స్ట్ డే ఏమో అంత అరేంజ్మెంట్స్ చేసుకుని మేము వెళ్లాం స్వామి దగ్గరికి మళ్లీ వైట్ ఫీల్డ్. నెక్స్ట్ డే థర్స్డే వాళ్ళకి రోజంతా సత్సంగ్ ఉంటుంది. కూర్చున్న వెంటనే నేనేమో దూరంగా కూర్చున్నాను. మా అన్నయ్య వాళ్ళు ఒకవైపు, మగవాళ్లు, ఆడవాళ్ళు, మా వదిన వాళ్ళందరూ ఇంకోవైపు కొంచెం ముందు కూర్చున్నారు. స్వామి వచ్చారు. అంత దూరం నుంచే చూస్తుంటే కళ్ళు ఆర్పకుండా చూశాను. చూస్తుంటే దగ్గరకు వచ్చారు. మా వాళ్ళందరినీ పలకరించారు. మా అన్నయ్యకి విభూతిచ్చారు, పాద నమస్కారాలు ఇచ్చారు. అందరి వైపు చూశారు కానీ నా వైపు కన్నెత్తు కూడా చూడకుండా వెళ్ళిపోయారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇదేమిటి, ఇంత దూరం నుంచి వచ్చాను నేను స్వామిని చూడ్డానికి, ఈయనేంటి ఇలా చేస్తున్నారు అని ఏడు పాపుకోలేకపోయాను. ఐ వాజ్ హర్ట్. చాలా బాధ అనిపించింది, కోపం కన్నా కూడా. ఏంటి ఇలా చేశారని చెప్పి, నేనేం చేశానని, అది ముఖ్యంగా నాకు, నేనేం చేశానని. అందరితో పాటు కలిసి చూడ్డానికి వచ్చాను కదా, అసలు నా ప్రోద్బలమే ఎక్కువ రావడానికి పోయి, అలాంటిది ఇదేమిటి ఇలా చేస్తున్నా స్వామి అని నాకు చాలా బాధ అనిపించింది. ఆడవాళ్ళకి బాధ తీర్చడానికి ఒకటే మందు కదా ఏడుపు మొదలు పెట్టానన్నమాట. మొదలు పెడితే దూరంగా పోయి కూర్చుంటే ఎవరో ఒక అమ్మాయి, పెద్ద జడేసుకుని ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి, దగ్గరకొచ్చింది. వచ్చి నా పక్కన కూర్చుని ఎందుకు ఏడుస్తున్నా ఉంది. అంటేనేమో నేను చూసి ఆ అమ్మాయి నాకు తెలియదు, స్ట్రేంజర్, అసలు పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏమీ తెలియదు. ఆ అమ్మాయిని చూసి నా సొదంతా, నా కథంతా, నా బాధంతా ఆ అమ్మాయికి చెప్పేశాను. చెప్పితే ఇలా చూసి, అదో జాలిగా చూసి, పద నేను నిన్ను తీసుకెళ్లి ఒక చోట కూర్చోబెడతాను, అక్కడ కూర్చున్న తర్వాత స్వామి తప్పకుండా నీ దగ్గరికి వస్తారు అని చెయ్యి పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుని వెళ్లి కూర్చోబెట్టింది ఒక చోట. ఆ కూర్చోబెట్టిన చోటు ఏంటంటే స్వామి రారు అటువైపు, ఎందుకంటే చూశాను నేను ఉదయమే చుట్టూ తిరుగుతారు కానీ ఆ సెంట్రల్ పార్ట్కి స్వామి తెల్లవారు రాలేదు. అందువల్ల నేను కూర్చునుంటే మా సిస్టర్స్ అందరూ కూడా పిలుస్తున్నారు దగ్గరకు వచ్చి కూర్చో దగ్గరకు వచ్చుకుని. నేను రిఫ్యూజ్ చేసి ఆ అమ్మాయి ఎక్కడ కూర్చోబెడితే నేను అక్కడే కూర్చున్నాను. ఈలోగా స్వామి వచ్చారు. రావటమే సరాసరి నా దగ్గరకు వచ్చి ఎదురుగా నిల్చున్నారు. నిల్చొని పాదాలు రెండిచ్చారు. ఆ తర్వాత నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో కూడా నాకు ఒంటి మీద స్పృహ లేదు. ఇప్పటికీ కూడా నేను బెంగళూరు నుంచి వచ్చే మనుషులను చాలా మందిని కలుసుకున్నాను, నా కొలీగ్స్ ని, వాలంటీర్స్ ని. ఆ అమ్మాయిని మాత్రం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చాలా రోజుల తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వామి అనుకుంటాను. ఆ వేషంలో వచ్చి చేయి పట్టుకుని తీసుకెళ్లి పాద నమస్కారం ఇచ్చారు అని. ఆ తర్వాత సంగతి మీకు తెలిసిందే.
1: అప్పుడు
2: స్వామి అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇచ్చారు, విభూతి ఇచ్చారు, ఆశీర్వదించారు, మాట్లాడారు.
1: ఇప్పుడు మొదటిసారి మీకు మంచి అనుభవాలు జరిగాయి, తర్వాత కూడా మీకు ఎన్నెన్నో అనుభవాలు జరిగి ఉంటాయి. స్వామి పైన విశ్వాసం ఎట్లా పెరిగింది కొంచెం చెప్పండి.
2: నేను చదువుకునే రోజుల్లో స్వామి ఎప్పుడు నాతోనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేది. నేను కూర్చొని చదువుకుంటుంటే విభూది ఇంతింత గుట్టలు గుట్టలుగా నా మీద విసిరేవారు. తర్వాత రాత్రులు, మెడిసిన్ కదా కష్టం, కొంచెం రాత్రి పగళ్లు చదవాలి, రాత్రులు చదువుతూ ఉంటే నేను పుస్తకం తెరిచి చదువుతుంటే నా పక్కన కూర్చున్నట్టు ఎర్రటి అంగీ కనిపించేది. కళ్ళెత్తి చూస్తే మాయమైపోయేవారన్నమాట. ప్రతి క్షణం, ప్రతి ఈవెన్ పరీక్షల్లో రోజంతా చదివేటప్పుడు ఏ టైంలో కూడా స్వామి నాతోనే ఉన్నారన్న ఫీలింగ్ నాకు చాలా బాగా వచ్చేదన్నమాట. ఎందుకంటే ఇంకా ఆయన ఉండగా నాకు ఇంకేం పర్వాలేదు, ఎలాంటి పరీక్షలైనా నేను నెగ్గుకు రాగలను అన్న ధైర్యం నాకు స్వామి ఆ టైంలో ఇచ్చారు. బార్బడోస్లో ఉండగా నాకు చాలా అనుభవాలు అయ్యాయి. అందులో ముఖ్యంగా రెండు చెప్తాను. అది ఒక ఐలాండ్ బార్బడోస్, నాకు దాని గురించి పెద్ద తెలియదు. అక్కడ హరికేన్స్ చాలా ఎక్కువ వస్తాయని విన్నాను. తర్వాత ఒకరోజు సడన్ గా అనౌన్స్ చేశారు, హరికేన్ వస్తుంది రాత్రికి, అందరూ వేగం వీళ్లకు వెళ్లిపోయి కావలసిన అరేంజ్మెంట్స్ చేసుకోండి అని చెప్పి. నాకు ఆ హరికేన్ అంటే ఏదో వాన్ వస్తుంది కదా అని పెద్ద పట్టించుకోలేదు ఆ టైంలోనూ. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్లి నాకు కావలసిన అఫీషియల్ పేపర్స్ అన్నీ టేబుల్ మీద వేసి అంతా రాసుకోవటం మొదలు పెట్టాను. నాకు వాటికి హరికేన్ అప్పుడు అక్కడ చేసే ప్రికాషన్స్ ఏంటంటే జాగ్రత్తలు చాలా తీసుకుంటారు. అక్కడేమో విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు, లేకపోతే గాలి వాన లోపలికి వచ్చి అంతా కొట్టుకుపోతుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డోర్లు పడిపోతాయి, రూఫ్ ఎగిరిపోతుంది, చెట్లు పడిపోతాయి. చాలా అనుభవాలు అయ్యాయి. అందులో ముఖ్యంగా రెండు చెప్తాను. అది ఒక ఐలాండ్ బార్బడోస్, నాకు దాని గురించి పెద్ద తెలియదు. అక్కడ హరికేన్స్ చాలా ఎక్కువ వస్తాయని విన్నాను. తర్వాత ఒకరోజు

0: క్లోజ్ చేసేస్తారు, లేకపోతే గాలి వాన లోపలికి వచ్చి అంతా కొట్టుకుపోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డోర్లు పడిపోతాయి, రూఫ్ ఎగిరిపోతుంది, చెట్లు పడిపోతాయి, చాలా బీభత్సంగా ఉంటుంది అక్కడ హరికేన్ అంటే. నాకు కొత్త, నాకు ఏమీ తెలియదు ఆ విషయం. నేను రాసుకుంటూ ఉండగా మా ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఇండియన్స్ వచ్చి ఏంటి ఇక్కడ నా పద పద అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. నేనేం చేశానంటే ఆ కంగారులో అన్ని ఆ పేపర్స్ అన్ని కూడా అఫీషియల్ పేపర్స్ అన్ని టేబుల్ మీద విడిచిపెట్టేసి నగాసం అనంతా అలా పెట్టేసి ఎక్కడ ఏమి జాగ్రత్త తీసుకోకుండా అలా వాళ్ళతో పాటు కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు గాజు గ్లాసులన్నీ తీసి కింద పెట్టి జాగ్రత్తగా కట్టి పెట్టి అన్ని చేసి ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు అనుకున్నాను, స్వామి, నా ఇంట్లో అన్నీ నేను ఎక్కడికక్కడ పెట్టి వదిలేశాను, అఫీషియల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ పేపర్స్ టేబుల్ మీద విడిచిపెట్టేశాను. అప్పటికే గాలి బాగా బాగా ఎక్కువగా వీస్తుంది. ఎంత వేస్తుందంటే అసలు ఆ చెట్లన్నీ ఇలా ఒకవైపుకు వంగిపోతున్నాయి. చూసి నా ఏం జరుగుతుందో నాకు తెలియదు స్వామి, అందుకని నా ఇంటి భారం నీదే, నీకే అప్పచెప్తున్నాను, చూసుకోండి స్వామి అని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం దండం పెట్టుకున్నాను. తెల్లవారైంది, హరికేన్ వచ్చింది, అంత సిగ్నల్ ఆల్ క్లియర్ సిగ్నల్ ఇచ్చారు, నేను ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చి తలుపు తీయడానికి నాకు ఎంత భయం వేసిందో, ఎందుకంటే ఎలాంటి స్థితిలో నా ఇల్లు చూస్తాను అని. ఓపెన్
1: చేసి అక్కడే
0: ఉన్నాయి అన్నింటికి మించి ఆ ఇంపార్టెంట్ అఫీషియల్ పేపర్స్ మళ్లీ మళ్లీ నాకు రావడం చాలా కష్టం. సరే అని చెప్పి మెల్లగా నేను ఇలా యార్డ్లోకి చూసేసరికి ఎవరిదో రూఫ్ ఎగిరిపోయి నా యార్డ్లో పడుంది. పెద్ద చెట్టు ఉంది నా యార్డ్లో, సగం పడిపోయింది. ఆహా, నా పని అయిపోయింది అనుకుని తలుపు తీశాను. తీసేసరికి ఎక్కడ పెట్టిన అఫీషియల్ పేపర్స్, ఎలా పెట్టానో నేను, దాని మీద వెయిట్ కూడా పెట్టలేదు వెళ్లేటప్పుడు, అలాగే టేబుల్ మీద ఉన్న ఏ యాంగిల్లో పెట్టానో. పరిగెత్తుకెళ్లి బెడ్రూమ్లో చూశాను, ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేదు. బెడ్స్ అన్ని చక్కగా పొడిగా ఉన్నాయి. వంటింట్లోకి పరిగెత్తాను, నా గాజ్ సామాను, నా బ్లెండరు, ఫ్రిడ్జ్ మీద పెట్టినవి అన్ని ఎక్కడ ఒక్కడ ఇంత చలనం కూడా లేకుండా అలాగే ఉన్నాయి. తర్వాత నేను పాపుకోలేకపోయాను. స్వామి దగ్గరికి వెళ్లి నేను చిన్న ఆల్టర్ పెట్టుకున్నాను అక్కడ పూజ గదిలో. స్వామి దగ్గరికి వెళ్లి ఎంతసేపు ఏడ్చానో స్వామి, నా గురించి, చిన్న దీని గురించి కూడా ఎంతో మీరు సహాయం చేశారు, వచ్చి ఎక్కడి నుంచో ఎంతైనా సరే నీకు ఎలా రుణం తీర్చుకుంటాను సాయి అని చాలా ఇదనిపించింది. సెకండ్ది నా ప్రాణానికి అపాయం రావలసింది. కొత్తగా కారు కొనుక్కున్నాను, లాంగ్ డ్రైవ్స్ కు వెళ్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుందని ఎవరో చెప్పారు, అందుకని చెప్పి కారు తీసుకుని నేను లాంగ్ డ్రైవ్ కు వెళ్లాను ఒక సండే ఆఫ్టర్నూన్. వెళ్లేసరికి అప్పటికి ఆ రోడ్స్ అవి అంత డెవలప్ కాలేదు. ఆ చిన్న రోడ్స్ అవటం మూలంగా ఒకవైపు నుంచి నేను వెళ్తున్నాను. వెళ్తుంటే ఒకవైపు ఏమో రింగ్ షాప్ అది ఉంది, అటువైపు ఏమో ఇల్లులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ డ్రింక్ షాప్ దగ్గర చాలా మంది మనుషులు బెంచీల మీద కూర్చొని ఉన్నారు. నేను వెళ్తున్నాను దగ్గర నుంచి, ఈ లోగా అటువైపు నుంచి పెద్ద కోకోకోల పెద్ద లారీ వస్తుంది. తప్పించుకోవడానికి ఎక్కడా స్థలం లేదు. నేను ఇటువైపు డ్రింక్ షాప్ వైపు వెళ్తే వీళ్ళని కొడతాను, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తప్పకుండా దెబ్బలు తగులుతాయి. అటువైపు వెళ్ళడానికి ఆ ప్లేస్ లేదు. నాకేం చెయ్యాలో తోచలేదు. స్టీరింగ్ వీల్ విడిచిపెట్టేసి కళ్ళు మూసుకొని సాయిరామ్ అని గట్టిగా అరిచాను. ఒక నిమిషం అయిన తర్వాత నాకు ఏ చప్పుడు వినిపించలేదు, ఏమీ వినిపించలేదు. ఒక నిమిషం అయిన తర్వాత మనుషులు వచ్చి నా విండో మీద తలుపులు కొడుతున్నారు. ఎవరో కళ్ళిప్పి చూస్తే నా కారు చుట్టూ జనం అన్నమాట. చూస్తే కోకోకోల వెహికల్ నన్ను దాటిపోయి వెళ్ళిపోయింది. డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళు అన్నారు, నీకు మంచి గార్డియన్ ఏంజిల్ ఉన్నది, ఆ గార్డియన్ ఏంజిల్ నేను చాలా ప్రొటెక్ట్ చేసింది ఈరోజు, లేకపోతే నీవు అయిపోయావు అనుకున్నాను, నీ పని అయిపోయింది అనుకున్నాం మేమందరం కూడా అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా, చాలా ఏదో ఏదో సర్ప్రైజ్ అన్నమాట చెప్పారు. నేను మనసులో అనుకున్నాను, నాకున్న గార్డియన్ ఏంజిల్ ఎవరు, నా సాయే కదా అని చెప్పి. అలాగే స్వామి నా ప్రాణాలు కాపాడారు.
1: చాలా బాగుంది ఇది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వల్ల మీకు స్వామి పైన విశ్వాసం,
0: బాగా విశ్వాసం, ముందు నుంచి ఉన్న విశ్వాసం మరికొంచెం బలపడింది.
1: సరే, మీరు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరం బట్టి స్వామి భక్తులారా ఉంటున్నారు, తలంపులు, మాటలు, ప్రవర్తనలో ఎలాంటి మార్పు స్వామి తీసుకొచ్చారు కొంచెం చెప్పండి, ఎస్పెషల్లీ మీ మెడికల్ ప్రాక్టీస్ లో.
0: దీనికి ముందుగా నేను చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. ఏంటంటే, నాకు ఫస్ట్ టైం నాకు మా అక్కకి కలిపి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకుని నన్ను చూసి, డాక్టర్ హౌ ఆర్ యూ అని అడిగారు ఇంగ్లీష్ లో. అప్పటికి నేను ఫారెన్ లో ఉన్నాను, ఫారెన్ నుంచి హాలిడే కొని వచ్చానన్నమాట. హౌ ఆర్ యూ అంటే దండం పెట్టి నమస్కారం చేసి, స్వామి మీకే తెలుసు కదా అన్నాను నవ్వి. అంటే అక్కడ నాతో పాటు ఫారినర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకసారి అందరినీ చూసి, తను డాక్టరు, చాలా మంచి డాక్టర్ తెలుసా. నేను నవ్వన్నాను, నేను డాక్టర్ని అయితే అవ్వచ్చు కానీ స్వామి మీరు డాక్టర్లకు డాక్టర్ కదా, మీరే చెయ్యాలి ఏవైనా చేస్తే ట్రీట్మెంట్, అది నేనే మాత్రం స్వామి అన్నాను. అంటే ఆహాహా, అలా కాదు, వైద్యో నారాయణ హరి, వైద్యుడంటే నారాయణుడు అని చెప్పారు. అంటే ఏ వైద్యుడైనా ఎవరైనా సరే నారాయణుడు నువ్వే వైద్యుడు అని మనసులో నేను దండం పెట్టుకున్నాను. తర్వాత స్వామి అన్నారు, ఎంత జీతం.

0: అని అడిగారు. ఎంత జీతం అని అడిగితే నేను నవ్వేశాను. స్వామి మీకు తెలియదా అని, అంటే నలుగురో జీతం చెప్పడానికి నాకు స్వామికి తెలిసిందే కదా ఎందుకులే అనుకున్నాను అనమాట. స్వామి నవ్వేశారు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, నాకు అక్కడికి వెళ్లిన తర్వాత చాలా ఎక్స్పీరియన్సెస్ నా పేషెంట్స్తో. అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత చాలా కాంప్లికేటెడ్ కేసెస్, తర్వాత కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త పేషెంట్స్, కొత్త కొలీగ్స్, అన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలి. నా పేషెంట్స్ ఒకసారి ముసలి వాళ్ళు వస్తారు, నేను పీడియాట్రిక్స్తో పాటు జనరల్ ప్రాక్టీస్ కూడా చేసేదాన్ని, వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటో పాపం వాళ్ళ బాధలు అలా చెప్పుకుంటూ పోతారనమాట. జాలేసేది, మీద చెయ్యేసి ఏం పర్వాలేదు తగ్గిపోద్ది, బైబుల్ చదువుకో, ప్రేయర్ చేసుకో అని ఇలా చెప్పేదాని అనమాట. మళ్ళీ ఏదో మందులు ఇచ్చి పంపిస్తే వచ్చిన తర్వాత ఆ మందు ఎంత బాగా పనిచేసిందో, నువ్వు చెప్పినట్టు బైబుల్ చదువుతున్నాను, చెప్పినట్టుగా రోజు ప్రేయర్ చేస్తున్నాను జీసస్కి అని చెప్పి ఆనందంగా చెప్పేవారు. నాకు ఒక స్ట్రేంజ్ కేసు వచ్చింది. ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఒక 6 నెలల బేబీని ఒక మదర్ తీసుకుని వచ్చింది. తీసుకొచ్చి రాత్రి నుంచి ఎందుకో బాగలేదు, ఒకటే ముక్కుతుంది, ఏడుస్తుంది, ఏంటో తెలియటం లేదు, పాలు తాగటం లేదు అని చెప్పింది. సరే పేషెంట్ నేమో ఎగ్జామిన్ చేశాను, బెడ్ మీద వేసి తల నుంచి కాళ్ల చివరి వరకు చూశాను, ఎక్కడ ఏమీ కనిపించలేదు. బేబీ చూస్తే కొంచెం జబ్బు పడినట్టే ఉందన్నమాట. సరే నాకేం తెలియలేదు, మదర్కి చెప్పాను, కాసేపు నీ ఒళ్ళో వేసుకొని కూర్చో, ఒక అరగంట తర్వాత మళ్లీ బేబీని చూస్తాను, అప్పుడు చెప్తాను ఏ విషయం అని. అంటే పంపించేశాను బయటికి. మళ్లీ అరగంట తర్వాత లోపలికి రప్పించి మళ్లీ చూశాను, ఏమీ లేదు. సరే బేబీని మళ్లీ ఆవిడ డైపర్ అది వేసి ఎత్తుకుంటుండగా డైపర్ దగ్గర ఒక నల్లటి ప్యాచ్ కనిపించింది నాకు. మళ్లీ బేబీని పడుకోబెట్టి మళ్లీ చూశాను, అది ఇంటర్సెప్షన్, అంటే ఇంటెస్టైన్స్ ఒక దాని నుంచి ఇంకో లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. వెంటనే పరిగెత్తుకుని బేబీ నా చేతులతోనే పట్టుకుని పరిగెత్తుకుని సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా సర్జరీ చేయాలి అందుకని చెప్పి పట్టుకుని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి కేసు అంతా వచ్చాను. తర్వాత ఒక వారం పోయిన తర్వాత ఆ మదర్ తీసుకుని వచ్చింది బేబీని. బేబీ హెల్తీగా చక్కగా ఉంది. మదర్ చెప్పింది, నేను మీకు సంగతి చెప్పాలి డాక్టర్, అందుకనే నేను వచ్చానంది. నేను అనుకున్నాను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందేమో, వాళ్ళకి అక్కడ అలవాటు కదా అదని. ఏంటమ్మా అని అడిగితే, లేదు నేను బేబీకి బాగలేనప్పుడు ఆ తెల్లవారి నా దగ్గర డబ్బులు లేవు ఏ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్లడానికి, అందుకని బేబీని పట్టుకుని నేను చర్చికి వెళ్లి ప్రేయర్ చేశాను. బేబీని జీసస్ పాదాల దగ్గర పెట్టి, నా చైల్డ్ ఇలా ఉంది, ఏం చేస్తావు, నాకెక్కడికి వెళ్లాలో తెలియటం లేదంటే ఆవిడ చెవులో జీసస్ డాక్టర్ జగదీశ్వరి దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పారట. నాకెవరో నువ్వెవరో తెలియదు, అందరినీ అడిగాను, అడిగిన తర్వాత నువ్వు పలానా క్లినిక్ లో వర్క్ చేస్తావని తెలిసి నీ దగ్గరికి బేబీని తీసుకుని వచ్చాను, ఇది జరిగిన సంగతి అని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం అనిపించింది. స్వామి చూడు, మంచి డాక్టర్ అన్నందుకైనా సరే అలా నిలబెడుతున్నారు కదా అని. నేనంత మాత్రం ఎవరినైనా ట్రీట్ చేయడానికి, ఎవరికైనా లైఫ్ ఇవ్వడానికి అంతా చేసేది భగవంతుడే కదా, అంతా చేసేది మన సాయే కదా.
1: మీరు ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నారు, మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు ఇట్లా సహనం అలా వచ్చింది కొంచెం చెప్పండి. ఎందుకంటే స్వామి ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు కదా.
0: చాలా చేంజ్ వచ్చింది. ఒకప్పుడు నాకు కోపం ఎక్కువ, చాలా ఇంపేషెన్స్. వెళ్లిన కొత్తలో నర్సు సేవైనా పనిచేస్తే కోపగించుకునేదాన్ని, ఏంటి ఇలా చేయకూడదు, ఇట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేదాన్ని అనమాట. చెప్పితే వాళ్ల పద్ధతులు వాళ్లవి, క్రమేపీ వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాను. ఎప్పుడైనా ఏ నర్సు మీదైనా కోపం పడితే ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు, ఇంటికి వెళ్లిన తర్వాత ఎంతో మనసులో ఆందోళనగా ఉండేది, అయ్యో అయ్యో గసరేనే, అయ్యో అయ్యో అని. ఆ ఉదయం వచ్చి నేను స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని, స్వామి తప్పు చేశాను, క్షమించండి, ఉదయం వెళ్లి నేను రెక్టిఫై చేస్తాను అని స్వామి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకుని, ఆ ఉదయం వెళ్లి వాళ్ళని గట్టిగా కౌలించుకుని, ఏ ఐఎమ్ సారీ, హర్ట్ చేయలేదు కదా నిన్ను అని నవ్వుతూ ఏదో 4 కబుర్లు చెప్పి, నా దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళ చేతిలో పెడితే, అంటే గిఫ్ట్ కింద ఏమైనా, చాలా సంతోషపడిపోయి వాళ్ళు కూడా తిరిగి హక్ చేసి, మాకేం హార్డ్ ఫీలింగ్స్ లేదు డాక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని నవ్వుతూ చెప్పేవారనమాట. అది పేషెంట్స్ అయినా సరే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ లాంగ్ కంప్లైంట్స్ చేస్తే, నేను రేకి కూడా చేశాను అందుకని నా చెయ్యి పెట్టి వాళ్ళ మీద, ఏం పర్వాలేదు నువ్వు చెయ్యి ఇచ్చే ఇచ్చే, బుక్ చదువుకో కూర్చొని, ఏమి ఆలోచించొద్దు, టీవీ ఎక్కువ చూడొద్దు అని కొన్ని కొన్ని జనరల్ అడ్వైజెస్ ఇస్తే వాళ్ళకి ఎంతో ఆనందం వచ్చేసి, డాక్ ఐఎమ్ పెర్ఫెక్ట్లీ ఓకే డాక్ అని చెప్పేవారు తిరిగి. అంతకన్నా కావాల్సింది ఏముంది, అది స్వామి ట్రీట్మెంట్ కాకపోతే నా ట్రీట్మెంట్ ఎలా అవుతుంది.
1: మీరే మీ ఇంప్రూవ్మెంట్ గురించి తెలుసుకున్నారు అన్నమాట.
0: అంతేకాదు ఇలాంటి విషయాలు జరిగిన తర్వాత వాళ్లతో నేను మళ్లీ ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత నాకెంతో పీస్ఫుల్ గా ఉండేది, చాలా ఆందోళన అంతా పోయేదన్నమాట. ఎంతో మనసులో వాళ్ల మీద ప్రేమ, నా పేషెంట్స్ మీద కూడా నాకు చాలా ప్రేమ ఉన్నది చెప్పుకోవాలి. వాళ్ళు ఫారినర్సే అయినప్పటికీ కూడా వాళ్ళంటే నాకు ఎంతో ప్రేమ. వాళ్ళకు కూడా ఎందుకో తెలియదు, అంటే గొప్పగా చెప్పుకోవటం అని కాదు, నేనంటే చాలా ప్రేమ.
1: మీరు డైలీ రొటీన్ లో స్వామితో ఎలా టచ్ ఉంచుకుంటున్నారు? కమ్యూనికేషన్, స్వామి డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్, అది గురించి కొంచెం చెప్పండి.
0: నేను ఒకప్పుడు చాలా పూజలు చేసేదాన్ని, లలిత సహస్రాలు, స్వామి సహస్రాలు, ఇవి అవి. కొన్ని రోజులైన తర్వాత ఎక్కడో ఎవరో చెప్పారో నాకు, నాకే తట్టిందో నాకు నిజంగా గుర్తులేదు. పూజల్లో అవి రిచ్యులస్ పూజలు, వీటి బదులుగా నువ్వు కొంచెం ఒక స్టెప్, అదంటే ప్రైమరీ స్టేజ్ అనమాట, దానికన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్లాలంటే భగవంతుడితో నువ్వు ఎప్పుడు కూడా కాంటాక్ట్ పెట్టుకోవాలి. అంటే భగవంతుడితో ఆ పరిచయం, ఆ విధమైన అంటే నువ్వున్నావు అన్న ఫీలింగ్ డెవలప్ చేసుకోవాలని. నేను యూజువల్ గా చేసేది ఆల్టర్ ముందు కూర్చొని పాడుకుంటాను భజనలు, లేకపోతే స్వామితో మాట్లాడతాను, యూజువల్ గా మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ కుదరని రోజు పాటలు పాడుకుంటాను. ఈ మాట్లాడటంలో ఆల్టర్ ముందు ఎలా ప్రారంభమైందంటే, ఎదురుగా పూజ రూమ్ లో కూర్చొని స్వామి దగ్గర పూజ పీఠం మీద స్వామి ఫోటో చూసి స్వామి ఇదైంది, స్వామి అదైంది, ఇలా అలా నా ఫీలింగ్స్ అన్ని ఎలా అంటే, ఇంకా
1: స్వామి యాక్చువల్ గా ఉన్నట్టు.
0: అంతేకాదు, ప్రతిసారి నేను నోరు విప్పి నా మనసు విప్పి స్వామితో మాట్లాడినప్పుడు దేర్ ఇస్ ఎ పర్టికులర్ ఫోటో అన్నమాట. ఆ ఫోటోలో స్వామి వింటున్నట్టు అటెంటివ్ గా కళ్ళు, ఒక్కొక్కసారి జోకేస్తే ఆ నవ్వు, తర్వాత ఒకసారి సీరియస్ గా చూస్తున్నట్టు, ఎన్ని హావభావాలు వచ్చేవో ఆ ఫోటోలో అనమాట. దాంతో నాకేంటంటే ఫీలింగ్, స్వామి అక్కడే ఉన్నారు,
1: స్వామి మొహభావాలు కూడా మారుతున్నారు.
0: అదే హావభావాలు మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటే నాకేంటంటే స్వామి వింటున్నారు, ఇక్కడే ఉన్నారు అన్న దానికి తగినట్టుగా అక్కడ ఉన్నట్టుగా గుర్తుగా నాకు విభూతులు, తర్వాత తేనె రావటం ఇవన్నీ మొదలు పెట్టాయి. తర్వాత నేను అనుకున్నాను, స్వామి దగ్గర పూజాపీఠం ముందే కూర్చొని నేను మాట్లాడితేనే స్వామి ఉన్నట్ట, నేను ఎక్కడ కూర్చొని మాట్లాడినా స్వామి నాతో పాటే ఉన్నట్టు కదా అని. అప్పటి నుంచి స్వామిని నా హృదయ పుష్పంలో స్వామిని నిలబెట్టుకుని స్వామితో మాట్లాడటం ప్రారంభించాను. అలా ప్రారంభించిన తర్వాత రోజంతా ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను. కానీ వర్క్ చేసేటప్పుడు ఏం చెప్తాను స్వామితో, స్వామి నేను వర్క్ చేయాలి కదా, హెల్ప్ మీ, హీల్ దెమ్ త్రూ మీ, ఓకే. నేను ఒక వేణువుని, నాలో ఏమీ లేదు, నేను వట్టి ఖాళీ, ఆ ఖాళీ దాంట్లోంచి మీరు ఆ పేషెంట్స్ ని మీరే ట్రీట్ చేయాలి, దాన్ని ప్రేమతో నింపండి ఆ వేణువుని అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆగి స్వామి ఫోటోలు ఉన్నాయి ఆ రూమ్ లో చూసి, స్వామి నాకు తెలియటం లేదు ఏం చెయ్యాలో, మీరే గైడ్ చేయండి అంటే తప్పకుండా ఇంతవరకు నన్ను స్వామి డిసప్పాయింట్ చేయకుండా ప్రతిసారి కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆయనే ఇచ్చారు, ఇప్పించారంటాం కాదు, ఆయనే ఇచ్చారు. అది నాకు చాలా ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయన ఉండగా ఏంటి నేను ఆశ్చర్యపడాల్సింది ఏంటి భగవంతుడు చేస్తుంటే అనిపిస్తుంది.
1: అప్పుడు మీరు అక్కడ స్వామి ఆర్గనైజేషన్ లో పాల్గొన్నా, అక్కడ ఏమి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొంచెం చెప్పండి.
0: నేనున్నది చిన్న ఐలాండ్, అందులో ఆర్గనైజేషన్ ఇండియన్స్ కొంచెం తక్కువ మంది ఉన్నారు, ఒక 25-30 మంది మెంబర్స్ ఉంటారు. అందులో అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, స్టడీ సర్కిల్ ఉంటుంది, తర్వాత వీక్లీ 2 సార్లు భజన్స్ ఉంటాయి, తర్వాత అన్నింటికి మించి సేవా ప్రాజెక్ట్స్ మేము చాలా రెగ్యులర్ గా చేస్తాం. అంటే సేవా యాక్టివిటీస్, అందులో మాకు అక్కడ కొంచెం ఎయిడ్స్ ఉంది, అందుకని ఎయిడ్స్ పేషెంట్స్ కి, వాళ్ళ మదర్స్ కి, చిల్డ్రన్ కి, అందరికీ కూడా సంవత్సరానికి 3-4 సార్లు వాళ్ళకి అందరినీ కూడగట్టి వాళ్ళకేమో ఫుడ్ హ్యాంపర్స్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి పిల్లలతో ఆటలాడించడం, తర్వాత టాయ్స్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి హెల్త్ టాక్, అంటే హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలా వాళ్ళ కండిషన్లో, తర్వాత మ్యూజిక్, తర్వాత వాళ్ళకి కావలసిన ఫుడ్, మనలా అన్న అది అంత ఎక్కువ తినరు వాళ్ళకి, పిజ్జాసు, తర్వాత స్నాక్స్, డ్రింక్స్, ఐస్ క్రీము, కేక్స్, ఇవన్నీ ఆ పిల్లలు పెద్దలు కూడా లైక్ చేసేవి. వాళ్ళకి ఏమి ఇష్టమో మేము చూసి ఆ మెన్యూ వాళ్ళకి ఇస్తాం అన్నమాట. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఆ ప్రోగ్రాము, ప్రతిసారి వెళ్లే ముందు మమ్మల్ని కౌగిలించుకొని మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు మమ్మల్ని, ఓ ఎంజాయ్డ్ సో మచ్, ఎంతో ఎంజాయ్ చేశాం దీన్ని, ప్లీజ్ మళ్ళీ వేగం చెయ్యండి, వేగం చెయ్యండి అని అడిగి అడిగి మళ్ళీ చేయించుకుంటారు. ఇదే కాకుండా మేము అక్కడ ఓల్డ్ పీపుల్స్ హోమ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తాము. నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఓల్డ్ పీపుల్ని చూస్తే ఎంతో అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మందికి పిల్లలు, వాళ్ళు లేని వాళ్ళు, ఒంటరి వాళ్ళు, ఎవ్వరూ చూడ్డానికి రారు వాళ్ళని సరిగ్గా. ఫారెన్ లో కూడా ఇలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు మేము వెళ్ళగానే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చూసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. పట్టేసుకొని చెయ్యి పట్టుకుని వెళ్లేటప్పుడు విడిచిపెట్టరు, అలా పట్టుకుని ఉంటారు. మాకే బాధగా ఉంటది వాళ్ళని విడిచిపెట్టడానికి కూడాను. తర్వాత నారాయణ సేవ అని మేము అక్కడ చేస్తాం ఎవ్రీ సండే. 60 లంచ్లు ప్రిపేర్ చేసి మేము తీసుకెళ్లి స్వయంగా ఎక్కడెక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేతిలో పెడతామంట. లంచ్ ఏంటంటే అన్నం కూర అంతా చేసి ఒక డ్రింక్ తర్వాత ఫ్రూట్ అంతా కూడా డిస్పోజబుల్ కంటైనర్లో పెట్టి స్పూను ఫోకు టిష్యూ అక్కడ పద్ధతి ప్రకారం అంతా పెట్టి ఒక సంచిలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏమైనా బ్యాంక్ హాలిడేస్ తెస్తే వాళ్ళకి ఫుడ్ దొరకటం కష్టం అక్కడ పేదవాళ్ళకి. ఆ రోజుల్లో కూడా మేము 60 లంచ్లు చేసి ప్రిపేర్ చేసి వాళ్ళకి పంచుతాం.
1: చాలా బాగుంది జగదీశ్వర్ గారు. ఇప్పుడు మీరు చాలా కాలం ఫారిన్ లో విదేశాలు ఉంటున్నారు, ఒంటిగా ఉంటున్నారు, పెళ్లి చేసుకోలేదు, మళ్ళా మీకు ఇలాంటి ఒంటిగా ఉండడానికి కాన్ఫిడెన్స్ అన్ని స్వామి ఇస్తున్నారు, మీరు ఇలాంటి కాన్ఫిడెన్స్ ఎలా సంపాదించుకున్నారు, కొంచెం సందేశాలా చెప్తే మన సోదరులందరూ సంతోషపడతారు.
0: బ్రదర్ శ్రీనివాస్ గారు అన్నట్టు నేను సింగిల్ ఉమెన్ ని, నేను చాలా చిన్నప్పుడే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాను ఫారిన్ కంట్రీస్ కి. నా అదృష్టం బాగుండి స్వామి నాకు పరిచయం అయ్యారు ఫారెన్ వెళ్లక ముందే. ఫారెన్ వెళ్లటం అంటే అక్కడ వాళ్ళెవరు, ఆ మనుషులు నాకు తెలియదు, ఆ కంట్రీ తెలియదు. జీవితంలో ఫస్ట్ టైము నేను ఇంటి ప్రొటెక్షన్, నా కంట్రీ, నా ప్రదేశం అంతా విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లాను. ఎవరి భరోసా చూసుకుని నేను వెళ్లాను? నా స్వామి భరోసా చూసుకుని నేను
1: వెళ్ళాను.
0: మోర్ దెన్ 10,000, ఇట్ ఈస్ 22 అవర్స్ ఫ్లయింగ్ టైం. ఓకే, 3 రోజులు ప్రయాణం చేయాలి నేను రావాలంటే, 22 గంటలు ఏరోప్లేన్ లో కూర్చోవాలి. నాకా అక్కడ మనుషులు తెలీదు, ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు. ఓన్లీ థింగ్ ఈజ్ జాబ్ లెటర్ వాళ్ళు ఇచ్చారు, ఆ జాబ్ లెటర్, ఇంట్రడక్షన్ లెటర్, ఆ రెండు పట్టుకుని నేను బయలుదేరాను. కొంచెం సామాన్ పట్టుకుని బయలుదేరాను. అక్కడ ఏం దొరుకుతుందో ఏం దొరకదో ఏమీ నాకు తెలియదు. స్వామి ఉన్నారు నాతో, స్వామి తప్పకుండా చూసుకుంటారంతా అనే భరోసాతో వెళ్లాను. నిజంగా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్సెస్ చెప్తే అసలు సంవత్సరాలు పడుతుందేమో. ఒంటరి అమ్మాయిని, అందులో కూడా కొంచెం యంగ్ ఏజ్ లోనే ఉన్నాను, ఆ టైంలో నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్లానంటే స్వామి ప్రొటెక్షన్ ఎంత ఉందో నేను వేరుగా డిస్క్రైబ్ చేయలేను. మీకందరికీ తెలిసే ఉంటుంది స్వామి ప్రొటెక్షన్ సంగతి. కానీ ఆ ప్రొటెక్షన్ మీరు ఇంట్లో అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఉన్నప్పుడు వేరు, అందరినీ విడిచిపెట్టి నువ్వు ఇంకొక కొత్త ప్రదేశంకి వెళ్ళినప్పుడు అది వేరే రూపు దాల్చుకుంటుంది ఆ ప్రొటెక్షన్. తర్వాత ఆ కాన్ఫిడెన్స్ తో స్వామి నా దగ్గర ఉన్నారని ప్రతి క్షణం కూడా నేను అనుకోవటం మూలంగా నేను జీవితంలో ఇంతవరకు కూడా సంతోషంగా స్వామి మీద భరోసాతో నేను బ్రతికాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే సాయి డివోటీసే అవనీస్, కాకపోనీ ఏదైనా స్వామి భగవంతుడు మనతో పాటే మనలోనే ఉండి అంతా చూసుకుంటున్నాడు అన్న కాన్ఫిడెన్స్, మనకి అంత ఆత్మవిశ్వాసం ఉండాలి. రోజు రోజుకి ఆత్మవిశ్వాసం పెరగాలి. అలా పెరిగినప్పుడు జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే సాయి ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. మీరు జీవితంలో బాగా నెగ్గుకు రాగలరు. ఇది నేను మామూలుగా ఏదో కథలుగా చెప్పటం లేదు, పుస్తకంలో చదివి చెప్పటం లేదు, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. నన్ను నమ్మండి, స్వామి నమ్మండి, ఇంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు. సాయిరామ్.
1: సాయిరామ్. చాలా థ్యాంక్స్ మీ వచ్చి చెప్పేదానికి.
0: ప్లెజర్ ఈజ్ మైన్.
1: సాయిరామ్.
2: ఇంతవరకు మీరు బార్బేడోస్ లో వైద్య వృత్తి ద్వారా తమ సేవలను అందిస్తున్న సాయి భక్తురాలు డాక్టర్ జగదీశ్వరి గారితో ఇంటర్వ్యూ విన్నారు. రేపటి కార్యక్రమంలో మరొక భక్తుని అనుభవాలను మనం వింటూ ఆనందిద్దాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: సాయి కుల్వాన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు తిరిగి స్వాగతం. సహానుభూతి అంటే షేరింగ్ అండ్ కేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి షేరింగ్ అండ్ కేరింగ్ గురించి ఏం చెప్తుందో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన మధ్య తిరుగాడే కరుణామృతమూర్తి శ్రీ శ్రీ శ్రీ పరతీశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఉన్నది పంచుకో, సానుభూతి పెంచుకో. దీన్ని ఇంగ్లీష్లో షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు. షేరింగ్ అండ్ కేరింగ్ అనేది అద్భుతం, అది అమోఘం. మన పనులకు మంచి ముగింపు ఎలా అవుతుంది? ఇతరుల మేలు మీద మనం గురిపెట్టాలి. దాంట్లో నుంచి వచ్చే ఆనందం మరే ఇతరమైన దాంట్లోనూ పోల్చుకోలేము. ఇతరులు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడైతే మన ప్రక్కవారు ముందు ఆ తరువాతే మనం అనుకుంటామో అప్పుడే మనం గెలిచినట్లు. మనం పుచ్చుకున్న దాంతో జీవితం గడుస్తుంది, మనం ఇచ్చుకున్న దాంతో జీవితం ఫలిస్తుంది. మనకు జరిగిన కీడును మరచిపోవాలి, మనకు జరిగిన మేలును ఎప్పుడూ గుర్తించుకోవాలి. మహారాష్ట్ర దేశానికి చెందిన ఏకనాథుడు మహాభక్తుడు. అతను ఒకసారి తన శిష్యులందరితో కలిసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అతి పవిత్రమైన గంగాజలమును రామేశ్వరానికి మోసుకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక గాడిద ఎండకు నోరు తెరచి గిలగిలా కొట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. దాన్ని చూసిన ఏకనాథుడు ఆ గంగాజలాన్ని గాడిద నోట్లో పోశాడు. దీన్ని చూసిన శిష్యులందరూ, అదేమిటి స్వామి, పవిత్ర గంగాజలమును గాడిద నోట్లో పోశారేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఏకనాథుడు, భగవంతుని దృష్టిలో అంతా ఒక్కటే. మీకు అది మీ కంటికి గాడిదిగా కనిపించినా నా కంటికి రామలింగేశ్వర స్వామి ద్రాహం తీర్చమని అడిగినట్లు అనిపించింది. నేను చేసినది ఎంతో అతి పవిత్రమైన కార్యము అని తెలిపాడు. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకమ్మ ఒంటరిగా నివసించేది. ఆ ఒంటరితనం భరించలేక కాకమ్మ వాళ్ళ అవ్వను, అవ్వా అవ్వా, నాకు చాలా మంది స్నేహితులు కావాలంటే నేనేమి చేయాలి అని ప్రశ్నించింది. అప్పుడు అవ్వ నవ్వి, పిచ్చిదాన, నువ్వు అందరినీ ప్రేమించి అందరికీ సహాయపడుతూ ఎవరినీ బాధించకుండా ద్వేషించకుండా ఉంటే అందరూ నీ స్నేహితులే అవుతారు అని అన్నది. అప్పటి నుంచి కాకమ్మ ప్రేమను పంచుతూ సహాయం చేస్తూ ఉండేది. రామచిలుకలు, కోయిలమ్మలు, పాలపిట్టలు, ఆస్ట్రిచ్, వడ్రంగిపిట్ట, కొంగ, బాతు, గ్రెద్ద, ఇంకా ఎన్నో రకరకాల నీటి పక్షులతో కలిసి ఆనందంగా నివసించేవి. ఆ పిట్టలన్నీ ఆహారం కోసం వెళ్లినప్పుడు వాటి చంటి బిడ్డల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా మంచి మాటలు చెప్పేది. ఒకరోజు ఒక వేటగాడు నెమలిని తరుముకుంటూ వస్తే ఆ నెమలి పారిపోయి మర్రి చెట్టు కిందకు వచ్చింది. అప్పుడు కాకమ్మ నెమలిని చూసి ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి ఇంటికి రమ్మంది. అప్పుడు నెమలమ్మ తాను అందం కలిగినదని కాకమ్మను అసహించుకొని ద్వేషించింది. అప్పుడు మిగతా పక్షులన్నీ, నీవు నీ అందం చూసుకొని గర్వపడుతున్నావా? నీవు కాకమ్మలాగా అందరినీ ప్రేమించగలవా? పోనీ మా అందరిలాగా అన్ని పనులు చేయగలవా అని ప్రశ్నించాయి. అప్పుడు నెమలి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరింది. అప్పుడు కాకమ్మ, మన మధ్య క్షమాపణలేమిటి, వద్దు, మనమంతా ఒక్క గూడి పిట్టలమే అని అందరికీ నచ్చ చెప్పి అందరినీ ఆదరించింది. ఒకసారి శ్రీకృష్ణుడు సూరదాసుని, నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ, నీవు నా దాసుని అవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, స్వామి కృష్ణ, నేను నీ దాసుడునైతే నాకు అహంభావం రావచ్చు. నేను నీ దాసునై నేను చేసే సేవ మాత్రమేమున్నది? నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావాల్సినంత మంది ఉన్నారు. కాని ఏ దారి లేక సహాయం కావలసిన నీ దాసానుదాసులున్నారే, వారికి దాసునిగా సహాయం చేసుకుంటూ నా ప్రేమను పంచుకునే భాగ్యం నాకు ప్రసాదించండి స్వామి అని అన్నాడు. ఈ కథ చెబుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ బాబావారు ఇలా అన్నారు, మీరు కూడా సూరదాసులాగా సేవాభావంతో అంత పవిత్రంగా స్వార్థరహితంగా సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ సహాయ సహకారములందిస్తూ మీ ప్రేమను పంచుతూ ఉంటే అదే మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే మార్గము. భారతీయ సంస్కృతిలో భగవన్నామము చేస్తూ మనకున్నంతలో ఇతరులతో ఆనందంగా పంచుకోవటమే మన పండుగల ప్రాధాన్యత. దానము, దయ, దమము. స్వామి ఒకసారి చెబుతూ, నేనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను, అడగకుండానే అందరికీ నా చేయి ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉన్నది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. భూమాత మనందరి మేలు కోరటం వలన ఇరుసులేకపోయినా మనందరి కొరకు ఇరుసు లేకుండా గుండ్రంగా తిరగగలుగుతోంది. కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం, కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలసి మెలసి చెలిమి తోడ తెలివిగా జీవించుదాం, కలసి మెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. జై సాయిరాం.
2: వివేక్, నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి చెప్పినది విన్నాక ఒక మాట చెప్పాలనిపిస్తోంది. షేరింగ్ అండ్ కేరింగ్ విషయంలో భగవాన్ బాబాయే మనకి ఆదర్శం. స్వామి భక్తులకు లడ్డూలు, పళ్ళు స్వయంగా ఇచ్చేవారు. కాని చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత ఒకరోజు ప్రసాదంగా యాపిల్స్ తెచ్చారు. అవి చాలా పెద్దగా బరువుగా ఉన్నాయి. కాని వాటిని పంచడానికి స్వామి సందేహిస్తుంటే స్వామి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నారు సహాయకులు. సర్వజ్ఞులైన స్వామి, బంగారు, నాకు ఇబ్బంది కలగడం కాదు, నేను యాపిల్స్ విసిరినప్పుడు వారు అందుకోలేకపోతే వారికి దెబ్బ తగులుతుందని ఆలోచిస్తున్నాను అన్నారు. కేరింగ్ అనే దానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇంకేముంటుంది?
3: బాగా చెప్పావు యశోధర్. మనమిప్పుడు మరొక నాటిక విందాం. నాటిక పేరు నాల్గవ రాజు. దయగల మంచి మనస్సుతో కష్టాలలో ఉన్న వారికి మనం ఏమిచ్చినా అది అందరిలో ఉండే భగవంతుడే అందుకుని ఆశీర్వదిస్తాడని ఈ బైబిల్ గాథ చెప్తుంది. నాల్గవ రాజు నాటిక సమర్పణ, నిజామాబాద్ బాలలు.

0: సాయిరాం మోక్ష.
1: సాయిరాం కార్తికేయ.
0: భగవాన్ ఉపదేశించిన తారక మంత్రం లవ్వాల్ సర్వాల్.
1: సేవ చేస్తే నేను చింతనుంటానని అభయమిచ్చారు.
0: సేవ చేస్తే తరిస్తారని కూడా చెప్పారు.
1: ఆ మాట నిజం. యుగాలు గడిచినా దైవ వాక్కు నిత్య సత్యం. అందుకు బైబిల్లోని నాలుగవ రాజు గాదే నిదర్శనం.
0: నాలుగవ రాజా జీసస్ జననవార్త తెలిసి ఆయనను చూసేందుకు ముగ్గురు జ్ఞానులైన రాజులు వెళ్లారని విన్నాను. కానీ ఈ నాలుగవ రాజు గురించి ఎప్పుడూ వినలేదే.
1: నువ్వే కాదు సోదరా, ఆయన గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు రేడియో సాయి నాలుగవ రాజు గాథను నాటికగా అమలచి అందిస్తోంది. అయితే ముందు కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి.
0: త్వరగా చెప్పు, నాకు నాటిక వినాలని ఆతృతగా ఉంది.
1: పూర్వం పర్షియా దేశంలో ఎగ్బటానా అనే నగరంలో ఆర్తబాన్ అనే జోరాస్ సమాజానికి చెందిన జ్ఞాని ఉండేవాడు. అటువంటి వారిని మాగీ అని పిలిచేవారు. మాగీలు జ్యోతిష శాస్త్రం వైద్యం తెలిసిన వారు. మంచిని వెలుగును అంటే జ్ఞానాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యంగా నమ్మేవారు.
0: దేశకాలాలు మారిన జ్ఞానులందరి ధ్యేయం ఒక్కటేనన్న మాట.
1: బాగా చెప్పావు. ఇక మళ్లీ కథలోకి వస్తే, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఆర్తబాన్ మరో ముగ్గురు మాగీలు, ఐ మీన్ జ్ఞానులు, భగవంతుని కుమారుడు ఇజ్రాయెల్ దేశంలో జన్మిస్తాడని తెలుసుకున్నారు. దేవుని కుమారుడైన జీసస్ జనన వార్త తెలియగానే మాగీలు ఆయనను చూడాలని ఆత్రపడ్డారు. నేను మిమ్మల్ని త్వరలో వచ్చి కలుస్తాను, మీరు బయలుదేరండి అని అతబన్ చెప్పడం వల్ల మిగిలిన ముగ్గురు మాగీలు ముందు బయలుదేరి వెళ్లారు.
0: ఆగాగో, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు కదా, ఆర్తబాన్ తన స్నేహితులను ఎలా కలుసుకుంటాడు?
1: యు సిల్లీ, అదేమంత గొప్ప విషయం. నిమ్రాడ్ గుట్ట ప్రాంతంలో ఉన్న 7 గోలాల దేవాలయం వద్ద కలుసుకుందామని వాళ్ళు ముందుగానే అనుకున్నారు. అంతే. సరే, మనం ఇక్కడ మన కబుర్లు ఆపి నాటకం విందాం. అదిగో చూడు, ఆర్తబాన్ రాజు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు.

0: నాన్నగారు, మీరు ఊరు వెళ్తున్నారట, ఎక్కడికి?
1: అవును కుమార్డో, జెరూసలేం వెళుతున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. జెరూసలేము ఇక్కడకు చాలా దూరాన ఉంది.
0: దూరంగానా? ఎంత దూరం?
1: ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా చాలా రోజుల పాటు ప్రయాణం చేయాలి. దారిలో నదులు, ఎడారులు దాటాలి.
0: అక్కడ ఏముంది?
1: అక్కడొక చిన్నిరాజు జన్మించాడు. ఆయనను చూడడానికి వెళుతున్నాను.
0: మీరే కదా రాజు? అందరు మిమ్మల్ని ఆర్తబాన్ మహారాజు అని పిలుస్తారు కదా.
1: నేను ఈ దేశానికి మాత్రమే రాజును నాయన. ఆయన విశ్వానికే రాజు, రారాజు.
0: అవునా? మరి ఆ రాజు పుట్టినట్లు ఎవరు చెప్పారు? మీకెలా తెలుసు?
1: అదిగో ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూడు, అక్కడొక నక్షత్రం కనిపిస్తోంది. ఏం కనిపించిందా?
0: అవును నానా, ఉంది. అబ్బా, ఎంత పెద్ద నక్షత్రమో, తల తల మెరిసిపోతోంది.
1: ఆ నక్షత్రం కనిపించిన చోట రాజాదిరాజు పుడతాడని జ్ఞానులు చెప్పారు. ఆయనను దర్శించుకోవడానికి నా మిత్రులైన ముగ్గురు జ్ఞానులు అప్పుడే బయలుదేరారు కూడా. నేను కూడా వారిని కలుసుకుని ఆ దేవుడి కుమారుడిని చూసి వస్తాను.
0: దేవుని కుమారుడా?
1: అవును కుమార్డో, మనుషులను ఉద్ధరించడానికి, ప్రేమ మార్గంలో నడిపించడానికి దేవుడే ఆయనను మన కోసం పంపించాడు. అదిగో ఆ గూటిలో ఉన్న పెట్టెనిలా తీసుకురా.
0: అలాగే. ఇందులో ఏముంది నాన్నగారు?
1: రారాజును దర్శించినప్పుడు నజరానాగా సమర్పించడానికి కానుకలు తీసుకెళ్తున్నాను.
0: ఇదేమిటి? ఇందులో మూడు రాళ్లున్నాయంటే ఇవ్వేం కానుకలు?
1: చిన్న పిల్లవాడివి, నీకింకా వాటి విలువ తెలియదు. ఇలా చూడు, వీటిలో వినీలాకాశంలా మెరుస్తున్నది నీలమణి, అస్తమిస్తున్న సూర్యునిలా ఎర్రగా ఉన్నది కెంపు, కొండ కొమ్మున మంచులా తెల్లని కాంతితో ఉంది చూడు, అది ముత్యం. ఇవి ఎంత విలువైనవో తెలుసా? వీటిని సంపాదించడానికి నా ఆస్తిలో చాలా భాగం అమ్మివేశాను.
0: అబ్బా, అంత విలువైనవి కానుకగా ఇచ్చేస్తారా?
1: అవును నాయన, వీటికన్నా ఎన్నో రెట్లు విలువైనవి ఆయన మనకు ఇవ్వనున్నారు. అది విలకట్టలేని డిక్వార్డో. అర్ధరాత్రి కావస్తోంది, ఇక పోయి పడుకో. నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు బుద్ధిగా మసలుకో.
0: అలాగే నా

0: అబ్బా దాహం దాహం.
1: ఎవరున్నాయినా నువ్వు ఇలా దారికడ్డంగా పడుకున్నావేమిటి?
0: అబ్బా దాహం, నీరు నీరు.
1: ఎవరంటే చెప్పవేమిటి? పోన్లే, నీరు కావాలంటున్నావు కదా, ఇస్తా నాగు. అరే ఇతని ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. మనిషిని చూస్తే చాలా రోజులుగా ఇలా పడున్నాడనిపిస్తోంది. పాపం, ఇదిగో బాబు ఈ నీరు తాగు, నేను వెళ్ళాలి. ఏది నోరుతెరు, మెల్లగా మెల్లగా.
0: నాయనా, గుక్కెడు నీలిచ్చి నా ప్రాణం నిలబెట్టావు, నన్ను వదిలిపోకు. నీకు పుణ్యముంటుంది, బీదవాడిని కాస్త సాయం చేసి వెళ్ళు.
1: ఇతన్ని చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు, కాని ఇతని కోసం ఆగిపోతే నా మిత్రుల్ని కలుసుకోలేను. ఇప్పుడేం చెయ్యడం? సాయం కోసం అడుగుతున్న ఈ మనిషిని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళను?
0: బాబు మాట్లాడవేం బాబు, నాకు నా అన్నవారు ఎవరూ లేరు. కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోనాయనా.
1: నీకేం కాదులే, భయపడకు, కాస్త ఆగు. నా దగ్గర నీకు పనికొచ్చే మందులున్నాయి, అవి తీసి ఇస్తాను. అలాగే తినడానికి రొట్టెలు, తాగడానికి నీరు కూడా ఇస్తాను. నీకవి 10 రోజుల వరకు సరిపోతాయి. ముందు ఈ మందులు వేసుకో.
0: నాయనా, నిజంగారు ఎంతో మంచివాడివి. ముక్కు మొహం తెలియని నా కోసం ప్రయాణమాపుకొని ఇన్ని రోజులు నా దగ్గరే ఉండిపోయావు అన్నట్లు నా పేరడిగావు. నా పేరు పరయ, కూటికి లేని నిరుపేదని. నీకు ప్రత్యుపకారంగా నేనేమి చేయగలను?
1: పర్వాలేదు పరయ, నువ్వు కోలుకున్నావు, నా శ్రమ వృధా కాలేదు. ఇక నాకు సెలవిస్తే జెరూసలేంకి నా ప్రయాణం కొనసాగిస్తాను.
0: ఓ, అయితే నువ్వు రారాజు దర్శనానికి వెళ్తున్నావన్నమాట. ఇప్పుడు నాకు నువ్వు రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. భవిష్యవాణి రారాజు బెతలెహాంలో జన్మిస్తాడని చెప్పింది. కనుక నీవు జెరూసలేం కాదు, బెతలెహాంకి వెళ్ళు. ఆర్తులను ఆదుకునే గుణమున్నా నీకు, దైవం తోడుంటాదులే. క్షేమంగా నీ గమ్యం చేరుకో.
1: ధన్యవాదాలు పరయా, నేను బయలుదేరుతాను.

0: అమ్మయ్యా, ఇన్ని రోజులకు నా మిత్రులు నా కోసం వేచి ఉంటామన్న ఊరు చేరుకున్నాను. ఇక్కడ వారు చెప్పిన సత్రం ఎక్కడుండబ్బా? ఎదురుగా కనిపిస్తున్నది అదే, కాని ఇదేమిటి? నా మిత్రుల జాడే లేదు, ఎక్కడికి పోయుంటారు? ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో ఏమీ పాలు పోవడం లేదు. సరి, ఆ పెద్దాయనను అడిగి చూద్దాం. అయ్యా, తమరెవరో తెలియదు, కాని అడగక తప్పడం లేదు. ఇక్కడ ముగ్గురు వృద్ధులుండాలి, మీకేమైనా తెలుసా?
1: అయ్యా, అడగాల్సిన వ్యక్తినే అడిగారు. నా పేరు సైమన్, ఈ సత్రం కాపలాదారుణ్ణి. నేను మీకోసమే చూస్తున్నాను. మీ మిత్రులు ఎవరైనా వచ్చి తమ గురించి వాకబు చేస్తే వారికిమని ఈ చీటీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇన్ని రోజులకు మీరొచ్చారు, ఇదిగో చీటీ తీసుకోండి.
0: అయితే వాళ్ళు నాకోసం చూసి చూసి వెళ్లిపోయుంటారు, చీటీలో ఏముందో చూద్దాం. ఆర్తబాన్, నువ్వు బాబీలోన్ చేరుకొని అక్కడ నుంచి ఎడారి దాటిరా. పెద్ద ప్రయాణమే, చాలా రోజులు పడుతుంది. ముందు దండిగా తిండి నీరు సమకూర్చుకోవాలి, బలమైన కొత్త గుర్రాలు కొనుక్కోవాలి. అంత డబ్బు నా దగ్గర లేదే. బాబీలోన్ చేరుకోగానే నీలమని అమ్మేసి వచ్చిన డబ్బుతో అవన్నీ సమకూర్చుకోవాలి, తప్పదు. అమ్మయ్యా, ఎలాగైతేనే బెత్లెహేం చేరాను, కాని ఏం ప్రయోజనం? నా మిత్రుల్ని కలుసుకోలేకపోయాను. వాళ్ళు ముగ్గురు దివ్య శిశువు దర్శనం చేసుకుని 3 రోజుల క్రితమే వెళ్లిపోయారట. ఈ సత్రంలో కాస్త సేద తీరి నేను కూడా రారాజు దర్శనం చేసుకుంటాను.
2: దయచేసి తలుపు తీయండి, త్వరగా తలుపు తీయండి.
0: ఎవరమ్మా నువ్వు?
2: అయ్యా, మీకు దండం పెడతాను, ముందు నన్ను లోపలికి రానివ్వండి, నా కొడుకు ప్రాణం కాపాడండి.
0: తప్పకుండా, నువ్వేం భయపడకు, ఇలా రా, ఇలా లోపలికి వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నీ కొడుకుకు వచ్చిన ఆపద ఏంటి?
2: అయ్యా, నా పేరు మిరియం, ఏమని చెప్పను. తొలి కానుపులో పుట్టిన బిడ్డలందరినీ చంపేయమని రాజు హీరో దాజ్ఞ. ఆయన ఆజ్ఞ మేరకు సైనికులు ఉళ్ల మీద పడి చంటి పిల్లలను చంపేస్తున్నారు. నేను నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోతున్నాను. నా రాత బాగోక కొందరు సైనికుల కళ్ళపడ్డాను. వారు వెంటబడి తరుముతుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఇక మీరే నాకు దిక్కు.
0: అదేమి అన్యాయం? ఈరోజు ఇంత ఘోరమైన పని ఎందుకు చేస్తున్నాడు?
2: రారాజు పుట్టి తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడని జోస్యులు ఆయనకు భవిష్యవాణి చెప్పారు. వారు చెప్పిన మాటకు భయపడి పిల్లలందరినీ చంపేయమని హీరో సైనికులను పంపుతున్నాడు. ఆ విషయం రారాజు తల్లిదండ్రులు మేరీ జోసెఫ్ల చెవిన పడింది. వారు శిశువును వెంటబెట్టుకుని నిన్నటి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు.
0: ఏమన్నావు? రారాజును ఆయన తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారా? అయ్యో, నేను ఇంత దూరం వచ్చింది ఈ మాట వినడానిక? మిరియం, దయచేసి చెప్పు, వారెక్కడికి వెళ్లారు? నేను రారాజును చూడాలి, చెప్పమ్మా చెప్పు.
2: క్షమించండి, నా బిడ్డ మీద ఒట్టు. వారెక్కడికి వెళ్లారో నాకు తెలియదు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయి యాత్రంలో నేను మరేమీ పట్టించుకోలేదు. అయ్యో దేవుడా, అదిగో ఆ పిశాచులు వచ్చేశారు. నన్ను నా బిడ్డను మీరే కాపాడాలి. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరే ఎలాగైనా కాపాడాలి.
0: ఆగు, ఏడవకు, ఆ పక్కగా పోయి దాక్కో. ఈలోగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

0: ఇవంటా లోపల తలుపు తీ.
1: ఆ వస్తున్నా.
0: తలుపు వేసుకొని ఏం చేస్తున్నావు? ఏది ఆ పిల్లెక్కడా?
1: అయ్యా మీరు మహావీరులు, కాస్త నేను చెప్పేది వినండి. ఇదిగో ఇలా చూడండి, ఇది కోట్ల విలువ చేసే కెంపు. తమరు ఇది తీసుకుని ఆమెను విడిచిపెట్టండి.
0: మాట చూస్తే మర్యాదస్తుడిలా ఉన్నావు. సరే ఏది చూడని, విలువైనదే. సరే తలపేసుకో, పదండ్రా పోదాం. ఇక్కడ శిశువులెవరూ లేరు, పోదాం పదండి.
1: మిరియం వాళ్ళు వెళ్లిపోయారు, ఇక భయం లేదు, బయటకురా.
2: అయ్యా నా బిడ్డ ప్రాణం కాపాడారు, మీ మేలు మర్చిపోలేను.
1: నీకు సాయపడగలిగాను, కాని రారాజు కోసం తెచ్చిన కానుకల్లో రెండు పోగా ఇంకొక్కటే మిగిలింది. దేవుని కోసం ఉద్దేశించినది మానవుల కోసం వెచ్చించాను. ఆయన దర్శనం చేసుకునే అర్హత నాకు ఉందో లేదో.
2: అయ్యా ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడారు, దైవ దర్శనానికి మీ వంటి వారే అర్హులు. మీకు తప్పక దర్శనమవుతుంది. దైవం మిమ్మల్ని చల్లగా చూసి మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.

మాడిలా దేశమంతా నీ కోసమే అన్వేషిస్తూనే ఉన్నాను. నీకు నా మీద దయరాలేదు. ఇప్పుడు శరీరంలో సత్తువ పోయింది, తిరిగే ఓపిక పోయింది.

0: నీకోసం ఎదురు చూస్తూ ఈ జెరూసలేంలోనే ప్రాణాలు వదిలిపెడతానేమో. ఏమిటి కలకలం, మళ్ళీ ఏము ఉపద్రవం వచ్చి పడింది. బాబు బాబు, ఒక్క క్షణమాగు. నీవెవరు? ఈ ఊరి వాడివా? స్థానికులకే ఊరిలో జరిగే విషయాలు బాగా తెలుస్తాయి, అందుకే అడిగాను. ఏమిటి నాయనా ఈ కలకలం? ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ముసలాడికి కాస్త చెప్తావా?
1: ఏం చెప్పను, రోజు రోజుకి అరాచకం పెరిగిపోతోంది. మహానుభావుడైన ఒక వ్యక్తిని ఈరోజు సిలువ వేయబోతున్నారు.
0: సిలువ వేస్తున్నారా? అంత నేరం ఆయన ఏం చేశాడు?
1: పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని గురించి ప్రజలకు తెలిపాడు. పొరుగు వారిని ప్రేమించాలన్నాడు, పాపాలు చేయవద్దన్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కునే కాపరిలా దైవం దిక్కులేని వారిని అక్కున చేర్చుకుంటాడని చెప్పాడు. ఎన్నని చెప్పను,
0: ఆయనే. అవును ఆయనే, సందేహం లేదు. ఆ మాటలలో కరుణ, తనను నమ్మిన వారి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడడం చూస్తే ఆయనే అనిపిస్తోంది. నేను వెళ్ళాలి, సమయం మించిపోకముందే నా రారాజును చూడాలి. సిలువ వేయకముందే నా రారాజును చూడాలి. బాబు, ఇంకొక్క మాట చెప్పిపో, వారిని సిలువ వేసేది ఎక్కడా?
1: గొల్గొత్తా దగ్గర.
0: గొల్గొత్తా, గొల్గొత్తా వెళ్తాను. ఎలాగై ఈ శిథిలమైన దేహాన్ని ఈడ్చుకుంటూనైనా గొల్గొత్తాకి పోతాను. ఆ యువతిని కాపాడినట్లే నా దగ్గర మిగిలిన ఈ ముత్యంతో నా రారాజును రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. వెళ్ళాలి, సమయం మించిపోకముందే వెళ్ళాలి.
2: కబడండి, కబడండి, రక్షించండి.

0: అయ్యా కాస్త ఆగండి, నా మాట వినండి.
1: ఏ ముసలాడా, నేనెవరనుకుంటున్నావు? దళపతి మెసల్లా, దారికి అడ్డం రావడమే కాకుండా కాళ్ళు పట్టుకు కదలనియ్యవా? ఏం బతకాలని లేదా?
0: క్షమించండి,

0: చేసి నా మాట ఒకటి వినండి. ఇదిగో నా చేతిలో ఉన్నది వెళ్ళలేని ముత్యం. మెస్సలా గారు, ఇది తీసుకొని ఆమె మీద దయచూపండి, ఆమెను వదిలేయండి.
1: ముత్యమా చూడని? అవును, నిజంగా ముత్యమే. దీని వెలుగు చూస్తేనే కళ్ళు బయలు కమ్ముతున్నాయి, తప్పకుండా మంచి పేరం కుదురుతుంది. ఒరే, ఆ పిల్ల నమ్మితే ఏమస్తుందిరా? ఇదిగో మనకి అంతకన్నా విలువైన ముత్యం దొరికింది. అమ్మి సొమ్ము చేసుకుందాం, పండగ చేసుకుందాం, పదండి.
0: అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు?
1: అయ్యా, తమరెవరో గాని నా పాలిట దేవుడే. నా పేరు స్లావియా, బానిసల కుటుంబంలో పుట్టాను. తమరు వారికి సుంకం ఇచ్చి నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను జీవితాంతం బానిసగా మగ్గిపోకుండా కాపాడారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.
0: అంతలా నన్ను పొగడకు స్లావియా, నా కర్తవ్యం నేను చేశాను. ఏమైంది? నాకెందుకిలా మైకం కమ్ముకొస్తుంది? ఎవరు, ఎవరది? ఎవరో గాని కరుణ నిండిన గొంతుతో నన్నే పిలుస్తున్నారు. ఎంత మధురమైన కంఠం, వింటుంటే ఎంత హాయిగా ఉంది. వార్ధక్య భారం, దేహ బాధ అన్నీ మరుగున పడిపోయాయి. చూపు సరిగ్గా అనడం లేదు, కాని నా మనసు మాత్రం వచ్చినది నీవే అని చెప్తోంది. నీ వద్దకు రాలేని, నా వద్దకు నువ్వే వచ్చావా తండ్రి, నువ్వే వచ్చావా?
2: అవును ఆర్తబాన్, నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను.
0: ధన్యుడిని ప్రభు, నిన్ను చూడాలని ఎంతగానో పరితపించాను, అన్వేషించాను. నన్ను క్షమించు, ఒకప్పుడు నీకివ్వడానికి నా దగ్గర వెళ్ళలేని కానుకలుండేవి. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. రిక్తాస్తాలతో మొక్కడం తప్ప నీకేమి కానుకలివ్వగలను?
2: విచారించకు ఆర్తబాన్, నీవు నా కోసమని తెచ్చిన కానుకలన్నీ నాకు ముట్టాయి.

0: అనుకున్నాను.
1: ఈయన ధన్యుడు, ఏదో సంధి ప్రేలాపన అనుకున్నాను. కాని భగవంతుని మాటలు కూడా వినబడ్డాక అర్థమవుతోంది, ఈయనకి దివ్య దర్శనమైంది. భగవంతుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన పుణ్యమా అని దైవవాక్కు వినే అదృష్టం నాకు కూడా కలిగింది.
2: హార్తబాన్, నేను ఆకలితో ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చావు. నాకు దాహంగా ఉన్నప్పుడు తాగడానికి నీరిచ్చి దాహం తీర్చావు. నాకు దుస్తులు అవసరమైనప్పుడు దుస్తులు ఇచ్చావు. నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించావు.
3: నాకంత అయోమయంగా ఉంది. నేను నీకు ఆహారం ఎప్పుడిచ్చాను? నీరు దుస్తులు ఎప్పుడిచ్చాను? పైగా అందరికీ ఆశ్రయమైన నీకు నేను ఆశ్రయమివ్వడమా ప్రభు?

0: చూసి ఎరుగను. అలాంటిది నేను నీకు సేవలు చేయడమా ప్రభు? ఇప్పుడే కదా నాకు నీ దర్శనమైంది.
1: ఇందులో అర్థం కానిదేముంది? నేను సత్యం పలుకుతున్నాను. దైన్యంలో ఉన్న నా సోదరులకు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ సహాయం చేశావో అవన్నీ నీవు నాకు చేసినట్టే. అవును ఆర్తబాన్, అందుకే నీ కానుకలన్నీ ఆమోదించబడ్డాయి.
0: విన్నావా అమ్మా? ప్రభువు పలుకులు విన్నావా? రారాజు జీసస్ పలుకులు విన్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. వింటున్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. ఆ దయామయుడు, కరుణామయుడు నేను తెచ్చిన కానుకలన్నిటినీ స్వీకరించాడు. నా జన్మ ధన్యమైంది.
2: అంతా అయిపోయింది, అయినా ఈయన మరణం నాకు విచారం కలిగించడం లేదు. ఈ పుణ్యాత్ముడు ప్రభు చెంతకు చేరుకున్నాడు. దైవాన్ని చేరడానికి ఇతరులకు సహాయపడడం చక్కని రాజమార్గమనే ఆదర్శాన్ని నిరూపించి వెళ్లాడు. నాబోటి మానవులందరి తరఫున ధన్యవాదాలు.
3: ఆర్తబాన్ అన్వేషణ సఫలమైంది. అతని అన్వేషణ ముగిసింది. జ్ఞానులైన ముగ్గురు రాజుల వలనే నాల్గవ రాజైన ఆర్తబాన్ కూడా రారాజును కనుగొనడంలో సఫలమయ్యాడు. చరిత్రలో అతని పేరు గుప్తంగా ఉండిపోయినా దైవం అతన్ని గుర్తించాడు.

0: నాల్గవ రాజు నాటిక విన్నారు. సమర్పించిన వారు నిజామాబాద్ బాలలు. ఇందులో వి కార్తికేయ, కె మోక్ష, ఎం రాఘవేంద్ర, ఎం చరణ్, ఎం నాగఫణి, ఎన్ ప్రత్యూష, ఎన్ ప్రవల్లిక, కె నిఖిల్ రావు, కె అభికీర్త్, కె నవీన్చారి, బి గణేష్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలే తన సంపద అంటారు స్వామి. పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించేవారో తెలిపే సంఘటనలు ఎన్నో. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్న రోజులవి. బాబా విద్యార్థి అయిన ఒక చిన్న పిల్లవాడు స్వామికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో 100 రూపాయల నోటు ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఆ పిల్లవాడు, స్వామి, మీరు పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు, దానికి విరాళం ఇవ్వడానికి నా దగ్గర నా బట్టలు నేనే ఉత్తుకుని ఆదా చేసిన ఈ కొంచెం డబ్బే ఉంది, దయచేసి తీసుకోండి అని రాశాడు. స్వామి ఆ నోటు అందరికీ చూపించి, ఇది నాకెంతో అమూల్యమైంది అన్నారు. దైవాన్ని ప్రేమించే వారిని దైవం ప్రేమిస్తాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్ వినిపించే మరొక కథ విందాం. ఈ కథ పేరు అబ్బుబేన్ యాడమ్.
1: ఓం శ్రీ సాయిరాం. అబ్బుబేన్ యాడమ్ అనే అతను సకల జీవుల మీద సమానమైన ప్రేమను కలిగి ఉండేవాడు. ప్రతిరోజు తన ఊరిలో ఉండే నిరాశ్రయులకు, అంగవికలాంగులకు సేవ చేసి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒక్క క్షణం బాబు, ఒప్పిక పట్టు, వస్తున్నా అని అబ్బు బాలతో ఉన్న వారికి అన్నాడు. అలాగే ఒకనాడు అతను వచ్చేసరికి అతని ఇంట్లో ఒక దేవదూత కనిపించింది. ఆమె అతను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నది. అబ్బుబేన్ యాడమ్ ఆమెను చూసి, అమ్మా, నీవు ఏమి రాస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, నేను రాస్తున్నది భగవంతుని ప్రేమించే వారి పేర్లు నాయనా అని సమాధానమిచ్చింది. అప్పుడు అబ్బుబేన్ యాడమ్, అమ్మా, అందులో నా పేరు కూడా ఉందా అని ఉత్సాహంగా అడిగాడు అన్నాడు. అలాగే ఒకనాడు అతను వచ్చేసరికి అతని ఇంట్లో ఒక దేవదూత కనిపించింది. ఆమె అతను గదిలో కూర్చు

0: పేరు కూడా ఉందా అని ఉత్సాహంగా అడిగాడు. లేదు నాయనా అని జవాబిచ్చి మాయమైపోయింది ఆమె. అబ్బు బెన్ ఆడమ్, నువ్వు ఈ విషయం ఎంత మాత్రం బాధించలేదు సరికదా. భగవంతుని మీద ప్రేమను ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే తోటి వారికి ఇంకా ఎక్కువ సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు కూడా యథావిధిగా తన సేవా కార్యక్రమాలను చేసుకున్నాడు. బాధితులందరూ, భగవంతుడే పంపించాడు బాబు నిన్ను, చల్లగా ఉండు నాయనా అని దీవించారు. ఆనాటి రాత్రి తన చాలా ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. అక్కడ మళ్లీ అతనికి దేవదూత రాసుకుంటూ కనిపించింది. అబ్బు బెన్ ఆడమ్ ఆమెకు నమస్కరించి తగ్గని ఉత్సాహంతో, అమ్మా ఈరోజేమి రాస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆమె, ఈనాడు భగవంతుడు ప్రేమించే వారి పట్టిక చేస్తున్నానని జవాబిచ్చింది. అమ్మా నా పేరు ఇందులో ఎక్కడైనా కనిపిస్తుందా అని వినయంగా అడిగాడు అబ్బు. అప్పుడు ఆ దేవదూత చిరునవ్వుతో, ఇందులో మొట్టమొదటి పేరు నీదే అబ్బు అని చెప్పి మాయమైపోయింది. భగవంతుని ప్రేమిస్తూ ఆయనకు ఇష్టమైనట్లు ఉండేవారే మర్యాద జీవులు. అలా మన జీవితాన్ని అనుక్షణం దేవుని ప్రేమను పొందే లక్ష్యంతో గడిపితే మనం ఆయన ప్రేమించే వారిగా మారుతాం. అబ్బు బెన్ ఆడమ్ తన జీవితంలో చేసింది ఇదే. సర్వ జీవులను ప్రేమిస్తూ సేవిస్తూ భగవంతుని ప్రేమకు పాత్రుడయ్యాడు. స్వామి ప్రేమను సాధించటానికి మనం సమర్పించాల్సినవి మల్లెలు గులాబీలు కాదు, సర్వభూత దయాపుష్పాన్ని ఆయనకు అర్పించి వారి ప్రేమను అందుకోవాలి. సాయిరాం.
1: రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్ వినిపించిన అబూబెన్ ఆడమ్ కథ విన్నారు. నాలుగవ రాజు కథైనా అబూబెన్ ఆడమ్ కథైనా అవి బోధించేవి ప్రేమ సహానుభూతినే. ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూలు విద్యార్థులు సమర్పిస్తున్న సంగీత రూపకం సర్వమతాల సారమే సాయి మతం మీకోసం.

0: సాయి రామ్, ఐఎమ్ జాక్సన్.
1: సాయి రామ్, ఐఎమ్ వరుణ్. మీకేమైనా హెల్ప్ కావాలా?
0: ఎస్ సాయి రామ్, ఆశ్రమం అంతా చూశాను, చాలా కామ్ గా ఉంది. అందరూ చక్కగా సాయి రామ్ అంటూ పలకరిస్తున్నారు. నాలాంటి ఫారినర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. వండర్ఫుల్ ప్లేస్. బట్ టెల్ మీ, అక్కడుంది చూడండి ఆ పిల్లర్ ఏమిటి?
1: ఓ అదా, అది సర్వధర్మ ఐక్య స్థూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్.
0: వాట్, అది మీ మత స్థూపం కాదా?
1: కాదు.
0: అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వమతాలు బోధించేది ఒక్కటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పనిని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక్క చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్థూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు.

0: మూడు రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబే తరువాయి. ఇంతలో అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏ మాత్రమూ కొట్టుకుపోలేదు.
1: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
0: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్టంలో తలా కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్థూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
1: వాట్, ఓన్లీ 60 డేస్?
0: ఎస్, ఓన్లీ 60 డేస్.
1: చాలా బాగుంది.
0: పూర్తైన స్థూపాన్ని 1975 నవంబర్ 23 న తమ 50వ జన్మదినం నాడు, అంటే 58th బర్త్డే నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
1: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
0: స్థూపం ఎత్తు 50 అడుగులు, అంటే 50 ఫీట్ అన్నమాట. దీని 5 పార్శ్వాలపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన చూడండి, విచ్చుకున్న కమలముంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళిరానా?
1: థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నేను ఈ స్థూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. మీరు వెళ్ళండి. సాయిరాం.
0: సాయిరాం.

0: మతాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పురపక్షాలు లేకుండా అన్ని మతాల వారు ఇక్కడ సఖ్యంగా ఉన్నారే, నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు, ఎవరది? నన్ను పిలుస్తున్నది ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవతావతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నారు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొలపడానికే. మానవులంతా కలిసిమెలసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదెలా కుదురుతుంది? మనుషులు భిన్న మతాలకు చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పాశ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తట్టి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే తట్ చేస్తాను.

అవును, నిజమే ప్రభువు క్షమాగుణం, ప్రేమలను బోధించాడు. ఇక రెండవది క్రిసెంట్ చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ప్రేమ, త్యాగం, కరుణ. ఇస్లాం కూడా అదే చెప్తుందే. చూద్దాం మిగిలినవి ఏం చెప్తాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ అ వీల్. ఇక్కడ చక్రం చిహ్నం ఉంది. ఏ మతానిదో?

సమాధానం, శాంతి, అహింస. బౌద్ధం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నదేమిటిది? ఫ్లేమ్ లా కనిపిస్తుంది, టచ్ చేసి చూద్దాం.

జ్ఞానం, త్యాగం. ఈ జోరాష్ట్ర మతం కూడా అన్ని మంచి గుణాలే ఉండాలని చెప్తుంది. గుడ్, ఇక ఒక్క సైడే మిగిలింది. ఇక్కడేమిటి నంబర్ త్రీలా కనిపిస్తుంది? ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. టచ్ చేస్తాను.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరబడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, హూ ఇస్ ఓమ్నిప్రెజెంట్.
0: ఈ ప్రేమభావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కవలం.

మై గాడ్, ఎంత విచిత్రమైన కళ! స్తంభం నాతో మాట్లాడి నా సందేహాన్ని తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇది కళే కావచ్చు, కానీ ఇది నా కళ్ళు తెరిపించిన కళ, సర్వమతాల సారం ఒక్కటేనని తెలియ చెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

0: ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్థులు సమర్పించిన సంగీత రూపకం సర్వ మతాల సారమే సాయి మతం విన్నారు. ఇందులో డి దౌత్య, ఎం అనుష్క, ఎల్ జ్యోత్స్న, జి హిందూ, ఎన్ రక్షణ, ఈ సాయి వింధ్య, కె పూజిత, డి సాకేత్, సి మోహన్ వంశీ, కె నవీన్, ఏ సంతోష్, సి జయేష్, పి దేవరామ్, నిర్వన్, జి సాయి రేవంత్, సి విజయ కృష్ణ పాల్గొన్నారు. చేతల కన్నా మాటలే ఎక్కువ నొప్పిస్తాయి. దేహానికి తగిలిన గాయం మానినా మనస్సుకు తగిలిన గాయం మానదని పెద్దలంటారు. హర్ట్ నెవర్ అంటారు స్వామి. ప్రియమైన పలుకులు ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ ఏమంటున్నాడో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన పలుకులు ఇతరులయడ సానుభూతి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దమునకు దివ్యశక్తి కలదు. ప్రియమైన పలుకులు అంటే మృదువుగా ప్రేమగా మాట్లాడడం, ఇతరులకు ఏ విధమైన బాధ కలగకుండా మాట్లాడడం. భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు, దానితో రెండు పనులు చేయవచ్చును, ఒకటి రుచి చూడడం, రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అన్నారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాం, తీయగా మాట్లాడితే అందరూ మన మిత్రులే కాబట్టి మృదువుగా మధురముగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు లోకము మన వశమవుతుంది. కాకి అరిస్తే దానిని తరిమివేస్తాము, కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కాకి చేసిన పాపము ఏమిటి, కోకిల చేసిన పుణ్యము ఏమిటి? వాటి నోటిలో నుంచి వచ్చిన ధ్వనిలో భేదం మాత్రమే. బాధపడుతున్న రోగికి మందుకన్నా మంచి మాట ఉపశమనం కలిగిస్తుంది. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు, కాని వారితో రెండు చల్లని పలుకులు పలికితే అవి వారికి ప్రశాంతత కలుగు చేస్తాయి. మన నాలుక మనకు మిత్రుడు, శత్రువు, బంధువు కూడా. నాలుక మంచిదైతే మనకి అన్ని సుఖాలు తెస్తుంది, చెడ్డది అయితే కష్టాలు తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఒక రాజు మంచి వస్తువులకు ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేక మంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువును పరీక్షగా చూస్తూ వస్తున్నారు. హఠాత్తుగా ఒక చోటాగి ఆశ్చర్యముతో చూశాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన మంచి వస్తువు లేదు, నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత రాజు చెడ్డ వస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. ఆ ప్రదర్శనలో చాలా చెడ్డ వస్తువులు ప్రదర్శించబడ్డాయి. అందులో కూడా మరల అదే వ్యక్తి నాలుకను ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యముతో ఆ వ్యక్తిని, అదేమిటి మరల నాలుకను ప్రదర్శించావు అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డది అయితే అందరి కోపానికి గురి అవుతాం అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. గొడ్డలచే నరకబడిన చెట్టు చిగురిస్తుంది, కాని మాటల చేత నొప్పించిన మరిబడిన మనసు కుదుటపడదు. మన స్వామి చెప్పారు, నర్తకి అనే పదాన్ని తిరగవేసి రాసినట్లయితే కీర్తన అనే పదం వస్తుంది. నాలుకపై మాయ ఒక నర్తకి వలె నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ మాయని అదుపులో ఉంచుకోవాలంటే కీర్తన చేయాలి. ఎక్కడ భగవంతుని కీర్తన జరుగుతుందో అక్కడ మాయ నశిస్తుంది. ఎదుటి వారికి ఆనందంగా కలిగించేలా మాట్లాడడం ఒక కళ. దానిని మనం సాధన చేసి ఆచరణలో పెట్టాలి. సత్సంగము, ధ్యానము, సేవ, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రియముగా మాట్లాడడం సాధ్యమవుతుంది. మన పలుకులు ప్రియముగా రావాలంటే మన హృదయంలో దయ, సానుభూతి, ప్రేమను పెంచుకోవాలి. సానుభూతి అంటే సహా ప్లస్ అనుభూతి, అనగా ఇతరుల బాధను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సహాయం చేయడం. హృదయం అనే పదం మధ్య దయ అనే రెండు అక్షరములు ఇమిడి ఉన్నాయి. మన హృదయం దయకు నిలయం. తోటి మానవుల పట్ల, జీవుల పట్ల, జంతువుల పట్ల ఒకటేమిటి, అన్నిటి మీద దయ చూపాలి. హింస చేయకూడదు. ఇతరులకు కష్టం వస్తే మన హృదయం కరగాలి. అట్లా ఎవరు సానుభూతి చూపిస్తారో వారి హృదయంలో దైవం ఉంటారు. వాళ్ల హృదయం దైవ మందిరమవుతుంది. అందుకే దయకల హృదయమే దైవ మందిరం. సంపదేల, భోగ భాగ్యములవియేల, చదువులేల, గొప్ప పదవులేల, చాలు జాలిగుండె సంతోష శాంతికి మానవునకు చాలు మానవత అని అన్నారు మన స్వామి. కావున మనమందరం ప్రియమైన పలుకులు మాట్లాడుతూ ఇతరులేడ సానుభూతిని పెంపొందించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. జై సాయిరాం.
2: ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ చెప్పిన విషయాలు విన్నారు.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం శ్రోతలు వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పిస్తున్న పుండరీకుడు నాటిక విందాం.
1: ఓం శ్రీ పుండరీక వరద గోవింద. భక్తాగ్రసులారా, ఈనాడు మనం పుండరీకుని కథ చెప్పుకోబోతున్నాము.
2: పుండరీకుడా? హరిదాస్ గారు, ఎవరా పుండరీకుడు?
1: ఎవరా పుండరీకుడు, ఏమా కథ అని మీకు సందేహం రావడం సహజం. అందువల్ల ముఖ్యమైన కథాభాగంలోకి వెళ్లే ముందు ఉపఘాతంగా పుండరీకుని గురించి చెబుతాను.
3: చెప్పండి చెప్పండి, అప్పుడు మాకు హరికథ బాగా అర్థమవుతుంది.
1: మంచిది. చంద్రావతి నదీ తీరంలో శ్రీకృష్ణుని భక్తులైన దంపతులు ఉండేవారు. వారికి పుండరీకుడు అనే కొడుకు కలిగారు. అతనిని అల్లారు ముద్దుగా పెంచారు గాని అతడు భగవద్భక్తిని సదాచారాన్ని అలవర్చుకోకుండా పూర్తిగా దుర్వ్యసనాలు పాలయ్యాడు. అది ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే.
2: ఏమండి?
4: నేను బయటకి వెళ్లేటప్పుడు పిలువద్దని చెప్పానా? బుద్ధి లేదు పోతలకి.
2: పుండరీక, ఏమిటా మాటలు? నీ భార్య చెప్పబోతుంటే వినకుండా అలా కసురుకుంటావేమిటి?
4: నా పద్ధతి ఇంతే. చీచి, నాకింటికి రావాలంటే కంపలం ఎత్తుతోంది.
2: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సుగుణాల రాశయైన భార్యతో జీవించమని వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కాకుండా పోయామా? ఇంటికి రావాలంటే కంపరమెత్తుతోందా?
5: కాకి బంగారం మోసలో పడ్డవాడికి అసలు బంగారం విలువ ఏం తెలుస్తుందండి?
4: నాకు కాకి బంగారం అంటేనే ఇష్టం.
5: ఆ తెలుగు బెల్కుల బారి నుండి నిన్ను రక్షించమని ఆ శ్రీకృష్ణుల వారిని పదే పదే వేడుకుంటున్నాను. ఎప్పటికైనా కరుణ కలుగుతుందో, నువ్వెప్పటికి బాగుపడతావో.
4: ఇప్పుడు నాకేమైంది? 3 పూలు 6 కాలుగా విరాజిల్లుతోంది నా జీవితం. ఆహా, నా సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను.
2: ఇక వీడు బాగుపడడు.
6: అలా బాధపడకండి మావయ్య గారు, మన పూజలు వృధా కావని నా నమ్మకం.
2: ఆ విశ్వాసమే నీకు శ్రీరామరక్ష తల్లి. శ్రీకృష్ణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు.
4: సుందరి సుందరి, ఎవరది? నేను సుందరి, పుండరీకుడిని. రావద్దని చెప్పానుగా. రావద్దంటే రాకుండా ఉంటానా? రావద్దంటే సిగ్గు లేకుండా వస్తావనుకోలేదు. తలుపు తీస్తావా తీయవా? తీయనుగాక తీయను. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం తరువాత ఇప్పుడు సంబంధం లేదంటావా? తాళి కట్టిన పెళ్లంతోనే సంబంధం వదులుకున్న వాడికి నీకు బంధాలేమిటి? మాటలు జాగ్రత్తగా రాని. అనవసరంగా నోరు పారేసుకోకు. మితిమీరి మాట్లాడావు, నా మనుషులకు పని పురమంచాల్సి వస్తుంది. అంటే కొట్టిస్తాననేగా? విషయం అర్థమైందిగా, మర్యాదగా వెళ్లిరా. చీచి, ఇంతకాలం నేను ఆనందంగా భావించింది ఒట్టి ఎండమావుల్నా. ఏమిటి దారి నాకు? ఇంతకాలం చీదరించుకుంటూ ఏయంగా మాట్లాడిన తల్లిదండ్రులకు భార్యకు నా మొహం చూపించలేను. తెరచాపు లేని నావైంది నా జీవితం. వెళతాను గమ్యం తెలియని బాటసారిలా, మరో మజిలీని వెతుక్కుంటూ వెళతాను. ఏమిటి నా ఈ ప్రయాణం? కొండలు గుట్టలు దాటుకుంటూ, ప్రకృతిలో సంభవిస్తున్న పరిణామాల్ని తట్టుకుంటూ ఎంతకాలం కొనసాగించగలను ఈ యానం? అమ్మయ్యా, అరణ్య ప్రాంతానికి చేరుకున్నాను. ఏ చెట్టు నీడనైనా కాసేపు సేద తీరవచ్చు. లభించే కాయోపండో తిని ఆకలి బాధను తీర్చుకోవచ్చు. ఏమిటిది ఈ అరణ్య ప్రాంతంలో ఏదో గృహం కనిపిస్తోంది. ఎవరో తపస్సంపన్నుడైన ముని ఆశ్రమమై ఉండవచ్చు. హాయిగా మునిని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ కాలం గడుపుతాను. ఆశ్రమంలో ఆశ్రమ వాసులెవరు కనిపించరేం? పిలిస్తే సరి, ఎవరో ఒకరు బయటికి రాకపోతారా? ఆశ్రమ సమాచారం ఇవ్వకపోతారా? మునివర్యా, మునివర్యా!
1: ఏమిటిది, ఉలుకు పలుకు లేదు?
4: ఆశ్రమ వాసులంతా తపోదీక్షలో ఉండే సమయమో లేక మౌనవ్రతంలో ఉన్నారో, లోపలికి ప్రవేశించి గమనిస్తే సర్వం విదితమవుతుంది కదా.
1: అయ్యయ్యో, ఏమిటి,
4: అతి వికృతాకారులైన ముగ్గురు వృద్ధ వనితలు ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నారు. వారి ముఖాలను చూస్తే వారంతా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నట్లు తోచుచున్నది. వారికి కనపడకుండా ఇక్కడ చాటుగా కూర్చుని గమనిస్తాను. ఈ ఆశ్రమ వాసులు ఇంత వికృత రూపాలుగా ఉండటానికి కారణమేమిటో తెలుసుకుంటాను. ఆశ్రమాన్ని శుభ్రపరిచి ఆ ముగ్గురు స్త్రీలు ఆశ్రమం లోపలికి వెళ్తున్నారు. మరేం జరుగుతుందో చూద్దాం. ఆశ్రమం లోపల నుంచి ముగ్గురు సుందరాంగులు వస్తున్నారు. వారి సౌందర్యం అలంకరణ అత్యంత మనోహరంగా ఉన్నది.
2: ఎవరు నువ్వు, ఇక్కడకు ఎట్లు రాగలిగావు?
4: నేను సౌందర్యోపాసకుడను. పూర్వజన్మల సుకృతాన మీలాంటి సుందరాంగులను చూసే అవకాశం లభించింది.
2: అధిక ప్రసంగం మాని తక్షణం ఇక్కడి నుంచి నిష్క్రమించు.
4: సౌందర్య రాసులు కళ్ళ ముందు కదలాడుచుండగా వెళ్లటం అసాధ్యం. ఏది ఒకసారి,
1: ఏమిటిది, సౌందర్య రాశివి ఇలా వికృతంగా మారిపోయావు?
2: చెబుతాను. నా పేరు గంగ, ఈమె యమున, ఈమె సరస్వతి. దుష్టభావాలతో నిండిన నీలాంటి మనుషులు తమ పాపాలను పోగొట్టుకోవాలని నదుల్లో స్నానమాచరిస్తారు. వారి పాపాలు పోవటమేమో కాని వారి కల్మషం మాకంటుకొని మేము వికృత రూపులమవుతాం. మరణాంతక వ్యాధులతో బాధపడతాం. ఆ కల్మషాలను, ఆ వ్యాధులను పోగొట్టుకునడానికి మేము రోజు ఈ కుక్కుటముని ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమాన్ని శుభ్రపరిచి తదనంతరం కుక్కుటముని దర్శన భాగ్యాన్ని పొందుతాం. దానితో మానవుల వలన సంభవించిన కల్మషాలు, వ్యాధులు మటుమాయమయ్యి కోటి సూర్యుల కాంతితో వెలుగొందే దేహాలను పొందుతాం. ఇప్పుడే పోయి కుక్కుటమునిని దర్శించుకొని నీ స్పర్శ వల్ల నాకు కలిగిన వికృత రూపాన్ని పోగొట్టుకుంటాను.
4: అయితే నేను ఆ మునీశ్వరుని దర్శించుకుంటే నా పాపాలు పటాపంచలేపోతాయా?
2: మేము స్వతహాగా పవిత్రులం. వేరే వారి వల్ల మాకు ఈ కల్మషాలు సంక్రమించినయి. స్వతహాగా నీవు పవిత్రుడివైతే నీ పాపాలు పటాపంచులైపోతాయి. యమునా, సరస్వతి, రండి, కుకుటమునిని దర్శించుకొని అటు నుంచి అటే వెళ్దాం.
4: వెళ్ళండి వెళ్ళండి. పుట్టినప్పుడు నేను పవిత్రుడినే, మధ్యలో అలవాటైనాయి కల్మషాలన్నీ. నేను ఆ కుక్కుటమునిని దర్శించుకొని నా పాపాలను పటాపంచులు చేసుకుంటాను. మునులు సర్వసంగ పరిత్యాగులు, వారికి తరతమ భేదం ఉండదు. ఎవరినైనా ఆశీర్వదించి ఆనందపరుస్తారు. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇదేమి ఆశ్రమం? ఆశ్రమం అనగానే ఎంతో విలువైన అలంకరణలతో, ఋషులు ఋషిపద్నులతోనూ, జింకలు దుప్పులు వంటి జంతువులతోనూ, గోసంతతితోనూ విరాజిల్లుతూ ఉంటుందనుకున్నాను. తడికెడ గోడలు, రెల్లుగడ్డి కప్పు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. నిధి నిక్షేపాలను భూమిలో దాచి పైకి ఎటువంటి పటాటోపం లేకుండా ఉంటున్నారేమో. కాస్త నిశితంగా పరిశీలిస్తే అన్నీ బయటపడతాయి.
7: ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
4: నా భావం యథార్థమే. లోపలి నుంచి పంచాక్షరి వినిపిస్తున్నది. ఎటువంటి శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వెళ్లి విషయం ఏమిటో తెలుసుకుంటాను. ఈయనెవరు? నేత్రాలను మూసుకొని పంచాక్షరి స్మరిస్తూ ఎవరో వృద్ధుడి కాళ్ళు ఒత్తుతున్నాడు. ఈయనే నా కుకుటముని. వృద్ధుడెవరు? ఇంత ఆలోచన ఎందుకు? ఆయన్నే అడిగితే అన్ని తెలుస్తాయి కదా.
7: శివాయ
4: మునివర్యా,
7: ఓం నమ.
4: తామెవరు? తమ నామధేయం
7: నమ శివాయ
4: మాట్లాడరే మునివర్య.
7: ఓం నమ
4: ఇందాక గంగా యమున సరస్వతులు వికృత రూపాలతో వస్తే ఆశీర్వదించి సుందర రూపాలను ప్రసాదించి ఇప్పుడు నా వంక కన్నెత్తైన చూడకపోవటం న్యాయమా? తాపసులు ఇటువంటి విచక్షణను ప్రదర్శించవచ్చునా? మాట్లాడరేం
7: నమ శివ,
4: నా సహనాన్ని పరీక్షించకండి, వెంటనే మీరేదో తెలపండి.
7: ఓం నమ శివ.
4: ఎంత అహంకారం!
7: ఓం
4: ఆశ్రమానికి అతిథిగా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వకపోగా కనీసం నోరుపైన సమాధానం కూడా చెప్పవా? నిన్ను ఒక్క తన్ను తన్నితే అండి బయటపడతాయి.
7: ఓం నమ శివాయ.
4: అయ్యో,
7: ఓం నమ శివాయ.
4: నా కాళ్ళు మాయమైపోయినా ఏమిటి?
7: నమ శివాయ.
4: ఎంతటి పాపాత్ముడిని, అనంత శక్తిమయుడైన ఇమ్ముని పుంగోని శక్తి తెలియక అజ్ఞానంతో అహంకారంతో చేయరాని నేరము చేశాను. ఈ మహానుభావుడిని కాళ్ళతో తన్ని నా కాళ్ళను పోగొట్టుకున్నాను. మునివర్య, క్షమించమని వేడుకోవటానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. తప్పులు చేయటం పాపాత్ముల లక్షణం. పాపులను క్షమించి సేద తీర్చటం ఉత్తమ పురుషుల లక్షణం. నన్ను క్షమించండి మహానుభావా, క్షమించండి.
7: ఎవరు నాయనా నువ్వు? ఎందుకంత ఆవేదన చెందుతున్నావు?
4: స్వామి, ఉచ్చరించటానికి సైతం కూడని అపరాధము చేశాను.
7: చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పట్టం కన్నా ప్రాయశ్చిత్తమేమున్నది? ఇంతకీ ఏమిటి నాయన నీవు చేసిన ఉచ్చరించరానంత తప్పిదం?
4: ఒక్క అపరాధం కాదు మునివర్య, పుట్టిన నాటి నుండి లెక్కకు మించిన ఘోర అపరాధాలు చేశాను. తపో నిష్ఠాగరిష్ఠులై బాహ్యస్మృతి లేకుండా ఉన్న తాము నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్న కోపం కట్టెలు తెచ్చుకుని చివరికి తమను కాళ్లతో తన్నాను. తత్ఫలితంగా నా కాళ్ళు రెండు మాయమైనాయి.
7: అయ్యయ్యో, కాలు పోగొట్టుకున్నావా? నేల మీద పడుకొని ఆర్తితో ప్రార్థనలు చేస్తున్నావేమిట అనే ఆలోచనలో నీకు కాలు లేవన్న సంగతే గమనించలేదు. చాలా బాధగా ఉంది.
4: మీ శాపం వల్ల పోగొట్టుకున్న కాళ్లను తిరిగి పొందటానికి శాప విమోచనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.
7: నేను శాపం ఇవ్వటమా? నాకంత శక్తి లేదు.
4: స్వామి, నాకు శాపం నుండి విమోచనం కలిగించటం ఇష్టం లేక మీకంత శక్తి లేదంటున్నారు. మానవులు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు సంక్రమించే పంకిలాన్ని గంగా యమున సరస్వతులైన నదీమ తల్లులు ప్రతిరోజు తమ దర్శన భాగ్యంతో వదిలించుకొని దివ్య తేజస్సుతో విరాజిల్లటం నేను కల్లారా చూశాను.
7: ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇది సత్యం. నేను భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ నా పితృపాదుల పాదసేవయందు నిమగ్నమై ఉంటాను. చుట్టూ ఏమి జరుగుతుందన్న ధ్యాసే ఉండదు నాకు.
4: మరి గంగా యమున సరస్వతులు పునీతమవ్వటం అది ప్రతిదినము
7: యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో?
4: తాము ఎంతటి మహిమాన్వితులో నాకు అవగతమైంది. తామే నాకు ఈ దుర్పరిస్థితి నుంచి విముక్తిని ప్రసాదించాలి.
7: నాయన, నీవు నయందు అమిత విశ్వాసంతో ఉన్నావు. బాధ అతప్త హృదయుడివై ఉన్నావు. అందువలన నీ ఉపశమనం కోసం తరుణోపాయం సూచిస్తాను.
4: సెలవివ్వండి మునివర్య, మీ సూచనను తప్పక ఆచరిస్తాను.
7: భగవన్ నామాన్ని నిరంతరాయంగా స్మరిస్తూ
4: ఏ నామాన్నైనా స్మరించవచ్చా?
7: మన ఏకాగ్రత కుదరటానికి ఏర్పరచుకున్న రూప నామాలు ఇవ్వండి. నామాలు వేరు కాని నామి ఒక్కడే అన్న దృఢ సంకల్పంతో సాధన సలుపు. మాతాపితరుల పాదసేవను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. ఈ రెండు అన్న పానీయాలు కావాలి ఈ దేహానికి.
4: అయితే ఈ జన్మకు విముక్తి లభించే భాగ్యం లేదన్నమాట.
7: అదేమిటి నాయన అంత నిరాశగా మాట్లాడుతున్నావు?
4: నా జీవితంలో ఊహించని పరిణామాలతో కలచి చెంది ఆ పరిసరాలకు దూరంగా ఉండాలన్న భావనతో కొండలు గుట్టలు నదులు మొదలైనవి దాటుకుంటూ ఈ దూర ప్రాంతానికి వచ్చాను. తామసంతో ప్రవర్తించి కాళ్ళు పోగొట్టుకున్నాను. మాతాపితరుల పాదసేవ చేసి పునీతమవ్వాలంటే కాళ్ళు లేకుండా అంత దూరం అవరోధాలను అధిగమిస్తూ పోవటం అసాధ్యం కదా స్వామి.
7: ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించు. సంకల్ప బలం ముందు శిఖర ప్రమాణంగా ఎదురే అవరోధాలు మంచుకొండలా కరిగిపోయి మార్గం సుగమం అవుతుంది.
4: మునివరా, తమ అమృత వాక్కులు నాకు శిరోధార్యం. భగవంతునిపై భారం వేసి ముందుకు సాగుతాను.
7: భగవద్ అనుగ్రహ ప్రాప్తి రస్తు.
4: శ్రీకృష్ణ యదుభూషణ, ఆదుకో తండ్రి. ఈ క్షణం నుంచి నీ నామాన్ని నిరంతరాయంగా స్మరిస్తూ నీ దయతో నా తల్లిదండ్రులను చేరటానికి ప్రయత్నిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
5: నాదా, ఏమిటి రాదా? ఉన్నట్లుండి ఒక్క ఉదుటున ప్రయాణమవుతున్నా. మీ తీరు చూస్తుంటే అలనాడు గజేంద్రుడు ఆటితో చేసిన పిలుపుకు సిరికిం జప్పడు శంఖచక్రగుమున్ జేదోయి సంధింపడు ఏ పరివారమును జీలడభ్రగపతిం అన్నట్లున్నది. అంత ఆటితో పిలుస్తున్న ఆ భక్తుడి ఎవరు స్వామి?
8: పుండరీకుడిని నీ వెరగవులే.
5: పుండరీకుడా, విలాసాలలో తేలియాడుచు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను ఆవేదనకు గురి చేసి వారి బ్రతుకులను దుర్భరం చేశాడని లోగడ తాము ప్రస్తావించారే, ఆ పుండరీకుడేనా?
8: అవును దేవి, ఆ పుండరీకుడే. చేసిన పాపాలకు తగిన ఫలం అనుభవించాడు. కుకుటముని దండించబోయి తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన తల్లిదండ్రుల్ని చేరి వారిని సేవిస్తూ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని పరితపిస్తున్నాడు. అటు చూడు
4: పుండరీకాక్ష, నా మాతాపితలను చేరి వారి పాదసేవ చెయ్యాలన్న తపనతో బయలుదేరిన నాకు ఈ నదీమ తల్లి అడ్డుగా నిలచింది. నేనశక్తుడను. ఈ దీనిని నీ కరుణించి నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు తండ్రి.
8: ఏంది సామే ఈడకూకున్నావు? అవతలొడ్డుకి చేర్చాలా?
4: అవును నాయన, ఆ సాయం చేసి పుణ్యం కట్టుకో. కాని నాయన, నా దగ్గర ధనము లేదు.
8: డబ్బుల్దేముంది సామే, ఇయాలొచ్చిద్ది రేపోతాది. రా సామి, నావెక్కు.
4: నాయన, నన్ను సరిగ్గా గమనించినట్లు లేదు. రెండు కాళ్ళు పోగొట్టుకున్న శాపగ్రస్తుడిని నేను.
8: అయ్యయ్యో, గమనించలేదు స్వామి. ఉండండి, నేనెత్తుకొని నావలో కూకబెడతాను. అమ్మయ్యా,
4: గొప్ప సాయం చేశావు నాయన. నీ పేరేమిటి?
8: దామోదరయ్యా అంటారు.
4: మంచి పేరే, శ్రీకృష్ణుల వారి పేరు పెట్టుకున్నావు.
8: నేను పెట్టుకోవడమేంది స్వామి, తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోరి మంచి పేరు పెడతారు. ఆ దేవుడు ఆ బిడ్డకి రక్షగా నిలవాలని. స్వామి, మీ పేరు?
4: పుండరీకుడు.
8: మీది ఆ శ్రీకృష్ణుడు పేరే. మీ తల్లిదండ్రులు ఆలోచించంత మంచి పేరు పెట్టారు కదా, మరి ఎవరితనమేమిటి?
4: తల్లిదండ్రులు మంచి ఆలోచనే చేశారు. నా ఆలోచన సరిగ్గా లేక తెచ్చుకున్న అవిటితనం లేదు.
8: స్వామి, ఇవక్కడ ఒడ్డు వచ్చింది, దింపుతారండి. అమ్మయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరండే.
5: లీలా మానుష వేషధారి, జగన్నాటక సూత్రధారి అద్భుత నటన ప్రదర్శించి పుండరీకుని నది దాటించారు. మరి కొండలు గుట్టలు?
8: మనుషులను వీపునెక్కించుకుని మోసే సేవకుడినవుతాను.
5: గోవర్ధనగిరిని చిటికెను వేలుతో పూబంతిని ఎత్తినట్టు ఎత్తిన మీకు ఆ పుండరీకుడేం బరువు కాదులేండి. కాని అతని పాపఫలాల బరువు మాట నాకు తెలియదు.
8: పాపఫలాల బరువు నా స్పర్శతో హరించుకుపోయిందిగా.
5: బావుంది మీ మజిలి, పతితుడిని పునీతుడిని చేస్తున్న వైనం. ప్రియసఖ
8: చెప్పు దేవి.
5: అటుపై ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉన్నది కదా, దాని నెల అదే ఏ వేషం ధరించి పూర్తి చేయిస్తారు?
8: జనపదుడనై జోడద్దుల బండితోలే రైతునై గమ్యం చేరుస్తాను.
5: కామ క్రోధ ధ్వంసనే నమః అన్న నామధేయంతో భక్తోద్ధరణ చేస్తున్న వైనం అనన్య సామాన్యం.
9: ఓం పుణ్యాయ నమః. ఓం అమిత తేజసే నమః. ఓం దుఃఖనాశాయ నమః. ఓం దారిద్ర్యనాశాయ నమః. ఓం దౌర్భాగ్యనాశాయ నమః. ఓం సుఖవర్ధనాయ నమః. ఓం సర్వసంపత్కరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మహాపాతకనాశాయ నమః.
4: అమ్మా, నాన్నగారు.
8: లక్ష్మి, అది పుండరీకుని పిలుపు వలె ఉన్నది.
10: అవును, వాడి మాటల్లే ఉన్నది.
11: మావయ్య గారు ఆయన వచ్చారు.
6: లోపలికి రాకుండా బయట నుంచి పెద్దగా పిలుస్తున్నారు.
9: లోపలికి రావటానికి అభిమానం అడ్డొస్తున్నట్లుంది, రండి పిలుచుకొని వద్దాం.
5: రానాయనా, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి అభిమానం పడుతున్నావేమిటి?
4: అభిమానం కాదమ్మా, అశక్తత. చూడమ్మా.
1: అయ్యో, ఇదేమిటి నాయనా, కాలు లేవేమిటి, ఏమైంది నాయనా?
4: అమ్మా, నాన్నగారు నోటితో ఉచ్చరించలేనంత దుష్కృత్యానికి పాల్పడ్డాను, శిక్ష అనుభవిస్తున్నాను.
6: ఎంతటి సౌభాగ్యం అండి.
4: బాధపడకు రుక్మిణి, కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షే ఇది.
9: ఊర్కో నాయనా, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ముందు పుండరీకుణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్దాం. సాయం చేయండి.
4: నాన్నగారు,
9: ముందు నువ్వు విశ్రాంతి తీసుకో నాయనా.
4: విశ్రాంతి కాదు నాన్నగారు, కుకుటముని అనే యోగేశ్వరుడు నా శేష జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరంతరాయంగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మాతాపితరులైన మీ పాదసేవ చేసి పునీతం కమ్మని సర్వ పాపాల నివృత్తవుతాయని బోధించారు. అవి నాకు శిరోధార్యాలు. రుక్మిణి, నీవు నాకు పుణ్యకార్యంలో అర్ధాంగిగా సహకరించగలవా?
6: అదేం మాటలండి, ఆ మునీశ్వరుని పుణ్యమా అని మీకు సన్మార్గం లభించింది. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేసి కృతార్థులైతే నేను మీకు సేవ చేస్తూ సతిగా నా ధర్మాన్ని నెరవేర్చి నా జన్మను ధన్యం చేసుకుంటాను.
4: చాలా ఆనందంగా ఉంది రుక్మిణి. ఇంత చక్కటి ప్రేమాభిమానాల్ని కాళ్ళ దన్నుకొని ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది.
5: పోనీలే నాయనా, ఇప్పటికైనా సన్మార్గం లభించింది.
4: రుక్మిణి, పాత్రతో నీళ్లు తీసుకునిరా. వారి పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకొని నా దీక్షను ప్రారంభిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
2: ప్రాణనాద, భక్తోద్ధారకులుగా తాము నెరపిన అనేక లీలలను ప్రత్యక్షంగా చవిచూచిన దానినైనా ఈ పుండరీకుని జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు నన్ను ముగ్ధురాల్ని చేస్తోంది. పతనం అంచున ఉన్న పుండరీకుని ఉత్తమ భక్తునిగా తీర్చిదిద్దటం అనన్య సామాన్యం.
8: ప్రియ సఖి, నా ప్రమేయం పుండరీకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం వరకే. అటు తర్వాత పుండరీకుడి దీక్షతో మాతాపితరుల పాదసేవ చేయటం వల్ల భక్తులలో అగ్రగణ్యుడుగా నిలబడబోతున్నాడు.
2: నాదో సందేహం.
8: అడుగుదేవి.
2: పుండరీకుని దీక్షా దక్షతలు అంతున్నతంగా కొనసాగుతాయంటారా?
8: సందేహం ఎందుకు, పరీక్షించి చూద్దాం. యథార్థం వెల్లడవుతుంది.
2: అనేక లీలలను ప్రత్యక్షంగా చవిచూచిన దానినైనా ఈ పుండరీకుని జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు నన్ను ముగ్ధురాల్ని చేస్తోంది. పతనం అంచున ఉన్న

0: సుతున్నతంగా కొనసాగుతాయంటారా?
1: సందేహమెందుకు? పరీక్షించి చూద్దాం, యథార్థం వెల్లడవుతుంది. తిలకించు.
2: నాయనా పుండరీక,
3: పాదసేవనం చాలు నాయనా, విశ్రమించు.
4: పితృదేవా, అమ్మా, మీరు నిద్రించిన తరువాతే నేను విశ్రమిస్తాను. పాదసేవనం కొనసాగించనీయండి. నా ఒడిలో మీ పాదాలు ఉంచండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
1: నాయనా పుండరీక, నేను విచ్చేశాను, వచ్చి నన్ను లోపలికి తోడుకొని వెళ్ళు.
4: శ్రీకృష్ణ, తమ రాక నాకు అమితానందాన్నిస్తోంది. దేవా, నేను నా మాతాపితరుల పాదసేవలో నిమగ్నమై ఉన్నాను. కొంచెం సేపు వేచి ఉండండి, అంతవరకు ఈ రాయిపై నిలబడండి.
5: యశోదానందనా, ఎంతటి కరుణాంతరంగడవు తండ్రి, తమ అపార కరుణను నాపై వర్షింపజేసి ఎంతో కాలం నుండి శాపగ్రస్తుడనై స్థానువులా పడి ఉన్న నాకు శాప విమోచన చేశావు. పునర్జీవనం ప్రసాదించిన తమకు కృతజ్ఞతాపూర్వక నమోవాకములు దేవా.
1: ఇంద్ర, శాప విమోచనమేమిటి, పునర్జీవనమేమిటి?
5: శ్రీకృష్ణ, సర్వాంతర్యామి అయిన తాము ఎరగని విశేషాలేముంటాయి? నా చేతనే చెప్పించి తమ లీలావైభవాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేయాలని తలంచుచున్నట్లనిపిస్తోంది. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చక్రధారి లోగడ, నేను శివుని ఆగ్రహానికి గురై ఆయన ఇచ్చిన శాపం వలన ఇక్కడ రాయిగా ఉన్నాను. నా అదృష్టం వలన తాము ఇచ్చటకు విచ్చేసి తమ పవిత్ర పాద పద్మాల స్పర్శచే రాయిగా పడి ఉన్న నాకు నిజరూపాన్ని ప్రసాదించి నన్ను శాప విముక్తుడిని చేశారు. కృతజ్ఞుడను స్వామి, కృతజ్ఞుడను.
1: శుభం, వెళ్ళిరా.
3: నాయనా పుండరీక, నాకు నిద్రలో నువ్వు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు అనిపించింది. అది యథార్థమా లేక కలయా?
4: యథార్థమే నాన్నగారు. శ్రీకృష్ణుల వారు నన్ను ఆశీర్వదింప విచ్చేసి నన్ను వచ్చి లోనికి తోడుకొని వెళ్ళమన్నారు. తమ పాదసేవలో నిమగ్నమై ఉన్నందున కొంచెం తడవు వేచి ఉండమన్నాను.
3: ఎంత పని చేశావు నాయనా. సాక్షాత్ భగవంతుడు ఆశీర్వదించడానికి వస్తే వేచి ఉండమన్నావా? ఉండు, నేను వెళ్లి తోడుకొని వస్తాను. ఇదేమిటి నాయనా, శ్రీకృష్ణుల వారి కలరేరే?
4: నేను ప్రత్యక్షంగా చూశాను నాన్నగారు, వారిని వేచి ఉండమని కోరాను కూడా.
3: ఆ శ్రీకృష్ణ పరమాత్మను మరొక్కసారి పిలువు నాయనా.
4: శ్రీకృష్ణ, మా తండ్రి గారికి నమ్మకం కలగటానికైనా మరొక్కసారి దర్శనమే నాయనా. శ్రీకృష్ణ.
1: పుండరీక, నీ భక్తి ప్రవత్తులు మాతాపితరుల సేవ మమ్ము ఆనందింపచేశాయి. అందువల్ల నీ సేవానిరతికి మెచ్చి నీవు పోగొట్టుకున్న కాళ్లను నీకు ప్రసాదిస్తున్నాను. నీ తల్లిదండ్రులకు, నీకు నీ భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ అనన్య భక్తిని, ముఖ్యంగా మాతాపితరుల సేవా మహత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమై ఇక్కడ కొలువయ్యుండి భక్తులను ఆశీర్వదిస్తాను. మీ గృహమున్న ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రమై పండరీపురంగా ప్రసిద్ధమవుతుంది.
6: ధన్యోస్మి శ్రీకృష్ణ, ధన్యోస్మి, తమ అపార కరుణకు కృతజ్ఞులం.
7: భక్తగ్రసులారా, విన్నారుగా పుండరీకుని కథ. భగవంతుడి యెడ అనన్య భక్తి, మాతాపితరుల సేవ మన మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందన్న అద్భుత సందేశాన్ని అందించిన అపురూప గాథ ఇది. అటువంటి దీక్షాదక్షతలు కలవారు పిలిస్తే భగవంతుడే కదిలి వచ్చి ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని వెల్లడించిన శుభ సందేశం ఇది. మనం ఈ గాథలోని సేవా తత్పరతను అలవర్చుకొని మన జీవితాలను పునీతం చేసుకుందాం. ఇంతటి విశిష్టమైన వృత్తాంతము కనుకే కలియుగ ప్రత్యక్ష దైవం సాయికృష్ణుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తరచూ ఈ పుండరీకుని కథాంశముని తమ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ పుండరీకుని ఆదర్శమును అందరూ అందుకొని ఆచరణలో పెట్టాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ,

0: అనేవి మన శృతుల వాక్యాలు. వాటిని పాటించాలి. కన్నీ పెంచి విద్యాబుద్ధులు నేర్పి కీర్తి మర్యాదలు అందుకోవాలని నిరంతరం ఆశీర్వదించే తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలి అంటూ బోధిస్తూ ఉండేవారు. కనుక మనం మాతాపితరుల సేవకు అధిక ప్రాధాన్యమిద్దాం. మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సాయిరాం.
1: కనీ పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని స్వామి చెప్పడమే కాక స్వయంగా చేసి చూపించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడిన పుండరీకుని గురించి రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పించిన నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు లరహాస్, బి సాయి తేజ, జి సాయి వరుణ్, కె సిద్ధార్థ్ రెడ్డి, ఎన్ యుగేందర్, ఎం సాయి హర్షిత్, కె శ్రీకర్ రెడ్డి, ఇ ప్రణయ, లక్ష్మీ సహస్ర, జెడ్ హేమవర్షిణి, డి వాసవి, జి మేఘన.
2: సహానుభూతి ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. సర్దుకుపోవడం కూడా సహానుభూతే. అలాంటి సహానుభూతిని తెలిపే ఒక మంచి కథను ఇప్పుడు నిజామాబాద్ కు చెందిన పిల్లలు వినిపిస్తారు.
3: ఓం శ్రీ సాయిరాం. సహానుభూతి మాణిక్య వాచకర్ అంటే తెలియని వారు తమిళనాడులో లేరనే చెప్పచ్చు. 9వ శతాబ్దానికి చెందిన ఆయన గొప్ప తాత్వికుడు, మహాభక్తుడు. వారు నిరంతరం నామ సంకీర్తనలోనే కాలాన్ని గడిపేవారు.

0: ఆ ఇంటి వారందరూ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకుండా మాణిక్యా వాచకర్ ఆ అరుగు మీద కాళ్ళు చాపుకొని పడుకొని చాలా నెమ్మదిగా తనలో తాను నామస్మరణ చేసుకోసాగారు.
1: మహేశ్వర, మహాదేవ, పార్వతీపతి, పరమేశ్వర, గణేష పూజిత, స్కందజనక, బిల్వప్రియ, త్రిశూలధారి, భక్త సులభ, బోలా శంకర.
0: ఇంతలో వారికి అడుగుల శబ్దం వినిపించింది. వేరొక వ్యక్తి కూడా వానలో చిక్కుకొని తలదాచుకోవటానికి కొద్దిగా స్థలం కోసం వెతుకుతున్నాడు. అతన్ని చూసిన వెంటనే మాణిక్యా వాచకర్ లేచి నిల్చుని,
1: మిత్రమా, ఇలా రండి, ఇక్కడ మన ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోతుంది. ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడ కూర్చుని భగవంతుని గుణగానం చేసుకుందాం, రండి
0: అని పిలిచాడు. ఆ వ్యక్తి సంతోషంగా వచ్చి ఆ అరుగు మీద వీరి ప్రక్కనే కూర్చున్నాడు. ఈ ఇద్దరు కలిసి నామ సంకీర్తన

0: ఇలా కొంత సమయం గడిచిన తరువాత వారికి మరొక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావటం కనిపించింది. అతడిని చూసిన తక్షణమే మాణిక్యవాచకర్ చేతులు జోడించి,
1: రండి రండి, ఇప్పటి వరకు ఇక్కడ మా ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోయింది. ఇప్పుడు మన ముగ్గురికి నిలబడటానికి సరిపోతుంది. ఇంకా వర్షంలో తడవకుండా త్వరగా రండి
0: అని పిలిచారు. ఆ వ్యక్తి ఆ వసారాలోకి చేరుకుని తన ధన్యవాదాలు తెలిపి తాను కూడా నామ సంకీర్తనలో చేరటానికి అనుమతి కోరాడు. ఆ విధంగా వారు ముగ్గురు ఆ వర్షం తగ్గేదాకా ఆ అరుగు మీద నిల్చుని నామస్మరణ చేస్తూ గడిపారు.

0: మనకు మాణిక్యవాచకర్ తెలిపిన నీతి ఏమిటి? నిజమైన భక్తుడు తనకి ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకి కలిగిన కష్టం తనకి కలిగినట్టు వంటివిగా తలిచి వారికి సహాయం చేయాలి. ఓం శ్రీ సాయిరాం.
1: సహానుభూతిని తెలిపే ఒక మంచి కథ విన్నారు. వినిపించిన వారు నిజామాబాద్ కు చెందిన ఆర్ రూపాలి, డి సాయి కిరణ్, ఎం రాఘవేంద్ర, కె నవీన్చారి. మన తదుపరి కార్యక్రమం నెల్లూరు బాలలు సమర్పిస్తున్న నాటిక జటాయువు.
2: ప్రవరా, మన ఆశ్రమానికి చేరుకోవటానికి ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది. నేటికి ఇక్కడే విశ్రమిద్దాం. ఏర్పాట్లు చెయ్యి. ఈలోగా నేను ఆ వాగు వద్ద అనుష్ఠానం ముగించుకుంటాను.
3: అలాగే గురువర్యా, మీ అనుష్ఠానం పూర్తయ్యేలోగా మీ విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తాను.

ప్రదేశం దుర్గమారణ్యం మధ్యలో నందనవనాన్ని తలపిస్తోంది. మా గురువు గారు మతంగమునుల దయ వల్ల ఇంత చక్కని ప్రదేశం చూసే అదృష్టం కలిగింది. ఈ వింతేమిటో గురువు గారిని అడిగి తెలుసుకోవాలి.

0: గురువర్యా, తమకు ఆసనం చేయ ఏర్పాట్లు చేశాను, ఆసనం స్వీకరించండి. ఇదిగో ఫలాలు కూడా సేకరించి ఉంచాను.
1: మంచిది నాయన, శ్రమ పడ్డావు, కాస్త విశ్రమించు.
0: తమ పాదసేవ అనంతరం విశ్రమిస్తాను. అలాగే తమరు అనుమతిస్తే ఒక సందేహం తీర్చుకోవాలని ఉంది.
1: అవశ్యం, అడుగు.
0: స్వామి, నిర్జనారణ్యం మధ్యలో ఈ ప్రదేశం నందనవనంలా ఉంది. ఇక్కడ అలౌకికమైన ప్రశాంతత, ఆధ్యాత్మ వాతావరణం వెళ్లి విరుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఎవరో మహాత్ములు తిరుగాడిన ప్రదేశమై ఉంటుంది. దయచేసి ఎరుకపరచండి.
1: అవును ప్రవరా, నిస్సందేహంగా ఇది మహాత్ములు తిరుగాడిన ప్రదేశమే. నరుడై వచ్చిన నారాయణుడు శ్రీరామచంద్రుడిగా కాలుమోపిన పుణ్య భూమి ఇది. దేవతలు కూడా అసూయపడేలా భగవతానుగ్రహం పొందిన జటాయువు నేల కూలిన ప్రదేశమిది.
0: జటాయువ, ఆయనెవరు? వారి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది. వినే భాగ్యం కలిగించండి.
1: మంచిది, విను. దశరథ నందనుడైన శ్రీరాముడు సీతాదేవిని చేపట్టిన అనంతరం పినతల్లి కైక కోరిక మేరకు రాజ్యాన్ని ఛేదించి సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లాడు. వనవాస సమయంలో లంకాధీశుడు రావణుడు వంచనతో సీతను అపహరించి తీసుకుపోయాడు. చింతాక్రాంతుడైన రాముడు సీత కోసం విలవిస్తూ ఆమె కోసం అడవులలో గాలిస్తున్నాడు.
2: సీత, సీత, సీత, సీత.
3: అన్నా, బేలతనం నీలాంటి మహావీరునికి తగదు. వదిన గారిని తప్పక కనుగొంటాం, దుఃఖించకు.
2: దుఃఖించక ఏమి చెయ్యగలను లక్ష్మణ? నన్ను, నా బాహుబలాన్ని నమ్మి నా వెంట వచ్చిన భార్యకు రక్షణ కల్పించలేకపోయాను. ఇప్పుడు ఆమె తండ్రి వచ్చి వీర్యశుల్క అయిన నా బిడ్డ ఏదని అడిగితే ఏమని చెప్పను? నన్నెప్పుడూ నీడలా అనుసరిస్తూ సేవలు చేసే ప్రియతమురాలిని కోల్పోయాను. ఈ చేత కాని వాణ్ణి మన్నించు సీత, సీత, సీత.
3: ఎంత మాట అన్నారు అన్నగారు? ఆత్మనింద తగదనేది తమకు తెలియని విషయమా? తమరు, తమరు చేతకాని వారా?
2: భార్యను రక్షించుకోలేని వాడిని లోకం చేతకాని వాడనే పరిహసిస్తుంది లక్ష్మణ. లోకోపవాదం కన్నా నా ప్రాణానికి ప్రాణమైన సుకుమారిని అడవుల పాలు చేశాననే ఆవేదన నన్ను తొలచి వేస్తుంది. ఎక్కడని వెతకను సీత, నిన్ను తిరిగి ఎలా కలుసుకోగలను?
3: అన్నగారు సామాన్య మానవులు కారు. లోకమున రామాజ్ఞ లేనిదే ఏ కార్యము జరగదు. అటువంటప్పుడు మహాపతివ్రత సద్గుణ రాశి అయిన మా వదిన సీతమ్మకు ఇలాంటి విపత్తు కలగడం ఖచ్చితంగా ఆ శ్రీరాముని సంకల్పమే కాని మరొకటి కాదు. మానవ మాతృనిగా అవతరించి నీతి, నిజాయితీ, త్యాగం, శీలం, ధర్మం వంటి విలువలను తాను స్వయంగా ఆచరిస్తూ మానవులకు ఆదర్శంగా నిలవడానికే ఈ పుణ్యదంపతులిద్దరూ నాటకం ఆడుతున్నారు. ఇది నిశ్చయం. సరి, ఈ నాటకంలో నేను నా పాత్రను శక్తి వంచన లేకుండా నటిస్తాను. అన్నా, జరుగుతున్నదంతా జగన్నాటక సూత్రధారి అయిన నీ సంకల్పంగానే తోస్తుంది. లోక కళ్యాణార్థమే తమరి నాటకమును జరిపిస్తున్నారు. దయచేసి సత్యము తెలిపి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి.
2: లక్ష్మణ, నీ వద్ద దాపరికమేమీ లేదు. ధర్మ సంరక్షణార్థం అవతరించిన నేను స్వయంగా ఆచరిస్తూ ధర్మాన్ని లోకానికి అందించడం కోసం అనేక లీలలు చేయవలసి ఉంది. సామాన్యులు నాయకుని ఆదర్శమును మాత్రమే ఆధారం చేసుకుని అనుసరిస్తారు. కనుక నాయకుడైన వాడు తాను చెప్పేదంతా ఆచరణలో చూపవలసి ఉంటుంది. పిల్లలను మరపించి పాలు తాగించిన రీతిగా అధర్ములను అణచివేసి ధర్మ సంస్థాపన చేయడానికి అటువంటి నాటకములు ఆడవలసి ఉంటుంది. ఇదంతా సీతకు కూడా తెలుసు. నీవు కూడా నీ పాత్రకు న్యాయం చేసి నాటకమును రక్తి కట్టించవలసి ఉంది.
3: అన్నా, దైవరహస్యాన్ని దైవమే వెల్లడిస్తే తప్ప దానిని అర్థం చేసుకోవడం ఎవరితరం? ఇక తేలికపడిన మనసుతో నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. చీకటి పడుతున్నది, రాత్రికి ఇక్కడ విశ్రమించి ఉదయాన్నే ముందుకు సాగుదాం.
2: మంచిది, అలాగే చేద్దాం.
3: అన్నా అన్నా, కాస్త ఆగండి, ఇటు చూడండి, ఈ ప్రదేశమంతా చెట్ల కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. అన్నా, ఇక్కడ విరిగిన విల్లుపడి ఉంది. ఇక్కడి చెట్టు కొమ్మలకు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి.
2: సందేహం లేదు లక్ష్మణ, ఇక్కడ ఎవరో వీరులు యుద్ధానికి తలపడ్డారు. ఎవరో తెలుసుకునే ఆధారాలు లభిస్తాయేమో, వెతుకుదాం.

ఏమిటిది ఈ మారుమూల అరణ్యంలో రామనామం వినిపిస్తుంది? అన్నా, కాస్త శ్రద్ధగా వినండి, ఇక్కడెవరో రామనామం జపిస్తున్నారు.

వినిపిస్తోంది. అక్కడ యుద్ధం జరిగిన ఆనవాళ్లు, ఇక్కడ బలహీనమైన స్వరం. బహుశా ఇతడెవరో ఆ యుద్ధంలో గాయపడి ఉంటాడు. పద చూద్దాం.

0: లక్ష్మణ, అదిగో ఆ చెట్టు నీడన ఎవరో పడిపోయి ఉన్నారు చూడు.
1: ఏమి ఆశ్చర్యం అన్నా, తమ నామస్మరణ చేస్తున్న ఇతడెవరో పక్షిరాజు వలే ఉన్నాడు.
0: రామనామం జపించేవారు ఎవరైనా నా శరణార్థులే, వారిని కాపాడటం నా విధి.
1: ఆహా, ఎంతటి కరుణామూర్తి శ్రీరాముడు! గాయపడిన పక్షిరాజుని తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఒక సామాన్యుని వలె పరిచర్యలు చేస్తున్నాడు.
0: పర్వాలేదు, గండం గడిచింది. ఈ పక్షిరాజు తెప్పరిల్లుతున్నాడు. పక్షిరాజా, పక్షిరాజా!
2: ఆహా, నా తలపై నిడిన చేయి ఎవరిది? ఏమి ఆ స్పర్శలోని హాయ్? భీకరమైన పోరు వల్ల కలిగిన శ్రమంతా తీరిపోయింది. గాయాల వల్ల కలిగిన క్లేశమూ మటుమాయమైంది. కన్నీటి పొరలు ఉంచి దివ్యమైన వర్చస్సుతో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సుందరం ఖారవిందం ఎవరిదై ఉంటుంది? నా ఆరాధ్య దైవమైన రాముడు కాదు కదా?
1: పక్షిరాజా, నీవు సేదతీరుతున్నది లోకాభిరాముడైన ఆ శ్రీరాముని ఒడిలోనే. లేచి నీవెవరివో పరిచయం చేసుకో.
2: శ్రీరామచంద్రుడా, వచ్చావా ప్రభు, వచ్చావా! నీ రాక కోసమే కొస ప్రాణం నిలుపుకున్నాను. ఈ దాసుని పేరు జటాయువు, గద్ద జాతికి చెందినవాడిని. స్వామి కార్యం నెరవేర్చలేకపోయినా ఈ దాసుని మన్నించు. సేవాధర్మం నిర్వర్తించడంలో విఫలమైనందుకు సిగ్గుపడుతున్నాను.
0: జటాయు, పరితాపానికి పశ్చాత్తాపానికి ఇది సమయం కాదు. అసలు నీకీ దుస్థితి ఎందుకు దాపరించింది? కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యానని ఎందుకంటున్నావు?
2: చెప్తాను ప్రభు, చెప్తాను. దుష్టుడైన లంకాధిపతి రావణుని నేను నిలువరించడానికి ప్రయత్నించాను. వానితో ఘోరమైన పోరు జరిగినది. వృద్ధాప్యం వల్ల వానికి సమవుజ్జి కాకపోయినా శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధం చేశాను.
0: అసలు నీవు రావణునితో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది?
2: ప్రభు, ఆ దుర్మార్గుడైన రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి రథంలో తీసుకుని పోవటం నాకంట పడింది. ఆ తల్లిని కాపాడడానికి.
0: ఆగు, ఏమన్నావు? రావణుడు నా సీతను అపహరించుకుపోతున్నాడా?
2: అవును ప్రభూ, వాడే ఆ నీచుడే. సీతమ్మ, హా నాథ, రామచంద్ర, కాపాడు కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది.
3: హతవిధి, మోహమెంత చేటు తెచ్చినది! దైవమైన రాముని పైనుండి మనసుని మాయలేడిపై తిప్పుట వలన కదా ఈ తుష్టిని చేతికి చిక్కి తిని రామా, ఆపద్బాంధవా, కాపాడు కాపాడు!
2: తల్లి భయపడకు, నేనున్నాను. నీ నోట రామశబ్దము విని నీవు సీతవుని గుర్తించాను. ఈ దుష్టుడి బారి నుంచి నిన్ను నేను రక్షిస్తాను. ఆగరా పాపి, ఆగు! నిన్నిక ఒక్క అడుగైనా కదలు నేను.
4: ఏ ముసలి పక్షి, అడ్డు తొలుగు! కైలాసాన్ని కదిలించిన ఈ లంకాధీశుడు రావణునే ఎదిరించే మునగాడివా? తప్పుకో, లేదా ప్రాణాలపై ఆశ వదులుకో.
2: అది చూద్దాం, ముందు ఈ దెబ్బ కాచుకో. అమ్మా సీతమ్మ, రావణుడు తెప్పరిల్లేలోగా నీవు ఆ చెట్టు కిందకు చేరి తలదాచుకో. వీడి సంగతి నేను చూస్తాను. జై శ్రీరామ్!
4: కాచుకో, ఒరి పక్షి, నన్నంత దెబ్బ కొడతావా? ఇక చూడు నిన్నేం చేస్తాను. ముసలివాడైన ఈ పక్షిరాజులో బలము శౌర్యము ఏ మాత్రం తగ్గలేదు. వీలైనప్పుడల్లా ముక్కుతో కాలి గోర్లతో నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. వీడిని ఆపాలంటే ఒక్కటే ఉపాయం, పక్షికి బలం రెక్కల్లోనే, ఆ రెక్కలను చక్రాయుధంతో నరికి పారేస్తాను.
2: ఎంత పని చేసావురా దుష్టుడా, రెక్కలు తెగిన పక్షినయ్యాను. ఊరే ఆగో ఆగో, ఆమెను విడిచిపెట్టు, ఆగో. అమ్మా సీతమ్మ నన్ను క్షమించు తల్లి, క్షమించు రామా. అది జరిగింది, రావణుడు నా రెక్కలు ఖండించి నన్ను అశక్తుని చేశాడు. మరలా సీతను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ పడి ఉన్నాను. కంటితో చూసి కూడా తల్లిని రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యుడను.
0: విచారించకు జటాయు, నీ ప్రయత్నలోపమేమీ లేదు. విధి ప్రతికూలమైనప్పుడు నీవు మాత్రం ఏమి చేస్తావు? సీత జాడను తెలిపి నాకు మహోపకారం చేశావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరువను. నీ సత్కర్మే నీకు సద్గతిని కలిగిస్తుంది. బాగా అలసిపోయి ఉన్నావు, ఈ నీరు తాగి దాహం తీర్చుకో. లక్ష్మణ, ఆ కమండలంలోని నీరు ఇలా ఇవ్వు.
2: రామా, భాగ్యమన్న నాది కదా, నీ ఒడిలో విశ్రమించి నీ సువర్ణ హస్తము నుండి నీరు త్రాగే భాగ్యం కలిగించావు. నీ కన్న తండ్రి దశరథునికి లభించని ప్రాప్తి నాకు లభించింది. ఈ జన్మకు ఇంతకన్నా మరేం కావాలి? ఇలా నీ చేతుల మీదుగా అమృతాన్ని తాగుతూ నీ ముఖారవిందాన్నే చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా అవి నిన్నే చేరుతాయి. కాని రామా, సమయం లేదు. కొన ఊపిరి విడిచేలోగా ఏ మాట నీకు చెప్పాలని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్నానో అది చెప్తాను, విను.
0: అలాగే జటాయు, ఏమి చెప్పదలుచుకున్నావో చెప్పు.
2: రామచంద్ర, దురాత్ముడైన రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడు. బహుశా లంకను చేరి ఉంటాడు. ఆ రాక్షసుణ్ణి వధించి నా తల్లిని చెంత చేర్చుకో. సెలవు రామా, సెలవు.

0: అన్నా, పక్షిరాజు జటాయువు మరణించే ముందు మనకు జానకీమాత గురించి విలువైన సమాచారమిచ్చి మహోపకారం చేశాడు. అతని ఆత్మజ్యోతి తమలో వచ్చి చేరటం నేను స్పష్టంగా చూడగలిగాను.
1: అవును లక్ష్మణ, అతనికిక మరో జన్మ లేదు. అంతిమకాలంలో పెదవులపై దైవనామం నర్తించే వారికి లభించే పరమపదం చేరుకున్నాడు. కాని ఇది మర్త్యలోకం కాబట్టి లోకమర్యాదననుసరించి ఇతనికి అంతిమ సంస్కారం జరగవలసి ఉంది. పితృసమానుడైన జటాయువుకు నేనే అంత్యక్రియలు నిర్వహిస్తాను.
0: అన్నా, దగ్గరలోనే వాగు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తుంది. నేను ఆ వాగుగట్టున చితి పేరుస్తాను. అంత్యక్రియలు పూర్తయిన పిదప మనం ఆ వాగులో స్నానం చేసి బయలుదేరవచ్చును.
2: నాయనా, ప్రవరా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు పరమ పావనమైన రాముని పాదం సోకిన ప్రదేశం ఇది. ఆ రాముని ఒడిలో సేద తీరి సీతమ్మ జాడ తెలిపిన జటాయువు పరమాత్మలో ఐక్యమైన ప్రదేశమిది. అందువల్లనే ఇక్కడి అలౌకికమైన సౌందర్యం ప్రశాంతత వెళ్లి విరుస్తున్నాయి.
3: గురుదేవా, అరణ్యవాసంలో ఉన్న రాముడు తండ్రి మరణించినప్పుడు అతనికి దహన సంస్కారం చేయలేకపోయాడని విన్నాను. దశరథునికి దక్కని భాగ్యం జటాయువుకు కలగడం విచిత్రంగా ఉంది.
2: విచిత్రమేమీ లేదు ప్రవరా, ఎంతటి వారైనా గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. దశరథుని విషయంలోనూ అదే జరిగింది. అందుకే సత్కర్మలనాచరించమని పెద్దలు చెప్తారు. ఎవరినీ నొప్పింపక చేతనైన సహాయం చేస్తూ అందరినీ ప్రేమించే మనసు కలవారు ధన్యులు. దీనికి నిరంతరం నామస్మరణ కూడా తోడైతే దైవం వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. జై శ్రీరామ్.
3: జై శ్రీరామ్.

0: నెల్లూరు బాలలు సమర్పించిన నాటిక జటాయువు విన్నారు. ఇందులో జేవీఆర్ లోకేష్, జేవి శ్రీహి, ఆర్వీఆర్ అవినాష్, ఎస్ కుశాల్, బి సాయి కిరణ్, టి సుఖేష్, ఎం సాగరిక, బి స్వాతి, బి సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామి కూడా జంతువుల పట్ల ఎంతో కరుణ, సహానుభూతి చూపించేవారు. చిత్తూరు జిల్లాలోని వేసవి విడిది హార్స్లీ హిల్స్ లో స్వామి కొన్ని రోజులు బస చేశారు. ఆ సమయంలో కొండ మీద అవసరమైన మంచినీటిని ఒక దున్నపోత చేత మోయించేవారు. తిరుగు ప్రయాణం అవుతూ కారు ఎక్కే ముందు స్వామి బంగ్లా వెనక ఉన్న దున్నపోతు వద్దకు వెళ్లి వెన్ను నిమురుతూ, బంగారు, నువ్వు ఇన్నాళ్ళు ఎంతో శ్రమపడి మాకు సేవ చేశావు అని థ్యాంక్స్ చెప్పి వచ్చారు.
1: ఆ దున్నపోతు ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యసి వినిపిస్తే ఎలుగుబంటి కథ విందాం.
2: ఒకరోజు శేషయ్య అనే వ్యక్తి కొన్ని మూలికలను సేకరించటానికి అడవికి వెళ్లాడు. సాయంకాలమైపోయి చీకట్లు కమ్ముతుండగా ఇంటికి బయలుదేరిన శేషయ్యకి ఒక సింహం ఎదురుపడింది. సింహాన్ని చూసి వణుకు పుట్టిన శేషయ్య తాను సేకరించిన మూలికలు అక్కడే పారేసి పరుగు తీయటం ప్రారంభించాడు. ఎంత పరుగు పెట్టినా ఆ సింహం విడవకుండా శేషయ్యను తరమసాగింది. ఆయాసంతో శేషయ్య ఏమి చేతునా భగవంతుడా అని పరిగెడుతూ దిక్కులు చూడసాగాడు. శేషయ్యకు అక్కడ ఒక చెట్టు కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ శేషయ్య ఆ చెట్టు ఎక్కి పై కొమ్మ మీద కూర్చున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న శేషయ్యకు ఆ చెట్టు పైన కొమ్మ మీద ఉన్న ఎలుగు బంటి కనిపించింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది శేషయ్య పరిస్థితి. ఇంతలో ఎలుగుబంటిని చూసిన సింహం, మిత్రమా, ఇతడు నాకు ఆహారం, ఎంతో దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను. మనం ఈ అడవిలో ఉండేవాళ్లం, అతడిని క్రిందకు తోసి నా వేటను నాకు అందించు అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి, మిత్రమా, ఈ చెట్టు నా ఇల్లు, నా ఇంటికి వచ్చిన వారు ఎవరైనా నాకు అతిథి, అతిథి దేవునితో సమానం అంటారు. మరి నా ఇంట్లో ఉన్న అతిథిని నీకు ఆహారంగా పంపించటం ధర్మ విరుద్ధం కదా. నేను అటువంటి పనిని ఎన్నడూ చెయ్యను, నన్ను క్షమించు అని నెమ్మదిగా పలికింది. సింహం ఎంతో బ్రతిమిలాడింది. కాని నీతి నియమాలను పాటించి ఎలుగుబంటి మాత్రం అతని మాటలకు, బెదిరింపులకు లొంగలేదు. ఇలా కొంత సమయం గడిచింది. చీకటి పడసాగింది. సింహం మాత్రం అక్కడే చెట్టు కింద అసహనంగా పచార్లు చేస్తోంది. ఇంతలో ఎలుగుబంటికి చిన్న కునుకు పట్టింది. శేషయ్య మాత్రం ప్రాణభయంతో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ అదనును కనిపెట్టిన సింహం శేషయ్యతో, ఓ మనిషి, నా ఆకలి తీర్చుకోవటానికి నువ్వైనా ఒకటి, ఆ ఎలుగుబంటి అయినా ఒకటి. ఎలుగుబంటి నిద్రపోతోంది. ఇప్పుడు కనుక నువ్వు ధైర్యం చేసి దాన్ని కిందకు తోసేస్తే నేను దాన్ని తిని వెళ్లిపోతాను, నువ్వు కూడా ఇంటి దారి పట్టచ్చు అంది. కృతజ్ఞత అనేది ఏ కోశాన లేని శేషయ్య సింహం అలా అన్న వెంటనే నిద్రిస్తున్న ఎలుగుబంటిని చెట్టు మీద నుండి కిందకు తోసేశాడు. కింద పడిపోతున్న ఎలుగుబంటికి మెలుగువ వచ్చి బాధతో గట్టిగా కేక పెట్టింది. అదృష్టవశాత్తు కింద పడిపోయే లోపలే ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎక్కి మళ్లీ తన కొమ్మను చేరుకుని కూర్చుని ఊపిరి పీల్చుకుంది ఎలుగుబంటి. అది చూసిన సింహం వెంటనే ఎలుగుబంటితో, చూశావా మిత్రమా, నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఈ మనిషి నీకే అపకారం చెయ్యబోయాడు. ఇటువంటి వాణి మీద జాలి చూపటం కూడా తప్పే. నా మాట విని అతడిని క్రిందికి నెట్టు, నాకు ఆకలితో ప్రాణం పోయేట్టు ఉంది అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి అతి శాంతంగా ఇలా జవాబిచ్చింది, స్నేహితుడా, ఆ మనిషి తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఉపకారికి కూడా అపకారం చేయటం అతని స్వభావం కావచ్చు, కానీ అపకారికి కూడా ఉపకారం చేయటం నా స్వభావం. అతని స్వభావాన్ని అతను మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కూడా అతనిలాగే ప్రవర్తిస్తే నాకు అతనికి తేడా ఏముంటుంది? నన్ను క్షమించు మిత్రమా, నువ్వడిగే పని నేను చెయ్యలేను. ఒక జంతువు అయి ఉండి కూడా ఎలుగుబంటి తాను ధర్మం అనుకున్న సూత్రం కోసం నిలబడింది. కాని మనుషులమైన మనం ఈనాడు చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన స్వత సిద్ధ ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాము, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాము. ధర్మాన్ని ఆచరించటం కష్టమే అయినా అది చేయటం మాత్రం మానకూడదు.
1: ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యశ్రీ వినిపించిన ఎలుగుబంటి కథ విన్నారు.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని మీరు విన్నారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవంతుడు తమ దివ్య సంకల్పంతో సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అద్భుతమైనది, మహోత్కృష్టమైనది మానవ జన్మ. మనోబుద్ధి చిత్యహంకారాలతో అలంకరింపబడిన ఈ మానవ జన్మ మిగతా జీవరాశుల కంటే ఎంతో గొప్పది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం. మానవుడు దేహం దాల్చి తాను ఎచట నుండి వచ్చాడో అక్కడికే చేరాలన్న జీవన గమ్యాన్ని విడిచి పెడమార్గం పట్టి తనకు భగవంతుడు ప్రసాదించిన మనోబుద్ధి చిత్యహంకారాలను దుర్వినియోగం చేసుకుని ప్రపంచ వలయంలో చిక్కుకుని జీవిత పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు. యుగధర్మ పద్ధతులను విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు ఈ నేపథ్యంలో భగవంతుడు మానవ స్థాయికి దిగివచ్చి మనలో ఒకనిగా జీవించి తమ జీవితాన్ని ఆదర్శప్రాయం గావించి మనిషిని మనుష్యత్వం నుండి ముముక్షత్వానికి చేరుస్తున్నాడు. అట్టి అవతారమూర్తి, కరుణాసింధు, దయాసాగరుడు మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. శ్రీరామచంద్రునిగా ధర్మాన్ని ఆచరించి, శ్రీకృష్ణునిగా ధర్మ స్థాపన చేసి, కలిలో సత్యసాయి భగవానునిగా ప్రేమ పంచి మానవజాతిని ఉద్ధరించారు. మన సాయి భగవానుడు తన జీవితమే తన సందేశంగా మలుచుకుని అడుగంటిపోతున్న మానవతా విలువలను మానవులయందు పెంపొందింపజేసిన వరమహనీయుడు. మానవుడు మాధవునిగా మారడానికి కావలసిన లక్షణాలను తెలుసుకోవాలంటే భగవాన్ బాబావారి అవరీ సంచారంలో జరిగిన ప్రతి ఘట్టం అద్దం పడుతుంది. భగవాన్ బాబావారి 87వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు శ్రోతలకు భగవాన్ బాబావారి గుణగణాలను కొన్నింటిని వివరిస్తూ నా జీవితమే నా సందేశం అను ధారావాహికను అందజేస్తున్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. స్వామి అన్ని గుణగణాలను తెలుసుకోవటం ఎవరితరమూ కాదు. కనుక మచ్చుకకు 6 గుణాలను మనం తీసుకుని సాయీశుడు తన భక్తులకు ఇచ్చిన అనుభవాలతో కూర్చిన ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్నాం. నా జీవితమే నా సందేశం ధారావాహికలోని 2వ అంశమైన మాతృదేవో భవ ఇప్పుడు వినండి.
1: అనంతమైన ఈ యొక్క జగత్తునందు అసంఖ్యాతములైనటువంటి జీవరాశులలో మానవుడు అత్యంత ఉత్తముడు. ఈ మానవ జీవితంలో స్త్రీ జన్మము మరింత ఉత్కృష్టమైనటువంటిది. దీనికి ఉత్తమమైనటువంటి జట్టుటకు అనేక విధమైనటువంటి ఆదర్శములు కలవు.

0: பெருகாஞ்சி புத்தலி பாய் புரி தம்புல கதா காந்தி மகாத்முடை ஜனதகாஞ்சி. ఈ విధముగా జగత్తునందు అనేక విధములైనటువంటి మహర్షులు, మహనీయులు, వీరులు, ధీరులు, శత్రువులు సర్వము కూడాను స్త్రీ గర్భం నుండియే ఆవిర్భవించినటువంటి వారు. ఆ యొక్క స్త్రీని ప్రకృతి దేవి. భారతీయుల వాంగ్మయమైనటువంటి వేదములన్నిటికీ మూలాధారము గాయత్రియే. గాయత్రి స్త్రీ, వేదము మాత. ఈ విధముగా విచారించి చూసినప్పటికీ స్త్రీ జన్మము చాలా పవిత్రమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. వేదము కూడాను ఈ స్త్రీ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఆరాధన చేస్తూ వచ్చింది. వైదిక పూజల యందు, వైదిక సాంప్రదాయముల యందు, వైదిక ఆరాధనలు యందు కూడాను ఈ స్త్రీని ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అందుకున్నట్టు గావించింది.
1: బాబా దివ్యబాలుడిగా సత్యం అనే పేరుతో పిలువబడుతున్నప్పుడు ఎప్పుడూ నిర్లిప్తుడుగా ఉండటం, రకరకాల మహిమలు చూపటం గమనించిన మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మకు దిగులు పట్టుకున్నది. ఒకవేళ తన కుమారుడు అందరినీ వదిలిపెట్టి ఏ హిమాలయాలకో ఏ కొండ గుహలకో వెళ్లిపోతాడేమోనని ఆ తల్లి ఎంతగానో ఆందోళన చెందింది. ఒక రోజున ఈశ్వరమ్మ సత్యం దగ్గరకు వచ్చి, బంగారు, నిన్ను ఒక వరం అడుగుతాను, నాకు ఇవ్వాలి, కాదనకూడదు అన్నది. సరే అడుగు అన్నాడు సత్యం. నిన్ను ఎన్నడూ వదిలి నేను ఉండలేను, అందువల్ల ఈ ఊరును వదిలి వెళ్ళనని నీవు నాకు మాట ఇవ్వాలి అని సత్యం చేతిని పట్టుకున్నది. అప్పుడు సత్యం తల్లితో, జనని జన్మభూమి రెండు స్వర్గం కన్నా మిన్న కదా, ఈ చోటును వదిలి నేను ఏ చోటుకు వెళ్ళను, సరేనా? నీకే కాదు విశ్వమంతటికీ నేను ఈ వరమును ఇస్తున్నాను. త్వరలో ఈ పుట్టపర్తి ఒక తిరుపతి అవుతుంది, ఒక వారణాసి అవుతుంది, ఒక షిరిడి అవుతుంది అన్నాడు. ఆ విధంగా బాబా చిన్నప్పుడు మాతృదేవతకు అభయమిచ్చిన కారణంగా పుట్టపర్తి స్వామి నివాసమై ఒక దివ్య క్షేత్రంగా మారటం మన కనుల ఎదుట కనిపిస్తున్న సత్యం.

తత్వమనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటిదిగా మనం భావించకూడదు. ప్రాచీన కాలం నుండి కూడాను ఈ యొక్క స్త్రీశక్తి స్వరూపాన్ని అనేక విధములుగా కూడాను ఆరాధిస్తూ వచ్చినాయి. ఎత్ర నార్యానాం పుణ్యతే వర్ధతే తత్ర దేవతానాం అనేది వేదం. అనగా ఎక్కడ స్త్రీలను గౌరవిస్తుంటామో, ఎక్కడ స్త్రీలను సరైనటువంటి స్థానంలో ఉంచి వారిని సరైన గౌరవం మర్యాదలతో చూస్తామో అక్కడే సర్వదేవతా స్వరూపమైనటువంటి శక్తులు ఆవిర్భవిస్తాయన్నారు. ఎక్కడ పూజత జరుగుతుందో వారికి, ఎక్కడ వారిని గౌరవిస్తామో అక్కడనే సర్వ కళములతో కూడినటువంటి యొక్క దైవత్వం ఆవిర్భవిస్తుంది. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు స్త్రీలను గౌరవించటము ఒక అవమానంగా భావిస్తున్నారు, స్త్రీలను గౌరవించటము అది ఒక చిన్నతనంగా విశ్లేషిస్తున్నారు. ఇది అగ్రాలమునకు ప్రథమ లక్షణం. ఈ విధంగా మనము ఏమాత్రము భావించకూడదు. స్త్రీ గృహలక్ష్మి, ఈమె ధర్మపత్ని, ఈమె ఇల్లాలు, ఈమె అర్ధాంగి. ఈనాటి పద్మశ్రీ పద్మ విభూషణ అనే టైటిల్ పొందేటప్పటికే విర్రవీగిపోతుంటారు వీరులు. ఈ ముఖ్యమైనటువంటి బిరుదులు. కానీ నిత్య సత్యమై శాశ్వత యుక్తమై ఉండేటువంటి యొక్క బిరుదులు స్త్రీలు ధరించినారు. గృహములో లక్ష్మి వంటి ఈ స్త్రీనే లేకుండా ఆ గృహము అడవిగా ఉంటుంటారు. కనుక అట్టి స్త్రీని మనం గౌరవించటము, వారికి తగినటువంటి స్థానం అందించటము, వారి కంటిదారాలను కాచకుండా చూసుకునేటువంటి పద్ధతి ఈ పురుషులు భావించాలి, ఈ పురుషులు అనుసరించాలి. ఏ ఇంటి ఎందు స్త్రీ కంటిదార కాచునో ఆ ఇంటి యొక్క పరిస్థితులు అధోగతిని పడుతుంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడాను స్త్రీలను గౌరవించి స్త్రీలకు ఉత్తమమైనటువంటి ఒక తత్వం అనుభవింపజేసి తద్వారా పురుషులు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. కనుక అష్టశక్తులతో కూడినటువంటి ఒక తత్వమునే దివ్యమైనటువంటి ఆదిశక్తి అన్నారు. దానిని శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, స్త్రీమయి. ఈ విధమైనటువంటి శక్తులతో కూడినటువంటి యొక్క ఈ స్త్రీకి సున్వంతరిస్తే అమృతస్య పుత్ర అని. ఇది అమృతపుత్రమైనటువంటి యొక్క తత్వము. కనుకనే స్త్రీ అనేటువంటి సాత్వికమైనటువంటి పేరును తాను అనుభవిస్తూ వచ్చారు. ఈ స్త్రీ అనేటువంటి పదంలో మూడు అక్షరములు ఉంటున్నవి. సకార, తకార, రకార. అనగా ఓంకారంలో ఏ విధంగా ఏయుఎం అనేటువంటి ఉన్నదో అదే విధంగా స్త్రీ అనేటువంటి పదములో సకార, తకార, రకారములతో కూడినటువంటిది. అనగా సకారం అనగా ప్రప్రథమంలోనే సాత్విక గుణం వారిలో ఆవిర్భవిస్తుంది. అదే సాలోక్యము, అదే సామీప్యము యొక్క ఈ స్త్రీకి సున్వంతరిస్తే అమృత పుత్ర అని. ఇది అమృతపుత్రమైనటువంటి యొక్క తత్వము. కనుకనే స్త్రీ

అదే సారూప్యము, అదే సాధిత్యము, అదే సాయుధ్యము. ఈ సారూప్య సారూప్య సాధిత్యం అనేటువంటి దాంతో దివ్యత్వాన్ని నిరూపించేటువంటి ఈ సకారం దీనియందు సహజంగా సాత్విక ప్రప్రథమంలో ఉంటుంటారు. తదుపరి కొంతవరకును సకారం అనేటువంటి తమోగుణము అందులో ప్రవేశిస్తుంది. ఈ తమోగుణం అనగా నిద్రించడము, తినటము, ఈ విధమైన సోమరత్వానికి కాదు తమోగుణం అనే లక్షణం. సిగ్గు, బిడియము, గౌరవము, మర్యాద, వినయము ఇలాంటివి కూడాను ఒక తమోగుణం అని చెప్పవచ్చు. కనుక స్త్రీలు మొట్టమొదటి తమోగుణంలో ప్రారంభమై ఈ సమాజం యొక్క గౌరవానికి, కుటుంబం యొక్క గౌరవానికి లొంగి తన గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తము అణగి మణిగి ఉంటుంది. అది ఏ తమోగుణం యొక్క తత్వం. స్త్రీ ఎటువంటిదో ఆ గృహం అటువంటిదిగా అంటారు. ఇక మూడవ అక్షరము రకారము. ఈ రకారం అనగా ఏమి? రజోగుణ సంబంధము. రజోగుణం అనగా ఏమిటి? అన్నత్వం పోకాటము, కొన్ని అనేక విధములైనటువంటి యొక్క రజోగుణ తత్వాన్ని విజృంభించటము, ఇది కాదు దీని యొక్క అర్థము. అవసరమైనప్పుడు సర్వాన్ని ప్రాణమైన త్యాగం చేస్తారు ఈ స్త్రీలు. గౌరవ మర్యాదల నిమిత్తమే ప్రాణాన్ని కూడా అర్పితం చేస్తారు. అనేక విధమైనటువంటి భారతీయ ప్రాచీన యుద్ధములందు ఈ స్త్రీలు పోరాడి తమ యొక్క పేరును సార్థకం గావించుకునే నిమిత్తమై, తమ పతుల యొక్క పేరును నిలబెట్టే నిమిత్తమై తామే యుద్ధం చేసి విజయాన్ని సాధించినటువంటి వారు, ప్రాణమును కోల్పోయినటువంటి వారు. అది రజోగుణము యొక్క తత్వము. కనుక సత్వ తమో రజోగుణముల యొక్క స్వరూపమే ఈ యొక్క స్త్రీ.

0: అనేటువంటి పేరుతో ఆమె బలహీనమైనటువంటిది, ఆమె నిశ్శక్తురాలు, ఆమె ఏ విధమైనటువంటి యొక్క హక్కు లేనటువంటిది అని ఆమెను ఒక బండవలే పడివేస్తున్నారు. చెప్పకూడదు కానీ చెప్పవలసి వచ్చింది. మన భారతదేశంలో పాలించినటువంటి వారు కానీ, విదేశంలో పాలించినటువంటి వారు కానీ ఏ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులు లేకుండా ప్రపంచాన్ని సక్రమమైన మార్గంలో పాలిస్తూ వచ్చారు. పాలించినటువంటి వారిలో స్త్రీలే అగ్రగణ్యుడు. ఎంతమంది చక్రవర్తిలో విదేశాన్ని పాలించారు, కానీ విక్టోరియా రాణి పాలించినట్టుగా ఎవరు పాలించలేదు. అదే విధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఈ భారతదేశం యొక్క పరిపాలన లోపల కూడాను ఇందిరాగాంధీ ఎంతో ధైర్యంగా సాహసంగా దేశాన్ని పాలించింది. స్త్రీలు చాలా సాహస ధైర్యంతో కూడా ముందంజ వేసి దేశం యొక్క క్షేమం కోసము, సమాజం యొక్క అభివృద్ధి కోసము పాటుపడుతూ వచ్చారు. కనుకనే వాల్మీకి కూడాను స్త్రీలను అనేక విధంగా వర్ణిస్తూ స్త్రీలు మధుర స్వరూపులు అన్నారు. ఈ మధురత్వానికి ఏది మూల కారణము? త్యాగమే మధురత్వము అన్నాడు. తన బిడ్డ నిమిత్తమై తల్లి ఎలాంటి త్యాగములకైనా సిద్ధమవుతుంది. తన ప్రాణాన్ని అయినప్పుడు వడ్డి బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతి త్యాగభావం అనేటువంటి ఒక్క స్త్రీల ఎందు మాత్రమే ఉంటుంది. బిడ్డలకి ఏమైనా రోగములు వచ్చి తీరని వ్యాధులుగా వస్తే అక్కడ పోతే మంచిది అంటాడు తండ్రి, కానీ వాళ్ళైనప్పుడు కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది తల్లి. కనుక ఈ త్యాగభావం కలిగినటువంటి యొక్క మూర్తి కనుకనే ఈమెకు త్యాగమూర్తి అని కూడా మరొక పేరు. స్త్రీలలో ఉండినటువంటి త్యాగం పురుషుల్లో లేదు. ఏదో రౌద్రంగా ముందంజ వేస్తారే కానీ ఇది ఆరంభ సూరత్వమే. అంత్యం వరకు పోరాడి విజయాన్ని సాధించడానికి పరిపూర్ణ కంకణం కట్టుకునేటువంటి వారు స్త్రీ. కనుకనే వాల్మీకి స్త్రీని కేవలము ఒక విధమైనటువంటి యొక్క సాక్షాత్ భక్తి స్వరూపిణి అని, పురుషుణ్ణి జ్ఞానస్వరూపుడు అన్నాడు. నేను జ్ఞానం కదా అని అనుకోవచ్చును. మీరు జ్ఞాని అనేటువంటి పురుషులకు భగవంతుని యొక్క స్థానం లోపల కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే అతనికి ప్రవేశం ఉంటుంటాడు. అంతకంటే లోపల ప్రవేశించడానికి అతనికి అధికారం లేదు. ఈ భక్తి అనేటువంటి స్త్రీ అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు. కనుక నీ భక్తికి అంత స్వతంత్రం ఉంటుండాలి.
1: మాతృదేవత అయిన ఈశ్వరమ్మ తన కుమారుడైనప్పటికీ బాబావారిని ఇతర భక్తురాండ్ర వలె తాను కూడా స్వామి అని పిలిచేది. ఆ తల్లి తన దివ్య కుమారుణ్ణి ఒక 3 కోరికలు కోరింది. ఒకసారి ఆమె సాయినాథుణ్ణి సమీపించి, స్వామి, మన పుట్టపర్తి గ్రామంలోని పిల్లలు ఎక్కడికో పోయి చదువుకోవలసి వస్తున్నది. మీరు దయాసాగరులు, చిన్న స్కూల్ కట్టించండి అని అడిగింది. ఆమె కోరిక మేరకు స్వామి పుట్టపర్తిలో చిన్న పాఠశాల కట్టించారు. స్కూలు చిన్నది అయినా దాని ప్రారంభోత్సవం పెద్ద ఆర్భాటంగా జరిగింది. మరునాడు ఈశ్వరమ్మ స్వామి దగ్గరకు వచ్చి, నిన్నటి దినము కార్యక్రమం చాలా బాగా జరిగింది, అయితే నాకు మరొక కోరిక ఉన్నది. మన పల్లె ప్రజలు సరియైన వైద్య సౌకర్యం లేక బాధపడుతున్నారు. బిడ్డలకేమైనా అనారోగ్యం కలిగితే తల్లులు వాళ్లను ఎత్తుకుని ప్రక్క పట్టణం వెళ్లవలసి వస్తున్నది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఆసుపత్రిని కట్టించండి స్వామి అని అడిగింది. తప్పక కట్టిస్తాను అని స్వామి తల్లికి మాట ఇచ్చారు. తరువాత ఆసుపత్రి ప్రారంభోత్సవానికి బెజవాడ గోపాలరెడ్డిని పిలిపించారు. ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. అంత గొప్పగా జరుగుతుందని ఆ తల్లి ఊహించనే లేదు. మరికొన్ని రోజుల తర్వాత ఈశ్వరమ్మ స్వామి దగ్గరకు వచ్చి, స్వామి, ప్రజల బాధలు తగ్గించి నా మనోభీష్టం నెరవేర్చారు. ఇంకొక చిన్న కోరిక మాత్రం ఉన్నది. మన చిత్రావతి వర్షాలు వచ్చినప్పుడు పొంగిపోతుంది గాని మామూలు రోజుల్లో కనీసం త్రాగటానికైనా నీరుండదు. కాబట్టి గ్రామానికి ఒక చిన్న బావి త్రవ్వించండి అన్నది. అందుకు స్వామి, చిన్న బావి కాదమ్మా, ఈ రాయలసీమకే నేను నీరందిస్తాను అన్నారు. బాబా పాత మందిరంలోనే ఒక బావి త్రవ్వించారు. రాయలసీమలో ఎంతో లోతు త్రవ్వితే గాని నీరు పడదు. అటువంటిది 7 అడుగులు కూడా త్రవ్వకుండానే పెద్ద నీటి బుగ్గ పడింది. గ్రామస్తులంతా వచ్చి నీరు తీసుకుని వెళ్లటానికి వీలుగా మందిరం వెనుక తలుపు పెట్టించారు. తల్లి కోరిక తీర్చే నిమిత్తమై పుట్టపర్తిలో ఒక చిన్న పాఠశాల, ఒక చిన్న వైద్యాలయం, ఒక మంచినీటి బావి ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంగా, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా, ఒక వాటర్ ప్రాజెక్ట్ గా వందల కోట్ల రూపాయల ఖర్చుతో విరాట్ రూపం ధరించాయి. భారతదేశవాసులే కాదు, ఖండ ఖండాంతర వాసులు కూడా వీటిని చూసి ఆశ్చర్యపడుతున్నారు.
0: కనుకనే స్త్రీ యొక్క తత్వము చక్కగా మనం గోతులు తిరిగి విచారిస్తే ప్రాచీన గ్రంథములందు కాని పవిత్రమైన చరిత్రములందు కాని ఈ విధమైనటువంటి యొక్క తత్వము ఎంతైనా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీర శివాజీ తన తల్లి యొక్క ప్రబోధన వల్ల చేతనే తాను అనంత వీరుడిగా మారి వచ్చాడు. ఈ రాముడు కూడాను కౌసల్య యొక్క బోధన చేతనే రాముడు ఎంతో పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చాడు. ఈ విధమైనటువంటి మహనీయుల యొక్క తత్వములన్నీ కూడాను తల్లి తండ్రుల యొక్క తత్వం లోపల ప్రవేశించి వారు ఉన్నతమైన ఆదర్శప్రాయాన్ని ఆదర్శ పేరును కూడా పొందుతూ వచ్చారు. తల్లి బిడ్డలకు ఇంత చక్కని బోధన చేసి శ్రీ విధమైనటువంటి సత్య మార్గంలో ప్రవేశింపచేసేటువంటి వారు తల్లియే కాని తండ్రులు కాదు. ఈ విధముగా తల్లులు ప్రాచీన కాలం నుండి కూడా పిల్లలకు మంచి సత్యమును, ధర్మమును, న్యాయమును, ప్రేమను ప్రబోధిస్తూ వచ్చారు. పిల్లలకు ప్రథమ గురువు తల్లియే. కనుకనే భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ విధమైన వరుస లోపల తల్లిని మొట్టమొదటిగా పెట్టుకోవచ్చు. ఎందుకు ప్రథమ స్థానం ఇవ్వటం? తల్లి అనగా నవమాసమును మోసి బాధలను అనుభవించి ఆ బిడ్డ నిమిత్తమై తన రక్తమును కూడా దారవోసి అనేక ప్రేమల చేత తాను పోషించవచ్చింది. కనుకనే అట్టి తల్లికి మనం మొట్టమొదటి గౌరవాన్ని అందించాలి. బిడ్డల యొక్క బ్లడ్, ఫుడ్, ఎట్టు, దుడ్డు అంత తల్లి యొక్క ప్రాపర్టీ, తల్లి యొక్క శక్తియే. మొట్టమొదటి మాతృదేవో భవ. ఈ స్త్రీ పేరు ముందు రావడానికి కారణం ఏమిటి? సీతారామ అంటారు, రామసీత అని ఎవరు చెప్పనే. సీత పేరు మొట్టమొదటి వస్తుంది పార్వతీ పరమేశ్వరులు, పార్వతి మొదలు పరమేశ్వరు తర్వాత. అదే విధంగానే లక్ష్మీ నారాయణ అంటారు. ఆడవారి పేరు మొట్టమొదటి రావడానికి కారణం ఏమిటి? ఈ స్త్రీ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని నీవు సాధించి ప్రకృతి అనుగ్రహానికి నీవు గురి అయ్యి తదుపరి నీవు పరమాత్మని పొందు. తల్లి అనగా చాలా ఆధారమైన ప్రథమాక్షరము తల్లి. అమ్మ పదమాక్షరము ఆ మా అమ్మ అనేటువంటి ప్రథమాక్షరము. అట్టి ప్రథమాక్షరంతో కూడినటువంటిది కాబట్టి ఆమెను మాతృదేవి అని పేరు పెట్టారు. వేదమును అందుకుడును మన భారతీయ సంస్కృతి ఎందు ప్రధానమైనటువంటి సూత్రులు నాలుగు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లి బిడ్డను కంటుంది, తల్లి తండ్రిని చూపిస్తుంది. తండ్రిని చూపించేటువంటి వారు మరొకరికి ఏమాత్రమో అధికారం లేదు. తండ్రి గురువును చూపిస్తాడు, ఆ గురువు దైవాన్ని చూపించాడు. ఇది సరి అయినటువంటి యొక్క ప్రాచీన సాంప్రదాయం యొక్క సంస్కృతి. సత్యం, కీర్తి ఇవి రెండు శాశ్వతం. ఈ కీర్తి ఏ విధంగా మనకు లభ్యమవుతుంది? మనము తల్లిని అనుసరించి, తల్లి ఆజ్ఞను పురస్కరించుకుని, తల్లి ప్రేమకు నోచుకుని, తల్లి ఆజ్ఞను శిరస వహించినప్పుడే మనకి ఈ కీర్తి వస్తుంది. తల్లి ఆజ్ఞను ధిక్కరించకూడదు. తల్లి మనసును నొప్పించినటువంటి కొడుకు ఎవరు కూడా లోకంలో సుఖంగా అనుభవించటం లేదు. ఈనాడు తల్లి మనసును నొప్పించినటువంటి వాడు రేపు తన కుమారుని చేతి తాను నొప్పింపబడతాడు. కనుక తల్లి అనుగ్రహానికి మొట్టమొదటి పాత్రను కావాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 14వ తేదీన కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురులోని 3వ అంశాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. ఈనాటి శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా మీకందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురుం కార్యక్రమంలో ఆఖరి అంశానికి చేరుకున్నాం. ఇప్పుడు మనతో శ్రీకృష్ణావతారంలోని పారమార్థికత అనే అంశంపై చర్చను అందించడానికి ఆల్వాల్ సమితి హైదరాబాద్ నుండి డాక్టర్ పివి పున్నయ్య గారు, శ్రీ వైవి నరసింగరావు గారు, శ్రీ డి ఫణీంద్ర కుమార్ గారు వచ్చేశారు. మరి శ్రీకృష్ణావతారంలో పారమార్థికత చర్చను విందామా?
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. కృష్ణావతార కృష్ణాష్టమి సందర్భంగా పరమ పవిత్రమైనటువంటి యొక్క పవిత్ర సమయంలో కృష్ణావతారము, దానిలోని పారమార్థికత, దానిలోని మానవీయత కోణాలు అనేటువంటి అంశాలను స్పృశిస్తూ ఈ రోజున జరగబోయే చర్చా కార్యక్రమంలో మౌలికమైన అంశాలు, అవతారం అంటే ఏమిటి, భగవంతుడు అవతారం అనేటువంటి ఎందుకు ఎత్తవలసి వచ్చింది, ఆ ఎత్తవలసి వచ్చిన అవతారాల్లో ప్రత్యేకంగా మానవావతారాన్నే ప్రత్యేకించి ఎందుకు ఎంచుకున్నారు, తద్వారా సమాజానికి అందిస్తూ ఉన్నటువంటి యొక్క సందేశం ఏమిటి, దీనికి తోడు ఈ కృష్ణ తత్వంలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక కోణమైనటువంటి యొక్క కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు, వీటి మీద ఈ యొక్క చర్చలో అంశాలు స్పృశించడం జరుగుతూ ఉంటుంది. అవతరించుట అంటే భగవంతుడు అవతరిస్తున్నాడు, అవతరించటమే అవతారంగా రావటం అనేటువంటిది తెలిసినటువంటిది. అవతరించటము అంటే భగవంతుడు భక్తుని యొక్క స్థాయికి దిగివచ్చి తను ఉన్నటువంటి స్థాయికి భక్తుణ్ణి పైకి తీసుకువెళ్ళాలి అనేటువంటి యొక్క తపనతో, ఆ యొక్క వాత్సల్యంతో, ఆ భగవంతుడు భక్తుని మీద చూపించేటువంటి యొక్క కరుణార్ద్రమైనటువంటి యొక్క కృషినే అవతారము అని మౌలికంగా చెప్పుకోవచ్చు మనము. దీన్ని మనకి స్వామి కూడా ఒక సూక్ష్మమైనటువంటి చాలా తేలికైన అర్థంలో చెప్తూ ఏం చెప్పారంటే, అవతరించుట అనుటలోని అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగువచ్చు భువికి దైవ ప్రజ్ఞతోడ జీవ ప్రజ్ఞ అని చెప్పి చాలా తేలికైనటువంటి సరళమైనటువంటి భాషలో స్వామి చక్కని అర్థాన్ని ఇచ్చారు. మరి అవతరించటం అంటే భక్తుణ్ణి యొక్క సంరక్షించటము, అదేవిధంగా ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మ ప్రతిష్టాపన చేయటము, భక్త రక్షణ అనేటువంటిదే మౌలికమైనటువంటి యొక్క అంశమని మనకి ఇక్కడ ప్రతిపాదితంగా తేలింది. అయితే దీంటి విషయంలోనే ఇతర భక్తులు కొందరు చెప్పిన భావనలు ఎలా ఉన్నాయంటే, ది డిసెండింగ్ ఆఫ్ గాడ్ ఫర్ ది అసెండింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు హిజ్ ఎస్టీమ్ అని చెప్పి ఒక నిర్వచనం. అదేవిధంగా అరవింద మహర్షులు ఏం చెప్తున్నారంటే, గాడ్ కన్సీల్డ్ ఇన్ హ్యూమన్ ఫామ్, మానవ రూపంలో భగవంతుడు ఇమిడిపోయి ఒదిగిపోయి దిగి వచ్చినటువంటి దాన్నే అవతారము అంటారని చెప్పి మహనీయులు ఈ విధంగా విశ్లేషించారు. అయితే ఈ అవతారాల్లో మత్స్యావతారం నుంచి మానవావతారం వరకు వివిధమైనటువంటి యొక్క జీవ పరిణామ సిద్ధాంతాల ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి యొక్క రకరకాలైనటువంటి యొక్క దశలు దాటడం జరిగింది. శాస్త్రీయ కనుక చూస్తే జీవ పరిణామం అంటాము, అదే ఆధ్యాత్మిక భాషలో కనుక చూసేటే దాన్ని పారమార్థిక చింతనతో కూడినటువంటి యొక్క దైవానుగ్రహం కోసం చేయబడినటువంటి ఒక విచిత్రమైనటువంటి లీల అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి తగిన అవకాశం ఉంటుంది. అయితే ఇతరత్ర జీవులలో ద్వారా వచ్చిన ప్రకటితమైన అవతారాల కంటే మానవావతారంగా దైవం ఎందుకు వచ్చాడు అనేటువంటి దాని కనుక మనం ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, మానవావతారంలో కనుక వచ్చేటట్టయితే సమాజంలో చాలా స్వేచ్ఛగా సంచరించవచ్చు ఇతర మానవుల వల్లనే. అదేవిధంగా తన యొక్క సందేశాల్ని గాని తన యొక్క ఆదర్శాల్ని గాని చాలా తేలికగా సమాజానికి అందించడానికి తగిన అవకాశం ఈ మానవావతారంలోనే ఉంటుంది. అంతేకాకుండా తన యొక్క లీలల్ని ప్రకటిస్తూ తద్వారా ఆనందాన్ని, ప్రేమను, ఓదార్పుని అందించాలి అంటే ఒక్క మానవావతారంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంతేకాకుండా తన యొక్క అవతారం ద్వారా అందించినటువంటి సందేశాల్ని ఈ అవతారమే కాకుండా తదుపరి అవతారాల్లో ఉన్నటువంటి యొక్క భక్తులు గాని, తదుపరి అవతారాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒక విధమైనటువంటి స్ఫూర్తిని పొందటానికి తగినటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం ఒక్కసారి కనుక గతంలో చేసి చూసుకుంటేడితే ఆనాడు ఉన్నటువంటి కృష్ణావతారం ద్వారా ధన్యులైనటువంటి వాళ్ళు సూరదాసు గాని, నామదేవు గాని, ఇటీవల వచ్చిన మీరాబాయి గాని, కబీర్ గాని, సక్కుబాయి గాని, అంతేకాదండి, ఇటీవల సత్యసాయి యుగంలో సత్యసాయి యొక్క ప్రబోధాలతో సాక్షాత్ సత్యసాయిని భగవంతుడిగా నమ్మి కొలిచినటువంటి కరణం సుబ్బమ్మ గారు, పెద్ద బొట్టు వంటి వారు, ఈశ్వరాంబ గారు, కస్తూరి గారు, వూల్ఫ్ మెస్సింగ్స్ గాని, హేవెట్ మర్ఫిట్ గాని, జంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు, ఇటువంటి వాళ్లు కోకొల్లలు వీరికి అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అపారంగా వర్షించబడింది. ఈ విధమైనటువంటి దీనికి మానవాకారం అనేటువంటిది ఉంటేనే తప్పనిసరిగా జరుగుతుంది. ఆ మానవుడిగా రాకుండా ఇతర అవతారాల ద్వారా వస్తే ఈ విధమైనటువంటి అవకాశం మనకి జరిగే అవకాశం ఉండదు. అయితే ఈ యొక్క అవతారాల్లో జరుగుతూ ఉన్నప్పుడు కూడా యుగ తగ ఆనాడు ఉన్నటువంటి యుగ సంబంధమైనటువంటి యుగ పరిస్థితులు, యుగ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని కూడా ఏనాడు కూడా భగవత అవతారం ఉల్లంఘించినట్టు ఎక్కడా కూడా మనకు కనపడదు. ఆనాడున్న ధర్మానికి కట్టుబడే తన యొక్క అవతారాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని పరిసమాప్తం చేసుకున్నట్టుగా మనకి చరిత్ర మనకి చెబుతూ ఉన్నది. అయితే ఏ అవతారాల్లో ఎంతవరకు భగవశక్తిని వినియోగించవలే అనేటువంటిది కూడా ఆ భగవంతుడి నిర్ణయించుకొని తద్వారా అంశ తర్వాత అదేవిధంగా ఆవేశ కళ పూర్ణ పూర్ణతమ పరిపూర్ణ అనేటువంటి యొక్క వివిధ దశలుగా ఆ అవతారాల్లో ప్రకటించబడుతూ ఉంది. కొద్దిగానే శక్తి కనుక ఉండేటట్టయితే నేను అంశావతారం అనుకుంటాం. అదే పూర్ణమైనటువంటి శక్తితో పూర్తి యావత్ శక్తులు కూడా భగవంతుడు కేంద్రీకరించి అవతారాన్ని ప్రకటింపజేసుకుని తద్వారా ధర్మ సంరక్షణ జరిపేటెడితే దాన్ని పూర్ణావతారము అంటాం. మత్స్యావతారంతో ప్రారంభమైంది, కృష్ణావతారం దగ్గరికి వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారంగా ఉండి అందుకే కృష్ణావతారాన్ని పరిపూర్ణమైనటువంటి అవతారం అని చెప్పి అంటున్నాము. తదుపరి ఆ యొక్క కృష్ణావతారమే తర్వాతి యుగంలో కూడా కొనసాగించబడి ప్రస్తుతం కలియుగంలో భగవాన్ శ్రీ సత్యసాయి యుగముగా ఇది ప్రకటించబడుతూ భగవాన్ బాబా వారి యొక్క ఇది ఆయన యొక్క అవతారం కూడా పూర్తిగా భగవద్ అవతారమే అనేటువంటి దాన్ని నిర్ద్వందంగా ప్రకటించడం జరిగింది. దానికే ఒక చక్కని మాటని ఉపయోగించారు పెద్దలు, మహదవతారము అనే మాటని వాడారండి. అందువల్ల ఈ పూర్ణావతారం ఎటువంటిదో మహదావతారం కూడా అటువంటిదే. అయితే ఈ యొక్క యుగ ధర్మాల్లో అవతారం ఎందుకు వస్తున్నది అనేటువంటి దాంట్లో స్వామి ఇచ్చినటువంటి చక్కని పద్య రూపంలో ఎందుకు చెప్పారు, యుగంలో ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనే దాని కార్యకారణాలు చెప్తే ఏం చెప్పారంటే, యుగ ధర్మ పద్ధతులు విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు లోకంబులెల్ల కల్లోలమయ్యుండ నిష్కలంబు చేసి నెగడు కొరకు దుర్మార్గబద్ధులై తొలగి దీనతనుండ సాధు సంరక్షణం సల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుండ భాష్యార్థ గోప్యముల్ సల్పు కొరకు క్ష్మాభరము బాపి భూదేవి మనుపు కొరకు త్రేతనొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించను అచ్యుతుడు అవనియందు సత్యరూపుడై పర్తిలో సత్యసాయిగను అని చాలా స్పష్టంగా స్వామివారు అవతార యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క కృష్ణావతారం విషయంలో కొంత సమాచారమే మనకు తెలుసు. సత్యసాయిశ్వరుడు మనకి కొంత ప్రకటింపజేసి శ్రీముఖనామ సంవత్సరములో శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రములో వృషభ లగ్నములో తెల్లవారుజామున 3 గంటల సమయములో ప్రస్తుత కాలమానం ప్రకారం క్రీస్తు పూర్వము 3228వ సంవత్సరం జులై 20వ తేదీ నాడు కృష్ణ జననం జరిగినట్టుగా స్వామివారు మనకి ప్రతిపాదించి ఒక సందర్భంలో ప్రకటించారు. మనకి స్వామి చెప్పిందే ప్రామాణికం గనక మనం కూడా దాన్నే ఆచరిస్తూ స్వామి చెప్పినటువంటి దాన్ని యథాతథంగా మనం అనుసరిస్తూ ఉన్నాం. చాలా అవతారాన్ని గురించి ఇంతవరకు కూడా సంక్షిప్తంగా కొంతవరకు దాని ఆవశ్యకత చెప్పుకోవడం జరిగింది. మరి ఈ అవతారాన్ని గురించి గీతాచార్యుడు కూడా గీత ద్వారా కూడా మనకి కొంత విషయాన్ని మనకి చెప్పి ఉన్నాడు మన నరసింహరావు గారు. గీతాచార్యుడు ఈ అవతార విషయంలో వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి కొంచెం సెలవయ్యండి రేడియో సాయి శ్రోతలకి.
2: ఓం శ్రీ సాయిరామ్. గీతాచార్యుడు అవతారాన్ని గురించి చాలా స్పష్టంగా భగవద్గీతలో తెలియజేసినాడు. అసలు భగవంతుడు పుట్టేవాడు కానే కాదు, అసలు పుట్టడు అయినా పుడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే లోక కళ్యాణార్థము ధర్మాన్ని సుస్థిరంగా నెలకొల్పడానికి వరకే పుడుతున్నాడు. వారు చెప్పినారు చాలా స్పష్టంగా చూసాము, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్.
3: అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వామ్ అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నేను పుట్టుక లేనివాడను నాశరహితులను ఆయన ఈ భూతకోటికి ప్రభువును అయినప్పటికీ ప్రకృతిని నా స్వాధీనంలో ఉంచుకొని నేను మాయా ప్రభావము చే నన్ను నేను సృష్టించుకుంటున్నాను. ఎందుకు నిన్ను సృష్టించుకోవాలి అని మనం అడిగితే కేవలము లోక కళ్యాణార్థమే అని చెప్పి చెప్పాలా? ఎందుకంటే ఇంతవరకు మనం చూసి ఉన్నాము, ఎప్పుడైతే ఈ ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము పెరుగుతుందో, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొరకు, శిష్యులను రక్షించి దుష్టులను వాళ్ళను శిక్షించడానికి కొరకు నా అవతారం అని చెప్పి మళ్లీ అదే విషయం తెలియజేస్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఎప్పుడెప్పుడు ఈ ధర్మానికి హాని జరుగుతూ ఉంటుందో, ఆ అధర్మము విజృంభిస్తుంటుందో, అప్పుడు నేను అవతరిస్తాను. ఎందుకు? ఆ ధర్మాన్ని సుస్థిరంగా కాపాడటాని కొరకు. అంటే మనము ఏమబ్బా ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడాలంటే, ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మము. బోత్ ఆర్ సేమ్, దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. యు ఫాలో ధర్మ, యు ఆర్ విత్ ఈశ్వర. ఆ విషయాన్ని కొరకే వారికి ధర్మం అంటే అంత ప్రీతి. ఇక్కడ ఆ సాధువులను రక్షించుట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళు సాధువులు మాత్రమే, అధర్మాన్ని వాళ్ళు ఎందుకు ఇది రాక్షసులు, ఆ దుర్మార్గులు అధర్మాన్ని వాళ్ళను నశింపచేయడం అంటే వాళ్ళని శిక్షించడం అని కాదు. ఇక్కడ కేవలము వాళ్ళలో ఉన్నటువంటి ఒక దుర్మార్గాన్ని, ఆ అధర్మాన్ని తొలగించడమే వారి యొక్క ఉద్దేశం. అంతేగాని భగవంతుడికి ఒకరు పగ ఒకరు ప్రీతి అనేటువంటి మాట ఎప్పుడూ ఉండదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇదే విషయాల్లో మనము సాయి మన బాబా యొక్క అవతారాన్ని కనుక చూసినట్టయితే, అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర శంఖు చక్ర గద అన్ని ఉండి వారు ఆ పరిస్థితుల్లో వారు వాడినారు. కానీ స్వామి ప్రేమయే ఆయన యొక్క ఆయుధం. కేవలము ప్రేమ ద్వారానే మనలో ఉన్నటువంటి ఒక దుర్గుణాలను దూరం చేసి మనకు సరి అయిన అవకాశం కల్పించి, తద్వారా ప్రేమ ద్వారానే ఆ ప్రేమమయుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి మనకి ఇంత అవకాశం కల్పించినాడు. దాని కొరకు మనకు సేవ, భక్తి, జ్ఞానము అన్ని రకాల అవకాశాలు కల్పించినటువంటి ఒక పుణ్యమూర్తి బాబా. మన ముందు కలిసి మన అందరితో కలిసి మెలిసి తిరిగి మనకు ఏది కావాలో దాన్ని బోధించినటువంటి ఆ పరమ కారుణ్యమూర్తి స్వామి.
1: చాలా చక్కగా విశ్లేషణ చేశారు నరసింహరావు గారు. మనకు కూడా పురాణాల ప్రసక్తిలో కూడా స్వయంభూ స్వయం జాత సంభవ అనేటువంటి విశ్లేషణ పదాలను ప్రయోగించి మహర్షులు అవతారాన్ని గురించి ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. కర్షయతీతి కృష్ణ అనేటువంటిదే కృష్ణుడికి సార్థమైన నామధేయము అని చెప్పి ఉన్నది. గర్గ మహర్షి నామకరణ చేయటంలో అంతరార్థం కూడా అదే. మరి ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఒక తత్వం అని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు గనక, ఈ ఆకర్షణీయమైనటువంటి తత్వంలో ఉన్నటువంటి యొక్క ఆశలు జన్మించిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆకర్షణీయంగా ఆయన సమాజానికి ఆకర్షణీయమైనటువంటి తత్వాన్ని అందించాడు, ఆ యొక్క బాల్య లీలా విశేషాలు, దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక చింతన గురించి ఫణీందర్ గారు కొంచెం వర్ణించండి.
4: సాయిరా వల్లభాచార్యుల వారి దృష్టిలో అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. అటువంటి మధురమూర్తి శ్రీకృష్ణ భగవానుడు కంసును జైలులో మామూలు బాలకుని వలె పుట్టారు. తరువాత చతుర్భుజాలతో శంఖుచక్ర గదా పద్మాలతో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చి వెంటనే మళ్లీ మామూలు బాలకుని వలె వారికి కనిపించడం జరిగింది. ఎందుకు? అప్పుడు చెప్పారు శ్రీకృష్ణుడు, తల్లిదండ్రులారా, నా వలన మీకు అపకారం జరుగుతుంది. కంసుడు మిమ్మల్ని గాని నన్ను గాని సంహరించడానికి పూనుకున్నాడు, కాబట్టి నన్ను నందవ్రజంలో మీరు చేర్పించి నేను సృష్టించే యోగ మాయను ఇక్కడ పెట్టి మీరు చక్కగా మీ జీవితాన్ని గడపండి అని చెప్పడంతో వెంటనే వసుదేవుడు ఏం చేశారు, ఆ శ్రీకృష్ణుణ్ణి బాలకృష్ణుణ్ణి యమునా నదిని దాటించి వెళ్తుంటే పరవళ తొరుకుతున్నటువంటి ఆ యమునా నది చక్కగా దారిచ్చి, అదే సమయంలో ఆదిశేషువు ఆ బాలకృష్ణుని యొక్క శిరస్సు పైన పడగగా విప్పి ఎటువంటి బాధ లేకుండా సేవ చేసుకున్నాడు ఆదిశేషువు. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో వెంటనే ఆ యోగమాయ యొక్క అవతార వాణి ఆకాశం నుంచి వినబడింది. ఏమిటది? ఓ కంస, నిన్ను సంహరించడానికి శ్రీకృష్ణుడు నందవ్రజంలో పెరుగుతున్నాడని. సరే, ఆ తరువాత కంసుడు ఎన్నో మాయలు చేశాడు, కానీ అదేమి జరగలేదు. ఇప్పుడు ఇక్కడ మన సాయికృష్ణుని యొక్క అవతార లీల ఏమిటి? ఆ బాలకృష్ణుడే సాయికృష్ణుడుగా మనం ఎలా చెప్పుకోగలము? స్వామి పుట్టగానే ఆయన కూడా ఆ పురుటి గదిని తన యొక్క శంఖు చక్రాలతో చక్కగా వెలిగింపజేశారు. అది చూసినటువంటి మన ఈశ్వరంబ గారు, మరి కరణం సుబ్బమ్మ గారు, అలాగే మిగిలిన భక్తులు కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆమందానందంతో వారి యొక్క భగవంతుని యొక్క అవతారాన్ని వారు దర్శించుకునేటటువంటి అవకాశం కలిగినందుకు ఆ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఆ పుత్రులలోనే చూసుకోవటం జరిగింది. వారు ఎంతో చక్కగా భక్తి పారవశ్యంతో స్వామిని సేవించుకున్నారు. ఇంకా ఇటువంటి సమయంలోనే ఆ పుత్రులలో ఆదిశేషువు చక్కగా మన సాయికృష్ణుని చుట్టూ ఒక పడక వలె, శేష స్పాన్పు వలె అమర్చి మన సాయికృష్ణునికి సేవ చేసుకున్నారు. ఇంకా ఈ అవతారం యొక్క లీలలు ఏమిటంటే, మొట్టమొదట మరి మనం చెప్పుకునేది మధుర భక్తి, అనన్య భక్తి. అది ఎట్లాంటిది? మధురలోని కారాగారంలో పుట్టినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు వ్రేపల్లికి చేరింది మొదలు 6 సంవత్సరాల బాల గోపాలుడు గోపికలతోనూ గోప బాలుడితోనూ కలిసి చూపిన లీలలు మధురాతి మధురములు. ఆ లీలలను అనుభవించిన వ్రజ గోపికలు ఎంతో ధన్యులు. భగవంతుడు నామ, జాతి, కుల, కర్మ, భావ సంబంధాదులను చూడడు. ఏ భావంతో తనను చేరినా ఆదరించి అండజేర్చి అశాంతిని తీర్చి ఆనందమందించే ఆ బాలగోపాలుని నిత్యము అమందానంద కందలిత హృదయారి బృందాలతో గోపికలు స్మరిస్తూ ఉండేవారు. మోక్షకామనతో కూడిన శృంగారము అంగము కాగా భక్తి అంగిగా కలది మధుర భక్తి. ఇది గోపికల యొక్క పరాకాష్ఠకు చేరింది. శ్రీకృష్ణు విషయంలో గోపికల శృంగారము లౌకికమైనది కాదు. అది తనువు, ధనస్సు, మనస్సు, ధనము, మనస్సు సర్వస్వార్పణము చేత ఆధ్యాత్మిక సంబంధమై ఒప్పుచున్నది. మరి గోపికలు కృష్ణ మేము నీవారము అన్నారు కాబట్టి తరించారు. మరి ప్రేమ అనగా ఇచ్చున్నది. అటువంటి గోపికల యొక్క ప్రేమ మోహము కాదు. మరి దీని గురించి వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామ స్తోత్రంలో ఒక చిన్న నామం ఉన్నది. అదేమిటంటే త్రిపుర స్త్రీ మానభంగ సర్వశాస్త్ర విశారద. అంటే సర్వశాస్త్ర విశారదుడైనటువంటి ఆ భగవంతుడు మానభంగం ఎందుకు చేస్తారండి? అంటే అది మోక్షమును ప్రసాదించే ఒక చిన్న లీల అన్నమాట. అట్లా మనం దాన్ని భావించుకోవాలి. ఇంకా ఇటువంటి లీలలో మన శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గర్భస్థ అయినటువంటి ఆ పరీక్షితుని పాండవ వంశం నిర్వీర్యం కాకుండా ఉండేందుకు గాని రక్షించారు. అలాగే మన సాయికృష్ణుడు కూడా ఒక పరీక్షిత్తును, కలియుగ పరీక్షిత్తును రక్షించారు. ఏ విధంగా? వెస్ట్ బెంగాల్లో భీమసేన్ అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన స్వామి వారి యొక్క సత్యం శివం సుందరం జీవచరిత్ర చదివి భగవాన్ బాబా వారి యొక్క అచంచలమైనటువంటి భక్తుడిగా అనన్య భక్తితో కొలుస్తూ ఉండేవాడు. ఈ సమయంలో ఆయన యొక్క భార్య నిండు చూలాలు, ఆమె టైం అయిపోయినా సరే ఇంకా ప్రసవం కాలేదు. వారం రోజులు గడిచింది. అక్కడ వారందరూ కూడా కంగారు పడి హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్లో స్టాఫ్ ఎక్స్రే తీసి చూశారు. అందులో బాలుడు మరి చనిపోయి ఉన్నాడు. వారం రోజులైంది, బాడీ కుళ్ళిపోయింది లోపల. ఆ బాడీని బయటకు తీయాలంటే ఆపరేషన్ చేయాలి. చేస్తే ఈ భార్య యొక్క ఆరోగ్యం ఏమవుతుందో, ప్రాణభయం కలుగుతుందేమోనని ఆ డాక్టర్లు కొంచెం జరగాల్సిందేదో జరుగుతుంది అని వారు అలా కాలాయ పనులు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మన భీమసేన్ స్వామివారి భక్తుడు దేవుడిని ప్రార్థిస్తూ, మన స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నేను ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, నన్ను మీరే రక్షించాలి, నా భార్యను కాపాడాలి, నాకు మంచి శిశువుని ప్రసాదించాలని కోరుకోగానే తెల్లవారులు అట్లాగే భగవంతుణ్ణి మన స్వామి స్వాయకృష్ణుని ప్రార్థిస్తూ ఉంటే తెల్లవారుజామున క్రువ్వమున కేక వినపడింది. అదేమిటంటే మరి చక్కగా భార్య డెలివరీ అయింది. వెంటనే స్టాఫ్ వచ్చి భీమసేనుతో చెప్పారు, నాయనా నీవు భగవాన్ బాబావారి భక్తుడు కాబట్టి స్వామి నిన్ను రక్షించారు, పండంటి బిడ్డలు నీకు ప్రసాదించారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏమంటే ఎక్స్రేలో వచ్చింది, తప్పు కాకూడదు. ఇప్పుడు ఎట్లా జరిగింది? అదే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య లీల. మరి ఆనాడు కృష్ణుడు పరీక్షిత్తును రక్షించారు, ఈనాడు శ్రీ సాయి కృష్ణుడు ఈ భీమసేనుకు కుమారుణ్ణి రక్షించారు. ఇంకా స్వామివారి యొక్క లీలలు మనం తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు మన పొన్నయ్య గారు చెప్తారు.
1: చక్కని లీలలతో ఒక విధమైనటువంటి అందరికీ కూడా, రేడియో సాయి శ్రోతలందరికీ కూడా ఆనందాన్ని పంచారండి. చాలా ఆనందంగా ఉన్నది. కృష్ణుడు అనగానే మనకి లీలలు ఏ విధంగా స్ఫురిస్తాయో అదే విధంగా మూడు అంశాలు మనకి ఎవరికైనా సరే ఏ భక్తుడికైనా స్ఫురించడం అనేటువంటి జరుగుతుంది. ఏమిటి అంటే, ఒకటి కర్మయోగము, రెండు భక్తి యోగము, మూడు జ్ఞాన యోగము అనేటువంటివి. ఇవి తక్షణం స్ఫురిస్తాయి, కృష్ణుడు అనగానే మనకు తోచేటటువంటిది ఇవే. మరి వీటిల్లో కర్మయోగము, కర్మ కర్మనే సేవ అనేటువంటి భావనగా సత్సాయీశ్వరుడు సేవ అనేటువంటి యొక్క పదాన్ని ప్రయోగించి కర్మని దాంతో సమన్వయం చేయడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి యొక్క కర్మయోగాన్ని గురించి గీతలో కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఒక మౌలికమైన అంశంగా దాని మీద విశదీకరించడం జరిగింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహ మాతే సంగోస్తు కర్మణి అని చెప్పి చెప్పాడు. అంటే కర్మని చేయటానికి మాత్రమే నీకు హక్కు ఉన్నది, కానీ కర్మ ఫలాన్ని ఆశించేటువంటి యొక్క హక్కు నీకు లేదు. కాబట్టి కర్మను చెయ్యి, చేసేటువంటి కర్మను ప్రతిఫలాక్ష లేకుండా చేయి, స్వార్థరహితంగా చెయ్యి, ప్రేమతో చెయ్యి, భక్తితో చెయ్యి. ఈ విధంగా చేస్తేనే అది కర్మయోగం అని చెప్పి అనిపించుకుంటుంది. వీటిల్లో ఏ ఒక్క అంశంలో అయినా సరే మనము వెనకాటానికి వీల్లేదు. అదే నిజమైన భక్తుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం, అదే భక్తుడి కొరది. దాన్ని మన సాయీశ్వరుడు ఏం చెప్పారు, సాయి యొక్క ఈశ్వరుడు, కర్మ చేయక కలదు నర్నకు హక్కు, అడుగ ఫలమును నర్నకు హక్కు లేదు. కర్మ ఫలమిచ్చు దాతకే కలదు హక్కు, సాధు సద్గుణ గణ్యలో సభ్యులారా. ఆయనకే హక్కు ఉంది, కానీ కర్మఫలం ఇవ్వటానికి, కర్మఫలాన్ని గురించి నువ్వు అడిగేటువంటి హక్కు లేదయ్యా. మరి అయితే కర్మ చేసేటప్పుడు మానవీయత గుణాల్ని, మానవత్వపు విలువలని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుంటేనే ఆ కర్మకు ఫలితం జరుగుతూ ఉంటుంది. కర్మకు అర్థము పరమార్థము ఉంటుంది. మరి మానవీయత అనగానే ఇక్కడ కూడా గీతాచార్యుడి యొక్క శ్లోకం మనకు ఒకటి స్ఫురిస్తూ ఉంటుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి శ్లోకంలో, అయ్యా ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి యొక్క అంశము నా అంశము ఒకటే అనేటువంటి మాట ఆయన నిర్ద్వందంగా ప్రకటించున్నాడు గీతాచార్యుడు గీత ద్వారా. అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే, అందరూ సోదర మానవ సఖ్య బుద్ధితో, ప్రేమతో, సోదర భావంతో ఉండవలే. ఇది ప్రతి వ్యక్తి కూడా సామాజిక స్ఫూర్తి కోసం తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి అంటే ఈ మానవతా విలువ అనేటువంటిది మనం స్పష్టంగా ఆచరించవలసినటువంటిది. అదే మన సత్యసాయీశ్వరుడు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి మానవతా విలువలను ఆవిష్కరింపజేసి తద్వారా మానవాడికి మానవుడు మానవుడుగా కాకుండా మానవీయత నుంచి కూడా దైవత్వం ఎదగటానికి తగినటువంటి మార్గాన్ని సుగమం చేస్తూ అత్యద్భుతం విశ్లేషణ చేసి ఉన్నారు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తూ స్వామి ఏం చెప్పారంటే, ఈ మానవత లక్షణాలు ఎలా ఉండాలయ్యా అన్నారంటే, ఒక ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా నీకు తటస్థపడితే ఒక పట్టెడు అన్నం పెట్టి అతని యొక్క క్షుద్బోధన తీర్చు. ఒక దాహాద్రి కలిగినటువంటి వ్యక్తి కనుక వస్తే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి తద్వారా అతని యొక్క దాహాద్రిని నువ్వు తీర్చు. ఒక బాధలలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా గనక వస్తే నేను నీకున్నాను, నేను నీ పక్కన అండగా ఉన్నాను అని చెప్పి ఓదార్చి అతని వీపు తట్టి అతన్ని యొక్క బాధల్లో నువ్వు పాలు పంచుకో. అదేవిధంగా ఒక విధమైనటువంటి చలితో గాని ఇతరత్ర బాధలు పడుతూ ఉండే చేతనైతే వస్త్రదానం చెయ్యి. ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని నువ్వు ఏర్పరచుకోగలిగితే వాళ్ళని నువ్వు సేవిస్తూ ఉన్నటువంటి అవతల వ్యక్తులున్నారే వాళ్ళు ఎవరో కాదు బంగారు, మానవ రూపంలో ఉన్నటువంటి మహేశ్వరులే అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి అని మనకి మన సాయీశ్వరుడు చక్కని సంకేతాన్ని ఇచ్చి మానవతా విలువలకి ఒక ప్రతినిధిగా మనకి సమాజం ద్వారా మనకి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అంతటితో కాకుండా ఇంకేం చెప్తున్నారంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడికి ఉండవలసిన భక్తుడిని ప్రేమిస్తాడు. ఆ భక్తు ప్రేమించేటువంటి భక్తుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి భక్తుడై ఉండాలి అనే దానికి గీతాచార్యుడు చెబుతూ అద్వేష సర్వభూతాత్మ మైత్రీ కరుణయేవచ నిర్మమో నిరహంకారత్వ సమ దుఃఖ సుఖక్షమి అని చెప్పి గీతాచార్యుడు ఆనాడు గీతలో చెప్పాడు. అదే లక్షణాలని అదే మానవతా విలువల్ని మన సాయీశ్వరుడు కూడా మనకి ఇంకా తేలికైన భాషలో అర్థమయ్యేటట్టుగా మనసు నందును మంచి మాట ఎందును మంచి నడతలందును మంచి పొడము షాయి మిమ్ము మెచ్చి సంతోషమెట్టలెచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకొందును అని చెప్పన్నాడు. అయ్యా అంతా కూడా మంచి మంచి మంచి అనేటువంటిదే. నువ్వు మంచితనంగా చూస్తే నీకు ప్రపంచం అంతా మంచిగా కనపడుతుంది. నువ్వు కనుక తద్భిన్నంగా కనుక చూసేటితే ప్రపంచం నీకు అయిష్టంగా కనపడుతుంది. కనుక నువ్వు చూసేటువంటి దృక్పథాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుని ఈ మంచితనాన్ని నువ్వు నిలబెట్టుకో అని చెప్పి చెబుతూ అంతటితో కాకుండా మానవీయత మీద ఇంకా ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చేసి కర్మయోగానికి కావాల్సినటువంటి పునాదిని ఏర్పరిచారు అంటే, మంచితనమునందు మానవత్వమునందు నీతి ఎందు నిండు నిజమునందు ఆచరించు చూపు ఆదర్శముల నెల్ల అట్టివారే నాకు బెస్ట్ ఫ్రెండ్స్, అట్టివారే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని స్వామి చెప్పున్నారు. అందువల్ల ఇంత స్పష్టంగా మానవతా విలువల్ని ఆవిష్కరింపజేసి ఆ సాయీశ్వరుడు కూడా మనల్ని మానవుడు మానవుడిగా బతికి తద్వారా మాధవుడుగా పెరగటానికి మానవతా విలువలు అనేటువంటి యొక్క పరికరాలని ఉపయోగించుకుని తద్వారా ఆ యొక్క సాయీశ్వరుని ఆదర్శంగా తీసుకోమని చెప్పి చెప్తున్నాడు. ఇది కర్మయోగంలో ఉన్నటువంటి యొక్క అంతరార్థము. ఈ కర్మయోగాన్ని ఈ విధంగా చేయాలి అంటే ప్రేమ అనేటువంటి ఆయుధాన్నే, ప్రేమనే ఒక పునాదిగా ఏర్పరచుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రేమతత్వంతో కూడినటువంటి కర్మయోగం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ తదుపరి అంశంగా ఏమి చెప్పాడంటే, కర్మయోగం నుంచి భక్తి యోగానికి మారు అని చెప్పి భక్తుడిని ఆదేశిస్తూ ఉన్నాడు గీతాచార్యుడి యొక్క గీత ద్వారా. అంటే భక్తి భావనలు నీలో పాదుకొలుపుకో. ఆ యొక్క భక్తి భావనలు ఎలా ఉండాలి, ఆ భక్తి అనేటువంటి ఎటువంటి భక్తి ఉండాలి, కృష్ణుడు అనగానే మనకు తోచేటువంటిది వెంటనే కూడా గోపికలుగా భక్తి మన యొక్క మనస్సులో మెదులుతూ ఉంటుంది కనుక ఫణీంద్ర గారు ఆనాటి యొక్క ద్వాపర యుగంలో ఆ గోపికలు అనుభవించినటువంటి యొక్క భక్తి భావాన్ని గురించి కొంచెం విశ్లేషణ చేయండి.
4: గోపికల యొక్క భక్తి ఎలాంటిదంటే, పున్నయ్య గారు వారు చక్కగా అనన్యమైనటువంటి భక్తి, ఇంకా దివ్యమైనది, ప్రేమమయమైనది, ఇంకా మన స్వామి చెప్పినట్లుగా చక్కగా వారంతా కూడా దివ్యమైన, నిస్వార్థమైన, నిర్మలమైన, ఏకాత్మభావంతో కూడిన ప్రేమమయమైన భక్తి. ఇటువంటి భక్తిని మనం ఏ రకంగా వారి నుంచి మనం స్ఫూర్తిని పొందగలము అంటే, శ్రీకృష్ణ భగవానుడు మన కోసం ఒక చిన్న నాటకం ఆడాడు, డ్రామా. ఏమిటంటే, నాకు తలనొప్పిగా ఉంది, ఎవరైనా భక్తుల యొక్క పాద ధూళి నా శిరస్సుకు రాస్తే నా తలనొప్పి తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు వెంటనే అక్కడున్న వారందరూ కూడా భక్తులు కంగారు పడి, అరే శ్రీకృష్ణుడు భగవంతుడు కదా, మన పాద ధూళి ఆ భగవంతుడు ఏ రకంగా అర్పిస్తాము అని వీరంతా దానికి పాదధూళి ఇవ్వడానికి నిరాకరించారు. మరి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షిని పిలిచి, నారదా నీవు వ్రజ గోపికల దగ్గరకు వెళ్ళు, వాళ్లకు నా యొక్క బాధను చెప్పు, వారు ఏం చేస్తే వారు ఇచ్చే పాదధూళి తీసుకురా అని అనగానే వెంటనే నారద మహర్షి అక్కడికి వెళ్లి గోపికులతో శ్రీకృష్ణు యొక్క శిరోభారం గురించి చెప్తే వాళ్లు వెంటనే అక్కడ వస్త్రాలు పరిచి వారి యొక్క పాదధూళిని ఆ వస్త్రాల మీద వేశారు. అప్పుడు నారదుడు కంగారు పడి, అయ్యో అదేమిటమ్మా, శ్రీకృష్ణుడు భగవానుడు కదా, మీరు ఆయనకు పాదధూళి ఇస్తున్నారా అని అంటే ఈ గోపికలు అంటారు, నారద మహర్షి శ్రీకృష్ణుడు భగవంతుడయ్యే చేయి ఉండవచ్చు, కానీ మా పాదధూళి వారి యొక్క శిరోభారాన్ని తొలగిస్తుందంటే అంతకంటే భాగ్యం మాకేమున్నది, మేము నరకానికి పోయినా పర్వాలేదు, శ్రీకృష్ణ భగవానుడు హ్యాపీగా ఉంటే చాలని చెప్పారు ఆ గోపికలు. చూశారా అటువంటిది గోపికల యొక్క భక్తి. ఇంకా అటువంటి భక్తి పూర్వకమైనటువంటి ఇంకొక సంఘటన ఏమిటంటే 1967 మన సాయికృష్ణుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈస్ట్ గోదావరి టూర్ చేసినప్పుడు అమలాపురం రావటం జరిగింది. అక్కడ డాక్టర్ గోటేడు సరస్వతమ్మ గారి ఇంట్లో వారు బస చేశారు. విపరీతమైనటువంటి భక్తులు, సాయంత్రం ఉపన్యాసం ఉంటుంది, దానికి ముందుగా భజన, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చేస్తున్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను. మా నాన్నగారు హార్మోన్ వాయిస్తూ ఉంటారు. ఆ భజనలో స్వామి చక్కగా సింహాసనం ముందు సింహాసనంలో కూర్చుని ఆయన ముందు మా నాన్నగారు హార్మోన్ వాయిస్తుంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి శంఖ చక్రాలు స్వామి యొక్క అరికాళ్లలో మా నాన్నగారు చూసి ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని పొంది ఆ భక్తి తత్పరతలో మన వారందరికీ కూడా భజన అయిన తర్వాత చెప్పారు ఏమని, ఆ శ్రీకృష్ణుడే మన సాయికృష్ణుడు, ఆనాడు శ్రీకృష్ణుడు శంఖ చక్రాలతో పుట్టారు, ఈనాడు మన సాయికృష్ణుడు వారి యొక్క పాదాలలోనే ఈ శంఖ చక్రాలు కలిగి ఉన్నారని. అటువంటి భక్తి తత్పరత మనలో ఉంటే స్వామి చక్కగా విశ్వరూపాన్ని కూడా మనకు చూపిస్తారు. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు చూపించాడు విశ్వరూపాన్ని, ఈనాడు మన సాయికృష్ణుడు ఏ రకంగా చూపించారు అంటే మనకందరికి తెలిసిన కథే. ఒక మిలిటరీ ఆఫీసర్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతుంటే మన సాయికృష్ణుడు ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక కపుల్, ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు, ఒక జట్కా బండి, ఆ తర్వాత గుర్రము, మరి జట్కా వాల ఆ గుర్రం బండిని తోలే వ్యక్తి, ఇంకా ఆ వా కుటుంబానికి సరిపడేటటువంటి లగేజీ, ఇవన్నీ కూడా ఒకసారి ఈ ఆత్మహత్య ప్రయత్నం ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్కు దగ్గరికి వచ్చారు. స్వామి వస్తే ఈ ఆత్మహత్య ప్రయత్నం తీసుకుపోయేటటువంటి ఆఫీసరు అరే కంగారు పడి, రా హలో హలో రా, కమ్ ఇన్ అని లోపలికి పిలిచారన్నమాట. ఆదరించారు, చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. ఒక గంటన్నరసేపు జరిగింది వీరి యొక్క సంభాషణ. చివరిలో ఈ ఫ్రెండ్ అంటే స్వామి మన ఈ మిలిటరీ ఆఫీసర్కి చెప్పారు, నాయన బాబు నువ్వేం కంగారు పడకురా ఫ్రెండ్, చక్కగా నీ జీవితం సాగుతుంది, నీ ఉద్యోగంలో ఎటువంటి అపాయము కలగదు అని చెప్పి ఆ మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని మన ఈ కుటుంబం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి, అయితే వెళ్లిన తర్వాత ఈ మిలిటరీ ఆఫీసరు తన యొక్క పిస్టల్ ఏమైందని చూసుకున్నాడు, అక్కడ లేదు. అరే ఏమైంది ఇది, మరి ఆఫీస్ పిస్టల్ కదా, దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి, ఇది పోయిందే ఎట్లా అని కంగారు పడుతుంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పుట్టపర్తి నుంచి ఆ మిలిటరీ ఆఫీసర్కు టెలిగ్రామ్ వచ్చింది ఏమని, ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ విత్ మీ, డోంట్ వర్రీ అని స్వామి టెలిగ్రామ్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ అంటే ఈయనకు అర్థమవుతుంది, కానీ పిస్టల్ అని పెట్టకూడదు కదా టెలిగ్రామ్ లో, అందుకని ఆ రకంగా స్వామి ఈ భక్తుని యొక్క మరి బెస్ట్ ఫ్రెండ్ అని మీరు ఇప్పుడు చెప్పారు చూశారా, అటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఈయన ఈ మిలిటరీ ఆఫీసర్, ఆయన యొక్క భక్తిని ఈ రకంగా స్వామి నిరుపమానటువంటి ఒక యోగ్యత కలిగినటువంటిదిగా చూపించటం కోసం మనకిచ్చినటువంటి ఒక లీల. ఆనాటి సాయికృష్ణుడు విశ్వరూపం చూపించారు, ఈనాటి మన సాయికృష్ణుడు చక్కగా ఫ్రెండ్గా, భార్యగా, పిల్లలుగా, లగేజీగా, గుర్రబండిగా, జట్కావాలాగా, అబ్బాబ్బా ఎన్ని రూపాలు చూడండి, అదే విశ్వరూపం ఉంటాయి. మరి ఇటువంటి విశ్వరూపము మనము కూడా చూడాలి అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఏమని, సర్వభూతాంతరాత్మ, అన్ని భూతాలలోనున్నది నేనే. అటువంటి భావం మనకు కలగాలంటే భగవంతుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారే అన్ని జీవులలోనూ చరాచర సృష్టిలోనూ కూడా నిండి నిబిడీకృతమై ఉండి వారి యొక్క ఆత్మను ఈ రకంగా ప్రజ్వలింపజేస్తూ, ప్రదీపింపజేస్తూ, ఉద్దీపింపజేస్తూ ఉన్నారని మనం గనక భావిస్తే మనము కూడా విశ్వరూపాన్ని చూడవచ్చును. ఏమిటా విశ్వరూపము, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో రుత్వా అత్యతిష్ట దశాంగులం. అంటే సహస్ర శీర్షములు అంటే భగవంతుడికి 1000 తలలు ఉంటాయని కాదండి, మా తలలే భగవంతునిగా మనం భావించుకోవాలన్నమాట. స్వామి చెప్పారు, నేనే నీవు, నీవే నేను. కాబట్టి ఇటువంటి భక్తిని మనం కలిగి ఉంటే విశ్వరూపాన్ని మనం చక్కగా చూడవచ్చు. ఈ విశ్వరూప ద్వారా ఏమవుతుంది, మన యొక్క మోహము నశించిపోయి మోక్షం మనము పొందగలగం. ఇప్పుడు మన పునాయ గారు ప్రసంగిస్తారు.
1: చక్కని ఇది, ఏకోహం బహురూపస్య, అది ఒక భగవంతుడికే సాధ్యమైంది కాని మా మిగిలిన మానవ మాత్రులకు అయ్యే పని కాదు అనేటువంటి సందేశం ఇప్పుడు మన పండిందర్ గారు చెప్పిన దాంట్లో మనకి బోధపడింది. అంతేకాదు చక్కని భక్తి తత్వాన్ని ఆవిష్కరించడంలో ఒకసారి స్వామి కూడా అన్నారు, భగవన్నామం చెవిన పడినంతనే ఎవరైతే మైమరిచిపోయి ఆనందించి తన్మయత్వం చెందుతారో వారందరూ గోపికలే బంగారు అని చెప్పి చెప్పారు. అంటే గోపికల యొక్క భక్తి ఆ స్థాయికి చేరింది, అంత తన్మయత్వంలోకి చెందిపోయినారు. అందువలనే స్వామి ఏమంటున్నారంటే ఆ గోపికల హృదయాల్లోట ఎవరికి స్థానం లేదు, ఒక భగవంతుడికి మాత్రమే. మ్యూజికల్ చైర్స్ లో సింగిల్ సీట్ ఎట్లాగైతే ఉంటుందో అదేవిధంగా గోపికల హృదయంలో భక్తుడు భగవంతుడికి మాత్రమే స్థానం ఉంది, కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి స్థానం లేదు. ఈ రెండు విషయాలు కూడా గోపికల భక్తికి ఒక విధమైనటువంటి యొక్క మచ్చు తొనకగా మనం చెప్పుకోవచ్చు. ఆ తదుపరి భక్తి ద్వారా విశ్లేషణ మనకు కొంత జరిగింది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి కృష్ణావతారంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టమైనటువంటి జ్ఞానయోగం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మనకు అందించి జగద్గురుగా విఖ్యాతి చెందాడు. అటువంటి యొక్క జ్ఞానయోగాన్ని గురించి ఆ జ్ఞానంలో ఆ గీతాచార్యుడు ఏ విధమైనటువంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి మనల్ని ఈ జ్ఞానబోధ చేశాడు అనేటువంటి దాని మీద నరసింహరావు గారు తమరు కొంచెం ప్రస్తావించి విశ్లేషణ చేయండి.
3: సాయిరామ్, అనన్య భక్తి చేతనే మనం పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. తద్వారా ఆ భగవంతుని తత్వాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. దానికే భగవంతుడు చక్కని యొక్క ఉదాహరణ 8వ అధ్యాయం చెప్పినాడు, అనన్య చేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే ఎవడు ఎల్లప్పుడూ పరమాత్ముని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి భక్తునికి నేను చాలా సులభంగా అర్థమవుతాను బంగారు. ఎందుకంటే ఇంకేదో పూజలు ఇంకేదో వేదాది అది చేసే అధ్యయనం కాదు. ఇక్కడ ఎల్లప్పుడూ భగవంతుని మనసులో స్మరిస్తూ ఉండడము, దాని పేరే అనన్యము. అంటే అన్యము కానిది, ఇతరము కానిది, అది పరాభక్తి కిందికి తీసుకుపోతుంది. ఇక్కడ ఇంతవరకు మనం చెప్పిన కొన్ని విషయాలు విన్నా ఉన్నాం మనం. ఇక్కడ కర్మ భక్తి జ్ఞానం అనేటప్పటికీ ఒక చెట్టుకు పువ్వు కాయ పిందే అనేటువంటిది వస్తే ఆఖరుకు లాస్ట్ లో పండు అనేది ఉంటుంది. ఈ పండు అనేది జ్ఞానం అండి ఇక్కడ. అంతేగాని ఇవి వేరు వేరు కాదండి. ఇది పరిపక్వ స్థాయికి వచ్చినప్పుడే ఆ పరిపక్వ స్థాయినే జ్ఞానం అనాలి, కానీ దీంట్లో తేడాలేమి ఉండేయండి. ఆ విషయాన్ని గురించి పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేటకల్లా భగవంతుడు భక్తుడు అనేటువంటి తేడా ఉంటుందండి. పూజించేవాడు పూజింపబడతాడు అనేటువంటిది, అయితే ఆ దేవుడు ఆ భక్తుడు ఇద్దరిలో ఉన్నటువంటిది ఆత్మతత్వం మాత్రం ఒకటే. దాన్ని గ్రహించబడానికి కొరకు ఇక్కడ చక్కగా స్వామి మనకు చాలా సెలవిచ్చినాడని, అతనిలో ఉన్నది ఆత్మతత్వమే, నీలో ఉన్నది ఆత్మతత్వమే, ఇందరూ నేను అనేటువంటి భావన ఉన్నది, ఆ నేను అనే స్మరణ రూపంగా మనలో ఉన్నది, దాన్ని తెలుసుకోవడము అది అన్నిటికంటే గొప్ప పరమాత్మ, అదే నిజమైంది, దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత ఈ అనన్య భక్తుని యొక్క ఆ భక్తిని పరమాత్ముడు ప్రశంసించి ఆయనకు ఒక బోనస్ ఇవ్వదలుచుకున్నాడండి. ఏందా బోనస్ అంటే అతనికి బుద్ధి యోగం అనేటువంటి దాన్ని ఇస్తాను అని చెప్తాడు. ఎట్లా అంటే, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనవాం ఉపయాంతితే. అతనికి నేను బుద్ధి యోగాన్ని ఇస్తా. బుద్ధి యోగం అంటేమి, వివేక విచారణ, డిస్క్రిమినేషన్ పవర్ అంటేమి, ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, సత్యం అంటే ఏమి, అసత్యం అంటే ఏమి, మారేదంటే ఏమి, మారకుండా ఉండేదంటే ఏమి, ఈ వివేకాన్ని ప్రసాదిస్తాడు పరమాత్ముడు. ఆ వివేకం ద్వారానే ఈ జీవుడు దేవుడు కాగలుగుతాడు. అటువంటి అంటే తనతో సమానమైన స్థాయిని ఇచ్చేదాని కొరకు ఏమంటున్నారంటే, తేషామేవానుకం పార్థం అహం అజ్ఞానజం తమహ దాని ఇస్తాను అని చెప్తాడు. ఎట్లా అంటే, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనవా.

సమానమైన స్థాయి నిచ్చేదాని కొరకు వాని ఏమంటున్నారంటే, తేషామేవానుకం పార్థం అహం అజ్ఞానజం తమహ నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞాన అంధకారము ఉన్నటువంటి ఆ భక్తుని హృదయములో నేను జ్ఞానజ్యోతిని వెలిగించి తద్వారా అతనికి ఆ జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తా, తద్వారా అతడు నేను ఎంతటి వాడిని ఎట్టివాడిని అనే విషయం అర్థం చేసుకుని సాధన ద్వారా రాగద్వేషాలు పోగొట్టుకుని అతని మనసుని పరిశుద్ధంగా చేసుకుని నిశ్చలస్థితిలో ఉంటూ నా తత్వాన్ని అతను అర్థం చేసుకుని నాలో నైక్యమైపోతాడు. భక్త్యాత్ అనన్యయా శక్య అహమేవం విదూర్ధున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన పరేష్టుం చ పరంతప. తప కూడా నది సముద్రములు కలిసిపోయినట్టు ఆ విధంగా వీడు జీవుడు దేవుడు ఏకమైపోతారు సుమా అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ మన గీతాచార్యుడు తెలియజేసినాడు. ప్రత్యేకించి మనకు ఇక్కడ జ్ఞానం అనే విషయాన్ని 13వ అధ్యాయంలో పరమాత్ముడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనకు తెలియజేసినాడు. ఎందుకంటే ఇందాక సోదరుడు పనీంద్ర గారు చెప్పినట్టుగా పరమాత్ముడు సర్వతా పాణిపాదం తత్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మీ ప్రపంచంలో ఉన్నది భగవంతుడు తప్ప రెండవది కాదు, అంటే పరమాత్ముడే ప్రపంచము, ప్రపంచే పరమాత్ముడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జ్ఞానం అంటది. ఇక్కడేమి నామరూపాలను మనం పక్కకు పెడితే, అంటే నామరూపాలు మారేటి, ఒక కాలంలో వచ్చి కాలంలో పోయేటి, ఈ కాలంలో వచ్చి కాలంలో పోయేదానికి కనబడకుండా ఆధారమై ఉన్నది అదేరా ఆత్మ, అదే నువ్వు అని తెలుసుకో అంటున్నాడు అనమాట. అంటే మీ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. అంటే ఈ సమస్త ప్రాణులన్నింటిలో కూడా ఎల్లకాలము ఉంటూ నశించే దాంట్లో నశించకుండా మారే దాంట్లో మారకుండా ఉండేది ఎవడు చూస్తాడో వాడే నిజమైన చూపు కలగవాడు. అంటే అదే జ్ఞాన దృష్టి అని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడేమి ఇక్కడ నశించేది అంటేమి మారేది, నశించేది ఏది, మారేదానే నశించడం అని మనం అంటున్నాం. అంటే రూపనామాలు మారుతున్నాయి, కానీ రూపనామాలు మారినప్పుడు లోన ఉన్న చైతన్యం ఎప్పుడు మారకుండా ఉండేది, అదే శాశ్వతము, అదే నీవు. దానికి పరమాత్మ చక్కని ఉదాహరణ చెప్తున్నాడు. మళ్ళీ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అందరు హృదయాలలో నేను ఆత్మరూపంగా ఉన్నాను, ఆ ఆత్మరూపుడే మీరు, ఆత్మరూపుడే నేను అని స్వామి కూడా మనకి ఎన్నిసార్లు సెలవిచ్చినాడు. మీకు నాకు భేదం లేదు బంగారు అని చెప్పి చెప్పినాడు. కానీ మనకు అప్పుడు భయం అయిపోయింది, అయ్యో స్వామి మీరు నేను ఒకటి అనుకుంటే ఎట్లా, మీరు మీరే నేను నేనే, మీరు భగవంతుడు నేను భక్తుణ్ణి, మీరు ఇచ్చేవారు నేను తీసుకునేవాడిని, కాదు బంగారు ఇది కేవలము శరీర దృష్టి బాహ్య దృష్టి, అంతర్దృష్టిలో మనం ఏకమే. ఆ ఏకత్వాన్ని మనం ఎప్పుడైతే అనుభవం చేసుకుంటామో దాని పేరే జ్ఞానము. ఆ ఏకత్వం ద్వారానే ఆ జీవుడు పరమాత్మ ఒకటే అవుతాడు. జీవో బ్రహ్మ ఇవ నా పరహ అనేటువంటి శంకరులు బోధించినట్టు కూడా ఆ జీవుడు దేవుడిలో ఉన్నది ఆత్మతత్వమే అని నువ్వు తెలుసుకో. ఆ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మళ్ళీ 13వ అధ్యాయంలో అన్ని శరీరాలలో ఉన్నది నేనే, మత్తా పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణాయువ. ఒక మనులలో దారం ఏ విధంగా ఆధారమై ఉన్నదో ఆ పరమాత్మ అందరిలో ఆధారమై ఉన్నది, సర్వశక్తి అంతా కూడా ఆ పరమాత్మనే అనే విషయానికి మనం తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఒక మనం భగవంతుడు అనగానే ఒక వ్యక్తిని ఒక రూపాన్ని దర్శించేటికి దానికి అలవాటు పడి ఉన్నాం. వాస్తవంగా ఆ రూపం నిలబడిందంటే కనబడకుండా ఉండే ఒక శక్తి కనబడే దానికి ఆధారమై ఉన్నది, కనబడే మనులకు కనబడకుండా ఉండే దారమే ఆధారమై ఉన్నది. ఆ విషయాన్ని తెలుసుకోవడమే కృష్ణుడు 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసినాడు. తర్వాత మళ్ళీ సర్వతః పాణిపాదం తత్ సర్వతోకి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమారుత్య తిష్టతి. అన్ని యొక్క ఈ పరబ్రహ్మ లోకమంతట వ్యాపించి ఉన్నది, అన్ని కన్ను కాళ్ళు చేతులు కళ్ళు ముఖములు శిరస్సులు అంతా కూడా నా స్వరూపమేరా. అంటే అర్థమేమి, అందరి యొక్క ఆ రూపనామాలు నేనే, రూపనామాల వెనుక ఉన్న చైతన్యం నేనే. రూపనామాలకు నేనెట్లా అంటే ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుండే ప్రకృతి వచ్చింది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు రపహాప అగ్ని ఆపని ఆ విధంగా పృథివీ ప్రతిదీ ఔషధులు ఔషధం నుండి అన్నము అన్నము నుండి ఈ రూపమాలు వచ్చినాయి. అంటే మీ ఈ రూపాలకు మూలం పరమాత్ముడే. అంటే పరమాత్ముడి కంటే భిన్న ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి ఏ వస్తువు అయినా అది కదిలేదా కదలందా ఏది రూపమా నామమా భగవంతుడు తప్ప రెండోది లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవడానికి కొరకు చాలా చక్కగా ఇచ్చినాడు. అంటే అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వ వృత్యైవ నిర్గుణ.

0: గుణభోక్తుడు చా అన్ని ఇంద్రియములను అది వ్యాపింపజేస్తున్నది. కానీ అది ఏ ఇంద్రియము కాదు, అది ప్రతి ఇంద్రియాన్ని వెనకాల ఉండి పనిచేయించేటువంటి శక్తి మాత్రం ఆ పరమాత్ముడే. అన్ని గుణాలను వ్యవహరింపజేసేటువంటి శక్తి ఆయనదే. కానీ అతను ఏ గుణం లేదు, ఆయన గుణరహితుడైనటువంటి ఉన్నాడు. ఆయన లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్ముడు లేని చోటు అంటూ లేనే లేదు. భగవంతుడు సర్వవ్యాపి. సర్వం అంటే ఇది అది కాదు, అన్ని కాదు. కొంతమంది ఏమనుకుంటారు అంటే సర్వం అనగానే నేను తప్ప మిగతా సర్వం, నేను తప్ప మిగతా సర్వం, నేను తప్ప మిగతా సర్వం అంటే నేను ఎక్కడ ఉన్నట్టు అంటే సర్వం కాకుండా ఇంకెక్కడ బయట ఉన్నానా ఏమి? అది కాదు, నేను అన్న సర్వంలోని ఇమిడి ఉన్నాననే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కనబడే రూపనామాలన్నీ కూడా వివిధంగా కనబడుతున్నాయి, కానీ అవి ఒకటే రా అంటే అది ఒక్క ఆత్మ నుండే ఈ రకరకాలుగా విభజించబడి ఉన్నాయి. అవిభక్తం చ భూతేషు విభక్తమివచస్థితం భూత భర్తృత తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభ విష్ణుచ. ఆ తెలుసుకోదగినటువంటి ఒక ఆ పరమాత్మ అది విభజించబడినట్టు మనకు కనబడుతున్నది, కానీ అది ఏ విభజనలకు లోను కాలే. ఎందుకు? రూపనామాలు దృష్టితో విభజించినట్టు అనిపిస్తున్నది. రూపనామాలు కనుక మనం పక్కకు పెట్టుకున్నట్టయితే అంటే దానిలో చూడాలి. ఎట్లా అంటే ఇందాక మీకు మనవి చేసినాను, అవిశ్వాసు అంటే నశించే దానిలో నశించకుండా ఉండేది అని చెప్పి. దీనికి తత్వం చాలా చక్కగా మాట్లాడు. అస్థిపాతి ప్రియారూపం నామచేత్యు అంశ పంచకం ఆదిత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత్వద్వయం. అస్థిపాతి ప్రియ సత్యచిత్ ఆనంద ఇవి శాశ్వతము. కనబడే రూపము నామము ఇవి మారుతూ ఉంటాయి. ఈ మారేదాన్ని గనక మనం తీసుకుంటే ఇక చక్కగా ఆ పరమేశ్వరుని యొక్క జ్యోతి, ఈ ఆత్మజ్యోతి అనేది మన హృదయంలో ఉన్నది నాయన అని చెప్పి సెలుగుంటూ హృదయాన్ని తెలుసుకోండి. అంటే మీ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత అనేటువంటి విషయాన్ని చెలవిచ్చినారు. ఆ విధంగా ఈ జ్ఞానాన్ని గురించి విపులంగా కృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేసినాడు.
1: చాలా అత్యద్భుతంగా ఉన్నదండి ఆవిష్కరణ. ఇప్పుడు నరసింహారావు గారు చెప్పినటువంటి దాన్ని గనక సూక్ష్మీకరించి కొంచెం దాన్ని పరిశీలన చేసుకుంటున్నప్పుడు మనకు గోచరించేటువంటి మూడు మౌలికమైన అంశాలు గోచరిస్తున్నాయి. ఏమిటి అంటే, ఇది మనం చెప్పింది కదా, సాక్షాత్ స్వామివారిలో ముఖతగా వెలువడినటువంటిది. ఏమిటి అంటే, తెలుసుకోవలసింది ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకో. ఏమిటయ్యా తెలుసుకోవలసిందంటే, ఈ జగత్తు మిథ్యా అనేటువంటి విషయాన్ని తెలుసుకో. జగత్తును నమ్ముకోవద్దు, జగపతిని నమ్ముకో అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నట్టుగా తెలుసుకోవలసింది తెలుసుకో. జగత్తు మిథ్యా అని చెప్పి తెలుసుకో. వదలవలసినవి వదిలేసేయి. ఏమిటి అంటే భ్రమలు, దేహభావనలు అనేటువంటివి. ఈ భ్రమలు దేహభావనలు ఉన్నంత భ్రమలు ఉన్న వరకు బ్రహ్మ చిక్కడు మనకి. కాబట్టి భ్రమలు తొలగితేనే బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకునేటువంటి యొక్క అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతము. ఇక మూడవది ఏమిటంటే, చేరవలసిన గమ్యాన్ని సలక్షణంగా చేరు. ఏమిటయ్యా ఆ గమ్యం అంటే, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావటము, అదే మోక్షము, అదే జీవుడి యొక్క లక్ష్యము. కనుక జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుంది అంటే, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసుకోవటం కోసం సాధకుడు చేసే యొక్క తపనతో కూడినటువంటి యొక్క సాధన ఏదైతే ఉంటుందో అది ప్రతి యొక్క భక్తుడు కూడా నిరంతరము కూడా ఆ భగవద్ ధ్యానాన్ని భగవంతుడి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఆ భగవంతుడి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఆ భగవద్ అనుగ్రహం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని తద్వారా మనం లక్ష్యాన్ని చేరుకోవాల్సింది. అయితే ఇక్కడేమిటి అంటే, మరి భగవంతుడి అనుగ్రహాన్ని పొందేదాంటో ఏ విధమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు దాన్ని కూడా మన స్వామివారు సెలవిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చిందే మన స్వామి సెలవిచ్చారు. ఏమన్నారంటే, సద్గ్రంథ పఠనం గాని, సత్సంగం గాని, గురు సేవ గాని, నామ సంకీర్తన గాని, ఇటువంటి నాలుగు ప్రక్రియలో ఏ ప్రక్రియ ద్వారానైనా సరే లేదా అన్ని ప్రక్రియలో అయినా సరే ఆచరించి సాధకుడు తద్వారా ఇప్పుడు నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినటువంటి యొక్క మార్గాన్ని ఎన్నుకొని దానికి తగినటువంటి సాధన చేయటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి స్వామి చక్కగా సెలవిస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటే ఇక ఇంకొక భక్తి అయిపోయింది, జ్ఞానం ద్వారా అని అనుకున్నాము. కర్మయోగంలో ఉన్నటువంటి యొక్క విశ్లేషణ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈ కర్మ యోగం నుంచి వచ్చిన తర్వాత జ్ఞాని అయినటువంటి వాడు ఇక లాస్ట్ లో జ్ఞానం అనేటువంటి స్టేజ్లో మన నరసింహారావు గారు మనవి చేసినట్టుగా అంతకంటే ఇక జ్ఞానికి వేరే ఏ స్థితి ఏది లేదు అనేటువంటి స్థితికి అక్కడికి చేరినప్పుడు ఆ భక్తుడిలో ఆ సాధకుడిలో కలిగేటువంటి యొక్క పరివర్తన ఎలా ఉంటుంది అంటే, ఇక వేరే ఇక నాకంటూ శరణం అంటూ లేదు. అన్యథా శరణం నాస్తి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతాచార్యుడు మనకి ఇచ్చేసినట్టుగా అన్ని సర్వ కర్మల్ని కూడా పరిచించి నువ్వు నన్ను నమ్ముకోరా, నేను నీ అండనుంటాను, నీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి మనకి గీతాచార్యుడు ఆనాడే నిష్కర్షగా ఎంతో విశ్వాసంతో మనకి ఒక విధమైన సందేశాన్ని అందించాడు. అయితే అటువంటి యొక్క విశ్వాసాన్ని, భగవద్విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో భగవద్విశ్వాసం కూడా అంతే ముఖ్యం కనుక భగవద్విశ్వాసం అనేది మనం దృఢతరం చేసుకుంటేనే ఈ యొక్క లక్ష్యాన్ని చేధిస్తాం. అందుకే స్వామివారు ఏమన్నారు, భగవద్విశ్వాసం అనేటువంటి దానికోసం నువ్వు ఎక్కువగా శ్రమపడక్కర్లేదురా, ఏం లేదు, దీనికి ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు అనే పంచాక్షరి, దేవుడు ఉన్నాడు అనేటువంటి పంచాక్షరి నువ్వు గుర్తుపెట్టుకో, ఇదే నీ జన్మకు పంచాక్షరి అయిపోతుంది అని చెప్పి చెప్పేశారు. అంటే ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నువ్వు భగవంతుడిని శరణాగతి పొంది శరణ వేడుకో. ఏ విధమైనటువంటి శరణలో ఉండాలా అంటే ఈ శరణాగతి మీద చక్కని ఒక ఆధ్యాత్మిక చింతన భావనతో కూడినటువంటి యొక్క భావనని కూడా ఇచ్చారు. ఏమనిచ్చారంటే స్వామి మనకు అందించారు, విషయ వాంఛల నిన్ను వెంటాడుతరి నోరెత్తి సాయీశ శరణ మనము, కష్ట పరంపరలు కాల్దువ్వినప్పుడు కరమెత్తి సాయీశ కావు మనము, సంసార తాపములు సంఘటిల్లినప్పుడు మనసార సాయీశ మరువననము, మదిని దురహంకారం ఉదవినప్పుడు తల వంచి సాయీశ దాసుడెనము అని చెప్పి స్వామి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన విశ్లేషణ. ఇంతకంటే భగవత్ అంశకి జ్ఞాన తృష్ణకు గాని, కర్మయోగానికి గాని, భక్తి భావానికి గాని ఇంతకంటే సులభమైనటువంటి మార్గము, ఇంతకంటే ఇదైనటువంటి మనకి ఎక్కడా కూడా ఏ అవతారంలో కూడా లేనట్టు సులభతరమైన సులభతరమైనటువంటి ఒక స్థితిలో ఈ సాయీశ్వరుడు నేడు. ఎందుకంటే నేటి మానవులకి జ్ఞానం యొక్క స్థాయి తక్కువ గనక ఈ స్థాయిలో ఉండేటట్టుగానే సాయీశ్వరుడు మనకు అనుగ్రహించి చక్కని ఒక దీన్ని చెప్పి ఉన్నారు మనకి. ఈ విధంగా చెప్పినటువంటి శ్రీకృష్ణుడి యొక్క వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని గురించి ఇక మనం సంగ్రహించి చేసుకునేటట్టయితే, ధర్మాన్ని అనుసరించి వర్తించినటువంటి వాడు శ్రీరామచంద్రుడైతే, ఆ ధర్మాన్ని నడిపించినటువంటి యొక్క మహనీయమైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ, నారాయణ తత్వాన్ని పరిపూర్ణమైనటువంటి తత్వంగా ప్రకటింపజేసి తద్వారా తన యొక్క లీలల ద్వారా లోకోద్ధరణకు జ్ఞానము అనేటువంటి దాన్ని ఒక బేసుగా తీసుకుని మౌలికమైన అంశంగా తీసుకుంటూ శ్రీకృష్ణ లీలలు అనేటువంటి దాన్ని సమాజానికి అందించడం అంతరార్థం ఏమిటి అంటే లోకోద్ధరణకు జ్ఞానతృష్ణకు చేసినటువంటి కృత్యాలుగా మనం శ్రీకృష్ణ యొక్క లీలల్ని, శ్రీకృష్ణ అవతారాన్ని మనం భావించాలి. ప్రతి లీలకి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. మధురమైనటువంటి బోధల్ని అందించాడు, దివ్య జీవన మాధుర్యాన్ని అందించిన గురుబోధలున్నాయి, మైపర పరిమించినటువంటి ప్రేమభావనలున్నాయి, అనంతమైనటువంటి దార్శనిక సూత్రాలు మనకు అందింపజేసి రాబోయేటువంటి యుగంలో కలియుగంలో మానవులు చాలా బాధలు పడతారు. రెండు అత్యద్భుతమైన అమృతమైన ఫలాలు, రెండు అమృత ఫలాన్ని మనకు అందింది గీత, విష్ణు సహస్రం అనేటువంటి ఫలాన్ని అందించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడే ముఖ్య కారణం అయినాడు అని చెప్పి మనం చేసుకుంటూ అటువంటి అమృత ఫలాలు శ్రీకృష్ణావతారంలో రెండు అందించబడితే ఇప్పుడు వరకు 18 అమృత ఫలాలు 18 వాహినీల ద్వారా ఈ సాయికృష్ణుడు మనకి అందించి మానవాళిని ఉద్ధరించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అందువల్ల ఈ అవతారంలో మనల్ని లాలిస్తూ, అంటే ఈ అవతారం అంటే ఇక్కడ సాయీశ్వరుడిగా అవతారాలుగా చెప్పుకున్నా కూడా సమన్వయం చేసుకోవచ్చు, మనల్ని లాలిస్తూ, ఆడిస్తూ, పాలిస్తూ, ఆనంద డోలికలలో ఓలలాడిస్తూ జీవిత గమ్యాన్ని, సంపూర్ణ యశస్సును కూడా తెలుసుకునేటువంటి పథ నిర్దేశకత్వం చేసినటువంటి మహదవతారమైనటువంటి అవతారాలు ఈ యొక్క కృష్ణావతారము, సాయి అవతారము. అందువలనే శ్రీకృష్ణుడిలో మనం ఒక దార్శనికుని చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక సేవా తత్పరతను చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక అభ్యుదయవాదిని చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక మోక్ష ప్రదాతను చూస్తాం, మీద మిక్కిలి శ్రీకృష్ణుడిలో ఒక ప్రేమైక మూర్తి భవించినట్టు ప్రేమైక మూర్తి భవించినటువంటి అవతారంగా శ్రీకృష్ణుణ్ణి మనం ఈ విధంగా మనం తెలుసుకొని ఒక ధర్మగామిగా కూడా మనం దృష్టి చేసుకుంటూ చివరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా అంతర్యామిగా శ్రీకృష్ణుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం. ఇటువంటి అంతర్యామిక తత్వమే మనకు సాయీశ్వరుడుగా మనకు గోచరింపజేసి తద్వారా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి తగినటువంటి యొక్క మార్గ నిర్దేశకత్వం చేసిన పథ నిర్దేశకత్వంలో శ్రీకృష్ణుడి యొక్క పథాన్ని ఈ యొక్క సత్యసాయీశ్వరుడు కొనసాగించి నేటి మానవాళి యొక్క విశ్వ మానవాళి సౌభ్యంగా విశ్వ కళ్యాణానికి కూడా పాటుపడి ఎంతో ఆర్ద్రతతో ఆ యొక్క భక్తుల్ని పురచుకుంటూ ఆయన యొక్క అద్భుతమైన చర్యలు ఇంకా కూడా అవతార భౌతిక అవతారం సాధించినా కూడా ఆ యొక్క చర్యలు, ఆ యొక్క అనుగ్రహమైనటువంటి అనుగ్రహ ప్రాప్తులు, విభూతులు అనేటువంటివి ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని అందుకున్నటువంటి వాళ్ళు జన్మ ధన్యులు. ఈ చక్కని కార్యక్రమానికి ఈ రేడియో సాయి నిర్వాహకులు అందించిన పూర్తి సహకారం, రేడియో సాయి వారికి, ముఖ్యంగా రేడియో సాయి శ్రోతలు వింటూ ఉన్న రేడియో సాయి శ్రోతలకు అందరికీ కూడా శిరసు వంచి సాయిరాం ప్రణామాలు సమర్పిస్తుంటున్నాం. జై సాయిరాం.
2: జై సాయిరాం.
3: ఇంతవరకు మీరు కృష్ణం వందే జగద్గురు కార్యక్రమంలో భాగంగా కృష్ణావతారంలోని పారమార్థికత అనే అంశంపై డాక్టర్ పివి పొన్నయ్య గారు, శ్రీ వైవి నరసింహరావు గారు, శ్రీ డి ఫణీంద్ర కుమార్ గారు అందించిన చర్చను విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాం. సాయిరాం. ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 14వ తేదీన కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురులోని ఒక అంశాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి సాదరమైన ఆహ్వానం. ఈనాడు మీరు వినబోయే నాటిక సేవాంజలి. ఈ నాటకం ఆదిలాబాద్ సాయి భక్తులు సాయి భగవాను దివ్య సమక్షంలో ఫిబ్రవరి 22వ తేదీ 2014వ సంవత్సరం నాడు సమర్పించారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: నమస్కారం, నా పేరు శశి. మాది ఆదిలాబాదు జిల్లాలోని మంచిర్యాల పట్టణం. నేను ఇక్కడకు వచ్చింది మీ అందరికీ నా కథ చెప్పడానికి. ఈ కథ దాదాపు 10 సంవత్సరాల క్రితం 2004లో ఒక విధంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. స్వామి నా జీవితాన్ని సేవ ద్వారా స్పృశించారు, ఎన్నో పాఠాలు నేర్పించారు. అది 2004 జనవరి 15వ తేదీ. కాలేజీ నుండి తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురైన ఓ గుడ్డివాణ్ణి చూశాను. మనసు చాలా బాధపడింది.
1: ఏంటి శశి, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు?
2: అవును నాన్నగారు, దేవుని కఠినత్వం గురించి.
1: దేవుని కఠినత్వమా? అదేంటి శశి?
2: అవును నాన్న, దేవుని కఠినత్వమే. దేవుడు కొంతమంది అభాగ్యులకు చేసిన ద్రోహం గురించి ఆలోచిస్తున్నా. అవిటి అవయవాలతో వారు గుడి ముందు భిక్షమెత్తుతుంటే నా మనసు నా భక్తిని వెక్కిరిస్తుంది. నా కళ్ల ముందు నాన్న, కళ్ళు లేక రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురైన నిర్భాగ్యుణ్ణి చూస్తే దేవుడు ఎంత కఠినాత్ముడనిపిస్తుంది. ఈ కుంటివారిని, గుడ్డివారిని, అవిటివారిని దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? రోజూ ఎన్నో ఘోరాలు, నేరాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అయినా ఆ దేవుడు ఎక్కడో ఓ మూల కూర్చున్నాడు. ఈ కష్టాలు ఆయనను కరిగించవా? దేవుడు ఏం చేస్తున్నాడు నాన్న?
1: శశి, నిన్ను సృష్టించాడు. అవును శశి, ఎన్నో వరాలతో నిన్ను సృష్టించాడు. నీవు ఆలోచించగలవు, శ్రమించగలవు, స్పందించగలవు. నీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, వివేకాన్ని వారికోసం ఉపయోగించడానికై అందించాడు. శశి లే, భగవంతుడు వారికోసం ఏం చేశాడు అని ప్రశ్నించకు. ముందుగా వారికోసం నువ్వు ఏం చేశావని ప్రశ్నించుకో. భగవంతుడు వారికోసం నిన్ను ఒక ఆధారంగా సృష్టించాడు. మరి నువ్వు వారికేమి ఆధారం కల్పించావు శశి? భగవంతుడు వారిని చూపి నిన్ను ఆలోచింపజేశాడు. మరి నువ్వు ఎంతమందిని ఆలోచింపజేశావు శశి? శశి, భగవంతుడు వారికోసం ఎంతో చేశాడు. మరి నువ్వు మాత్రం వారికోసం చేసింది శూన్యం.
2: అయినా నాన్న, నేను ఒక్కడిని ఒంటరిగా ఏం చేయగలను, ఎంత చేయగలను? కష్టపడితే ఒక కుటుంబం నిలబెడతానేమో, 10 మందిని ఆదుకుంటానేమో. అంతకంటే ఎక్కువ అసాధ్యం నాన్న.
1: ఎందులో ఒక్కడివి శశి? శశి ఒక్కడు బలహీనుడు, ఏదీ సాధించలేడు. కాని భగవంతుడు శశి కలిస్తే సాధించలేనటువంటిది ఏదీ లేదు. శశి, చాలాసార్లు మనం భగవంతుని వైపు తిరిగి, భగవంతుడా, సమస్య నా వెనుకనే ఉంది, నన్ను వెంటాడుతుంది అని భయపడతాము, ప్రార్థిస్తాము. మనం చేయవలసిందల్లా వెనుకనే ఉన్న సమస్య వైపు తిరిగి, నా వెనుక ఉన్నదెవరో తెలుసా, భగవంతుడు అని ధైర్యంగా సమస్యను ఎదిరించాలి. భయం కోరిక నుండి పుడితే ధైర్యం నమ్మకం నుండి కలుగుతుంది శశి.
2: నాన్న, ఇది 1-2 రోజుల ప్రయత్నం కాదు. నెలలు కష్టపడాలి, అవసరమైతే 10 సంవత్సరాలు త్యాగం చేయాలి.
1: శశి, భయాలు, నిరుత్సాహాలు ఫలితాలను ఆశించినప్పుడు పుడతాయి. నీ దృష్టి ఉండాల్సింది ఎప్పుడూ వచ్చే ఫలితాల మీద కాదు. నీ ముందున్న ఈ క్షణాన్ని జయించు. ఈ గంటను సక్రమంగా జీవించు. ఈ రోజును సద్వినియోగపరుచుకో. రేపటి దినం దానికదే బాగుంటుంది.
2: నీ ఉద్దేశంలో అంటే నేను జయించగలుగుతానా నాన్న?
1: తప్పకుండా జయిస్తావు శశి. కాని ఈ 2 సూత్రాలని మనసులో పెట్టుకో. మొదటిది, నీ మనస్సును, ఆశయాలను నిస్వార్థంగా ఉంచుకో. ఇక 2వది, ఏది జరిగినా ఓ భగవంతుడా, ఇది నీ ప్రసాదం. భరించడానికి ఎంత బాధగా ఉన్నా, అనుభవించడానికి ఎంత కష్టంగా ఉన్నా, నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞుణ్ణి అని భగవంతునికి మనసారా నీ కృతజ్ఞతలు తెలుపుకో. శశి, 60 సంవత్సరాల నుండి నేను ఈ సూత్రాలను పాటిస్తున్నాను, ఏనాడూ ఓడిపోలేదు. నీవు కూడా ఏనాడు ఓడిపోవు శశి, తప్పకుండా జయిస్తావు.
0: ఆ విధంగా నా సేవా ప్రయాణం మొదలైంది. నాన్న సూచనల మేరకు నడుచుకునేవాణ్ణి. చదువులు ముగిసిన తరువాత ఎన్నో యూత్ క్యాంపులలో చేరాను. ఉద్యోగం చేయటం సేవకు ఆటంకం అనుకుని ఉద్యోగం చేసేవాడిని కాదు. అందరూ నన్ను మరో బాబా ఆమ్తే, మరో అన్నా హజారే అంటుండేవారు. స్నేహితులు గేలి చేస్తుండేవారు. అయినా నేను ఏనాడు అవి అంతగా పట్టించుకోలేదు. కాని ఒకరోజు మా దగ్గరి బంధువు ఓ పెళ్లిలో మా అమ్మను మా కుటుంబంలో ఎవ్వరికీ సంపాదన లేదని అవమానించాడు. ఆ విషయం తెలుసుకున్న మా అన్నయ్యలో తీవ్రమైన మార్పు వచ్చింది. 3 రోజుల తరువాత,
3: నాన్నా, శశి, మీ ఇద్దరితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
1: చెప్పు రవి, ఏంటది?
3: నాన్నా, మీ ఆశయాలు గొప్పవి. శశి మీ అడుగుజాడల్లో నడుస్తున్నాడు, చాలా సంతోషం. కానీ నేను ఆ విధంగా ఉండలేను నాన్నా.
1: అది నీ ఇష్టం రవి. శశిని నడవమని నేను ఏనాడూ ఒత్తిడి చేయలేదు. నీకు ఇష్టం లేదంటే నిన్ను నేను ఏనాడూ బలవంత పెట్టను.
3: చిన్నప్పటి నుండి మనది మధ్యతరగతి కుటుంబమే. మేమిద్దరం ఎదిగినన్నాళ్ళు అమ్మా మీరు మా చదువు కొరకు ఎంతో కష్టపడ్డారు. మేము ఎదిగిన తర్వాత కూడా సంపాదన లేకపోతే మన బంధువులు నవ్వుతున్నారు. ఈ ఇల్లు తప్ప ఇంకో ఇల్లు లేదు, తాతల నాటి భూమి తప్ప ఇంకో భూమి లేదు. అందరం సంపాదిస్తున్నా ఈ సేవలకే సగం ఖర్చవుతుంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా.
1: ఏంటది రవి?
3: నాకు ఆస్ట్రేలియాలో మంచి అవకాశం వచ్చింది. నెలకు 2 లక్షల జీతం. నేను 2-3 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాకు పోతాను. బాగా సంపాదించి తిరిగొస్తాను.
1: ఆస్ట్రేలియాక? అంత దూరం ఎందుకన్నయ్య?
3: శశి, నువ్వు ఈ ఊరు వదలనంటున్నావు. నువ్వు నాన్నతో ఉండు. 2 సంవత్సరాలు శశి, సంఘానికి ఇంత సేవ చేసేవాడివి. ఇంట్లో అమ్మా నాన్నను చూసుకోలేవా చెప్పు.
2: అమ్మా నాన్నలను చూసుకోవటం నాకు ఏనాడు కష్టం కాదు అన్నయ్య. కాని నువ్వు ఒంటరిగా?
3: మన కుటుంబం కోసం ఈ ఒంటరితనం తప్పదు శశి. కొన్ని బాధగా అనిపించినా చేయటం అవసరం.
1: శశి, బాధ్యతలు ఎన్నో రకాలు. నువ్వు సంఘం గురించి నీకు ఉన్న బాధ్యతను మోస్తుంటే మీ అన్నయ్య కుటుంబ బాధ్యతను మోస్తున్నాడు. తల్లిదండ్రులుగా మిమ్ములను ప్రయోజకులను చేసి సంఘానికి అందించాల్సినటువంటి బాధ్యత మాది. ఈ బాధ్యతల కోసం కొన్ని వదులుకోవాలి. ఏం పర్వాలేదు రవి.
3: శశి, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. మరొకరు నీ బ్రతుకు బ్రతకరు. నీ జీవితం నువ్వే జీవించాలి. అందుకే నీ సేవతో పాటు ఓ ఉద్యోగం కూడా చూసుకో. అది నీకు ఆర్థిక స్తోమతను, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.
2: సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను.
1: రవి, ఇంకొక్క మాట. మంచి జీవితానికి ఆధారం శీలం. అలాంటి శీలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. మన వీధి చివర ఒకసారి ఒక బాలవికాస్ నాటిక జరిగింది. ఆ నాటికలో చిన్నపిల్లలందరూ ఒక చక్కని పాటను పాడారు. ఆ పాట మనందరి జీవితాలకు దిశను నిర్దేశిస్తుంది. ఈ పాటను విని నీ జీవితానికి దిశను నిర్దేశించుకో రవి.

0: అన్నయ్య సూచన మేరకు గవర్నమెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఓ ఉద్యోగం సంపాదించుకున్నా. మొదట ఆదివారాల్లో మా చుట్టుపక్కన పల్లెలో సంఘసేవ చేసేవాణ్ణి. రాను రాను ఆసక్తి పెరిగింది. 5 స్నేహితులతో కలిసి సొంతగా స్వకార్య అనే ఎన్జీఓను స్థాపించాను. నా సేవ యొక్క గమ్యాన్ని చేరుకున్నాననుకున్నాను. కాని అప్పుడు పరిచయమైంది ఆయనతో.
1: నమస్కారం సార్, నా పేరు శశి. నేను స్వకార్య ఎన్జీఓ నుండి వచ్చాను. మేము గ్రామంలో పరివర్తన కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. వాంకిడిలో ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకుంటున్నాము. దీని గురించి సర్పంచ్ గారితో మాట్లాడాలి. వారెక్కడున్నారో చెప్తారా?
2: సాయిరాం బ్రదర్, చాలా సంతోషం. వీరే వాంకిడి సర్పంచ్.
1: నమస్కారం అండి.
3: నమస్తే సారు. ఈ సాయిరాం వాళ్ళు కూడా మా ఊళ్ళో సేవలందిస్తుండ్రు. మీరు కూడా అచ్చుడు మస్తు సంతోషంగుంది. మా ఊరికేం కావన్నో మాకంటే ఈ సాయిరాం వాళ్ళకే ఎక్కువెరక. వాళ్ళనే అడుగుండ్రి.
1: చాలా సంతోషం సార్. అయినా మీరు సాయిరాం వాళ్ళేంటండి?
2: సాయిరాం వాళ్ళంటే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నుండి వచ్చారని అర్థంలేండి. సరే చెప్పండి, మీకేం కావాలో.
1: ఓ, మీరు సంఘసేవ కూడా చేస్తుంటారా? గుడ్ గుడ్. సత్యసాయి ఆర్గనైజేషన్ అంటే ప్రార్థన భజనలే అనుకున్నా.
2: మీరు సంఘసేవ అంటే సంఘసేవే, భజనంటే భజనే. అయినా నా ఉద్దేశంలో రెండింటికి ఏమో పెద్ద భేదం లేదండి.
1: రెండింటికి భేదం లేదా? సేవ వేరు, భజన వేరు కదండి.
2: వేరువేరా? సరే మీరే చెప్పండి, సేవ అంటే ఏమిటి?
1: సేవంటే తోటి మనిషిని సేవించడం. నిస్వార్థంగా తోటి వారికి మంచి చేయటం సేవ. నీవు నష్టపోయినా కష్టపడినా తోటివారికి సహాయపడటం సేవ. ఇది మనకు సంఘంలో మంచి పేరు తెచ్చిపెడుతుంది.
3: ఇగో గిదే సారు సాయిరాములకు వేరేటోళ్లకు ఉన్న ముఖ్యమైన భేదం.
1: ముఖ్యమైన భేదమా? ఏంటండి అది?
2: సేవంటే తోటివాని కొరకు చేసే ప్రయత్నం కాదు, మనల్ని మనం బాగు చేసుకునే ప్రార్థనే సేవ. తోటివాడే భగవంతుడు. ఆ భగవంతుడిని సేవ అన్న ప్రార్థన ద్వారా పూజిస్తాం. ఫలితంగా మనలో మార్పుతో మనమే లబ్ధి పొందుతాం.
1: తోటివాడు భగవంతుడా? సేవంటే మన కొరకు మనం చేసుకునే ప్రయత్నమా? ఇదేనా మీ సాయి సంస్థల ముఖ్య ఉద్దేశం?
2: మా స్వామి సాయి సంస్థలను స్థాపించినప్పుడు ప్రతి మానవుడు భగవంతుడు అని తెలియచేయటమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు.
1: ఓ, మరి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కాక శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అని ఎందుకు పెట్టారండి?
2: చాలా చక్కని ప్రశ్న. 16 అక్టోబర్ 1974 నాడు స్వామి మాట్లాడుతూ, భగవంతుడిని చేరటంలో, నేనే భగవంతుడిని అని తెలుసుకోవటంలో మొదటి మెట్టు సేవ అన్నారు. తోటి మానవుడికి మనసారా సేవలందించినప్పుడు భాష, కుల, మత ప్రాంతాల ఆధారంగా ఏర్పరుచుకున్న కృత్రిమ భేదాలు నశిస్తాయని, అందరూ ఒక్కటే అని తెలుస్తుందని వివరించారు. తోటివాని సేవలోనే దేవుడంటే తెలియనివారు సైతం భగవంతుడిని అనుభవించగలుగుతారని, ఆ విధంగా నాస్తికులను ఆస్తికులను ఆధ్యాత్మిక పదంపైపు పెట్టేది సేవయే కనుక శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అని నామకరణం చేశారు.
1: మరి సేవ అంత గొప్పదైతే ఈ భజన్లు పూజలు ఎందుకని? భజన్లు చేస్తే గాని సేవ చేస్తే గాని భగవంతుని అనుగ్రహం ఉండదన్న మాట నాకెందుకో సరి అనిపించట్లేదు.
2: శశిగారు, భజనలు పూజలు సేవలు ఇవన్నీ కేవలం మనస్సును నియంత్రించి విస్తరింపచేయటానికే. వర్షం అంతటా సమానంగా పడుతుంది. కుండలు త్రిప్పి పెడితే అందులో వర్షం నీరు పడకపోవటం వర్షం తప్పు కాదు, కుండల తప్పు. అదేవిధంగా ఈ సేవలు భజనలు దైనందిన జీవిత భారంతో మూసుకునిపోయిన హృదయాలను తెరుస్తాయి. ఆ విధంగా అందరిపై సమానంగా ఉండే భగవంతుని కృపను అందుకోవటంలో సహాయపడతాయి.
3: సారు, ఇంకో ముచ్చట. ఈ సాయిరాం వాళ్ళు ఇంకొకరిని పైసలు అడిగారు. వాళ్ళ పైసలు వాళ్ళే తెచ్చుకుంటారు, సేవ కూడా వాళ్ళే ఎత్తారు.
1: అరే, ఇదేంటండి? ఇంత గొప్ప ఆశయం సేవ ద్వారా అందుకోవాలని ఆశించినప్పుడు చందాలు తీసుకుంటే తప్పేమిటి? ఎందుకు నోరెత్తి డబ్బులిమ్మని అడగరు?
2: శశిగారు, ఈ ప్రపంచంలో మంచి పని చేస్తాము, నిధులివ్వండి అంటే ఇచ్చేవారి కొరత ఉండదు. కాని మా లక్ష్యం నిధుల సేకరణ కాదు, సేవ ద్వారా మాలోని మార్పు. మా స్వశక్తి మేరకు కష్టార్జితంగా సంపాదించిన డబ్బును సేవ కొరకు వెచ్చించినప్పుడు చూపే జాగ్రత్త, నేర్చుకునే అనుభవం, అనుభవించే ఆనందం, కలిగే పరివర్తన, ఒకరి నుండి నిధులు స్వీకరించి మరొకరికి అందించినప్పుడు కలుగదండి.
1: మరి ఈ బ్యాడ్జీలు, స్కార్ఫులు ఎందుకండి?
2: స్వామివారు 1974 అక్టోబర్లో మాట్లాడుతూ, బ్యాడ్జీలు, స్కార్ఫులు సేవకులమని గుర్తు చేసే చిహ్నాలని తెలియజేశారు. ఈ స్కార్ఫ్ మా భుజంపై ఉంటూ మాపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తే, ఈ బ్యాడ్జీ హృదయంపై ఉంటూ హృదయం నిండా తోటివారిపై ప్రేమను నింపుకొని సేవ ద్వారా ఆధ్యాత్మిక పయనం గావించాలని గుర్తు చేస్తుంది.
1: సరే, మరి ఈ వైట్ డ్రెస్ ఎందుకు? మీసాలను, గడ్డాలను తీసివేయాలని ఎందుకు చెప్తారు?
2: తెల్లని బట్టలు కాంతికి చిహ్నం. తెల్లని బట్టపై ఒక చిన్న మరక కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదేవిధంగా తెల్లని మనస్సుపై ఒక చిన్న చెడు అలవాటు కూడా మనస్సు యొక్క అందాన్ని ఆడు చేస్తుంది. ఇక మీసాలు, గడ్డాల గురించి మాట్లాడితే, వెంట్రుకలు తమోగుణానికి చిహ్నం. అందుకే తిరుపతిలో హిందువులు తమ నీలాలను అర్పిస్తే, మహమ్మదీయులు ప్రార్థన సమయంలో తమ వెంట్రుకలను టోపీల కింద దాచుకుంటారు. ఇలాంటి తమోగుణం నుండి మనసును దూరం చేయాలి. అందుకే మా సంస్థలో ఈ విషయాలు పాటిస్తారు.
1: చాలా బాగుందండి, మీ సంస్థలో ప్రతి విషయం మీ బాబాగారే సూచించినట్టున్నారే.
2: అవునండి, మా సంస్థలోని ప్రతి విషయం, ప్రతి నియమం స్వామివారు ఏర్పరిచినవే. ఇక 1975 జనవరిలో స్వామివారు మాట్లాడుతూ, సాయి సంస్థలలో సభ్యత్వం కేవలం భగవంతుని అనుగ్రహం వల్లనే కలుగుతుందని, ఇది ఎన్నో జన్మల పుణ్యమని కూడా చెప్పారు.
1: గ్రేట్, మీ బాబాగారు మీకు ఎన్నో సూచనలిస్తున్నారన్నమాట.
2: శశిగారు, వారు ఎన్ని సూచనలిచ్చినా, ఎన్ని మాట్లాడినా వారి ఉద్దేశం ఒక్కటి, నువ్వు నువ్వనుకున్న నువ్వు కాదు, నీ వెనుక దాగున్న నిన్ను నీవు గుర్తించుకో. ఆ గమ్యానికే ఈ పయనం, ఈ

0: ఆ విధంగా వాంకిడిలో ప్రతాప్ గారితో నా పరిచయం మొదలైంది. రాను రాను ఈ పరిచయం ఓ అనుబంధంగా మారింది. అన్నయ్య నుండి దూరమైన నాకు దేవుడిచ్చిన అన్నయ్య ప్రతాప్ అని నాన్న అంటుండేవారు. ఇక స్వామి గురించి, సాయి సంస్థల గురించి అన్న దగ్గర నుండి ఎంతో నేర్చుకున్నా. నా అనుమానాలను ఓపికతో వినేవాడు, చక్కని జవాబులందించేవాడు. ఇక స్వకార్యా ఎన్జీఓ దినదినాభివృద్ధి చెందింది. 5 మంది స్నేహితులతో మొదలై 50 మంది సభ్యుల దాకా విస్తరించింది. కానీ ఒకనాడు ఎన్నడూ లేని విధంగా నాకు మా స్నేహితులకు మనస్పర్ధలేర్పడ్డాయి. చినుకు చినుకు వరదైనట్టు చిన్న చిన్న విషయాలు కలిసి ఓ రోజు పెద్ద గొడవ జరిగింది.
1: ఏంటి శశి, అదోలా ఉన్నావు? నిన్న సాయంత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. అంకుల్కి ఫోన్ చేస్తే ఏదో గొడవ జరిగిందన్నారు.
2: అవునన్నా, పాలిటిక్స్ అన్నా, అంతా పాలిటిక్స్. ఎక్కడ చూసినా పాలిటిక్స్. అందరికంటే నాకే ఎక్కువ బాగా పేరొస్తుందని కొందరికి జలసీ అన్నా. ఇంకా ఇంకొందరేమో ఎన్జీఓకి సర్వీస్ కోసం కాక తమ సొంత లాభం కోసం వస్తారు. అలా చేయొద్దంటే కోపం. మరి ఇంకొందరేమో మాకే అందరికన్నా ఎక్కువ టాలెంట్ ఉంది, మేమే గొప్ప అన్నట్టు ప్రవర్తిస్తారు. ఎందుకలా అంటే అవమానం. అరే ఇంకొందరేమో వచ్చిన ప్రతి వారిని సూటిపోటి మాటలతో బాధ పెడుతుంటారు. కోపంగా కఠినంగా మాట్లాడుతూ వచ్చేవారిని రాకుండా చేస్తారు. అలా చేయటం సరికాదంటే గొడవలు. ఏం చేయమంటావన్నా, ఈ పాలిటిక్స్ భరించలేకపోతున్నా.
1: ఒకసారి నేను పుట్టపర్తికి సేవకెళ్లాను. బస్టాండ్లో బెంచిపై అచేతనంగా పడి ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూస్తూ, ఛీ, తాగుబోత వెధవా, పుట్టపర్తిలో తాగిపడిపోయాడని మనసులో తిట్టుకున్నా. నా వెనుక స్వామి కాలేజీలో పనిచేసే 2 ప్రొఫెసర్లు వస్తున్నారు. వారేమో అతన్ని చూసి, ఆహా, ధ్యానంలో మునిగిపోయాడు, ఎంతటి మహానుభావుడని నమస్కరిస్తూ వెళ్లిపోయాడు. తరువాత తెలిసింది అతడు కేవలం అలసిపోయి పడుకున్నాడని. కాని అతడు ఒకే వ్యక్తి, నాకు తాగుబోతులాగా, మరొకరికి మహాయోగిలాగా కనిపించాడు. సంఘటన ఒకటే కాని స్పందన వేరువేరు. ఎందుకంటావు?
2: సింపుల్ అన్నా, నీ ఆలోచనను బట్టి నీకు వాడు తాగుబోతు, వారి ఆలోచనను బట్టి వారికి మహాయోగి.
1: కరెక్ట్ శశి. యథా దృష్టి తథా సృష్టి. లోపం నాలోన ఉంటేనే అది ఇతరుల లోపంగా కనపడుతుంది.
2: అంటే ఈ పాలిటిక్స్ కి సొల్యూషన్ నా దృష్టిని మార్చుకోవాలంటావా అన్నా?
1: శశి, ప్రపంచంలోని 99% సమస్యలకు పరిష్కారం మనలోనే దాగుంటుంది. మార్పు మనలో మొదలు కావాలి. ప్రపంచం దానికదే మారుతుంది. చూడు, మా స్వామివారు తన జీవితమే తన సందేశమంటారు. మాకు చెప్పిన ప్రతి విషయాన్ని తాను జీవించి మాకు ఆదర్శాన్ని అందించారు.
2: మీ స్వామి మహాన్ భావుడన్నా, నేను ఓ సాధారణ వ్యక్తిని.
1: మార్పుకు మహిమ అవసరం లేదు శశి. చిన్ననాడు మా స్వామివారికి ఉండేవి 2 అంగీలు. గుండీలు కొనుక్కునే స్తోమత లేక తుమ్మ చెట్టు ముళ్లను గుండీలుగా వాడేవారు. ఇంతటి దారిద్ర్యంలో ఉన్నా ఇంటికి వచ్చిన భిక్షగానికి అన్నం పెట్టకుండా పంపేవారు కాదు. తాను పస్తుండేవారు కాని తనను అర్థించిన వారిని ఆకలితో వెళ్లనిచ్చేవారు కాదు. స్వామిని చూసి స్వామి కుటుంబీకులు అన్నదానం ప్రారంభించారు. వారిని చూసి పక్కనే ఉన్న కరణాలు ప్రారంభించారు. ఈ 2 కుటుంబాలను చూసి మరికొన్ని కుటుంబాలు అన్నదానం ప్రారంభించాయి. రాను రాను నేడు దేశమంతటా అదే నారాయణ సేవగా అవతరించింది. ఒక చిన్న నిదర్శనం. చిన్ననాడు స్వామి ఇంట్లో మాంసం వండినప్పుడల్లా బయటకు వెళ్లిపోయేవారు. స్వామి తిననప్పుడు తమకెందుకని కుటుంబీకులు, వారిని చూసి పక్కవారు, ఆ ఇరువురిని చూసి వాడవారు, వారిని చూసి పుట్టపర్తిలో ఎన్నో కుటుంబాలు మాంసం మానేశాయి. స్వామి పూజింపబడే ప్రతి ఇల్లు పుట్టపర్తియే అని నమ్మిన వేలాది మంది భక్తులు మాంసాహారం మానివేశారు. శశి, ఇది ఎలా సాధ్యం? మార్పు మన నుండి మొదలు కావాలి.
2: సరే అన్నా, నేను మార్తా అన్నా. మరి నన్ను ఏం మార్చుకోమంటావన్నా?
1: శశి, నీలో లొసుగులేంటో నీ అంతరాత్మకు తెలుసు. నీకు తెలియకపోతే నీ నమ్మకస్తులను, నీ స్నేహితులను అడుగు. ఆ లొసుగులను వ్రాసుకో. మొదట అతి చిన్న లొసుగుతో మొదలుపెట్టు, దాన్ని జయించు. ఇది నీకు చక్కని ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. తరువాత ఇంకొంచెం కష్టమైన విషయాన్ని ఎంచుకో, దాన్ని జయించు. ఈ విధంగా మార్పు చిన్ననాటి నుండి మొదలుపెట్టు. రోజూ వేసే చిన్న అడుగులే సంవత్సరంలో వేల మైళ్ల ప్రయాణం చేయగలుగుతాయి.
0: ఆ విధంగా అన్న చెప్పినట్టు నాలో మార్పుకు ప్రయత్నం మొదలుపెట్టా. సంస్థలోని పాలిటిక్స్ ని పట్టించుకోవటం మానేశాను. నా పనేంటో, నేను చేయవలసిందేంటో చేసుకుంటూ పోయాను. కొద్ది రోజుల్లోనే ఎంతో మార్పు వచ్చింది. నన్ను చూసి నా స్నేహితులు మారారు, వారిని చూసి మిగిలిన సభ్యులు మారారు. మేమంతా ఓ పెద్ద కుటుంబంలా అన్యోన్యంగా కలిసిపోయాం. అయితే స్వకార్య ఎన్జీఓ తరపున ఒకసారి గ్రామ విద్యుద్దీకరణ కార్యక్రమం చేపట్టాం. కాని ఊహించని ధర్మ సంకటంలో చిక్కుకున్నాం.
2: నాన్న, ఒక ఊరిలో కొన్ని నెలలుగా సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రభుత్వం చిన్న పరిశ్రమల స్కీమ్ కింద చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేద్దామనుకున్నాం. అయితే ఆ చిన్న పరిశ్రమలు సక్రమంగా నడవాలంటే కరెంటు అవసరమవుతుంది. కరెంటు సరఫరా కొందరు మధ్యవర్తుల ద్వారా అవుతుందని వారిని వెళ్లి అడిగితే వారు మాత్రం నన్ను లంచం అడుగుతున్నారు నాన్న.
3: మరి నువ్వేం చేశావు శశి?
2: అదే నాన్న, ఇస్తే పనవుతుందట, లేకపోతే మా కర్మంట. ఇంత చేసి ఆఖరి అంచున వదిలివేయటం ఇష్టం లేదు, అందుకే ఇవ్వటానికి నిర్ణయించుకున్నాను.
3: అదేంటి శశి, చిన్నప్పుడు నువ్వు చదువుకున్న మాట గుర్తులేదా? ధర్మో రక్షతి రక్షిత. శశి, నువ్వు చేసేది చాలా సక్రమమైన పని, ఎందరికో లాభం చేకూరుతుంది. ఆ సక్రమమైన పనిని సక్రమ పద్ధతుల ద్వారానే నెరవేర్చు. ఏ భగవంతుడైతే నీకు మంచి పని చేయాలని స్పందన కలిగించాడో ఆ భగవంతుడే నీకు దారి చూపుతాడు. లంచం ఇవ్వకు, నమ్మకం పెట్టుకో శశి, నమ్మకం పెట్టుకో. ఆ నమ్మకమే పెను ఉప్పెనే నీ మార్గంలో నిలిచిన అడ్డంకులను కడిగివేస్తుంది. గురుచరిత్ర చదివి మీ అమ్మ నమ్మకం మీద నీకు ఒక కథ చెబుతుండేది, గుర్తుందా? అది ఆచార్య దత్తాత్రేయుని గ్రామం. అదే ఊరిలో ఉన్న ఒక మోతుబరి రైతు దత్తాత్రేయులు రోజూ నడిచే మార్గాన్ని శుభ్రపరుస్తూ ఉండేవాడు. కాని ఒకనాడు,
4: దత్తాత్రేయ నమో నమో, దత్తాత్రేయ నమో నమో. ఏమి రాఘవయ్యా, అంతా కుశలమేనా?
5: మీ దయతో అంతా కుశలమే స్వామి.
4: అవును, నేను రోజూ నడిచే ఈ దారిని తుడుస్తావెందుకు?
5: అయ్యా, నాకు దేవుడంటే వేరే లేడు, మీరే నా దేవుడు. అందుకే మీకు చేసే చిన్న సేవ ఇది.
4: ఇలాంటి పనులు నన్ను సంతసింపజేయవు రాఘవ, నాపై తరగని నమ్మకమే నన్ను హర్షింపజేస్తుంది.
5: అవునా స్వామి?
4: నీ పొలంలోని వరినంతా సాయంత్రం నేను తిరిగి వచ్చేంత లోపల కోసిపెట్టు, నీ నమ్మకం నిరూపించుకో, అప్పుడు నమ్ముతా.
5: అదెంత స్వామి? గంగన్న, సూరన్న, సాయంకాలం కల్లా వరినంతా కోసేయండి.
6: అయ్యా, వరికోత కోసం ఇంకా నిలదాక ఆగాలి. ఇప్పుడు కోస్తే పంటా దక్కదు, కష్టానికి ఫలితము ఉండదు.
5: గంగన్న, అదంతా నాకు తెలియదు. దత్తాత్రేయ స్వామి కొయ్యమన్నారు, మనం కొయ్యాలి అంతే.
6: అయినా వరిని కోస్తే అమ్మగారు, పిల్లలు, కుటుంబమంతా ఏం కావాలి?
5: ఎవరికి ఏమీ కాదు. స్వామి మాటపై నాకు నమ్మకం ఉంది, చెప్పింది చెయ్యండి, లేకుంటే నేనే కోసుకుంటాను.
6: సరేనయ్యా, మీ ఇష్టం.
3: ఆ విధంగా వరినంతా కోసి దత్తాత్రేయుని గురించి ఎదురుచూడసాగారు.
5: స్వామి, రండి రండి, మీరు చెప్పినట్లే పంటనంతా కోసిపెట్టాను.
4: అరెరే, పంటనంతా ఎవరు కోయమన్నారు రాఘవ? ఇంకా నెల ఉండాల్సిందే.
6: చెప్పానయ్యా, వద్దంటే వినలేదు, ఇప్పుడు స్వామి ఏమి తెలియదంటున్నారు.
5: స్వామి, నాకదంతా తెలీదు, మీరు చెప్పారు, మీ మాటపై నమ్మకంతో నేను చేశాను.
4: భయపడుతున్నావా రాఘవ?
5: లేదు స్వామి, మీరుండగా నాకు భయమెందుకు? పంట పోతే పోయింది.
4: అయితే నేనున్నానన్న నమ్మకం నీకుందా?
5: ఉంది స్వామి.
4: సరే, వర్షం వచ్చేటట్టుంది, పంటకు ఏదైనా కప్పి ఇంటికి తీసుకెళ్ళు, నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది, పో.
3: ఆ విధంగా పంటను ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడ కప్పిన గుడ్డను తీసివేసేసరికి ఉన్నది పండిన వరిగింజలు. ఆనాడు ఆ పంట దత్తాత్రేయుని మహిమ వల్ల మారగలిగిందేమో, కాని ఆ మహిమను ప్రేరేపించింది ఆ రైతు నమ్మకం. శశి, ఆ నమ్మకమే నీలోనూ పెట్టుకో.
2: తప్పైంది నాన్న, తెలియక ఆ నిర్ణయం తీసుకున్నాం.
3: సరే, ఇప్పటికైనా ఆ మధ్యవర్తికి డబ్బులు ఇవ్వం.
6: నమస్కారం అండి.
3: నమస్కారం. మీరా?
6: అయ్యా, నన్ను క్షమించండి. మీరు చేస్తున్న గొప్ప పనేమిటో తెలియక పిచ్చిగా మీ నుండి డబ్బు ఆశించాను. మీరేమిటో, మీ గొప్పతనమేమిటో అంతా రాత్రి కలలో మీ గురువుగారు వచ్చి చెప్పారు.
3: గురువుగారా?
6: అదేనండి, ప్రతి పని మీతో చేయించారట. ఎంత గొప్ప గురువుగారండి మీరు! వారి మనుషులని తెలియక అలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి.
3: నాకు గురుగారెవరూ లేరండి.
6: మరదేంటి, ఎంతో దివ్యంగా ఎర్ర అంగీతో నల్లని జుట్టుతో చెంప మీద మచ్చతో కలలో వచ్చి మీ గురుగారని చెప్పారు.
3: ఈయననేనా మీకు కనిపించింది కలలో?
6: అవునండి, ఈయనగారే.
3: అరే, ఈయన పుట్టబర్తి సాయిబాబా గారు. వెరీ గుడ్. ఇప్పుడే ప్రతాపన్నకు ఫోన్ చేస్తా.
7: శశి అంకల్.
3: అరే అన్న, మీరే వచ్చారా?
7: అవును శశి, మీ ఇద్దరికి ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. స్వామి రాత్రి నా కలలో కనపడి మీ అందరినీ ఆదిలాబాదు పత్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి తీసుకుని రమ్మన్నారు.
3: అన్బిలీవబుల్ అన్న. ఇదిగో మన సందీప్ గారికి కూడా స్వామి రాత్రి కలలో కనబడి సేవ చేయించుకునేది తనే అని, అక్రమంగా డబ్బులు సంపాదించవద్దని చెప్పారంట.
7: అవునా సాయిరామ్?
6: అవునండి, నా తప్పుకు క్షమించండి.
7: తప్పు చేయనిదెవరండి, మారిపోవటంలోనే ఉంది గొప్పతనమంతా. ఇక ఆలస్యమెందుకు, పదండి పుట్టపర్తికి. మా సాయియుతంతా పత్తియాత్ర సంబరాల్లో మునిగిపోయారు, వచ్చి చూడండి.

0: ఆ విధంగా పుట్టపర్తికి మొదటిసారి 2007 ఫిబ్రవరి 9 చేరుకున్నాం. పుట్టపర్తి ఏదో చిన్న పల్లెటూరు అనుకున్నాం, కాని చూసి ఆశ్చర్యపోయాం. పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎయిర్పోర్ట్, కాలేజ్, విశాలమైన రోడ్లు, భవంతులు. చిన్న స్పిరిచువల్ సిటీ అని ఓ న్యూస్ పేపర్ వారన్న మాట గుర్తుకొచ్చింది. అయితే స్వామి మా జీవితంలో ఇంకో సర్ప్రైజ్ కూడా నింపారు. ఆశ్రమం బయట బెంగళూరు నుండి పుట్టపర్తికి అప్పుడే ఒక బస్సు వచ్చి ఆగింది. అందులో నుండి దిగుతున్న అన్నయ్యను చూశాం.
1: అన్నయ్య,
2: వావ్ శశి, నువ్విక్కడా?
1: నువ్విక్కడేంటన్నయ్యా?
2: నాదో సూపర్ మిరాకిల్, కాని నువ్వేంటి? ఈయనెవరు?
1: ఈయన ప్రతాపన్న, అదే ఫోన్లో చెప్తుంటాను కదా.
2: మీరా? గ్రేట్.
1: అమ్మా నాన్న నిన్ను చూస్తే ఎంతో సంతోషపడతారన్నయ్య.
2: అమ్మా నాన్న కూడా వచ్చారా?
1: అవును, కాని ఇంతకీ నీ మిరాకిల్ ఏంటి?
2: వారం రోజుల క్రితం ఆఫీసులో ఓ అనుకోని ఇబ్బందిని ఎదుర్కొన్నా. ఉద్యోగం నుండి తీసేస్తారనుకున్నా. ఆ రోజు కొలిక్ టేబుల్ మీదున్న స్వామి ఫోటోను చూసి నిజంగా నువ్వు దేవుడివైతే నన్ను కాపాడు అని మనసులో తలుచుకున్నా. అంతే, అరగంటలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. మా కంపెనీ చైర్మన్ నన్ను పిలిపించుకుని ప్రశంసలందించి ప్రమోషన్ లెటర్ చేతిలో పెట్టి వారం రోజుల పాటు ప్రపంచంలో ఎక్కడికైనా కంపెనీ డబ్బులపై సరదాగా పోయిరమ్మన్నాడు. ఏ విధంగా జరిగిందో అర్థం కాలేదు. ఆఫీసు నుండి వచ్చేసరికి రాత్రి కావటంతో మీ అందరికి పొద్దున్నే ఫోన్లో చెబుదామనుకున్నా. కాని రాత్రి స్వామి నా కలలో కనిపించారు. నవ్వుతూ, ఏం, జాబును కాపాడమే కాక ప్రమోషన్ కూడా ఇప్పించా అన్నారు. హాలిడేలో పుట్టపర్తికి రా. నేను రమ్మన్నట్టు పుట్టపర్తికి వచ్చేదాకా ఎవరికీ చెప్పకు. మీ కుటుంబానికి ఇంటర్వ్యూ కూడా ఇస్తా అన్నారు.
1: గ్రేట్. మా స్టోరీ కూడా ఇలాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లరేలే.
3: సాయిరాం సార్, బస్టాండ్ లో ఉన్నాం సార్. గంటలోనా? తప్పకుండా. అంకుల్, ఆంటీ, శశి, రవి, నీనా సార్? ఓకే, ఇంత హ్యాపీ న్యూస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గంటలో సాయి కులవంతాల్లో ఉంటాం సార్. సాయిరాం సార్, రవి, నువ్వన్నట్టే స్వామి మనందరికీ ఇంటర్వ్యూ ఇస్తానంటూ గంటలో సాయి కుల్వంత్ హాల్కి రమ్మని ఫోన్ కూడా చేయించారు. పదండి త్వరగా.
0: ఆ విధంగా ఆనాడు ఇంటర్వ్యూ రూంలోకి ప్రవేశించాము. ఏమి అడుగుతారోనన్న భయం, ఏమి చెబుతానో అన్న ఆందోళన నన్ను లోలోపన బాధ పెట్టసాగాయి. కాని స్వామి మొదటి చూపు ఏనాడో మరచిన జ్ఞాపకాలను తట్టి నిద్రలేపింది. నా ఆందోళనలు, భయాలు ఆ జ్ఞాపకాల ఉప్పెనెలలో కనుమరుగయ్యాయి. అది ఏనాటి అనుబంధమో, ఏనాటి పుణ్యమో మాటల్లో చెప్పలేను. అనుభూతిని మరువలేను. ఆ గంటసేపు ఏ విధంగా గడిచిందో కూడా తెలియలేదు. ఇంటర్వ్యూ తర్వాత

0: బయటకు వస్తూనే సందీప్ గారు కనబడ్డారు.
1: సైరా, స్వామి ఏమన్నారు?
2: స్వామి, ఎంత దురదృష్టవంతుణ్ణి, ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నాను అంటే నవ్వి ఆప్యాయంగా చేయి వేసి, మనిద్దరము ఏనాడూ దూరంగా లేము, ముసలయ్యల కృతజ్ఞపు కన్నీటిలో నేను నీకు దర్శనమిచ్చాను, రోగుల దండాలలో నేను నిన్ను పలుకరించాను, నాన్న మాటలతో నేను నీకు బోధించాను, ప్రతాప్ సూచనలతో నిన్ను ముందుకు నడిపించాను, మనది ఈనాటి అనుబంధం కాదు, ఇది అన్యోన్య అనురాగం అన్నారు.
1: అంకుల్, మరి మీతో ఏమన్నారు స్వామి?
2: ప్రేమతో నన్ను చూస్తూ, బంగారు, నువ్వు చెప్పిన ప్రతి మంచి మాట నా మ్రోలన వెలిగించిన దీపం, ఈ దీపాలతో ఎన్నో హృదయాలు వెలుగుతాయి, చాలా సంతోషం, చాలా సంతోషం అన్నారు.
1: అన్నా, మరి మీతో?
3: ఆదిలాబాద్ విషయాలు పక్కకు పెడితే, ఒరే, ఇలాంటి పనులు ఇంకా చేయి, స్వామిని నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా 10 మందికి చేరవెయ్యి, నా జీవితమే నా సందేశం, అదేవిధంగా మీ జీవితమే నా సందేశం కావాలి. సాయి సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్ కాదు, ప్రతి సాయి భక్తుడు సాయి సంస్థే అన్నారు. ప్రేమతో చేయి తిప్పి నాకు ఒక ఉంగరాన్ని, శశికి రవికి 2 బంగారు గొలుసులను సృష్టించి ఇచ్చారు. తరువాత తన భక్తుడు ఏ విధంగా ఉండాలో అని 2 సంవత్సరాల క్రితం తాము ప్రేమతో లిఖించిన పద్యాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదీ నా కథ. ఇప్పుడు స్వామి బాహ్యంగా కనబడట్లేదంటే బాధగా ఉంటుంది. కాని స్వామి ఆనాడు నాకు ఇంటర్వ్యూ రూమ్ నుండి బయటకు వస్తున్నప్పుడు నాతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. నేను లేని ప్రదేశమంటూ లేదు, నాకు తెలియని విషయమంటూ లేదు. నన్ను చూడాల్సిన కళ్ళతో చూడు, కనబడతాను. హృదయం నిండా ప్రేమ నింపుకొని పిలువు, పలుకుతాను. నా ఆదర్శాలు జీవించు. అడుగడుగునా నీ వెన్నంటే ఉంటాను. నేను ఎప్పటికీ మీవాడనే, ఎల్లప్పటికీ నేను మీవాడనే.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో సేవాంజలి ఆదిలాబాద్ సాయి భక్తులు సాయి భగవానుని దివ్య చరణాల చెంత సమర్పించుకున్న నాటకాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మనోభావాలు లిసనర్ అట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవమని సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను